கவிதோ வரேண்யம்

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. శరీరం భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదం. ధర్మాచరణ నిమిత్తం ధర్మ సాధన కొరకు అందించబడిన పనిముట్టు ఈ శరీరం. దానిని సక్రమమైన మార్గంలో అనుభవించినప్పుడే జీవితం సార్థకం అవుతుంది. ఇనుపపిట్ట వంటి ఈ దేహంలోనే సచ్చిత్ ఆనందం అనే ఆభరణాలు ఉన్నాయని, అయితే ఆ సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని దర్శించటానికి మనం భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించాలని అంటూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1988 అక్టోబర్ 18వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 5వ రోజు వారి దివ్య ప్రసంగాన్ని అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్య ప్రసంగాన్ని విందాము.

పరులకు ఉపకార కార్యము తపములగును. భావ సంశుద్ధి చేయుటే భక్తియగును. మరువబోకుడు ఇటు

0: ఇతని కంటెను మోక్కుండె మేలు అవనీ. ప్రేమస్వరూపులారా, భగవంతుడు అందించినటువంటి అమోఘమైనటువంటి వరప్రసాదమే ఈ మానవ శరీరం. దీనిని సక్రమమైన మార్గమును అనుభవించినప్పుడే జీవితము సార్థకము నందుతుంది. శరీరము కర్మానుబంధీని, ధర్మాచరణ నిమిత్తమై అందించినటువంటిది ఈ శరీరము. శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, ధర్మ సాధన నిమిత్తమై అందించిన పనిముట్టు ఈ శరీరము. అట్టి శరీరమును ఒక్క మార్గమున ప్రవేశపెట్టి అన్యాయ అక్రమ అనాచారంలో దీనిని దింపి, దీని అపవిత్రము గావించి కల్మషము చేయటం మానవత్వానికి విరుద్ధమైనటువంటి ఒక మార్గము. మానవ శరీరమును అనుభవించుటలో మూడు విధములైనటువంటి పద్ధతులున్నవి. ప్రాకృతమైనటువంటి ఈ యొక్క జగత్తునందు లౌకికమైనటువంటి భోగభాగ్యములను అనుభవించే నిమిత్తము ఈ యొక్క శరీరమును ప్రసాదించినాడని భావించి దీనిని పెడమార్గము పట్టించి చేయరాని పనులు, పోవరాని చోటులు దీనిని ప్రవేశపెట్టి దీనిని అపవిత్రం కావచ్చుకోవటం, ఇది అధమ మార్గముకు చెందినటువంటి యొక్క మానవత్వం. కర్తవ్య నిమిత్తమై తమ యొక్క కార్యమును సక్రమంగా భావించుకుంటూ పాలించుకుంటూ సంసార కార్యక్రమములంతా కూడా సరియైనటువంటి రీతిగా చూచుకుంటూ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుని కాయమును పవిత్రము గావించుకోవటము, ఇది రెండవ మార్గము. తన కర్తవ్య కర్మలను నిర్వర్తించుకోవటమే కాకుండా మధ్య మధ్య పరోపకార సంబంధమైన కార్యములలో ప్రవేశించటము, భగవత్ సంబంధమైనటువంటి యొక్క చింతనలు చేయటము, ఈ విధముగా ఈ దేహమును సార్థకం గావించుకోవటము, ఇది మూడవ మార్గము. కర్తవ్యం నందే ప్రవేశించక కాయము సార్థకం గావించుకునే నిమిత్తమై రాత్రి పగలు కూడాను సేవలలో పాల్గొని భగవత్ చింతనలో తన యొక్క కాయమును సద్వినియోగం పరుచుకోవటం, ఇది నాలుగవ మార్గము. వీటిని అధముడు, మధ్యముడు, ఉత్తముడు, ఉత్తమోత్తముడు అనేటువంటి యొక్క స్థానములకు వీటిని తీసుకుని వచ్చారు. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ వరప్రసాద స్వరూపమైన ఈ దేహమును తిరిగి భగవంతునికి అందించుట లోపల పవిత్రమైనటువంటిది గను, సార్థకమైనటువంటిది గను, సత్యనిత్యమైనటువంటి గను, మాలిన్యరహితమైనటువంటిది గను మనము చేసుకుని తద్వారానే భగవంతుని అర్పితం గావించటము, ఇది ప్రధానమైన మానవుని యొక్క కర్తవ్యము. ఇట్టి పవిత్ర సార్థక మార్గమును అనుభవింపజేయుటకు భారతీయ సంస్కృతి యందు భక్తికి ప్రధానమైనటువంటి స్థానం అందించారు. భక్తి అనగా కేవలం పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము, క్షేత్రములకు పోవటము, దేవాలయములు కట్టించటము ఇత్యాది సత్కర్మలే భక్తికి చిహ్నములని భావిస్తుంటారు. ఇవన్నీ కూడాను కేవలము భక్తికి ప్రాథమిక సోపానములు మాత్రమే కాని ఇవి భక్తి అనిపించుకోవు. కానీ మనం వీటిని వదలనక్కరలేదు. వీటిని ఆచరిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ క్రమక్రమేణా మనము ఒక ఉన్నత స్థాయిమైనటువంటి యొక్క ఈ భక్తి స్వరూపంలో మనం ప్రవేశించాలి. భక్తి అనగా కేవలము ఫల ప్రధానమైనటువంటి యొక్క సంసర్గం చేత మనసును మాలిన్యపరచుకునక నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతో భగవంతుని ఆరాధించటమే భక్తి. ఫలాపేక్షారహితమైనటువంటి యొక్క ప్రతిఫలాపేక్ష సంసర్గం చేత మాలిన్యము చెందక కేవలము స్వార్థరహితమైనటువంటి యొక్క పరమ ప్రేమను పరమాత్మని పైన ప్రసరింపచేయటమే భక్తి. ఏదో కారణముల చేత ఏర్పడినటువంటి ప్రేమ భక్తి కానేరదు. కారణరహితమైనటువంటి యొక్క భక్తి ప్రేమను మనలో ఆవిర్భవం చేసుకోవాలి, ఇదిని పెంపొందింప చేసుకోవాలి. నది సముద్రం మీదను, లత వృక్షము మీదను, నక్షత్రములు ఆకాశం మీదను ఏ విధంగా ప్రసరిస్తుందో, సహజమైన మార్గమును అనుసరిస్తుందో, అదే విధముగానే మానవుని యొక్క సహజమైనటువంటి ప్రేమ పరమాత్మ పైన ప్రసరించాలి, అతని వైపున ప్రవహించాలి. సముద్రమైనటువంటిగా రూపొందరాదు. ఎక్కడ పుట్టినా నది సముద్రంలో చేరుటకై తాను అనేక విధములైనటువంటి శ్రమలను ఓర్చుకొని అక్కడ ప్రయాణం సలుపుతుంటాది. నది యొక్క సహజం కారణము నదికి అది స్వస్థానము. అదే విధముగానే ఎట్టి ఫలాపేక్ష లేకుండా మానవుని యందు ఉంటున్నటువంటి నిర్మల ప్రేమను పరమాత్మను వైపున ప్రసరింపచేయటమే సరి అయినటువంటి భక్తి. ఫలములను మనసుకొని కొన్ని అభిష్టములను మనసునందుంచుకొని వారిని ఫలింపచేసే నిమిత్తమే పరమాత్మని ప్రార్థించటము, ఇది సరి అయిన భక్తి కానేరదు. కేవలం రజో తమో గుణముల యొక్క భక్తిగా రూపొందుతుంది. రావణ, కుంభకర్ణ, కంస ఇత్యాది మహాభక్తులు కేవలం రజోగుణ తమోగుణమైనటువంటి సంబంధం చేత పరమాత్మని ప్రార్థించి మహాశక్తులను కూడా సంపాదించుకున్నారు. ప్రతిఫలాపేక్ష నిమిత్తమై ప్రార్థించినటువంటి ఈ యొక్క అభయములు ఫలములను కూడాను తిరిగి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై వినియోగించుకోవటం చేత సాత్వికము అడుగంటిపోతుంది. ఇప్పటికి ఈ శక్తులను పొందినటువంటి యొక్క ఈ మహాభక్తులు కూడాను తమ ఆరాధన దేవతపైననే యుద్ధమునకు సిద్ధమయ్యారు. ప్రతివారాకే ప్రేమకు బదులు ద్వేషము ఏర్పడుతుంది. అభిష్టములు విఫలమాయన ద్వేషము ప్రారంభమవుతుంది. అభిష్టములు నెరవేరిన అహంకారం ప్రారంభమవుతుంది. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము పరమాత్మ నిమిత్తమై మేము ప్రాప్తిస్తున్నాము అనేటువంటి ఒక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వారే సరి అయిన భక్తులు. భక్తుల నిమిత్తమై తానే తమ స్థానమును కూడా చేరి వారిని అనుగ్రహిస్తాడు. అడిగి మనం అందుకున్నటువంటి యొక్క అభిష్టముల చేత మనకు ఏమాత్రం కూడాను సరి అయినటువంటి అభివృద్ధి కానేరదు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రీతిగా అవసరమో ఏది అవసరమో తానే చూచుకుంటాడు నిజమైన భక్తులు.
1: అడుగకు వేవో మనసా అడుగుకొలది అది అడుగున్న

అడిగిన దశరథును కూడాను ఇంత అంత్యకాలంలో నీరుడ్చలేదు రామచంద్రుడు. అడుగని జటాయువు కూడాను అంత్యకర్మలంతా ఆచరించాడు రాముడు. అడుగవలసినది ఒక్కటే, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదు అనేటువంటి కోరికను కోరినప్పుడు అన్నీ తానే చూచుకుంటాడు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం దేవుండ, కోరిన ఫలమిచ్చు

తనను పొందితి అన్నీ పొందినట్టే. తన ప్రేమకు పాత్రుడైతే జగత్తుకే పాత్రుడైనటువంటి వాడే, సాధించినటువంటి వాడే. దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా. అసే జయించినటువంటి వానికి జగత్తే దాసుడైపోతుంది. కనుకనే ఇక్కడ భగవంతుడు ఏ రీతిగా మనకు అండచేరుతాడు, ఆదరిస్తాడు, అక్కును చేర్చుకుంటాడు. సస్యములు తమ ప్రాణాధారమైనటువంటి యొక్క జలము నిమిత్తమై ఆకాశం వైపున చూస్తూ తమ యొక్క శక్తి సామర్థ్యములు లేకపోవటం చేత నిరాశకు గురి అయి ఉంటాయి. సస్యముల యొక్క ప్రార్థనను అంగీకరించి మేఘములే క్రిందికి దిగి వర్షమును అందించి వాటిని పోషిస్తుంది. ఊయలలో పరుండినటువంటి యొక్క చంటి బిడ్డ తల్లివడిలో చేరడానికి ఆశించే సమయంలో ఆ ఊయలలో ఉన్నటువంటి బిడ్డ ఎగిరి తల్లివడిలో పడలేదు. ఆ శక్తి తనకు లేదు. కనుకనే తల్లి ఊయల దగ్గరకు వచ్చి వంగి ఆ బిడ్డను తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. ఈ విధంగానే తన నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి భక్తులకు తానే దిగి వచ్చి వారిని అనుగ్రహిస్తాడు. ఈ ప్రార్థనకు ప్రేమ ప్రధానమైనటువంటిది. ప్రేమ నామము నుండినే పుట్టినటువంటిది. నామము ప్రేమకు తల్లి వంటిది. నామము నుండి ప్రేమ పుడితే ప్రేమము నుండి పరమాత్మ పుడుతున్నాడు. కనుకనే పరమాత్మ తత్వములకు ప్రేమ ఆధారము, ప్రేమకు నామము ఆధారము, నామములకు భావం ఆధారం. ఈ అన్నింటికి ఇచ్చాశక్తి అత్యవసరము. ప్రతి ఒక్క దానికి కూడాను మనం వేరుగా ప్రయత్నించనక్కరలేదు. మమంసే జీవలోకే జీవభూత సనాతన, నాయన నీవు నాయంశమే, నీవు ప్రపంచ అంశం కాదు, పంచభూతముల అంశం కాదు, నా అంశమే అని చెప్పినటువంటి వాక్యమును మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం? ఉచ్చరించుచున్నామే కాని పదముల యొక్క ఆచరణలో అనుభూతిని అందుకోవటానికి ప్రయత్నించటం లేదు. అమృత అనింది భగవద్గీత. నాయనా నీవు అమృతపుత్రుడు కాని మృతపుత్రుడు కాదు, నీవు చిన్మయమృతుడే కాని నీవు కేవలము మృణ్మయమృతుడు కాదు. సత్యాన్ని గుర్తించలేక కేవలము పదములు మాత్రమే వర్ణిస్తూ ఉంటున్నాము. అమృతపుత్ర అంటే ఏమి దీని అర్థము? ఇప్పుడు అమృతపుత్రుడు అవుతాడు. క్షేత్రజ్ఞుని యొక్క రహస్యాన్ని ఎవడు గుర్తిస్తాడో వాడే అమృతపుత్రుడు. క్షేత్రము దేహము, దేహము గురించి చక్కగా మనం విచారించాలి. మలమూత్ర దుర్గంధ మాంసరక్తము గాని ఇందులో ఏమాత్రం కూడాను సరైన యొక్క మంచి పదార్థములు లేవు. కేవలం పొట్ట చూచిన మలమూత్ర తొట్టె సుమ్మి, దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి. ఆత్మకి దేహము అది ఒక్క వింత అద్దెకొంప. ఈ వింతైనటువంటి అద్దెకొంప ఈ ఆత్మకు ఈ దేహము. కనుకనే దీనిని మలినపు కొంప, దేహముల మ్రగ్గెడు సేవక గంప, తాత సంచలనము పొందు దుంప, భవసాగరమే ఈదగలేని కంప, అమ్ముల పదిలంపు మనమెప్పు దలంప, నేను చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే. ఈ దేహాన్ని చక్కగా మనం విచారణ చేస్తే, ఈ శరీరాన్ని చక్కగా మనం విచారణ చేస్తే ఈ దేహం పైన ఏ విధమైనటువంటి యొక్క భ్రమ లేకుండా కేవలం రోత పుడుతుంది. నిమిషములకు నీటిలోనే కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు. దాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ధర్మాచరణ నిమిత్తమై అందించినటువంటి పనిముట్టు కనుక ఈ పనిముట్టును తగిన భద్రతలో మనం చూసుకోవాలి. అయితే ఇది ఇట్టిది అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం. దేహం యొక్క రహస్యాన్ని, దేహం యొక్క పవిత్రతను అపవిత్రతను మనం చక్కగా విచారించడము. ఇది ఒక క్షేత్రం యొక్క విచారణ. క్షేత్రజ్ఞుడు తానే ఆత్మస్వరూపుడు, దేహము మృణ్మయము, క్షేత్రజ్ఞుడు చిన్మయము. కనుకనే ఈ మృణ్మయమైనటువంటి యొక్క దేహంలో చిన్మయుడైనటువంటి యొక్క పరమాత్మ ఉంటున్నాడు. విలువలేని ఇనుప పెట్టే ఈ దేహంబు ఎందు నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడుంటేను సుమా. వైడూర్య మరకతమాణిక్య గోమేధిక పుష్యరాగాలతో కూడినటువంటి విలువైన నగలంతా ఎక్కడ పెడుతున్నావు? బంగారు పెట్టెలో పెడుతున్నామా? కాదు, ఇనుప పెట్టెలో పెడుతున్నావు. పెట్టెకు విలువ లేదు, పెట్టెలో ఉండేటువంటి నగలకు విలువ ఉంటుంది. దేహము ఒక ఇనుప పెట్టె వంటిది, దీనికంతా డస్ట్ పడుతుంటాది, ఇది బస్ట్ అవుతుంటాది, దీన్ని రెస్ట్ చేస్తూ ఉంటాము అన్ని దీనికే ఈ వ్యాధులంతా. కానీ అందులో పెట్టినటువంటి విలువైనటువంటి నగలు ఉంటున్నాయి, అవే సత్ చిత్ ఆనందము. అట్టి సత్ చిత్ ఆనంద స్వరూపమును మనం గుర్తించే నిమిత్తమై అతన్ని మనం ప్రేమించాలి. ఆ ప్రేమ కేవలము స్వార్థమైనటువంటిది కాకుండా, స్వప్రయోజనమైనటువంటిది కాకుండా విశాలమైనదిగా ఉంటుండాలి. భగవంతుని ప్రేమించడానికి పూర్వము మనము తనను తాను ప్రేమించుకోవాలి. తనను తాను ప్రేమించుకున్న తర్వాత సమాజాన్ని ప్రేమించాలి, తరువాత ఈ జగత్తునే ప్రేమించాలి. స్వార్థరహితమైనటువంటి ప్రేమ లేకుండా ఉండినప్పుడు జగత్తును మనం ప్రేమించలేము.
ప్రపంచాన్ని ప్రేమించలేనటువంటి వాడు పరమాత్మని ప్రేమించలేడు. కనుక మొట్టమొదట జగత్తును ప్రేమించు, తరువనే జగదీశుణ్ణి ప్రేమించవచ్చు. తనను, తన సమాజమును, తన తోటి వారులను ప్రేమించడానికి మానవుడు ప్రయత్నించాలి. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, ద్వేషము లేని చోట ప్రేమనే ఉంటుంటాది. ఉన్నది రెండే, ప్రేమ ద్వేషం. ద్వేషము అహంకారాన్ని పెంచుతుంది, ఆడంబరంలో ప్రవేశిస్తుంది. ప్రేమ సహనాన్ని పెంచుతుంది, సానుభూతిని చూపుతుంది. కనుకనే భగవత్ సృష్టి లోపల మానవుని యొక్క సృష్టి చాలా ఆశ్చర్యమైనటువంటిది. ప్రతిగామించే నిమిత్తమై ఈ ప్రేమను పరులకంతా సరైన రీతిలో అందించే నిమిత్తమై దీనిని ఒక కుటుంబ రీతిగా మనం పోషించుకుంటూ వచ్చారు. మానవుడు మొట్టమొదట పుట్టిన తక్షణమే తన ఆకలి, తన నిద్ర, తన యొక్క బాధలు మాత్రమే తాను గుర్తిస్తాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే, పుట్టిన బిడ్డ తన నిద్ర, తన తిండి, తన ఆకలి, తన యొక్క బాధ, ఇవి తప్ప అన్యం ఏమాత్రము ఎరుగదు. ఆకలైతే ఏడుస్తుంది, పాలుదాత్తి నిద్రపోతుంది. ఇది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అమ్మతో సంబంధము గావించుకుంటుంది, తల్లి వరకు ప్రవేశిస్తుంది. మరి పెరుగుతూ పెరుగుతూ తల్లి నుంచి అక్క, అన్న లేక తండ్రి, ఈ ముగ్గురు పైన కూడా ఈ ప్రేమను ప్రసరింపజేస్తుంది. పెరుగుతూ పెరుగుతూ తన సహచరులను, తన స్నేహితుల పైన కూడా ఈ ప్రేమ ప్రసరింపజేస్తుంది. ఇంకా పూర్తి పెరిగిన తర్వాత పెండ్లి అవుతుంది. ఈ పెండ్లి అయిన తర్వాత మరొక కుటుంబం పైన కూడా ప్రేమ ప్రసరిస్తుంది. వాళ్ళ బావలు, బావ మరదుళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళంతా కూడా అంతగా వారితో ప్రేమను పెంచుకుంటాడు. తదుపరి తనకు తిరిగి కుమారులు కలుగుతారు. ఆ కుమారులకు పెండ్లి చేస్తే మరి కొత్త కుటుంబం పైన ప్రేమ పెరుగుతూ పోతుంది. మానవత్వంతో కేవలం స్వార్థంలో ప్రారంభమైనటువంటి ప్రేమ ఎంత విశాలంగా పెరుగుతూ పోతుండాలి. ఈ విధంగా ప్రేమను పెంచుకునే నిమిత్తమై మనకు సంసారంను ప్రసాదించాడే కాని స్వార్థ స్వప్రయోజనంతో కేవలం కూపస్థ మండూకం వలె అందులో పడి ఉండటం కోసం కాదు మానవుని యొక్క జీవితం ప్రసాదించిండేది. ఈ ప్రేమ పెరుగుకొలది పెరుగుకొలది హృదయము చాలా విశాలమైపోతుంది. ప్రేమ విశాలముగా విషయాన్ని మన సంస్కారాన్ని స్మరింపచేస్తుంది ప్రేమ, ప్రవేశిస్తుంది ప్రేమ, సానుభూతి చూపుతుంది ప్రేమ, పరుల బాధను చూచి తాను కూడాను బాధపడతాడు. హృదయ విశాలమును గావించుకునే నిమిత్తమై ఈ భక్తి అనేటువంటి యొక్క శక్తి స్వరూపుణ్ణి మనం అందించారు. కనుకనే మానవత్వములో ఈ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాణం వంటిది. భక్తిరేవ పరమార్థదాయిని, పరమార్థమైనటువంటి యొక్క జ్ఞానమును ప్రసాదించేటువంటిది భక్తియే. తిరేవ పరరోగనాశిని, పరోగనమును నాశనం చేసేటువంటిది భక్తియే. తిరేవ పరవేదన ప్రధా, మన యొక్క పవిత్రమైనటువంటి పరతత్వాన్ని కూడా నువ్వు అందించేటువంటిది భక్తియే. తిరేవ పరమోక్షదాయిని, మోహక్షయము సాధించి భగవత్ సన్నిధి అనేటువంటి మోక్షాన్ని చేర్చేటువంటిది కూడా నువ్వు భక్తియే. పవిత్రమైనటువంటి భక్తి చేతనే మనం భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న ఉదాహరణము, పంజరంలో ఒక చిలుకను ఉంచినప్పుడు లేక ఒక బోనులో పులిని పెట్టినప్పుడు దానిని నిత్యము మనం చూస్తుంటే కూడా అంత ఆనందం మనలో ఆవిర్భవించదు. ఆ పులిని సహజమైనటువంటి యొక్క వనములో వదిలిపెట్టి అది సహజంగా సంచరిస్తుంటే, అది ఎంతో గంభీరమైనటువంటి నడక నడుస్తుంటే మనకు ఆనందం ఉట్టిపడుతుంది. పులిని ఎవరు చేతిలో పట్టుకున్నాడో ఆ పచ్చి పైనే వానికి ఆనందం కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. పచ్చిని పట్టినటువంటి వానికి అన్ని పచ్చులు నావే అనేటువంటి ఆనందం అనుభవిస్తాడు. అనగా మానవుని యొక్క సహజ ప్రేమ సహజమైనటువంటి మార్గంలో ప్రసరించాలి. పంజరంలో ఉండినట్టుగా మన యొక్క ప్రేమకు ఒక పరిధిని మాత్రమే నిర్ణయించరాదు. మన ప్రేమ కూడా పరిధులు దాటి, ప్రపంచ పరిధులు దాటి ప్రసరించాలి. ప్రేమగా రూపొందుతుంది. కనుకనే మొట్టమొదట నామం పైన అభిరుచి కలగాలి, సమాజం పైన దయా ప్రేమను పెంచాలి. అదే విష్ణు సేవనంగా మారిపోతుంది, అనగా సర్వవ్యాపకమైనటువంటి సేవగా మారుతుంది. కనుక మన ప్రేమతత్వాన్ని మనం విశాలం గావించుకోవటానికి సరైనటువంటి మార్గము నామస్మరణనే. ఈ నామస్మరణ చేత మనము మన హృదయాన్ని గొప్ప విశాలవంతమైనటువంటిగా రూపొందింప చేసుకోవాలి. భక్తికి మించినటువంటిది మరొకటి ఈ జగత్తునందు కానరాదు. దీనిని మరొక వస్తువుతో పోల్చుటకు వీలు లేదు. ఇక్కడ వెతికినప్పటికీ దీనికి పోల్చేటువంటి పదార్థం మనకు కానరాదు. అమృతము మధురము, మధురము మధురము, మధురాతి మధురం అనుకుంటాం. కానీ ప్రేమకు పోల్చి చూస్తే ఈ అమృతమంతా కూడా చప్పిడి నీరు వంటిగా ఉంటుంటారు. కనుకని భగవత్ ప్రేమ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటిది, మధురమైనటువంటిది. వచనం మధురం, మధురం మధురం, నయనం మధురం,
హృదయం మధురం, మధురాధిపతే మధురం మధురం మధురం. ఇలాంటి మధురమైనటువంటి యొక్క ఫలమును వదిలిపెట్టి నిరంతరము మనం బాధలను అందించేటువంటి ఈ ప్రాప్తమైనటువంటి ఫలాలను కోరుకోవటం ఎంత అవివేకము. భక్తుని యొక్క ఖజానాలో, భగవంతుని యొక్క ధనాగారంలో ఎలాంటి విలువైనటువంటి రత్నాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అతను నీకు ఏది ఇవ్వాలని తను సంకల్పించుకుంటున్నాడో అది నీకు తెలియదు. అది తెలుసుకొనక కేవలం ఆట బొమ్మలను మనం అడుక్కుంటున్నాము. అన్ని అతనికే వదిలిపెట్టి ఏ యొక్క సమయంలో ఏది మనకు అనుగ్రహించాలో తానే అనుగ్రహిస్తాడు. కనుక కల్పవృక్షం దగ్గరికి పోయి కాఫీ పొడిని కోరినట్టుగా మనము ఈ అల్పమైనటువంటి విషయాలను మనము భగవంతుని దగ్గర కోరరాదు. మానవునికి కష్టములు సుఖములు అభీష్టములు కూడాను తమంతట తామే నెరవేరుతుంటాయి. స్వామి, మాకు కష్టములు భగవంతుని అడగకపోతే మా చెట్ట తీరేది అని భ్రమించనక్కర్లేదు. మీ మంచి చెడ్డలు మీరు చేసేటువంటి కర్మలపైన ఆధారపడి ఉంటున్నాయి. మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. భగవంతుని అడగనక్కర్లేదు, ఏమి చేస్తేవో అదే అందిస్తుంటాడు. ఇది

0: ఆ ఫలముల నీకు అందుచుండు. తనమునొకటైన వేరైన ఫలమును సభించుటది ఎట్టు సాధ్యమగును? ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయిన చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల. మనము కేవలం ఒక నిమ్మ చెట్టును నాటి మామిడి పండ్లు కావాలని కోరితే అది మనకు లభించదు. మామిడి పండు మామిడి విత్తనము నాటి పనస పండ్లు కావాలంటే మనకు లభించదు. దేనిని నాటుదమో ఆ ఫలములే మనం అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ ఫల నిమిత్తమై మనం ప్రార్థిస్తే మనకు ఏది నాటినామో ఏది చేసినామో అవే మనకు ఫలములు వస్తుంటాయి. ఫలములను మనం ఆశించక నిజమైన ఫలమైనటువంటి యొక్క ఆ నామఫలాన్ని నామరత్నాన్ని మనం ఆశించడామంటే అన్ని ఫలములు కూడాను నీవు కోరినవన్నీ లభిస్తాయి. కనుక దైవాన్ని మనం కోరితేమంటే దైవాన్ని కోరక ఈ దయ్యం వంటి లోకాన్ని మనం కోరితే ఈ దయ్యం మనం పట్టి పీడించక తప్పదు. కనుక మీరు కోరవలసినది ఒక్క దైవాన్ని, కోరవలసినది ఒక్క దైవ ప్రేమనే, ఆచరించవలసినటువంటి నామస్మరణే. ఈ నామస్మరణం అనేటువంటి ఒక సముద్రాన్ని చక్కగా చిలికినప్పుడు ఇందు నుండి ఈ ప్రేమ అనేటువంటి ఫలం మనకు లభిస్తా ఉంది. సకల వేద శాస్త్ర సంగ్రహమైనటువంటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క రసమే ఈ యొక్క దివ్యమైనటువంటి రసము. సకల శాస్త్రమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ ప్రేమ. లౌకిక ప్రేమల వలె క్రమక్రమేణ ఇది సన్నగిల్లిపోదు, పరచబడదు. లౌకిక ప్రేమలనేటువంటిది క్రమక్రమేణ దినములు గడిచే కొద్దీ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. అనేక పర్యాయములు మా పిల్లలకు చెప్తుంటాను, దివ్యమైనటువంటి దైవ ప్రేమకును అనిత్యము అశాశ్వతము అల్పమైనటువంటి ఒక జగత్ ప్రేమకును ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని లేక భేదమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఆధునిక యుగమునందు ఒక యువకుడు తనకు ఇష్టమైనటువంటి యొక్క కన్యను పెండాడినాడు. పెండి అయిన తక్షణమే తన యొక్క వైఫే లైఫ్ గా భావించుకున్నాడు. కనుక ఒకనాడు ఆ సాయంకాలమే ఏ లాల్ బాగో ఏ కబన్ పార్కో ఏ యొక్క పబ్లిక్ గార్డెనో ఆ ఇంటికి వాకింగ్ కోసం వెళుతున్నారు. పాపము ఎక్కడ తప్పించుకుని పోతుందో, ఈ గుంపులో ఏ విధంగా మేము విభాగం అయిపోతామో అని చేయబట్టుకుని వెళుతున్నాడు. వాడికి ప్రపంచమే కనిపించలేదు, భార్య తప్ప ఇంకేమి మాత్రమే వారికి చూడటానికి వీల్లేదు. సమయం లోపల దారి నడుస్తుంటే దారి లోపల ఒక ముళ్ళు కనిపించింది ఇతని కంటికి. ముళ్ళును చూచిన దక్షమే భార్య ప్రాణ సమానమైన భార్య ఆ ముళ్ళు పైన అడుగు పెడుతుంది ఏమో అని చేయబట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని లాగేసేసాడు. అంత అభిమానము, అంత ఆడమైనటువంటి యొక్క ప్రేమ. ఈ విధంగా కొంతకాలం గడిచింది, 6 నెలలు అయింది. తదుపరి మరొక బీచ్ కోసం వెళుతుండినారు. అక్కడ కూడా ఈ పురుషునికి ముళ్ళే కనిపించింది పాపం. కానీ అంత ఆతృత ఇతనిలో లేదు అప్పుడు. అక్కడ ముళ్ళుంది జాగ్రత్త అన్నాడు. ఇతనే ఇంకొక 6 నెలలు గడిచింది. సంవత్సరం అయ్యేటప్పటికి మరొక ఏదో ఒక మార్గంలో ప్రయాణమై వెళుతున్నారు. అక్కడ కూడా ఇతనికి ముళ్ళే కనిపించింది పాపం. ఈమె నడుస్తుంటే కళ్ళు కనపడలేదా, ముళ్ళుంది అన్నాడు. పెండైన కొత్త కత్తలో ఎంత ప్రేమగా ఉండినాడు. ఒక సంవత్సరమైతే ఈ ప్రేమ ఎంతగా మారిపోయింది. ప్రాకృతమైనటువంటి ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసము. పరమాత్మ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది, దీనికి తరగటము పెరగటం అనేటువంటిది రెండునూ లేదు. పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముచ్చేని అదే పూర్ణమైనటువంటిది, అదే పరిపూర్ణమైనటువంటిది. అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమకు నిమిత్తమే మనం ప్రాకులాడవలను కానీ ఈ జగత్ సంబంధమైన యొక్క ప్రేమ నిమిత్తమే ప్రాకులాడి మన జీవితమును దుఃఖమును పాలు చేసుకోనక్కర్లేదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కాయం ఉండినంత వరకు కూడా సర్వులను ప్రేమించాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. కాదు అని నిరాశ చెందనక్కర్లేదు. ప్రయత్నమైనా చేస్తూ చేస్తూ ఉంటుంటే తప్పక మనం ఆ స్థితికి రాగలము. టీమైనా నడచడానికి ఇష్టపడితే మైళ్ల దూరం నడిచిపోతుంది. ఒక గ్రద్దైనా కూడా ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచు అయినా ముందుకు పోలేదు. కనుకనే మనలో ఉండినటువంటి యొక్క ఆ ఇచ్చాశక్తిని అభివృద్ధి పరచుకుని దైవ ప్రేమను పొందుటకై దైవ సన్నిధిని పొందుటకై తగినటువంటి కృషి చేయాలి. ఇప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనకు అందించినటువంటి యొక్క దేహం కూడా సార్థకమవుతుంది. ప్రేమ స్వరూపులారా, మన కాయమును మన కర్మలను మన కాలమును కూడాను భగవత్ అర్పితము గావించి లోక సేవలో మనం పాల్గొని సేవనే భగవత్ సేవగా మనం విశ్వసించాలి. మనకు శాశ్వతమైనటువంటి పెన్నిధిని మనం పొందాలి. భగవంతునికి సేవ చేయటమే నిజమైనటువంటి ప్రేమ. తన సేవను ప్రకృతికి అందించడమే తన యొక్క ప్రేమ. ఎందు ఉండినటువంటి తనను అందరూ సేవించటమే ప్రేమ. భగవంతుడు అందరికంటే సన్నిహితుడు, అందరికంటే అధికమైనటువంటి సన్నిహితుడైన మిత్రుడు. ఇలాంటి మిత్రుని మీరు పొందవలసినటువంటి దీనిని తప్పించుకుని
1: ఏదో తాత్కాలికమైనటువంటి యొక్క తడుకు బెలుకులతో చూసేటువంటి మిత్రులు మీరు ఆశ్రయిస్తున్నారు. ఎవరు మీకు మిత్రులు? ఈ జగత్తును, ఈ కాలమును, ఇప్పటి పరిస్థితిలో సరి అయిన మిత్రులు మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. నీ జోబిలో ఏమైనా కొంత డబ్బు ఉందా? నీ తండ్రి మంచి అధికార స్థితిలోనో ఏ మినిస్టర్ స్థితిలోనో ఉంటున్నాడా? అప్పుడు అందరూ హలో హలో హలో అనే వస్తారు. జోబిలో డబ్బు లేదా? నీ తండ్రి ఏ యొక్క స్థితిలో లేక కనిపించడా? అధిక స్థితిలో ఎవరు గుడ్ బై కూడా చెప్పడు. చెరువులో నీళ్లు ఉండినంత వరకు నువ్వు వేల కప్పలు వచ్చి చేరిపోతాయి, కానీ నీరు ఎండిపోయినా ఒక్క కప్పైనా అక్కడ కనిపించదు. ఈనాటి మిత్రులు భగవంతుడైనటువంటి నిజమైన మిత్రుడు అట్ట కాదు. వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది. ఏ కాలమునైనా అనుకున్నానో నిన్ను వదలక ఉంటుంటాడు. కనుక నిజమైనటువంటి యొక్క మిత్రుడు భగవంతుడు అనేటువంటి యొక్క దీనిని విశ్వసించి అతనిని అనుసరించడానికి ప్రయత్నించండి. ఇదియే సార్థక మార్గములకు సరి అయిన రాజబాట. నామస్మరణ చేత కాలమును సార్థకం గావించుకోండి. పరోపకార సంబంధమైన సేవల చేత సమయమును సార్థకం గావించుకోండి. ఇతరుల యొక్క మంచిని కోరి లోక కళ్యాణ నిమిత్తమై నిరంతరం కూడా లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి చిత్తాన్ని బలపరచుకోండి. అప్పుడే శుద్ధి ఏర్పడుతుంది. కన శుద్ధియే పొందడానికి సరి అయిన సిద్ధి. కనుక నామాన్ని ఎక్కువగా ఉచ్చరించండి. అనవసరంగా కాలమును వ్యర్థం చేయకండి. కాలము భగవత్స్వరూపము. ఇంతవరకు నువ్వు పరులకు ఉపకారం గావించేటువంటి కార్యంలో ప్రవేశించండి. ఇంతకంటే నిజమైనటువంటి సాధన, ఇంతకంటే పవిత్రమైనటువంటి పూజ మరొకటి లేదు. పరమాత్మను రూపమైనటువంటి రీతిగా ఫోటోలు తీసుకొచ్చి దానికి ఫ్రేమ్ కట్టి అంత చిన్నవాణిగా చేసి మీ పూజ రూమ్ లో పెట్టి పూజించనక్కరలేదు. ఆ పరమాత్మని హృదయ మందిరంలో పెట్టి పూజించు. ఈ బాహ్యమైనటువంటి పూజల చేత ఏనాటికైనా కూడా మనకు భంగం కలగవచ్చు. మీరా పరమ భక్తురాలు. ఆమె కృష్ణుడు తప్ప అన్యుడు ఏ మాత్రం కూడా జగత్తులో కనిపించలేదు. కానీ ఆమెలో ఒక ఆశ ఉండేటువంటి బాహ్యమైనటువంటి ఆశ, నా కృష్ణుణ్ణి చలవరాతి కృష్ణుడిగా నేను రూపొందింపజేసుకుని దాని ఒక చిన్న మందిరం కట్టి అందులో మందిరం లోపల నా కృష్ణుని ప్రతిష్ఠింపజేసుకుని 24 గంటల సేపు నా కృష్ణుని గానం చేత ఆనందాన్ని ముందులో ముంచాలని ఆశించింది. కట్టేదెవరు? ఇది నా చేత కాదే. నాకు నెరవేరుతుందా? నా జన్మలో దీన్ని నేను అనుభవించగలనా? తిరిగి సందేహిస్తూ ఉండేటువంటి. కానీ ఒకనొక సమయంలో మహారాణా వచ్చాడు. మహారాణా మీరాను పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. కాని ఈమెకు పెండంటే ఏమిటో, ఇది కేవలం ఏదో బొమ్మలాటగా భావించి ముఖ్యమైన లక్ష్యములను తాను గుర్తింపజేసుకుంది. ఇతను గొప్పవాడిగా ఉంటున్నాడు, శ్రీమంతుడిగా ఉంటున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా అభిష్టం నెరవేరుతుందో ఏమిటో, చలవరాతి మందిరం కట్టి చలవరాతి కృష్ణుని ప్రతిష్ఠ చేసుకుని నిరంతరము కృష్ణనామములే చేత నా యొక్క జీవితం ధన్యం గావించుకోవచ్చునని ఆ లక్ష్యం లోపల ఆ మహారాజును పెళ్లి చేసుకుంది. ఈ ఆశకు దాసురై అయిపోవటం చేతనే మోసములో చిక్కుకుంది. కొంతకాలం గడిచిన తర్వాత మహారాజులకు కొంత తన ఇష్టమునకు విరుద్ధంగా నడుచుకోవటం చేత ఆమెను మందిరం నుంచి బయట వెళ్లిపోమన్నాడు. బయట వెళ్లిపోమన్న తక్షణమే ఆమెకు ఒక పెద్ద షాకు మాదిరి అయిపోయింది. ఒక చాలా భయంకరమైనటువంటి ఒక దుఃఖం ఏర్పడింది. తక్షణమే తనలో ఉన్నటువంటి ఒక విజ్ఞానము, ప్రజ్ఞానము, సుజ్ఞానం కూడా మేల్కొల్పింది. ఈ మందిరం మహారాణా కట్టినటువంటిది, ఈ ప్రతిష్ఠ మహారాణా జరిపినటువంటిది, కానీ ఈ మందిరం అశాశ్వతమైన, కానీ నా హృదయ మందిరమైనటువంటిది భగవంతుని యొక్క నిర్మాణం. అందులోనే భగవంతుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. ఎత్ర గాయంతి తత్ర శిష్ఠాను నారద అన్నాడు. నా భక్తుడు ఎక్కడ నన్ను గానం చేస్తుంటాడో వారి హృదయ మందిరంలో నేను ప్రతిష్ఠ అయిపోయి ఉంటానన్నాడు. దానిని వ్యక్తి చేసుకుంది, మనసుకు బుద్ధి చెప్పింది.

మనసా? గంగా యమునా తీర ప్రయాగం అనేటువంటిది ఉంది కదా, ఆ ప్రయాగం దగ్గరికి నీవు రిజర్వేషన్ టికెట్ కొన్నక్కర్లేదు, దీనికి నయా పైసా ఖర్చు లేదు. ఆ విధమైనటువంటి స్థానం ఎక్కడ ఉంటుంది? అది భూమధ్య స్థానము.

గంగా యమున ఇది ఎటువంటిదనగా ఏమిటి, శీతలమైనటువంటి ప్రదేశం. ఈడా పింగళ ఈ రెండు స్థానములు చేరేటువంటిది సుషుమ్న స్థానము, భూమధ్య స్థానము. భూమధ్య స్థానములకు నీవు పో,

అక్కడ నా కృష్ణుడు ఉంటున్నాడు. నా యొక్క ప్రత్యక్ష స్వరూపుడైనటువంటి సుందర విగ్రహం అక్కడ ఉంటుండాలి. ఓ మనస, అటూ ఇటూ నీవు పరిగెత్తనక్కరలేదు. ఎందు చూచినా కూడా నా కృష్ణుడే, కాని నాయందున్నటువంటి కృష్ణుడే నా యొక్క ప్రేమ కృష్ణుడు, నా యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అభిమాన పుత్రుడు అనేటువంటి రీతిగా భావించింది. మనము కట్టిన మందిరములు, పెట్టుకున్న మందిరంలో ఉండేటువంటి యొక్క పటములు విగ్రహాలు కాదు, శాశ్వతమైనటువంటివి. మన హృదయ మందిరంలో ఉండేటువంటిది శాశ్వతం. దానిని ఎక్కడ పోయినప్పటికీ ఈ దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన, నీ దేహమే దేవాలయము, నీ హృదయమే ఒక పీఠము, ఆత్మనే నీ యొక్క దేవస్వరూపం. దానిని భద్రం చేసుకుని, దానిని పరిపూర్ణ సంతృప్తి గరిపే నిమిత్తమై నిరంతరము నీ నామస్మరణలో మునుగు. ఒకమంతా పిచ్చివారనుకున్న కూడా నీవేం విరవనక్కర్లేదు. ఆ పిచ్చిలో ఉండేటువంటి ఆనందం ఈ పిచ్చివారికి ఏం తెలుస్తుంది? కనుక ఈ విధమైన యొక్క జీవితాన్ని గడపడం లోపల మీ యొక్క జన్మములు సార్థకం చేసుకోండి. స్థిరంగా మీరు వాదోపవాదములు వేసుకుని, వ్యక్తిమత కలహములు పెట్టుకుని, ముఖ్యమైనటువంటి యొక్క ఈ మానవత్వాన్ని వ్యర్థంగా గావించుకోకండి. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అక్క చెల్లెండ్రే, అందరి ఎందు ఉన్నటువంటి పదార్థం ఒక్కటే, మన తలపై ఉన్న ఆకాశం ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, మన పీల్చుకునే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే. ఎందుకు మనకి ఈ కచ్చలు? ఎందుకు మనకి ఈ భేదములు? ఈ మనకి దేహములు ద్వేషములే మనకు అక్కర్లేదు. ప్రేమ ప్రేమ ప్రేమను పెంచుకుని పరమాత్మను అనుగ్రహించుకుని తద్వారా మీరు అందులో లీనం కాండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబా వారు 1988 అక్టోబర్ 18వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 5వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భారతీయ సంస్కృతిలోని విలువలను గుర్తించినప్పుడే మానవత్వము సార్థకత్వం చెందుతుంది. వ్యక్తి అనగా సంస్కృత పదమునందు పౌరుషము అని పేరు. పౌరుషమనగా వ్యక్తి అనగా సామాన్యమైన పదములుగా మనం భావిస్తున్నాము. కాదు కాదు, పౌరుషము గల పురుషునికి మాత్రమే వ్యక్తి అనే పదము సార్థకనామము. నీతి నిజాయితీలతో కూడి ప్రవర్తించినటువంటి సత్ప్రవర్తనతో కూడిన మానవత్వమునకే వ్యక్తిత్వం అనేది సార్థకనామము. దీనినే ఇంగ్లీషు పదము లోపల పెర్సన్ అని చెబుతూ వచ్చారు. ఈ పెర్సన్ అనే పదము రోమను భాషలోని పెర్సోనా అనే పదము నుండి వచ్చినది. పెర్సోనా అనగా దైవాంశమని అర్థము. గుప్తమై అవ్యక్తమై తన యందు ఉండిన దైవత్వాన్ని ఏ వ్యక్తి వ్యక్తము చేసుకునునో అట్టివానికే వ్యక్తి అని సార్థకనామము. ప్రతి మానవునియందు కూడను దైవాంశం ఉన్నది. కాని అందరూ దీనిని వ్యక్తము గావించుకోవడం లేదు. అందరూ దీనిని అర్థం చేసుకోవటం లేదు. అట్టి అర్థం చేసుకునలేని, వ్యక్తము గావించుకొనలేని మానవునికి వ్యక్తి అని పేరు పెట్టుకోవటం నిరర్ధకం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవళి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి దసరా ఉత్సవాలలో అలంకారం లలితా పరమేశ్వరి. రంగురంగుల పూలరాశులలో విష్ణుచక్రం అమర్చారు. కృష్ణ భగవానుని హస్తంలో మెరిసే సుదర్శన చక్రంలా ఉంది. ముదుర గులాబీ రంగు అంగిపైన చిరకపచ్చ మేలుముసుగు, జోహారులర్పించిచుండ సాయిపిత పల్లకీలు ఆసీనులయ్యారు. అమ్మ మల్లె పువ్వులతో మురళిని కట్టి ఇచ్చారు. ఓహో, అన్నీ భలేగా కుదిరింది. సుదర్శన చక్రం, మురళి, వారి దుస్తులు, అలంకారమంతా కృష్ణ భగవానుడే. మకుటము లేని దొర, మెడలో అందాలమాల. కృష్ణుడన్నందుకు, వనమాలాధరుడన్నందుకు, వెన్నెల దొంగ అన్నందుకు తగినట్లుగా ఆ ముఖ కమలంలో చిలిపితనం, కొంటెతనం ప్రస్ఫుటంగా చిందులు చిందిస్తూ ఉంది. మురళిని చేతపట్టి ముద్దుగా ఆడిస్తూ సర్వ మానసంబులను ఆడిస్తున్నారు. ప్రేమవారధిలో ఊగిస్తున్నారు. కృష్ణ, హే మాధవ, హే గోపికా వల్లభ, ఓ నవనీత చోర అని కీర్తిస్తూ ఉంటే నీలమేఘ శ్యాముడై, పీతాంబరధారుడై, నెమలిపించధారియై, మురళీధరుడై, కందర్ప కంజదళాక్షుడై మెరసిపోతూ హృదయ ఆరామములను కూకటి వేళ్లతో పెకలించివేశారు. ఎలా దాచుకోవాలో తెలియక హృద్గహలు ప్రేమవారధిలో నదీ ప్రవాహంలాగా పొంగిపోయింది. హృదయసీమలో యమునానది కట్టలు తెగి ప్రవహిస్తోంది. ఆ పెదవుల మీద నాట్యమాడే చిరునగవుల చిత్తములను చిత్తుచేసింది. ఆనాటి గోప గోపాలుర భాగ్యమేమని మురిసిపోయారు. అయితే ఈనాడు మనమూ భవ్యజీవులమే. ఇలా కలలు కంటూ, కలయే నిజంగా అనుభవించుకుంటూ కన్నార్పక కమనీయమూర్తిని వీక్షించుచుండగా కలవరం బయలుదేరింది. మగవారు కర్రలు పుచ్చుకొని పరిగెత్తారు. ఒక మూల నుండి రాళ్లు వచ్చి పడుతున్నాయి. కంస భూపాలుని సంతతి. అయితే రాళ్లు వారిదాకా రాకుండా అక్కడే పడిపోతున్నాయి. శ్రీ కౌస్తుభధారి వాడి చూపు ఒక్కసారి అలా పడిందో లేదో ఆ రౌడీల కాలికి బుద్ధి చెప్పారు. శరణాగత వత్సలుడు, లోక కళ్యాణ పారిజాతుండు, తన భక్తులకు ఆపద రానివ్వగలరా? యోగక్షేమ మహామ్యహం వారి కంకణం. మందిరం చేరాక శ్రీవారిని పల్లకీ నుండి దిగనివ్వలేదు. ఆసదీరా ఊపుతున్నారు. ఆనంద డోలికలలో ఉయ్యాలు లూపుతున్నారు.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 25వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

1967 కల్లా దేశ నలుమూలల నుండి అవతార ఆగమనాన్ని సూచిస్తూ జరుగుతున్న నానా విధాలైన వింత వింత సంఘటనలను తెలియజేస్తూ అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశాగాయి. తాను బహూకరించే విభూతి, ఉంగరాలు, లాకెట్లు, వాచీలు, తాయెత్తులు అన్నీ కూడా తన విజిటింగ్ కార్డ్స్ అని బాబా అభివర్ణించారు. అద్భుత అవతారమూర్తి విస్తారంగా వెదజల్లుతూ ఉన్న ఈ విజిటింగ్ కార్డ్స్ అందుకున్న భక్తుల పారవశ్యమనే వరదకు ఆనకట్ట వెయ్యటం సనాతన సారథికి దుస్సాధ్యంగా ఉండేది. కాని బాబా అవన్నీ ప్రచురించాలనే నా ఉత్సాహానికి పగ్గాలు వేసి పట్టి ఉంచేస్తూ ఉండేవారు. ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఉంచి పూజింపబడే స్వామి చిత్రపటాల నుండి ఎడతెగకుండా కురిసే విభూది, తీయని సువాసనతో కూడిన అమృతం ఇందుకు ముఖ్యమైన నిదర్శనాలు. ఏళ్ల తరబడి పటాల నుండి కురిసే అమృతాన్ని పాత్రల్లో పట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు కొన్ని ప్రచారం పొందినప్పుడు ఇటువంటి అనుగ్రహాన్ని పొందలేకపోయిన కొందరు భక్తులు అవమానంగా భావించి కొన్ని కృత్రిమమైన అనుభవాలు కల్పించి కట్టుకథలు అల్లి ప్రచారం చెయ్యటం ప్రారంభించారు. అందువల్ల తరచుగా సనాతన సారథిలో ఇటువంటి అసత్యపు ప్రచారం, కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగించవద్దని హెచ్చరికలు చేయవలసి వచ్చేది. కొంతమంది మానసిక బలహీనత గల వ్యక్తులు బాబా తమను ఆవహించినట్లుగా, తమ ద్వారా మాట్లాడుతున్నట్లుగా చెప్పుకుని అమాయక ప్రజలకు లేనిపోని సలహాలను ఇవ్వటం, వరాలు ఇవ్వటం వంటి పనులు చేసి ప్రచారం చెయ్యటం కూడా తెలియవచ్చింది. తన పేరును ప్రారంభించబోయే ఏ పథకానికి లేక సత్యసాయి సేవా సంస్థను అభివృద్ది చేయటానికిగాను విరాళాలను వసూలు చేయడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించేవారు. కాని అన్నిచోట్ల ఈ విరాళాలు సేకరించడం అనేది బాగా ప్రబలిపోవడం చేత సాయి భగవాన్ భగవంతుని అవతారంగా పరిగణింపబడి పూజించే కొన్ని దేశాల్లో అటువంటి వారిని కనుక్కొని హెచ్చరించే లోపలి కొంత ధనాన్ని విరాళాల రూపంలో స్వీకరించడం జరిగిపోయేది. సనాతన సారథి ప్రచురించబడే 12 భాషల్లోనూ కూడా బాబా పేరున విరాళాలు సేకరించవద్దని, అటువంటి వారిని ఎంతమాత్రం ప్రోత్సహించవద్దని పదే పదే హెచ్చరించడం జరుగుతూ ఉండేది. దాదాపు ఈ 25 సంవత్సరాలుగా సనాతన సారథి భగవానుని దివ్య బోధనలను ప్రచారం చేస్తూ ఉన్నది. సాధకుల ఇండ్లకు ప్రతినెలా తన సందేశాన్ని చేరవేసే అత్యంత విలువైన వరాన్ని స్వామి సనాతన సారథికి ప్రసాదించారు. ఇప్పుడు ఈ మాసపత్రిక హిందీ, సింధీ, మరాఠీ, నేపాలీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ, తమిళం, కన్నడం, మలయాళం మొదలైన భాషల్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రచురింపబడుతోంది. ఇటీవలని జాపనీస్ భాష కూడా సనాతన సారథి కుటుంబంలో చేరింది. భజన కార్యక్రమాల తరువాత, ఏదైనా సమావేశాల తరువాత విభూదిని మాత్రమే ప్రసాదంగా పంచాలని స్వామి ఆదేశించారు. సారథి కూడా విభూది వంటి పవిత్రమైన ప్రసాదమే. 32 పేజీలకు మించకుండా 1/8 క్రౌన్ సైజులో కాని, 30 డబుల్ క్రౌన్ సైజులో గాని ప్రచురింపబడుతోంది. 1970లో శివరాత్రి పర్వదినన్నాడు ఒక కవరుపై బాబా కలంతో, కమలంతో ఉన్న ధ్వజస్తంభం మధ్య వృత్తంలోనూ, చుట్టూరా ప్రపంచంలో ప్రముఖంగా వ్యాపించి ఉన్న 5 ముఖ్య మతాల పవిత్ర చిహ్నాలతోనూ ఒక చిత్రాన్ని గీశారు. సాధకుడు మోక్షాన్ని పొందాలంటే ఈ 5 విధాలైన మార్గాల్లో దేనిలో ప్రయాణం చేసినా లక్ష్యాన్ని పొంది విజయం సాధించగలడని ఈ చిత్రం సూచిస్తుంది. ఈ చిత్రాన్ని అచ్చువేయడానికి బ్లాక్ తయారు చేయబడింది. సాయి సందేశం బోధించే విశ్వ మానవత్వానికి గుర్తుగా అప్పటి నుండి ఈ చిహ్నం ఉపయోగపడుతోంది. లోకంలో ఇప్పుడు ప్రబలి ఉన్న మతద్వేషాలను పారద్రోలి వివిధ మతాల వారి మధ్య రగులుతున్న అసూయాజ్వాలల్ని అంతం చేస్తూ అన్ని మతాలు ఒక్కటేనని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఉన్నది ఒకటే మతం, అదే ప్రేమమతం అని ఆ చిహ్నం చాటి చెబుతోంది. పత్రికకు తప్పనిసరిగా రచనను అందించే ముఖ్య రచయిత బాబా. ప్రతినెలా కూడా 4 పేజీలకు సరిపడా
స్వామి అత్యంత విలువైన రచనలు ప్రచురింపబడేవి. ప్రేమ, ధర్మం, ప్రశాంతి, జ్ఞానం, గీత, ఉపనిషత్తులు, భాగవతము, రామాయణము, విద్య యొక్క ప్రాథమిక సూత్రాలు, ఆత్మజ్ఞానం మున్నగు విషయాలపై స్వామి చేసిన దివ్యబోధలు ఇందులో ఉండేవి. నెలకొకసారి ఇంగ్లీషు, తెలుగు సనాతన సారథి ప్రతులను అందజేయడానికి స్వామి వద్దకు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉంటే నాకు ఒణుకుగా ఉండేది. కాని మెట్లు దిగి వచ్చేటప్పుడు మాత్రం పులకిస్తున్న హృదయంతో, ఆశ్చర్యం నిండిన మస్తిష్కంతో తిరిగి వచ్చేవాణ్ణి. ప్రతినెలా స్వామి పత్రికలో ప్రచురణకు ఇచ్చే రచన ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా ఖచ్చితంగా అంతే పరిమాణంలో ఉండేది. ద్రాక్షాపాకం వంటి మధురమైన శైలిలు, సులభమైన రీతిలు తృప్తిని కలిగిస్తూ, అనవసరపు పాండిత్యం, ఆడంబరం, విసుగు పుట్టించే వర్ణనలు లేకుండా సొగసైన రాతతో ఉండేది స్వామి అందించే సందేశం. తత్వ సంబంధమైన ఎంతటి క్లిష్టమైన చిక్కు ప్రశ్న అయినా ఒక చిన్న నీతి కథ సామెతతో విడిపోయేది. వైదిక విజ్ఞానం యొక్క లోతుపాతులు కాని, క్రైస్తవ వేదాంత శాస్త్రం కాని, ముస్లిం మత రహస్యాలు గాని స్వామి బోధల్లో మనకు ఎప్పటికీ మరచిపోలేని చక్కని ఉపమానాలతో కూడిన వాక్యాలలో తెలియబడుతూ ఉండేవి. మన వివేకాన్ని, విజ్ఞానాన్ని వృద్ధి పొందించుకోమని, నిర్మలంగా ఉండమని, ఉద్వేగాలను, క్రోధావేశాలను అణచివేసుకోవటం వల్ల ఏ కార్యమైనా మిక్కిలి ఫలవంతంగా చేయవచ్చునని బాబా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాని స్వాభావికమైన అలసత్వం, మందబుద్ధి కారణంగా స్వామి అప్పగించిన కార్యాలు నిర్వహించటంలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుందని బాబాకు తెలుసు. నేను ఒకసారి సనాతన సారథిలో ఏటా ప్రశాంతి నిలయంలో జరుపబడే ఒక పండుగను గురించి ప్రకటించడం మర్చిపోయాను. దీన్ని బట్టి నీకు గాయత్రీ జపం పట్ల శ్రద్ధ తగ్గిందని తెలుస్తోంది అని బాబా కోపగించారు. ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించటం కోసం తప్పకుండా నిర్వహించవలసిన బాధ్యత తప్పించుకుని సులభ మార్గంలో వెళ్లటం తప్పని నాకిదొక హెచ్చరిక. మన అజాగ్రత్త, అవివేకం వల్ల సంభవించబోతున్న సంఘటనల్ని స్వామి ముందుగానే గ్రహించి తగిన విధంగా ఆలోచించి మన కోసం పథకం వేసి సిద్ధంగా ఉంచుతారు. స్వామి నిరంతరం కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుతూ తన దివ్య కాంతిలో ఈ 25 ఏళ్లుగా నాకంతగా ప్రావీణ్యం లేని ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో ఈ ఆధ్యాత్మిక మాసపత్రికను నడిపించేలా నాకు మార్గదర్శి అయి నిలిచారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ప్రెస్వరండాలో నాలో నేనే ఏదో బిజీగా గొణుక్కుంటూ ఉండగా ఒక అతను చటుక్కున నా దగ్గరకు వచ్చి, స్వామిని గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. పుస్తకాలు ఏమీ లేవు, కాని ఒక మాసపత్రిక మాత్రం అచ్చువేయబడుతోంది అని నేను అతనికి సమాధానం చెప్పాను. అతను నిరాశతో చిన్నబుచ్చుకుని వెళ్లిపోయాడు. మందిరం మొదటి అంతస్తు నుండి నేను నిల్చుని ఉన్న వరండా బాగా కనిపిస్తుంది. అక్కడ నుండి చూసి బాబా నన్ను పిలిచి, ఆ వ్యక్తి నీతో ఏమంటున్నాడు అని అడిగారు. స్వామిని గురించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే లేవని సమాధానం చెప్పి పంపించానని చెప్పాను. ఆ సమాధానం సరైంది కాదు, స్వామి పుస్తకాల ద్వారా తెలియబడే వ్యక్తి కాదు అని చెప్పి ఉండాల్సింది అతనితో అంటూ నాకు అక్కడి నుండి వెళ్లడానికి అనుమతినిచ్చారు. స్వామి తన నిగూఢతత్వంతో తెలియజేసిన విషయంతో కొంత తెలివితోనూ కనీసం ఒక్క పుస్తకమైనా స్వామిని గురించి అచ్చువేయించలేకపోయానే అనే బాధతోనూ మెట్లు దిగివచ్చి ప్రెస్వైపుకు నడుస్తున్నాను. సగం దూరం వెళ్లాక కళ్లల్లో కదలాడుతున్న సన్నని కన్నీటి పొరల మధ్య నుండి వెనక్కి తిరిగి బాబాకేసి చూశాను. నా విచారాన్ని పోగొడుతున్నట్లుగా బాబా తన అభయహస్తాన్ని ఊపారు. అనతి కాలంలోనే నాకు ఓదార్పు లభించింది. బాబా కొద్ది రోజులు భక్తులతో గడపటం కోసం మద్రాసు, వెంకటగిరి వెళ్లారు. మేమంతా వారం ఆఖరులో స్వామి పుట్టపర్తి తిరిగి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాని అనుకోకుండా ఇంకా ముందే వచ్చేసి నా కోసం కబురు చేశారు. నా హృదయం దడదడా కొట్టుకుంటోంది. నన్ను ఎందుకు పిలిపించి ఉంటారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందా? ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటానా? నాలో నేనే తర్కించుకుంటున్నాను. బాబా పిలిపించారని వినగానే
అమ్మ కూడా చాలా భయపడి తన బిడ్డ వల్ల ఎటువంటి పొరపాటు జరిగినా సరే క్షమించమని వేడుకుంటూ ఉంది. స్వామి ముందుకు ఎలాగో వెళ్లి నిలబడ్డాను. నా పరిస్థితిని ఆపాదమస్తకం గమనిస్తూ బాబా నవ్వుతూ ఇలా అన్నారు, మద్రాసులోనూ వెంకటగిరిలోనూ కూడా ప్రజలు స్వామిని గురించిన సాహిత్యం ఏవైనా ఉందా అని అడుగుతున్నారు, నువ్వేమో ఇక్కడ హాయిగా మౌనంగా కూర్చున్నావు అన్నారు. స్వామిని మొదటిసారి నేను బెంగుళూరులో కలిసిన తరువాత 11 ఏళ్లకు ఇప్పుడు ప్రజల్లో స్వామిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆకలి పెరిగింది. కాబట్టి ఇంక పుస్తకం ప్రజల ముందు ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని స్వామి నిశ్చయించారు. దాదాపుగా టైపు స్క్రిప్టు అయిపోవస్తుండగా స్వామి అవతారానికి తగ్గట్టుగా పుస్తకానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ సతమతమవుతున్నాను. ప్రశాంతి నిలయం మందిరం గోడపై ఎస్ ఎస్ ఎస్ అనే అక్షరాలు పదే పదే చెక్కబడి ఉన్నాయి. తరచుగా బాబా తన ప్రకటనల్లో నేనే ఎస్ ఎస్ ఎస్ అనకపోతే ఏ పనైనా ఎలా జరుగుతుంది, సాయికి సర్వమూ ఎస్ ఎస్ ఎస్, అవును అవును అవును అంటూ ఉండేవారు. అందువల్ల స్వామి జీవిత చరిత్రకు ఎస్తో మొదలయ్యే 3 పదాలతో పేరును నిర్ణయించాలని అనుకున్నాను. బాబా లీలల్ని దివ్యత్వాన్ని తెలియజేసే ఈ గ్రంథానికి వాటిని సూచించే పదాలే అయితే బాగుండునని అనిపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు నాకు తెలిసినంతవరకు ఎంత తిరగవేసినా బ్రహ్మాన్ని తెలియజేసే సత్యము, జ్ఞానము, అనంతము కంటే మంచి పదాలు దొరకలేదు. ఎస్ ఎస్ ఎస్ శ్రీ సత్యసాయి పేరులో సత్యం అనేది ఉండాలి. మరి ఎస్తో కూడి ఉండే మిగతా 2 పదాలు ఏమిటి? శుభం, శాంతం, సుందరం, శివం, సంతోషం, సుఖం. చాలామందితో నా సమస్యను చర్చించాను. చివరకు ఒక రాత్రి దావణగెరె రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉండగా సత్యం, శివం, సుందరం అనేది సరిగ్గా సరిపోయినట్లుగా, ఆకర్షణీయంగా ధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. వైట్ఫీల్డ్ నందనవనంలో ఈ పేరును ప్రస్తావించిన తక్షణమే స్వామి ఆశీర్వదించారు. గది లోపలికి వెళ్లి ఒక ఫోటో ఆల్బం తీసుకుని వచ్చారు. నందనవనంలో అదే కుర్చీలో కూర్చుని ఉండగా మాథ్యూస్ అనబడే వ్యక్తి వెంట వెంటనే తీసిన 3 ఫోటోలు అందులో చూపించారు. కవరుపై ఈ 3 ఫోటోలు వరుసగా పక్కపక్కన వేయించవచ్చు. చూడు, ఇదేమో కొద్దిగా గంభీరంగా ఉన్న సత్యం, ఈ 2వదేమో కొద్దిగా నవ్వు తొంగిచూస్తున్న శివం, మరి ఈ 3వదేమో పూర్తిగా నవ్వుముఖంలో ఉన్న సుందరం. సత్యం, శివం, సుందరం అంటూ నా భుజంపై ఆప్యాయంగా తట్టారు. ఈ పేరును విన్న కే గురుదత్, సత్యం, శివం, సుందరం ఖచ్చితంగా ఉపనిషత్ స్పర్శను కలిగి ఉంది, దాని మూలం వెంటనే తెలియజేయటం కొంచెం కష్టమైనా అన్నారు. బాబా ఈ 3 సమ్మేళనం కావడంచేత పాఠకులకు భక్తులకు కూడా ఈ పేరు ఆనందాన్ని కలిగించింది. స్వామి జీవిత చరిత్ర అచ్చువేయబడిన 2 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి పర్వదినన్నాడు బ్రహ్మశ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారు గ్రంథం యొక్క తెలుగు అనువాదాన్ని స్వామికి సమర్పించిన సందర్భంలో బాబా మా ఇద్దరి భుజాలపై జరీ అంచు పట్టుశాలువాలు కప్పి అక్కడ అసంఖ్యాకంగా సమావేశమైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు, మీలో కొందరికి నా జీవిత చరిత్ర ఎందుకు ప్రచురించటమా అనే ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. నా జీవిత చరిత్ర తెలుసుకోవాలని ప్రార్థించిన నా భక్తుల ప్రార్థన్ని ఆలకించి వారిని రాయడానికి అనుమతించాను. రమయతి ఇతి రామః, రమింపజేసేవాడు రాముడు అంటే ఆనందాన్ని కలుగజేసేవాడు. భక్తుని సంతోషమే భగవంతునికి ఆనందం, భగవంతుని ఆనందమే భక్తునకు గొప్ప బహుమానం. పుస్తకానికి పెట్టిన ఈ పేరు పూర్తిగా అర్థవంతమై ఉన్నది. నేను మీ అందరి హృదయాల్లోనూ అంతర్గతంగా ఉన్నానన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. మీ అందరిలోనూ ప్రాథమికంగా ఉన్న మూలతత్వాన్ని సత్యమే అని గుర్తుంచుకోండి. అందుచేతని మిమ్మల్ని ఎవరైనా అబద్ధాల కోరు అంటే మీకు చాలా కోపం వస్తుంది. నిజమైన నీవు అబద్ధం తెలియనటువంటి అమాయకుడవు. నిజమైన నీవు
ఆరోపణను స్వీకరించలేవు. నిజమైన నీవు సచ్చీలానికి, మంచితనానికి, సంతోషానికి, ఆనందానికి, పవిత్రతకు ప్రత్యేకమైన శివం అయి ఉన్నావు. నువ్వు శివం కాని శవం కాదు. అది నిత్యమైనది, శుభమైనది, ఆనందకరమైనది. అటువంటప్పుడు మంచి అని చెప్పుకోవలసిన నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా సహించగలుగుతావు? నీవు నిజమైన సౌందర్యానికి ప్రతీకవు. అందవిహీనంగా ఉన్నారని ఎవరైనా అంటే నీవు సహించవు, ఒప్పుకోవు. నీవు నిజానికి ఆత్మవు కాబట్టి నీ వాహనానికి, అంటే ఈ శరీరానికి కల లోపాలను నీకు అంటగడితే నీవు సహించలేవు అంటూ తమ దివ్య సందేశంలో సెలవిచ్చారు. కాబట్టి నిజానికి గ్రంథానికి పేరును ఎన్నుకున్నది బాబాయే. నేను అని ధైర్యంగా చెప్పుకున్న నేను కాదు, బాబాయే నేను ఆ పేరును నిర్ణయించేలా చేశారు. కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్వామి వివేకానంద భక్తియోగం గురించి చేసిన ప్రసంగాలకు తెలుగు అనువాదంలో అనువాదకర్త సత్యం శివం సుందరం అనే పదాలను అదే వరుసలో ప్రయోగించడాన్ని డాక్టర్ సూరి భగవంతం గారు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి ఆంగ్లమూలం సేకరించి చూశాను. ఆశ్చర్యం! అందులో స్వామి వివేకానంద సత్యసాయి అవతారాన్ని ప్రస్తావించడం గమనించాను. అంతేకాక సత్యస్వరూపుడైన ఆ భగవంతుడు సత్యం, శుభము, సౌందర్యములను గురించిన ఎన్నో అద్భుత విషయాలను వెల్లడి చేస్తాడని ప్రకటించారు. కాబట్టి వివేకానందుని ద్వారా గురు మహారాజ్ నాకు ఈ పేరును సంక్రమింపచేశారని అనిపించింది. ఈ పేరు ఎన్నుకున్నది నేనే అనే అహంభావం ఏమూలైనా కాస్త మిగిలి ఉంటే, ఆ కాస్త ఛాయ కూడా కొన్నాళ్ల కిందట నేను తెలుసుకున్న ఒక విషయంలో తుడిచిపెట్టుకుపోయింది. నిస్సందేహంగా ఆ పేరు ఎన్నుకున్నది బాబాయే. అది నాకు పూర్తిగా అర్థమైంది. ఈ మధ్య గోస్వామి తులసీదాసు రచించిన రామచరిత మానస్ చదువుదామని తీస్తే అందులో ఇదే విధంగా సత్యం శివం సుందరం అనే పేరు కూడా కనబడింది. నివేదంలో ఈ పదాలు ఎందుకు అక్కడ వ్రాయబడి ఉన్నాయో విపులంగా వర్ణించబడి ఉంది. కాశీలోని పండితులకు ఒకసారి పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని దేశీ భాషలో అనువదించటం పట్ల వివాదం చెలరేగిందట. అప్పుడు వారు శివాలయం గర్భగుడిలోని విశ్వేశ్వరలింగం వద్ద దేశీ భాషలో రాయబడ్డ ఈ తులసీ రామాయణం యొక్క వ్రాతప్రతిని ఉంచి రామభక్తాగ్రేసరుడైన ఆ పరమేశ్వరుడే తన అనంత విజ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించి తీర్పు ఇవ్వవలసిందిగా వేడుకుని గుడి తలుపులు వేసేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారుట. ఈ పండితులంతా తప్పనిసరిగా పరమేశ్వరుడు ఈ కావ్యాన్ని ఒక సామాన్యుడు చేసిన దైవద్రోహంగా ఖండిస్తాడని తలంచారు. తెల్లవారాక గుడి తలుపులు తెరిచి రాతప్రతిని తీసి చూసి వారు నివ్వెరపోయారుట. ఎందుకంటే ఆ గ్రంథంపై సాక్షాత్తు పరమేశ్వరునిచే సత్యం శివం సుందరం అని రాయబడి కింద స్వామి దివ్య సంతకం చేసిన గుర్తుగా లింగం బొమ్మ వేసి ఉన్నదట. ఎంత యాదృచ్ఛికం! 3 S మొదలయ్యే పేరు కోసం నా అన్వేషణ నన్ను మరో అవతారమూర్తి జీవిత చరిత్రకు స్వయంగా పరమశివుడే ఆమోదం పలికిన శీర్షిక వద్దకు చేర్చడం ఒక అమోఘమైన దివ్య ఆశీస్సుగా భావించి సంభ్రమానికి లోనయ్యాను. తన జీవిత చరిత్రకు ఎన్నుకోబడ్డ ఈ పేరు తనని కూడా తెలుసుకునేలా చేస్తుందని బాబా తెలియజేశారు. సత్యసాయి విద్యాపీఠానికి శంకుస్థాపన చేసిన పిమ్మట కేరళలోని శ్రీశైల శిఖరం, అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ అక్కడ ఉన్నప్పుడు ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరు పెట్టబడింది. అక్కడ నుండి కుంభవృష్టిగా కురుస్తున్న వానను కూడా లెక్క చెయ్యకుండా గొడుగులు వేసుకుని నిలబడ్డ వేలాది ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ గూఢ రహస్యాన్ని స్వామి ఒక సంస్కృత శ్లోక రూపంలో వివరించారు. సర్వనామధరం శాంతం, సర్వరూపధరం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఆ 3 పదాలను గురించి లోతుగా విచారణ చేసి వివిధ సందర్భాల్లో బాబా స్ఫురింపజేసిన విధంగా వాటిని వివరించాను. పరమాత్ముడే ఆధారము, ఆధేయము, అంశము, మొత్తం ఉనికి, అదే సత్తు, సత్యం.
ఆయనే ఎరుక, క్రియాశీలత, చైతన్యము, అనుభూతి, అంగీకారము, ఆచరణ, చిత్. శివం ఆయనే వెలుగు, వైభవము, సమత్వము, శ్రావ్యము, పరమసుఖము, అదే ఆనందం, సుందరం. సత్, చిత్, ఆనంద, సచ్చిదానందమూర్తి. భక్తులు వినికిడి వల్ల పెరిగిన కుతూహలం, ఆశ్చర్యంతో అసలు బాబా గురించి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నవాళ్లు, ఇదేదో కొత్త మతం వ్యాపిస్తోందని భయపడిపోతున్నవాళ్లు, అందరి హస్తాల్లోకి ఈ పుస్తకం చేరింది. బాబా భక్తులు ఇదంతా అనావశ్యకంగా భావించి పక్కన పెట్టేయవచ్చు. ఎందుకంటే అప్పటికి బాబా వయసు 34 సంవత్సరాలు మాత్రమే. అయినా బాబా అద్భుత మహిమచే అప్పటికే వేలాది మంది భక్తులు ఆయన పాదాల చెంత చేరారు. బాబా గురించి నేను చాలా తక్కువ మాత్రమే అభివర్ణించినట్లు భావించవచ్చు, కాని అచ్చులు బాబాని గురించి అంతకంటే అధికంగా ఆయన మహిమను గురించి తెలియజేసే అవకాశం లేకపోయిందని నేను ఒప్పుకుంటున్నాను. బాబా గురించి తెలియనివారు నన్నొక పిచ్చివానిగా, అంతకంటే హీనంగా కూడా తీసిపారేయొచ్చు, కాని అలాంటి వారి పట్ల నాకు గొప్ప సానుభూతి ఉంది. ఎందుకంటే నేను కూడా ముందు ఇలా ఆక్షేపించి సందేహంతో, అపనమ్మకంతో అపహాస్యం చేసినవాడినే కనుక ఎన్నో ఏళ్లు నా తెలివి తక్కువ, అహంకారాల వల్ల ఆయన్ను కలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయాను. అందుకే ఇప్పుడు నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి, అందరూ నాతో పాటు ఆ స్వామి దివ్య కరుణాకటాక్షాలకు పాత్రులై నాలాగే స్వామి కురిపించే దివ్య ప్రేమకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోండి అని అభ్యర్థిస్తున్నాను. ప్రేమమూర్తి అయిన భగవంతుని రూపాలు, అవతారాలు, దివ్య శక్తి, అనంతం అనేటటువంటి సత్యం తెలిపినప్పటికీ కొన్ని వర్గాల వాళ్లు ఒకే రూపాన్ని మాత్రమే ఆరాధించి, ఆ రూపానికి మాత్రమే అనంతమైన శక్తి పరిమితమని భావించి అదే దివ్యకాంతి మరొక ద్వారం గుండా ప్రకాశిస్తూ ఉంటే గుర్తించకుండా కళ్లు మూసుకొని ఉంటారు. నాలాగే రామకృష్ణుని శిష్యులైన నా మిత్రులు కొందరు ఆ రామకృష్ణుడే నన్ను సాయిమాత సంరక్షణలోకి చేర్చినప్పటికీ నన్ను దోషిగా చూడసాగారు. ఒకసారి సాయి భక్తమండలి సమావేశానికి హాజరు కావడం కోసం నేను సేలం వెళ్లాను. అక్కడ నేను ఎంతగానో గౌరవించి అభిమానించిన రామకృష్ణ మఠానికి చెందిన ఒక సాధువు ఆ పట్టణంలోనే ఉన్నారని తెలిసింది. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని నేను ఆయన్ని కలవడానికి ఆశ్రమానికి వెళ్లాను. కాని అతను తాను వేరే పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా కబురు పంపించాడు. బాధతో, బరువెక్కిన హృదయంతో వెనక్కి వచ్చేశాను. అదే గురుమహారాజ్ అయితే షిరిడీ సాయిబాబా కాని సత్యసాయిబాబా గాని పట్టణంలో ఉన్నారని తెలిస్తే నేరుగా ఆయనే వచ్చి కలిసి ఉండేవారు. త్రిలింగస్వామి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవచంద్రసేన్ మొదలైన ఆధ్యాత్మిక వర్గీయులను ఎందరినో ఆయనే స్వయంగా వెళ్లి కలిసేవారు. తమ గురువే మరొక దుస్తుల్లో వస్తే విశ్వసించలేకపోతున్న రామకృష్ణుని శిష్యుల్ని కొందరిని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. న్యూయార్క్లో రామకృష్ణ బోధామృతం ఆంగ్లంలో అనువదించేటప్పుడు స్వామి నిఖిలానందతో కూడి ఉన్న జాన్ మఫిట్ జూనియర్ అనబడే అతను బాబాతో ఒక గంట ఇంటర్వ్యూ తర్వాత ఆ గంటసేపు బాబా కనపరిచిన ఆ ప్రేమ, ఆ హాస్యధోరణి, గంభీరమైన జ్ఞానం, నిర్మలత్వం, మాధుర్యం అన్నీ కూడా రామకృష్ణుని సన్నిధిలోనే గడిపినట్లు అనిపింపచేశాయని నాకొక జాబు రాశాడు. నా ప్రియమిత్రుడైన సిద్ధేశ్వరానంద బాబాను గురువుగా పొందినందుకు నన్ను అభినందించారు. రామకృష్ణ ఆశ్రమానికి చెందిన అర్జెంటీనా దేశస్థురాలైన మమిత బెంగుళూరులో చాలా సంవత్సరాలు మా పొరుగున ఉండేవారు. బాధితులకు, పీడితులకు సేవ చేయాలని ఆవిడికి కూడా చాలా ఆతృత ఉండటం వల్ల ఆమె భగవాన్ అనుగ్రహానికి పాత్రురాలు కాగలిగింది. 65 ఏళ్లు పైబడిన మమిత పుటపర్తి వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా పోగొట్టుకునేవారు కాదు. ఆమె పుట్టపర్తి వెళ్లి అక్కడ బాబా ఉపనిషత్తుల గురించి చేసే వ్యాఖ్యానాలు వినటం, భక్తులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంలో గడిపేది.
ఆవిడకు బట్టలు ఉతకటం, ఆరవేయటం, ఇస్త్రీ చెయ్యటం అంటే చాలా సరదాగా ఉండేది. ఆవిడ అర్జెంటీనాలోని తన స్వగృహానికి వెళ్తున్నప్పుడు బెంగుళూరులో తనకు ఆతిథ్యం ఇచ్చిన వారి కుమారుణ్ణి కూడా తనతో తీసుకువెళ్లింది. ప్యారిస్లో ఆవిడ రామకృష్ణ కేంద్రంలో గోపాల్ మహారాజ్తో కలిసి బస చేసింది. ఆవిడ బాబాను ఈ యుగానికి ఆశాజ్యోతిగా పేర్కొన్నది. నేను మహారాజ్కు రాసిన ఉత్తరాల్లోని విషయాలను ధృవపరిచింది. నేను గోపాల్ మహారాజ్కు బాబా వివరణకు విశదపరచడానికి సాధ్యపడని వ్యక్తి అని, కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోదగిన వ్యక్తి అని రాసి ఉన్నాను. సముద్రాలు దాటి దూరంగా ఉన్న తన దేశంలో స్వామి తనకు ఎంతో ప్రియమైన శ్రీకృష్ణునిగా దివ్యదర్శనం ఇచ్చి అనుగ్రహించారని, తనకు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నదని మమిత నాకు జాబు రాశారు. కొన్నేళ్ల తరువాత నా కుమారుడు కెనడా వెళ్తూ త్రోవలో ప్యారిస్లో గోపాల్ మహారాజును కలిసినప్పుడు స్వామీజీ తన గదిలో కూర్చొని ప్రశాంతి నిలయం భజన పాటలని టేపు రికార్డర్లో వినడం గమనించాడట. తిరిగి మేమిద్దరము ఒకే గొడుగు కింద చేరాము, నేను, గోపాల్ మహారాజ్. నన్ను సత్యసాయి వద్దకు చేర్చిన రామకృష్ణ పరమహంస ఎడల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. బాబాను చూస్తూ ఉన్నంతసేపు, వారి మాటలు వింటున్నప్పుడు, సాయి భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు నాకు అంతకంతకు ఆనందం అధికం కాసాగింది. నా పాత సహచరులు, మిత్రులు నేను హాస్యధోరణిని బొత్తిగా మరిచిపోయానని బాధపడేవాళ్లు. కాని మానవజాతి కోరికలు, కష్టాలు సానుభూతితో అర్థం చేసుకోవటం వల్ల కలిగే శాంతి, సహనం, హృదయం, మౌనంగా మాట్లాడే భాష గురించి వాళ్లకి ఏమీ తెలియదు కదా. బాబా సన్నిధిలో మరో 8 సంవత్సరాలు గడిచాక సత్యం శివం సుందరం 2వ భాగం రాయటం పూర్తయి ప్రచురింపబడినప్పుడు నేను వాళ్లని ఇలా ఆహ్వానించాను, రండి, మీ చేతిని నాకందివ్వండి. చేయి చేయి కలుపుకుని ఒక పేజీ తరువాత మరొక పేజీలో వరుసగా ప్రతి పేజీలో వివరించబడ్డ వింతలు, విజ్ఞానం, భయము మాయ, సత్యము దృష్టాంతం, వైభవము మహిమ, శాంతి యొక్క స్వేచ్ఛ స్వరూపాన్ని జతగా చవిచూద్దాము. 75వ సంవత్సరంలో అడుగుపెట్టాక జీవిత చరిత్ర 3వ భాగాన్ని పూర్తి చేశాను. 3వ భాగాన్ని పరిచయం చేస్తూ బాబా చేసిన ఒక ప్రకటన ఉదహరించాను. నేను మానవుడినో భగవంతుడినో దేవతనో ఆత్మనో కాను. నేను 4 వర్ణాల్లో ఏదో ఒక వర్ణానికి చెందినవాడిని కాని, జీవితంలోని 4 దశల్లో ఏదో ఒక దశకు చెందినవాడినని కాని ముద్ర వేయటానికి వీలులేదు. సత్యాన్ని బోధించే గురువుగా సత్యం శివం సుందరంగా మీరు తెలుసుకోండి. 7 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాకు మరింత స్పష్టంగా బోధపడుతున్న విషయాన్ని మాటల్లో తెలియజేయడానికి ప్రయత్నించాను. సత్యం శివం సుందరం ఈ 3 కూడా భగవంతుని దివ్య ప్రేమ యొక్క 3 ముఖాలని, ఆలోచనారూపమైన ప్రేమ సత్యం, క్రియారూపకమైన ప్రేమ శివం, హృదయాన్ని స్పందింపజేయు ప్రేమే సుందరం అని తెలుసుకున్నాను. 10 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర 4వ భాగం కూడా ప్రచురించబడింది. తొలి పలుకులో దైవం సాయిగా దివ్య అవతారాన్ని దాల్చి క్షణక్షణానికి అంతకంతకు వ్యాపింపజేస్తున్న మహత్తునకు దూరంగా ఉండటం దుస్సాధ్యం. ఆ స్వామి దివ్య ప్రేమ మనల్ని బ్రహ్మానంద సాగరంలో ముంచెత్తించి మూగబోయేలా, మౌనంగా ఉండేలా చేస్తుంది. స్వామి అంతులేని కరుణ మన లోపాల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది. మనలోని దివ్యత్వం స్వామి దైవత్వం వైపుకు నడిపిస్తుంది. మార్గంలోనే నడుస్తున్నవారిని, దారి తప్పినవారిని కూడా స్వామి బంధంలోకి తీసుకుని వెళ్లేలా చేస్తుంది అని రాయకుండా ఉండలేకపోయాను.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 25వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: ప్రజామిందామహే కామమావిజనదాస్సంభవానిదస్మాదృత్వయాస్త్రయ ప్రజామిందందే సంభవంతివారవృతగుహ్యాసాంతృతీయం బ్రహ్మహత్యాయే ప్రత్యగృహ్ణన్ సామలవద్వాసభవద్దస్మాన్మలవద్దసారసంపదేత సాన్నమత్యాద్ బ్రహ్మహత్యాయే కేశావర్ణం ప్రతిమత్యాస్తే ధ్వధువాహురభ్యంజనభావస్త్రయాన్నమభ్యంజనమేవం ప్రతిగృహ్యన్ కామమన్యదితి ఉద్బంధుకోయాస్తి
1: నమస్తే.

ృతృంజమేనాగచ్చీవాదుష్టమే దీర్ఘాయుత్తంజమే మిత్రంజమే.

ప్రాణసంతతమాఘారాణానామన్నాధ్యస్య సంతత్యాధోరక్షసావహత్యయం కామయేద ప్రమాయుగస్యాదిది జ్యేష్మంతస్యాఘార

నమస్తే త్యాగ చకోల్యాగ చ నమ ఆచార్యాగ చాలాగ చ నమ ఆదార్యాగ చాలాగ చ నమస్ ప్రవాగ చ నమ ఇరణ్యాగ

ష్టం పుష్టం గ్రామేస్వాహానోరుత్రోతనోమయస్కృతి క్షయద్వీరాజనమే యచ్చ.

ఆయుష్మ

ఇంద్రోజస్వినోజస్వేత్వేషూయాభోజస్వందమ్మాగిష్మందం వర్చస్వందమనుష్యేష గురు బ్రహ్మణస్యత్వాక్షత్రస్యోజసేజోజోహాసీన్మాహమోజోహాసీసంజస్వేత్వేషూయాభోజస్వందమ్మాగిష్మందం వర్చస్వందమనుష్యేష గురు భాగ్యోశ్చద్భావాంచ భ్రాజసేజోహమి సమర్పతి.

0: శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాధనస్వరే స్వరూపిణీ
1: స్వరూపశ్రీ భగవాన్ సాయి సద్గురు వరం.

ఎతే సమాధా ఆభ్యనామ జాగృత స్మేదే సమ సమ యస్వాహు దేవ సమ

ಹರಿಶೋಭಾರತ ಸೇವಾ ಇಂದ್ರ ದೇವ ಮೇಲೆ

ప్రజాపతి ప్రజాను ప్రజాయంతే.

വീരകം സമത്സരനാക സ്വസ്ഥയോ

ప్రశ్న ఛత్రస్వర్గా ప్రశ్న ఛత్రస్వర్గా.

విశ్వ

ప్రజాకామేమిషేదరోణేస్మేవాసోదిశ్వేదేవాసోదిశ్వాహ.

ಸುಮನಾಭವ ಪರಮೇ ವೃಕ್ಷ ಆಯುಧಿ ಸ್ವರ್ಗೋ ದೇವ.

ಸ್ವಾಮಿ ಭಗವಂತ ಮಸ್ತಿ ದೇವ.

సరస్వతి

ృతివ్యాృథివ్యాస్మై పర్జన్య పృథివ్యమౌషధియోరోహన్య సమర్థుకమస్య శాస్త్రీయ కేశోమి.

ప్రజాపత్యామానభిజయమితి ప్రజాపతి సర్వా దేవతా దేవతాభిరేవానుభిజయతి వాయువ్యయోగరు వాయోరేవేణ భగవద్గామయ్యాకారేణ వై గ్రామ్యా పశువరవందే స్వర్గంలోకమిదం తృయా విశ్వేశాసి

Shabbat shalom.

61వ శ్లోకం. పంచప్రేతా సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. మానవ శరీరంలో 5 కోశాలున్నాయి. అవే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇవి ప్రతీదీ ఒకదానిలో ఒకటి ఉంటున్నవిగా ఉన్నవి. ఏ ఒక్కటి విడిగా వర్తించినవి కనుక వీటిని ప్రేతములు అంటారు. అవే పంచప్రేత సనాసీన అంటే పంచప్రేతముల మీద ఆసనముగా కలిగినటువంటి తల్లి, దానిపై అధివేష్టించినటువంటి పరదేవత. ఈ పంచప్రేతములు అనగా అన్నమయ కోసము అనగా అరిషడ్వర్గములు అన్నమచేతనే సంప్రాప్తమవుతున్నాయి. తరువాత ప్రాణమయ కోసము పంచకర్మేంద్రియాలు పంచప్రాణాల చేరిక చేత ప్రాణమయ కోసం రూపొందింది. పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణములు సంకల్ప వికల్పములతో కూడిన మనోతత్వమే మనోమయ కోసము. శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోసము. ఆచరణ ద్వారా లభించే ఆనందంతో కూడినదే ఆనందమయ కోసము. వీటి మీద పంచబ్రహ్మస్వరూపిణిగా అమ్మవారు స్థిరాసనముగా నెలకొన్నది. అటువంటి తల్లి చిన్మయీ, చిత్ అనగా జ్ఞానము, జ్ఞానము ప్రకాశముగా కలిగినటువంటి ఆ తల్లి పరమానంద ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలోనే ఉంటుంది. విజ్ఞాన ఘనరూపిణి ఆమె విజ్ఞానము కలిగిన ఘనమైనటువంటి రూపిణి. అనగా జ్ఞానము అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటిది జ్ఞానము. విజ్ఞానము అనగా సర్వము కూడా భగవత్స్వరూపమే, ఈ సృష్టిలో అన్యమైనది లేదు, అటువంటి దానికి ఘనరూపిణి ఆ అమ్మవారు. అనగా సర్వ సృష్టి రహస్య విజ్ఞానం వలన ప్రభవించినటువంటి ఆనందం పరమానందం, దీన్నే ఘనీభూత విజ్ఞానమని శృతులు వర్ణిస్తాయి. అటువంటి పరమేశ్వరి విజ్ఞాన ఘనరూపిణి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. తీవ్రమైన ఆలోచనే తపస్సు. బుద్ధిని లగ్నం చేయడమే ధ్యానము, ఆ ధ్యానమే తపస్సు. ఈ ధ్యానాన్ని చేసేవాడు ధ్యాత. ఏ వస్తువు మీద ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయము. చేసేటటువంటి ప్రక్రియ ధ్యానము. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. వీటిని ఒకే పదంలో నడిపించగలిగితే మనము ధ్యానములో పరిపూర్ణులమైనట్లే. అటువంటి ఆ తల్లి ఈ 3 స్థితుల్లోనే ఉన్నది. అనగా మనం ధ్యానం చేస్తున్నామంటే మన ధ్యానము ఆమె, చేయబడే మనము ఆమె, ఏ వస్తువుపై చేసినా అది ఆమె. అనగా సర్వేశ్వరి లేని వస్తువు అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. కాబట్టి నువ్వు దేనిపై ధ్యానం చేసినా అది పరమేశ్వర ధ్యానమే. కాకపోతే అక్కడ మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆ పరమేశ్వరుని వైపు దృష్టి మరల్చాలి. ఆ విధంగా మనం పరాన్ముఖలమైతే మన ధ్యానం ఫలిస్తుంది. కలియుగంలో ఈ ధ్యాన సాధన గురించి స్వామిని అడిగితే ఒకసారి స్వామి చెప్పిన సమాధానం, బంగారు, నువ్వు ధ్యానానికి ఒక సమయం నిర్ణయించుకొని ఈరోజు నేను 1 అరగంట ధ్యానం చేస్తాను, 1 గంట ధ్యానం చేస్తానంటే ఎందువలననగా ఈ ధ్యానము చేస్తున్న సమయములో నీ ధ్యానము అంతా కూడా ఈ సమయము ఎప్పుడైపోతుందా, ఈ 1 అరగంట అయిపోయింది, ఈరోజు ధ్యానం అయిపోయింది అంటే నీకిచ్చినటువంటి 24 గంటల కాలములో నీవు కేవలం 1 అరగంట సేపే ధ్యాన స్థితిలో కూర్చోగలిగేవన్నమాట. ఇలా ధ్యానం చేస్తే నువ్వు ఎన్ని జన్మలు ధ్యానం చేస్తే ఆ పరమాత్మ స్థితికి వెళతావు.
ఇది ధ్యానము కాదు. నిజమైన ధ్యానమంటే ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు మర్చిపోవాలి. దానికిగాను స్వామి చెప్పిన సమాధానం, కేవలం ధ్యానం చెయ్యడమే లక్ష్యముగా పెట్టుకుని నీవు ధ్యానం చేస్తే దానిలో నీవు పరిపూర్ణత సాధించలేవు. మరి ఎంతసేపు స్వామి ధ్యానం చెయ్యాలి? జస్ట్ 24 అవర్స్. ఎలా స్వామి? దానికి ఒక చక్కటి చిట్కా స్వామి చెప్పారు. డూ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్. ప్రతి పని భగవంతుడి పని అని అనుకో. నీవు తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు చేసేటటువంటి ప్రతి కర్మ, అది నీ సంసారపరమైనది కావచ్చు, భౌతికమైనది కావచ్చు, ఏ విధమైనటువంటి కర్మ అయినా అది భగవంతుడి పనే. నీవు చేస్తున్నటువంటి నీ శరీర శుభ్రముతో పాటు ప్రతి కార్యకలాపము కూడా భగవంతుడి కోసమే అంటే అది నిజమైన ధ్యానమవుతుంది. ఎప్పుడైతే నీవు అలా చేసేవో, నీ మానవ శరీరము, మాంసపిండమైన ఆ శరీరము మంత్రపిండమవుతుంది. అంటే ఆ భావన ఏదైతే నీకొచ్చిందో, వెంటనే ఆ భావనతో ఇది కూడా భగవంతుడి కార్యమే అని చేసినప్పుడు ఆ పని ఎటువంటిదైనా సరే అది భగవత్ కార్యంగానే మారిపోతుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి ధర్మాధర్మ వివర్జిత. ఆ మూడింటికి కారణమైనటువంటి ఆ జగజ్జనని ధర్మము అధర్మములని వివర్జించిన తల్లి అంటే ఆమెకు ధర్మము లేదు అధర్మము లేదు, అనగా ఆమె వీటికి అతీతురాలైనది కనుక వాటి యొక్క విషయము ఆమె తన జ్ఞానస్థితిలోనే ఉంటుంది తప్పించి అది బయటికి వ్యక్తము కాని స్థితి. ఆమె ఎప్పుడూ అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉండునది అని అర్థము. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురీయ సర్వావస్థ వివర్జిత. ఇక్కడ మనకుండే జాగ్ర స్వప్న సుషుప్తి తురీయ అవస్థల గురించి, ఆ అవస్థల్లో ఆ పరమేశ్వరుడు మనని ఏ విధంగా ఏ రూపంలో ఏ నామంతో రక్షిస్తున్నాడన్న విషయం తెలియజేస్తుంది. కేవలము మనము ఎప్పుడో మనం పూజించినప్పుడే భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు, మిగిలిన కాలములో ఆ భగవంతుడు ఎక్కడో అవ్యక్తంగా ఉంటున్నాడని కాదు. మనం ఏ పని చేస్తున్నా ఆయన సర్వసాక్షిభూతుడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడని తెలియజేసేవే ఈ నామములు. విశ్వరూప జాగరణి అనగా ఇది స్థూలదేహంతో స్థూలదేహానికి సంబంధించినటువంటిది. జాగృతి స్థితిలో ఈ జాగృతి స్థితిలో విశ్వ జాగృతి స్థితిలో జీవాత్మకు విశ్వుడు అని పేరు. స్వపంతి తైజసాత్మిక ఇది సూక్ష్మదేహానికి సంబంధించినది. స్వప్న స్థితిలో తేజోరూపిణి అయిన తైజసాత్మిక అనేటటువంటి నామము కలిగిన తల్లి. కారణదేహమైనటువంటి సుప్త అంటే గాఢ నిద్ర స్థితికి సంబంధించినటువంటిది ప్రాజ్ఞుడని పేరు. తురీయ అంటే ఒక విధంగా సమాధి స్థితి. ఆ స్థితిలో సర్వావస్థ వివర్జిత ఆమె ఏ అవస్థలు లేకుండా అహంకారమందు చిత్తము బుద్ధి లయమై నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటుంది. ఎక్కడైతే ఏది కనబడక వినబడక తెలియబడక ఉందో దానిని భూమాస్థితి, దీనికే తురీయము అని పేరు. ఈ స్థితికి కారకురాలైన పరమాత్మయే పరమేశ్వరి. ఆమె తురీయ అని పిలువబడుతున్నది. అనగా మనము మేల్కొన్నా నిద్రపోయినా దాని నుంచి తురీయావస్థకి వెళ్లినా ఏ స్థితిలోనైనా మన వెన్నంటి మన వెంట నడిచేటటువంటి పరమాత్మ ఆ భగవంతుడు ఒక్కడే మనతో ఉంటాడు. ఇది మనం ఈ నామాల ద్వారా తెలుసుకున్నది. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధాన కరీశ్వరి, సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఒకే పరమాత్మ ఐదు రకములైనటువంటి కార్యక్రమములను నిర్వహిస్తున్నాడు. నిజానికి పరబ్రహ్మము ఒక్కటే, అద్వితీయం అన్నారు. అంటే రెండోది లేదు, పరబ్రహ్మ ఒకటే. ఆ పరబ్రహ్మే మనకి బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడుగా రుద్రుడుగా నీవు ఎలా ఊహిస్తే అలాగా విని వివిధ రూపాలలో నీకు కనిపిస్తున్నాడు.
చక్కెర బొమ్మలు తయారవుతాయి. వాటిలో నెమలి, కోడి, పిల్లి ఈ రకమైనటువంటి బొమ్మల చక్కెరతో తయారైన బొమ్మల రూపాలు వేరుగా ఉంటాయి, గాని వాటిలో ఉండే తీపి మాధుర్యం ఒకటే కదా. అలాగే ఆ పరబ్రహ్మం అనేటటువంటి తీపి సర్వ సృష్టిలోని ఒకే విధంగా ఉన్నది. కాకపోతే నీకు మాయ వల్ల రూపనామములతో భిన్నంగా గోచరిస్తున్నాడు. అటువంటి ఆ పరబ్రహ్మ తాను ఈ సృష్టి నిర్వహణకు గాను 5 రకాలైనటువంటి పని చేస్తున్నది. ఏమిటి? సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టించడానికోసం బ్రహ్మగా రూపాన్ని ధరిస్తున్నది. సృష్టిని రక్షించడానికోసం గోప్త్రి గోవింద రూపిణి, గోవిందుడు అనగా విష్ణుమూర్తి. అంటే సృష్టించినటువంటి సృష్టిని రక్షించడం కోసం విష్ణుమూర్తిగా ఉన్నది. సంహారిణి రుద్రరూప, సంహారం చేసే ప్రక్రియలో రుద్రుడిగా రూపమును ధరిస్తున్నది. తిరోధానము అనగా ఈ సంహారము చేసిన తర్వాత మాయచేత ఆ సృష్టినంతటిని కప్పి ఉంచుట, దీనిలో తిరోధాన కరీశ్వరి. తిరోధానములో ఈశ్వరీ నామముతో తిరోధానము చేయుచున్నది. సదా శివానుగ్రహద అనుగ్రహద తిరిగి మళ్లీ సృష్టించడానికి వీలుగా వాటిని బ్రహ్మమునందు గ్రహింపబడడాన్ని అనుగ్రహము అంటారు. అంటే మోక్షస్థితి. అప్పుడు ఆమె సదాశివుడిగా ఉన్నది. ఈ విధమైనటువంటి పంచకృత్యములను పరాయణ చేయుచున్నటువంటి తల్లి అని ఇక్కడ అర్థము. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహద అను 5 పరదేవతా కార్యములు. ఈ 5 కృత్యములు నిర్వర్తించినదిగాన ఆ దేవి పంచకృత్య పరాయణ. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఈ కనబడే గ్రహములు, నక్షత్రములు, పాలపుంతలు ఇవన్నిటికీ కేంద్రము సూర్యుడు. వీటన్నింటితో కలిపి ఇది ఒక సూర్యమండలము. ఇటువంటివి 12 సూర్యమండలాలు అనగా ద్వాదశ ఆదిత్యులు ఉన్నవిగా వేదవాంగ్మయం చెబుతున్నది. ఆ ద్వాదశాదిత్యుల్నే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగహ, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యోం నమః అని మనము సూర్య నమస్కారముల్లో జపించినటువంటి మంత్రమే ఈ ద్వాదశాదిత్యులు అందులో ఉన్నారు. ఇవే 12 మండలాలు. ఈ 12 మండలాలు కూడా జగత్తునకు భానుమండలములు. ఈ భానుమండలములు 12 మండలములచే పరివృతమైన పరదేవత గనుక ఈమె భగమాలిని. భగము అంటే ప్రకాశించు, భా అంటే ప్రకాశము, భగము అంటే సూర్యుడు. సూర్యు అంటే 12 సూర్యులు మాలగా కట్టి ఆమె దగ్గర ఆమె మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఆ 12 సూర్యుల మధ్యలో ఉండటువంటి తల్లి. భానుమండలములన్నింటినీ కూడా తన చుట్టూ మాలగా పరిభ్రమింపచేస్తున్నటువంటి జగజ్జనని అని అర్థము. అటువంటి తల్లి భైరవి అంటే భయాన్ని కల్పించి రవిమండల మధ్యస్థయై ఉన్నది ఈమె భైరవి. ఈమెకు వాయువు భయపడిన వాడై వీస్తున్నాడు. సూర్యుడు భయం చేత ఉదయిస్తున్నాడు. భయాన్ని కల్పించి ఈ ద్వాదశాదిత్యులను తాను భైరవిగా భాసిస్తుందని భావన. దీనికి గాను స్వామి చెప్పేది, ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి వచ్చే మొట్టమొదటి అతిథి. మనము సూర్యోదయం అయిన వెంటనే చూస్తే తలుపు తీసిన వెంటనే ముందు సూర్యకిరణాలే మన ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. అంటే ద్వారము బయట ఆయన ఒక సేవకుడుగా వేచి ఉంటాడు. ఎంత త్వరగా మనం తలుపు తీస్తే ఆయన కిరణాలు మన దగ్గరికి అంత త్వరగా వస్తాయి. అంటే ఒక భగవంతుడే మనకి అక్కడ దాసుడై ఉన్నాడు. దాని అర్థమేమిటి? అటువంటి భగవంతుణ్ణి మనం ఆ విధంగా దాసునిగా చూడవచ్చా? కాదు. దానికి మనం చేయవలసిన ప్రక్రియ ఏమిటి? ఆయన రాకముందే మనము తలుపు తెరిచి ఉంచి స్వాగతించాలి. అనగా మనము సూర్యోదయమునకు పూర్వమే లేచి ఆయనకు స్వాగతం పలకాలి. ఇది మన ఆరోగ్యానికి మంచిది, అటు భగవంతుడు సేవా చేసినట్లు అవుతుంది. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఆదిత్య మండలానికి అంతటకును ఉన్న ఆమె స్వరూపాన్ని చెప్పేది ఈ నామము. పద్మాంకిత అయిన నాభి కలవాడు గనక పద్మనాభుడు. పద్మాకారంలో ప్రతి యజ్ఞ హోమకుండంలోనూ మధ్య
ఒక చిన్న నిర్మాణముంటుంది. దీనికి నాభి అని పేరు. ఈ పద్మనాభి అయిన హోమంలో నిర్వర్తించే యజ్ఞయాగాదులన్నీ కూడా విష్ణు స్వరూపము. అందుకే యజ్ఞోవై విష్ణు అన్నారు. ఆ పద్మనాభుని స్త్రీమూర్తియే పద్మనాభ సహోదరి. జలధిపై శయనించిన పురుషరూపంలో ఉన్న నారాయణ నామధైరాలైన ఆ లలితా పరమేశ్వరికి నమస్కారము అని ఈ నామమునకు అర్థము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి, ఇదంతా ఒకటే నామము. అనగా కనురెప్పలు తెరచుటా మూయుటా అనేది ఉన్మేష నిమేషలు. పరమేశ్వరి యొక్క రెప్పపాటు కాలంలో సర్వభువనములు, గ్రహములు, నక్షత్రమండలాలన్నీ కూడా ఉద్భవిస్తూ అస్తమిస్తున్నాయి. కనురెప్పపాటును కళ అంటారు. 15 రెప్పపాట్లను కాష్ట అంటారు. 30 కాష్టలు ఒక కళ. అనగా పరమేశ్వరి యొక్క రెప్పపాటు వలన కాలమనేది సృష్టించబడింది. కావున ఆమె రెప్ప వేస్తే ఈ సర్వ సృష్టి కూడా లయమైపోతుంది. అందువల్లనే ఆమె రెప్ప వేయకుండా ఎల్లప్పుడూ సృష్టిని కాపాడుతున్నది. ఈ నామములో చెప్పేటటువంటిది అమ్మవారియందు మనకు పరిపూర్ణమైన ప్రేమ ఏర్పడుతుంది. తాను రెప్ప వేస్తే ఎక్కడ ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుందో, జీవులన్నీ బాధపడతారో అని చెప్పి ఎల్లప్పుడూ రెప్పలార్పక కనులు తెరుచుకుని ఉండే మూర్తి అని అర్థము. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. అటువంటి ఆ తల్లి సహస్ర శీర్ష వదన. సహస్రశీర్షుడు అనగా 1000 తలలు కలిగినటువంటి వాడు. ఎవరు? ఆదిశేషుడు. ఇతడు ఆశ్లేష నక్షత్రాధిపతి. సహస్ర అక్షి అనగా 1000 కన్నులు కలిగినవాడు ఇంద్రుడు. ఇతడు జ్యేష్ఠ నక్షత్ర అధిపతి. సహస్రపాత్, 1000 పాదములు కలిగినవాడు సూర్యుడు. ఇతడు రేవతి నక్షత్ర అధిపతి. అశ్వని నుండి రేవతి దాకా ఉన్న నక్షత్రమండలమంతా దీనిలో పరోక్షంగా చెప్పబడింది. అనగా ఆకాశమందలి సర్వగ్రహమండలము సంచరించే నక్షత్ర చక్రమంతా పరదేవతా స్వరూపమే అని దీని భావన. దీనిలో ఉండే 27 నక్షత్రాలు వస్తాయి. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రంకి ఆశ్లేష నుండి జ్యేష్ఠ వరకు, జ్యేష్ఠ నుండి రేవతి వరకు నక్షత్రాలను లెక్కబెడితే, తిరిగి పూర్ణంగా లెక్కబెడితే మొత్తం 27 నక్షత్రాలు దీనిలోనికి వస్తాయి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు ఉంటాయి. అనగా 27 × 4 = 108. మనం ఈనాడు చేసేటటువంటి అష్టోత్తర శతనామ పూజ అంటే అర్థము 108. ఈ సృష్టిలో ఏ జీవి అయినా ఈ 108లోనే ఉంటాయి. అనగా మనం చేస్తున్నటువంటి అష్టోత్తర శతనామ పూజలన్నీ కూడా సృష్టిలోని మొత్తం అన్ని జీవరాశులు దానిలోనికే వస్తాయి. అనగా సర్వము ఆ విష్ణుమయమే అని తెలియజేసేటటువంటి నామము. ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూపనిగమా పుణ్యా పుణ్యఫలప్రద. ఆ బ్రహ్మకీటజనని, బ్రహ్మ మొదలు కీటకము అంటే చీమ వరకు కూడా అందరికీ ఆమెయే తల్లి. మన తల్లిదండ్రులు ఎన్నాళ్లుంటారు? ఇది కేవలం సృష్టిలో అన్ని జీవరాశులకి సంబంధించినటువంటిది. కాని సృష్టిని నిర్వహించినటువంటి ఆ తల్లి, సృష్టి అంతా లీనమైపోతున్న ఆ తల్లి మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా శాశ్వతమైనటువంటి జనని ఆమె. ఆమె ఎవరికి తల్లి? కేవలం మానవులకి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉండేటటువంటి బ్రహ్మ మొదలు కీటకం వరకు అందరికీ తల్లి. అటువంటి తల్లి వర్ణ ఆశ్రమ విధాయిని ఏం చేస్తున్నది? వర్ణాశ్రమాలన్నిటినీ కూడా అందరికీ విధించి సృష్టి చక్రాన్ని నడుపుతున్నది. ఎవరు ఏ పని చెయ్యాలి, ఆ పని చేసినందువల్ల వాళ్ళకి వచ్చేటటువంటి సద్గతి ఏమిటి, ఈ ఆశ్రమ ధర్మాలు, ఏ ఆశ్రమం నుంచి ఏ ఆశ్రమం వరకు వాళ్లు తరిస్తారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పగలిగి వాటిని నిర్దేశించినటువంటి తల్లి వర్ణాశ్రమ విధాయిని. నిజాజ్ఞా రూపనిగమా పుణ్య పుణ్యఫలప్రద. ఆజ్ఞలు, నిగమాలు అంటే వేదములు, వేదాంతములు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ కూడా నియమించిన, వాటన్నిటి రూపంగా ఉన్నటువంటి తల్లి ఉండి పుణ్య అపుణ్య ఫలప్రద అంటే పుణ్యాన్ని పాపాన్ని,
ఫలప్రద వాళ్ళకిస్తుంది. మనం అనుకుంటాము భగవంతుణ్ణి ధ్యానిస్తే పుణ్యం వస్తుందని. తప్పక పుణ్యం వస్తుంది. కాకపోతే మనం చేసేటటువంటి కర్మలకు ఏ విధమైన ఫలితం వస్తే, ఏ విధమైన కర్మలు చేస్తే ఆ విధమైన ఫలితాన్ని, అది పాపమైతే పాప ఫలితము, పుణ్యమైతే పుణ్య ఫలితము, దానికి ఏ విధమైన భేదమో లేకుండా అందరికీ సమానంగా ఇస్తుందని ఒక అర్థము. మరొక విధంగా చూస్తే ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని. ఆ బ్రహ్మ అంటే మేషరాశి, కీట అంటే వృశ్చిక రాశి. మేషము నుంచి వృశ్చికం వరకు ఉన్నటువంటివి 8 రాశులు. ఈ 8 రాశులకి వర్ణాశ్రమలు అంటే, వర్ణాశ్రమములంటే ఇక్కడ రాశులు, వాటన్నిటినీ నిర్ణయించింది అంటే ఇక్కడ జ్యోతిష చక్రాన్ని చెప్తున్నారు. నిజాజ్ఞారూప నిగమ అనేవి మిగిలిన 4 రాశులు. వీటన్నిటినీ కూడా నిర్దేశించినటువంటిది అనగా మనకు జ్యోతిషంలో చెప్పేటటువంటి 8 ముఖ్యమైనటువంటి స్థానాలు లగ్నము, తన కుటుంబ స్థానము, తన సోదరుడు, తన బంధువులు, తన పుత్రులు, తన శత్రువులు, తన పత్ని, 8 తన మరణస్థానము. ఈ 9 కాకుండా ఆస్పదము, ఆయము, ధర్మ, కర్మ స్థానాలు, వాటి వల్ల సాధించే లాభస్థానము, చివరగా మోక్షస్థానము, మొత్తం 12 స్థానములు కలిపి 12 రాశులుగా జ్యోతిష చక్రం నిర్ణయించబడింది. ఈ రాశుల కారకత్వాలు, గ్రహగతులు, వాటి కారకత్వాల వల్ల జీవి యొక్క పుణ్య అపుణ్యాలను నిర్ణయించే పరదేవతే పుణ్యాపుణ్య ఫలప్రద. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఇది ఒక అద్భుతమైనటువంటి నామము. శృతులు అంటే శృతి అనగా వేదమాత. సీమంత అంటే సువాసిని, సీమంతులు అంటే సువాసిని యోగ్యత కలిగినటువంటి వారు. సింధూరి కృత పాదాబ్జ ధూళిక, అమ్మవారి యొక్క పాదములను అంటినటువంటి ధూళిని ఈ వేదమాత తన పాపట సింధూరంగా ధరిస్తుందిట. అంటే వేదములందటికీ తల్లి ఆమె. ఆ వేదములన్నీ కూడా ఆమె తాలూకు పాదధూళిని స్వీకరిస్తున్నాయంటే ఆ భగవంతుడి పాదాల్లో ఎంత గొప్పతనముందో మనము నిజంగా రోజూ పండితులమై వేదాధ్యయనం చెయ్యనక్కర్లేదు. నేర్చుకుని చేస్తే మంచిదే, కాని నిజంగా ఆ వేదమాత యొక్క అనుగ్రహం కావాలంటే కేవలము ఒకే ఒక సూక్ష్మమైన మార్గము, భగవంతుడి పాదాల వద్ద రోజూ తల ఉంచి నమస్కరిస్తే తప్పక ఆ శృతులే ఆమెను పాదధూళిని తలపై ధరిస్తే ఇక మనంతటికీ, మనందరికీ కూడా ఆ వేద విజ్ఞానం లభించినట్టే, ఆ వేదమాత ఆశీర్వదించినట్టే. ఈ వేదసారాన్నే స్వామి చాలా సులువుగా, ఏమిటి వేదము అంటే ఇతరులకు వేదన కలిగించకుండా ప్రవర్తించడమే వేద ఆచరణ. అంటే ఇతరులను నువ్వు బాధించకు, దాన్నే స్వామి చెప్తారు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. దానికి స్వామి యొక్క భజనావళిలో సుప్రభాత ప్రార్థన అని మనకందరికీ తెలిసిందే. అది మొత్తము స్వామి యొక్క వేదము యొక్క అర్థము. దాన్నే చెప్తారు పరమాత్మ నేడు నిద్ర యొక్క గర్భము నుండి పుట్టితిని సకల చరాచర ప్రపంచమునకు ప్రభువువై నా హృదయవాసి అయిన నిన్నే తలంచి నీ కొరకే నేను అన్ని కార్యకలాపములను చేయబూనుచున్నాను. నీకే అర్పణముగా నేను ఆడే మాటలు, పలికే పలుకులు, తలచే తలుపులు అన్నీయూ పవిత్రమైనవిగా కలిగించి మంచి మాటలు, మంచి పలుకులు, మంచి తలుపులు వచ్చినట్లు చేసి ఓ పరమాత్మ ఎవ్వరినీ బాధింపక నేను బాధపడకుండా ఉండునట్లు నన్ను అనుగ్రహింపము. జై సాయిరాం. ఇది స్వామి మనకు నేర్పించినటువంటిది. ఇదే వేదముల యొక్క సారము. ఎప్పుడు వేదం తాలూకు అర్థమేంటి? సమస్తలోకా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలంటే ఒకరికి ఒకరు అపకారం చేసుకోకుండా జీవించడమే అందరూ సుఖంగా ఉండే మార్గము. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఆగమములు, సకల ఆగమములు అనగా ఆగమాలంటే వేదాంగములు, పురాణములు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ ఆగమాలు అంటారు. సుక్తి అనగా ముచ్చపు చిప్ప. ముచ్చపు చిప్ప యొక్క పై చిప్ప కింద చిప్పలతో మూత పెట్టబడి ఉంటుంది స్వాతి ముచ్చము. సకలాగమాలు ముచ్చపు చిప్ప
రెండు భాగాలతో పోల్చబడింది. అనగా ఆగమాలన్నీ కూడా రెండు భాగాలుగా చేస్తే అవి ముత్యపు చెప్ప యొక్క రెండు చెప్పలు. నిగూఢంగా లోపల ఉన్న ముత్యము పరదేవతారూపము. అనగా సకల ఆగమాలు ఎంత వివరించినా ఈ మౌక్తికమే ముక్తికాంత. అనగా ముత్యపు చిప్పలో ముత్యం ఏ విధంగా ఉంటుందో, ఆగమాలు అనేటటువంటి ముత్యపు చిప్పలో అమ్మవారు ముత్యంగా మెరుస్తున్నది. అటువంటి అమ్మని తెలుసుకోవడానికి జ్ఞానము అవాంగ్మానస గోచరము, వాక్కు మనస్సు కూడా అందు వర్ణించలేవు. అమ్మ యొక్క రూపమును గాని అమ్మ యొక్క స్థితిని గాని అమ్మనే మనము ఊహించలేము. అటువంటి స్థితి సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక ముత్యములాగా మెరుస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి వేదస్వరూపిణి ఆ మాత. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. అటువంటి ఆ వేదస్వరూపిణైన ఆ మాత మనకేమిస్తుంది? పురుషార్థప్రద పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్థములు అంటారు. వీటిని ఇచ్చినటువంటి తల్లి పూర్ణ. పూర్ణమంటే మొత్తము కూడా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చసే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మళ్లీ పూర్తవుతుంది. ఈ సృష్టి అంతా కూడా మనము ఇందాకలు చెప్పుకున్నటువంటి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనేటటువంటి పంచ కృత్యాలతో పూర్ణమదహగా ప్రకాశిస్తున్నటువంటిది. ఆ పూర్ణమైనటువంటి తల్లి భోగిని. అమ్మ ఎప్పుడు భోగవంతురాలు. ఎందువల్ల? సర్వసుఖములు ఎవరైతే కల్పిస్తారో వాళ్ళు ఎప్పుడూ సుఖంగానే ఉంటారు. ఈ సృష్టినంతటినీ కూడా అన్ని ఏవీ లోటు లేకుండా సృష్టించినటువంటి ఆ తల్లి తన యొక్క పాలనలో అందరూ సుఖంగా ఉంటే తాను భోగత్వాన్ని అనుభవిస్తుందట. అటువంటి తల్లిని భువనేశ్వరి అంటారు. అంటే ఈ భువనానికి ఈశ్వరి నాయకురాలు. అటువంటి పురుషార్థ ప్రదాలను, నాలుగు పురుషార్థములను ఏ విధంగా సాధించాలి అని స్వామి చాలా చక్కగా నాలుగు అద్భుతమైనటువంటి వేదవాక్యాల్లాంటి ఉదాహరణలు చెప్పారు. వాటిలో మొట్టమొదటిది ధర్మము. అంటే ఫాలో ద మాస్టర్. అనగా మీరు కాలేజీలో పాఠాలు బోధించే మాస్టర్ని ఫాలో అవడం కాదు, ధర్మమే మాస్టర్. కనుక ధర్మాన్ని అనుసరించు. అన్నిటికీ ధర్మమే ప్రధానమై ఉండాలి. నీ కర్మలన్నీ ధర్మపరమై ఉండాలి. నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ఇక రెండవది అర్థము. అనగా ఫేస్ ద డెవిల్. ఏది డెవిల్? అర్థమే డెవిల్. ఈ అర్థం కోసమే కదా మానవులు నానాయాతనలు పడుతున్నారు, అన్యాయ అక్రమ అనాచారాలన్నీ చేస్తున్నారు, ధనమూలమిదం జగత్ అనుకుంటున్నారు. కాని వేదం చెప్తున్నది ధర్మమూలమిదం జగత్ అని. ధనార్జన ధర్మపరంగా ఉండాలి, అన్యాయ అర్జన తగదు. ఇక మూడవది ఫైట్ టు ద ఎండ్. చివరి వరకు పోరాడు. దేనితో? నీలో కామము. మూడవ పురుషార్థమైనటువంటి ధర్మ అర్థ కామము. నీలో కామము లేదా కోరిక పూర్తిగా నశించే వరకు దాంతో పోరాడు. ఒకనాడు దక్షిణామూర్తి సముద్రపు ఒడ్డును నడుస్తుండగా సముద్రుడు అలలతో ఓ గడ్డిపోసిన ఒడ్డుకి నెట్టివేస్తున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓ సముద్రుడా, నీకెంత అహంకారం! అనంతమై అగాధమై ఉన్న నీవు ఒక చిన్న గడ్డి పోచపై నీ ప్రతాపం చూపిస్తున్నావా? గడ్డిపోచను నీలో ఉంచుకోలేవా? అంటే ఆ సముద్రుడు చెప్పిన సమాధానం, స్వామి, నాపై గడ్డిపోచ కళంకాన్ని కూడా నేను భరించలేక నెట్టేస్తున్నాను. అదేవిధంగా మనిషి కూడా తనలో గడ్డిపోచ ప్రమాణం గల కామమును కూడా చోటివ్వకూడదు. ఇది ఫైట్ టు ద ఎండ్ అంటే. ఇక నాలుగవది ఫినిష్ ద గేమ్. అంటే మోక్ష ప్రాప్తితో ఈ జీవితం అనే గేమ్ పూర్తవుతుంది. ఇదే లక్ష్యం. చతుర్విధ పురుషార్థాల్లో నాలుగవదైన మోక్షమిదే. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. పురుషార్థాల్లో మొదటిది ధర్మం, నాలుగవది మోక్షం. మధ్యలో అర్ధకామాలున్నాయి. ఈ అర్ధకామాలు రెండూ ధర్మపరమైనప్పుడే మోక్షం సిద్ధిస్తున్నది. సహజంగా అయితే పంచమ పురుషార్థం కూడా ఒకటి ఉంది, దాన్ని ప్రేమ అంటారు. ఈ ప్రేమతో ఈ నాలుగింటిని మనం చాలా సులువుగా సాధించవచ్చును.
అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. అంబిక అంటే అంబలకు మూల కారణమైనది అంబిక. అమ్మలగన్న అమ్మ మూరమ్మల మూలపుటమ్మ అంటారు. అటువంటి అంబిక సర్వదేవతా సమన్వయమూర్తి. కనుకనే ఆమెకి అనాది నిధన, ఆది లేదు అంతమూ లేదు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి తల్లి. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే ఆ రాజు పోవచ్చు, అతని కోటలు అన్నీ మిగిలిపోతాయి, అతని సామ్రాజ్యం మిగిలిపోతుంది, తరువాత ఆ సామ్రాజ్యానికి మరో రాజు వస్తాడు. ఈ సృష్టిలో జరుగుతున్నది అదైతే, కాని అమ్మ సృష్టిలో రాజ్యాలు పోవచ్చు కాని రాణి మాత్రము శాశ్వతము. అదే అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. అటువంటి తల్లి హరిబ్రహ్మ దేవతల్లో చాలా ముఖ్యమైనటువంటి వాళ్లు. హరిబ్రహ్మ ఇంద్రులు వీళ్ళందరూ కూడా పరదేవత సృష్టిలో వీరందరూ ఆమెను ఆశ్రయించి తరించినటువంటి వారే. నారాయణి నాదరూప నామరూప వివర్జిత. అటువంటి ఆ తల్లిని నారాయణి అంటారు. నారాయణుడు అంటే విష్ణుమూర్తి, నారాయణి అంటే అమ్మ జగజ్జనని. ఇక్కడ వీరిద్దరికున్న అవినావభావ సంబంధం ఏమిటంటే ప్రకృతి పురుషులు కారు, వీరిద్దరూ సహోదరులు, సోదర సోదరీమణులు. అందుకే నారాయణి అన్నారు. నాదరూప అటువంటి ఆమె నాదాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ నారాయణ శబ్దాన్ని ఎందుకు ప్రయోగించారనగా, మొట్టమొదట సృష్టిలో బ్రహ్మ కంటే ముందు నారాయణుడే ఉన్నాడు. ఆయన నాభి నుండి వచ్చినటువంటి తామర పువ్వులో బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మకు ముందు వినిపించినది నాదమే. ఏమి నాదము? ఓంకార నాదము. అదే ప్రణవము. ఆ ప్రణవమే నాదరూప, నాదరూపంగా కలిగినది. దాని నుండే అన్ని అక్షరములు వచ్చాయి. ఆ నుంచి జ్ఞా వరకు ఉండేటటువంటి సకల అక్షర సముదాయం అంతా కూడా ఆనాదము నుండే ఉత్పన్నమైంది. అంతేకాకుండా మహేశ్వరుని ఢక్కానాథం నుంచి ఉద్భవించిన 14 సూత్రాలున్నాయి. అందులో 9 అచ్చులు 33 హల్లులు ఉన్నాయి. వాటి నుండి నాదం పుట్టింది. ఆ నాదము నుండి ఏర్పడినటువంటి ఆ నాదమే రూపముగా కలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి నామరూప వివర్జిత. అన్ని అక్షరాలు ఆమెవే అయినప్పుడు, అన్ని నాదములు ఆమెవే అయినప్పుడు, అన్ని సంగీత పరికరములు ధ్వనించేటటువంటి శబ్దాలు ఆమె అయినప్పుడు, ఇక అమ్మని ఏ రూపంతో కొలుస్తావు, ఏ నామంతో పిలుస్తావు, ఏ రూపంగా భావిస్తావు? అన్ని సర్వము విశ్వరూపమయంగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఆమె. అటువంటి ఆమె హ్రీంకారి, హ్రీమతి, హృదయ, హేయోపాదేయ వర్జిత. అటువంటి తల్లి హ్రీం అనేది బ్రహ్మబీజం, ఓం బ్రహ్మబీజము. హ్రీం మాయాబీజము. హ్రీమతి, హ్రి అంటే లజ్జ, అంటే సృష్టిని తనలో తీసుకునేటటువంటి బీజము. హృదయ, హృదయంలో ఆనందం కలిగినటువంటి తల్లి. హేయోపాదేయ వర్జిత, ఆమెకి విసర్జించేది గాని స్వీకరించేది గాని లేదు. ఎవరు హృదయంలో ఆనందాన్ని పొందుతారో అన్నది ఈ నామం మనకు చక్కగా తెలియజేస్తున్నది. ఎవరైతే మాయకు లోనుగాకుండా సర్వ సృష్టిలోని కూడా నాకిది కావాలి, నేనిది వదులుకోవాలి అనేటటువంటి భావన లేకుండా ఉంటారో, అంతా కూడా పరమాత్మ స్వరూపమే, ఆయన ఇస్తే స్వీకరిస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అనేటువంటి భావనలో ఉంటారో, వారు హృదయాస్థితిలో ఉంటారు. అమ్మవారు ఎప్పుడూ ఆ హృదయాస్థితిలో ఉంటుంది గనకనే తనకి ఈ సృష్టి నుంచి, తాను చేసినటువంటి సృష్టి నుంచి ఆమె ఆశించేది లేదు, తాను పోగొట్టుకునేది లేదు, తాను కాంక్షించేది లేదు. అందువలనే ఎవరైతే ఎవరిని ధ్యానిస్తున్నారో వారి రూపంగా మారుతారంటారు. భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక కీటకాన్ని తెచ్చి భ్రమరం దాన్ని ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ నాదం చేస్తూ తిరుగుతుంటుంది, ఒక గూడు కడుతుంది. కొన్నాళ్లకి ఆ నాదము ఆ కీటకములో ప్రవేశించి అది ఆ నాదాన్ని విని విని విని విని కొన్నాళ్లకి కీటకానికి రెక్కలొచ్చినట్లే దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. అంటే ఏ రూపాన్ని అది భావిస్తూ ఏ రూపందో దానికి మరో లోకం తెలియదు. అది ఏ నాదాన్ని ఉన్నదో అదే విధంగా అది తయారవుతుంది. అదేవిధంగా పరమాత్మని మనం ధ్యానించి ధ్యానించి అందులోనే మనం నివసిస్తే గనక తప్పక ఆ హృదయ అనేటటువంటి ఆనందాన్ని మనం కూడా పొందుతాము. రాజరాజార్చిత, రాజ్ఞి రమ్య, రాజీవలోచన. అటువంటి ఆ తల్లిని, ఇంత పరిపూర్ణురాలైనటువంటి పరమేశ్వరిని ఎవరు అర్చిస్తున్నారు? రాజరాజార్చిత, రాజరాజులు అర్చిస్తున్నారట. ఎవరు అంటే మనువు, కుబేరుడు మొదలైన వాళ్లందరినీ కూడా రాజాధిరాజులు అంటారు. వాళ్లు ఆమెను అర్చిస్తున్నారు. రాజ్ఞి, ఆమె మహారాజ్ఞి కనుక. రమ్య,
రమ్య అనేది స్త్రీ సూక్తం తాలూకు దేవతని రమ్య అంటారు. రమ్యము అంటే అందము, మనస్సును ఆకర్షించేటటువంటి శక్తి కలది. ఆమె శ్రీసూక్తానికి అధిదేవత. అటువంటి రమ్యముగా అంటే రమ్ అనే బీజశక్తితో సూచించబడింది రమ్య. ఆ రమ్య రాజీవలోచన అంటే వైష్ణవీ శక్తిని కలిగినటువంటిది. ఇక్కడ శ్రీసూక్తం అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూప వర్ణన. దీంట్లో ఆ నారాయణీ దేవత వైష్ణవీ శక్తితో ఉండడం వలన వైష్ణవీ శక్తి అంటే ఆకర్షక శక్తి. ఆ ఆకర్షణ ఎట్నుంచి వస్తున్నది? సకల సృష్టి ఆమెను ఆకర్షిస్తున్నది. దానికి తోడు రాజ్యాలను ఏలినటువంటి చక్రవర్తులు కూడా ఆమెను ఆరాధిస్తున్నారు. మామూలుగా భూమిని పరిపాలించేవారు కాదు వారు. వారు ఎటువంటి వాళ్లు? మనువు, కుబేరుడు మొదలైన వాళ్లందరూ కూడా ఈ సృష్టి నిర్వహణకు అమ్మకు సహాయపడుతున్నటువంటి రాజాధిరాజులు. అటువంటి వాళ్ల చేత ఆరాధించబడినటువంటి తల్లి కడురమ్యముగా ఉన్నది. అంటే ఆమె మనస్సుకు, మన ప్రాణానికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటి తల్లి. రంజని, రమణి, రస్య, రణత్కింకిణి మేఖల. ఇక ఆమె కట్టుకున్నటువంటి మొలనూలు, మొలకి కట్టుకున్నటువంటి మేఖల అంటారు దాన్ని. ఆ మేఖలకి ఏమున్నాయట? రంజని, మనోవికాసం కలిగించేటటువంటి. రమణి, ఆహ్లాదకరమైనటువంటి. రస్య అంటే మంచి రసము, అంటే మంచి రుచి కలిగినటువంటి. రణత్కింకిణిలు అంటే చిన్న చిన్న చిరునాదము. అంటే ఆ చిరునాదం ఏమిటి? బీజాక్షరములు ఉచ్చరిస్తే వచ్చేటటువంటి నాదము ఆ రణత్కింకిణులు. అనగా వేదవ శబ్దములు మంత్రోపాసన వలన వచ్చేటటువంటి శబ్దములు, బీజశబ్దములు అన్నీ కూడా తన మొలనూలులో కింకిణులుగా ధరించినటువంటి తల్లి. అనగా ఆమె నడుస్తూ ఉంటే ఆ మొలనూలు యొక్క శబ్దములు ఏ విధంగా ఉన్నాయంటే వేద ప్రతిపాదితములైనటువంటి మంత్రపూర్తమైనటువంటి శబ్దములుగా మనకి వినిపిస్తున్నాయి. అటువంటి తల్లి మనని ఏ విధంగా ఆకర్షిస్తుంది అంటే రస్య అంటే రుచి. ఏదైనా ఒక పదార్థమును మనం వర్ణించినప్పుడు ఎంత వర్ణించినా, దానికి ఎన్ని ఉపమానాలు చెప్పినా ఆ పదార్థం ఓహో అంటారు. కాని ఇంత వర్ణన ఆపి ఆ పదార్థాన్ని ఒక్కసారి వారి నోటి యందు వేస్తే దాని రుచి తెలిసిన తర్వాత ఎలా ఉంది అంటే అది మరి వర్ణించలేరు. అదేవిధంగా అమ్మను కూడా ఎంత వర్ణించినా వర్ణించలేము, ఎందుకంటే వాక్కుకి మనస్సుకు అందనటువంటి తల్లి. అటువంటి తల్లి వర్ణించబడుతున్నది అంటే ఆ నాలుకకి, రసానికి రుచి కలుగుతున్నది. అంటే ఒక ఇష్టమైన పదార్థం తినాలి అంటే ఆ ఇష్టమైన పదార్థాన్ని చూసినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయంటారు. అలాగే అమ్మ వైభవంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోట్లో రుచి కలిగినటువంటి రస్యానందాన్ని ఇచ్చేటటువంటి తల్లి. రమా రాకేందువదన రతిరూప రతిప్రియ. రమా అంటే శ్రీ బీజము. రాక ఇందువదన, రాకేందువదన అంటే పూర్ణ చంద్రుడు అనగా సున్నా. శ్రీ రమాబీజమైనప్పుడు, రాకేందవదన సున్నా అయినప్పుడు రెండూ కలిపితే శ్రీం బీజమైంది. అనగా లలితా సహస్రనామంలో బయటికి చెప్పకుండా ఎన్నో బీజాల్ని నిక్షిప్తం చేశారు. ఆ బీజాన్ని మనం ప్రత్యక్షంగా పలకకూడదు. అందుకే సహస్రనామ పారాయణం చేస్తే ఆ బీజాల్లో ఉండేటటువంటి మంత్రశక్తి కూడా మనకు సిద్ధిస్తుంది. రమా రాకేందువదన అనేది శ్రీం అనే బీజము. రతిరూప రతిప్రియ అనగా ఆమె ఎప్పుడు అర్ధనారీశ్వరి, ఆ పరమేశ్వరుడి యొక్క అంకపీఠము మీద నివసించినటువంటి తల్లి. రతిరూప రతిప్రియ ఎప్పుడూ ఆయన వద్దనే ఉండాలని కోరుకుంటుంది. ఆమెను మనం పొందాలంటే మనం చెయ్యవలసింది ఆమెను తెరుచుకోవడం కాదు, పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే చాలు అమ్మ కూడా మన ఇంట్లో ఉంటుంది. అందుకే అంటారు పార్వతీ పరమేశ్వరులని. ఒక్క పార్వతిని ధ్యానించడం గాని ఒక్క పరమేశ్వరుని కాదు, ఎప్పుడు జంటగానే ఆరాధించాలి. అటువంటి ఆమె ఎప్పుడు కూడా పరమేశ్వరుడితో కలిసి ఉండడానికి ఇష్టపడేటటువంటి తల్లి. రక్షాకరి, రాక్షసగ్ని, రామ, రమణలంపట. ఆ పరదేవత యొక్క రామ అను శక్తి రూపమే రాముడు. రామ దీర్ఘం పెట్టకుండా ఉంటే రాముడు. రామా అంటే లలితాదేవి. లలితాదేవి యొక్క పురుష స్వరూపము రాముడు. రాముని యొక్క స్త్రీ రూపము లలిత. ఇది ఆరాధన. అలాగే శ్యామలాదేవి యొక్క పురుష రూపము కృష్ణుడు.
కృష్ణుడి యొక్క స్త్రీ రూపము శ్యామల. అనగా ఇక్కడ దేవతల యొక్క లింగభేదము చెప్పడంలో కారణమేమిటంటే వాటి యొక్క బీజ అక్షరముల్లో ఉండేటటువంటి శక్తిని మనము పొందాలి. ఇక్కడ రామ అని లలిత యొక్క పురుష రూపాన్ని వర్ణించినప్పుడు రామా రమణలంపట అని చదవాలి తప్ప రామాని ఆపకూడదు. ఎందువల్లంటే రాముడు సీతతో కలిపిన రాముడు, ఇంతకుముందు పార్వతీ పరమేశ్వరులాగే సీతారాములు. రామా రమణలంపట, రమణతో కూడినటువంటి, అంటే ఈ రమణలంపట అనే నామం ఏంటంటే శ్రీశక్తిని కలిపి ఉపాసించాలి మనము. ఒక్క రాముణ్ణే కోరుకున్నటువంటి శూర్పణఖకి ముక్కు చెవులు కోసివేయబడ్డాయి. ఒక్క సీతనే కోరుకున్నటువంటి రావణాసురుడు పదితలలు పోయి నశించాడు. సీతారాములిద్దరినీ హృదయంలో నిలుపుకున్నటువంటి ఆంజనేయుడు చిరస్థాయిగా దైవంగా మహాభక్తుడుగా పూజలందుకుంటున్నాడు. ఇది నామంలోని విశిష్టత. అటువంటి రామారమణలంపట అనే విధంగా అమ్మని గాని స్మరిస్తే ఏం చేస్తుంది? రక్షాకరి. రాముణ్ణి స్మరిస్తేనే రక్ష. ఎవరికైనా చిన్నపిల్లలకైనా, ఒక పుట్టినరోజులైనా, ఒక ఎవరికైనా దీవిస్తే మనం అంటాం శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, వెయ్యేళ్లు కలకాలం చిరంజీవిగా ఉండునాయన అని. ఎవ్వరికైనా ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక రాయపడకుండగావత. అటువంటి రామనామము రక్ష అనేది మనకి లలితా సహస్రనామంలో అమ్మ నామంతో చెప్తున్నారు. అంటే రక్ష కలగాలంటే రాముడి ద్వారానే కలగాలి. మరి ఆ రాముడు ఎటువంటి రక్షనిస్తాడు? రాక్షసగ్ని, రాక్షసుల్ని నిర్మూలిస్తాడు. ఎందుకంటే జనస్థానంలో 14,000 మందిని చంపాడు. లంకకు వెళ్లి మొత్తం అందరి రాక్షసుల్ని నిర్మూలించాడు. మన హృదయమే లంక. దీంట్లో చాలా మంది దుష్టులనే రాక్షస గుణాలు ఎన్నో ఉన్నాయి. వీటినన్నింటినీ నిర్మూలించాలి అంటే ఆ రామా రమణలంపట అనేటటువంటి రామనామాన్ని లలితా సహస్రనామంలో కలిపి మనం ఉచ్చరిస్తే తప్పకుండా రాక్షస నిర్మూలనం జరుగుతుంది. కలియుగంలో ఉండేటటువంటి రాక్షసులు రూపరాక్షసులు కాదు, స్వామి చెప్తారు వీళ్ళందరూ గుణరాక్షసులు. అనగా పైకి అందరూ మామూలుగానే కనిపిస్తారు. మంచివాడెవడో చెడవాడెవడో మనకు తెలియదు. వాడి ప్రవర్తనని బట్టి, వాడి తాలూకు జీవన విధానాన్ని బట్టి వాడి మంచో చెడో తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన చేతనయ్యేటటువంటి పని కాదు. భగవన్ నామం ఎవరైతే స్మరిస్తారో, ఆ రామనామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్లకి రాక్షస ప్రవృత్తిని అంతం చేసి దేవతా స్వరూపాన్ని, ఆ ఆశీర్వచనాన్ని ఇస్తుంది తల్లి. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. మనకి ఏ కోరికైనా నెరవేరాలి అంటే కదంబ కుసుమాలతో పూజ చేస్తే తన ఆ కోరికలు తీర్చేటటువంటి తల్లి. మనం మానవులు అన్న తర్వాత కోరిక లేని వారెవరూ ఉండరు. కాకపోతే ఆ కోరికలు ఏ విధంగా ఉండాలంటే నీ సంసారాన్ని ఉద్ధతి చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చగలిగేటటువంటి కోరిక అయితే తప్పక పరమాత్మ ఆ కోరిక తీరుస్తాడు. కోరవలసిందేమిటో నీకు తెలియదు గనకనే ఏది కోరుతున్నావో నీకు తెలియదు. ఏ కోరిక పెడితే ఆ కోరిక తీరిస్తే అక్కడ భగవంతుడు తీర్చడు. నువ్వు చేసినటువంటి కర్మ ఫలానికి అనుగుణంగా నువ్వు కోరిన కోరిక గాని టాలీ అయితేనే అక్కడ నీ కోరిక తీర్చబడుతుంది. అయితే సమిష్టిగా ఈ నామం యొక్క మహిమ ఏమిటంటే దానికి ఈ కోరికలు తీర్చడానికి పూజా సామగ్రి ఏమిటంటే కదంబ కుసుమములు. వాటితో చేస్తే తప్పక మానవ జన్మ మనం ఎత్తాము. కోరికలు లేని వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనకి ఈషణత్రయాలుంటాయి, చాలా బాధలుంటాయి. వాటిని నివారించుకుంటేనే కదా భగవంతుడి దగ్గరికి వెళ్లగలము. కాబట్టి ఆ కోరికలు, చిన్న చిన్న కోరికలు తీరి వాటిని సాధన చేసుకుని మనసులోనికి రాకుండా పరమాత్మ వద్దకు చేరితే అవి మనకు ఆటంకాలు కలిగించవు. అటువంటి కోరికలు తీర్చడానికి ఈ నామము చక్కగా ఉపయోగపడుతుంది. కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. ఈ నామము వివాహము కానటువంటి స్త్రీలకి 41 రోజులు దీన్ని పారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గాని పొందితే తప్పక మంచి వివాహము జరిగి తీరుతుంది. కళ్యాణి అంటే శుభాన్ని పలికేది. అంటే ఏ వ్యక్తి అయినా శుభం పలకాలి. ఎవరితోనైనా అంటారు ముందు శుభం పలుకు అని. ఎందుకంటే నోటితో మనం శుభం పలికితేనే ఆ తరువాత శుభాలు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మ ఏ మాటలు మాట్లాడినా అది శుభమే. అమ్మ శుభాలు పలుకుతుంది అనకూడదు. అమ్మ మాట్లాడిన మాటల్లా శుభమే. కాబట్టి ఆమెకు కళ్యాణి అన్నారు. జగతి, ఈ జగత్తులో సుఖం, జగతి అంటే సుఖాన్ని, కంద ఇచ్చునది.
ఎవరైతే ఈ నామాన్ని స్మరిస్తారో సుఖాన్ని ఇస్తుంది. ఎలాగా? కరుణారస సాగర లవణ సముద్రము కాదు, కరుణ సముద్రము. అమ్మ కరుణ అనే సముద్రం కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి జన్మనిచ్చుటకు గతి అయిన ఆధారమైంది కాబట్టి జగతి. కం అంటే సుఖమును దా ఇచ్చునది కనుక కంద అయినది. కళ్యాణీ దేవతగా ఉపాసిస్తే వధువులకు వివాహ యోగ్యత కలగడము, సుఖ సత్సంతానములు పొందగలరని ఈ నామం యొక్క భావన. కళావతి కళాలాప కాంత కాదంబినీ ప్రియ కాదంబరీ ప్రియ. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ. కళావతి అంటే ఈ జగత్తు యొక్క స్వరూపము, బాహ్యంగా మనకు కనిపించేటటువంటి. ఎలాగా? కరుణారస సాగర లవణ సముద్రము కాదు, కరుణ సముద్రము. కరుణ అనే సముద్రం కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి జన్మనిచ్చుటకు గతి ఆధారమైంది కాబట్టి జగతి. కం అంటే సుఖమును దా ఇచ్చునది కనుక కదా అయినది. కళ్యాణీ దేవతగా ఉపాసి

చేటటువంటి స్వరూపము. కళాలాప అంటే అక్షర శక్తులన్నీ కూడా వ్యక్తీకరించడము, అక్షరాల సముదాయము. కాంత వీటికి సృష్టి రూప పరదేవత, ఆమెను కాంత అంటారు. ఎవరిని? ఈ జగత్తును సృష్టించినది ఈ అక్షరాల సమూహం కూడా ఆమె నుంచి వచ్చింది గనుక కాంత. అటువంటి ఆమె కాదంబరీ ప్రియ. కాదంబరులంటే పాలపుంతలు. ఈ సృష్టిలో ఎన్నో, ఈ బ్రహ్మాండంలో ఎన్నో పాలపుంతలున్నాయి. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలన్నీ సముదాయానికి కూడా, సముదాయాలన్నిటినీ కూడా ఇష్టపడే తల్లి. అంటే ఏ తల్లి కూడా లోకంలో చెడ్డ పుత్రులు ఉంటారేమో గాని చెడ్డ తల్లి ఉండదు. అలాగే తన బిడ్డ ఎంతటి రాక్షసుడైనా తల్లి మాత్రమే ప్రేమించగలదు. అలాగే ఈ సృష్టిలో ఉండేటటువంటి తాను సృష్టించిన వాటన్నిటినీ కూడా చాలా ఇష్టంగా, ప్రతి దినము ప్రతి క్షణము చాలా అభిమానంగా రోజు మనని చూసుకుంటున్నటువంటి తల్లి. అందువల్లనే ఆమెను కాంత అన్నారు. తన జగత్తును చూసుకుంటుంది, తన అక్షరాలతో మాట్లాడేటటువంటి అక్షరాలను చూసుకుంటుంది, అంటే వేద మాతను చూస్తుంది. అక్షరాలు మాట్లాడుతున్నటువంటి ఎంతమంది జనులు ఉన్నారో, అది ఏ భాష అయినా సరే ఆ అక్షరాలను చూసి సంతోషిస్తుంది. అంతేకాకుండా సృష్టిలో ఉండే సకల గోళాలు, ఖగోళము, పాలపుంతలు, నక్షత్ర మండలాలు ఇవన్నీ చూసి తనకు తానే మురిసిపోతుంటుంది. తన బిడ్డల్ని చూసి తన తల్లి ఏ విధంగా మురిసిపోతుంటుందో వీటన్నిటినీ చూసి, ఆహా నా సృష్టి ఎంత బాగుంది అని ప్రతి ఒక్కరి పట్ల ఆమెకు ప్రేమే తప్ప ఏ విధమైనటువంటి విరోధి భావమో లేకుండా ఉండేటటువంటి తల్లి. వరద వామనయన వారుణీ మదవిహ్వల. వరద అంటే వరములను దానంగా ఇచ్చేది. ఒకసారి మనం దానం ఇచ్చామంటే మళ్లీ తీసుకోము, దాన్నే దానము అంటారు. అమ్మ ఇచ్చేటటువంటి దానం ఏంటి? వరాలని దానంగా ఇచ్చేస్తుంది. ఏ వరాలని ఇస్తుంది? వామనయన. ఆ వామనయన అంటే బ్రహ్మానందము, వామము అంటే ఆ జ్ఞానము. బ్రహ్మానందమును వరంగా ఇస్తుందిట. ఏమిటా బ్రహ్మానందము? వారుణీ మదవిహ్వల అంటారు. వారుణీ మదవిహ్వల అంటే మదము అంటే ఆనందము. ఆ ఆనందంలో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు మనకు ఒక్కొక్కసారి. దాన్నే తైత్తరీయోపనిషత్తులో కూడా చెప్తారు. దానికి ఒక చిన్న కథ. భృగు సంతతికి చెందినటువంటి వరుణ మహర్షి ఉన్నాడు. అతని కుమారుడు వారుణి. ఆ వారుణి తన తండ్రి ప్రబోధంతో బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాడు. ఒకసారి తండ్రి అయిన వరుణ మహర్షిని బ్రహ్మం గురించి అడిగాడు వారుని. అంటే తపస్సుతో తెలుసుకో అంటాడు వరుణుడు. అంటే తపస్సు చేస్తాడు, వెంటనే వచ్చి తెలిసింది తెలిసింది అన్నం బ్రహ్మ అని తెలిసి చెప్తాడు. తండ్రి మళ్లీ మళ్లీ తపస్సుతో బ్రహ్మం తెలుసుకో అని ఈసారంటాడు. మరికొంతకాలం తపస్సు చేస్తాడు. ఆ తెలిసింది ప్రాణమయ బ్రహ్మ వారుని అంటాడు. తండ్రి మాట్లాడక మళ్లీ తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకో అంటాడు. మళ్లీ వస్తాడు, మనస్సే బ్రహ్మ అని చెప్తాడు. తండ్రి మళ్లీ వచ్చి తపస్సుతో తెలుసుకో, తెలిసింది విజ్ఞానమే బ్రహ్మ. మళ్లీ చివరగా వచ్చి మళ్లీ ఇది కాదు, ఇంకా ఇంకా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే కోశాలన్నిటిని దాటిస్తున్నాడనమాట. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము దాటిన తర్వాత ఒకనాడు ఆనందంతో వచ్చి ఆనందమే బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నాడు. వెంటనే తండ్రి అతనికి, నాయన ఇప్పటికి నువ్వు నిజమైన ఆనందమేమిటో గ్రహించావు. ఏ ఎవ్వరికైనా ఏ సంపద గాని ఏ వస్తువు గాని ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి దానికి వ్యతిరేక పదం ఉంది. మంచికి చెడు, సుఖానికి దుఃఖం, సంతోషానికి దుఃఖం, కానీ ఆనందానికి మాత్రం వ్యతిరేక పదం లేదు. అది ఆనందము, సచ్చిదానందము, బ్రహ్మానందమే. కాబట్టి ఈనాటి నుంచి ఈ బ్రహ్మానంద విద్యని నీ పేరు మీద వారుణీ విద్యగా చెప్తున్నానన్నాడు. అటువంటి వారుణీ విద్యని విన్నటువంటి అమ్మ మదవిహ్వల చాలా ఆనందంతో ఉన్నాదిట. ఆ వారుణీ విద్యలో తైత్తరీకోపనిషత్తులో ఆ కొడుకు ఆ తైత్తరీకోపనిషత్తు చెప్తూ ఆఖరిని ఆనందంతో మాటలు రాక హా ఓ హా ఓ హా ఓ అని అంటాడు. మనం అందరం ఆ తైత్తరీకోపనిషత్తు వింటే ఆ ముక్క ఏమిటి ఇలా అంటున్నాడంటే, ఆనందానికి వచ్చేసరికి ఇంట శబ్దాలు పోతాయి, కేవలం ఒక్క నాదం తప్ప ఏమీ ఉండదు, అదే ఆనందము. ఆ ఆనందంలోనే శతాయుష్మాన్ పుత్ర పౌత్రాన్ అని దీవిస్తారు. కాబట్టి అటువంటి ఆనందమే అమ్మకిష్టము. ఆ ఆనందాన్ని సాధించడానికే మనని అనుగ్రహిస్తుంది. విశ్వాధిక వేదవేద్య ఇంధ్యాచల నివాసిని. ఆమె విశ్వానికంటే అధికురాలు. ఎందుకంటే విశ్వమే ఆమె పాదపీఠము, భూగోళమే ఆమె పాద

కిరీటము. ఈ విశ్వంలో ఉండేటటువంటి నక్షత్ర మండలాలన్నీ కూడా ఆమె తలపై కిరీటంపై కాంతులతో రత్నాల వలె పొదగబడి ఉన్నాయి. కాబట్టి ఆమె విశ్వాధిక. వేదవేద్య అంటే జాతవేదసే తామగ్నివర్ణం అనేటటువంటి వేదాల చేత తెలుసుకోబడినటువంటిది, అటువంటి వేద వాక్యాల చేత తెలుసుకోబడినటువంటిది అంటే అగ్నిస్వరూపంగా ఉండేటటువంటిది ఆ తల్లి. ఎక్కడ ఉంటుంది ఆమె? వింధ్యాచల నివాసిని. వింధ్యాచలం అనేటటువంటి పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. ఆ వింధ్యాచలము అంటే ఏమిటి? మన హృదయస్థానమే. అచలము కదలనది పర్వతము, అటువంటి స్థితిలో మన హృదయంలోనే ఉండే తల్లి. విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. అటువంటి ఆ తల్లి విధాత్రి అంటే దాన్ని తిరగేసి చెప్పుకుంటే త్రివిధ అంటాము, అంటే మూడు రకాలైనటువంటిది, అంటే బ్రహ్మ బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, మాహేశ్వరీ శక్తి. వేదజనని అంటే బ్రాహ్మీ శక్తి, విష్ణుమాయ అంటే వైష్ణవీ శక్తి, విలాసిని అంటే మహేశ్వర శక్తి. ఈ మూడు శక్తులు కలిగినటువంటి విధాత్రి దేవత ఎవరంటే ఆ లలిత పరాభట్టాదికా దేవత. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని. అటువంటి ఆ అమ్మ ఏ విధంగా ఉంది? ఇన్ని మూడు శక్తులుగా కలిగి త్రివిధగా ఉన్నటువంటి తల్లి క్షేత్రస్వరూప, ప్రతి క్షేత్రంలోనే ఉంది. అంటే ఏమిటి? క్షేత్రం అంటే దేవాలయమే కాదు, దేహమే దేవాలయము. ప్రతి జీవుడి యొక్క దేహము దేవాలయమే. ఆ దేవాలయాలన్నిటిలోని అదే స్వరూపంగా కలిగినటువంటిది. అంటే మానవుడు నడిచే దేవుడు, పక్షులు ఎగిరే దేవుడు, ఇలాగ ప్రతి దానికి ఒక గుణం ఉంటుంది. దానితో ఉండేటటువంటి దేవుడు పెడితే అన్ని దైవ స్వరూపాలే. క్షేత్ర స్వరూప అంటే అది. ప్రతి అణువు కూడా దైవమే, అందులో అన్ని దైవం నిండి ఉన్నటువంటిది కాబట్టి క్షేత్ర స్వరూప. క్షేత్రేసి అణువణువున, ఈసి అంటే వ్యాపక శక్తి కలిగినటువంటిది. ఎక్కడ ఉంది ఆ క్షేత్రంలో? నీ దేహంలో ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉందని చెప్పడం? హృదయస్థానంలో ఉంది, అన్నింటిలో ఉంది. మరి అన్నింటిలో ఉందే, ఒక చెయ్యి దగ్గర మనకి నొప్పెడితే బాధ తెలుస్తున్నది, ఒక కాలు దగ్గర తెలుస్తున్నది, అంత అంటే అణువు అణువునా కూడా నీకు ఆ అనుభూతి తెలుస్తున్నది అంటే ఆమె నీ హృదయస్థానంలోనే కాదు, హృదయస్థానంలో నుండి ఉండి మొత్తము అణు పర్యంతము నీ దేహం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి క్షేత్రేసి అన్నారు. క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రాల్ని పరిపాలిస్తున్నది. క్షేత్రజ్ఞుడు అంటే అక్కడ జీవుడు, వాడిని పరిపాలిస్తున్నది. అంటే ఈనాడు మన దేహం నిలబడడానికి, మన దేహంలో ఉండే ఈ ప్రాణం సంచరించడానికి వీటన్నిటికీ అమ్మే కారణం అనేటటువంటి చెప్పే నామము. క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షయవృద్ధి అంటే నశించడం, పెరగడం, వినిర్ముక్త అవి లేనటువంటి తల్లి. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలుడు అంటే పరమాత్మ గా ఆరాధించబడుతున్నది. అంటే ఆమెకు పెరగడం గాని లేదు, తగ్గడం గాని లేదు, ఎప్పుడూ సమత్వ స్థితిలోనే ఉంటున్నది. అంటే పంచభూతములచే వికారము పొందలేదు. ఆత్మ అయితే క్షయవృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కదా. వృద్ధి క్షయముల నుండి విముక్తిని గావించి బ్రహ్మసిద్ధికి ఆమె కారణభూతురాలని చేస్తున్నది మనని క్షయవృద్ధి వినిర్ముక్త. దీనికి క్షేత్రపాలుడైన ప్రత్యేగాత్మ చేసే అర్చన, అందుచే ఆమె క్షేత్రపాల సమర్చిత. ఆ క్షేత్రపాలుడి చేత అర్చించబడుతున్నటువంటి తల్లి. విజయ విమల వంద్య వందారు జనవత్సల. అటువంటి తల్లి విజయగా ఎలా వచ్చింది అంటే విమల విజయ ఎందువల్ల అయింది అంటే జయమంటే మామూలుగా, విజయము అంటే విశిష్టమైనటువంటి జయము, ఇక మరి ఎవ్వరూ కూడా ఓడించలేరు. అటువంటి స్థితిలో అమ్మ విజయ రూపంగా ఎలా ఉంది అంటే విమల మలము లేదు. అంటే ఆమెకి రాగం లేదు, ద్వేషం లేదు. ఎవరి పట్ల వీళ్ళు నా వాళ్ళని చెప్పదు. ద్వేషం, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళంటే నాకు కోపం అని చెప్పదు. అది మానవ సంబంధమైన మనకు వచ్చేటటువంటి రాగద్వేషాలే గాని భగవంతుడికి అటువంటి రాగద్వేషాలు ఉండవు. వంద్య వందనీయురాలు అంటే అందరి చేత నమస్కరించబడేటటువంటి తల్లి. వందారు జనవత్సల అంటే తనని ఆశ్రయించి నమస్కరించేటటువంటి జనులకి వత్సల్లా, వత్సల అంటే బిడ్డల్లాగా ఆదరిస్తుంది.
కాబట్టే ఆమె విజయ అయింది. ఎందువల్లంటే రాగద్వేషాలు లేకుండా అందరిచేత నమస్కరించబడుతూ తనను ఆశ్రయించి, ముఖ్యంగా మామూలుగా నమస్కరించిన వాళ్ళని కనికరిస్తుంది. తనను ఆశ్రయించి తానే దిక్కని నమ్మి కొలిచేటటువంటి జనులందరినీ తన బిడ్డల్లా కాపాడి వాత్సల్యమూర్తితో అనుగ్రహించు దేవత కాబట్టి ఆమె విజయ అయింది. వంద్య, అందరిచేత వందనములు. స్వీకరించబడేటటువంటి తల్లి వాగ్వాదిని వామకేసి, వహ్నిమండల వాసిని ఆమె. ఎటువంటిది వాగ్వాదిని? ఈరోజు మన వాక్కుని పలికిస్తున్నది ఆ తల్లే. మనం మాట్లాడుతున్నాం అనుకుంటాము, మనమే మాట్లాడితే మనం ఎప్పుడూ మాట్లాడుతూ కొంతసేపటికి మనం ఎంతకాలం మనం మాట్లాడగలము, ఎంత మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అనేది వాక్కు రూపంలో ఉండి మన చేత పలికిస్తున్నటువంటి తల్లి. అటువంటి వాగ్వాదిని వాక్కును పలికించి చేసే ఏం చేస్తున్నది? వామకేసి అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా వాక్కు అవుతున్నది. అంటే వాళ్లకి కూడా వాక్కును కలిగిస్తున్నది. బ్రహ్మ కంటే వేదం పలికిస్తున్నది. విష్ణువుకు స్థితి లక్షణాన్ని కలిగించేట వాక్కును కలిగిస్తున్నది. ఈశ్వరుడికి కూడా వాక్కును కలిగించేటటువంటి తల్లి. వహ్నిమండల వాసిని. ఆ వహ్నిమండలం అంటే మూలాధారంలో ఉండే త్రికోణమే వహ్నిమండలము. ఈ మూలాధారంలో ఉండేటటువంటి పరదేవత వాక్కు రూపంలో ఉంటుంది. మనం మాట్లాడాలి అంటే ఆ మాట చాలా స్థానాలు దాటి బయటికి రావాలి. నిన్న మనం చెప్పుకున్నాము చక్రాలు. ఒక కారుకి చక్రం ఉన్నట్టే ఈ మానవ దేహంలో మనకి 7 చక్రాలున్నాయి. ముఖ్యంగా 6 చక్రాలు, అది దాటితే 7వదైన సహస్రారము. ఇక్కడ అగ్ని అంటే నాదాన్ని ప్రేరేపించే శక్తి, భావనకు సంకల్పం కారణం. అట్టి అగ్నిరూపమైన పరావాకు మూలాధార త్రికోణంలో బయలుదేరుతుంది. బయలుదేరిన ఆ పరావాకు స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత చక్రాలు గుండా ప్రయాణించేదిగాన అది బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైంది. అనగా దానినే వామకేసి అని పిలువబడుతుంది. ఆ తరువాత కంఠం నుండి వాక్కు బహిర్గతమవుతుంది. దీన్నే వాగ్వాదిని అంటారు. వాక్కును చిట్ట చివరగా పలుకునట్లు చేయినది కాబట్టి అమ్మ వాగ్వాదిని. భక్తిమత్ కల్పలతిక పశుపాస విమోచని. భక్తి అనగా మనకి భక్తిలో 9 రకాలైన భక్తులు భాగవతంలో చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాల భక్తులున్నాయి. పరమేశ్వరీయందు అవిచ్ఛిన్నమైనటువంటి మనోవృత్తి కలిగి ఉండడమే భక్తి. అటువంటి భక్తియుక్తులకు అమ్మ కల్పవృక్షమై కల్పలతల వారింట ఉంటుందట. లత అంటే ఒకదాన్ని ఆధారం చేసుకుని అది దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. ఎవరు భక్తులో వారి ఇంట అమ్మ కల్పలతలా ఉంటుంది. ఆ లత మొత్తం కూడా అల్లుకొని ఆ భక్తుని యొక్క హృదయమంతా ఆవరించి ఉండి అతనికి తాపత్రయ అగ్నుల నుండి తప శాంతిని ప్రసాదించే తల్లి. అందుకు అమ్మని భక్తిమత్ కల్పలతిక పశుపాస విమోచని. ఎంతటి భక్తులైనా జన్మించిన వారే, అనగా వారికి మృత్యువు నిశ్చయము. ఈ జన్మ మృత్యువులు కర్మపాకం వల్ల కలుగుతున్నాయి. జన్మ మృత్యువులు గల ప్రతి జీవి పశువే. పశువు అంటే 4 పాదములుండేదే కాదు, మనకు పురుష సూక్తంలో చెప్తారు చతుష్పాద జంతువులు, ద్విపాద జంతువులు అని. మనమందరం ద్విపాద జంతువులు అంటే 2 కాళ్ళున్నటువంటి జంతువులు మనము. మామూలు జంతువులన్నీ 4 కాళ్ళున్నవి. దేనిదైనా సరే మానవ జన్మ ఎత్తిన మనము కూడా జన్మామృత్యువు ఉన్నవి కాబట్టి మనమందరము పశువులమే. కాబట్టి పశువుని ఒక కొయ్యకి కడతారు, పాసంతో కడతారు. మనము జన్మామృత్యు అనేటటువంటి పాసంతో ఒక కొయ్యకి కట్టబడి ఉన్నాము. పశుపతి అంటారు భగవంతుణ్ణి. అంటే ఆయనకిట కట్టడం తెలియదు, విప్పడమే తెలుసు. పశువుల్లాంటి మనని జన్మ మృత్యువుల నుంచి విడదీసి పాసం నుంచి విడదీస్తాడు. అందువలనే అమ్మని పశుపాశ విమోచని అంటారు. సంహృత శేషపాషండ సదాచార ప్రవర్తిక అంటే నాస్తికత్వాన్ని నిర్మూలించి అందరినీ కూడా సనాతన ధర్మం వైపు నడిపించేటటువంటి మహారాజ్ఞి. అందువలనే ఆమెని సదాచార ప్రవర్తిక అన్నారు. అంటే
పాషండులు అని ఉంటారు, వాళ్లే నాస్తికులు, వాళ్లు భగవంతుడు లేడు అనేటటువంటి వాదంతో ఉంటారు. అటువంటి వాళ్ల వల్ల ఈ భూమి మీద అధర్మం స్థాపించబడుతుంది. వారు ఎటువంటి వారనగా మూర్ఖులు, అనగా వారికి బుద్ధి పుట్టదు, ఇతరులు చెప్తే వినరు. అటువంటి వాళ్లు పాషండులు. అటువంటి పాషండుల్ని సంహృత శేష పాషండ నిర్మూలిస్తుంది. శేషం లేకుండా అంటే ఇంకా ఏమైనా శేషం ఉంటే మొక్క మళ్లీ మొలకెత్తుతుంది, అలా మొలకెత్తకుండా వేర్లతో సహా అటువంటి పాషండుల్ని నిర్మూలించి సదా ఆచారాన్ని ప్రవర్తింపజేస్తుంది. అంటే ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరించి నిత్యము తమ మనస్సులో కొలువు చేసుకుని ఉంచుకుంటారో అటువంటి వాళ్లకి ఆ తల్లి చుట్టుపక్కల ఉండే ఎవరైనా నాస్తికులున్నా వాళ్ల వల్ల ఏ విధమైన ప్రమాదము కలగకుండా చూడడమే కాకుండా అటువంటి పాషండ్రులను కూడా మార్చి ఆచారం వైపు తిప్పి వారిని ఉద్ధరించేటటువంటి తల్లి. పాషండ్రుల్ని నిర్మూలించడమే కాకుండా సాధువులను బ్రహ్మవిధుల్ని రక్షిస్తుంది. అందువల్లనే సదాచారం ప్రవర్తిల్లుతుంది. అందువలనే గీతలో కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమముల కోసమే ఆ భగవంతుడు అవతారం దాల్చి ఈ భూమి మీద వసిస్తాడు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. చంద్రిక అనేది ఇక్కడ అమ్మ నామము. చంద్రిక అంటే ఆహ్లాదాన్నిచ్చేటటువంటి వెన్నెల. వెన్నెల అమ్మ ఎటువంటి వెన్నెల? ఆనందమనేటటువంటి, ఆహ్లాదమనేటటువంటి వెన్నెల్నిచ్చేటటువంటి తల్లి. ఆ తాపత్రయాలు అనేటటువంటి మూడు తాపత్రయాలుంటాయి. శరీరంతో ఉండేటటువంటి తాపత్రయము, ఇంద్రియాలతో మనం చేసేటటువంటి తాపత్రయము, విషయ పదార్థాల మీద ఉండే తాపత్రయము. శరీరంతో, ఈ శరీరం నాది, అమ్మో ఈ శరీరానికేం జరగకూడదు, ఎప్పుడూ కూడా శరీర పోషణ, శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉంచుకోవడం ధర్మమే, కాని ఎంతవరకు శరీర పోషణ అవసరము అంటే ఈ శరీరాన్ని భగవత్ కార్యక్రమముల కోసమే మనం వినియోగించాలి. ఈ భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని భగవంతుడి కోసమే వినియోగించాలి. కాబట్టి శరీర పోషణ తప్పదు, శరీర రక్షణ తప్పదు. దాని నిమిత్తమయ్యే శరీరాన్ని మనం రక్షించుకోవాలి తప్పించి తిండి తీర్థారతుల కోసం, ఇంకా నేనేవో అనుభవించలేదు అనేటటువంటి వాటి కోసం శరీరాన్ని ఉపయోగించకూడదు. అటువంటి ఈ భోగాయతమైనటువంటి శరీరము, భోగపాశానికి కారణమేంటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎప్పుడూ కూడా బయటికి పరిగెడుతూనే ఉంటాయి, బయటికి పరిగెడుతూనే ఉంటాయి. మనము గీతాచార్యుడి యొక్క చిత్రపటంలో మన అందరం చూడవచ్చును. కృష్ణ పరమాత్మ అర్జునుడి రథంలో కూర్చుంటాడు. కూర్చుని తన చేత్తోని కళ్ళాలు పట్టుకుంటాడు. ఏమిటి అవి అంటే, ఆయన పట్టుకున్న కళ్ళాలు ఇంద్రియాలు. మన ఇంద్రియాలని తన స్వాధీనంలో ఉంచుకుని మన జీవిత రథాన్ని నడిపించేటటువంటి పరమాత్మ ఈ విధంగా నడిపిస్తా అంటే, ఎవరైతే తమ హృదయంలో ఆ పరమాత్మని నిలుపుకుంటారో వారి ఇంద్రియాలన్నీ కూడా సక్రమమైన మార్గంలో నడిపేటట్లుగా చూసేటటువంటిది ఆయన తత్వము. విషయ పదార్థాల వైపు వెళ్లకుండా ఈ విషయాలు దేని నుంచి వచ్చాయో అనేది తెలుసుకుని వాటి మూలంతో మనకి సంబంధం లేదు, ఈ విషయాలు నిన్ను విషం చేస్తాయి కాబట్టి వాటి నుంచి పక్కకి తొలగి శరీర పోషణ నిమిత్తం బ్రతుకుతున్నా కూడా దాన్ని భగవంతుడి వైపు తిప్పడమే తాపత్రయ అనేటువంటి అగ్నుల్లోంచి మనం బయటపడ్డము. అటువంటి విధంగా తాపత్రయాలతో బాధపడుతున్న వాళ్ళు ఒకవేళ వాళ్ల ఇంద్రియాలని, శరీరాన్ని ఈ విషయ పదార్థాల మీద నుండి తిప్పలేని అశక్తులైనప్పుడు ఎవరైతే అమ్మ నామము స్మరిస్తారో, అమ్మ యొక్క కార్యక్రమముల్లో ఉంటారో వారికి ఆ బాధ లేకుండా ఆహ్లాదంగా చంద్రుడి వెన్నెల్లా వాళ్లని తపింపజేస్తుంది. వారు అసమర్థులైనటువంటి ఆ తాపత్రయాన్ని తొలగించుకోలేని కార్యక్రమాన్ని తానే నిర్వహించి వారిలో ప్రవేశించి వాటి మీద విరక్తి కలిగించి తన వైపు తిప్పుకుంటుంది. తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. ఇక్కడ మళ్ళా మనకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యోగ మార్గంలో కుండలినీ శక్తి గురించి చెప్తున్నారు. తరుణి అంటే కుండలినీ శక్తి, తాపసారాధ్య. ఈ కుండల్ని ఎవరు ఆరాధ్య చేస్తారు? తపస్సు చేత ధన్యులైనటువంటి తాపసులందరూ కూడా వాళ్ళు ఆరాధిస్తారు. తనుమధ్య
మన శరీరం తను వంటి శరీరం, శరీరం మధ్యలో ఉండేది ఏమిటి, సుషుమ్నా నాడి, దీనినే ప్రాణనాడి అంటారు. ఈ ప్రాణనాడిగా తను మన శరీరం మధ్యలో ఉంది. ఈ రోజు మనం వెన్ను పెట్టి నిలబెడుతున్నాం, నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం అంటే ఆ వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ కౌళిని శక్తి వలన, ప్రాణశక్తి వలనే మనం నిలబడుతున్నాము. తను మధ్య ఆ విధంగా సుషుమ్నా నాడి రూపంలో ఉండి తమోపహ ఏం చేస్తుంది, విధంగా అజ్ఞానం అనేటటువంటి చీకటి నుంచి మనని బయటికి పారద్రోలి వెలుగు వైపు నడిపిస్తుంది. అంటే ఎవరు వెలుగులోకి వెళతారు అంటే యోగ మార్గంలో ఉన్నవాళ్ళు. యోగం అంటే ఏమిటి, కన్నుముక్కు కూర్చొని ప్రాణాయామం చేయడం కాదు యోగం అంటే. యోగము అంటే కలయిక. ఎవరితో కలయిక, భగవంతుడితో కలయిక. ఎప్పుడు కలయిక, ఎల్లప్పుడూ కలయిక. ఏ ఎల్లప్పుడూ అంటే ఏ పని చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ అశ్నన్ జిఘ్నన్ ఉన్నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాద్ ఇంద్రియార్థేషు, ఏ పని చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, తిరుగుతున్నా, నిలుచున్నా, పనిచేస్తున్నా, భగవంతుణ్ణి నీ తలపుల్లో నిలుపుకుంటే చాలు, నువ్వు ఏమి చదవనక్కర్లేదు. అదే గొప్ప సాధన. అటువంటి సాధన చేసేవాళ్లే యోగులు. దానికి స్వామి చెప్పారు, దానికి నువ్వు కషాయమే కట్టుకోక్కర్లేదు, నీలో ఉండే కషాయంగాని వదిలితే నువ్వే యోగివి. అటువంటి యోగులకి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించేటటువంటి తల్లి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చితి అంటే జ్ఞానము, తత్పద లక్ష్యార్థ అటువైపు తన లక్ష్యాన్ని పెట్టి, అంటే దేన్ని లక్ష్యంగా వర్ణిస్తుందో ఆ పదార్థమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే పరదేవత. ఆ పరదేవతది ఎటువంటి స్వరూపము, చిదేక రసరూపిణి, చిత్తు ఏక రసరూపిణి, జ్ఞానమే ఆనందముగా కలిగినటువంటి రూపము కలిగినటువంటిది. అంటే అమ్మ సంపూర్ణ జ్ఞానస్వరూపురాలు. అటువంటి తల్లి స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. అంటే స్వాత్మ ఆనంద లవీభూతం, లవీభూతం అంటే చాలా తక్కువ, బ్రహ్మాద్యానంద సంతతి. ఈ మనం రోజు చిన్న చిన్న ఆనందాలు అనుకుంటున్నాము, ఏదో మనం ఒక ఐశ్వర్యం అనుభవిస్తే ఆనందం, ఒక సంతానం కలిగితే ఆనందం, ఇటువంటివన్నీ చిన్న చిన్న ఆనందాలు. ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ దేనిలోవి, బ్రహ్మానందం యొక్క సంతతులు. ఆ బ్రహ్మానందం అనేటటువంటి పెద్ద కుటుంబానికి ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా బిడ్డల్లాంటివి. అంటే మనం ఈ ఆనందాలను పొంది ఇక్కడే ఉండిపోకూడదు, ఆ పరబ్రహ్మం వైపు నడక సాగించాలి. మనం ఏదైనా ఆనందం పొందితే అక్కడ ఆగిపోవడం కాదు, అక్కడ నుంచి కూడా ఇంకా ఎత్తుకెదిగి, ఈ ఆనందమే కాదు, నాకు సంతానం లేదు, సంతానం వల్లనే ఇంత ఆనందాన్ని వస్తే, నాకు సంపద లేదు, సంపద వచ్చింది ఇప్పుడే ఇంత ఆనందం వస్తే, ఈ ఆనందానికి నేనింత ఆనందపడిపోతున్నానే, బ్రహ్మానందం అంటే ఏమిటి అనేది తెలుసుకోగలిగి దానిలోకి వెళ్లగలిగేమంటే, అప్పుడు తప్పకుండా ఆ పరదేవత మనకి ఆ ఆనందం రుచి ఏమిటో చూపిస్తుంది. అంటే బ్రహ్మానందము అంటే నోటితో వర్ణించలేనిది, నీకు నీవై, నీలో నీవై పొందగలిగే స్థితి. దాన్నే మనము సత్యసాయిబాబాలో మనం ఎక్కువగా చూస్తాం. స్వామిలో ఏమిటి అంటే, స్వామి ఎప్పుడు తనలో తానే, తనలో తానే చేతి తిప్పుతూ ఆనందిస్తూ ఉంటారు. అది బ్రహ్మానంద స్థితి. స్వామి ఆ విధంగా దర్శనానికి వచ్చినప్పుడు అందరినీ చూస్తూ ఇలా చేతులు తిప్పుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, స్వామి మనందరిలోనే కూడా బ్రహ్మ పదార్థాన్ని దర్శిస్తున్నారు. మనం దర్శనానికి వెళ్లి స్వామిని చూస్తున్నాము, అమ్మ స్వామి నావైపు చూడాలి, నావైపు చూడాలి అని మనం అనుకుంటున్నాము. కానీ అందరి వైపు చూస్తున్న స్వామి యొక్క ఆనందము, బ్రహ్మానందము, ఆయన ఏం చూస్తున్నారు, మనందరిలో బ్రహ్మ పదార్థాన్ని చూస్తున్నారు. అటువంటి స్థితికి మనని తీసుకుని వెళ్తారు.

0: శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహర్నవమి శుభాకాంక్షలు. ఇంతవరకు మనం మేధాశక్తి ఎంతో గొప్పదని చెప్పుకుంటూ వేదాలలో జగన్మాత తత్వంలో మేధాసూక్త అర్థం తెలుసుకున్నాం. మేధాశక్తి కన్నా ఉత్కృష్టమైనది ఒకటి ఉందని సర్వదేవతాతీత స్వరూపులైన మన భగవాన్ చెప్పారు. హంస వంటి చక్కని విచక్షణాశక్తిని మనం పెంపొందించుకోవాలని స్వామి మనకి వివరిస్తున్నారు. ఈనాటి వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో ఆఖరి భాగాన్ని ఇప్పుడు మీరు వినండి.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు మొట్టమొదటిగా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మీ అందరినీ వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నది మీ గణేష్. ఈనాడు ఈ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, మేధాసూక్తం యొక్క ప్రయాణాన్ని ఈ మహర్నవమి రోజు మనం ముగించబోతున్నాము. ఏ విధంగా మనలో ఉండేటటువంటి ఆ జ్ఞానం వికసింపచేయాలి అనేది దుర్గా సూక్తం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మనకి ప్రసాదించినటువంటి వనరులు, ఆ అమ్మవారి దయవల్ల ఏ విధంగా మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవచ్చు, ఆధ్యాత్మిక అభ్యున్నతికి తోడ్పడతాయో అనేది మనం శ్రీ సూక్తం ద్వారా తెలుసుకోగలిగాము. చివరిగా మనం మేధాశక్తి ద్వారా, మేధాసూక్తం ద్వారా మనం భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మనం చూడగలిగాము. కొసమెరుపుగా ఈనాటి భాగంలో మనం మేధాసూక్తాన్ని ఈ ప్రయాణంలో ఆఖరి ల్యాప్గా మనం తీసుకుని ఈ మొత్తం ప్రయాణం స్వామి ఏ విధంగా దీన్ని కలిమినేట్ చేస్తున్నారు అన్న ఒక అవగాహనకి మనం వద్దాం. ముందుగా మిగిలినటువంటి మేధాసూక్తంలోని శ్లోకాలు మనం చెప్పుకుంటూ దాని అర్థం చూశాక ఆ తరువాత స్వామి మన ప్రయాణం గురించి ఏం చెప్తారో అనేది మనం చూసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం.

0: హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్.
1: దీని భావం మనం తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత అంతరార్థంలోకి ప్రవేశిద్దాం. ఇంద్రుడు నాకు మేధస్సును ప్రసాదించుగాక, సరస్వతీదేవి నాకు మేధస్సును అనుగ్రహించుగాక, తామర పూలలు ధరించిన అశ్విని కుమారులు ఇరువురు నాకు మేధాశక్తిని ప్రసాదించుదురుగాక. అప్సరసలయందు ఎటువంటి మేధాశక్తి ఉన్నదో, గంధర్వులయందు ఎటువంటి మనోశక్తి ఉన్నదో, ఏ మేధాశక్తి దివ్యమైన వేద విజ్ఞానముగా అభివ్యక్తమైనదో, సుగంధము వలె సర్వత్రా వ్యాపిస్తున్నదో, అటువంటి మేధాశక్తిని నాకు అనుగ్రహింపబడుగాక. మేధాశక్తి అనగా అంతర్బుద్ధిని ప్రసాదించేది, సుగంధ పరిమళములు వలె ఎల్లడెల వ్యాపించేది, విశ్వమందరి సమస్త వస్తువులను చక్కగా పరిశోధించి తెలుసుకొనగల శక్తి కలది, హిరణ్యవర్ణముతో ప్రకాశించేది, నిరంతరమైనది, సత్యాన్వేషణలో ఉన్న సాధకులు పొందదగినది, బలమునకు ఆలవాలమైనది, పాలు మొదలగు సంపదలతో నన్ను పోషించేది అయిన మేధాదేవి వికసిత వదనంతో నన్ను చేరదీసి నాకు శ్రేయస్సును ఉనర్చునుగాక. అగ్నిదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, వేదాధ్యయనము వలన కలిగే తేజస్సు ప్రసాదించుగాక. ఇంద్రుడు నాకు మేధాశక్తిని, సంతతిని, ఇంద్రియ సంయమనం చేత కలిగే బలిమిని ప్రసాదించుగాక. సూర్యదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, శత్రువుల మనస్సులో భయోత్పాతమును కలిగించే శక్తిని ప్రసాదించుగాక. తెల్లని దివ్యమైన ఓ హంసదేవ, ఆనంద స్వరూపులు ఆత్మానందమును పొందిన పరమహంస స్వరూపుల రూపమును ధరించిన నీవు మాకు మేధాశక్తిని, మంచి చెడు గ్రహించగల విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఎంత చక్కగా దీంట్లో మనకి ఏది కావాలో, మనం ఏది అడగాలో అనేది చాలా క్లియర్ గా రాస్తున్నది కదా భార్గవ్.
2: చాలా బాగా చెప్పారు. దీంట్లోనే అంటే మేధాసూక్తం అంటే అంత గొప్పది కదా, ఎందుకంటే అది మనకి మన మహర్షులు మనకి అందించింది. అంటే వాళ్ళకి వాళ్ళ సమాధి స్థితిలోని వాళ్ళకి రివీల్ అయిన మంత్రము ఇది కదా. అందుకు నువ్వు ఇప్పుడు గమనిస్తే స్వామి ఎప్పుడు చెప్తారు, ఇహమను సుఖయింపు హేమతారక విద్య, మనం ముందు కూడా చెప్పాం, పరమును సుఖయింపు బ్రహ్మ విద్య. అలాగే ఇక్కడ ఒక జాబితా లాగా అన్ని ఏమిటేమిటి మనకు కావాలో, కానీ ఆఖరికి వచ్చేసరి కల్మినేషన్ లాగా హంసాదేవికి మన ప్రార్థన ఏంటంటే, మంచి చెడుకి మధ్యన విచక్షణ జ్ఞానము, అది కాకుండా దానివల్ల మంచిని ఎలా మనం అనుసరించాలి, చెడుని ఎలా వదిలివ్వాలి అనే ఒక ప్రార్థన ఆఖరిలో వస్తుంది. దాని ముందు కూడాను రెండు మూడు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి దీనిలో గణేష్. ఒకటి ఇంద్రదేవుడి విషయం చాలా ప్రస్తావన వస్తుంది దీంట్లోనే. అంటే ఇప్పుడు మన స్వామి చెప్తారు అదే, మన దేహమే ఒక విధమైన టెంపుల్ అంటారు స్వామి. అప్పుడు ఈ దేవదేవతలు, దేవీ దేవతలు ఎవరైతే స్వర్గంలోని తక్కిన దగ్గర నివసిస్తున్నారో అంటారో, వాళ్ళందరూ మన దేహంలోనే ఉన్నారు. ఒక్కొక్క అవయవాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అధిదేవతగా వాళ్ళు ఉన్నారు. ఆ నివసించే దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. అందుకు ఆ ఇంద్రుడికి మనం ప్రార్థించి మాకు మంచి మేధాశక్తి, ఈ మాకు మంచి తలంపులు ఇవి, లేకపోతే మంచి దేహానికి సంబంధించే హెల్త్ అన్ని ఇవి అని చెప్పి అడిగినప్పుడు, అంటే మనం అందరినీ కవర్ చేస్తున్నాం. అంటే మన మన మన శారీరక స్వస్థత విషయం, అది కాకుండా మానసిక కూడా హెల్త్, ఈ అన్ని మనం కవర్ చేస్తున్నాం దీంట్లోనే. ఒకలా చూస్తే ఇంకో దగ్గర వాళ్ళు దీంట్లో చెప్పేది ఏంటంటే, మేధాదేవి పాలు అనే వర్డ్ వస్తుంది పోషించడం అని. అంటే పాలంటే మళ్ళీ మనకి అంటే ఫిజికలీ మనకి బాడీకి, ఈ దేహానికి కావలసిన పాలు పోషించుతుంది. అంటే మన దేహాన్ని పోషించడానికి పాలు చాలా ముఖ్యం అంటారు. ఇది కాకుండా మానసికంగా కూడా మనం పాలు పోషించడము అంటే మనకి ప్యూర్ థాట్స్, అంటే పాలు చూడడానికి ప్యూర్ గా నిర్మలంగా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది, అది కాకుండా మంచి పోషణ ఇస్తుంది. సో మనం ఎప్పుడు గ్రహించేది ఎప్పుడు మన ఆ ఇంద్రియాలతోటి అన్నిటితోటి ఆహార విహారతో ఎప్పుడు అంత నిర్మలంగా నిశ్చలంగానే ఉండాలి. అంటే మనకి తెలియకుండా కూడా చెడు అయినా మనకి వస్తే మన విచక్షణ, నిన్న చెప్పినట్టు మనం ప్రస్తావించాం ఫిల్టర్, సోక్రటీస్ ఫిల్టర్,
1: త్రీ ఫిల్టర్స్,
2: అది మనం ఉపయోగించి మనకి ఏది మనకి అక్కర్లేదో దాన్ని తీసుకోకుండా పక్కన పెట్టివ్వాలి, మంచిదే మనం తీసుకోవాలి. అదొకటి దీంట్లో వస్తుంది. అందుకు మనకి ఈ మంత్రం అంతా సూక్తం అంతా మనం చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే, మనకి ఇక్కడ ఈ ప్రపంచంలోని మనం జీవించడానికి మనకి ఏమేమి కావాలో అన్ని, అది కాకుండా ఇక్కడిని అంటే దీని తర్వాత పరా అంటే ఇది కాకుండా తక్కిన లోకాల్లో లేకపోతే ఆ బ్రహ్మ పదానికి ఎలా చేరాలో అది కూడా దాంట్లో బాగా ప్రస్తావన చేస్తున్నారు.
1: అదే కాకుండా స్వామి ఎంతో చక్కగా మన దేహాన్ని ఒక రథంతో పోలుస్తారు. ఆ రథంతో పోల్చినప్పుడు దాంట్లో ఇప్పుడు ఇంద్రుడు ఇంద్రియాలన్నింటికీ అధిపతి. ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రథాన్ని లాగేటటువంటి గుర్రాలుగా మనం భావిస్తే, బుద్ధి ఏదైతే ఉన్నదో అది రథసారథిగా మనం ఏర్పరచుకుంటే, ఆ రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మనసుగా మనం భావిస్తే, బుద్ధి కంట్రోల్లో మన మనసుని అధీనంలో ఉంచినప్పుడు ఆ ఇంద్రియాలన్నీ సరైన డైరెక్షన్ లోకి వెళ్తాయి. సో ఇంద్రుణ్ణి మనం దేనికి ప్రార్థిస్తున్నాము అంటే, స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో అంటారు. అంటే నిన్ను బంధ విముక్తుణ్ణి చేసేది, బంధించేది కూడా నీ మనస్సే. సో ఆ మనసుని నువ్వు ఇంద్రియాల వైపుకి నువ్వు మరలిస్తే, అది నీకు ఆ ప్రపంచం వైపు మరలిస్తే నిన్ను బంధిస్తుంది. అదే నువ్వు బుద్ధిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే అంతర్లీనంగా నీ ఇంద్రియాలని మలుచుకుంటావో, అప్పుడు చక్కగా అవి పనిచేసి భగవంతుణ్ణి చేరడానికి నీకు తోడ్పడతాయి.
2: బాగా చెప్పావు గణేష్, బాగా చెప్పావు. అంటే ఇప్పుడే ఇదే ఇదే విషయంలోని మన ఇప్పుడు మేధాశక్తి బుద్ధి అని రెండు విషయాలు చెప్పేవాడు. అందుకే ఇప్పుడు మనకి తెలివితేటలు ఉంటాయి, వరల్డ్లీ వైజ్ అంటాం. అంటే మనం మనకి వరల్డ్లీ సక్సెస్ లో ఏం కావాలి, అది కాకుండా మనకి ఈ వరల్డ్ కాకుండా అతీతంగా ఉన్నప్పుడు మనకి దానికి తోడ్పడే ఆ పనిముట్లు ఏమిటి అని మనం అడిగితే, అప్పుడు స్వామి ఈ విషయం బాగా చాలా బాగా ప్రస్తావిస్తారు. ఒకటేంటంటే ఇక్కడ మనకి ఇహము సుఖింపులోని మనకి తెలితేటలు ఉండాలి, మనకి ఎలా జీవించాలో దాని విషయంలో కూడా కొంచెం
1: అవగాహన
2: ఉండాలి. ఇప్పుడు మనం బీకామ్, బీఏ, బీటెక్, ఎంబీఏ అని చేస్తున్నాం, ఇవన్నీ మనకి ఇప్పుడు లైవ్లీహుడ్ లివింగ్ కి పనికి వస్తాయి. కానీ లివింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి లైఫ్ ని మర్చిపోకూడదని స్వామి చెప్తారు. ఇంకోటి కూడా స్వామి బాగా చెప్తారు, లైఫ్ ని మనం తలుచుకుని దాని మీద మనం అనుసరణ చేస్తే ఈ లివింగ్ ఆటోమేటిక్లీ ఆ దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే స్వామి దానికి మంచి ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఒక ఒక ఆడది ఎప్పుడైతే తల మీద నీళ్ల ఇది పాట్ పెట్టుకుని వెళ్తుందో, కొండ పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏ పనులైనా చేసినా కూడా పైన ఉన్న కొండ మీద ఎప్పుడు ధ్యాస వదలదు, ఎప్పుడు దాని మీద ఎప్పుడు ధ్యాస పెట్టుకుని తక్కిన పనులనే చేస్తుంది. అలాగే మన అందరు సాధకులు అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇంట్లో స్వామి చెప్తారు ఏంటంటే, ఎప్పుడు ఏం పని చేసినా కూడా ఫైనల్ గోల్, ఫైనల్ గమ్యము దేవుని చేరుకోవడము అనే ఆ గోల్ ని మర్చిపోకుండా మీరు మీ పనులన్నీ చేసుకోండి అని. అది కాకుండా ఆ పనులన్నీ దేవుడికి అర్పిస్తూ వర్క్ ఇస్ వర్షిప్ చేసుకుంటే అది ఆటోమేటిక్లీ మీకు కలుగుతుందండి. సో స్వామి దీని మధ్య బాగా డిఫరెన్స్ చూపిస్తారు, మేధాశక్తి బుద్ధి. మేధాశక్తిని మనం మేధా సూక్తం ద్వారా మేధా సరస్వతి దేవికి ప్రార్థన చేసి చేయడం వల్ల, సాధన చేయడం వల్ల దాన్ని ఎలాగ మనం బుద్ధి నుంచి దేవుడికి చేరుకోవడానికి ఎలా మార్చుకుంటాము స్వామి చాలా బాగా చెప్తారు.
1: అంతకన్నా ముందు ఈ హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి, మనం హంసలా తయారవ్వాలి అంటున్నారు. అంటే పాలుని నీళ్ళని వేరు చేయగలిగే శక్తి హంసకి ఉంటుందన్నమాట. అంటే మంచి చెడు యొక్క విచక్షణ. సో ఏది మంచి చేయాలి అని నిరంతరం మనం ఆలోచిస్తూ ఉంటే స్వామి చెప్పని విషయం అంటూ ఏమీ లేదు. మొత్తం ప్రాసెస్ అంతటినీ చాలా సింప్లిఫై చేశారు. స్వామితో మేజర్ గా ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అది. ఒక పని చేస్తున్నాం, ఒక ఆలోచన వస్తుంది మనకి, ఒక మాట మాట్లాడబోతున్నాం. ఆ ఆలోచన వచ్చే ముందు గాని, మాట మాట్లాడే ముందు గాని, ఆ పని చేసే ముందు గాని ఇది స్వామికి నచ్చుతుందా లేదా, విల్ స్వామి అప్రూవ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ అన్న ఆలోచన మనం ఫస్ట్ వచ్చిందంటే ఆబ్వియస్ గా మనం హంసలం అయిపోయినట్టే. స్వామికి ఏది నచ్చుతుంది, ఆ నచ్చింది మనం చేస్తే ఆటోమేటిక్ గా మన బుద్ధి వికాసం చెందినట్టే కదా. సో మరి స్వామికి నచ్చినట్టుగా ఎలా ఉండాలి, మేధాశక్తిని బుద్ధిగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది స్వామి మనకి ఇచ్చేటటువంటి ఈ ప్రయాణంలో అంతిమ ఘట్టం అన్నమాట. దీంతో స్వామి ఎంతో చక్కగా ఈ మొత్తం సిరీస్ ని ప్లాన్ చేసి చివరిగా నేను చూసుకుంటాను అన్న ఒక ధైర్యం, ఒక భరోసా మనకి ఇస్తున్నారు. అయితే స్వామి ఏం చెప్తున్నారో బుద్ధి గురించి, మేధాశక్తి గురించి మనం తెలుసుకుందాం.

0: ప్రేమ స్వరూపులారా. ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని తమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు. కాని ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు. బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం. ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు. అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గలవారు ఇందులో పాల్గొన్నారు. విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి, మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు. ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరి అయినటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు. ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు. బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు. కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది. మేధాశక్తికి బుద్ధికి ఎత్తి భేదము లేదని తానే పూర్వము విశ్వసించినాడు. కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు. బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు. ఒకటి శ్రద్ధ, రెండవది ఋతము, మూడవది సత్యము, నాలుగవది యోగము, ఐదవది మహత్తరమైన శక్తి. ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి. కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి. మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే. ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు. ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది. అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది. తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది. కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు. అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు. కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు. కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు. మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి. ఆసక్తి, స్థిరత్వము రెండూ కూడినటువంటిదే శ్రద్ధ. కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు. ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి. కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి. ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే ఋతము. దీని యొక్క ప్రభావం ఏమిటి అనగా త్రికాలములు ఎందుకూడను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం. ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము సార్థకమవుతుంది. కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది. ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము. త్రికరణ శుద్ధిని పరిపూర్ణంగా విశ్వసించి పలికేటువంటి యొక్క పలుకుకే సత్యము అని పేరు. విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పడం ఇది సత్యము కాదు. దీనిని నిజము అని చెప్పవచ్చు. కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు. కనుక ఋతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము. ఇక నాలుగవది యోగము. యోగం అనగా ఏమిటి? అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో. కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములను కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము. మానవుని యొక్క సర్వశక్తులను కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము. దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము. శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము. వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము. వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము. థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము. కనుకని ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నాడు. అయితే మాట్లాడాలి, మాటలను మరలకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి? త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి. అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు. కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం. ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు. కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది. కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి. ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు, దివ్యమైనటువంటి వయసు, భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు, రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు. నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు. కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము. కనుక శ్రద్ధతో, ఋతముతో, సత్యముతో, యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి. అనగా భగవత్ స్వరూపమే మహత్తరమైన శక్తి. అట్టి భగవత్తరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి అందే ఈ ఋతము త్రికరణ శుద్ధి ఉంటుంది. ఆ దివ్యత్వం పైనే, మహత్తరమైన శక్తి పైనే సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే. ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దానివల్లనే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఎవరు? దైవస్వరూపమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. కనుకనే సత్యం భైవస్వరూపమే, ఋతం భగవత్స్వరూపమే, శ్రద్ధ భగవత్స్వరూపమే, మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్స్వరూపమే. యోగీశ్వరాయ నమః, సిద్ధి సంకల్పాయ నమః, సంకల్ప సిద్ధాయ నమః, యోగ యోగీశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు. కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు. బుద్ధి అనేటువంటి అతీంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది. అటు ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు. కనుక బుద్ధికి మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి. తెలివితేటల చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును. తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును. తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును. ఇవన్నీ ఇప్పుడు లోక సంబంధమైనటువంటివే. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే, ఇది ప్రవృత్తమైన మార్గములే. కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము. ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి. అడుగు భాగములో ఉన్నది దేహము. దేహములకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్. ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్. మైండ్ కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి. బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ. కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాలి బుద్ధి. కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి. ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి. కనుక అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన, కృత్రిమమైన, ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు. ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్, అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది కాదు. ఇది ఇంద్రియములతో కూడినటువంటిది. కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది. కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు. ఈ తెలివితేటలు ప్రాకృతమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి. ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు. ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు. ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు. దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు. దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు. దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు. దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు. కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు. ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో? ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి? డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? బాత్రూమ్ కు బెడ్రూమ్ కు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? కిచెన్ రూమ్ కు వ్యత్యాసం ఏమిటి? దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనవి. డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది, వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది. అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది. అది ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము. మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు, తండ్రి వస్తాడు నాన్న అని పిలుస్తాడు, భార్య వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది, గ్రాండ్ సన్ వస్తాడు మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు, డాటర్ ఇన్ లా వస్తుంది మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది. అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, కానీ ఇంటి ఓనర్ ఒక్కడే. అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు. కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధనమైపోతాయి. కనుక మనం ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు. దేహం ఒక గోడ వంటిది, ఇది కేవలం ఒక నెగిటివ్, ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి. క్లాక్ ఉంటుండాలి, దాన్ని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి. కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు, ముందు తిరగకపోతే అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము. అదే విధంగా ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే, ఈ కీ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి. కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రం భూర్భువస్వః, భూర్ అనగా మెటీరియల్ అనేటువంటి సంబంధము దేహము. ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ, ఇది ఒట్టి నెగటివ్, ఇది పదార్థంతో ఏకమైనటువంటిది. ఈ దేహం ఎట్ట ప్రారంభించింది, దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెంట చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది. ఫాస్ఫరస్ ఇవి కూడా చేరాలి, 4 lux సోప్స్ కూడా చేరాలి. ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం, ఇది కూడా చేరాలి దీనికి. ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం. కనుక ఇది ఒక భూర్, భూర్ అనగా పదార్థం యొక్క చేరిక. అదే భూలోకము, భూవః. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్, లైఫ్ సోర్స్. ఈ రెండింటిని కూడాను సరైనటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది. కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి. కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు, మనలోనే ఉంటుండది. సర్వము మన యందే ఉంటుండాలి, జగత్తంతా మన యందే ఉంటుండాలి, దైవత్వం మన యందే ఉంటుండాలి, దానవత్వం మన యందే ఉంటుండాలి, మానవత్వం మన యందే ఉంటుండాలి, పశుత్వం కూడా మన యందే. కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే. కనుకనే సత్సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ సత్సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి? అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి. ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా. అనగా బుద్ధి లేనటువంటి వాడు పురుష్ మ్యాన్ అని. బుద్ధి గలవాడు మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు. దాని ఇంటెలెక్చువల్ అని చెప్పకూడదు, అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు. ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు, దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
1: మరి భార్గవ్, ఈ శరణ్ నవరాత్రుల్లో భాగంగా స్వామి మొట్టమొదటి రోజు మనం జాతవేద గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు స్వామి చెప్పారు ఆ ఉపన్యాసంలో, వేదాలు చదవటమే కాదు దాంట్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని కూడా మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు ఆ వేదం యొక్క అంతరార్థం తెలుసుకుంటే మీరు భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు, భగవంతుడికి మీరు మరీ చేరు అవుతారు అని చెప్పి స్వామి ఆ ఉపన్యాసంలో చెప్పారు. మరి ఈ అవకాశం కూడా స్వామే మనకి కల్పించారు. స్వామి గురించి ఆలోచించి ఈ వేదంలో అంటే ఈ సత్యమైనటువంటి ఈ వేదాలు, సత్యాన్ని తెలిపేటటువంటి వేదాల గురించి మనల్ని ఆలోచింపజేసే అవకాశం స్వామి ఇచ్చినందుకు ప్రేక్షకులు శ్రోతలందరికీ కూడా మనందరి తరపున ఎంతో ఓర్పుగా ఈ కార్యక్రమాన్ని వినేటటువంటి ఆ శక్తిని స్వామి వాళ్ళకిచ్చినందుకు కూడా మనం, ఎందుకంటే సుమనస్యమాన అంటే వాళ్ళ మనసులో కూడా ఆ థాట్ రావాలి, మేము ఇది వినాలి, దీనివల్ల మనం భగవంతుని చేరుకోవాలి అని.
2: ఇంకో చిన్న మాట నువ్వు చెప్తే నాకెందుకో అనిపించింది, ఇప్పుడు 9 రోజులు మనం స్టార్టింగ్ జాతవేద చేసాం. జాతవేద అంటే ఆ నాలెడ్జ్ పుడుతూనే నాలెడ్జ్ నాకు వచ్చింది అని తెలుసుకునే భావం. అంటే అక్కడికి చేరడానికి మనం ఏం చేసింది, హంస హంసాయ నుంచి అంటే మనకి ఆ మంచి చెడు మధ్య విచక్షణ గానం వచ్చేసరికి ఆటోమేటిక్లీ జాతవేద అయిపోతాం. సో మనం ఫస్ట్ ఎండ్ రెండు మనం స్వామి మనకి బాగా దాన్ని కల్పించారు, జాతవేద ఇన్ ది బిగినింగ్ అండ్ హంస ఇన్ ది ఎండ్.
1: సో మరి ఆ బుద్ధి వికాసం వల్ల మనం ఏది మంచి ఏది చెడు అనే కాకుండా ఏది నిత్యం ఏది అనిత్యం అని డిసైడ్ చేసుకునే శక్తి కూడా మనకి ఈ ముగ్గురు దేవతలు ప్రసాదించాలి. సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి సాయిమాత మనకందరికీ ఆ బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరొక మారు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రోతలందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ గణేష్,
2: భార్గవ్,
1: సాయిరాం.

ఇంతవరకు మీరు వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో మేధాసూక్త అంతరార్థ వివరణ చివరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక రాయగలరని ఆకాంక్షిస్తూ అందరికీ సాయిరాము.

ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಸರ್ವ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಾತ ಸತ್ಯಸಾಯಿಮಾತ ದಿವ್ಯಶ್ರೀ ಚರಣಾಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಪ್ರಣಾಮ. శ్రోతలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. 7 రోజుల పాటు భాగవతంతో భాగవుదాం శీర్షికన అందిస్తున్న సప్తాహంలోని 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం. 7 రోజుల పాటు భాగవతంతో భాగవుదాం శీర్షికన అందిస్తున్న సప్తాహంలోని 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన భోగభాగ్యాలను అందుకుని ఆనందిస్తూ మోహబంధనాలలో మునిగిపోతున్నాం. అవే శాశ్వతమనే భ్రమలో జీవిస్తున్నాం. కాని ఇవన్నీ మనల్ని సంసార సాగరంలో ముంచివేసేవని మరచిపోకూడదు. మన జీవితాలకు, మన అంతర్మథనాలకు అద్దం పట్టే భాగవతంలోని మహత్తరమైన ఘట్టం గజేంద్ర మోక్షం. రండి, 2వ రోజు కార్యక్రమాన్ని విని ఆనందిద్దాం.

కాని ఇవన్నీ మనల్ని సంసార సాగరంలో ముంచివేసేవని మరచిపోకూడదు. మన జీవితాలకు, మన అంతర్మథనాలకు అద్దం పట్టే భాగవతం.

0: या देवी सर्वभूतेषु विष्णु मायेति शब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः। सत्यसाई जगज्जननी దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామం సమర్పించుకుంటూ భాగవత సప్తాహం భాగవతంతో బాగుదాం మూడవ రోజు కార్యక్రమానికి ప్రేక్షక శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ సాయిరాం.
1: సాయిరాం.
2: సాయిరాం.
0: గణేష్, లలిత, రెండో రోజు మనం గజేంద్ర మోక్షాన్ని భాగవతంలో చెప్పిన పోతన్ గారి పద్యాలతోటి ఎంత చక్కగా మనకు వర్ణిస్తున్నారో మొదలు పెట్టుకున్నాం. ఈనాటి భాగంలోని గజేంద్రం ఎలాగ నీటిలోని మొసలిని పట్టుబడిపోయి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలుగా తన శక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేస్తూ వచ్చాడు, విఫలుడయ్యాడు, ఎవరైనా రక్షిస్తారని బంధుమిత్రులందరి తరఫున చూస్తాడు, అక్కడ రక్షణ దొరకలేదు, ఇంకా ఏమీ దిక్కుతోచని వాడే ఆలోచిస్తూ అప్పుడు భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆలోచన ఎలా కలిగిందంటే అది కూడా ఎంతో చక్కటి పద్యంలో పోతన్ గారు మనకి వివరించారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వాని నాత్మభూ ఈశ్వరుణ్ణే శరణంబు వేడెదన్ అని చెప్తున్నాడనమాట. అంటే రూపం తెలియదు, నామం తెలియదు, ఎవరిని పిలవాలో తెలియదు, కానీ ఒకటే తెలుసు, ఏంటది, అంతటా ఉన్నాడు, ఎవరో ఉన్నాడు, వాడి నుంచే మొత్తం వచ్చింది, అతనిలోనే మొత్తం అంతా కూడా అతని నడిపిస్తున్నాడు, మళ్ళా తిరిగి అంతా కూడా అతనిలోకే లీనమైపోతుంది, అన్నింటికీ మూలమైన వాడు అతనే, అతనికి ఆది లేదు, అంతం లేదు, కానీ ఈ ఆది అంతాలు కలిగిన మనం అందరం కూడా అతనిలోంచే వచ్చాం అన్న జ్ఞానం ఆటోమేటిక్ గా తనకి స్ఫురిస్తున్నదనమాట. ఈ ఇంత కష్టంలో కూడా అంతలా భగవంతుని తలుచుకుని భగవంతుడి తత్వాన్ని గుర్తు చేసుకోగలిగాడు అంటే అది భగవంతుడి అనుగ్రహమే అలా చెప్తూ, అలాంటి అందరిలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణే నేను ఇంకా శరణ పొందుతున్నాను, ఆ ఈశ్వరుడు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కు లేరు, అన్నిధా శరణం నాస్తి అని చెప్పి అప్పుడు మొత్తం ఈ బాధని మొత్తం ప్రపంచాన్ని తన పరిస్థితిని అన్నింటినీ మర్చిపోయి ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకున్నాడనమాట.
2: భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అనే ఆలోచన రావడం కూడా భగవద్ అనుగ్రహం వల్లే వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడగడం అడిగేస్తాము, వస్తుందా రాదా, వస్తుందా రాదా అనే డౌట్ లో మిగిలిపోతాము. అలాగే గజేంద్రుడు కూడా అలాంటి సందేహం ఒకటి వచ్చిందని చెప్తూ పోతన్ గారు చక్కగా చిన్న పద్యంలో చెప్తారు. కలడందరు దీనుల ఎడ, కలడందరు పరమయోగి గణముల పాలన్, గలడందరు అన్ని దిశలను, కలడు కలండనడివాడు కలడో లేడో అని గజేంద్రుడు ఆలోచిస్తున్నట్ట. దీనుల దగ్గర ఉంటాడంటారు, పరమయోగుల హృదయాల్లో నివసించేవాడు, అన్ని దశ దిశల్లోనూ నిండి ఉన్నవాడు, ఉన్నాడున్నాడు అంటున్నారు, ఉన్నాడా లేడా అని. ఎందుకంటే ఉంటే మరి ఈ పాటికి రావాలి కదా, నేను పిలుస్తున్నాను ఇంకా రాలేదు, అసలు ఉన్నాడంటావా లేడంటావా అనే సందేహంలో కుటుంబిట్టాడుతున్నాడు గజేంద్రుడు. అంటే ముందర సందేహం పుట్టి తర్వాత దేహం పుడుతుంది మనకి. అలా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది గణేష్,
1: చెప్పండి.
2: కస్తూరి గారి జీవితంలో ఆయన రాసుకున్నారు ఇది. ఒకసారి స్వామితో కలిసి వారు కూర్గ్ వైపు వెళ్లారట. కర్ణాటకలో కూర్గ్ ప్రాంతం ఏంటంటే చాలా వానలవన్నీ కొద్దిగా ఎక్కువగా పడతాయి, అక్కడ చలి ప్రదేశం. అలా వెళ్లినప్పుడు ఒక చోట బహిరంగ సభ, స్వామి తమ దివ్యోపన్యాసం ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. వారికంటే ముందుగా కస్తూరి గారిని మాట్లాడమని చెప్పారట స్వామి. సరే, వీరు మాట్లాడడానికి సిద్దమయ్యారు. ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ బాగా మేఘాలు కమ్ముకుని కారుమబ్బులు వచ్చి చుట్టూతా కొండలు, మంచి చక్కటి చాలా సీనిక్ బ్యూటిఫుల్ ప్లేస్ కూర్గ్ అక్కడ ఉంది. కాకపోతే వాన వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కూర్చున్న వాళ్ళందరూ కూడా మాటమాటికి వెనక్కి తిరిగి చూస్తున్నారు కొండల వైపు, వాన వస్తుందని చూస్తుండడం చూసిన ఈయన కస్తూరి గారు తమ ఉపన్యాసంలో వాన గురించి మాట్లాడడం మొదలుపెట్టారట. మాట్లాడుతూ, మీరందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, ఇక్కడ

0: రాదు, ఎందుకంటే స్వామి చెప్పారు తమ కార్యక్రమం ఏది కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది అని మనకు అభయం ఇచ్చారు. అలా స్వామి చెప్పాక ఇంక వాన ఎలా వస్తుంది, ఏమి రాదు, మీరు కంగారు పడకండి అని చెప్పారు, చెప్పడని చెప్పేశారు. సరే, తర్వాత స్వామి తమ దివ్యోపన్యాసం మొదలు పెట్టారు. అది ట్రాన్స్లేట్ చేయాల్సింది మన కస్తూరి గారే. చేస్తున్నారు గానీ ఆయన మనసంతా కొండల మీద, మేఘాల మీదే ఉందన్నమాట. ఎదురుగుండా చూస్తున్నారు, మేఘాలు కదిలి దగ్గరకు వస్తున్నాయి, కొండలు దాటా ఇంకా దగ్గరకు వచ్చాయి, ఇంకా దగ్గరకు
1: వచ్చేస్తుందేమో.
0: ఆ మేఘాలు దగ్గర అవుతున్న కొద్దీ ఈయనకి మనసులో టెన్షన్ పెరిగిపోతుందన్నమాట. ఇంక ఏ క్షణంలో అయినా వర్షం వచ్చేస్తుంది. సో ఒక పక్కన ట్రాన్స్లేషన్ చేస్తూనే మనసులో స్వామిని ప్రే చేస్తున్నారు, స్వామి ఇంకా చాలు స్వామి, ఇంకా చాలు స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పి మనసులోనే వారికి ఉన్న పరిణితి ఎలాంటిదంటే ఇది మనం నేర్చుకోవాల్సింది. మనసులో స్వామికి ప్రే చేస్తున్నారు, స్వామి మిమ్మల్ని అడగకుండా మీ గురించి ఇలాంటి వాన రాదు అనే విషయం చెప్పేయడం నేను చేసిన తప్పే, మీ పర్మిషన్ తీసుకోకుండా దానికి నన్ను క్షమించండి, కానీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు మిమ్మల్ని చూడటానికి మీ మాటలు వినడానికి వచ్చారు, ఇప్పుడు వాన పడిందంటే వీళ్ళ నమ్మకం ఏమైపోతుంది, అందుకని దయచేసి వాన రాకుండా ఆపండి స్వామి అని ప్రే చేసుకుంటున్నారు. స్వామి తాను జనరల్ గా మాట్లాడే సమయం కంటే ఓ 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడారు ఆ రోజు. మాట్లాడి స్వామి ఆ రోజున తమ ఉపన్యాసం ముగించే ముందర ఒక మాట చెప్పారట, కస్తూరి మీ అందరికీ చెప్పారు వాన రాదు ధైర్యంగా ఉండండి అని, కానీ ఈ సమయం అంతా ట్రాన్స్లేషన్ చేస్తున్న ఈ టైం అంతా కూడా మనసులో భయపడుతూనే ఉన్నాడు, వాన వస్తుందేమో అని నన్ను ప్రార్థిస్తూనే ఉన్నాడు అని చెప్పి ఆయన వైపు తిరిగి అన్నారట, నమ్మకం ఉండాలి, నీ మాట మీద నమ్మకం ఉండాలి, నీ ప్రార్థన మీద నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా, నమ్మకం చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ మనం ఆలోచిస్తే గణేష్, స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి చాలా పెద్ద పీట వేశారు. కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి దారితీయాలి, ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అని. అది నమ్మకం అనేది విశ్వాసం కింద ఎప్పుడు మారుతుంది అని చెప్తూ స్వామి అంటారు, ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో సెల్ఫ్ అనేదాన్ని నువ్వు పరమాత్మ కింద భావిస్తావో అది విశ్వాసం అవుతుంది. కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఈజ్ ట్రస్ట్ అని చెప్తారనమాట. ఇక్కడ మరి మన గజేంద్రుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితిలోనే అడిగాను, ప్రార్థించాను, ఇంకా రాలా, వస్తాడా రాడా, అసలు ఉన్నాడా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు మన కథానాయకుడి కథని స్వామి ఎలా మలుపు తిప్పుతారో చూడాలి.
2: అసలు ఆ గజేంద్రుడి పరిస్థితి మనం తెలుసుకుందాము. అంటే మనం అత్యంత దీనస్థితిలోకి వెళ్తేనే గాని భగవంతుడి వైపు చూడము అన్న ఒక అంశాన్ని ఈ పద్యం హైలైట్ చేస్తుంది. ఈ పద్యం ఎంతో అద్భుతంగా పోతన మాత్యులు గారు రాశారు. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రారంభులన్ ఠావుల్ తప్పెను మూర్చవచ్చే ధనువుండెస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపదగున్ దీనునిన్. ఎంత చక్కగా రావే ఈశ్వర, అప్పుడు వరిస్తున్నాడనమాట, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అంటే అంత దీనస్థితిలోకి వెళ్తేనే గాని ఆ భావం లోపలించి రాలేదు. అంతటి ప్రేమమూర్తి అయిన ఆ సర్వేశ్వరుణ్ణి అంత ఆర్తితో పిలిచేసరికి ఇంకా భగవంతుడు ఆగుతాడ? మరి అలాంటి మనం ఆ ఇరాలో ఇన్ని యుగాల క్రితం జరిగినటువంటి ఒక కేవలం ఒక ఏనుక్కి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ని తీసుకుని మనం ఇంత ఉద్వేగానికి లోనవుతున్నాం అంటే ఆ భావం ఎటువంటిదో, ఇన్ని యుగాలు ఆ భావం ఎంతమందిని కలిచివేసిందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. మరి స్వామి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఎంతో మంది భక్తులకి ఈ విధంగా రక్షణని ఇచ్చి ఎలా కాపాడారనేది ఒక్కే ఒక్క చిన్న ఉదంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక విద్యార్థికి బృందావన్ కాలేజీలో చదువుకునే టైంలో ఆస్మాతో చాలా బాధపడేవాడు. చాలాసార్లు స్వామికి తన ప్రాబ్లంని వివరిస్తూ ఎన్నో ఉత్తరాలు ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ స్వామి ఏ రీజన్ కోసమో తీసుకోలేదు. ఒకరోజు రాత్రి ఏమైందంటే విపరీతమైనటువంటి ఆయాసం వచ్చేసి ఇంకా తట్టుకోలేనంత బాధ ఆ అబ్బాయి పడసాగాడు. అప్పుడు స్వామి క్యాలెండర్ ఒకటి తన రూమ్లో ఉంటే ఎంతో బాధపడుతూ, స్వామి నీకేం అర్థమవుతుంది స్వామి నా బాధ, నాకు ఊపిరి అందటం లేదు, నేను ఇప్పుడు బ్రతుకుతానో లేదో కూడా తెలియదు, ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా మీరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఆ కోపంతో ఆ చీకట్లోనే స్వామి క్యాలెండర్ దగ్గరికి వెళ్లి స్వామిని ముక్కు పట్టుకుని గట్టిగా ఆదిమి పెట్టి, ఇప్పుడు అర్థమవుతుందా నీకు నా బాధ ఏంటో, ఇప్పుడు అర్థమవుతుందా నీకు నా బాధ ఏంటో అని చెప్పి అని గట్టిగా బిగపెట్టి ఒక్కసారి మూర్చపోతాడు. తర్వాత రోజు పొద్దున్న వాళ్ల క్లాస్మేట్స్ అందరూ వచ్చి, ఏమిట్రా నువ్వు స్వామి ఫోటో దగ్గర పడుకున్నావు అని చాలా ఇచ్చేస్తుంటే, ఈ అబ్బాయి జరిగిందంతా ఒకసారి వాళ్లతో చెప్తాడు. తర్వాత రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనంలో వస్తూ ఒక్కసారి ఈ అబ్బాయి దగ్గర ఆగి ఆ అబ్బాయి చేయి పట్టుకుని స్వామి గట్టిగా ఊపిరి బిగబెడతారు. ఆ అబ్బాయికి తెలుస్తుంది ఆ అబ్బాయి శ్వాస చాలా కంఫర్టబుల్ గా ఉంది, కానీ స్వామి ఫేస్ మాత్రం చాలా నీలంగా మారిపోతుంది, చాలా కష్టపడుతున్నారు స్వామి బ్రీత్ చేయడానికి. అప్పుడు ఆ అబ్బాయికి తెలుస్తుంది, స్వామి నా కోసం ఇంత కష్టపడ్డది స్వామి మీరు అని చాలా భావంతో చెప్తాడు. అప్పుడు స్వామి దీన్ని రిలీజ్ చేసుకుని ఆ ఉపశమనం కలిగించుకుని తనకి తాను ఈ అబ్బాయికి కూడా ఉపశమనం కలిగిస్తారు. అప్పుడు చెప్తారు, చూడరా 20 ఏళ్లు పడుతున్న నీ కర్మను నేను 2 నిమిషాల్లో నేను తీర్చేశాను, ఇది భగవంతుడి అనుగ్రహం అని చెప్తూ ఈ విద్యార్థికే కాక చుట్టూ ఉన్న విద్యార్థులందరికీ స్వామి చెప్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సమయంలో ఈ కష్ట సమయంలో కూడా ఈ అబ్బాయి విశ్వాసం కోల్పోలేదు, ఆ క్యాలెండర్ లో కూడా స్వామి ఉన్నాడు అన్న భావన తనలో ఉన్నది కాబట్టి అలా చేయగలిగాడు అని చెప్తూ స్వామి అంటారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విశ్వాసాన్ని వదలకండి, స్వామి మీద విశ్వాసం పెట్టుకోండి, పెట్టుకున్నప్పుడు మీరు స్వామికి చక్కని ఉపకరణాలుగా మారి సమాజంలో మంచి మార్పును తీసుకొచ్చేవారవుతారని స్వామి ఆ చక్కని ఇన్సిడెంట్ ద్వారా మనందరికీ చెప్పారు.
3: చాలా బాగుంది గణేష్. మరి మన కథలోని గజరాజు కూడా విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు, ఎవరైతే సర్వత్రా వ్యాపించి ఉన్నారో ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడాలి అని. అప్పుడు దానికి స్పందించి ఎలా విష్ణుమూర్తి బయలుదేరుతున్నారో ఒక చక్కని పద్యంలో పోతన గారు చెప్తున్నారు. విశ్వమయత లేమి విని ఊరక ఉండిరి అంబుజసనాదులు అడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తి యుతున కడ్డపడదలంచే. ఆయన పిలుపు విన్నాకట బ్రహ్మ మిగతా దేవతలెవ్వరూ ముందుకు రాలేట, ఎందుకంటే సర్వత్రా వ్యాపించే గుణం మాకు లేదు. ఏ క్వాలిటీస్ అయితే గజేంద్రుడు చెప్పి పిలుస్తున్నాడో అవన్నీ ఆ గుణగణాలు ఉన్నవాడు విష్ణుమూర్తి మాత్రమే అని చెప్పి వీళ్ళందరూ అడుగు ముందు పెట్టడానికి సాహసించలేకపోయట. అప్పుడు ఆ విష్ణువు జిష్ణువు ఆ వినయశీలి అయిన పరమాత్మ విష్ణుమూర్తి వైకుంఠం నుంచి ఇంకా నేను ఎలాగైనా గజరాజుని రక్షించాలి అని శపథం పోని బయలుదేరేట కాపాడుతాను అని. అంటే తన పేరు పెట్టి పిలవలేదు, తనెవరో తెలియనప్పటికీ అంత నమ్మకంతో నువ్వే ఉన్నావు నువ్వే చేస్తున్నావు నన్ను కాపాడు అని అడిగినప్పుడు వెంటనే బయలుదేరేట. అసలు ఇదే సంఘటన మనం స్వామి అవతారంలోని అణువణున ఎంతో మంది భక్తులకి అందరికీ అని చెప్పుకోవచ్చు. స్వామి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చి మనందరి జీవితాలు ముందుకు నడిపిస్తున్నారు. అందులో ఒక భక్తుడి గురించి చెప్పుకుందాం. ఒక ఆల్డ్రెక్కర్ అని ఆయన యుఎస్ డిఫెన్స్ దీంట్లోని ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆ మిసైల్ సెంటర్లోని. ఒకసారి అతను అతని స్నేహితుడు కూడా అలా చిన్న రైడ్ వెళ్దామని చెప్పి ఒక చిన్న ప్లేన్ తీసుకుని వెళ్తారు. అలా మీదకి వెళ్లిన తర్వాత సడన్ గా ఒక మంచు తుఫాన్ ఏర్పడుతుంది, ఏర్పడి మొత్తం ఆ చిన్న ప్లేన్ అటు ఇటు ఊగిపోతుంది. ఆ మంచు తుఫాన్ తట్టుకోలేక అంత సిగ్నల్స్ అన్ని పోతాయి, వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు. ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఆ స్నేహితుడు భయపడిపోయి ఆయన మూర్చిపోతాడు కూడా. ఇంకా మిగిలింది నా రేడియో ట్రాన్స్మిటర్ లో అరుస్తున్నాడు, ఎవరైనా వింటున్నారా మాకు ఏదైనా డైరెక్షన్ చెప్పండి, మేము ఎటు వెళ్లాలో తెలియదు ఎటు దిగాలో తెలియదని. అక్కడ ఎవరు వింటారు, ఆ పైన ఎవరున్నారు, వీళ్ళు బాధ తీర్చడానికి ఎవరున్నారు వీళ్ళొచ్చి. ఇంకా వాళ్ళకి కిందనున్న వాళ్ళకి కనెక్షనే పోయింది. అప్పుడు ఇంకా ఫ్యూయల్ కూడా అయిపోతూ ఉంటుంది, ఇంకా చావు తప్ప వేరే మార్గం కనిపించలేదు అతనికి. అప్పుడు ప్రార్థన చేశాట, ఓ గాడ్ అంటే ఓ భగవంతుడా, ఎవరున్నారో నువ్వు తెలియదు, మమ్మల్ని రక్షించు, మా ప్రాణాలు నీ చేతిలో పెడుతున్నావు, ఇంకా నీ ఇష్టం, మాతం నువ్వేం చేయదలుచుకున్నావో నీ ఇష్టం, ఇంకా నువ్వు రక్షించు అన్నప్పుడు చాలా గాబరపడి ఇంకేం చేయాలో తెలియని తోచని పరిస్థితి. అసలు ఇప్పుడు ఇది గజరాజు పరిస్థితిలాగే అనమాట, ఇంకెవ్వరూ ఆ ఆకాశంలో లేరు. అప్పుడు ఒక ప్రశాంతమైన కంఠం వినిపించింది ఆకాశవాణి, భయపడకు నేనున్నాను, నిన్ను జాగ్రత్తగా నేను కిందకు దింపుతాను, నేను చెప్పినట్టు చెయ్యి అని. ఎప్పుడైతే ఆ వాయిస్ వినిపించిందో ఇంకా అదే ఒక సంకేతం తప్ప ఇంకో తోవలేదు. అలా చక్కగా డైరెక్షన్స్ చెప్తున్నారు. ఎలాగే అది కింద నుంచి వాళ్ళు మన విమానాశ్రయం నుంచి వాళ్ళన్ని ఆ సెంటర్ నుంచి వాళ్ళన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలా ప్రతి డైరెక్షన్ వినిపిస్తున్నది, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, కుడి చేతి పక్క వెళ్ళు, ఎడం చేతి పక్క వెళ్ళు, మీదకి వెళ్ళు, కిందకి దిగు అన్ని చెప్పాక కొంచెం సేపు అయిన తర్వాత ఇదే డైరెక్షన్ లో నువ్వు ముందుకు వెళ్లి కిందకి దిగు, అక్కడ రెనో అనే విమానాశ్రయం ఉన్నది, అక్కడ దిగి నువ్వు ఇంకా ఇచ్చేయచ్చు, నేను వచ్చిన పని అయింది, జాగ్రత్తగా దిగు అని చెప్పి గుడ్ బై గుడ్ లక్ అని ఎంతో స్వాంతన కల్పించి ధైర్యాన్ని ఇచ్చి అలాంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఆ వాయిస్ అన్నది ఆయనకి డైరెక్షన్స్ చేసిందనమాట. ఆ అర్ధరాత్రి సమయంలో మంచు తుఫాన్లో ఆ విమానాశ్రయం దిగితే అక్కడ వాళ్ళని ఆశ్చర్యపేట, ఇలాంటి సమయంలో అసలు ఎలా వచ్చారు మీరు, బయట చూడడానికి కూడా మాకు అవకాశం లేదు, అలాంటిది అంత ఆకాశంలోంచి ఎలా మీరు దిగారు అంటే ఇదంతా భగవంతుడి ఏదో మిరాకిల్ తప్ప మన మనుషుల వల్ల అయ్యేది కాదు అనుకుని అక్కడ ఇంధనం నింపుకొని కొంచెం అంతా వాతావరణం కొంచెం బాగైన తర్వాత మెక్సికో వైపు డైరెక్షన్స్ అవి వాళ్ళు చెప్పడంతో బయలుదేరారట. మెక్సికోలో దిగిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఆశ్రయం తీసుకోవాలనుకుంటూ ఒక ప్లేస్ లోకి వెళ్లారట. అది స్వామి భక్తురాలైన ఇంద్రాదేవి గారి ఆశ్రమం. అప్పుడే వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు స్వామికి హారతి జరుగుతున్నది అక్కడ. ఆ హారతి పాట విని వీళ్ళిద్దరూ ఆ మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఫోటోను ఒక్కసారి చూసినప్పటికీ ఆ ఆకాశంలో తన చావబతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆ వినిపించిన ప్రశాంతమైన కంఠానికి ఈ చూస్తున్న రూపానికి ఏదో సంబంధం ఉంది అని ఆ తెలియని కనెక్షన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందన్న భావన ఆయన కలిగింది. అక్కడ ఉండి తర్వాత వారు క్షేమంగా వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన ప్రశాంతి నిలయం రావడం జరుగుతుంది. వచ్చి అప్పుడు స్వామితో మాట్లాడి స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు కలిగినప్పుడు అప్పుడు ఆయన తెలుసుకుంటారు ఏదైతే ఈ స్వరూపం ఉందో ఇదే గొంతు, ఈ భగవంతుడే నన్ను ఆ రోజు కాపాడాడు, ఓ గాడ్ సేవ్ మీ అన్నప్పుడు. అంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తుని పిలవలేదు, అంటే తెలియని అల్లావా, ఈ మనం ఈ పేర్లు అన్ని మనం పెట్టుకున్నవి, కానీ ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయనకి భగవంతుడు స్వామి, రాముడు అన్నా అదే స్వామి పలుకుతారు, అల్లా అన్నా స్వామి పలుకుతున్నారు, ఎక్కడున్నా సరే వచ్చేది ఆ భగవంతుడే, కాపాడేది ఆ భగవంతుడే అని స్వామి ఆ రకంగా ఆయన్ని కాపాడారు. ఇలా ఎవరిని పిలిచినా సరే ఉన్నది ఒక్కటే భగవంతుడు వస్తాడు.
0: భగవంతుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడనేది కూడా పోతన్ గారు చక్కగా ఒక పద్యంలో చెప్పారు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బయలుదేరుతున్నాడంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఈ పద్యం చెప్పే ముందర ఈ పద్యం గురించి ఒక చిన్న కథ చెప్తాను.
2: చెప్పండి.
0: పోతన గారు భాగవతం రాస్తున్నారు, ఇక్కడ దాకా వచ్చేసాం గజేంద్ర మోక్షంలో, ఇంకా మహావిష్ణువు బయలుదేరి రావాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు?
3: వైకుంఠం
0: నుంచి. ఎక్కడికి వస్తున్నారు? గజేంద్రుడి దగ్గరికి. సరే, ఇది బాగుంది, ఈ డీటెయిల్స్ మటుకు నాకు తెలుసు, కానీ వైకుంఠం ఎక్కడుంది? వైకుంఠం ఎలా ఉంటుంది? అందులో విష్ణుమూర్తిని పిలిచినప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో చేస్తూ ఉంటారు కదా. మరి తెలియని దాన్ని, చూడని దాన్ని నేను ఎలా రాస్తాను, ఎలా చెప్తాను? ఎందుకంటే ఇది భగవంతుడు ఆజ్ఞాపించి చేయించుకుంటున్న పని, ఇందులో సత్యం తప్ప వేరేది ఉండడానికి కుదరదు అని చెప్పి ఆయన చాలా ఆలోచించారట. ఎంత ఆలోచించినా ఆయనకి ఏమీ దారి మార్గం కనిపించలేదు. సో వాళ్ళ అమ్మాయిని పిలిచి, అమ్మ నేను ఇలా బయటకు వెళ్ళి వస్తాను, అంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు, అంత చికాకుగా ఉన్నారని ఆ పాప అడుగుతుంది. అయితే అమ్మ, ఇలా పద్యపూరణ జరగడం లేదు, కొద్దిసేపు నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి ఈయన వెళ్ళిపోతారు. ఈయన వెళ్లిన 10 నిమిషాలకి మళ్లీ వెనక్కి వస్తారు. వస్తే మళ్లీ ఆ పాప అడుగుతుంది, నాన్నగారు ఇంత తొందరగా వచ్చారు. లేదమ్మా, నాకు ఒక భావన స్ఫురణకు వచ్చింది పద్యాన్ని పూరించడానికి, అది రాద్దామని వచ్చానని చెప్పి ఆయన వెళ్లి కూర్చుని పద్యాలు రాసుకుంటారు. రాసుకుని మళ్లీ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతారు. మళ్లీ ఆయన వెళ్లిన 10 నిమిషాలకి మళ్లీ వస్తారు. ఇప్పుడు ఇంక ఈ పాప అడుగుతుంది, ఇదేమిటి ఇన్నిసార్లు వెళ్లి వస్తున్నావు నాన్న, ఇప్పుడే కదా వచ్చావు వెళ్లావు అని. నేనెప్పుడు వచ్చానమ్మా, నేను వెళ్ళాక ఇదే కదా రావడం అంటే. కాదు, 10 నిమిషాల క్రితమే నువ్వు వచ్చావు, పద్యానికి భావన దొరికిందన్నావు, కూర్చుని రాసుకున్నావు కూడా కదా. ఈయన అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి పూజామందిరంలో కూర్చుని కావ్యం పెడతారు కదా, ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసి చూస్తారనమాట. చూస్తే దాని మీద ఈ పద్యం రాసి ఉందిట. ఏం చెప్తారంటే, పోతన గారు శ్రీరామచంద్రుల వారే వచ్చి రాసి వెళ్లారు, నాకు తెలియని విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి, ఆయన చెప్పిన పనిని ఆయనే నెరవేర్చుకోవడానికి స్వయంగా ఆయనే వచ్చి రాశారు అని చెప్తారనమాట. ఆ పద్యం ఏదో ఒకసారి మనం విందామా గణేష్? అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై అని చక్కగా వర్ణించారు. ఇప్పుడు ఇందులో మనకి వైకుంఠం వర్ణన దొరికింది, మహావిష్ణువు ఎలా బయలుదేరారనే విషయం కూడా తెలిసింది. అలా వైకుంఠపురంలో ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఒక మూల ఉన్న ఒక సౌధం దగ్గర ఒక అమృత సరస్సు ఉందిట. ఆ అమృత సరస్సు చుట్టూత చంద్రకాంత శిలలు పరిచి ఉన్నాయి. అటువంటి ఒక చంద్రకాంత శిల మీద శ్రీ మహాలక్ష్మి పక్కన కూర్చుని ఆవిడ పండు చెంగుని చేతికి చుట్టుకుని వేలుకు చుట్టుకుని ఆవిడతో మాట్లాడుతూ ఉన్న శ్రీ మహావిష్ణువుకి ఈ భయకంపితుడైన గజేంద్రుడు అరుస్తున్న ప్రార్థనలు దీనాలాపాలు వినిపించి చటుకుమని లేచి బయలుదేరారు అని చెప్తారనమాట. ఆ గజేంద్రుని రక్షించడం కోసం బయలుదేరుతున్నారు అని. ఎంత చక్కటి వర్ణనో చూడండి. అంటే భగవంతుడు ఒక భక్తుడు ఆర్తితో పిలిచినప్పుడు ఎంత తొందరగా ప్రతిస్పందిస్తారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. విష్ణుమూర్తిని అక్క మీరు చెప్పినట్టు గజేంద్రుడు పేరు పెట్టి పిలవలా, కానీ ఆ శరణాగత భావాన్ని గుర్తించారు ఆయన. గుర్తించి ఇక నేను కాపాడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఒక్క ఉదుటను లేచి పరిగెత్తుకొస్తున్నారు విష్ణుమూర్తి అని చెప్తారు పోతనామాత్యులో.
2: అక్క మనం పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక పని ఇంట్లో చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మనకి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి ఎవరికో బాగోలేదు, మీరు వీళ్ళకి సాయం చేయాలి అని ఒక్క కాల్ వస్తే మనం ఎలా దానికి రెస్పాండ్ అవుతాం? మనం ఇంట్లో వాళ్ళకి చెప్తాం ఇలా వీళ్ళకి బాగోలేదు, వీళ్ళని హెల్ప్ చేయాలి, మనం డ్రెస్ వేసుకుంటాం, కావలసిన సామాగ్రి అంతా తీసుకుంటాం, ఒకవేళ డబ్బులు అవసరమైతే అది పెట్టుకుంటాం, కొంచెం ఒక 5-10 నిమిషాలు మనం సమయం కేటాయించి వెళ్తాం. అదే ఒక యుద్దానికి ఎవరన్నా రాజు వెళ్తున్నాడంటే కావలసిన ఆయుధాలు అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్తాడు యుద్దానికి. కానీ మన శ్రీమన్నారాయణుడు అలా కాదు. ఎలా వెళ్లారు అంటే సిరికిన్ చెప్పడు, అంటే లక్ష్మీదేవి కూడా చెప్పలేదంట, శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు, శంఖం లేదు చక్రం లేదు ఏమీ లేదు, ఆ పరివారంబును జీర డభ్రక పతిని బన్నింపడు, అంటే చుట్టూ ఉన్న సేవకులకి ఎవరికీ చెప్పటం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఎలా ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంతమైన వీడడు, గజప్రాణావనోత్సాహి అయి. అంటే ఆ లక్ష్మీదేవి ఆ చెంగును పట్టుకుంటూ పట్టుకుంటూనే అలా వెళ్ళిపోతారట. ఆయన అడుగుతుంది లక్ష్మీదేవి, ఏంటి నాథ ఇలా వెళ్ళిపోతామని, ఏం మాట్లాడటం లేదు. సేవకులందరూ అడుగుతారు, గరుత్మంతుడు అడుగుతాడు ఆ వాహనం, ఏమీ అవసరం లేదు, నేను నా భక్తుడు అంతే. అంటే ఎంత భావంతో ఆ భక్తుడు పిలిస్తే భగవంతుడు ఇలా పరిగెట్టుకుని వెళ్తాడు. మనం పూర్వభక్తుల అనుభవాలు వింటూ ఉంటే విజయమ్మ గారు 1940s, 1950s జరిగినటువంటి ఎన్నో అనుభవాలు మనం వింటే స్వామి ఉన్నట్టుండి భక్తుల మధ్యలో ఇలా మాట్లాడుతూ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారు. చుట్టూ ఉన్న భక్తులు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యేవారు. అసలు స్వామికి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోతుంది, స్వామి ఒళ్లంతా గట్టిపడిపోయేది, స్వామి అప్పుడప్పుడు ఒంట్లోంచి విబూది వచ్చేసేది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి స్వామి తిరిగి వచ్చాక వాళ్ళందరూ అడుగుతారు, స్వామి ఎక్కడికి వెళ్లారు మీరు అంటే స్వామి చెప్తారు ఎంతో చిరునవ్వుతో, నాకు భక్తుడు ఒకడు పిలిచాడు, ఇలా భక్తులు పిలిచినప్పుడు నేను తప్పకుండా వెళ్లి తీరాలి, వాళ్ళని రక్షించి తీరాలి. అప్పుడు స్వామి చెప్తారనమాట, ఇలాగైనప్పుడు నా శరీరం గట్టిపడిపోతుంది, నాకేమవుతుందో తెలీదు, సో మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి నన్ను ఇలా పడుకోబెట్టండి, మీరు దానికి ఏమీ చేయనవసరం లేదు, మీరు చుట్టూ ఉండి నిలబడితే చాలు, ఆ సమయంలో దేవీదేవతలందరూ నా చుట్టూ ఉండి నా శరీరానికి ఏమీ కాకుండా చూసుకుంటూ ఉంటారు అని అప్పుడుండేటటువంటి ఆ భక్తులకి ఇలా చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి, స్వామి హనుమంతరావు గారి ఇంటికి మద్రాసు వెళ్తారు. అప్పట్లో పాత ఇళ్లు చాలా పెద్ద పెద్దగా ఉండేవి, బాత్రూంలు కూడా చాలా పెద్దగా ఉండేవి. విజయమ్మ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, స్వామి బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా గడియ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి, స్వామి కుర్చీలో తమలపాకు పెట్టే అంత దగ్గరగా పెట్టకండి, ఎందుకంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్లిపోయినప్పుడు స్వామి సున్నం తీసుకుని ఎక్కువ రాసేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తారు, స్వామిని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ భక్తులు ఎంతో ప్రేమతో స్వామి వైపు చూస్తారు. కానీ ఆ రోజు ఏమైందంటే స్వామి బాత్రూంలోకి వెళ్లి తనంతట తానే గడియ పెట్టేసుకుని వెళ్లిపోతారు. కొంతసేపటికి ఇంట్లో పెద్ద శబ్దం వస్తుంది, ఏమిటని అందరూ పరిగెట్టుకుని వెళ్తే తాళం గడియపెట్టుంటుంది లోపల నుంచి. కొంతమంది యూత్ పైకెక్కి ఆ బాత్రూంలో ఉండే ఒక గ్లాస్ లోంచి చూస్తే స్వామి శరీరం అంతా హాఫ్ ఇలా పడిపోయి ఉంటుంది. ఎంతో కష్టపడి లోపలికి వెళ్లి స్వామిని అలా బయటికి తీసుకుని వచ్చి వాళ్లు జాగ్రత్తగా ఆ టేబుల్ మీద పడుకోబెట్టి ఉంచితే కొంత సమయానికి స్వామి తిరిగి వస్తారు. అప్పుడు అందరూ చాలా భావోద్వేగంతో స్వామి మీరిలా వెళ్లిపోతే ఎలా అంటే, అప్పుడు స్వామి చెప్తారు, అంత ఆర్తితో పిలిచిన భక్తుల వద్దకు నేను వెళ్లకపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు. ఆ విధంగా స్వామి ఉన్నట్టుండి తన భక్తులను రక్షించుకోవడానికి ఏ దానికి వెనుకాడరని మనకి ఈ అద్భుతమైన పద్యము స్వామి అనుభవం మనకు నేర్పిస్తున్నాయి.
3: అంటే తన గురించి గాని తన శరీరం గురించి గాని ఆ పరిస్థితి గురించి గాని ఆలోచించరు. భగవంతుడికి భక్తుని యొక్క క్షేమమే ఇంపార్టెంట్. తర్వాత ఈ సందర్భంలోనే పాపం లక్ష్మీదేవిని చెప్పకుండా ఆ కొంగు పట్టుకుని పరిగెడుతుంటే లక్ష్మీదేవి పరిస్థితి ఆలోచించండి. నిజంగా ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది ఉన్న పాదంగా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నది. ఈ లక్ష్మీదేవి యొక్క పరిస్థితిని ఆవిడ మనోభావాన్ని చెప్తూ పోతన్ గారి పద్యాన్ని స్వామి ఎంత చక్కగా చెప్పారు, అది స్వామి మధుర గళంలో విందాం ఒకసారి.
2: తప్పకుండా.
4: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడవెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడతు జలిమి నడుగిడ నెడలను. అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నెడ నెడ నుడుగు వెడవెడ చిరిముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమి నడుగిడ నెడలను.
0: ఎంత బాగా స్వామి చక్కగా పాడి వినిపించారు పద్యం. మీరన్నట్టు అది ఇంట్లో ఉండే ఆడవారికే తెలుస్తుంది. మనకి ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి మనం కూడా శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన గజేంద్రుడిలాగానే. ఒక్కొక్కసారి సక్సీడ్ అవుతాం కూడా, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఒక అండ కావాల్సి వస్తుంది, ఒకళ్ళ తోడు కావాలి, ఒకళ్ళ సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు జీవితంలో ఎవరో ఒకరు వస్తారు, అది మన అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు. ఎవరైనా సరే వాళ్ల ఇంటిని, వాళ్ల కుటుంబాన్ని, తను చేసే పనిని అన్నింటినీ వదిలేసి మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి చేయూతగా నిలబడడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఎవడైనా విష్ణుమూర్తే అని చెప్తారనమాట. అతను ఉండేది పూరి గుడిసైనా అది వైకుంఠంతో సమానమే అని. ఇక్కడ చూడండి, మనకి భగవంతుడి రూపనామాలు తెలుసు, పిలుస్తాం స్వామి రా అని పిలుస్తాము, స్వామి వస్తే ఎలా ఉంటుందో తెలుసు, వెయిట్ చేస్తాం. అటువంటప్పుడు స్వామి భగవంతుడు ఈ రూపనామాలకే నేను పరిమితం కాదు, ఏ రూపంతో వచ్చినా అది నేనే అని మనకి చెప్పడం కోసం ఏదో ఒక రూపంలో వస్తారు, దైవం మనుష్య రూపేనా. కానీ ఇక్కడ గజేంద్రుడికి అసలు భగవంతుడి రూపనామాలే తెలీదు, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడా ఎలా ఉంటారో తెలియదు. అందుకని అంతటా వ్యాపించిపోయిన ఉన్న భగవంతుడా రా అని పిలిచేసరికి విష్ణుమూర్తి తన స్వస్వరూపంతోనే పరిగెత్తుకొస్తున్నారట. అయితే వీడికి ఇది కూడా తెలియదు, నేను వెళ్లి వాడిని కాపాడాలి అని చెప్పి అంత ఆరాటంగా వస్తున్నారనమాట. ఆయన ఎలా వస్తున్నారో వివరిస్తారు పోతన గారు. భక్త సులభుడు, గొప్ప గొప్ప యోగుల హృదయంలో నివసించేవాడు, వైకుంఠపతి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చేత సేవింపబడుతూ ఉండేవాడు, అలాగే రాక్షసులకి భయాన్ని కలిగించేవాడు, మహాకాంతిమంతుడైన శ్రీ మహావిష్ణువు ఆకాశంలో అలా ఆరాటంగా తరలి రావడం చూసి దేవతలందరూ ఆకాశ మార్గంలో నుంచిని అనుకుంటున్నారట. ఆయన చూసి చూడు విష్ణుమూర్తి బయలుదేరాడు, ఆయన వెనకాల లక్ష్మీదేవి పరుగు పరుగున వెళ్తోంది, వారిని అనుసరించి గరుడు వెళ్తున్నాడు, అలాగే ఆయన ఆయుధాలు కూడా ఆయన వెనకాల వెళ్తున్నాయి, సమస్త పరివారం పరుగు పెడుతోంది ఆయన వెనక. ఇంత హడావిడిగా స్వామి బయలుదేరారంటే ఏ మహాభక్తుడినో ఆపద నుంచి తప్పించడానికే అని వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తో వారు అనుకుంటున్నారనమాట. అనుకుంటూ నారాయణునికి నమస్కారం అని అందరూ తలలు వచ్చి ఆయనకి వందనం చేస్తూ ఉంటే అది వారి వంక ఒక ఓరకంటితో చూడడానికి కానీ చెయ్యెత్తి దీవించడానికి కూడా టైం లేకుండా స్వామి పరిగెత్తుకొస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఇది వింటుంటే మన స్వామి అవతార కాలంలో ఇప్పుడు కూడా ఈ క్షణం దాకా కూడా ఇక ముందు కూడా ఎంతెంత మంది భక్తుల కోసం ఎంతెంత వేగిరబడి ఎంతెంత ఆరాటపడి మనకంటే ఎక్కువ ఆయన మన గురించి ఆలోచించి కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదుర్దపడిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయని మనం లెక్క పెడతాం చెప్పండి. మనం ముగ్గురం తీసుకుంటే మన జీవితాల్లోనే అవి వేల కొద్దీ ఉంటాయి. చాలా సార్లు మనకి తెలియదు కూడా స్వామి చేస్తున్నారని, మనకి తెలిసింది ఆయన చేసిన దానిలో 1% కూడా ఉంటుందో ఉండదో. ఒకసారి మన స్వామికి ఎంతో ప్రియభక్తులు గోటేటి సరస్వతమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక సందర్భం గురించి వివరించారు గణేష్. అది వింటే నాకు ఇది మన గజేంద్రుణ్ణి చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, మనకి అవసరంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేయడం, ఆ మన అవసరాన్ని తెలుసుకుని కూడా సహాయం చేయడం, స్వామి రెండూ చేస్తారు. ఒక్కొక్కసారి ఆ అవసరాన్ని గ్రహించి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా వెళ్లి చేసి వచ్చేస్తారు. మనం ప్రార్థించేదాకా కూడా ఆగరు అని అనిపిస్తుంది. అలాంటి సందర్భం సంఘటన ఆవిడ వివరించింది. ఒకటి ఒకసారి మనం చూద్దామా, ఆవిడ రికార్డ్ చేసిన వీడియో మన దగ్గర ఉంది.
2: తప్పకుండా.
5: ఈ భద్రం గారికి చాలా నర్వస్ ఆయన భార్య ఆవిడకి బాగలేదు ఒంట్లో, బ్లీడింగ్ కంప్లైంట్ అనమాట. నేను ఆయనేమో ముందు పుట్టపడి తెలిపాడు దసరాకి, నేనేమో ఆవిడకి చేయవలసి అన్నీ చేసి చిన్న ఆపరేషన్ అది చేసి నేను నెక్స్ట్ డే బయలుదేరి నేను వెళ్ళాను. అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అనిపించింది. దసరాలు ఉపన్యాసాలు అవుతున్న అష్టమి నాడు అనుకుంటాను, సప్తమ నాడు అష్టమి నాడు ఆయన భద్రం నుంచి, భద్రం రాత్రి మీ ఇంటికి వెళ్ళి వచ్చానన్నారు స్వామి. మా ఇంటికి వెళ్ళటం స్వామి అంటేనా, మీ ఆవిడ గుంట్లో బాగోలేదు, నేను రాత్రి వెళ్ళాను అన్ని సరిచేసి వచ్చాను. ఇప్పుడు పొద్దున్న స్వామి గదిలోకి ఈయనకి ఫ్రీ ఎంట్రన్స్ ఉంది. ఆయన గవ్వ పరిగెత్తుకొచ్చి అమ్మ కొమ్మలిపోయింది, మా ఆవిడ ఏం చేసిందో ఇలాగ అయిందిట, బాగులేదని తీసుకెళ్లిపోయారు, స్వామి వెళ్ళొచ్చారట మా ఇంటికి. నాకేంటి, ఆవిడేం పని చేసిందో, బ్లీడింగ్ పేషెంట్ కదా, ఏముందో నాకు లోపల ఆవిడేదో తప్పు చేసిందంటే నాకు ఒక అనుమానం. ఆయన వెళ్ళిపోయాడు, నన్ను అలాగ వదిలేసి ఆయన ఇప్పుడు అమలాపురం వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, ఆవిడకి బ్లీడింగ్ అవుతుంది, తల్లి ఏమో కూతురు పెద్ద కూతురు అక్కడ పక్క మంచం మీద ఉంది, ఆవిడేమో ఆ మంచం మీద ఉంది, చిన్న చిన్న గది అయితే ఆవిడ బ్లీడింగ్ ఎంత అయిందంటే మంచం మించి అలా తూములోకి బ్లడ్ వెళ్ళిపోతుంది. చూసావా, మంచం నవారులోంచి ఆ తూములోంచి వెళ్ళిపోతుంటే ఇంకా ఆవిడ మంచినీళ్ళు ఇవ్వని మాలక్ష్మి మా అమ్మ మంచినీళ్ళు పెట్ట దాహం వచ్చేసింది, ఆ అమ్మ వినలేదు. ఈవిడ లేచి మంచిని తాగడానికి బిందులో ముంచుకుందాం అయితే పడిపోయింది. పడిపోయేటప్పుడు అలా ఏమేమి వచ్చింది, సాయీశ్వరు ఆట పడిపోయింది ఆవిడ. ఆ సాయీశ్వరుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి గోవాపాను ఆవిడ మంచినీళ్ళు ఇచ్చి విభూ తీసిచ్చి ఆవిడ పొట్టకు రాసి నోట్లో వేసి అంతా చల్లి ఆవిడ రైట్ చేసి ఆవిడని కాపాడారు. ఈ సంగతి అంతా చెప్పారు. మా అన్నాడు నాకు పిలిచారు, ఇదిగో నేను తిడుతున్నాను కదా వాళ్ళని, మళ్ళీ తిడితే ఒప్పుకోరు, నువ్వు తప్పు అని చేసా నిన్ను నేను తిట్టకూడదు, ఆయన తిడితే పర్వాలా, నేను తిట్టుకున్నాను, ఇదిగో నువ్వు ఏం అనకు భద్రాన్ని, భద్రం భార్య నేను అనకు, ఏమీ లేదు, పీరియడ్స్ వచ్చి కొంచెం బ్లీడింగ్ ఎక్కువైంది, నేను నేను సరిచేసానులే, నువ్వేం అనకు. నేను ఇంకంత అయిపోయిన తర్వాత ఇంకైతే మళ్ళీ ఇంకా ఆవిడ వెన్సెస్ ఇంకేంది చాలా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇంకోటి చాలా గమ్మత్తే అని చెప్తాను. మా ఊళ్ళో జడ్జి గారు ఉండేవాడు, ఆ జడ్జి గారు కూతురు డెలివరీకి తీసుకొచ్చారు ఫస్ట్ డెలివరీ అయితే పాపం ఆయన పిరికివాళ్ళు హాస్పిటల్ అన్నా, నాకు ఆయన వదిలి గారు తీసుకొచ్చి నాకు అప్ చెప్పారు పేషెంట్ని. సరే అమ్మాయి పెయిన్స్ వస్తున్నాయి బాగానే ఉంటుంది, కానీ ఓ రోజంతా గడిచింది ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఇంక ఎలాగా ఏ సిజేరియన్ చేయాలంటే ఇక్కడ ఎక్విప్మెంట్ తక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. నేను సరే పోనీ ఏమైనా వాట్సాప్స్ రెడీ చేసుకో. ఆ రాత్రి ఈవిడ వాళ్ళ వదిలి గారు అందిరాను, అమ్మా అలాగా రోజంతా నలిగిపోతుంది పిల్ల, ఏదో ఒకటి చేయండి అంతే. నేను నాకు కూడా ఒక రకం ఫీలింగ్ వచ్చింది, వచ్చి వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చి సాబార్ రెడీ చేయమని అని రెడీ చేసుకుని ఇంజక్షన్ ఇచ్చి వచ్చి ఆ గదిలో లేబర్ రూము బయట హాల్లో కూర్చున్నాను సత్ర పక్కిల్లు. నేను కూర్చున్నా 5 మినిట్స్కి అమ్మ రండి రెండు ఎర్రీ లోపల నుంచి మీ పిలుపు, గవా నేను పరిగేసరికి డెలివరీ అయిపోయింది పేషెంట్. వితిన్ 5 మినిట్స్ డెలివరీ అవడానికి ఛాన్స్ లేదు, దారి ఓపెన్ అవ్వలేదు, ఈ పిల్ల పెద్ద పెద్ద పెయిన్స్ వస్తున్నాయి, సీజేరియన్ చేసి తీరాలి. అలా ఆడిది 5 మినిట్స్ అయ్యేసరికి డెలివరీ అయిపోయింది. ఇది ఎప్పుడు, ఆగస్ట్ 63 ఆగస్టులో స్వామి పెరాలసిస్ చూస్తున్నారు, చూసావా అప్పుడు కృష్ణాశ్రమం ఉంది. అయితే నేను వెళ్ళి చూస్తే డెలివరీ అయిపోయింది. ఎలా అయింది డెలివరీ? సరే సూచిస్త వేసి అంతా రెడీ చేసి పడుకోబెట్టేశాను. మన్నాడు పోస్ట్లో స్వామి దగ్గర ఉత్తరం, 16వ తారీఖు కృష్ణ జన్మాష్టమి. అప్పటికి స్వామి 45 డేస్ నుంచి ఏమీ తింటలేదు, తాటలేదు. ఆ పెరాలసిస్ ఇస్తున్నాక ఓన్లీ లిక్విడ్స్ కొంచెం కొంచెం తీసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, 16వ తారీఖు కృష్ణాష్టమి, నువ్వు వస్తావు అనుకుంటాను. సరే కాబా, మరి ఆ 3వ నాడే నేను ఆవిడకి 3వ నాడు పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి, సూచెస్ అవి తను వచ్చి ఇప్పేస్తుంది, నేను తిరిగి వస్తాను ఇలా స్వామి. ఆ రాత్రే వీళ్ళు కొలు సున్నాను అక్కడ చూడు శ్యామలమ్మ, ఆవిడ కొడుకుని కానీ ఆ సుబ్రహ్మణ్యం కానీ ఆవిడే. అయిన తర్వాత నేను అప్పు చెప్పి పుట్టుపడి చెడిపోయాను. పుట్టుపడితే స్వామి మాట్లాడారు, ఇదైంది కృష్ణాష్టమి అయింది, ఇంకో 2-3 రోజులు అయ్యాక నన్ను పిలిచి మాట్లాడారు. అన్ని మాట్లాడతా ఎప్పుడు వెళ్తావన్నారు. ఎప్పుడు వెళ్తావని అడగటం ఆయన మీ ఇష్టం స్వామి అంటాం మనం, ఇప్పుడు అదే ఎప్పుడు వెళ్తావన్నారు. ఏమో స్వామి మీ ఇష్టం వెళ్ళిపోతా. ఎందుకు కంగారు? కృష్ణమూర్తి కూతురు కనేసిందిగా అన్నారు. ఎవరు స్వామి కృష్ణమూర్తి అన్నాను నేను. నాకు తెలియదు ఈయన పేరు కృష్ణమూర్తి అని, ఆ జడ్జి గారి పేరు కృష్ణమూర్తి అని నాకు తెలియదు. నేను జడ్జి గారు, జడ్జి గారు పెళ్ళడం పిల్లలే, అదే మీ ఊళ్ళో జడ్జి, జడ్జి కూతురు కనేసింది కదా. ఓ ఇదేమిడా, నువ్వు డెలివరీ చేసావు, చేసి నేను వాళ్ళ దగ్గర ఫీజు ఎలా పుచ్చుకుంటాను? నేను ఫీజు పుచ్చుకోవాలా? ఫీజు డైమండ్దే ఆయనే చేశారు డెలివరీ. ఆవిడ తర్వాత ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం సార్ ఫోన్ చేసింది, అమ్మ మీరు డెలివరీ చేసిన పిల్లాడు పలా చోట రాడు, జడ్జి గారి భార్య. అలా స్వామి మిరకల్స్ ఎలా ప్రతి చోట ప్రతి అంగళం ఇక్కడ మనం చెప్పి అన్నీ తిట్టున్నారు. కొడుతున్నావు ఒక డచ్చాలు అంటారు కూడా ఇప్పుడు మాట్లాడితే అలాంటి అంత భయంగా స్వామితోటి మనసులో కూడా మనం అనుకుందే వీళ్ళ అంటే అనేస్తారంతే వెంటనే.
3: మరి భక్త సులభుడైన విష్ణుమూర్తి గజరాజుని రక్షించడానికి బయలుదేరాడు. ఇంకా హుటాహుటిన వచ్చి ఒక్కసారిగా ఇంకా నిశ్చయించుకున్నాడు కాబట్టి సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం వెళ్లి సరాసరి మన మకరం యొక్క శిరస్సును ఛేదించింది. ఎలా ఉంది అప్పటి వరకు మకరం అంటే పోతన్ గారు చెప్తున్నారు, మేరు పర్వతం అంత పెద్ద శరీరంతో ఉన్నది, ఇంతటి మదించిన గజరాజును కూడా బంధించి అన్ని సంవత్సరాల తరబడి దాన్ని పీడిస్తూ దాని రక్తాన్ని తాగుతూ నాకు విజయం తప్పదు, ఎందుకంటే దాని టెరిటరీలో ఉందది కాబట్టి. ఇంకా ఇంకా లాగుతూ ఆ కామక్రోధాలతో నిండిపోయి ఉన్నటువంటి మకరం ఎలాగైనా సరే దీన్ని నేను చంపుతాను అనుకుంటున్న దానికి, అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఓటం అన్నది లేదు, తెలిసిపోతున్నది అక్కడ ఏనుగు గజరాజేమోని నీరసించిపోతున్నది, దీనికి బలం పెరిగిపోతున్నది. అలాంటి సందర్భంలో ఎవరు ఊహించరు నేను ఫెయిల్ అయిపోతాను, ఇప్పుడు ఏనుగు రక్షించబడుతున్నాను, ఊహ కూడా అందని సందర్భంలోని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సుదర్శన చక్రం రావడం, దాని శిరస్సు ఛేదించడం, మకరం చనిపోవడం జరుగుతుంది. అంటే ఇది మన జీవితాలకు మనం అన్వయించుకుంటే మనం ఏదైతే కోరికలు, ఆ కోరికల మూలంగా మనం క్రోధానికి మోహానికి బంధించబడుతున్నామో అంత బంధన కూడా అంత కష్టం. మనం ఇక్కడ గజరాజు సంవత్సరాల తరబడి అన్నారు, మనం ఎన్ని జన్మలుగా కొట్టుకుంటున్నాం, ఇందులోంచి బయటపడడానికి ఎంతో కష్టపడుతున్నాం. అది కూడా అంటే చిన్న అంటే ఒక చిటిక వేసిన సమయం కూడా పట్టకుండా ఎప్పుడు దాని నుంచి మనం విముక్తి కలుగుతుందంటే భగవంతుడు అందులోకి ఇంటర్ఫేర్, భగవత్ అనుగ్రహం మనకు కలిగినప్పుడు. అంటే మన మానవ ప్రయత్నం జరుగుతూ భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు తప్పకుండా మనకు ముక్తి కలుగుతుంది. కానీ మానవ ప్రయత్నం ఉండాలి, మా ప్రయత్నంలోని భగవంతుడి యొక్క స్మరణ సేవ ఉండాలి. స్వామి చెప్తూ చెప్పారు, ఒక సందర్భంలో చెప్తున్నారు, మీరందరూ అనుకుంటున్నారు త్యాగం చేసేస్తున్నాం స్వామి, ఇంత సేవ చేస్తున్నాం అంత సేవ చేస్తున్నాం, మీరు చేసింది ఏంట్రా సేవ? మీరు మీ కర్మను అనుభవించడానికి వచ్చారు, మీ జీవితంలో చేస్తున్న పనులన్నీ కూడాను ఆ కర్మకు అనుగుణంగా మనం చేసుకుంటున్నవి, దాని నుంచి ప్రత్యేకించి సమయం తీసుకుని మీరు దైవనామస్మరణ దైవ సేవ చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే మీరు ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా ఉద్ధరించబడాలి అంటే ఈ అంటే మీ కర్మ చేసే పనులు కాకుండా సపరేట్ గా టైం తీసుకుని ఎనర్జీ తీసుకుని ఆ సేవ స్మరణ చేస్తేనే దానివల్ల మాత్రం ఉద్ధరించబడతారు. తింటూ తిరుగుతూ మన పనులన్నీ చేసుకుంటుంటే మళ్ళీ ఇందులోనే ఉంటూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, నేను కర్మన్న చేయలేదు, కర్మకి బద్ధుడిని కాను, అయినప్పటికీ నేను మానవ శరీరం తీసుకుని మీకోసం వచ్చి నేను కర్మలన్నీ చేస్తున్నాను, త్యాగం నాదా మీదా అని అడిగారు స్వామి. కాబట్టి నొక్కి మరీ చెప్తున్నారన్నమాట స్వామి, మీ పనులు చేసుకుంటూ కూడా దైవ స్మరణ దైవ సేవ చేసినప్పుడు మట్టుకే ఇందులోంచి మీరు ముక్తి పొందగలుగుతారు అని. అంతటి గజరాజు ఆ శరణాగతి భావం వల్ల తన ప్రయత్నంతో భగవత్ అనుగ్రహం వల్ల ఆ మొసలి బారి నుండి రక్షించి బయటపడ్డాట.
2: చాలా బాగుంది. మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, వాటిని మన ప్రయత్నంతో మన శక్తియుక్తులతో దాన్ని సాల్వ్ చేయాలన్న ఆలోచనలో ఉంటాము. కాకపోతే మొట్టమొదటి నుంచి ఆ భగవద్ అనుగ్రహం భగవద్ ఆరాధన చేస్తూ ఆ కష్టాన్ని ఎదుర్కోవడం అనేది స్వామి మనకి నేర్పించినటువంటి ఒక విద్య. అమర వివేక్ అని స్వామి విద్యార్థి ఒకసారి MBA పూర్తి చేసిన తర్వాత తను చండీగఢ్ లో వెళ్లి ఒక న్యాయవాది వృత్తిలో ఆయన పనిచేస్తూ ఉంటారు. స్వామి ఆయనకి డైరెక్షన్ ఇచ్చి రూరల్ ఏరియాస్ లో సర్వీస్ చేయమని చెప్తారనమాట. సో ఈయన ఒక హాస్పిటల్, ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఒక స్కూల్ ఇవన్నీ స్థాపించాలి, గ్రామస్తులందరికీ చేయూతనివ్వాలి అని ఒక సదాలోచనతో స్టార్ట్ చేస్తారు. కాకపోతే నార్త్ ఇండియాలో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈయనకి స్థలం కొని ఇవన్నీ ప్రారంభించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడనమాట. సరే ఇలా కాదు, స్వామి దగ్గరికి వెళ్లి నేను చెప్పాలి ఇది అని చెప్పి సాయశక్తిలా ప్రయత్నించి స్వామి దగ్గరికి చివరిగా వస్తారు. వచ్చినప్పుడు దర్శనంలో స్వామి ఆయనతో మాట్లాడి ఏమైంది నీకు అంటే స్వామి చెప్తారు, స్వామి ఇలా ఈ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కట్టడానికి ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అంటే స్వామి అంటారు, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి నీకు కావాల్సింది ల్యాండ్ కాదురా స్వామీస్ హ్యాండ్ అని చెప్తారనమాట. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది సరే నా ఆలోచనని మార్చుకోవాలి అని చెప్పి స్వామి ఇలా బ్లెస్ చేసిన వెంటనే ఆయన తిరిగి చండీగఢ్ వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. ఆయన చండీగఢ్ చేరిన వెంటనే ఆ యమునా నగర్ అని తెలిసిన ఒక దగ్గర ఏరియాలో కొంతమంది గ్రామస్తులు వచ్చి ఈయనకి స్వయంగా 27 ఎకరాల ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట. ఇచ్చి మీరు ఏం కావాలంటే అది ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చి, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ పేరు ఏదైతే ఉందో ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చింది, దాని పేరు దార్వా. దార్వా అంటే ఎందుకు ఆ పేరు వచ్చిందంటే దర్రాస్ అంటే పుట్టలుంటాయంట దాంట్లో, అంటే పుట్టపర్తికి మరొక పేరు దార్వా. సో అలాంటి ప్రదేశంలో ఒక గురు పూర్ణిమ రోజు ఈ గ్రామస్తులందరూ ఆయనకి ఈ ల్యాండ్ ని ఇస్తారనమాట. సో స్వామికి ఆయన ప్రే చేసినట్టుగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఈ హాస్పిటల్, హాస్పిటల్కి ఒక అద్భుతం ఏం జరుగుతుందంటే ఆ రోజే యూకే నుంచి తిరిగి వచ్చిన ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మేము సేవని సమర్పించాలనుకుంటున్నాం స్వామికి అని చెప్పి అక్కడ డాక్టర్స్ గా చేరి ఆ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ గా ఆయనకి చేయూతనిచ్చి ఆ హాస్పిటల్ స్కూల్ ఇవన్నీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. మరి ల్యాండ్ ఇంపార్టెంటా స్వామిస్ హ్యాండ్ ఇంపార్టెంటో ఇక్కడ చాలా చక్కగా స్వామి మనకి క్లారిఫై చేసి చెప్పారు.
3: అంటే ఆ సేవ చేయాలన్న ఆలోచన స్వామి పెట్టుకోమంటున్నారు, ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సమకూర్చేది ఆయనే, మన ద్వారా చేయించేది ఆయనే. అంటే ఒక్క అడుగు వేసి ఒక్కసారి తిరగండి ఒక మంచి పని వైపు భగవంతుని వైపు అని స్వామి చెప్తున్నారు.
0: చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ పోతన గారి జీవితంలో కూడా జరిగింది అదే కదా, రాముల వారు వచ్చి భాగవతం రాయి అని చెప్పగానే ఆయన వెంటనే సరే అంటారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే రాయించేది ఆయనే, రాయమని చెప్పేది ఆయనే, రాసింది తీసుకునేది ఆయనే, నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ని అనే భావనతోనే ఆయన చేస్తారు. అది ముందుగానే మనం అనుకున్నాం కదా, తెలుసుకున్నాం. ఇంక ఇక్కడ మన గజేంద్రుడి స్టోరీలోకి మళ్లీ ఒకసారి చూద్దాం ఏమవుతుందో. మకరాన్ని శ్రీ విష్ణువు మహావిష్ణువు వచ్చి తన చక్రాయుధంతో సంహరించారు, గజేంద్రుణ్ణి ఫ్రీ చేశారు, ఆయన్ని రిలీజ్ చేశారనమాట మకరం నుంచి. చెప్పినప్పుడు ఇక్కడ పోతన్ గారు ఒక చిన్న చమత్కారమైన పద్యం ఒకటి చెప్తారు స్వప్న. ఇది దీనిలో చమత్కారం ఎంతుందో ఒక ఇన్నర్ మీనింగ్ కూడా మనం అర్థం చేసుకోగలిగితే అంతరార్థం కూడా అంతే ఉందన్నమాట. ఆయన ఏమంటారంటే, మకరం ఒకటి రవిజోచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగెడు మకరమ్ములు కూర్మరాజు మరుగున కరిగెన్ అంటారు. దీనికి అర్థం మకరం అంటే మన ద్వాదశ రాసుల్లో ఉండే మకర రాశి సూర్యుడు వెనక్కి వెళ్లి దాక్కుందిట. అలాగే మకరనిధి అంటారు, మణిమాణిక్యాల్లో మకరనిధి ఒకటి, మకరనిధి ఏమో కుబేరుడి దగ్గర వెళ్లి దాక్కుందిట. ఇంకా సముద్రంలో తిరిగే మకరాలన్నీ కూడా ఆదికూర్మ వెనకాల వెళ్లి దాక్కున్నాయంట. ఎందుకు అంటే మహావిష్ణువు చక్రం వచ్చి ఒక మకరాన్ని సంహరించింది, మేము కూడా మకర జాతికి చెందిన వాళ్ళం కదా,
3: జాగ్రత్త పడకపోతే మన పని
0: ఏమవుతుందని అలర్ట్ అయిపోయాయి అనమాట. అన్ని ఇక్కడ చదవడానికి బాగుంటుంది, సరదాగా ఉంటుంది, కానీ దీనిలో ఉండే అంతరార్థాన్ని మనం గ్రహించుకోగలిగితే ఏదైనా సరే భగవంతుడు ఎప్పుడు మనకి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూనే ఉంటారు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం మన జీవితానికి అన్వయించుకుని జాగ్రత్తగా ఆచరణలో పెట్టే పని మనది. ఒకవేళ అది జరగనప్పుడు కొద్దిగా గొంతు పెంచి స్వామి మాట్లాడడం మనకి చాలా రేర్గా అయినా తెలిసిన విషయమే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కళ్లతో అలా కొద్దిగా సీరియస్ గా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్ అయిపోయి ముందర మనలో మనకి కాంటెంప్లేషన్ స్టార్ట్ అవుతుంది, నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నెక్స్ట్ నేనేనా అనే ఆలోచన వస్తుంది, నెక్స్ట్ నేను అవ్వకుండా చూసుకోవాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది, జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది స్వప్న, మనం అందరం చదివిన ఇన్సిడెంట్, నేను కూడా ఇది దీని గురించి చదివాను. ఒకసారి స్వామి ఒక గ్రూప్ ని ఇంటర్వ్యూకి పిలిచారు, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళని పిలిస్తే అందరూ రూమ్ లో కూర్చుని ఉన్నారు, స్వామి మాట్లాడుతున్నారు. అందులో ఒక లేడీ మటుకు స్వామితో మాటి మాటికి చెప్తున్నట్ట, స్వామి మీరు మా ఊరికి రండి, మా ఊరికి రండి. స్వామి విన్నారు, సైలెంట్ గా ఉన్నారు. ఈవిడ పదే పదే అదే చెప్తున్నారు అనమాట, స్వామి మా ఊరికి రండి, మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం స్వామి, మీరు తప్పకుండా రావాలి. అలా కొంత టైం గడిచాక స్వామి అడిగారు, టౌనా అని. అవును స్వామి, చాలా సేవ చేస్తున్నాము, ఇంతకు ముందర 10 ఫ్యామిలీస్ కి బియ్యం అది అందించేవాళ్ళం, ఇప్పుడు 100 కుటుంబాలకు ఇవ్వగలుగుతున్నాము, మీరు వచ్చి చూడాలి, మీరు తప్పకుండా రావాలి అంటే, ఆహా సరే మంచిది, ఎటువంటి బియ్యం ఇస్తున్నావు అని అడిగారట స్వామి. మంచి బియ్యం ఇస్తున్నాను స్వామి, నీ ఇంట్లో వాడుకునేది కాదు, నువ్వు ఎటువంటి బియ్యం ఇస్తున్నావు, మంచి బియ్యం ఇస్తున్నాను స్వామి అంటే, అవునా, మీ ఇంట్లో ఏమో 5 రూపాయలది, వారికి ఇచ్చేదేమో 2 రూపాయల బియ్యం, అవునా అన్నారట. లేదు స్వామి, మంచి బియ్యమే ఇస్తున్నాం అనేసరికి స్వామి హీ గాట్ ఎ లిటిల్ సీరియస్ అనమాట. గబగబా పక్కన ఇంటర్వ్యూ రూమ్ పక్కన ఉండే చిన్న గదిలోకి నడుచుకుంటూ వెళ్లి బయటికి ఒక ఎర్ర మూటతో తిరిగి వచ్చారనమాట, ఎర్ర గుడ్డలో కట్టిన ఒక మూట తీసుకొచ్చి, ఒకరోజు నీ ఇంటికి మధ్యాహ్నం పూట ఒక అబ్బాయి వచ్చాడు, ఆకలేస్తుందంటే వాడి బియ్యం ఇచ్చావు, పక్కనే ఉన్న బియ్యాన్ని తీసి మూట కట్టి ఇచ్చావు, నువ్వు సేవ చేసే బియ్యాన్ని, ఇదే కదా నువ్వు ఇచ్చిన బియ్యం, నీకేమో నాణ్యమైన బియ్యం, వీళ్ళకేమో నాసిరకం బియ్యం, నేను నీ ఊరికి రాలేదని ఎందుకు అంటావు, నేను వచ్చాను కదా, నాకు ఇది ఇచ్చావు కదా అని అడిగారట స్వామి. అది విని ఆవిడ కళ్ళలో నీళ్లు తెచ్చుకుని, స్వామి క్షమించండి, ఇంక నుంచి జాగ్రత్తగా సేవ చేసుకుంటాను అని చెప్పారట. ఇది చదివినప్పుడు ఆ ఇన్సిడెంట్, ఈ కాన్వర్సేషన్ నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే, అప్పటి నుంచి నేను ఒకటే అనుకునేదాన్ని, గణేష్ చేయగలిగితే నేను నా ఇంట్లో నా పిల్లలకి నా కుటుంబానికి ఎలా చేసుకున్నా అలా చేస్తాను, లేకపోతే చెయ్యం, కానీ వయా మీడియాగా మధ్యలో రకంగా నేను చెయ్యను అని. అలా స్వామి దగ్గర అదొకటి అనుకున్నాను, స్వామి ఎప్పుడు కార్యక్రమాన్ని అలా సాగనిస్తూనే ఉంటారనుకోండి, మీరన్నట్టు సంకల్పం ఉంటే చాలు, నడిపించేది చేయించేది అంతా ఆయనే. ఇది నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే, ఒక్క వ్యక్తితో ఒక్కసారి ఒక్క మాట అనడం ద్వారా స్వామి ఎంత మందిలో అది పరివర్తన తీసుకొస్తారు అనే విషయాన్ని గ్రహించడుకోవాలి మనం. ఆ ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నవాళ్లే కాదు, ఈ సంఘటన నుంచి జరిగిన నాలాంటి చదివిన నాలాంటి వాళ్ళు ఎంతమంది మీద ఇది ఎఫెక్ట్ చూపించి ఉంటుంది అని. సో భగవద్వాణి, ఆయన నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట కూడా ఎన్ని వందల వేల జీవితాలని మారుస్తుంది, ఆలోచన విధానాల్ని మారుస్తుంది అనేది మనం బహుశా కౌంట్ కూడా చేసుకోలేమేమో.
3: అదే కదా భగవద్ దర్శనం, ఆ స్పర్శనం, ఆ సంభాషణ ఎంతటి ప్రభావం చూపిస్తుందంటే, మన గజేంద్రుడు అలసిపోయి ఉన్నాడు, సంవత్సరాల తరబడి పోరాడి సుదర్శన చక్రం మకరని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి వచ్చి ఆ గజేంద్రుడు తల నిమురుతూ ఉంటే ఆ దివ్య మంగళ స్వరూపం, ఆ స్పర్శ తగిలిన గజేంద్రుడు అజ్ఞానం, అంతకు ముందున్న మోహం, మమకారం, అంధకారం అన్నీ పోయేట ఒక్క చేయి స్పర్శతోటి పోయి ఎంతో ఆనందం, విష్ణుమూర్తి ఎంత కాంతితో వెలిగిపోతున్నాడో గజేంద్రుడిలో కూడా, అంటే భగవంతుడి సన్నిధిలో భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం కూడా ఎలా తయారవుతా ఉన్నది, అంత బాధపడి వాడిని నొప్పి బాధ అన్ని పోయేట, నల్ల కారు మబ్బుల్లోని చంద్రుడు అంతవరకు ఉండిపోయి ఒక్కసారిగా మబ్బులన్నీ తొలగిపోతే పరిపూర్ణమైన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా గజరాజు వెలిగిపోతున్నట్ట. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి కాంతితో సమానంగా గజరాజు కూడా వెలుగొందుతూ ఉన్నాడని చెప్తూ, ఎందుకు అంతటి జ్ఞానం వచ్చి తను ఇలా చేయగలిగాడంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న దానివల్ల ఏది నిత్యం ఏది అనిత్యం తెలుసుకోగలిగాడు. ఇలా పట్టుకోగానే వెంటనే ఒకవేళ గుర్తొచ్చాడు అనుకోండి విష్ణుమూర్తి, వెంటనే విష్ణుమూర్తి వస్తాడు కాపాడి వెళ్ళిపోయి ఉండుంటే మళ్ళా మళ్ళా అదే తప్పు చేసి ఉండేది జీవితంలో. కానీ అంత కాలం పాటు అన్ని సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయింది కాబట్టి అన్ని ఆలోచించుకున్నది, ఎవరూ రాలేదు, ఎవరూ కాపాడలేదు, కుటుంబం రాలేదు, స్నేహితులు రాలేదు, తనకున్న బలం చాలలేదు, ఎవరూ సహకరించలేదు. ఎప్పటికీ ఉండేదేది, నిత్యంగా ఉండిపోయేది, కొంతకాలం ఉండిపోయేదేది. ఈ కొంతకాలం ఉండిపోయేదానికే మనం పట్టుకుని పీకులాడుకొని అదే శాశ్వతం అనుకుని మన సమయాన్ని మన జీవితాన్ని మన అన్నింటినీ దానికే పరిమితం చేసుకుని కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా దానితో పాటు నిత్యమైన భగవంతుని తలుచుకుంటూ భగవత్ సేవలు మనం తరించాలి అన్న ఆలోచన కలిగింది కాబట్టి గజరాజు ముక్తి వచ్చింది. అలా నిత్యం అనిత్యం తెలుసుకుంటూ కూడా గజరాజు ముక్తి పొందాడట.
2: మరి గతంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాము.
0: అక్క చాలా సార్లు పూర్వజన్మ సుకృతం వల్ల అన్నారు, మరి ఆ పూర్వజన్మ సుకృతం ఏమిటో?
2: గజరాజు ఇంద్రజిమ్నుడు అనే ఒక రాజు పూర్వజన్మలో, విష్ణు భక్తుడు. తను దైవస్మరణలో నిమగ్నం అవ్వాలని అన్ని విడిచిపెట్టి తను ఆ దైవస్మరణలో ఆ సేవలో నిమగ్నమై ఉండగా ఒకసారి ఆయన దగ్గరికి అగస్త్య మహాముని వస్తారు. వచ్చినప్పుడు ఈయన ఆ చింతనలో ఉండిపోయి అగస్త్యుల వారికి అన్నపానీయాదులు సమర్పించడము, ఆ అతిథి సత్కారం చేయడం మర్చిపోతాడు. దాంతో అగస్త్యుల వారికి కోపం వచ్చి ఇంద్రజిమ్నుడికి ఒక శాపం ఇస్తారు. నువ్వు మదంతో రగిలిపోతున్న ఒక గజంగా నువ్వు పుడతావు మరుజన్మలో అని శాపం ఇస్తారన్నమాట. అప్పుడు ఇంద్రజిమ్నుడు చాలా బాధపడి ఆయనకి ఏదో ఒకటి చేసి నాకు దీనికి పరిహారం చెప్పండి అని వేడుకొనగా అగస్త్యుల వారు చెప్తారు, ఏం పర్వాలేదు, నీకు ఈ శాపం వచ్చినా సరే నీకు మోక్షం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నుంచే లభిస్తుంది. నీకు తప్పకుండా ఆ జ్ఞానోదయం కలిగి భగవంతుడు నువ్వు శరణు వేడుతావు అని చెప్తారన్నమాట. ఇది జరిగినటువంటి వృత్తాంతం. దీంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అగస్త్య మహాముని ఒక భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తముడు ఏదో ఒక కారణం లేకుండా మన దరికి రారు. సో వచ్చిన భాగవతోత్తముణ్ణి సత్కరించి వాళ్ళకి గౌరవాన్ని అందించడం మన ధర్మం. సో ఈ విధంగా మనకి ఈ కథ అనేది ఎన్నో విధాలుగా మనకి మన డ్యూటీ ఏమిటో, భాగవతోత్తములు ఎందుకు వస్తారు మన దగ్గరికి, వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మనం చూడాలి అనేది చెప్తున్నటువంటి కథ.
0: చాలా బాగుంది. అలాగే మన గజేంద్రుడికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టే మకరానికి కూడా ఉందిట. మకరం పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడుట. ఒకసారి గంధర్వుడు తన పరివారంతో రాణులతో స్నేహితులతో కలిసి ఒక సరస్సుకు వస్తాడనమాట. వాళ్ళందరూ అక్కడ ఉండగా దేవల మహాముని అక్కడికి సంధ్యా వందనానికి వస్తారు. వచ్చినప్పుడు సరే నా చుట్టూతా ఉన్న వాళ్ళని వినోదం కలిగిద్దాం వాళ్ళకి అనుకుని ఈ గంధర్వుడు ఏం చేస్తాడంటే నీళ్ల లోపల నుంచి వెళ్లి ఆ మహాముని కాలు పట్టుకుని కిందకి లాగుతాడు. లాగితే ఆయన జారి పడతారనమాట. పడి ఆయన అంటారు, ఇంకెప్పుడు తాపసుల జోలికి వెళ్లకూడదు అని నీకు గుర్తుండడానికి నువ్వు ఏ పని చేశావో అదే మకరం కింద మారిపో అని చెప్తాడు. అని చెప్పేసరికి ఇతను చాలా బాధపడి ఏడ్చి నన్ను క్షమించండి అని అడిగితే ఆయన అంటాడు, సరే నువ్వు బాధపడకు, తాపసిని కష్టపెట్టి శాపం పొందావు, ఒక భాగవతుణ్ణి కష్టపెట్టి విమోచనం పొందుతావు అని చెప్తారు. భగవంతుడే వస్తాడు స్వయంగా. అలా విష్ణువు రావటం సుదర్శన ఆయుధంతో మకరాన్ని తల్లని ఖండిస్తే వెంటనే ఆయనకి శాప విమోచనం జరిగి గంధర్వుడి కింద మారి విష్ణుమూర్తికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుని తన లోకానికి వెళ్లిపోతాడు అని. ఇక్కడ మనం చూస్తే గణేష్, మన పూజలు అర్చనలు ప్రార్థనలు సేవలు అన్నీ కూడా స్వామి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి తప్పించడానికి, ఆ కష్టం తీర్చడానికి శాప విమోచనం లాగా, అదే మకరానికి జరిగింది. కానీ మోక్షం రావాలంటే మటుకు ఇది సరిపోవు. దానికి మటుకు కావాల్సింది శరణాగతి. పరిపూర్ణమైన శరణాగతి ఉంటేనే మోక్షం లభిస్తుంది. అందుకే మకరానికి శాప విమోచనం అయింది, గజేంద్రుడికి మటుకు మోక్షం వచ్చింది. విష్ణుమూర్తి ఇద్దరికి ఇద్దరిని ఆనంద పెట్టారు. ఎవరికి తగినట్టుగా అర్హతని బట్టి వారికి ప్రసాదించారు అనుగ్రహం. స్వామి ఎప్పుడు అంటారు, మనం కష్టం సుఖం అని ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. అసలు కష్టం సుఖం అంటే ఏమిటనేది స్వామి పద్యంలో చక్కగా వివరించారు. కష్ట సుఖములు రెండును కలిసియుండు వాణిని విడదీయనెవరి వశము కాదు. సుఖమంటూ ప్రత్యేకముగా నుండబోదు, కష్టము ఫలించనేని సుఖం బటంద్రు అంటారు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో ఆ కష్టాన్ని దాటుకుని ముందరికి వెళ్లే ప్రాసెస్ లోనే మనకి ఆ ఆనందం దొరుకుతుంది అని. ఇక్కడ శరణాగతి నమ్మకం అనుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్. స్వామి దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి 12th standard తర్వాత బీఎస్సీలో జాయిన్ అవుదామని స్వామి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో స్వామి అతని దగ్గరికి వచ్చి నువ్వు మెడికల్ చెయ్యి అని చెప్తారు. సరే, మెడిసిన్ చేయాలంటే ఎంట్రన్స్ రాయాలి. ఎంట్రన్స్ రాస్తారు. అతనికేమో పర్తిలో స్వామి దగ్గర ఉండి చదువుకోవాలని కోరిక. ఎంట్రన్స్ రాస్తాడు బ్రదర్. ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వడు. సో ఒక 1 year అలా గడిచిపోయింది. మళ్లీ ఎంట్రన్స్ రాయాలంటే ఇంకో 1 year ఆగాలి తను. సో ఇంకొక సంవత్సరం పాటు ఆగి రెండోసారి కూడా ఎంట్రన్స్ రాస్తాడు. అందులో కూడా క్వాలిఫై అవ్వరు. మెడికల్ సీట్ రాదు కదా, అన్లెస్ యూ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. సో చాలా డిప్రెస్ అవుతాడనమాట. అయ్యో, నేను ఇటు కాకుండా అయిపోయాడు కదా, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లాడు, చదువుకోకుండా ఎందులోనూ జాయిన్ అవ్వకుండా 2 years పాటు ఎంట్రన్స్లు రాస్తూ కూర్చున్నాడు, ఏం చేయాలో తెలీదు, పుట్టపడుతూ వస్తాయన్నమాట. మనకి శైలేష్ సార్, విద్యార్థులకి భక్తులకు కూడా పరిచితులు ఆయన. ఆయన దగ్గర ఆయన్ని కలిసినప్పుడు చెప్తారు, సార్ ఇలా ఉంది నా పరిస్థితి, నాకేమో నేను ఇంకా బీఎస్సీలోనే జాయిన్ అయిపోతాను, ఇక్కడ నేను ఇంకా పర్తి వదిలి వెళ్ళను, నేను స్వామి దగ్గర చదువుకుంటాను అని. అంటే శైలేష్ సార్ అంటారు, స్వామి మెడిసిన్ చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్ చేయాలి. సో బీఎస్సీ నువ్వు జాయిన్ అవుతావని అడిగినప్పుడు వద్దంటే మానేయాలి, అది ఫిక్స్డ్. ఇప్పుడు ఇంకా నీకు పత్తిలో ఉండాలి, స్వామి దగ్గరగా ఉండాలి కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఒక సంవత్సరం పాటు, ఇంకా ఎంట్రన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయరే, సో ఆ సంవత్సరం నువ్వు పుట్టపర్తిలో ఉండు, స్వామి దర్శనం దొరుకుతుంది, నువ్వు ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వు, ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ట్రై చెయ్యి అని చెప్తారు. సరే, ఈ సలహా బ్రదర్ కి కూడా నచ్చుతుంది. ఏదైనా సరే ఎవరేం చేసినా స్వామికి దగ్గరలో ఉండాలనే కదా. అన్ని పెట్టాబెడా సర్దుకుని వస్తాడు. వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ ఉందామనుకుంటాడు. శైలేష్ సార్కి మటుకు కొంచెం మనసులో అనిపిస్తుంటుంది, సరైన గైడెన్స్ ఇచ్చానా ఈ అబ్బాయికి అనే చిన్న డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సరే ఒకసారి కలుద్దాం, ఎక్కడున్నాడో ఏంటో కనుక్కుందాం అంటే ఆ పిల్లాడు కనిపించడు. ఏమైపోయాడు అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఒక లెటర్ వస్తుంది, ఈ అబ్బాయి రాసింది. ఇతను రాస్తాడనమాట, సారీ సార్, నేను మిమ్మల్ని కలవలేకపోయాను, టైం లేకపోయింది నాకు మిమ్మల్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను పుట్టపర్తిలో అడుగుపెట్టిన 2 గంటల్లో మా మదర్ నుంచి కాల్ వచ్చింది నాకు. ఫోన్ చేసి అమ్మ చెప్పారు, ఫర్ సమ్ రీజన్, ఎందుకో తెలీదు, ఎంసెట్ రిజల్ట్స్ ని రివైజ్ చేశారు. రివైజ్ చేసి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ లో ఫస్ట్ లో నీ పేరే ఉంది. సో ఇప్పుడు నువ్వు అడ్మిషన్ తీసుకోవాలంటే వెంటనే బయలుదేరి రావాలి, అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి అని. అందుకని నేను వెనక్కి ఇంటికి వెళ్లి అడ్మిషన్ తీసుకున్నాను, మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అని చెప్తాడనమాట. ఇది ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఎంత డిప్రెషన్ లో ఉండి ఎంత కష్టంలో ఉన్నా స్వామి దాని నుంచి ఇలా పైకి లాగుతారు. అందులో ఏదో ఒకటి నేర్చుకోవడానికి పెట్టే ఉంచుతారు. సో కష్టాన్ని తలుచుకుని కుమిలిపోకుండా ఇది నాకు ఏం నేర్పిస్తోంది అనే భావంతో గనక మనం దాన్ని చూడగలిగితే ఆ కష్టాన్ని అనుభవించే డిఫికల్టీ కూడా మనం ఫీల్ అవ్వమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కష్టాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని స్వామి ఇస్తారు, ఆ కష్టంలో నుంచి బయటపడేసి ఆనందాన్ని ఇస్తారు, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనే అంతర్విచారణ బుద్ధినిస్తారు. ఇటువంటి కర్మఫలాన్ని నేను మళ్లీ అనుభవించకుండా ఉండాలంటే నా జీవితాన్ని నేను ఎలా గడపాలి అని పరిశీలన శక్తినిస్తారు. ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి తన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అన్ని స్వామి ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇన్ని దిశల నుంచి ఇన్ని వైపుల నుంచి స్వామి మనల్ని గైడ్ చేస్తూ ఒక కుక్కూన్ లో పెట్టినట్టు కాపాడుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా కష్టం ఎక్కడ? సో అది ఆ విషయాన్ని మనం కనుక గుర్తుపెట్టుకోగలిగితే బహుశా జీవితంలో ఒడిదొడుకులు సహజం, జీవితం అంటే అదే కదా. కాకపోతే యూ డోంట్ హ్యావ్ టు సఫర్ అంటారు కదా, కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవచ్చు కానీ యూ డోంట్ హ్యావ్ టు సఫర్ అలాంగ్ విత్ ద డిఫికల్టీ అని. అది సాధించగలమేమో అనిపిస్తుంది. ఇందుకు ప్రతిగా మనల్ నుంచి ఆయన ఏమీ అడగరు. మనం చేయాల్సిన పని ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకాన్ని శరణాగత తత్వాన్ని అలవాటు చేసుకోడు. అది గనక ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఎంతటి ఆపద నుంచైనా స్వామి మనల్ని రక్షించేస్తారు, అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు అని చెప్పే వృత్తాంతం రేపు మనం మొదలు పెట్టబోయే ప్రహ్లాదోపాఖ్యానం. సో రేపటి ఈ భాగవతంతో భాగవతం శీర్షికలో రేపటి కార్యక్రమంలో ప్రహ్లాదోపాఖ్యానంతో కలుసుకుందాం. అంతవరకు ప్రేక్షక శ్రోతలందరికీ సాయిరాం.
2: సాయిరాం.

0: శ్రోతలింతవరకు భాగవతంతో బాగవుదాం సప్తాహ కార్యక్రమంలో విషయ భోగాలలో మునిగి ఉన్న మన జీవితాలను వర్ణించే భాగవత ఘట్టం, గజేంద్ర మోక్షం గురించి తెలిపే రెండవ రోజు చర్చను విన్నారు. రేపటి మూడవ రోజు కార్యక్రమంలో మహావిష్ణువు గజేంద్రుని రక్షించే విధానంతో
1: బాగవుదాం శీర్షికలో రేపటి కార్యక్రమంలో ప్రహ్లాదోపాఖ్యానంతో కలుసుకుందాం. అంతవరకు ప్రేక్షక శ్రోతలందరికీ సాయిరాం.

ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@ssmediacenter.org గాని లేదా 9393258258 ద్వారా వాట్సాప్ కి రాసి పంపగలరు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: లో భాగంగా శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దేవీ నవరాత్రులలో మన ఆధ్యాత్మిక పురోగతికై మనం చేస్తున్న ఈ ప్రయత్నం స్వామివారు గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్న దృఢమైన విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మనకున్న ఎన్నో అంతఃశత్రువుల్ని మనం ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నం ఇది. మరి ఈనాడు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నామో అది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. అది కోరికలపై అదుపు. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన ఆలోచనకి, మనం తినే తిండికి, మనం చేసే పనికి, మనం ఆడే ఆటకి, మనం ఖర్చు పెట్టే డబ్బుకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్. మరి స్వామి సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈనాడు సంతృప్తిని పెంచుకోవడం ఎలా, ఈ కోరికలు ఏ విధంగా మనం తగ్గించుకోగలం, కోరికలు లేవు అని మనం అనటం లేదు, కోరికలు తగ్గించుకోవాలి, ఈ ప్రయత్నంలో మనం ముందుగా ఈ చిరు నాటకల్ని విందాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయిరాం.
1: హాయ్ వాసు, కమిన్ కమిన్, భలే టైంకి వచ్చావరా.
2: ఇచ్చుడు బోస్ అంటేనే హడావుడని ఊరికే అన్నారా, ఏమిటా ఎక్సైట్మెంట్?
1: ఎక్సైట్మెంటే, ఈ బ్రౌజర్ చూడు, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7G, ఏం ఫీచర్స్ ఉన్నాయి భయ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజే వెళ్ళి తీసేసుకోవాలి, డాడ్ రాగానే చెప్పి మాల్కి పోదాం.
2: అబ్బా ఎన్ని ఫోన్స్ కొంటావురా, మొన్నే కదా కొన్నాం.
1: అరే ఇది రాగానే అది పాతపడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి, నువ్వు కూడా కొత్తది కొనరా బాబు. మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు.
2: ఎక్కిరించని, నా మొబైల్ కి ఏమైంది, కాల్స్ మెసేజ్లు చేస్తున్నా, రిసీవ్ చేసుకుంటున్నా, అది చాలు.
1: బట్ యూఆర్ మిస్సింగ్ ది ఫన్ యార్. స్మార్ట్ ఫోన్ ఉంటే మ్యాజిక్, మూవీస్, వాట్సాప్, వాట్ నాట్, అన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ తో మజా చేయొచ్చు.
2: వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని, నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ పిచ్చుతో డబ్బు వేస్ట్ చేయకు.
1: వాసు నువ్వు 18th century పుట్టాల్సిందిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మోడర్న్ గా ఉండాలి. డబ్బుదేముంది
2: కావచ్చు, అది నువ్వు సంపాదిస్తున్నప్పుడు, ఇప్పుడైతే మీ నాన్నగారు కొనివ్వాల్సిందే కదా.
1: మా డాడ్ ఎప్పుడు కాదన్నారు, నువ్వే చూడు, అదిగో మాటల్లోనే వచ్చారు. హాయ్ డాడ్.
3: హాయ్ మై లార్డ్.
2: నమస్కారం అండి.
3: ఓ వాసు, హౌ ఆర్ యూ?
2: ఫైన్ సార్, థ్యాంక్ యూ.
1: డాడ్ డాడ్, ఈ బ్రోచర్ ఒక్కసారి చూడు.
3: ఏం బ్రోచరు? ఓ స్మార్ట్ ఫోన్స్ కంపెనీదా, గుడ్. బాగుంది.
1: ఎస్ డాడ్, చాలా బాగుంది కదా, ఈ మోడల్ లవ్లీ కలర్స్ లో కూడా దొరుకుతుంది. ఐ వానా బై ది స్టీల్ గ్రే మోడల్ డాడ్.
3: వాట్, మళ్ళీ ఇంకో మొబైల్ కొంటావా? ఇప్పుడున్నది ఏమైంది?
1: ఉందిలే, దీని ముందు అది అవుట్డేటెడ్ అయిపోయింది.
3: దానికేముంది, రోజుకో కొత్త మోడల్ తీసుకురావడం బిజినెస్ కి అవసరం, కొత్తగా వచ్చినవన్నీ కొనలేం కదా. నీ ఫోన్ కొని 3 నెలలు కూడా కాలేదు, అంతకు ముందున్న ఫోన్ కూడా ఫీచర్లు బాగోలేవని గోళ పెట్టి 6 నెలలు తిరగకుండానే మార్చేశావు. ఇప్పుడు మరొకటి కావాలనడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.
1: డాడ్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్ డాడ్, ఇట్ ఈస్ సో కూల్.
3: కావచ్చు, కానీ కొత్తగా కనిపించినవన్నీ కావాలనుకోవడం మంచిది కాదు. ఈ వేళ ఇది కొంటావు, రేపటికి దీనికి తాతలాంటిది ఇంకోటి వస్తుంది, అది కూడా కొంటావా?
1: అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది.
3: అందుకని వాళ్లతో పాటు ఎగరాలనుకుంటే ఎలా? వాసు దగ్గర ఉన్నది పాత మోడలే కదా, అతనికేం తక్కువైంది?
1: దట్ ఈస్ హిస్ ప్రాబ్లం డాడ్, ఐ వాంట్ దిస్ ఫుల్ స్టాప్.
3: చూడు బోస్, కోరికలు గుర్రాల్లా పరుగెత్తుతోనే ఉంటాయి, ఒకటి తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది, మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. నువ్వు ఇప్పటి నుంచే కోరికలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి, లేదంటే రేపు నీ కాళ్ల మీద నిలబడ్డప్పుడు యు విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎంత సంపాదించినా నీళ్ల ఖర్చయిపోయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. అర్థం చేసుకో, పద భోజనం చేద్దాం.
1: నో డాడ్, నాకొద్దు, నేను తినను.
3: అలిగావా?
1: అలాగే అనుకోండి, నాకు ఆ ఫోన్ కావాలి అంతే. గుడ్ న్యూస్.
4: మరో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా?
1: కొత్త ప్రాజెక్ట్ కాదు రేణు, కొత్త జాబ్. 6 నెలలుగా ట్రై చేస్తుంటే ఇప్పటి క్లిక్ అయింది. ఇప్పుడు వస్తున్న దానికి ఇంచుమించు రెట్టింపు జీతం.
4: వావ్, అయితే కాస్త పెద్దింట్లోకి మార్చొచ్చన్నమాట. ఇక్కడండి.
1: సారీ రేణు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఉద్యోగం గల్ఫ్ లో.
4: గల్ఫ్ లోనా?
1: అవును, వీసా రెడీ అవుతోంది. వచ్చే నెలే ప్రయాణం. 2 ఏళ్లు పూర్తయ్యాక క్వార్టర్స్ ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.
4: ఏమండి, జీతం ఎక్కువ అని అంత దూరం పోవాలా?
1: వెళ్ళాలి. ఎప్పటికీ బావిలో కప్పలా ఉండిపోకూడదు, ఎదగాలి.
4: అవుననుకోండి, కానీ మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, బెంగ పెట్టుకుంటారు. నన్ను పిల్లలను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటారేమిటి?
1: తప్పదోయ్, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు. అది నా డ్రీమ్.
4: ఆ పనేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా. వాటి కోసం ఆయన వాళ్ళందరినీ వదిలి మరో దేశం పోవాలా? మీరు మాత్రం మమ్మల్ని వదిలి ఉండగలరా?
1: ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మరి 4 ఏళ్లంటే ఎంత, ఇట్టే గడిచిపోతాయి.
4: ఏమో గాని మీరు ఈ జాబ్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
1: బాగుంది, నీకు ఇష్టం లేదని మానేమంటావా?
4: మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీకు ఎంతసేపు ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలన్న యావే. అందుకోసం ఎన్ని కంపెనీలో మారారు. అది తలుచుకున్నప్పుడల్లా మా పెద్దనాన్నగారు అబ్బాయి గుర్తుకొచ్చి భయమేస్తుంది. వాడు మీలాగే 10 జాబులు మారాడు, పెద్ద ఉద్యోగి అయ్యాడు. కానీ ఏం లాభం? రిసెషన్ టైంలో జాబ్ పోయింది, తక్కువ జాబ్ చేయలేడు. తన స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తరచూ జాబులు మారే నువ్వు కంపెనీకి లాయల్ గా ఉంటావని గ్యారంటీ లేదంటూ రిజెక్ట్ చేశారు.
1: నీవన్నీ పిచ్చి అనుమానాలు. అందరికీ అలాగే జరుగుతుందా?
4: జరగకపోవచ్చు. ఉన్న ఊళ్ళో స్నేహితుల బంధువుల మధ్య హాయిగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద జాబు పెద్ద జీతం అని దేశం కాని దేశం పోవడం అంత అవసరమా? అది కూడా పిల్లం పిల్లల్ని ఒంటరిగా వదిలేసి. వద్దండి, మనం ఇక్కడే ఉందాం, ఉన్న దాంతో తృప్తిగా బతుకుదాం.
1: నువ్వేమైనా చెప్పు, అన్నిటికీ సరిపెట్టుకుని బతకడం నాకిష్టం లేదు.
4: నేను కూడా ఎదగాలనుకోవడం తప్పనడం లేదు, కానీ కోరికలకు అంతుండాలి కదా. సంసారం అన్నాక మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించడం న్యాయమేనా? మా సంగతి కూడా ఆలోచించాలి కదా. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్.
1: సర్లే, ఆ సంగతి రేపు డిసైడ్ చేద్దాం. ఆకలి అవుతోంది, భోజనం చేద్దాం పద.
0: విన్నారు కదా ఈ చిరునాటికలు. మరి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో మన స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి ఉపన్యాసాన్ని విందామా?
5: ఇవి ఆత్మస్వరూపులారా? ఆస్తి అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆసక్తి. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప. చెవికిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందు కూడా 2 విధములైనటువంటి ఆశలు ఉన్నది. 1 సహజమైన ఆశ, 2 దురాశ. దురాశ అనగా ఏమిటంటే అవసరముతో ఊహించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వం లోపల ఈనాడు ఆశ కంటే దురాశని అధికంగా చలామణి అవుతున్నాడు. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు. తృప్తికి దూరం అవుతున్నాడు, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. కోరికలు భరించినా అహంకారం, విఫలమైన క్రోధం. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు 3 ఉంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకుంటూ తగిన కృషి చేయాలి.
6: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ వ్యామోహం అధికమయ్యే కొలది బంధన కూడా కట్టిపోతుంది. ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి? నీ వాంఛనే నీకు బంధన, నీ కష్టములే నీకు బంధన, నీ కోరికలే నీ బంధన. కనుక నీ కోరికలు తగ్గించుకో, నిశ్చింతగా ఉంటావు. ఎట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు. కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడా మనకు శాంతి కూడా పెరుగుతూ వస్తుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు? నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు, నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు, ఫాలో మీ. కనుకని మీరు కూడా కోరికలు లేకుండా ఆనందమైనటువంటి హృదయం తోపల మీరు నిలిచి ఉండండి. కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కాని బంధ విమోచన చేయటం లేదు. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి. ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు. కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై ప్రయత్నములు చేయాలి.
0: స్వామి ఇన్ని చెప్తున్నారు, కాని మనం ఏ విధంగా మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలి అన్న దీర్ఘమైన ఆలోచన చేయడం ఈ సమయంలో ఎంతో అవసరం. ముందుగా మనకి కావలసినటువంటివి ఏంటో తెలుసుకోవాలి జీవితంలో. నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు, అవసరాలు కోరికలు. దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. నిత్యావసరాలు ఏంటి? మనం తినే తిండి, రోటీ, కపడా, మకాన్ అని చాలా ఫేమస్ సేయింగ్ అది. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు ఉంచుకోవాలి. వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేదు, స్వామి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. మరి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో మనం క్లియర్గా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ ప్రయారిటీ, ముందు ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిది, ఏది చేస్తే మన జీవితం స్మూత్ గా సాగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారంటే కొడతారు అందరూ. అదే మెల్లమెల్లగా స్పీడ్ బ్రేకర్స్ ని అధిగమించుకుంటూ వస్తూ చిన్న చిన్న హీల్ రాక్స్ ఎక్కుతూ అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కాలంటే కుదరదు, అది అత్యాస అవుతుంది. అదేవిధంగా స్వామి ఈ కోరికలపై అదుపు కోసం వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఇస్తారు. ఆ ఎనాలజీ చెప్పులది. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఏంటి చెప్పులు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి అని. కానీ నిత్య జీవితంలో ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి మనకి ఇవ్వలేదు. ఒక చెప్పు గాని షూ గాని మనం కొనుక్కుంటాం, షాప్ కి వెళ్తాం, కరెక్ట్ సైజ్ షూ మనం తీసుకోకపోతే ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది? చాలా కష్టమవుతుంది నడవటం, మన కాలు అరికాలు కింద తగలటం, ఇబ్బంది కలుగుతుంది నడవటానికి. అదే పెద్ద షూ తీసుకుంటే అది దానికన్నా ఎక్కువైపోయి ఇటు అటు కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ షూ సైజో చెప్పుల సైజో మనం తీసుకుంటే అది ఫిట్ అయ్యి కంఫర్టబుల్ గా నడవటానికి ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు కూడాని. జీవితంలో మనం కోరికల్ని ఈ విధంగా మాడ్యులేట్ చేసుకుంటూ రావాలి అంతే.
7: చక్కగా చెప్పారు గణేష్. స్వామి ఏది చెప్పినా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ గా చాలా గొప్ప విషయాలని చెప్పేస్తూ ఉంటారు. మితిమీరిన కోరికల వలన మనకి జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి లేని జీవితం ఇంకా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, అంతేగాని పూర్ణంగా ఉండదు. కంప్లీట్నెస్ మనకి ఫీల్ అవ్వదన్నమాట, మనం ఫీల్ అవ్వలేకపోతాం. సో సంతృప్తిగా బతికే మనుషులు వాళ్ళకి ఉన్నదాంతో అది కావాలి ఇది కావాలి అని గొప్ప గొప్ప కోరికలు, అచీవ్మెంట్స్ ఇవి లేకపోయినా మనసుకి శాంతితో బతుకుతారు. మనకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతే కదా,
0: అంతే.
7: అది లేకపోతే ఎన్నున్న లాభం లేదు. ఆ మనశ్శాంతి దానివల్ల ఆరోగ్యం, ఆనందం అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ మనశ్శాంతి రావాలంటే మనకి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గణేష్, ఈ కోరికలు ఎక్కువ అవడం వల్ల మనలో ఇంకా మీరు అంత శత్రువులు అంటూ మొదలు పెట్టారు, అలాంటివి పెరిగే అవకాశం కూడా ఉంది.
0: అవకాశం లేదు, పెరుగుతాయి
7: పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక పెద్ద హై ఎండ్ కార్ కొనుక్కోవాలనుకుంటాను. దానికోసం నేచురల్లీ కష్టపడి పని చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పుట్అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది ఒకటి, ఒక సైడ్ ఆఫ్ ఇట్ అయితే గ్రీడ్ అంటే లోభం అన్నమాట. ఇంకా నాకే కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనే ఆశ పెరిగిపోతుంది, అత్యాస.
0: ఫస్ట్ పాయింట్ ఇంకా కావాలి,
7: ఇంకా కావాలి. ఆ ఆశలు పెరిగిపోతాయి, అది అదే ఒక గొప్ప హర్డిల్ మనకి. దాన్ని మళ్లీ దాన్ని అధిగమించుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలంటేనే టైం పడుతుంది. అది కాకుండా దాంతో పాటు వచ్చే ఇంకొక చాలా డేంజరస్ విషయం ఏంటంటే ఈర్ష. నాకు కావాలి అనుకున్నది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందనుకోండి, ఓ చూసావా వాళ్ళకు ఉంది అది నాకు లేదు, వాళ్లకు ఉంది అని ఇష్టపడతాం, నాకు కూడా కావాలని అత్యాశపడతాం. ఈ రెండు దేనివల్ల వస్తున్నాయి అంటే కోరికలు ఎక్కువ అవడం వల్ల, ఉన్నదాంతో తృప్తిగా ఉండకపోవడం వల్ల.
0: అంటే స్వామి చెప్తూ ఉంటారు మన ఆనందం అవతల వాడి ఇంప్రెషన్స్ మీద ఆధారపడిపోతుంది. ఈ మధ్య
7: అవును,
0: అవతల వాడు ఏమనుకుంటాడో, నా దగ్గర ఇది లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో మన మనశ్శాంతి మనం కోల్పోతున్నాం. అరే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు సరిపోతుంది, ఇది ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అన్న ఆలోచన మెల్లమెల్లగా తొలగిపోతుంది అనమాట మనసులోంచి.
7: అవును, వీటన్నిటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, కోరికల్ని తగ్గించుకోవాలి అంటే ఒక సాధనం ఆర్ ఒక టూల్ మనకి కావాలి అంటే అది ఏంటి అని మనం ఆలోచించి చూస్తే సంతృప్తిని పెంపొందించుకోవాలి. వి నీడ్ టు డెవలప్ కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఏమంటారు?
0: అంతే స్వామి, ఈ విషయంలో కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ రిసోర్సెస్ ను మనం ఎక్కువగా వాడేయటం వల్ల ఈ ప్రకృతిలో మనకి అందించినటువంటి వనరులన్నీ అత్యంగా వాడటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సంభవిస్తున్నాయి.
7: అవసరానికి మించి వాడడం,
0: అదే మహాత్మా గాంధీ చెప్పారు కదా, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈచ్ మ్యాన్స్ నీడ్స్ బట్ ఇట్ డస్ నాట్ కేటర్ టు ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ఇంకా కావాలని నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతున్నాడు, గాని ఎప్పుడూ ఇది నాకు చాలు అన్న సంతృప్తి లేదన్నమాట.
7: లేదు, మనకి మీరు కూడా చదువుకున్నప్పుడు గుర్తుండే ఉంటుంది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆడమ్ స్మిత్ ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మొత్తం ఎకనామిక్స్ అంతా దాని మీదే బేస్ నడుస్తుంది. సో అది మనకి తెలిసినప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ని ఎలా మనం టోటల్ గా క్లియర్ చేసుకోలేకపోవచ్చు, టోటల్ గా దాన్ని తీసేయలేకపోవచ్చు, కానీ ఎంత మటుకు తగ్గించుకోగలం, ఎలా తగ్గించుకోగలం, మనకి ఉన్నదాంతో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి ఉన్న వాటిని అనేదైతే నేర్చుకోగలం కదా.
0: మీకు గుర్తుందో లేదా, మనం ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోని అసలు ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది అని మనం గూగుల్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు ఈ వరల్డ్ ఎకనామెట్రిక్స్ వీళ్ళందరూ చూపించిన గ్రాఫ్స్ ఏంటంటే, మొట్టమొదటి గ్రాఫ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ హ్యాపీనెస్. నాకు చూడంగానే అసలు మతిపోయింది. వై అన్ ఎకనామిక్స్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండును. మన కోరికలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ది లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ ది వై యాక్సిస్ ఈస్ డిక్రీజింగ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైతే ఇది తగ్గుతుందో ఒకటి ఎక్కుతుంది అన్నమాట.
7: మీరు చెప్పిందన్నమాట చూస్తే, ఆనందానికి మనం సంపాదించేదానికి, మన అచీవ్మెంట్స్ కి, లేదు మనకున్న ఆస్తిపాస్తులకి, మనం తిరిగే కార్ కి, వీటికి దానికి సంబంధం లేదేమో,
0: ఏం రిలేషన్ లేదు. సో ఈ వనరుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మొట్టమొదటి స్వామి చెప్పేది ఫుడ్ గురించి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఇస్ గాడ్ అని అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడంట నా శరీరానికి నా పని నేను చేసుకోవటానికి కావలసినంత శక్తిని అందించేంత ఆహారం తీసుకుంటున్నానా లేదా, నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ తిని తీసుకుని దాన్ని వృధా చేస్తున్నానా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎక్కువగా తీసుకుని దాన్ని పారేయడం కన్నా ఎంత కావాలో అంత వేయించుకుని, ఒకవేళ ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే ఇంకొంచెం వేయించుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మనం ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తుంటాము, సగం తినేసి సగం పారేస్తూ ఉంటాం. మన మనసుకి కాన్షియన్స్ ఎప్పుడు ప్రిక్ చేస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాం చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో 3.1 మిలియన్ చైల్డ్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట.
7: 3.1 మిలియన్
0: అనగా 45% మంది పిల్లలు, ఇది ఈ 2011 లో చేసిన గ్రాఫ్ అనమాట, ఇది ఈ నంబర్స్, మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు
7: 45%
0: మంది పిల్లలు. అది దాంతోపాటు సో మరి ఇంత ఉన్నదంటే మనం ఎప్పుడైతే మితంగా తింటామో అది అవతల వాడికి ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది కంపల్సరీగా.
7: తప్పకుండా గణేష్. ఇప్పుడు మన మీరు అన్నట్టు లెక్కలన్నీ చూస్తూ ఉంటే మన వరల్డ్ పాపులేషన్ అంటే జనాభా అనేది 2050 ఇయర్ కల్లా 9 బిలియన్ అయిపోతుందంట. ఇప్పుడు 7.2 బిలియన్ ఉంది, 9 బిలియన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 9 బిలియన్ మందిని పోషించాలంటే ప్రస్తుతం మనకున్న ఫుడ్ సప్లై కంటే 50% ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. అంటే ఇప్పుడున్న దానిలో 50% ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే ఆ టైంకి 9 బిలియన్స్ మందికి భోజనం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ మనకి ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ లో 25% తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెంచడం పక్కన పెట్టండి, 25% తగ్గిపోతుంది అంటే 2015 కల్లా మనం 75% ల్యాక్ లో ఉంటాం 9 బిలియన్ మందిని ఫీడ్ చేయడానికి, వాళ్ళకి భోజనం 2 పూటలా దొరకడానికి. మరి దీనికి మనం ఏం చేయగలం అంటే చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇవి మొదలు పెడితేనే మీరు అన్నట్టు మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుంది. మనం చేసే ప్రతి పని దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఒకటి వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు, మన అవసరాలకు తగినట్టు, మన ఆశలకి తగినట్టు, అత్యాస దురాశ అంటారు చూడండి, వాటి కోసం వాడేసుకున్నాం. అందువల్లే గ్లోబల్ వార్మింగ్ కదా, దానికి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఏకైక రీజన్. సో అట్ ఎ నేషనల్ లెవెల్ మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అది గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రెండోది అట్ ఎన్ ఇండివిజువల్ లెవెల్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం తినే మీరు అన్నట్టు ఒక్క చపాతి 2 రోటీలు ఆర్డర్ చేసుకుంటాము, 1.5 తింటాం, 6 పారేస్తాం, ఇంకా నేను తినలేను అంటాం. కానీ ఆ ఒక్క రోటీ మన ప్లేట్ లోకి రావడానికి ఒక రైతు 1 ఇయర్ కష్టపడతాడు. మనం నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, నేను సంపాదించుకునే కదా అనుకుంటాను, చాలా తేలిగ్గా తీసుకుంటా, కానీ ఒకరి కష్టాన్ని వృధా చేస్తున్నాం అక్కడ మనం. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. మనం వేస్ట్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొకళ్ళకి ఎవరికైనా భోజనం దొరుకుతుందేమో. ఆ ఆలోచన కనుక వస్తే బహుశా ఎవరూ ఏమీ వృధా చేసే అవకాశం మనకి ఉండదు.
0: అండ్ స్వామి మనం తినడానికి కూడా ఒక చిన్న టిప్ ఇస్తున్నారు, ఏ విధంగా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెంచుకోగలమో. దాంట్లో మనం తినే తిండిలోనంట 1/4 వాటర్ ఉండాలంట, ఇంకొక 1/2 ఫుడ్ ఉండాలి, ఇంకొక 1/4 ఎంటీగా ఉండాలట.
7: అంటే బాగా తినేయకూడదు అనమాట, ఫుల్ ఇది చెప్తారు చూడండి గొంతు దాకా తింటామని,
0: పీకలమయ్యా తింటారా అంటారు పెద్దవాళ్ళు.
7: అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా మితంగా తినండి అని చెప్తున్నారు అనమాట.
0: మనం ఇన్ని స్టాటిస్టిక్స్ చూసాము కానీ అప్పుడప్పుడు మనకి కొంతమంది మేబీ ఇది ఒక బ్లేమ్ కాదు, మైండ్ అంత చంచలంగా ఉంటుంది మనకి, ఇంకా కూడా ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవ్వకపోతే. స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దీనికి, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది కానీ వింటే మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్న ఆలోచన మన మైండ్ కి రాదు. ఇది ధర్మక్షేత్రాలు జరిగింది, కారుణ్యానంద గారు కూడా స్వామి ఆ ట్రిప్ లో, స్వామితో పాటు ఆ ట్రిప్ లో ఉన్నారు
7: ముంబైలో.
0: ముంబైలో ధర్మక్షేత్ర స్వామి ఏదో పనిలో ఉన్నారు, కారుణ్యానంద గారు తన రూమ్ లో లాక్ చేసుకుని కిటికీ వైపు చూస్తున్నారంట. కిటికీలోంచి చూస్తుంటే ఆ ధర్మక్షేత్రకి అవతల ఉన్న ఆ బార్డర్ బౌండరీ దగ్గర ఇద్దరు పిల్లలు చెత్త కుండీలో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు ఏరుకుని పాపం తింటున్నారట. అంటే ఎంత దీనమైన సీనో ఒక్కసారి ఆలోచించండి, అది వింటుంటేనే భయం వేస్తుంది. అప్పుడు కారుణ్యానంద గారు అన్నారు, ఏంటి స్వామి ఇట్లాగా, సాక్షాత్తు అవతారమూర్తి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉండటం కాదు ఈ ప్రదేశంలో ఇప్పుడు సంచరిస్తున్నారు, ఇలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలా పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నం కోసం అది కూడా అని ఒక ఆలోచన ఇట్లా పాస్ అయిందంట ఆయనకి. సడన్ గా ఏదో ట్యాప్ చేసిన శబ్దం, ఆయన ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిలబడ్డారు అక్కడ,
7: ఆయన రూమ్ లో.
0: ఆయన అవాక్కైపోయాడు. అవాక్కైపోయి, ఏంటి నా తలుపుకి గళ్ళం పెట్టుకున్నాను స్వామి లోపలికి ఎట్లా వచ్చారంటే, స్వామి నవ్వి, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, సాక్షాత్తు అవతారమూర్తి ఇక్కడుండగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆ పిల్లలకి అని ఆలోచిస్తున్నావు కదా, నిన్నీకు చెప్పనా అని చెప్పి స్వామి మొదలు పెడతారంట. పూర్వజన్మలోని వాళ్ళు ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి ప్లేట్లో ఉన్న తిండిని సగం తిని సగం పారేసేవారు. ఆ విధంగా వాళ్ల కర్మ వల్ల వాళ్ళు ఈ దీనస్థితికి వచ్చి మిగిలిన అన్నాన్ని వాళ్ళు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారట. సో ఇంత భయంకరమైన స్థితికి మనం ఎవరూ దిగజారకూడదు అని మనసులో దృఢంగా అనుకుని స్వామికి ప్రార్థిద్దాం, ప్రార్థించి ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు.
7: అన్నం బ్రహ్మ అన్నారు కదా, సో భగవంతుడి స్వరూపంగా చూసే భోజనాన్ని, ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇంకా రెండవ దానికి వస్తే గణేష్, మనీ, డబ్బు. డబ్బుని ఏమాత్రం వృధా చేయడానికి స్వామి అస్సలు ఒప్పుకోరు. ఎంతో ఆయన ఎంతెంత ప్రాజెక్ట్స్ చేసినా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారట. డబ్బు విషయంలో చాలా పొదుపుగా, అవసరమైనంత మటుకు ఎంత ఖర్చు పెట్టినా కూడా అవసరానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా మసులుకునేవారట. స్వామి ఏది చేసినా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికే కదా. డబ్బుని వృధా చేయడం అనేది ఒక రకంగా చూస్తే భగవంతుడిచ్చిన ఎనర్జీని వృధా చేయడమే. ఎందుకంటే డబ్బు మీ చేతిలోకి రావాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిందేంటి, మీ తెలివితేటలు, మీ ఎనర్జీ, మీ టైం. ఇన్ని ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించగలం.
0: అది హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి,
7: హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి, భగవంతుడు ఇచ్చిన స్కిల్స్ అండ్ టాలెంట్స్ కూడా ఖర్చు పెట్టాలి. కాలం భగవంతుడి స్వరూపం అంటారు, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితేనే ఆ డబ్బు అనేది మన చేతిలోకి వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బుని వృధా చేయడం అంటే ఇవన్నీ వృధా చేసినట్టే. సో ఆ డబ్బుల్ని ఎంత మాత్రం, అందులో ఎందుకు వృధా చేస్తున్నాం? మనకి అవసరాలకి డబ్బు వాడుకోవాలి కంపల్సరీ. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు లేకుండా కష్టం, ఎందుకంటే మన నిత్యావసరాలకి డబ్బు కావాలి. అది కాకుండా అనవసరమైన వాటి దానికి ఉపయోగపెడుతున్నామా అని ఒక క్షణం ఆలోచిద్దాం. మనం ఈ చిన్న నాటిక ఒకసారి ఆలోచిద్దాం.
0: తప్పకుండా.
7: మొబైల్ కావాలి పిల్లవాడికి, అబ్బాయికి మొబైల్ కావాలి, తండ్రిని అడుగుతున్నాడు ఎందుకు కావాలి, ఇది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి, నువ్వు కూడా కొత్తది కొనరా బాబు, మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నాడు. అంటే పాత పడిపోయిందని కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పి కొనుక్కోవడం, అవసరానికి కొనుక్కోవడమా? కాదు. ఇవాళ పాత పడిపోయింది, కొత్తది వచ్చింది, కొనుక్కుంటున్నాం, రెండు నెలల తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, అప్పుడు ఇది పాత పడిపోతుంది. అంటే మనకి అక్కడ ప్రయారిటీ ఏంటి? కొత్తది నా దగ్గర ఉండాలి, అది నాకు అవసరమా లేదా అనే డిస్క్రిషన్ లేదు అక్కడ, ఆలోచన లేదు. అంతేకాదు, తను అలా కరెక్ట్ మార్గంలో లేడు, ఉండకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ దగ్గర కూడా పాతది ఉంది, నువ్వు కూడా అది పారేసి కొత్తది కొనుక్కో అని. అది అవసరమా అనే ఆలోచన లేదు. ఇంకొక మాట కూడా నాకు బాగా గుర్తుంది గణేష్, అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది అందుకని అని అని అంటాడనమాట. సో అక్కడ కూడా ఆలోచిస్తే అవసరం కొద్దీ కొనుక్కోవడం కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం కొనుక్కోవడం. మీరన్నట్టు ఇంకొకళ్ళ ఇంప్రెషన్స్ మన ఆనందానికి బేసిస్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నాకు చాలా ఎవరు అందరు, ఒకసారి ఆలోచిద్దాం, ఎవరు అందరు ఆ పిల్లవాడి పొజిషన్ లో మనం ఉండి ఆలోచిద్దాం పోనీ. నా ఫ్రెండ్సా, నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, వాళ్ళందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇన్సల్టింగ్ గా ఉందంటే నీ దగ్గర లేటెస్ట్ మొబైల్ లేదని నిన్ను తక్కువగా చేసి చూసే వాళ్లతో నువ్వు అసలు ఆ కంపెనీలో ఉండడం నీకు అవసరమా?
0: కరెక్ట్
7: అనే ఆలోచన మొదట రావాలి మనకి. అంతేగాని వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది, అందుకని నాకు అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసి కొనేసుకుంటాను అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మేబీ ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలేమీ కాదు గణేష్, ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయాలు అంతే. అదే స్వామి కూడా చెప్తారు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనకు ఒక ఫిల్టర్ ఉందిట, ఒక టెస్ట్ అనమాట. దానికి ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా సమాధానం మనం చెప్పుకోగలిగితే మీరు ఖర్చు పెట్టుకోండి అని. ఈ డబ్బుని నేను నా స్వార్థపూరిత ప్రయోజనాలకి, లేదా పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి, నా అహంకారాన్ని ఈగోని తృప్తిపరచుకోవడానికి ఉపయోగపెడుతున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు. ఆ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం అవును అని వస్తే ఆ ఖర్చు అవసరమా అసలు, లేదు ఆ డబ్బును ఇంకేదైనా మంచి పనులకు ఉపయోగపెట్టచ్చా అనే ఆలోచన మొదలు పెట్టండి అని చెప్తారనమాట స్వామి. మరి ఎంత సింపుల్లో చూసారా, ఒక్క క్వశ్చన్
0: ఆలోచన దగ్గరే మనం
7: ఆపేస్తున్నాం. సో ఇది ఇలాగ చూసుకుంటే మనం బహుశా మనం ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది గణేష్, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువుల్ని మనం ఇంకా సంపాదించని డబ్బుతో, అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వాటితో అనమాట, కొనుక్కుంటున్నంట. దేనికోసం? మనకి సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం.
0: అంతే.
7: ఎంత ఫూలిష్ గా ఉందో చూసారా. సో డబ్బుని చాలా, మనీ ఈజ్ వెరీ సీక్రెట్, ఆ విషయం మనం మర్చిపోకూడదు. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ సీక్రెట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. ఇంకా నెక్స్ట్ ది టైమ్. ఇంకా టైం అయితే కాలాయన మహా కాలకాలాయన మహా, భగవంతుడే కాలం,
0: ఎవరికోసం ఆగదు,
7: ఎవరికోసం. స్వామి భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాం మనం. అటువంటి పవిత్రమైన కాలాన్ని ఆయన మనకిచ్చారు, ఎంతో పవిత్ర, అంటే ఆయన హీ హాజ్ షేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అనమాట. ఆయనే కాలం అయితే ఆ కాలాన్ని మనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఆయన్ని ఆయన మనకి ఇచ్చుకున్నట్టే. మరి అంత పవిత్రమైన కాలాన్ని, అంత గొప్ప వరాన్ని, భగవంతుడిచ్చిన వరాన్ని మనం వృధా చేయొచ్చా అనేది కూడా ఆలోచించాలి. అదే మనకి చిన్న నాటకంలో, రెండో నాటకంలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే టైం వేస్ట్ చేయడం అంటే టీవీలు చూడడం, సినిమాలకు వెళ్లడం, ఇదంతా మనకి జనరల్ గా వచ్చే ఒపీనియన్స్, ఇంప్రెషన్స్. కొద్దిగా డీప్ గా ఆలోచిద్దాం, ఇంకొంచెం దూరం వెళ్లి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం అంటే అవసరమైన వాటి మీద కంటే, అంటే ప్రయారిటీ సరిగ్గా అర్థం చేసుకోకుండా టైం
0: సమయంలో ఏది ముఖ్యం
7: అనేది ఆలోచించాలి. ఆ సమయంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుని దాని మీద మనం కాలాన్ని వినియోగపరచవచ్చు. అంతేకాని మేబీ అన్ని అవసరాల కిందే కనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఏది ముఖ్యం. ఇప్పుడు ఈ రెండో నాటికలో చూడండి, భర్త అంటున్నాడు, మనం నాకు ఇలాగ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను, వెళ్లి గల్ఫ్ లో పనిచేస్తాను, 4 ఏళ్ళు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కార్లో తిరగచ్చు, అది నా డ్రీమ్ అంటాడు. భార్య అంటుందన్నమాట, మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు, బెంగ పెట్టుకుంటారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అలాగే అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఇలా సరిపెట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం మనం, ఆ సిచ్యువేషన్ ని. సీఈఓ అవ్వాలనుకోవడం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలి అనుకోవడంలో తప్పు లేదు,
0: తప్పులేదు.
7: అందరూ పడే అది అందరికీ ఉండే ఆశ.
0: ఆమె చెప్తారు కదా, ఎయిమ్ హై అని.
7: ఎయిమ్ హై, యా రైట్. సో ఆ ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన ఆ సమయంలో రావడం కరెక్టా కాదా అనేది ఒక క్షణం ఆలోచిస్తే, పిల్లలు చిన్నవాళ్లు, అంటే పెరుగుతున్న పిల్లలు వాళ్ళు, పిల్లలకి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో, అంటే వాళ్ళు పెరిగే వయసులో తల్లి తండ్రి రక్షణ పోషణనే కాదు, అంటే తండ్రి సంపాదించే డబ్బే కాదు, తండ్రి ప్రెజెన్స్, ఆయన ద్వారా వచ్చే గైడెన్స్. తల్లి తండ్రులు వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు మనకంటే, మనం ఎదిగే వయసులో వాళ్ల దగ్గర నుంచి వచ్చే ఆ గైడెన్స్ ఉంటుంది చూడండి, మార్గదర్శకత్వం. ఎవ్రీ కొడుకుకి తండ్రి రోల్ మోడల్ట, అటువంటి తండ్రిని, ఆ రోల్ మోడల్ ని చూస్తూ ఆయన గైడెన్స్ లో పెరగడం అనేది ప్రతి ఒక్క బిడ్డ హక్కు. అది మనం వాళ్ళ కోసం ఏదో చేస్తున్న పని కాదు, అది వాళ్ళ హక్కు, మన బాధ్యత. అటువంటి బాధ్యతను కొద్దిగా పక్కకు పెట్టి నేను వెళ్లి ఇప్పుడే సంపాదించుకుని వస్తాను అనడం కంటే, ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్లతో పాటు గడిపి వాళ్ళని, వాళ్ళకి సరి అయిన మార్గదర్శకత్వాన్ని చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన మోరల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆఫ్ లైఫ్ నేర్పించి 2 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అయినా ఈయన వెళ్లి సంపాదించుకు రావచ్చు,
0: వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్ కి వచ్చిన తర్వాత.
7: అది సో ఆ ఉద్యోగము ఎక్కడికి వెళ్లదు, సీఈఓ పదవి ఎక్కడికి వెళ్లదు, 4 ఏళ్ల తర్వాత కాకుండా 6 ఏళ్ల తర్వాత సీఈఓ అవ్వచ్చు, ఇంకొక 1 సంవత్సరం తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల మనకి జీవితంలో పెద్దగా కోల్పోయేది ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం. ఏముంది, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ దానివల్ల మనం సంపాదించుకుంటున్నది ఏంటి అని ఆలోచిస్తే బిడ్డలకి తండ్రిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. సో ఆ ప్రయారిటీ, ఏ టైంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పని అని తెలుసుకుని దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి, కానీ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పక్కకి నెట్టి సెకండరీ దాని మీద టైం స్పెండ్ చేసినా అది కూడా వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది.
0: సో మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు స్వామి భక్తులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారని ఆయన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ అన్నమాట, కానీ స్వామి సేవా సంస్థల్లో పనిచేయాలి అని ఎంతో తపన ఆయనకి. సో ఆయన సో రెండు క్లాష్ అవుతున్నాయి బేసికల్ గా. ఒకసారి స్వామి దగ్గరికి ప్రశాంతి నిర్ణయం వచ్చినప్పుడు ఇట్లాగా విన్నవించుకున్నారు స్వామికి, స్వామి ఇట్లాగా నేను డాక్టర్ ప్రొఫెషన్ ని విడిచిపెట్టేసి పూర్తిగా సర్వీస్ లోకి దిగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై టైం ప్రాపర్లీ అని ఆయన స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకోలేదంట, సి నువ్వు మంచి డాక్టర్వి, మంచి డాక్టర్ అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి, ఒకవేళ నీకు క్లాషెస్ రెండు బ్యాలెన్స్ చేసుకో టైం ని, దానికి ఎంతవరకు కేటాయిస్తావో కేటాయించి మిగిలిన టైంలో నువ్వు సర్వీస్ చేయి ఒకవేళ. చూడండి స్వామి ప్రయారిటీ గురించి ఎంత క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక పరిస్థితిలో నీకు పేషెంట్ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ నీడ్స్ యూ అన్న సమయంలో నీకు ఇంకొక సర్వీస్ యాక్టివిటీ వచ్చిందంటే లీవ్ అవుట్ సర్వీస్, గో అండ్ అటెండ్ ది పేషెంట్, దట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ అని చెప్పారు. సో ఎంత ఫోకస్డ్ గా స్వామి ఉండాలో చెప్తున్నారన్నమాట, మన ధర్మం నిర్వర్తించి తీరాలి. సో ఈ విధంగా ప్రతి భక్తుడిని సరైన మార్గంలో పెట్టే
7: స్వామి ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి చెప్తారు మనం దుర్వినియోగం చేస్తూనే ఉంటాం సమయాన్ని, ఎలాగూ అనవసరమైన మాటలు అవసరం లేని పనులు వీటిల్లో ప్రవేశిస్తూ మనం ఏం చేస్తున్నామంటే, స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి, మన దేహాన్ని అంటే మన భగవంతుడిచ్చిన దేహాన్ని జీవితాన్ని కాలానికి అప్పగించేస్తున్నాం.
0: కరెక్ట్,
7: కాలానికి అప్పగించేసి ఎందు పోనీ దేనికోసం అప్పగిస్తున్నావు, మంచి పనులక సర్వీస్ ఏదో అనవసరమైన విషయాలు అనమాట. అంతే ఆ విషయాలు మాట్లాడడం వల్ల ఆ పనులు చేయడం వల్ల మనకి పెద్దగా మనం సాధిస్తున్నది ఏమీ లేదు అక్కడ. అలా కాకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కాలాన్ని వాడుకోవాలి. మన జీవితం కోసం కాలాన్ని వాడుకోవాలి, కానీ కాలానికి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మంచి పనులు మంచి ఆలోచనలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగపెడుతున్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేయడం ఎంతో ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. జీవితం మనకి స్వామి అన్ని ఇచ్చారు గణేష్, జీవితంలో అన్నిటితో పాటు జీవితాన్ని కూడా స్వామి ఇచ్చారు. ఈ జీవితం మనకి భగవంతుడిచ్చిన వరంట, ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది మనం భగవంతుడికి ఇచ్చే కానుకట. ఆ విషయం మర్చిపోకూడదు. మనం స్వామికి ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి దాన్ని.
0: అంతే అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్ గా టైం ఉన్నది అనుకుంటున్నాము, బట్ టైం అయిపోతుంది
7: అది మనకి తెలియదు.
0: పుట్టిన దగ్గర నుంచి కౌంట్ డౌనే
7: మొదలైంది,
0: వీఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ది గ్రేవ్. సో స్వామి అందుకే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, గడవలసింది ఎలాగో మీ చేతిలో లేదు, మీకు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకే ఉన్న సమయాన్ని బీ ఇన్ ద ప్రజెంట్, ఎందుకంటే ప్రజెంట్ ఈస్ ద మోస్ట్ ప్రజెంట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, దట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు. సో అప్పటికి ఆ సమయంలో ఏం చేయాలి అన్న దృష్టితో మనం మెలిగితే మనం ఈ కోరికలపై అరుపుని తప్పకుండా పెట్టుకోవచ్చు. ఈ వనరి ఏదైతే సమయం ఉన్నదో దాన్ని జాగ్రత్తగా
7: వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా.
0: ఆ తర్వాత వచ్చేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ. ఈ ఎనర్జీ వేస్టేజ్ గురించి స్వామి ఎన్ని మార్లు చెప్పారంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వామి ఒకసారి ఒక విద్యార్థితో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారంట. ఉన్నప్పుడు ఎందుకో స్వామి కన్ను ఎర్రగా ఉండడం ఆ అబ్బాయి గమనించాడు. గమనించి, స్వామి ఏంటి స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదంటే, అదేం లేదురా ఇదంతా పర్వాలేదు, పొద్దున్న నేను సబ్బుతో మొహం కడుక్కుంటూ ఉంటే నేను మీలా కాకుండా సబ్బు అంతా మొహానికి పూసుకుని అప్పటిదాకా ట్యాప్ క్లోజ్ చేసుకుని మొహం పూసుకున్న తర్వాత నేను ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వేసుకుంటాను మొహం మీద, వాటర్ వృధా చేయను అని చెప్పి చెప్తున్నారట. మీరంతా ఏం చేస్తారు, ట్యాప్ ఓపెన్ చేసేసి సబ్బు పూసుకొని మొహం కడుక్కునేంత వరకు ట్యాప్ ఓపెన్ చేసి ఉంచుతారు, అది అట్టర్ వేస్టేజ్. సో నేను అలా చేసే టైంలోని ట్యాప్ ఆన్ చేద్దామని కళ్ళు ఇప్పాను, అప్పుడు సబ్బు కంట్లోకి వెళ్ళింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నది, దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు, వాటర్ వేస్ట్ చేయకండి అని స్వామి చెప్పారట.
7: ఎంత ఇది చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్, పిల్లలకి జనరల్లీ ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, పంపు తిప్పి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు మొహం కడుక్కునేదాకా, బ్రషింగ్ చేసుకునేటప్పుడు అంతా. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అంటే పిల్లలకి ఎలా చెప్పచ్చు అనే విషయం చెప్తే విని అర్థం చేసుకునే వయసే. సో ఒకరోజు మేము ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో వచ్చినప్పుడు చెప్పానన్నమాట, స్వామి ఎంతో కష్టపడి అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి చుక్క నీళ్లు లేకుండా ఉంటే ఎంత కష్టపడితే స్వామి వాళ్ళకి ఇంటి దాకా నీళ్లు తీసుకెళ్లగలిగారు. భగవంతుడు దైవత్వం పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనిషిగా వచ్చినందుకు మానవ రూపంలో స్వామి అవన్నీ ఫాలో అయ్యారు, ప్రతి రూల్ని ఫాలో అయ్యారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇంత పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చారు, అంత కష్టపడి స్వామి వాళ్ళకి ట్యాప్లో నీళ్లు తెప్పిస్తున్నారు, మనం ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ చేయొచ్చా ఇలాగో, అప్పటి నుంచి మార్పు అనమాట. సో ఈ ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం కొద్దిగా స్వామిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, అది నేచురల్లీ వచ్చేస్తుంది, పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సిందేమీ ఉండదు.
0: అండ్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ కోసం చెప్తారు స్వామి, ఒక రేడియోతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రేడియో ఎప్పుడైతే మనం ఆన్ చేసి ట్యూన్ చేస్తామో దాని వాల్యూమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే అది పవర్ తీసుకుంటూ అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అది ఆన్ అవుతూనే ఉంటుంది మనం విన్నా వినకపోయినా సరే. ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. సో మన బాడీ కూడా అదే విధంగా ఒక రేడియో లాంటిది అనమాట, అది కంటిన్యూస్ గా ఎనర్జీని ఉపయోగపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత, వన్స్ వీఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ ఈస్ ఆన్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్. సో మనం ఏ విధంగా ఏ డైరెక్షన్ లో మనం అది ఛానలైజ్ చేస్తామనేది స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ డూయింగ్ గుడ్ వర్క్, మంచి పని ఎప్పుడైతే చేస్తున్నామో దెన్ రేడియో సరిగ్గా పనిచేస్తుంది, మీకు ట్రాన్స్మిషన్ సరిగ్గా అవుతుంది, దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవచ్చు అనమాట దాన్ని. అందుకే స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ వనరులన్నీ మనం జాగ్రత్తగా మితంగా హితంగా వాడుకుంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు, ఎవరన్నా కాన్బరిగా కరోర్పతి చూస్తుంటారు కదా అందరూ, అట్లా మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, హౌ కెన్ ఐ బికమ్ అ రిచ్ మ్యాన్? ఇట్స్ నాట్ బై అర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ బై అర్నింగ్ కార్స్ అండ్ రిచెస్. లెస్ డిజైర్స్ ఉన్న మనిషి అతనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని స్వామి చెప్తారు. ఒక స్టేట్మెంట్ లో స్వామి అన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ వెరీ వెరీ ఫేమస్ కొటేషన్ ఆఫ్ స్వామి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ అ ప్లెజర్. సో ఇది చెప్తుంటే ఒక్కసారి ఫైనల్ గా డిజైర్స్ ఉండొచ్చు కానీ దేనికి డిజైర్ ఉండాలని స్వామి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట. డిజైర్ ఫర్ గాడ్, డిజైర్ ఫర్ గాడ్. ఇప్పుడు స్వామి ఒక 3-step స్టేట్మెంట్ చెప్తారు, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే ఐ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, గాడ్ లాస్ట్. సో ఇఫ్ యువర్ ప్రయారిటీ ఇస్ గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ డిజైర్ ఫర్ గాడ్, ఆటోమేటికలీ అన్ని ప్లేస్ లో పడిపోతాయి అనమాట. అండ్ దీనికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తో మనం కంక్లూడ్ చేద్దాము, ఎందుకంటే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పిల్లలందరినీ పిలిచి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ పంచిపెడుతున్నారంట. అంటే స్వామి ఆ ప్రదేశంలో లేరు ఆ సమయంలో, సీనియర్ స్టూడెంట్స్ చేత అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. ఒక్కొక్కరికి షేవింగ్ సెట్స్, టాయిలెట్ కిట్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, ఇలా అన్ని ఎలక్ట్రిక్ రేజర్స్, ఎన్నో ఐటమ్స్. అందరూ ఐటమ్స్ లో కూర్చొని పాపం పిల్లలు కదా, చూడండి ఆ చిన్న ఏజ్ లో స్వామి ఆ థాట్ ని వాళ్ళ మైండ్ లో వేస్తారనమాట. సో ప్రయారిటీస్ గాడ్ అని ఈ కోలాహలం జరుగుతోంది. సడన్ గా షన్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయ్యి ఒకసారి ఇటువంటి చూస్తే ఆ కర్టెన్ వెనకాతల నుంచి స్వామి వచ్చి చూస్తున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడండి రా, నేను ఇచ్చే క్రియేషన్ మీద మీకు మనసున్నది కానీ ఈ క్రియేటర్ కోసం ఎవరు అడగటం లేదు. నోబడీ వాంట్స్ ద క్రియేటర్, అందరు క్రియేషన్ గురించే పరిగెడుతున్నారు. నాకు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలంటున్నారు కానీ నాకు స్వామి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా అని అన్నారట. సో మనం ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా స్వామిని ప్రయారిటీగా పెట్టుకుని మన కోరికలు భగవంతుని కొరకు ఎంపిక చేసుకుని చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి ప్లీజ్ చేసే అవకాశం స్వామిని మనకి అందించమని ప్రార్థిస్తూ సాయిరాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మగారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. ఈనాడు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు
8: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు, రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఈ దసరా సమయంలో జగజ్జన్య యొక్క దివ్య అవతార గాథలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమ దిశామై తదుత్పత్తిం విస్తరాతు గదతో మమ. పూర్వం సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి అనే ఆయన ఒక మనువుగా ఉండేవాడు. ఆయనకి ఆ మనుత్వం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే మహామాయ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. స్వారోచిష మన్వంతరానికి పూర్వం సురథుడు అనే మహారాజు చైత్రవంశంలో పుట్టిన ఆయన ఉండేవాడు. ఆయన ప్రజల్ని బాగా పాలించేవాడు, తన సుకుమారులుగా పాలించేవాడు. అయితే అతనికి కొందరు శత్రువులు వచ్చారు. మన మానాన మనం ఉంటుంటే కూడా కొందరు మనని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్లను కోలా విధ్వంసులు అంటారు. వాళ్లు ఈ సురథుని పైన దండయాత్రకు వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. అతడు యుద్ధం చేశాడు కానీ శత్రువులు ఇతని దేశాన్ని ఆక్రమించారు. ఇతని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు అవతర వాళ్లతో చేతులు కలిపారు. దాంతో ఇతని యొక్క ధనాగారం, సైన్యం, తన పట్టణం అన్నీ శత్రువులకు స్వాధీనమైపోయాయి. ఆ రాజు వేటకి వెడుతున్నాను అనే వంకతో ఒంటరిగా గుర్రం ఎక్కి వనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆశ్రమంలో ఓ మహర్షి కనబడ్డాడు. ఆ మహర్షిని ఈయన గౌరవించాడు. ఈ మహారాజుని మహర్షి సత్కరించాడు. ఆ ఆశ్రమంలో ఉన్నాడు. అతని మనస్లోపల కలత కలుగుతోంది. మమకారం, నా రాజ్యం, నా ప్రజలు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా రాజ్యాన్ని పూర్వం బాగా పాలించాను, ఇప్పుడు మరి ఇతరులు ఆక్రమించారు కదా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తారా? నా మంత్రి ఉన్నాడు, వాడు శూరహస్తి అనేవాడు, మదన్ కలవాడు, వాడిప్పుడు వైరులకు వశపడిపోయినాడు. వాడు నా దగ్గర ఉన్నట్టుగా భోగాలు అనుభవించగలుగుతాడా? పూర్వం నా అనుచరులందరూ ధనం, భోజనాలు మొదలైన వాడితో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటారు? ఆ వచ్చిన రాజులు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి ధనాగారం అంతా పాడిచేస్తారేమో, ధనాగారం అంతా నాశనమైపోతుందేమో, ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన ఎవరు బాబు అని అడిగాడు. అడిగితే అతడు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏమిటి నీ దుఃఖం అడిగాడు మహారాజు. వైశ్యుడు చెప్పాడు, నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుణ్ణి, సంపన్నుణ్ణి, అయితే నా సంతానం భార్య ధనలోభం వలన నన్ను నెట్టేశారు. నా వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయింది. వాళ్ళు నా డబ్బు తీసేసుకున్నారు. నేను ఈ వనానికి వచ్చాను. చాలా దుఃఖంగా ఉన్నాను. నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు బాగా బాధగా ఉంది. నా కొడుకులు కులాసాగా ఉన్నారా లేదా, నా వాళ్ళంతా ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచి వచ్చాడో, ఎలాంటి వాళ్ళు, ఎలా నడుస్తున్నారో ఏమిటో, అందుకోసం బాధపడుతున్నాను అన్నాడు ఆ వైశ్యుడు. రాజు అడిగాడు, ఏమయ్యా వాళ్ళు లోభంతో నిన్ను నెట్టేశారు కదా, వాళ్ళ మీద నీకు ఈ ప్రేమ ఏమిటి? వైశ్యుడు చెప్పాడు, నిజం చెప్పావు, కానీ ఏం చేయను, నా మనసును నా మాట వింటర్లేదు. వాళ్ళు నాపై ప్రేమ లేకుండా నెట్టేశారు ధనలోభంతో, కానీ నా మనస్సు వాళ్ళ మీదే ఆసక్తితో ఉంటుంది. ఏం చేయను, నేను మనసులో ప్రేమభావం ఉంది, వాళ్ళు దుర్మార్గులైనా ఏం చేయను, నేను ఈ కలత పోవటం లేదు. ఎలా చేస్తే ఈ మనసు కలత తొలగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆ రాజు ఈ వైశ్యుడు ఇద్దరు కూడా మహర్షి దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఆయనతో మాట్లాడారు, అయ్యా మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాం. ఈ మనస్సు నా అధీనంలో లేకుండా దుఃఖాన్ని కలిగిస్తుంది. నాకు రాజ్యం పోయింది, కానీ ఆ రాజ్యం పైన రాజ్యంలో ఉండేవారి పైన మమత తొలగటం లేదు. ఏం తెలియనివాడి కింద, నాకు తెలిసినా సరే తెలియనివాడు బాధపడినట్టుగా బాధపడుతున్నాను. అలాగే ఈయనున్నాడు, ఈయన భార్యాపుత్రులు వదిలేశారు, అవమానించారు, కానీ అక్కడ ప్రేమతో బాధపడుతున్నాడు. ఇలా మేమిద్దరం చాలా దుఃఖంలో ఉన్నాం. అక్కడ దోషం ఉంది అని తెలిసిన మమకారం వలన మనసు అట లాగుతున్నది. మహాభాగా, తెలిసిన వాళ్ళకు కూడా ఈ మోహం ఏమిటి, వివేకం కలిగి ఉన్న ఈ అంధత్వం ఏమిటి, ఈ మూఢత్వం ఏమిటి? ఋషి అడిగాడు, జ్ఞానం అనేది ఒకటి ఉంది, సమస్త జంతువులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. ఈ విషయాలు మరి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పగటివేళ కొన్ని ప్రాణులకు కళ్ళు కనబడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనబడవు, మరికొందరు రాత్రి పగలు చూడగలుగుతారు. మనుషులు మాత్రమే జ్ఞానం కలవాళ్లు కాదు, పశువులు పక్షులు మృగాలు వాటికి కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అయితే మనుషులకు జ్ఞానం విశేషంగా ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పొరపడతాం. మనుషులకు మాత్రమే జ్ఞానం ఉంది అనుకోక్కర్లేదు. పక్షులు ఉంటాయి, ముక్కుతోటి ఈ గింజల్ని ఏరుకు వచ్చి ఆకలితో పీడింపబడే పిల్లలకు పెడుతుంటాయి. ఇలాగా మనుషులు, పెద్ద పుల్లు, మిగిలిన జంతువులు తమ సంతానంపై ప్రేమతో ఉంటాయి కదా. ఈ మమత్వం అనేది ఒక పెద్ద సుడిగుండం లాంటిది, మోహం అనేది ఒక పెద్ద గోతి లాంటిది. దీంట్లో అందరూ పడిపోతుంటారు. దీనికి కారణం మహామాయా ప్రభావం. ఈ మహామాయా ప్రభావం వలనే ఈ ప్రపంచం యొక్క స్థితి కలుగుతున్నది. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకప్పుడు జగత్పతే యోగ నిద్రలో ఉండిపోయినాడు. జగత్పతి అయిన హరే మహామాయ వలన నిద్రలో ఉన్నాడు అంటే ఇక ఇతరుల మాట చెప్పేదేంటి, జ్ఞానుల యొక్క మనస్సును కూడా ఆ భగవతి అయినటువంటి దేవి బలాత్కారంగా ఆకర్షించి మోహంలో పడవేస్తూ ఉంటుంది. ఆమె జగత్తును సృష్టిస్తోంది. చరాచరమైనటువంటి జగత్తు ఆమె సృష్టిస్తున్నది. ఆమె ప్రసన్నురాలై వరాలిస్తూ ఉంటుంది. ఆమె అనుగ్రహిస్తే మోక్షం కూడా ఇస్తుంది. ఆమె పరమ విద్య, ముక్తికి హేతు అవుతుంటుంది. అజ్ఞానులకు సంసార బంధాన్ని కూడా ఆ సర్వేశ్వరేశ్వరే కలిగిస్తూ ఉంటుంది అని మహర్షి చెప్పాడు. రాజుగారు అడిగారు, ఎవరా మహాదేవి, మీరు మహామాయ అంటున్నారే, ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఏం చేస్తుంది, ఆమె స్వభావం ఏమిటి, ఆమె స్వరూపం ఏమిటి, ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఆమె నిత్యురాలు అంటారు. జగత్తంతా ఆమె స్వరూపం అంటారు. ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి? దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆమె వివరాలు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ఋషి చెప్పడం ప్రారంభించారు. దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె పుట్టింది అంటారు. నిజానికి ఆమె నిత్యురాలే. ఒకప్పుడు ఈ జగత్తంతా సంపూర్ణ సముద్రమయంగా ఉన్నది. అంత ఏకారణం అప్పుడు, అనేక సముద్రాలు లేవు. అంటే అంతా సముద్రమే అయిపోతే ఇంక ఏకారణమే కదా. జగత్తంతా ఆమె స్వరూపం అంటారు. ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి? దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు.

విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఆదిశేషుపై పవళించి ఉన్నాడు కల్పాంతకాలం. ఆయన యొక్క ఈ చెవిలో ఉండే గులువు నుంచి ఇద్దరు ఘోరమైనటువంటి రాక్షసులు బయలుదేరారు. వాళ్ళని మధువు కైటభుడు అంటారు. వాళ్ళు వాళ్ళ స్వభావం అది, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని అనుకున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరు అసురులు, ఉగ్రమైన వాళ్ళు. జనార్దనుడు గాఢ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడికి యోగ నిద్రను స్తోత్రం చేశాడు ఏకాగ్ర మనస్సుతోటి. అలా ధ్యానం చేస్తుంటే ఆ జగజ్ఞాన్ని అనుగ్రహించిందనమాట. అంటే ఈ మాయ నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఆయన్ని ఆవహించింది కనుక ఆ విశ్వేశ్వరిని, జగద్ధాత్రిని స్థితి సంహారాలు చేసేటువంటి ఆ నిద్రాదేవిని ధ్యానం చేశాడు ఆయన. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వర ఆత్మికా సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థితాగా. ఓ జనని, నీవే స్వాహాదేవి, నీవే స్వధాదేవి, నీవే అమృతరూపిణివి, నీవే ప్రణవరూపిణివి, ఇలాగా ఆయన గొప్ప స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది. ఈయన ఏం కోరుతున్నాడు, జగత్స్వామి అయినటువంటి అచ్యుతనకు ఈ యోగ నిద్ర తొలగాలి, ఆయన మెళుకు రావాలి. మెళుకు వస్తే రక్షణ బాధ్యత కలిగిన ఆ స్వామి ఈ అసురులను సంహరిస్తాడు, అది ఆయన కోరిక. అప్పుడు ఆ నిద్రాదేవి అంటే తామసీ కళ అంటారు, ఆ జగజ్జన్లో సాత్వికీ కళ, రాజసీ కళ, తామసీ కళ ఉంది. ఈ తామసీ కళే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీ కళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటభుల్ని సంహరించాలి. అప్పుడు ఏమైంది, ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు, ముఖము, నాసిక, బాహువులు, హృదయం వీటన్నిటి నుండి ఆ శక్తి బయటకు వచ్చింది, ఎదురుగుండా నిలిచింది, బ్రహ్మదేవుని యొక్క ఎదుట నిలిచింది. దాంతో జగన్నాథుడైన జనార్దనుడు లేచాడు. ఆయన ఇంతవరకు ఆదిశిషుపై పడుకుని ఉన్నాడు. అతను ఎదురుగుండా కనబడ్డారు మధుకేటపులు, దుర్మార్గులు, అతి వీర్య పరాక్రమం కలవాడు. వాడు క్రోధంతో, ఎర్రటి కళ్లతో బ్రహ్మదేవుణ్ణి తినేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆ స్వామి లేచి వాళ్లతో యుద్ధం ప్రారంభించాడు. అది సృష్టి జరగని కాలం, ప్రళయకాలం. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు ఆయుధాలు ఏమున్నాయి, బాహువులతోనే యుద్ధం, కుస్తీ పడుతున్నారన్నమాట. వాళ్ళు అతి బలంతో ఉన్నారు, ఉన్మత్తులై ఉన్నారు, మహామాయా విమోహితులై ఉన్నారు. వాళ్ళు అన్నారు, వరం కోరుకో, ఇస్తామన్నారు. ఏంటి వరం ఇవ్వడం ఏంటి, వాళ్ళు అలా అన్నానికి ఒక కారణం ఉంది. తాము ఇద్దరు, ఎదుట ఉన్నవాడు ఒకడు, తమతో ఆయన అంత యుద్ధం చేస్తున్నాడు అని వరం కోరుకున్నారు. అంటే వెంటనే అవకాశం దొరికింది. భగవానుడు అన్నాడు, మీరు సంతోషించారా, వరం ఇస్తారా, సంతోషం. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఎందుకంటే వేరే వరం ఏం కావాలి ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, అరే మనం అతడేదో మహాయోధుడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాం, మోసపోయాం, కనుక ఇతన్ని మనం పల్టీ కొట్టించాలి. ఎక్కడ చూసినా అంతా నీళ్లే కనబడుతున్నాయి, కనుక నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించు అడిగారు వాళ్ళు. ఆయన సరే అన్నాడు. ఆయన శంఖచక్ర గదాధారి, ఆయనకి శక్యం కాందే ఉంది. తన యొక్క తొడను బాగా పెద్దది చేశాడు. చేసి తన చక్రంతో వాళ్ళ శిరస్సుని నరికేశాడు. ఇలాగా బ్రహ్మగారు స్తోత్రం చేయడం వలన ఆ జగజ్జన్ని అవతరించిన అవతారం ఇది. దీన్ని మహాకాళీ అవతారం అంటారు, అవతారం అంటారు. అంటే

0: వృత్తిలో తామసీకళనమాట. ఆమె యొక్క ప్రభావం ఇంకా చాలా ఉంది. సృష్టి ప్రారంభంలోనే అంటే సృష్టి ఇంకా జరగడానికి పూర్వమే చూపిన ఒక గొప్ప అవతారం ఇది, మహాకాళీ రూపం. ఈ మహాకాళీ రూపం అనేది చాలా గొప్పది. ఈ కాళినే సాత్వికంగా ఆరాధించాడు రామకృష్ణ పరమహంస. విశేషం ఏంటంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా వ్యక్తి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, నిష్కామ భక్తితో ఆరాధించినట్లయితే దానివలన వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారు. వ్యక్తి కోరికతో, స్వార్థంతో, లేదా ఇతరులకు హాని కలిగించాలి ఇలా కోరాడనుకోండి, దానివలన పరమ ప్రయోజనాన్ని పొందలేరు. శ్రద్ధగా ఆరాధన చేస్తే ఎంతో కొంత ఫలం కలుగుతుంది, కానీ పరమ ప్రయోజనాన్ని పొందడం శక్యం కాదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు కోరిక లేకుండా నిష్కామ భక్తితో ఆరాధించడం వలన, ఈ మహాకాళి ఆరాధన వలననే ఆయనకి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగింది, లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కనుక వ్యక్తులు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ రాజు, ఆ వైశ్యుడు, ఆ మహర్షి వలన ఈ అవతారం విన్నారు. ఈ అవతారమే కాదు, మరో రెండు అవతారాలను గురించి కూడా విన్నారు. ఆ అవతారాలు తర్వాత మనం చెప్పుకుంటాం. ఈ దేవి అవతారాలు తెలుసుకోవడం వలన ఏమైంది, వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. దేవి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. ఎన్ని గ్రంథాలు వర్ణించాయో, దేవి భాగవతంలో దేవి మహాత్మ్యమే 18,000 శ్లోకాల్లో వర్ణించారు. అలాగే మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యం 700 శ్లోకాల్లో వర్ణించారు. దాన్ని సప్తశతి మహామంత్రము అంటారు. ఇది కాక కాళికా పురాణం అని మరో గ్రంథం ఉన్నది. ఇక్కడ కాళీదేవి మహాత్మ్యం ప్రత్యేకించి ఉంది. ఇవి కాకుండా తంత్ర గ్రంథాలున్నాయి. తంత్ర గ్రంథాల్లో దేవి ఆరాధించే పద్ధతి, దేవి యొక్క గొప్పతనం ఇవన్నీ చాలా బాగా వర్ణించడం జరుగుతుంది. ఈ గాథ, ఈ మహాత్మ్యం విన్న తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది. ఋషి ఏమని చెప్పాడంటే, ఆ తల్లి యొక్క ప్రభావం వలన ఈ జగత్తంతా ధరించబడుతోంది. ఆమె విష్ణుమాయా, ఆమె అనుగ్రహిస్తే విద్యను ప్రసాదిస్తుంది. విద్య అంటే బ్రహ్మ విద్య, జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కనుక మీరిద్దరూ కూడా వివేకాన్ని పొందిన వారిని ప్రవర్తించండి. ఆ తల్లి ప్రభావం వలననే లోకం మోహంలో పడుతూ ఉంటుంది. ఆ తల్లిని శరణు వేడండి. ఆమెను ఆరాధించినట్లయితే భోగం, స్వర్గం, మోక్షం కూడా ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సురధుడు మహర్షికి నమస్కారం చేసి, వివేకాన్ని పొందినవాడే, ఆయన వైరాగ్యాన్ని పొందాడు. ఎందుకంటే రాజ్యం పోయింది, అతి మమత చేత తాను బాధపడుతున్నాడు, కనుక తాను వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయాలి అనుకున్నాడు. వైశ్యుడు కూడా ఆయన వెంట తపస్సు చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక ఏమిటంటే జగజ్జన్ని దర్శించాలి అని. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అక్కడ వస్తువులు? ఏమున్నాయి ఆరాధన చేసే వాళ్ళకి ఏవో వస్తువులు ఉంటాయి ఆ సన్నిహితంగా. అక్కడ నదిలో ఉండేటువంటి ఇసుకతో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసుకుని వాళ్ళిద్దరూ అక్కడ తపస్సు ప్రారంభించారు. దేవి సూక్తాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ ఇసుకలోనే, ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని చేసి అక్కడే ఆరాధిస్తున్నారు. పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తర్పణాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, మనసుని స్వాధీనం చేసుకున్నారు, మనసుని దేవీమయం చేశారు. ఆ అమ్మగారి అమ్మవారికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇలాగా ఆరాధిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచాయి. అన్నాళ్ళు నియమంగా ఉన్నారన్నమాట. జగజ్జన్ని అనుగ్రహించింది, ఆమె ప్రత్యక్షమైంది. రాజా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుంది, నేను సంతోషించాను అంటే రాజుగారికి మంచి రాజ్యం కావాలనుంది, తృప్తి కలగలేదు. పూర్వం రాజ్యం చేస్తుంటే మధ్యలో పోయింది కదా, అందువలన మధ్యలో రాజ్యం తొలగిపోకుండా నేను రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు. శత్రువులందరూ కూడా మరి తొలగిపోవాలి అని కూడా కోరుకున్నాడు. వైశ్యునికి మాత్రం పూర్తి జ్ఞానం కలిగిపోయింది. ఆయన నాకు జ్ఞానం కావాలి, నాది నేను అనేటువంటి భావం తొలగిపోవాలి అంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి అని కోరుకున్నాడు. దేవి అన్నది, నాయనా తొందరలోనే నీ రాజ్యం నీకు లభిస్తుంది, శత్రువుల్ని నాశం చేస్తావు, అప్పుడు హాయిగా ఉంటావు. కొంతకాలం పరిపాలన చేశాక ఈ శరీరం వదిలాక రాబోయే జన్మలో నువ్వు వివస్వంతుని యొక్క కుమారుడు అవుతావు, అప్పుడు నిన్ను సావర్ణి అనే పేరుతో పిలుస్తారు. నువ్వు ఒక మనువు అవుతావు, మనువై చిరకాలం భూమి పైన ధర్మ పరిపాలన చేస్తావు అని చెప్పి వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యను కూడా వరం ఇచ్చింది, నాయనా నువ్వు జ్ఞానం కావాలి అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. అంటే జగజ్జన్య యొక్క ఆరాధన వలన భోగాలు కావలసిన వాళ్ళకి భోగాలు కలుగుతాయి, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇది విశేషం. మామూలుగా అయితే భోగం మోక్షం ఇవి రెండు కూడా పొందడానికి దారులు పరస్పర విరుద్ధాలు, రెండు ఒక చోట ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎందుకంటే భోగం కావలసిన వాళ్ళు భోగానుగుణమైన ప్రయత్నాలు చేస్తారు, మోక్షం కావలసిన వాళ్ళు సర్వసంగాలు వదులుకుని అహంకార మమకారాలు వదులుకుని సాధన చేస్తారు. కానీ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇక్కడ విశేషం. ఆ జగజ్జన్యని వాళ్ళు ప్రార్థన చేశారు, దేవు వలన వరాలని పొందారు. పొంది ఆ సురథుడనేటువంటి మహారాజు మళ్లీ జన్మలో సూర్యుని వలన పుట్టాడు, అంటే సూర్యుని యొక్క కుమారుడిగా పుట్టాడు. అప్పుడు అతడు సావర్ణి అనేటువంటి మను అయ్యాడు. చూడండి దేవి ఆరాధన వలన ఎంత ప్రయోజనం ఉన్నదో. ఆ జన్మలో రాజ్యాన్ని పొందాడు, భోగాలు అనుభవించాడు, మళ్లీ జన్మలో మనువుగా కూడా ఆవిర్భవించాడు. మరి ఆ వైశ్యుడో సాక్షాత్తు మోక్షమే పొందాడు, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. కనుక దేవీ ఆరాధన అనేది అన్ని విధాల అనుకూలించేది. శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు అనంటే, అమ్మ ఏ తప్పు చేసినా క్షమిస్తుంది, బయట వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావంటారు, అమ్మ మాత్రం అలా మనసులో పెట్టుకోదు. అందుకని జగదాధారమైన పరమాత్మను తల్లిగా ఆరాధించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. అమ్మలో ఉండేటువంటి ఆ ప్రేమభావాన్ని ఆ జగజ్జననిగా దర్శించినట్లయితే ఆ జగజ్జనని ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది అని. ఇలాగ ఆ తల్లి అనుగ్రహించి ఆమె అంతర్ధానాన్ని పొందింది. తర్వాత వీళ్ళు ఆ తల్లిని చాలా భక్తితో స్తోత్రం చేశారు, వరాన్ని పొందారు అనుకున్నట్టుగానే వాళ్లకు ఆ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పని దేవి యొక్క అవతారాన్ని మార్కండేయ పురాణంలో సంగ్రహంగా చెప్పారు. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించారు. దేవీ భాగవతంలో దేవి యొక్క అనేక అవతార గాథలు ఉన్నాయి, దేవికి చాలా అవతారాలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ అవతార గాథలు దేవి భాగవతంలో మనకు లభిస్తాయి, మరి మిగిలిన చోట్ల కొంచెం కొంచెంగా వర్ణన ఉంటుంది. కనుక ఆ జగజ్జన్ని ఆరాధించినట్లయితే ఇహం పరం అన్నీ లభిస్తాయి. దేవి భాగవతంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా ఆ తల్లి యొక్క ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనా పద్ధతుల్ని మనం అవలంబించినట్లయితే ఇహపరాలకు బెంగపడక్కర్లేదు. భారతీయులకు ఉండేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే ఇక్కడ ఈ కల్పంలోనే కాదు, అనేక కల్పాల్లో దేవి అవతరించింది. ఇప్పుడు మనకి నిన్న మొన్న భగవాన్ సత్యసాయిబాబా వారు అవతరించినట్లే ఎన్నోసార్లు ఇక్కడ భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల వలన మనకు నిత్య జీవితంతో పాటుగా భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వలన సాధన చేస్తాం. జీవితంలో మనం ఎలా అయితే ధనం కోసం, భోగాల కోసం ప్రయత్నం చేస్తామో, అలాగే భగవద్ అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా ఈ లోకంలో ఇబ్బందులు తొలగడం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేయడం వలన మనకు జీవితంలో అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే భావన కాకుండా ఆయన ఉన్నాడు, మన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం వస్తుంది, అనుభూతి వస్తుంది. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే ఈ మార్కండేయ పురాణంలోనే ఆ తల్లిని గురించి ఇలా ప్రార్థించారు. దుర్గే స్మృతా హరసి దుఃఖమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా దుర్గమ్మ, నిన్ను స్మరిస్తే సకల ప్రాణులకు దుఃఖాన్ని తొలగిస్తావు. సామాన్యంగా దుఃఖంతో ఉన్నవాళ్ళు దుఃఖాన్ని తొలగడం కోసం, బాధలు తొలగడం కోసం ఆ దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. కనుక దుర్గే స్మృతాహరసి, ఆమెను స్మరిస్తేనే చాలు, ఆమె దుఃఖాలని తొలగిస్తుంది. అయితే కొందరు అనుకుంటారు, ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగడం కోసం భగవంతుడిని ఆరాధించాలి అని. అంతేకాదు, స్వస్థంగా ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తే వాళ్లకు మిక్కిలి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇది చాలా కష్టమైంది. ఇహలోకంలో కష్టాలు తీరడం అనేది ఎంత పెద్ద గొప్ప విషయం కాదు. అతిసూక్ష్మమైన బుద్ధిలో మార్పు వచ్చి, మంచి ఆలోచనలు వచ్చి, మంచి ప్రవర్తన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసురులు కూడా తపస్సు చేశారు, మనకంటే చాలా ఎక్కువ తపస్సు చేశారు, ఎక్కువ ప్రయోజనాలని సాధించారు, కానీ సద్బుద్ధిని వాళ్ళు పొందలేకపోయారు. కనుక సద్బుద్ధి కావాలి అనే సంకల్పంతో, స్వస్థమైన మనస్సుతో ఏ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే ఆ తల్లిని ఆరాధిస్తే ఏం చేస్తుంది, అతి శుభమైన మనస్సును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మనకు లోకానికి మేలు కలిగించేవి. అలాంటి ఆలోచనలు వచ్చి వాటి ఆచరణలో పెడితే ఎంత లాభం చెప్పండి. అంతేకాదు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు కొందరు, దుఃఖాలతో బాధపడేవాళ్ళు కొందరు, రోగాలతో బాధపడేవాళ్ళు కొందరు, చాలా ఉన్నారు కదా. ఆ తల్లి బాధతో ఉండేవాళ్ళు అమ్మా తల్లి అనుగ్రహించు అని ప్రార్థిస్తే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎందుకని అలా చేస్తుంది, తల్లి కనుక తల్లి పిల్లల్ని ఎలా రక్షించాలి అని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆమె చెప్పిన మాట కనుక, ఆమెనే పట్టించుకోక, ఆమెనే అనాథాశ్రమంలో చేర్చేటువంటి ఒక దుస్థితి ఈ కాలంలో ఉంది. అందుకని అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలనే పేరుతో. అదో తప్పుగా అనిపించట్లా, ఏ తల్లిని ఇంట్లో పెట్టుకుని దేవతలే ఆరాధిస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందో, అటువంటి దేవతామూర్తి వంటి తల్లిని అనాథాశ్రమంలో చేర్చి వృద్ధాశ్రమంలో ఉందని ఇప్పుడు వారానికో రెండు వారాలకు ఒకసారి చూసొచ్చే కాలం వచ్చింది. చాలా దురదృష్టం, ఈ దేశంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వేదం చెప్పింది, ఏమని, తల్లిని దేవతగా ఆరాధించండి. వేదం స్పష్టంగా చెప్పింది, తండ్రిని దేవతగా ఆరాధించండి, గురువుని దేవతగా ఆరాధించండి, అతిథిని దేవతగా ఆరాధించండి అని చెప్పింది. ఆ చెప్పడం వలన మనకి స్కూళ్లలో బోర్డుల పైన అవి రాసి పసితనులను నేర్పేవారు. అటువంటిది అవన్నీ పోయి ఆరాధించడం మాట దేవుడు అరుగు, తిండి పెట్టడం కూడా బరువు అనుకుని వృద్ధాశ్రమంలో చేర్చడం ఏంటి, చాలా తప్పు కదా. కనుక అలా ఆరాధించవలసినటువంటి తల్లిని ఆరాధించాలి. జగజ్జన్య మాట, జగజ్జన్య విషయం ఏమిటి, ఆమె ఏం చేస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. ఎందుకంటే తల్లి కనుక ఆమె తప్ప ఇంకెవరికి దయాభావం ఉంటుంది. కనుక దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మేలు కలిగించాలి అని చెప్పని కరగిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఆ కరగిపోయిన ఆర్ద్రమైన మనస్సుతో లోకాన్ని ఉపకరిస్తుంది. అటువంటి ఆ జగజ్జన్యకి శిరస అభివాదనం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైరాం.
2: ఈ కార్యక్రమంపై మన శ్రోతల అభిప్రాయాలను కూడా అడుగుదాం గణేష్. మీరు మాకు listener@radiosai.org కి మీ అభిప్రాయాలను రాసి పంపించగలరు. సాయిరామ్.

స్వామివారి దివ్య సమక్షంలో జరుపబడే పండుగలలో దసరా పండుగ చాలా ముఖ్యమైనది. స్వామిని సాయిమాతగా భక్తులు తలవడం చేత దేవీ నవరాత్రులు మహోజ్వలంగా పుట్టపర్తిలో జరపడం ఆచారంగా వస్తున్నది. పాత మందిరం కాలం నుండి దసరా 10 రోజులు కన్నుల పండుగగా భక్తులు జరుపుతూ వచ్చేవారు. దసరా పండుగకు చాలా రోజులు ముందుగానే భక్తులు పుట్టపర్తిని చేరుకునేవారు. బెంగళూరు నుండి బుట్టలు బుట్టలు రకరకాల పువ్వులు గుట్టలు గుట్టలుగా వచ్చి పుట్టపర్తిలో పడేవి. భక్తులు పాత మందిరాన్ని రంగుల ముగ్గులతోనూ అరటి కొబ్బరి మామిడి తోరణాలతోనూ చక్కగా అలంకరించేవారు. రోజుకో రకమైన పూల పల్లకి ఉయ్యాల ఆసనము భక్తులు ఆనందంగా అలంకరించేవారు. పెట్రోమాక్స్ లైట్లు డైనమో లైట్లతో మందిరం జగజ్జేగీయమానంగా వెలిగిపోతుంది. స్వామిని నవరాత్రులలో నవదుర్గలుగా మంచి మంచి చీనీ చీనాంబరాలతోనూ బంగారు ఆభరణాలతోనూ వివిధ పూలదండలతోనూ అలంకరించేవారు. స్వామి కాళ్లకు పసుపు కుంకుమలు దండిగా పూసేవారు. స్వామి పాదాలు సదా బంగారు పసుపు రంగులో ధగధగాయమానంగా ఉండేవి. పండుగకు రాజులు రాణులు జమీందారులు తమ అత్యంత ప్రత్యేకమైన ఆభరణ

ధరించేవారు. కొన్ని సందర్భాలలో అమ్మవారిగా కిరీటం కూడా ధరించేవారు. రోజు రోజంతా సంబరమే సంబరం. ఈ 10 రోజులు పండుగకు వచ్చిన వారందరికీ మిఠాయిలతోనూ విందు భోజనం. సావిత్రమ్మ, బుజ్జమ్మ మొదలైన భక్తులు కలిసి పెద్ద ఎత్తున వంటకాలు

స్వామివారి ఉత్సవం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి జనం దండోపదండాలుగా వచ్చేవారు. నవరాత్రి 10 రోజులు 10 రకాలుగా పూల పల్లకిని మనోహరంగా రకరకాల పువ్వులతో అలంకరించేవారు. హంసతూలికా తల్పము, సప్తాశ్వ సహిత సూర్యరథము, నాట్యమయూరి, విష్ణు చక్రము, గరుడ వాహనము, హంస పరివేష్టిత ఓంకారము, ఆదిశేషుడు, అష్టదళ పద్మంగా పల్లకీని శోభాయమానంగా భక్తులు అలంకరించేవారు. స్వామి ప్రతిదినం నయన మనోహరంగా

వంపులు తిరిగిన శిరోజ కిరీటముపై ముఖ పద్మాన్ని కొంచెం కొంచెం మరుగుపరుస్తూ పలు రంగుల మేలి ముసుగులను ధరించి సిగ్గులు ఒలకపోస్తూ పూల పల్లకిని అధిరోహించారు. దృఢకాయులు స్వామి అధిష్ఠించిన పల్లకీ తేరును భుజాలకు ఎత్తుకుని ఊరేగింపుకు బయలుదీసేవారు. ముందు మంగళ వాయిద్యాలు, తర్వాత భజన గాయకులు నడిచేవారు. స్వామి పల్లకీ ముందు నడిచేవారు స్వామిని చూస్తూ వెనకకు నడుస్తూ వెళ్లేవారు. ఎత్తు పల్లాలలో పడిపోకుండా స్వామి వారికి దారి తెలుస్తూ ఉండేవారు. స్వామి పల్లకీ వెనుక

మర్దినిగా రావణాంతకుడైన రామభద్రుడిగా పూలరథంపై నిలబడి స్వామి రెండు మూడు బాణాలు ఎత్తిపెట్టి జమ్మి చెట్టుపై వదిలేవారు. భక్తులు కరతాళ ధ్వనులతోనూ జయకారాలతోనూ

అంగాలుగా వివిధ వేద పారాయణలు, శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం, శ్రీ భాష్యాది గ్రంథ పఠనములు, సూర్య నమస్కారములు జరపబడినాయి. ప్రతిరోజు సాయంకాలం విత్వగోష్ఠి స్వామి సమక్షంలో పండిత వర్యులు సాధించారు. వేదానికి సంబంధించిన

భక్తులను అమృత వీక్షణాలతో అనుగ్రహిస్తూ కార్యక్రమాన్ని ఆనందదాయకంగా నిర్వహించారు. వేద ఘనాపాఠీలు వేద సూక్తాలతో స్వామిని కీర్తించగా పండిత మన్యులు తమ కవితాగానంతో స్వామిని ఆహ్లాదపరిచారు. భక్తులు రెప్పవాల్చగా స్వామిని తనివి

కళ్ళరములతో ప్రత్యేకమైన సంహారములు చూపబడ్డాయి. స్వామి వాటితో పాటు బంగారు పుష్పాలను మంత్రాక్షతలను సృష్టించి స్వయంగా యజ్ఞకుండ

కూచిపూడి భామాకలాపం నాట్యము భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. దసరా పండుగలలో స్వామివారి దివ్యోపన్యాసాలు ముఖ్య ఆకర్షణీయంగా ఉంది. స్వామి జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను

விஜயதசமி நாடு வேத புருஷ ஞான யஜ்ஞ சப்தாகம் பரிதமாப்பிய பூர்ணாகுதி மகோத்சவங்க அந்தமேனி ஆஜ்யந்தோனும் ஆகுதிலத்தோனும் ராஜ்வல்ய மானங்க பிரகாசிச்சே அக்னிகுண்டல்லோ స్వామి వేద పురుషుడుగా వేదికను అలంకరించి ఉండగా స్వామి ప్రసాదించిన బహుమతులతో పూర్ణాహుతి జరిగింది. అప్పుడు మంగళనాదాలు వేద పఠనాలు

ప్రతి క్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవద్ అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 5వ భాగం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతసహస్ర నమస్సు మాంజలు అర్పించుకుంటూ ఈనాటి అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నది సాయి స్వప్న, లలితాసాయి దగ్గుపాటి, గణేష్. ఇంత చక్కటి పాట విన్నాక లలిత, మనకి ఆ స్వామి దర్శనం కళ్ల ముందే కదులుతున్నట్టు ఉన్నది కదా. అసలు స్వామిని నడిచొస్తున్నట్టు ఆ స్వామి యొక్క గుణగణాలు వర్ణిస్తూ పాడుతూ ఉంటే కళ్ల ముందే వెదులుతున్నట్టు అనిపిస్తున్నది. అసలు భగవంతుడైనా మన దగ్గరికి ఇంత సులభంగా వచ్చేసాడా, మనకు దర్శనం ఇచ్చాడా అన్నంత
1: ఆనందం
0: ఉప్పొంగిపోతున్నది అనమాట. అసలు ఒక్కొక్కసారి మనకు చాలా సార్లు అనిపిస్తుంది, మనం భగవంతుడి కన్నా మన స్వామి అని మనం అనుకుంటూ భగవంతుడు అన్నది మర్చిపోతూ ఉంటాం ఏమో అనిపిస్తూ ఉంటుంది. స్వామి కూడా అదే చెప్పారు కదా, ఈ మనం అనుకుంటున్న ఈ అవతార పరంపర చూసుకుంటే అవతారాలు మానవాకారంలో వచ్చాయి. ముందు ముందు అంటే మొదట్లో మత్స్య కూర్మ అలాగా ఉన్నప్పటికీ ఈ కలియుగ అవతారాలు ఏవి చూసుకున్నప్పటికీ షిర్డి సాయి, సత్యసాయి, అంతకు ముందు త్రేతలోని వాటిలో మానవాకారం తీసుకుని వచ్చారు. చాలా మంది అడిగారు భగవంతుడు మరి మానవాకారంలో వస్తే మనిషిని మనం భ్రమించి ఇందులో మాయలో పడిపోయి భగవంతుడా మానవుడా అని సంశయంలో ఉండిపోతున్నాం కదా అంటే స్వామి చెప్పారు, మీకు భగవత్ తత్వాన్ని అర్థం చెయ్యాలి అంటే మీలాగే నేను రావాలి అన్నారు స్వామి. నేను వేరే ఏదో రూపం తీసుకొని వచ్చాను అనుకోండి, మీరు నన్ను అర్థం చేసుకోరు, ఇంకేదో అని భయపడి దూరం వెళ్ళిపోతారు. మీలాగే మాట్లాడుతూ, మీలాగే అన్ని పనులు చేస్తూ, మీతో ఆడి పాడి చేస్తూ ఉంటే అప్పుడు మీకు నా మీద నమ్మకం కలిగి నేనే భగవంతుడిని అన్న దీనికి వస్తారు అని. ఎందుకంటే మనం అనుకున్నట్టు భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, గుణాలు లేవు, నిర్గుణ పరబ్రహ్మం అని చెప్పుకుంటున్నాం. ఆ పరబ్రహ్మాన్ని మనకు అర్థమైన రీతిలోని మనకు తెలియజేయాలి అంటే మనలాంటి రూపంలోనే రావాలి, మనకు అర్థమైనట్టు మనతో ఉండాలి అని స్వామి తన అవతారం యొక్క విశిష్టతను చెప్తే చాలాసార్లు మనకు తెలిసిందే. మరి ఇలా సాకారంగా వచ్చి మన నిర్గుణ పరబ్రహ్మ తత్వం ఇప్పుడు నడిపిస్తున్న ఈ అవతారాలు ఆ సందేశాన్ని మనం గాని తీసుకుంటే ఎలాగ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మనిషిగా పుట్టినందుకు సాధన చేసి మనం మాధవులం మనుషులం కాదు అన్న తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ సాధన గురించి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో చెప్తున్నారనమాట. ఆ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం.
2: తప్పకుండా.
0: క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త అసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భి రవాప్యతే. అంటే ఏం చెప్తున్నారంటే, ఈ సాధనలోని డైరెక్ట్ గా నిర్గుణ పరబ్రహ్మ తత్వమే భగవంతుడు అని మొదలు పెట్టేస్తే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ ఇంద్రియాలకి పట్టని ఇంద్రియాలతో మనం తెలుసుకోలేని నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం మనసులో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఆ తెలుసుకోవాలనుకుంటున్నది ఈ సాధన చాలా కష్టం. ఈ క్లేశ అంటే కష్టంతో కూడింది అధికతరం, అది కూడా కొంచెంగా చాలా కష్టం అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ అవ్యక్తం కాని పరబ్రహ్మ తత్వం అంటే ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, దాని యాపిల్ అంటే దానికి ఒక రూపం నామం ఉంటుంది, మనం చెప్తే మైండ్ లో తడుతుంది, తర్వాత దాన్ని తెచ్చి చూపిస్తే టచ్ లో తెలుస్తుంది. అలా స్పర్శకి తెలియంది, కంటికి కనిపించింది, దేనికి అందని ఇంద్రియాలకు అందని వస్తువు నిర్గుణ పరబ్రహ్మ తత్వం. దాని మీద తెలుసుకోవడానికి ఈ ఇంద్రియానికి దేహాభిమానంతో ఉండిపోయి ఉన్న మనకి ఈ మనస్సు ఏంటంటే ఈ దేహం రూపము నామంతో ఉండిపోయింది, దీనికి ఎలాగ అర్థమవుతుంది, దాన్ని అర్థం చేసుకుని డైరెక్ట్ గా అది తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నారనమాట. అందుకు ఎంతో సాధన చెయ్యాలి అంటూ దానికోసం దేహాభిమానం వదులుకొని చిత్తశుద్ధి చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటూ ఈ సాధనలోని సగుణోపాసన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవచ్చు అంటూ చెప్తున్నారనమాట.
2: చాలా బాగుంది స్వప్నక్క, మీరు చెప్తుంటే తపోవనంలో మనం పారాయణ గ్రంథం సత్యసాయి భగవాన్ అని పారాయణ గ్రంథంలో ఈ విషయమై ఒక చక్కని అంశం మనకి చెప్పబడింది. మనకి వేదాల్లో చెప్పినట్టు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కృతశ్చనేతి. అంటే మనసుతో సహా వాక్కులు ఇతర ఇంద్రియా శక్తులు అన్ని ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అలాంటి ఇంద్రియ జ్ఞానానికి అతీతుడైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక విద్వాంసుడు సాక్షాత్కరించుకుని ఆనందాన్ని పొందుతున్నాడంట. ఆత్మతత్వం అంటే ఆ పరబ్రహ్మతత్వము, ఆ వాక్కునికి మనస్సుకు ఏమాత్రం అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని స్వామి ఎంతో అందమైన ఒక చక్కని ఉదాహరణతో ఇలా వివరిస్తున్నారన్నమాట. సీతారామ లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆనాటి సాంప్రదాయాన్ని పురస్కరించుకుని ఋషిపత్నులు వేరుగా ఋషులు వేరుగా కూర్చున్నారన్నమాట. మన సాయి కులవన్ సభామండపంలో ఎలా కూర్చుంటామో అదే విధంగా సరే ఈ కాలంలో వలె మరి కలిసిమెలిసి కూర్చోకుండా సీతారామ లక్ష్మణులు అక్కడికి వెళ్లిన తర్వాత సీతమ్మ ఋషిపత్నులతో కూర్చున్నది, రామలక్ష్మణులు ఋషులతో పాటు కూర్చున్నారన్నమాట. రాముడు లక్ష్మణుడు తాపస వేషధారులై ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో ఒకరిగా అయిపోయారు. వాళ్ళు కేవలం వేషం చేతే కాకుండా ఆ తేజం, ఆ తేజస్సు, ఆ వర్చస్సు వారిలో ఆ విధంగా ప్రజ్వరిల్లుతోంది. సో గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంది, ఎవరు ఋషులు ఎవరు రామలక్ష్మణులు అనే సంశయం వచ్చేసింది చూస్తున్న వాళ్ళందరికీ. యువతల వైపు సీతమ్మ వారు ఋషిపత్నులతో కూర్చున్నప్పుడు ఆ సంభాషణ జరుగుతూ ఉండగా ఋషిపత్నులు సీతమ్మ వారిని అడుగుతారంట, వారిలో మీ వారెవరు అని. మరి అప్పటి రోజుల్లో ఒక భార్య తన భర్తని వేలెత్తి చూపించి ఈయన నావాడు అని ఎప్పుడు చూపించారంట. అప్పట్లో సాంప్రదాయం అంత కట్టుదిట్టంగా ఉండేది ఆ ధర్మం పాటించే ఆ రోజుల్లోని. మరి సీతమ్మ వారు ఎలాగ వారికి నా పతిని చూపించాలి అన్న ఆలోచనలో ఒక్కొక్కరిని ఈ ఋషిపత్నులు చూపిస్తున్నారంట, ఆయన మీ వారా, ఆయన మీ వారా, ఆయన మీ వారా అంటూ ఉంటే ఒక్కొక్క దాన్ని ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అంటూ స్వామి చక్కగా ఈ విషయాన్ని చాలా విపులంగా చెప్తూ నేతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ చివరికి రాముడు ఒక్కడే మిగులుతాడనమాట. సో వాళ్ళ ఋషిపత్నులందరూ ఆయన మీ వారు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి వైపు చూపించేసరికి ఆమె మౌనంగా ఉండిపోయి తలదించుకుంటుందన్నమాట. సో మరి ఇదే స్వామి మన ఆధ్యాత్మికతతో కంపేర్ చేస్తూ భగవంతుడితో మనం ఎప్పుడైతే ముఖాముఖి ఎదురవుతామో, మనకెప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడో అప్పుడు మనకి ఇంకా మాటలుండవు. అంటే అతన్ని వర్ణించడానికి గాని అతని గుణగణాలు తెలపటానికి గాని మనకి మాటలు రావని స్వామి చెప్పారన్నమాట.
0: చాలా బాగుంది గణేష్. ఎలాగైతే సాక్షాత్తు సాకార రూపమైన భగవంతుడిని వర్ణించలేము, అదే కష్టమవుతుంటే ఆ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఇంకా మనం ఎలాగ పట్టుకోగలము, ఎలాగ చేయగలం అన్నది అంటే కష్టం గాని అసాధ్యం కాదు అని స్వామి చెప్తున్నారు. దీనికోసం సాకారంగా ఈ రూపనామాలతో భగవంతుడిని ముందు పూజించడం ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడే అది ఈజీ అవుతుంది. ఎందుకు చెప్తున్నారంటే ఒక క్షేత్రాన్ని మనం శుద్ధి చేయకుండా విత్తనం నాటితే లాభం లేదు, దాని నుంచి మనం పంటని
2: పొందలేం.
0: అలాగే పునాది గట్టిగా లేకుండా మనం మేడలు కడదామని ప్రయత్నం చేస్తే అది నిలవదు కూడా. అలాగే ముందు మనం దేహాభిమానంతో ఉన్నాము, ఈ శరీరం నాది అనుకుంటూ ఇంద్రియాలకి మనసుకి లోబడి ఉన్నాం కాబట్టి ఈ మనసుతో పట్టుకోగలిగేది ముందు పట్టుకుని దాన్ని పట్టుకుని ఆ మనస్సుని పక్కన పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం నిర్గుణ తత్వానికి వెళ్తాం. కాబట్టి ముందు వీటికి మనకి మన ఉన్నది మనం దేనిలో ఉన్నామో దాంతో ఉపయోగించుకుంటూ ముందు వెళ్లమని స్వామి చెప్తున్నారు. ఈ హృదయంలో ఈ దేహాభిమానం ఉన్నప్పుడు ఆ బ్రహ్మం అనే నిర్గుణ తత్వాన్ని నిలుపుకోలేమన్నమాట. ఇప్పుడు కుండ అంటే మీరు ఊహించుకోండి అంటే ఊహించుకోగలరు, మనసు పట్టుకోగలదు. అలాగే మైకు అంటే మీరు చూసిన రూపాన్ని బట్టి పట్టుకోగలరు. నేను ఇప్పుడు ఏమో నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మను పట్టుకోండి అన్నాను, ఎలా పట్టుకుంటాం తెలియదు. కాబట్టి ముందుగా దాని రూపం నామంతో పట్టుకుంటూ వెళ్తే అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట. ఈ పద్ధతులు వెళ్తున్నప్పుడు అంటే ఈ సగుణోపాసన ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే మనం చిన్నప్పుడు దస్తూరి హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, ఫోర్ రూల్ మీద డైరెక్ట్ గా రాయమంటే మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తాయి, ఏ సరిగ్గా రాయడం రాదు, ఆ సరిగ్గా రాయడం రాదు. అలా ఫోర్ రూల్ మీద రాస్తాం, పైన ఏం టచ్ అవ్వాలి, కింద ఏం టచ్ అవ్వాలి అలా అనుకుంటూ. అలాగే డబుల్ రూల్కి వెళ్తాం, సింగిల్ రూల్ లో రాస్తాం. ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత ఏ పేపర్ మీదైనా ఎక్కడైనా గోడ మీదైనా సరే చక్కగా అందంగా రాయగలుగుతాం. అప్పుడు దానికి ఆధారం అక్కర్లేదు. అలాగే మనం ముందు రూపనామాలతోటి దేవీ దేవతల రూపాల్లో మనం కొలుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఆ రూపం నామం విడిచిపెట్టినా సరే ఆ తత్వం అర్థమవుతుంది అప్పుడు. సో రూపనామం వెళ్ళిపోయినా ఆ తత్వాన్ని మనం అనుభవిస్తూ ఆనందంలో నిర్గుణ తత్వాన్ని చేరుకోవచ్చు, అందులోనే మనం లీనమైపోవచ్చు అని తెలుసుకోవచ్చు అనమాట. అందుకు ఈ సగుణోపాసన ద్వారా మనం చేయగలం అని చెప్తూ వచ్చారు.
1: భగవంతుడు ఏ అవతారంలో చెప్పినా కూడా ఒకటే చెప్తారు స్వప్న. మీరిప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక బిడ్డను పిలిచి ఒక వస్తువు ఉంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందో నేను నీకు చెప్పలేను, వెళ్లి దాన్ని తీసుకురా అన్నట్టుందన్నమాట. సో నిర్గుణోపాసన అంటే బహుశా అలాగే ఉంటుందేమో. అందుకనే స్వామి మనకి దాన్ని సులభతరం చేయడం కోసం ఎన్నో మార్గాల్ని ఉపదేశించారు. మీరు అన్నట్టు ముందుగా రూపనామాలతో ఆరాధించి ఆ తరువాత ఏ రూపమైనా ఏ నామమైనా ఆయనే అనే స్థాయికి వెళ్లి ఆ తరువాత అసలు రూపనామాలే లేవు, ఉన్నది ఒకటే ఒకటే తత్వం అనే స్థాయికి మనల్ని తీసుకువెళ్లడం కోసం స్వామి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేశారనిపిస్తుంది. షిరిడి అవతారంలో కూడా సాయిబాబా మన బాబా వారు ఎన్నో రకాల మార్గాల్ని ఉపదేశించారనమాట తమ భక్తులకి. ఎవరికి ఏది మంచిది అనేది, బిడ్డకి ఏది సూట్ అవుతుంది, ఏది ఎలా చెప్తే త్వరగా అర్థమవుతుంది అనేది తల్లికొక్కరికే తెలుస్తుంది. మరి అలా జగజ్జనని సాయిమాత తన బిడ్డలందరికీ వారి వారి అభిరుచిని బట్టి, అలాగే వారి వారి స్థాయిని బట్టి, వారు ఉన్న స్థాయిని బట్టి వారి అభ్యున్నతి కోసం ఎన్నో మార్గాలను ఉపదేశించడం జరిగింది. కొంతమందికి బాబా వారు తమ నామస్మరణ ఒక్కటి చేస్తే చాలని చెప్పేవారు. నీవు కేవలం నా నామాన్ని జ్ఞాపకం ఉంచుకో, అది సరిపోతుంది అని చెప్పేవారు. ఇంకా కొంతమందికి శ్రవణమే చాలని చెప్పేవారు. నువ్వు వెళ్లి ఎవరైనా సత్కథా కాలక్షేపం జరుగుతున్న చోట కూర్చుని ఆ శ్రవణం చేస్తే సరిపోతుందని, మననం చేసుకోమని చెప్పేవారు. కొంచెం మందికి తమ లీలలని ఎప్పుడు పాడుతూ ఉండమని చెప్పేవారు. మరి మన స్వామి కూడా అంతే కదా, రోజు రెండు పూట్ల మన చేత భజన చేయిస్తున్నారు. లీలాగానం, నామ సంకీర్తనం ఇవన్నీ మన స్వామి కూడా చేయిస్తున్నారు. ఇంకొంతమందికి పాద పూజ, కొంతమందికి ఎన్నో పవిత్ర గ్రంథాలని గ్రంథపఠనం చేయమని చెప్పేవారు. ఆధ్యాత్మిక రామాయణం, అలాగే భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, ఉపనిషత్తులు, ఇలా వారి వారి స్థాయిని బట్టి వారికి అర్థమయ్యేది వారిని పారాయణ చేసుకోమని చెప్పేవారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తొస్తోంది. బీవీ దేవ్ గారని ఒక భక్తులు స్వామికి, బాబాకి. వారు వచ్చినప్పుడు వారు బాబా దగ్గరికి రావడమే కొద్దిగా వయసు మీరిన తర్వాత వచ్చారనమాట. వచ్చినప్పుడు బాబా వారికి నువ్వు జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి అని చెప్పారనమాట. చెప్పి వదిలేయలేదు. ఆయన చెప్పి వదిలేస్తే మరి తల్లి ఎలా అవుతుంది, బిడ్డ ఎంత మటుకు నేర్చుకుందనేది కూడా చూసుకుంటారు కదా. ఒక కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక రెండు మూడు నెలలు గడిచిన తర్వాత వారికి ఒక స్వప్నంలో అంటే కలలో దర్శనమిచ్చి బాబా అడిగారట, జ్ఞానేశ్వరి పారాయణ చేస్తున్నావా? అంటే స్వామి చేస్తున్నాను, కానీ నాకంతగా మనసు కుదరట్లేదు, దాని మీద కేంద్రీకరించలేకపోతున్నాను అని దేవుగారు చెప్పారట. ఇదంతా కలలో జరుగుతోందనమాట. అయితే అప్పుడు బాబా, అవును నువ్వు సరి అయిన ధ్యాసతో చేయటం లేదు, శ్రద్ధగా చేయాలి, అందుకని నా ఎదురుగుండా కూర్చుని చదువు అని చెప్పారు. ఏం చదవమంటారు అంటే ఫలానా చాప్టర్ చదువు అని బాబా చెప్పడం, వారు అది తీసి చదవడం మొదలుపెట్టారు. ఇంకా ఆ రోజు నుంచి వారికి మంచి శ్రద్ధ కుదిరి చక్కగా పారాయణ చేసుకోగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, చెయ్యమని చెప్పి వదిలేయడం లేదు, ఎలా చేస్తున్నాము, ఎంత మటుకు నేర్చుకున్నాం అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే ఉంటారు. కొంతమందికి స్వయంగా చెప్తారు, కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్తారు. ఒకసారి అయితే ఒక భక్తుడు హఠయోగం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయనకి స్వప్నంలో కనిపించి వద్దు నువ్వు ఆపేయి అని కూడా చెప్పారట. గురుబ్రహ్మ మంత్రానికి సరి అయిన అర్థాన్ని, ఇలా అన్నింటినీ బాబా తనకి తన భక్తులకి ఇదర్ ఫిజికల్ గా గానీ లేదు స్వప్నం ద్వారా గాని చెప్పి, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బాబు ఇది సరి అయిన మార్గం అని చెప్పడమే కాకుండా, ఆ మార్గంలో మన ఉన్నతి ఎంత మటుకు ఉంది అనేది తెలుసుకోవడమే కాకుండా, మనం ఒకవేళ మార్గం తప్పి అటు ఇటు తడబడుతూ అడుగులు వేస్తున్నా కూడా మళ్లీ మనల్ని మన మార్గంలోకి తీసుకొచ్చి నిలబెట్టడం కూడా భగవంతుడు తన బాధ్యతగా తీసుకుని చేస్తూనే వస్తున్నారు.
2: చాలా బాగుంది అక్క. ఇదంతా చెప్తుంటే అక్క, ఈ సగుణోపాసన నిర్గుణోపాసన, ఈ సగుణోపాసన నిర్గుణోపాసన ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. స్వామి ఎప్పుడు చెప్తారు భగవంతుడు నిరాకారుడు, ఆ నిరాకారుడైన పరబ్రహ్మతత్వము ఇలా ఆకారం దాల్చి మీ మధ్యలో తిరుగాడడానికి వచ్చింది. ఎందుకంటే మనకి అనువైన రీతిలో మనకి అర్థమయ్యే విధంగా మనతో పాటు కలిసిమెలిసి ఉంటేనే గాని మనకి అర్థమయ్యే స్థాయి కాదు మంది అని స్వామి గ్రహించి చెప్తున్నారు. అంటే భగవంతుడిని మనం స్వామి ఇప్పుడు అంటారు కదా, ఒక విగ్రహాన్ని దైవంగా భావించండి కానీ దైవాన్ని విగ్రహ రూపంగా ఆ స్థాయికి దించేకండి అని స్వామి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మన స్థాయిని మెల్లమెల్లగా స్వామి పెంచుతున్నారన్నమాట. ఉదాహరణకి మనం ప్రశాంతిలయం ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనకి మొట్టమొదటిగా కనిపించేది ఆలయాలు. మొట్టమొదట వినాయకుడు కనిపిస్తాడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత ఆ నాగులు అవన్నీ కనిపిస్తాయి, తర్వాత గాయత్రీమాత, అన్ని దేవతామూర్తులు చుట్టూ స్వామి అరేంజ్ చేసి పెట్టారు. మధ్యలో మన స్వామి, అన్నిటికీ మూలమైన మన సాక్షాత్ సర్వదేవత అతీత స్వరూపులు అక్కడ ఉన్నారు. స్వామి అనుకుంటే నిర్గుణ పరబ్రహ్మ తత్వమే అనుకుంటే, నిరాకారుడుగానే భగవంతుణ్ణి పూజించాలి అనుకుంటే ఇవేమీ పెట్టుండేవాళ్ళు కాదు. దీనికి ఒక చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచన స్వామి చేసి ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఒక మనలో ఒకటిగా భావిస్తూ మనకి అనువైన రీతిలో మనం మాట్లాడుకునే రీతిలో, అప్పుడు మనం కిందటి ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం స్వప్నక, భగవంతుణ్ణి ఒక ఓల్డ్ ఫ్రెండ్ గా మనం భావించాలని. అంటే మనం రిలేట్ చేసుకుంటూ నాకు ఇది ప్రాబ్లము, నాకు ఇది కావాలి అని ఒక ఫస్ట్ ఒక రిలేషన్ ఏర్పరచుకోవాలి. సన్నిహితత్వం అంటే మనం నవవిధ భక్తి మార్గాల్లోని మనం స్టెప్ బై స్టెప్, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, సఖ్యం, ఆత్మ నివేదనంకి ఎప్పుడు వెళ్తున్నాము, ఆ భగవంతునితో ఆ క్లోజ్నెస్, ఆ సామీప్యము అదంతా వచ్చిన తర్వాతే ఫైనల్ గా సాయుధ్యానికి వెళ్తున్నాం. సో మరి అంత స్థాయికి భగవంతుడు తీసుకువెళ్తున్నాడు అంటే వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే మనం చెప్పాలి. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా స్వామి మేము చేసే ఎన్నో కార్యక్రమాలని చాలా ప్రోత్సహించేవారు. ఇప్పుడు తపోవనం పారాయణం కానివ్వండి, షిరిడి సాయి సచ్చరిత పారాయణం, ప్రతి దాన్ని స్వామి ఏమాత్రం తోసిపుచ్చకుండా అన్నిటినీ ఎంకరేజ్ చేసేవారు. ఎందుకంటే స్వామి ఎంత సింపుల్ గాడ్ అంటే మనం ఏ చిన్న పని చేసినా దాని నుంచి భగవంతుణ్ణి ఎలా పొందాలి అన్న దారి చూపిస్తారు మనకి. సో హీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. సో ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా భగవంతుణ్ణి పొందొచ్చు అన్న ధైర్యం మనకి స్వామి దీనివల్ల ఇచ్చారు. అంటే సగుణం నిర్గుణం రెండూ ఒకే గమ్యానికి మనం చేరుస్తుంది, కానీ సాధన స్థాయిని బట్టి దాన్ని ఎవరికి ఎలాగివ్వాలనేది స్వామి నిర్ణయిస్తారనేది నా ఉద్దేశం.
1: చాలా బాగా చెప్పారు గణేష్. భగవంతుడు మనం ఇప్పుడే అనుకున్నట్టు మనకి దేని మీద శ్రద్ధ ఉంది, మనకి ఏ రూపం మీద భక్తి ఉంది అనేది చూసుకుని అదే రూపనామాల్లో మన నుంచి పూజలు అందుకుంటూ ఉంటారు. ఆయనకి మనం ఎవరిని పూజిస్తున్నాము, ఎవరిని ప్రేమిస్తున్నాము, ఎవరి మీద భక్తి కుదిరింది అనే దాంతో పెద్దగా సంబంధం లేదు. ఏదో ఒక శ్రద్ధ అనేది ఏదో ఒక విషయం మీద ఉండాలి, అదే మనల్ని తత్వానికి దగ్గరగా చేరుస్తుందని. ఇది ఈ విషయం మనకి షిరిడి సాయి అవతారంలో కూడా ఒక చిన్న సంఘటనలో కనిపిస్తుంది స్వప్న. మేఘశ్యాముడు గురించి మనం చెప్పుకున్నాము, మేఘ అనే ఆయన వచ్చి బాబా దగ్గర ఇంకా షిరిడిలోనే నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు అని. ఆయన శివభక్తుడని కూడా మనం ముందుగానే అనుకున్నాము. మరి ఆయన భక్తికి బాబా ఇచ్చిన బహుమతి అనుకోండి, లేదు ఆ భక్తిని నేను స్వీకరించాను అనే ఎక్నాలెడ్జ్మెంట్ అనుకోండి, ఏదైనా ఎలా అనుకున్నా కూడా, ఒకరోజు బాబా మేఘశ్యాముణ్ణి పిలిచి, మేఘ శివుడు వస్తున్నాడు, త్రిశూలాన్ని రాయి గోడ మీద అని చెప్తారనమాట. అంటే ఇతనికి అర్థమవదు, బాబా ఏంటి చెప్పారు, శివుడు ఎలా వస్తాడు, నేను త్రిశూలం ఎలా రాయాలి అని. సరే వారందరికీ గొప్ప భక్తులు, మహాభక్తులు, స్వామి నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట ఒక శాసనంలాగా, అందుకని తన బసకి వెళ్లి తాను పూజ చేసుకుంటున్న ఆ పూజామందిరం పక్కనే గోడ మీద ఒక త్రిశూలాన్ని ఆయన రాసుకుంటాడనమాట, డ్రా చేస్తాడు త్రిశూలం బొమ్మని. రాసుకున్నాక ఆ రోజు సాయంకాలం పూనా నుంచి బాబా భక్తుడు ఒకడు వచ్చి బాబా కోసమని ఒక చిన్న శివలింగాన్ని తీసుకొస్తారు. తీసుకురాగానే అక్కడే మేఘ కూడా ఉంటారు, మేఘశ్యాముడు. ఆయన్ని చూసి బాబా చెప్తారు, అదిగో శివుడు వచ్చాడు, తీసుకుని వెళ్లి బాగా పూజ చేసుకోని. అయితే ఇంకా మేఘ ఆనందానికి అంతులేదన్నమాట. ఆయన ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తూ కొలుస్తూ జీవితాంతం వస్తున్నారో ఆ రూపాన్ని స్వయంగా తాను భగవంతుడిగా భావించే బాబా వారి చేతుల మీదుగా అందుకోవడమే కాకుండా, నువ్వు ఈ రూపానికి పూజ చేసుకో అది నాకే చేరుతుందని ఆయన అంత చక్కగా విశదీకరించి వివరంగా చెప్పారనే ఆనందంతో మేఘ ఆ లింగాన్ని తీసుకుని వెళ్లి తన బసలో ఒక చోట తన పూజా మందిరంలో పెట్టుకుని నిత్య పూజలు చేసుకుంటూ వచ్చారట. ఈ విధంగా మనకి ఎక్కడ గురి కుదిరితే, ఎక్కడ నమ్మకం ఉంటే, ఎక్కడ శ్రద్ధ ఉంటే అక్కడే దాన్ని పెంపొందించడానికి వృద్ధి చేయడానికి భగవంతుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఒక స్థానం నుంచి వేరే స్థానానికి మార్చడానికి ఆయన ఎప్పుడు ట్రై చేయరు.
2: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, నేను ఒక కొత్త మతాన్ని సృష్టించడానికి రాలేదు, ఒక హిందూని మంచి హిందువుగా చేయడానికి వచ్చాను, ఒక ముస్లింని మంచి ముస్లిం గా చేయడానికి వచ్చాను, ఒక క్రైస్తవుని మంచి క్రైస్తవుడిగా చేయడానికి వచ్చాను. అంటే మనలోని మంచిని ఆ ప్రేమని పెంపొందించాలనే ఉద్దేశంతోనే స్వామి అన్నీ చేస్తారు, కానీ ఇంకొక కొత్త మతాన్ని స్థాపించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు స్వామి.
0: అంతేకాకుండా గణేష్, స్వామి ఎప్పుడు చెప్పేవారు మీ కులదేవత ఎవరో ఆ కులదేవుణ్ణి పూజించండి అని. ఎప్పుడు స్వామి నా ఫోటో పెట్టుకోండి నన్ను పూజించండి అని ఇన్నాళ్ళు అతను అవని సంచారంలో ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఎవరు ఎక్కడ పూజ చేసినా ఎక్కడ తలుచుకున్నా తనకే వస్తుంది, తనకే రీచ్ అవుతుంది అని తెలుసు కాబట్టి. అంతేకాకుండా గణేష్ ఇప్పుడు చెప్తున్నట్టు ఇన్ని మతాల ద్వారా కూడా ఎంతో మంది వచ్చి స్వామి మా గాయత్రి మంత్రం చెప్పండి మేము హిందువులుగా మారతామంటే స్వామి చెప్పలేదు. ఎందుకంటే హిందూ మతం ఇది ఒక మతం గొప్పది ఒక మతం తక్కువ ఏం లేదు, నిన్ను అందులో ఎందుకు పుట్టించాడు ఆ పరిస్థితుల్లో అంటే దాని ద్వారా నీకు ఆ రకంగా సెట్ అవుతుంది, నువ్వు అందులో సాధన చేసుకుంటూ వెళ్ళు అంటూ ఈ మతాన్ని ద్వారా కూడా ఇంకా ఒక మెట్టు ఎక్కించారు మన స్వామి. ఒక స్వామికి ఒక మతానికి మన భావాన్ని పరిమితం చేయకుండా నీ కళ్ళకు కనిపించే సృష్టి అంతా కూడా భగవంతుడే అన్న భావానికి తీసుకువెళ్లారు. ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మతత్వం అంతా వ్యాపించి ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ మళ్ళా భగవంతుడు షిరిడీ బాబా కృష్ణుడు స్వామి శివుడు రాముడు అని పరిమితం చేస్తున్నాం, మళ్ళా కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు ఆచరిస్తూ దాన్ని ఎలా పట్టుకెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ముందు ఒకటి, తర్వాత అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు జీవులు, తర్వాత ఇంకా వెళ్తే ఆకులు అలమలు మట్టి ఆకాశం గాలి శూన్యం ఇది ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతూ అంతా కూడా భగవంతుడే అని ఒక రూపం నుంచి ఇంతా కూడా చెప్పి ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వం ఇప్పుడు ఎంత ఈజీ అవుతుంది చూడండి. ఆ నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్న దాంట్లో నువ్వు కొలుస్తున్న దాంట్లో పటిష్టమవు, దాన్ని మిగతా అందరిలో చూసుకుంటూ వెళ్ళు, ఆ తర్వాత ఈ రూపనామాలు కూడా పోతాయి అని చెప్తూ ఎంతో చక్కగా మనని గైడ్ చేస్తారు. ఇంతకు మించిన గురువు ఎక్కడ దొరకరేమో అనిపిస్తుంది.
2: అప్పుడప్పుడు ఒక మనం తప్పుతో పడుతున్నప్పుడు కూడా స్వామి మనల్ని తిరిగి మంచి మార్గంలోకి తీసుకొస్తుంటారు. ఎస్పెషల్లీ ఇలాంటి పరిస్థితుల్లో మీకు గుర్తుందో లేదో, ఒకసారి మనం పార్థేశ్వరరావు గారని ఒక హైదరాబాద్ సేవాదళ మెంబర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తన అనుభవాన్ని చెప్పారు. ఆయనకి కొంచెం అశ్రద్ధ చేశారు, వినాయకుడి గుడికి వెళ్ళటానికి చాలా అశ్రద్ధ చేశారు, అది చెప్పండి.
0: అది చాలా చక్కగా ఆయన వివరించారనమాట. అప్పట్లో వాళ్ల గ్రామంలోని స్వామి గురించి వీళ్ళ మామయ్య గారే మొట్టమొదటిసారి స్వామి దగ్గర రావడం తెలుసుకోవడం, వెళ్లిన తర్వాత ఎక్కడైతే అంటే స్వామి భజనలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కాబట్టి మనము అది చెయ్యాలి అని వాళ్ల ఊర్లో భజనలు పాపం వచ్చినా రాకపోయినా చదవడమే అలా మొదలు పెట్టించి ప్రతిరోజు భజనలు చేయిస్తుండేవారు. ఈ పార్థేశ్వరరావు గారు కూడా ఆయన చదువు పూర్తి చేసుకుని వాళ్ల స్వగ్రామానికి వెళ్లి ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే మీ ఊర్లో కూడా నగర సంకీర్తన చెయ్యండి అని చెప్పారు. సో ఆయన ఏం చేశారు, రోజు నగర సంకీర్తన ప్రారంభించారు. ఆయనకి స్వామి మీద ఎంత గురి నమ్మకం అంటే ఈయనే భగవంతుడు, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నమ్మకం కుదిరిపోయింది. ఇంకా మిగతా దేవీ దేవతల మీద కన్నా స్వామి మీద ఎక్కువ ప్రీతి ఆయనకి. అప్పుడు భజన మనం ఏదైనా మొదలు పెట్టుకున్నప్పుడు గణేష్ భజనతో మొదలు పెట్టుకుంటాం. ముందు రోజు అంటే మర్నాడు నగర సంగీతం ప్రారంభించుకోవాలి. ఈయనకు అనిపించిందంట భగవంతుడు వచ్చి అసలు భజన ప్రారంభించి అవతార ప్రకటన చేసినప్పుడు కూడా 1940 అక్టోబర్ 20 స్వామి మానస భజరే గురుచరణం పాడి మొదలు పెట్టారు. భజన మొదలైందే స్వామి గొంతుతో మానస భజన గురుచరణం. మరి మనం భజనలు నగర సంకీర్తనలు వినాయకుడితో ఎందుకు ప్రారంభించుకోవాలి, స్వామితోనే ప్రారంభించుకోవాలి, స్వామి పాడిన పాటతోనే ప్రారంభించుకోవాలి అని చెప్పి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పి లేదు మనం వినాయకుడు పాటతో ప్రారంభించాం స్వామి భజనతోనే ప్రారంభిస్తాం అని 2 రోజులు 3 రోజులు కూడా చేశారు. 3వ రోజు రాత్రి ఆయనకి కలొచ్చిందనమాట. కలిస్తే స్వామి అలా నించున్నారు. నించున్న తర్వాత ఈయన చూస్తుంటే సడన్ గా మొత్తం మొత్తం అంతా నీటిలో మునిగిపోతున్నారు. ఆ నీటి మధ్యలో స్వామి అలా వినాయకుడుగా మారిపోయారు. చూస్తే ఇందులోంచి ఎలా బయటికి వెళ్లాలో తెలియటం లేదనమాట. చాలా గాబరా పడిపోతున్నారు. ఈ మధ్యలో ఉండిపోయాను, ఈ నీరు దాటి మునిగిపోకుండా బయటికి ఎలా వెళ్లానని. అప్పుడు ఈ వినాయకుడు రూపంలో ఉన్న స్వామి ఏమో అని చెయ్యి తిప్పి చాలా పెద్ద ఒక వజ్రం లాంటిది ఆయన సృష్టించారనమాట. సృష్టించి అప్పుడు ఆయనకు చూపించి ఆయన చేతిలో పెట్టారు. ఎప్పుడైతే ఆయనకి వినాయకుడు స్వామి ఒకటే అన్న భావం కలిగిందో ఈ వజ్రాన్ని పట్టుకోగానే ఆ చుట్టూ ఉన్న నీరంతా మాయమైపోయింది. దెన్ హీ సేఫ్. ఇది కల అనమాట. అంటే స్వామి చెప్తున్నారు, నువ్వు ఎవరు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలో ఆ రూపానికి, ఆ వారి చేసే పనికి మనం ఇవ్వాల్సిందే. వినాయకుడు స్వామి ఒకటే అయినప్పటికీ ముందు ఏ పని మొదలు పెట్టినా వినాయక ప్రార్థనతో మొదలు పెట్టాలన్నది మన సాంప్రదాయం, మన సంస్కృతి. దాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నారనమాట. ఇంత చక్కగా మనం గణేష్ మీరు చెప్తున్నట్టు డీవియేట్ అవుతున్నా స్వామి లైన్లోకి తీసుకొస్తూ మనని కరెక్ట్ వేలో నడిపిస్తూ వస్తారు.
2: ఎంతో మంది పాత భక్తులు మనకి చెప్పిన వైనాలు మనకు గుర్తున్నాయి. స్వామి వాళ్ల ఆచారాలకి ఎంత వెలువ ఇస్తారో అనేది మనం చాలా అబ్జర్వ్ చేసి తెలుసుకోవచ్చు. ఎంతో మంది స్వామి ఇళ్లకు వెళ్లినప్పుడు ఇంట్లో గృహిణి మడి కట్టుకుని పూజా గృహంలో ఈ వంటింట్లో ఎప్పుడైతే పనిచేసుకుంటుందో స్వామి దాన్ని ఎంతో నిష్ఠగా భావించి, స్వామి కూడా ఎప్పుడు స్వామి సాక్షాత్ భగవంతుడు, స్వామికి అడ్డంకులు లేవు, ఎక్కడికన్నా స్వామి వెళ్లొచ్చు. కానీ స్వామి వాళ్ల రూల్స్ ను కూడా చాలా పాటించారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ, ఎందుకంటే మనం నమ్మిన దానికి వాల్యూ ఇస్తే స్వామి, మనం స్వామికి వాల్యూ ఇస్తామన్న ఆలోచన, అంత బ్రాడ్ మైండెడ్నెస్ గా స్వామి ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇందాక అక్క చెప్పారు కదా, ఏ దేవతలకు పూజ చేసినా అది చివరిగా చేరేది మన సాక్షాత్తు మన భగవంతుడికే, స్వామికే అనేదానికి ఒక చక్కని ఉదాహరణ. మనం తపోవనంలో మనం పారాయణం చేసినప్పుడు ఇది చదవటం తటస్థిస్తుంది. స్వామి అమృతానంద, ఆయన రమణాశ్రమంలో ఉండేవారు, రమణ మహర్షి శిష్యులైన ఆయన చిన్నప్పుడు 8వ ఏటో 9వ ఏటో ఆయన గణపతి హోమం చేశారు 45 రోజుల పాటు ఎంతో నిష్ఠతోటి చేస్తే ఆ తపస్సు, ఆ యజ్ఞం తాలూకా ఫలితం ఏంటంటే సువర్ణ గణపతి దర్శనం ఆయనకవుతుందని పెద్దలు చెప్తే ఆయన పాపం ఎంతో నిష్ఠతో 45 రోజుల పాటు ఆ గణపతి హోమాన్ని చేశారన్నమాట. కానీ చివరికి ఏమవుతుంది, చాలా నిరాశకి గురవుతారు ఆయన, ఆ దర్శనం అవ్వదు ఆయనకి, అంతటితో అయిపోయింది. తర్వాత తిరిగి రమణాశ్రమంకి వచ్చి ఆయన సాధన కొనసాగించారు. రమణుల వారు అమృతానంద స్వామి వారిని ప్రశాంతి నిలయం వెళ్లమని చెప్తారు. సో ప్రశాంతి నిలయం వెళ్లిన తర్వాత మొట్టమొదటి దర్శనంలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారనమాట. ప్రసాదించిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్ కి పిలిచి రమణుల వారు అమృతానంద స్వామిని ఏమి అమృతం అని పిలిచేవారంట, అమృతం అని పిలిచేవారట. స్వామి కూడా అదే గొంతుతో అదే అంతే స్మూత్ గా స్వీట్ గా ఏం అమృతం అని పిలిచారంట. అరే నా గురువు గారు పిలిచినట్టే స్వామి పిలిచారు, ఈ సాక్షాత్తు భగవంతుడు అన్న ఆలోచన ఆయనకి కలిగింది. తిరిగి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లిన తర్వాత, అమృతం నువ్వు నీ చిన్నప్పుడు ఒక హోమం చేశావు కదా, వినాయకుడు సువర్ణ గణపతి హోమం చేశావు కదా, మరి నీకు దర్శనం అయిందా అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన పాపం ఎంతో నిరాశతో లేదు స్వామి అన్నప్పుడు, అప్పుడు స్వామి అంటారు, అనుగ్రహించి చూడు నేను నీకు ఆ యజ్ఞం తాలూకు ఫలితాన్ని నీకిప్పుడు అందిస్తున్నాను అని చెప్పి స్వామి సువర్ణ గణపతిగా దర్శనమిస్తారు అమృతానంద స్వామికి. సో ఈ విధంగా మనం ఆ సగుణోపాసన చేసినప్పుడు స్వామి ఎట్లాగ దానికి రెస్పాండ్ అవుతారనేది చాలా అద్భుతమైన విషయం. అక్క
1: కరెక్ట్ గణేష్ చక్కగా చెప్పారు. ఏ రూపంలో ఎటువంటి పూజలు చేసినా కూడా పరమాత్మకే చెందుతాయి అనేది మన స్వామి ఎలా అయితే నిదర్శనం చూపించారో, అలాగే షిరిడి అవతారంలో కూడా ఒక మంచి సన్నివేశం ఉంది స్వప్న. ఒకసారి ఒక తాత్య సాహెబ్ నూల్కర్ అని ఒక గొప్ప భక్తులు ఉండేవారు షిరిడి బాబా వారికి, వారి ఫ్రెండ్ అనమాట, వారి స్నేహితుడు డాక్టర్ పండిట్ అని ఒక ఆయన షిరిడి వస్తారు. వచ్చి వారు వేరే గురువు గారి శిష్యులు అనమాట. వారి గురువు రఘునాథ్ మహారాజ్ అని వేరే ఒక సద్గురువు, వారి శిష్యులు వీరు. మరి తన స్నేహితుడు పిలిచాడు కాబట్టి షిరిడి రావడం జరుగుతుంది డాక్టర్ పండిట్. కానీ బాబా దగ్గరికి వస్తారు, బాబా దర్శనం చేసుకుంటారు అండ్ చాలా సంతోషిస్తారు బాబాని చూసి. ఆ తర్వాత ఆయన ఒక దాదా భట్టు అని అని ఇంకొక భక్తులు షిరిడిలో వారింట్లో ఉంటూ ఉన్నారనమాట. బస వారింట్లో చేశారు. సరే స్వామి దర్శనం అవగానే బాబా చెప్తారు, వెళ్ళు దాదా భట్టు ఇంట్లో ఉండు అని చెప్పి ఆయన పంపిస్తారు. ఈయన వెళ్లి వారింట్లో ఉంటారు. ఈ లోపల మధ్యాహ్న హారతికి టైం అవుతుంది. సో దాదా భట్టు తన పూజా పళ్ళెంలో అన్ని పెట్టుకుని హారతి సరంజామా అంతా వెళ్తూ మీరు వస్తారా అని అడుగుతారు. అతిథి కదా ఉన్నారు ఇంట్లో అని. సరే ఇంకా అతను పిలుస్తున్నాడు కదా అని ఈయన కూడా బయలుదేరతారు. బయలుదేరి వెళ్తారు. అందరూ బాబాకి హారతి ఇచ్చి చక్కగా పూజ చేసుకుంటారు. జనరల్లీ బాబా ఎవరిని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు బాబాని పూజించుకునేవారు. కొంతమంది పాదాల మీద చందనం పెట్టేవారు, కొంతమంది అత్తరు జల్లుతూ ఉండేవారు, ఒక్కొక్కసారి పూల కిరీటం తెచ్చిపెట్టేవారట, అదేమో కొంచెంసేపు అయ్యాక ఆయన తీసి పారేసేవారట, ఇలా అనమాట. చేతులకి గంధం పూస్తూ ఉండేవారు. ఇలా అంతా చక్కగా చేసుకునేవారు. మహల్సాపతి అనే ఒక భక్తుడు మటుకు స్వామికి కంఠం మీద చందనం పూసేవారట. అంతకంటే పైనకి వెళ్లి ఏవైనా ఆయనకు అలంకారం చేయడానికి ఎవరికి ధైర్యం లేదనమాట. ఈయన డాక్టర్ పండిట్ అనే ఆయన వచ్చిన కొత్త భక్తులు మధ్యాహ్న హారతి అవ్వగానే బాబా మీద పువ్వులు చల్లి అక్కడే ఉన్న ప్లేట్లో ఇంచి చందనం తీసుకుని వెళ్లి బాబా నుదుటి మీద చందనం రాస్తారనమాట. రాయంగానే వీళ్ళందరూ కొద్దిగా భయపడతారు. చుట్టూతా ఉన్న భక్తులు, దాదా భట్టు గారు, మహల్సాపతి, వీరంతా, శ్యామ, ఇప్పుడు బాబా డెఫినెట్ గా కోపడతారు, ఇన్ని పాపం ఈయన ఇవాళే వచ్చారు, ఈయన చాలా బెదిరిపోతారు బాబా తిట్లు వింటే, బాబా కోపం వస్తుంది, బాబా కోపం వస్తే చుట్టుపక్కల ఉన్నవన్నీ విసిరేసేవారట అని వీళ్ళందరూ భయపడుతూ ఉన్న సందర్భంలో బాబా మటుకు చాలా పరమశాంతంగా చక్కగా నవ్వుతూ కూర్చుని అతన్ని ఆశీర్వదించి పంపిస్తారనమాట. ఏ వీళ్ళందరికీ చాలా మనసులో ఒక రకమైన కోపం అనమాట, మమ్మల్ని చేయనియవు అతన్ని చేయనిచ్చావు అని చెప్పి. సో మనకి ఆ కంపారిజన్స్ చాలా సహజం కదా, అందులో భగవంతుడి దగ్గర ఒక పాలు ఎక్కువే ఉంటుందేమో. అయితే తర్వాత సాయంకాలం వచ్చినప్పుడు దాదా భట్టు అడిగారట బాబాని, మేమైతే వద్దంటావు, మరి అతని చేత రాయించుకున్నావు నుదుటి మీద చందనం, ఏమిటి బాబా ఈ పక్షపాతం అని అంటే, అప్పుడు బాబా చెప్పారట, అలా కాదు, అతని గురువు రఘునాథ్ మహారాజ్ నన్ను చూసి అతను తన గురువు కింద భావించి నా నుదుటి మీద చందనాన్ని దిద్దాడు, తన గురువు ఎలా దిద్దుకుంటారో అలా, అంత భక్తితో ఆ భావనతో అతను చేస్తే నేను కాదనలేకపోయాను, నన్ను ఎప్పుడైతే అతను తన గురువుగా భావించాడో నేను అతనికి గురువు అయిపోయాను, నన్ను అలా అతను స్వాధీనపరుచుకున్నాడు, నేను భక్తికి భావానికి లొంగిపోతాను అని చెప్పడం జరిగిందనమాట. అలా ఏ భావనతో మనం పూజ చేసినా పరమాత్మకే, ఏ రూపంలో ఆయన్ని కొలిచినా అది ఆయనకే చెందుతుందని చక్కగా స్వామి మనకి నిరూపిస్తున్నారు.
0: చాలా బాగుంది లలిత. మరి ఆ భావం శుద్ధి అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు భావం ఎంత ఇంపార్టెంట్, దాన్ని పరిశుద్ధంగా మన మనస్సుని, మన ఆలోచనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం మొట్టమొదట అనుకున్నట్టు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, తర్వాత దేహాభిమానం లేకుండా ఉండాలి. ఇవన్నీ ఈ సాధన చేసుకుంటూ సగుణోపాసన ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. అసలు ఈ శరన్నవరాత్రులు చాలా ఈ సాధనకి చాలా ఉపయోగపడతాయని స్వామి చెప్తూ ఉంటారు. అందుకే స్వామి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కూడా చేస్తూ మనందరికీ చూపిస్తున్నారు కూడా. యాక్చువల్ మనం చూస్తే ఎప్పుడైనా స్వామి చెప్తారు, 3 గంటల తెల్లవారు జామున 3 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తంలోని, సాయం సంధ్య సమయంలోని మాత్రమే మనం చేసే ఏదైనా సాధన, జపం గాని ధ్యానం గాని ఏదైనా పూజ అయినా భగవంతుడు రిలేటెడ్ గా మన సాధనని ముందుకు పట్టుకెళ్లేది, తోడ్పడేది ఆధ్యాత్మికంగా. మిగతావన్నీ కూడా మన లౌకికమైన జీవితానికి ఉపయోగపడే కర్మలే అవుతాయి అని చెప్పి. అలాంటిది ఈ శరన్నవరాత్రులు, ఈ దసరా 9 రాత్రులు కూడాను ఎంత విశిష్టమైనవంటే 24 గంటలు అంతే పవిత్రమైనవిట. ఆ 4 గంటలు మాత్రమే కాకుండా 24 గంటలు తెల్లారి చేసినా, మీరు అర్ధరాత్రి లేచి కూర్చొని చేసినా, మధ్యాహ్నం చేసినా అంత పవిత్రమైన, తర్వాత ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మామూలు రోజుల్లో చేసేదానికన్నా 1000 ఇంతలు అది ఫలితాన్ని ఇస్తూ, ఎందుకంటే మన మనసు మీద మనకంత కంట్రోల్ లేదు కాబట్టే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. మన ప్రతిసారి మనం స్వామిని వేడుకునేది అదే, స్వామి చెయ్యాలని తెలుసు కానీ నా మనసు నా చేతిలో అంటే దానికి మనం బానిసలైపోయాం, ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి మనం మదన పడుతూ ఉంటాం. స్వామి అందుకే చెప్తారు చెయ్యాల్సిన పని కూడా ఎప్పుడు చెయ్యాలని చెప్తూ, ఇలాంటి మంచి సమయాలు కొన్ని ఉన్నాయి, వీటిలోని మీరు చేసుకుంటూ ఉంటే భగవద్ అనుగ్రహంతోడే ఇంకా మనని ముందుకు పట్టుకెళ్తాయి అని. అలా ఎన్నో పండుగల సందర్భంలో కూడా ఈ విగ్రహారాధనని గాని ఈ అవతారాలను పూజించడానికి గాని స్వామి సపోర్ట్ చేస్తూ మన సాధన ముందుకు తీసుకుని వెళ్తున్నారు.
1: అవును స్వప్న, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనసు మన కంట్రోల్లో లేదు, దాన్ని ఏ విధంగా మనం మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, ఇంద్రియ నిగ్రహం లేకుండా నిర్గుణోపాసనకి దగ్గర అవడం కష్టము అని చెప్పి ఇప్పుడే అన్నారు. చాలా సరి అయిన పదం అది. మరి ఇంద్రియ నిగ్రహం అంటే మనిషి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటూ భగవంతుడు ఇచ్చాడు. మనకి ఉన్న ఈ ఇంద్రియాలతో బయట ప్రపంచాన్ని చూస్తూ తన సృష్టిని చూసి ఆనందిస్తూ అలాగే అంతర్ముఖంగా తనల్ని చూసుకోమని ఆయన చెప్తే మనం బయట సృష్టితో ఆగిపోతున్నాం. ఇంద్రియాలని కేవలం బాహ్య ప్రపంచాన్ని అనుభవించడానికే మనం వాడుకుంటున్నాం. మరి ఆ అంతర్ముఖం అయ్యే సెకండ్ స్టెప్ కి మనం వెళ్లలేకపోతున్నాం. ఇటువంటి ఒక సంఘటన షిరిడీ అవతారంలో జరిగినప్పుడు బాబా ఎంతో సున్నితంగా తన భక్తుణ్ణి సరిచేసిన సందర్భం ఒకటి ఉంది, ఆ విషయం గురించి విందామా?
2: చెప్పండి.
1: బాబా దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు వారి దర్శనానికి, అటు హిందువులు, ఇటు మహమ్మదీయులు, క్రైస్తవులు, అన్ని మతాల వారు స్వామి దర్శనం కోసం వచ్చేవారు. ఇప్పుడు మన స్వామి దగ్గరికి అందరూ వస్తున్నట్టే దేశదేశాల నుంచి. అలా అప్పుడు కూడా అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉండేవారు. ఒకసారి బాబాని చూడటానికి వారి దర్శనం కోసం ఒక మహమ్మదీయ కుటుంబం వచ్చారు ఔరంగాబాద్ నుంచి. వారు జనరల్లీ వారి స్త్రీలు కొద్దిగా ఘోషాలో ఉంటారు కాబట్టి వాళ్లు పరదాలు వేసుకుని వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు అక్కడే మహల్సాపతి, నానాసాహెబ్ చందోర్కర్ గారు, అలాగే మన హేమాట్ పంత్ గారు, వీరందరూ అక్కడ కూర్చుని ఉన్నారన్నమాట. వారు బాబాకి దండం పెట్టుకుంటున్నారు. సరే వారి స్త్రీలు వచ్చారు కదా అని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ గారు లేచి బయటికి వచ్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే బాబా వారిని ఆపుతారనమాట, పర్వాలేదు కూర్చో అని చెప్పి. ఆ వచ్చిన నలుగురు స్త్రీలలో ఒక ఆమె తన మొహానికి ఉన్న ముసుగును తొలగించి తీసి బాబా పాదాలకి దండం పెట్టుకుంటారు. ఆ విషయాన్ని వీరు గమనిస్తారు, నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఆ యువతి చాలా చాలా అందంగా ఉంటారనమాట. ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని ఆయన మనసులో ఒక భావన వస్తుంది. ఇంకొకసారి చూస్తే ఎంత బాగుంటుందో ఈమెని అంతే అనుకుంటారు ఆయన. కానీ అటువంటి భావన వచ్చినందుకు ఆయన మరుక్షణం చాలా సిగ్గుపడతారనమాట, చాలా సంకోచం ఫీల్ అవుతారు. అయ్యో నాకు ఇలాంటి భావన వచ్చింది, బాబాతో ఇంత సాన్నిహిత్యం భగవంతుడితో ఉన్నా కూడా నాకు ఇటువంటి భావన వచ్చింది అని చాలా బాధపడతారు. అయితే ఆ క్షణానికి బాబా ఏమీ మాట్లాడరు, వారికి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు, వారు బయలుదేరి వెళ్లిపోతారు. వారు వెళ్లాక బాబా నానాసాహెబ్ ని చూసి అంటారనమాట, ఇలా చెప్తారు, నానా ఎందుకు నువ్వు చిరాకు పడుతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు, ఇంద్రియాలున్నాయి అవి వాటి పనిని అవి చెయ్యాలి, వాటి పనిని అవి చేసుకొని అందులో నువ్వు జోక్యం చేసుకోకు. కానీ ఒక్క విషయం ఏంటంటే భగవంతుడు ఇంత మంచి ప్రపంచాన్ని, ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించింది మనం దాన్ని చూసి సంతోషించడానికే. సో అది చూసి సంతోషించడం నీవిది, అది చేసుకో. కానీ ఎప్పుడైతే నీ మనసులో ఎటువంటి దోషం ఉండదో, నీ మనసు స్వచ్ఛంగా ఉంటుందో, దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనసులో చెడు ఆలోచన అనేది రానప్పుడు మనకి భయం ఉండక్కర్లేదు. కళ్ళని వాటి పనిని అవి చేసుకుని నువ్వు నెమ్మదిగా నిదానంగా ఉండు, మనస్సుని స్థిరంగా ఉంచుకో, అప్పుడు అదే శాంతికి దారితీస్తుంది అని బాబా చెప్తారనమాట. దీన్ని బట్టి చూస్తే ఎంత సున్నితమైన సందేశమో చూడండి, ఎంత చక్కగా నెమ్మదిగా నిదానంగా, ఏమి తప్పు చేయలేదు నువ్వు, ఇది సహజం, కానీ దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఎంత చక్కగా చెప్పారో చూడండి భగవంతుడు. మనస్సు అనేది చంచలమైంది స్వప్న, చంచలహి మన కృష్ణ అని చెప్పి అర్జునుడే అన్నాడు అంతటి వారే అన్నప్పుడు మనం ఎంత వాళ్ళని చెప్పండి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకా ఉద్రేకం దానికి కలిగించేలాగా మనం మన బిహేవియర్ గాని, మన ప్రవర్తన గాని, మన ఆలోచనలు గాని ఉండకూడదు అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియాలు చలిస్తూనే ఉంటాయి, ఇంద్రియాలు గుర్రాల్లాంటివి అని స్వామి చెప్తూ ఉంటారు. అశ్వత్థ వృక్షం అనే ఆ వృక్షానికి ఎందుకు పేరు వచ్చిందంటే అశ్వం లాగా అది ఎప్పుడు కదులుతూనే ఉంటుందట. అశ్వం ఎక్కడా స్థిరంగా నిలకడగా ఉండదు, అందుకనే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. అవి కూడా అలాగే చంచలంగా ఉంటాయి అని. కానీ శరీరం, ఇంద్రియాలు నివసిస్తున్న శరీరం మటుకు స్థిరంగా ఉండాలి. దాన్ని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి, దాన్ని చలించేలాగా చేయకూడదు అని. ఇంద్రియాలు విషయవాసనల వైపు పరుగులు తీస్తూనే ఉంటాయి, వాటి పనే అది. వాటిని భగవంతుడు మనకి ఇచ్చిందే ప్రపంచాన్ని అనుభవించడం కోసం. సో అది ప్రపంచ విషయవాసనల వైపే వెళ్తాయి వాళ్ళు ఎంతసేపటికి. కానీ మనం మటుకు ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. అదే అంటారు, మన కళ్ళు వెళ్లిన ప్రతి చోటికి మనసు వెళ్లకూడదట, మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్లకూడదు. అందుకని మనం మటుకు స్థిరంగా ఉండాలి. కళ్ళిచ్చింది ప్రపంచాన్ని చూడటానికి, చూడు సంతోషించు. మనసులో ఎలాంటి దురభిప్రాయాలు దురాలోచనలు లేకుండా ఎంత చూసినా భగవంతుడి అందమైన సృష్టిని అనుభవించడంలో తప్పు లేదు. అంటే ఇది బాగుంది అనుకోవడం చాలా సహజం, అండ్ అది భగవంతుడిని అప్రిషియేట్ చేయడం, స్వామి గుడ్ జాబ్ చాలా బాగా సృష్టించావు అని చెప్పి ఆయనకి ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. కానీ అది నాకు కావాలి అనుకున్నప్పుడే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, అప్పుడే ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయన్నమాట. ఇంద్రియ విషయాల్ని అనుభవించేటప్పుడు కూడా భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకుంటే, ఒక పువ్వును చూసినప్పుడు ఎంత అందమైన పువ్వు, నా స్వామి ఇంత బాగా దీన్ని సృష్టించారు అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఎంత అందమైన పువ్వు నాకు కావాలనుకుంటే వచ్చేస్తుంది, గుర్తు రావాలి. సో భగవంతుడిని ఇంద్రియాలను అనుభవించేటప్పుడు కూడా భగవంతుడిని ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన్ని మర్చిపోకూడదు, సృష్టిలో పడి సృష్టికర్తను మర్చిపోకూడదు అని. ఈ విధంగా గనక మన సాధన సాగితే క్రమంగా నెమ్మదిగా మనం స్థిరత్వాన్ని పొందుతాము, మనశ్చాంచల్యాన్ని కొంచెం దూరం చేసుకోవచ్చేమో, చేసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.
2: ఈ సందర్భంలో నాకు రెండు ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయక. ఇది మేము స్టూడెంట్స్ గా చదివే టైంలోని, ఎందుకంటే ఆ వయసు అటువంటిది. స్వామి మనకి ఎంత అందంగా నేర్పిస్తారంటే మనం బాధపడకుండా, కానీ లెసన్ మనకి రీచేయేటట్టు చెప్తారన్నమాట స్వామి. ఇది 2009 రంజాన్ పండుగకి మేమంతా ఒక డాన్స్ కి ప్రిపేర్ అవుతున్నాము. మాకు మందిరంలో ప్రతిరోజు ప్రోగ్రామ్ కి ముందర ప్రాక్టీస్ ఉంటుందన్నమాట, ఫైనల్ ప్రాక్టీస్. ఆ స్టేజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మా గ్రూప్ కి నేను లీడర్ గా వ్యవహరిస్తున్నాను. మా గ్రూప్ అంతటినీ నేను లోపలికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఇండోనేషియన్ డివోటీస్ వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వాళ్ల ప్రోగ్రామ్ కూడా అదే రోజు ఈవినింగ్ షెడ్యూల్ అయి ఉంది. కాకపోతే మేము ఇలాగా ఎంటర్ అవుతూనే అక్కడ ఇండోనేషియాకి చెందిన ఆ గ్రూప్ వాళ్ళు కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఇది నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇది మన మనసులో ఎట్లాంటి భావాలు క్రియేట్ చేస్తే స్వామి ఎలా దానికి రియాక్ట్ అవుతారనేది ఇది చాలా మంచి ఉదాహరణ. సో మేమంతా స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నాము. పైన స్వామి ఎటువైపు అయితే కూర్చుంటారో ఈ రైట్ సైడ్ కి టీచర్స్ ఉన్న ప్లేస్ లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఆ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు చూడ్డానికి. ఇది ఆలోచన నా మైండ్ లో వెళ్ళింది. వెళ్లి మా స్టూడెంట్స్ కి నేను చెప్పాను, చూడండిరా ఎంత బాగా చేస్తున్నారో ఎంత బాగున్నారో అని. ఇదే నేను మాటలు మాట్లాడినవి. అక్కడ ప్రాక్టీస్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ప్రాక్టీస్ చూసుకొని మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాము. సాయంకాలం మేమంతా రెడీ అవుతున్నాం. రెడీ అయ్యి భజన్ హాల్లో స్టూడెంట్స్ అంతా వేచి ఉన్నారన్నమాట స్వామి ఆజ్ఞ కోసం. బయట ఇండోనేషియా డివోటీస్ అందరూ ప్రోగ్రామ్ కోసం రెడీగా ఉన్నారు. లోపల మా స్టూడెంట్ బ్రదర్స్ అంతా మేమంతా కాస్ట్యూమ్స్ తో ఉన్నాం. స్వామి అటువైపు డివోటీస్ అందరినీ బ్లెస్ చేసి ఇండోనేషియా గ్రూప్ అంతటినీ చూసి తిరిగి భజన్ హాల్లోకి ఇలాగ ఎంటర్ అవుతూనే, యాక్చువల్గా రంజాన్ ప్రోగ్రామ్ అంతా మా ఒక ముస్లిం సోదరుడు ఉమర్ అని ఆ అబ్బాయి లీడ్ చేశాడనమాట. ఓన్లీ డాన్స్ లో నేను లీడ్ చేశాను. సో ఆ అబ్బాయి ముందరకు వచ్చినాడు, మెయిన్ రోల్ కాబట్టి. ఖురాన్ పట్టుకుని స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను 2వ లైన్లోనో 3వ లైన్లోనో కూర్చున్నాను. స్వామి నేరుగా భజన్ హాల్లోకి వచ్చి నన్ను పిలిచారు. పిలిచి బయట అమ్మాయిలు చేసిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పారు స్వామి. అంటే అది అందరికీ అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం కరెక్ట్ మెసేజ్ స్వామి అందించారు కరెక్ట్ టైంకి. ఎందుకంటే మన మనసు ఇంకా ముందుకు వెళ్లకూడదని స్వామి అక్కడికక్కడే దాన్ని కట్ చేశారన్నమాట. అంటే భగవంతుడు సన్నిధ్యంలో మనం ఉన్నప్పుడు మన మనసు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇది ఒక చక్కని ఉదాహరణ. మరొక ఎగ్జాంపుల్, ఇది మా సోదరుడు ఒక అబ్బాయికి జరిగింది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి దర్శనం ఇస్తున్నారు. దర్శనం ఇచ్చేటప్పుడు పాత గుండా స్వామి వెళ్తారు కదా, అటువైపు లేడీస్ ఇటువైపు జెంట్స్ కూర్చుంటారు. స్వామి వెళ్లేటప్పుడు పాపం అందరి కళ్ళు స్వామి వైపే తిరిగి ఉన్నాయి. ఈ అబ్బాయి పాపం ఏమాత్రం చెడు ఆలోచన లేదు మైండ్ లో, కానీ ఇలా చూస్తూ చూస్తూ అవతల సైడ్ చూస్తున్నాడు అనమాట. మైమరిచిపోయాడు. హీ వాజ్ లాస్ట్ ఇన్ థాట్. ఒక 5-6 మినిట్స్ అలాగే ఉండిపోయి సడన్ గా ఎవరో తట్టిన ఫీలింగ్ వచ్చింది ఆ అబ్బాయికి. సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే స్వామి అక్కడున్నారు. స్వామి జాగ్రత్తగా కిందకి వంగి ఇంకెవ్వరికీ వినిపించినంత మెల్లగా ఈ అబ్బాయికి ఒక్కడికే వినిపించేటట్టుగా ఆలోచన ఉండొచ్చు కానీ ఇప్పుడు సరైన సమయం కాదు అని స్వామి చెప్పి అలా వెళ్ళిపోతారు స్వామి. అంటే ఏ ఆలోచన వచ్చింది, ఆ సమయంలో అది మంచిదా కాదా అనేది ఆ అబ్బాయికి స్వామికి మాత్రమే తెలుసు. అంటే మనల్ని కరెక్ట్ దారిలో పెట్టడానికి స్వామి ఎంత అందంగా ఎంత సున్నితంగా మనల్ని ఆ తర్ఫీదు చేస్తారనేది అసలు మన ఊహకు కూడా అంటదు, మనకు కూడా తెలియదు అది చేస్తున్నారని.
0: చాలా బాగా చెప్పావు గణేష్. ఇది మన స్వామి సాన్నిధ్యంలో ఉన్న విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళం భగవంతుడితో మన మనసులోని ఆ కనెక్షన్ పెట్టుకుని నిరంతరం దీంట్లో ఉంటామో మన స్వామి సాన్నిధ్యంలో ఉన్నట్టే. అది పుట్టుబట్టలో ప్రశాంత నిలయంలో స్వామి దర్శనంలోనే ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా మన ఆలోచనలో మనం భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మన ఆలోచన మాట ప్రవర్తన ఏటు డీవియేట్ అవుతున్నా స్వామి మనం కరెక్ట్ చేసి మన మనసును శుద్ధి చేస్తారన్న నమ్మకం అయితే స్వామి మనకిచ్చారు. కాబట్టి ఆ ధైర్యంతో మనం చక్కగా ఈ దేహాభిమానం ఇవన్నీ అడ్డంకులు ఏవైతే చెప్పారో అవి ఏమీ పట్టించుకోవద్దన్నారు స్వామి. నీకు ఇచ్చిన దాన్ని చక్కగా సేవ ప్రేమ అన్నారు. అవి చేసుకుంటూ పో, అందులోనే సమాజ రూపేణ ఉన్న భగవంతుణ్ణి సేవించుకుంటూ వెళ్ళు. ఈ సగుణోపాసన నిర్గుణోపాసన ఇన్ని అంటే అవన్నీ వింటున్నాడు మనకు చాలా భయం వేస్తుంది లలిత. నిజమా ఏమిటి, మనం ఏం చేయగలమా, మనం ఎప్పుడు చూసినా ఇంద్రియాలకు లోబడిపోయి ఉండిపోతున్నాము, ఏది వద్దంటే అటువైపు పరిగెడుతున్నది, ఏం చేయకూడదు అటువైపు వెళ్తున్నది, మనం ఎలా సాధించగలమని అర్జునుడు మనలాగే పాపం నిరుత్సాహపడి ఏం చెయ్యాలన్నప్పుడు అదే చెప్పాడు. అభ్యాస యోగేన, నువ్వు ఏదైనా సాధన అదే పని చేస్తూ చేస్తూ ఉంటే నీ వల్ల సాధ్యం అవుతుంది అని కృష్ణ భగవాన్ అప్పుడు చెప్పారు. స్వామి మనకు పదే పదే ప్రతి నిమిషం అదే మనకు బోధించారు. కాబట్టి స్వామిని చక్కగా హృదయంలో పెట్టుకుని స్వామి సాన్నిధ్యంలో ఉండి మనం మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
2: ఇది చివరిగా మనం ఒక మీరు నిర్గుణోపాసన చాలా కష్టం అని అనుకుంటున్నాము కానీ స్వామి దాన్ని ఎంత సులభతరం చేస్తారంటే 2007 స్వామి ఒకసారి మందిరంలో అనౌన్స్ చేయించారు దర్శనం తర్వాత స్వామి విశ్వరూప దర్శనం.
0: మనం ఎలా సాధించగలమని అర్జునుడు మనలాగే పాపం నిరుత్సాహపడి ఏం చెయ్యాలన్నప్పుడు అదే చెప్పాడు. అభ్యాస యోగేన, నువ్వు ఏదైనా సాధన అదే పని చేస్తూ చేస్తూ

0: అని అని అందరూ బయలుదేరారు. అందరూ బయలుదేరి స్వామి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారనమాట. ఎక్కడా లేని జనం, ఎప్పుడూ రాని భక్తులు ఆ తండోపతండాలుగా వచ్చేశారు. అందరికీ విశ్వరూప దర్శనం అంటే ఆ ఆతృత. ప్రతి ఒక్కరికి చూడండి, స్వామి చేసిన ఆ ఒకే ఒక్క అనౌన్స్మెంట్ కి మనసులో ఎక్కడో కార్నర్ లో ఉన్న ఆ మోక్ష ప్రాప్తి అనేది బయటకు వచ్చింది. అంత వేలాది మంది జనం అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. మేము చాలా చాలా మంది స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్లి, అంటే విశ్వరూపం అంటే ఈ విధంగా ఆకాశంకి విరాట్ స్వరూపం అంతా కనిపిస్తుంది అర్జునుడికి కనిపించినట్టు అన్న ఆలోచనతో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి, ఒక్కొక్క కొండ, ఒక్కొక్క చెట్టు అన్ని ఎక్కేసి రెడీగా కూర్చున్నాం అన్నమాట. అంతా అయిపోయింది, అక్కడ జనం పోగయ్యారు, స్వామి బయటికి రాలేదు, మళ్ళీ తిరిగి లోపల కారులో వచ్చేసి వెనక్కి వచ్చేసారు. అందరికీ అనిపించి ఉంటుంది, ఏంటి స్వామి విశ్వరూపం చూపిస్తారన్నారు, చూపించలేదని. కానీ ఆ ఒక్క క్షణం పాటు స్వామి ప్రతి మనసుని టచ్ చేసి వాళ్ళు దేనికి భూమి మీదకి వచ్చారు అని ఆలోచింపజేశారు ఒకసారి. అంటే వాళ్ళ మనసులో నిజంగా ఆ కోరిక లేకపోతే ఎందుకు పరిగెడతారు, వాళ్ళు పరిగెట్టరు. ప్రతి ఒక్కరు కూడా ఆ పరబ్రహ్మాన్ని గుర్తించడానికే వచ్చారు. గుర్తించేటట్టు స్వామి ఒక గ్లింప్స్ ఇచ్చారు. అంతకన్నా విశ్వరూపం ఇంకేం కావాలి మనకి? మరి స్వామి అనుగ్రహం వల్ల ఇందాకక్క మీరు చెప్పినట్టు మన దేహాభిమానాన్ని విడిచి ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకొని సేవా మార్గంలో మనం పయనించినప్పుడు తప్పకుండా ప్రతి జీవిలో కూడా మనం భగవంతుడిని చూస్తాం. మనల్ని మనం ఆ అవతల జీవిలో చూసినప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అదే ఆ సగుణోపాసన నిర్గుణోపాసన, భేదమేం లేదు దానికి అని నాకు అనిపిస్తుంది. మరి ఇంతటి అవకాశం స్వామి మనకి ఈరోజు, ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ అని అందరూ అనుకోవచ్చు, కానీ చదువుతున్న కొద్దీ ఇది మనం ఆస్వాదిస్తున్న కొద్దీ దానిలోని ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంటుందని ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మనం మనసారా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈనాటి అవతార పరంపర సనాతన సందేశంలో భాగంగా ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ లలిత, సాయి దగ్గుపాటి, సాయి స్వప్న, మీ గణేష్. సాయిరాం.
1: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 5వ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

అని చేశారు. సంస్కృతంలోనూ మరియు తెలుగులోనూ అవధానాలు చేయడం వీరి ఘనత. ఇప్పటి వరకు ఈయన దాదాపు 500 అష్టావధానాలు, 3 శతావధానాలు చేశారు. వీరికి అవధాన కళాసరస్వతి, అవధాన శారద, శతావధాని శేఖర, అవధాన చతురానన అని బిరుదులు కలవు. అలాగే వీరు 2015 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. వీరు సంస్కృతంలో పంచారామ పంచభూత శివసుప్రభాతం మరియు కాశీ విశ్వేశ్వర సుప్రభాతం, అలాగే తెలుగులో మనస్సాక్షి మహాభారతం, కాశీసారం వంటి రచనలు చేశారు. లెట్ అస్ ఆల్ వెల్కమ్ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, హూ విల్ అడ్రెస్ అస్ ఆన్ ద టాపిక్ దేవీ ప్రహేళిక సత్యసాయి ప్రణాళిక. సాయిరామ్.

ेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः। मम भाग्यविशेषेण अहम् अस्मिन् पराभवनां संवत्सर शरन्नवरात्रोत्सवेषु अस्मिन् मणिद्वीपे प्रशान्तिनिलये स्वामिनां सन्निधौ किञ्चिद् वक्तुम् अहमत्र अवकाशं लब्धः इति मम भाग्यविशेषं मत्वा किञ्चिद् वदामि। अत्र पराशक्तिप्रहेलिका सत्यसायि प्रणालिका इति मम वक्तव्यांशः। సత్యసాయి బాబా గారిని మనందరం సాయిరామ సాయి కృష్ణ ఇట్లా అనేక రూపాలుగా మనం స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమనగా, సత్యసాయి బాబా గారు సాక్షాత్తు శ్రీమాత యొక్క అవతారము అనేది ఈ రోజున నా ప్రతిపాదన, దానికి సంబంధించినటువంటి నా ప్రణాళిక. ఏ విధంగా అది అని అంటే, ఈ సృష్టి అంతా కూడా విశ్వమాత యొక్క, ప్రపంచమంతా సూపర్ పవర్, యూనివర్సల్ పవర్, దాని నుండి మనందరం కూడా సమస్తము సృష్టి ఆవిర్భవిస్తూ ఉన్నది. వేదం చెప్పినా అదే చెబుతున్నది. ఆ పరబ్రహ్మ యొక్క సంకల్పం చేతనే మనందరం కూడా జన్మించాం. సమస్త ప్రాణులు జన్మించాయి. 84 లక్షల జీవరాశులు జన్మించాయి. సో కామయత అనే

అనే చోట అక్కడ ఆ పరబ్రహ్మము సాక్షాత్తు శ్రీమాత అనగా శక్తి, శక్తి పరాశక్తి, ఆది పరాశక్తి. వేదం చెప్పిన అదే చెబుతున్నది. ఆ పరబ్రహ్మము యొక్క సంకల్పం చేతనే మనందరం కూడా జన్మించాం. సమస్త ప్రాణులు జన్మించాయి. 84 లక్షల జీవరాశులు జన్మించాయి. శోకామయత అని అనే చోట అక్కడ ఆ పరబ్రహ్మము సాక్షాత్తు శ్రీమాత అనగా శక్తి, శక్తి పరాశక్తి, ఆది పరాశక్తి.

ఆ చెప్పేటువంటిదంతా కూడా అది శ్రీ విద్యగా చెప్పబడుతున్నది. మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఇవన్నీ ఒట్టి విద్యలు మాత్రమే. కొన్ని కేవలం పట్టకూటి కోసం, జీవనోపాధి కోసం చేసుకునేవి కొన్ని, కొన్ని కొన్ని కొన్ని ప్రయోజనాల కోసం మనం చేసేటువంటివి ఆ విద్యలు. కానీ అసలైన విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్యయే మహావిద్య. కనుక మనం ఏ విద్య అధ్యయనం చేసినా శ్రీ విద్యాధ్యయనానికి దారి చూపించేటట్లుగా ఉండాలి. అందువలన ఆ తల్లి మనలో ఉండేటువంటి బలహీనతలను పోగొట్టి మనకు పునరావృతి రహితమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి శక్తిని ఇస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో మనం ఇప్పుడు మానవ జన్మను పొందగలిగాం. ఇంతకుముందు 800,000 జన్మలు ఎత్తేమో, కృతాది యుగములలో ఈ కలియుగం వరకు మనం లెక్క పెట్టలేము. కానీ చిన్న పెద్ద జన్మలు ఎన్ని ఎత్తినా ఇప్పటికీ ఈ మాత్రం జ్ఞానము, బుద్ధి, వాక్కు ఉన్నటువంటి మానవ జన్మను మనం పొందగలిగాం. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోకపోతే ఇది దుర్వినియోగం అయిపోతుంది, మళ్లీ కిందికి వెళ్లవలసి వస్తుంది. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య స్వామి వారు పెద్దలందరూ కూడా మనకు విషయాన్ని తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈ జన్మను ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే మళ్లీ పుట్టకుండా ఉండటం కోసం, పునరావృతి రహితంగా ఉండేందుకోసం. ఎందుకంటే మళ్లీ పుడితే మళ్లీ మరణించాల్సి ఉంటుంది. ఇట్లా ఇది ఎంతకీ అంతులేని విధంగా నడుస్తూ ఉంటుంది. ఏ పరాశక్తి నుంచి అయితే మనం ఆవిర్భవించామో ఆ పరాశక్తిలో లీనమవడానికి ఆ పరాశక్తి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పరాశక్తి ఆయా సందర్భములైంది అనేక రూపాలను పొందుతూ ఉంటుంది, లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. అటువంటి వాటినన్నింటినీ మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ చెప్పుకున్నప్పుడు ఆమెయే సరస్వతిగా, ఆమెయే లక్ష్మిగా, ఆమెయే పార్వతిగా, ఇటువంటివి అన్ని మనం చెప్పుకుంటాం. పరాశక్తి ఉత్సవేషు అత్ర గూఢాదేవి ప్రహేళిక. ఇక్కడ ప్రశాంతి నిలయము అంటే మణిద్వీపము. శ్రీమాత ఇక్కడ ఆవిర్భవించింది సత్యసాయి రూపంగా. కాబట్టి ఇక్కడ మనందరం చేరుకునే భాగ్యాన్ని మనం పొందగలిగాం. వివృణుతే అద్య తద్రూప సత్యసాయి ప్రణాళిక. ఇక్కడ సత్యసాయి యొక్క ప్రణాళిక, వారు ఏర్పరిచినటువంటి విధానం అంతటినీ కూడా అంతా అనేక కోణాల్లో మనం ఇప్పుడు పరిశీలిస్తే ఇది అంతా అమ్మ యొక్క సంకల్పంగా మనకి, అంటే తాను ఈ కాలంలో ఈ యుగంలో తన ప్రణాళిక ఇట్లా ఉంటుంది అని చెప్పడం కోసం. ఆమె శ్రీ విద్యలో, మహావిద్యలో ఎన్నో మనకు తెలియని ప్రహేళికలు ఉంటాయి. ప్రహేళికలు అంటే పజిల్స్. ఈ పజిల్స్ని మనం సరైన ఆన్సర్ తెచ్చుకోలేక ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటాం. వామాచారమా, సమయాచారమా, దక్షిణాచారమా, ఏ మార్గంలో అమ్మవారిని తొందరగా మనం అనుగ్రహం పొందవచ్చు అంటాం. దశ మహావిద్యలు, అమ్మవారు కాళీ నుంచి కమలాత్మిక వరకు 10 రకములుగా ఆమె అవతారాలని ధరించినప్పుడు ఇందులో ఏ అవతారం గొప్పది, దేనిని మనం ఎందుకోసం పూజించాలి అని అంటాం. అలాగే అమ్మవారు త్రికూటాత్మికగా ఉంటుంది అన్నాం. అన్నప్పుడు వాగ్భవ కూటము, కామబీజ కూటము, శక్తి కూటము, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇందులో ఏది అన్నీ కలపాలా, కొన్నేనా, ఏం చేయాలి అని మనం ఆ పుస్తకాలు అన్నీ నామ సహస్రనామాలు అన్నీ చదువుతుంటాం, పూజలు చేస్తుంటాం. కానీ నువ్వు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చావా అంటే ఏమిటోనండి, అది అందులో ఉంది, ఇట్లా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. దట్ మీన్స్
ఇన్ మహా

0: Vidya, in Sri Vidya, many puzzles are there. You know, 20 prahelikalu unnai. ఈ ప్రహేళికలకు సమాధానం ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి చెప్పుకోవాలి. అమ్మ సత్యసాయి రూపంలో అవతరించి ఈ ప్రహేళికలకు నేను సమాధానం చెబుతున్నాను, నా ప్రణాళికయే ఆ ప్రహేళికలకు సమాధానం అని చెప్పడానికి అమ్మ ఇక్కడ ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవిస్తుంది అంటే చిత్రావతి నదీ తీరంలో, అలాగే తింత్రిణీ వృక్ష సమీపంలో, అదేవిధంగా గొల్లపల్లి పూర్వనామంగా కలిగినటువంటి పుట్టపర్తిలో. ఇన్ని ఆమె మహాశక్తి పరాశక్తి ఒక చోటకి కేంద్రీకృతం కావటానికి, అవతారము అంటే విశ్వమంతా వ్యాపించిన శక్తి ఒక చోటకు కేంద్రీకృతం అవటం, ఈ కేంద్రీకృతం కావటానికి ఆమె తగిన చోట్లు ఎన్నుకుంటుంది. మంచి ఎక్కడ ఎవరైనా కూడా యోగంలో మనం భ్రష్టమైనా కూడా శుచీనాం శ్రీమతాంగేహే అని మనకి గీతలో చెబుతారు. నువ్వు ఈ సంవత్సరం ఈ జన్మలో కొంచెం యోగంలో మధ్యలో ఆగిపోయి పోయినా ఆ వచ్చే జన్మలో మంచి వాళ్ళ ఇంట్లో పుడతావు, శుచీనాం శ్రీమతాంగేహే అని నీకు అటువంటిది అన్నారు. అంటే ఒక జీవుడికే తాను కొంత యోగంలో ఒక దశకు చేరుకుంటే మంచి చోట పుడతావు అన్నప్పుడు సాక్షాత్తు విశ్వమాత శ్రీమాత విశ్వశక్తి తాను మళ్లీ నేల మీదకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మంచి చోటు వెతుక్కుంటుంది ఎక్కడ ఉండాలి అని. అప్పుడు సత్యసాయి రూపంలో తాను ఈ నేల మీద ఇక్కడకు ఈ సమయంలో ఆవిర్భవించి ప్రజల్లో ఉన్నటువంటి మానవులలో ఉన్నటువంటి ఈ శ్రీ విద్య సందేహములు లేదా ఈ పజిల్స్ వీటికి తగిన సమాధానంగా వారి యొక్క ప్రవర్తనను మార్చటం అనే విధంగా ఆవిర్భవించడం చేతనే నదీ తీరంలో ఈ నది కూడా విశేషమైన నది, చిత్రావతి నది, ఎన్నో చిత్రములను చేసేటువంటి నది. ఈ చిత్రావతి నది ఎక్కడో చిక్కమగళూరులో పుట్టి ఆ తర్వాత గండికోట దగ్గర పినాకినీ నదిలో కలుస్తుంది. ఈ చిత్రావతి నదీ తీరంలో అంటే యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం చెప్పుకుంటాం. అపాం ఆయతనం, నీటి యొక్క ఆయతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆయతనవంతులు అవుతారు. మనం ఇక్కడికి వచ్చామంటే మనందరం ఆయతనవంతులు అయినాం. మనం మన ఇంటికి వచ్చేసామన్నమాట, మన నిలయానికి వచ్చాం. మనం స్వామి దగ్గరికి వచ్చామంటే మన ఇంటికి వచ్చేసామని అర్థం. కాబట్టి యోపామ అని మనం మాటిమాటికి మంత్రపుష్పంలో అక్కడ అన్నిటి చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. ఆ అపామాయతనం చిత్రావతి నదీ తీరంలో. అదేవిధంగా అక్కడుండేటువంటి తింత్రిణీ వృక్షం గురించి మనందరం కూడా కల్పవృక్షంగా చింత చెట్టు గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ చింత చెట్టు అన్ని సందేశాత్మకంగా సంకేతాత్మకంగా ఉండే విధంగా ఆ పరాశక్తి యొక్క ఆవిర్భావం ఇక్కడ మనకు స్వామి రూపంలో మనందరికీ సగిన ప్రణాళిక ఇవ్వటం కోసం. అంటే మీరు సమయాచారమా వామాచారమా దక్షిణాచారమా, మేము కొంతమంది వామాచారం కొంతమంది ఇటువంటివేమీ పెట్టుకోకండి, అవన్నీ పక్కన పెట్టేయండి, మీకు అందరికీ ఒకే ఒక ప్రణాళిక నేను ఇస్తున్నాను అని స్వామి శ్రీమాత మనకు ఇక్కడ ఇస్తున్నటువంటిదే. ఈనాడు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి భాగ్యం కలిగింది. స్వామి యొక్క సంకల్పమే ఈ సంకల్పం. కనుక ప్రతిదానికి ఒక సంకేతం. ఆ నదికి పేరే చిత్రావతి అనే పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? అట్లాగే అక్కడ ఉండేటువంటి చెట్లు వేరే అనేకమైన వృక్షాలు ఉండగా ఒక చింత చెట్టు అనగా చితిస్తత్పద లక్ష్యార్థ అని అమ్మవారిని ఏం పేరు చెప్పాలి అంటే తత్పద లక్ష్యార్థ అని మనం లలితా సహస్రనామంలో వాటిలో చెబుతూ ఉంటాం. అనగా తత్ అంటే ఇంగ్లీష్లో మనం దట్ అన్నాం అనుకోండి. దట్ అంటే వాట్ ఈజ్ దట్ అంటే కెన్ యూసే అంటే దట్ ఈజ్ దట్ అన్నాం అనుకోండి. మరి ఆ దట్ అనే దాంతో మనం నౌన్ ఏం చెప్పాలి దానికి అంటే అమ్మవారే తత్పద లక్ష్యార్థ. తత్ అనే పదమునకు లక్ష్యమైనది అమ్మయే. అది ఆ చైతన్యము అనేటువంటిది. చితి తత్పద లక్ష్యార్థ. కాబట్టి ఆ చైతన్యమునకు వృక్షమే మనం తెలుగులో అనుకునే చింత చెట్టు. ఆ చెట్టు కింద స్వామి తాను అనుష్ఠాన తపస్సు చేశారంటే చింత చెట్టు మనకు ఒక గురువు. ఏ విధంగా అంటే చింత కాయలు చిన్నగా ఉన్నప్పుడు దానిలోని కండ పైన ఉండేటువంటి పెంకు కలిసిపోయి ఉంటాయి. కానీ అది పండిన కొద్దీ అది చెట్టుకే అంటుకుని ఉంటుంది, కానీ పెంకుకి లోపలుండేటువంటి గుజ్జుకి సంబంధం విడిపోతుంది. అనగా ఆర్ వి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ ఆర్ సెమీ డిటాచ్డ్. మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే చెట్టుకు వేలాడే చింతపండులాగా, చింతకాయ పండు చింతకాయ ఎలా ఉంటుంది అంటే లోపల ఉండే గుజ్జుకి బయట ఉండే పెంకుకి సంబంధం లేదు, అది లోపలే ఉంటుంది. అట్లాగని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మళ్ళీ మనం కూడా మన జీవన విధానాన్ని, మన ఉద్యోగ వ్యాపారాలు, మన జీవన వీటిని అన్నింటినీ విడిచిపెట్టి మనం వెళ్ళటలేదు, కానీ విడిపోయి ఉంటున్నాం. వాటితో అనుబంధానికి మనం ఉండటం ఎలాగూ అనేటువంటిది ఆ చెట్టు నుంచి మనకు నేర్పుతుంది ఈ పుట్టపర్తి. అలాగే ఇక్కడి నుంచి స్వామి ఈ ఊళ్ళోనే ఎందుకు పుట్టాలి, ఈ పేరేమిటి అనగా మనకు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి కుండలిని యోగంలో మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి కుండలిని సర్పరూపంలో ఉంటే ఆ ఉండేదే పుట్ట. ఆ పుట్టలో నుంచి పైకి పైకి వచ్చేదే సహస్రారానికి చేరుకోవటమే మనం చేయవలసినటువంటి సాధన, యోగ సాధన. ఆ విధంగా ఆ కుండలిని శక్తి యొక్క ఆవిర్భావమే జరగటం కోసమే ఈ పేరు గల ఈ గ్రామానికి, పుట్టపర్తికి, స్వామి యొక్క ఆవిర్భావానికి. తాను తండ్రి పేరు వెంకమ్మరాజు గారు, తల్లి పేరు ఈశ్వరమ్మ, అంతా అమ్మమయమే తప్ప మరొకటి లేదు. ఇంకొక పేర్లు ఎందుకు ఉండకూడదు? వెంకమ్మరాజు గారు అలాగే ఈశ్వరమ్మ గారు అనేవి అందులో అమ్మ అమ్మ అమ్మ. ఆ విధంగా స్వామి శ్రీమాత తాను అనేక రూపాలుగా ఆమె ధరిస్తూ ఉంటుంది. దశమహావిద్యాల్లో ఆమె కాళీదేవి, తారాదేవి, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక అనేటువంటి ఈ రూపములన్నింటిలోనూ ఆమె చాలా సొగసుగా, అందంగా, అలంకారంగా ఒక కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల చాలా వికారంగా కనిపిస్తుంది. ఇట్లా బహురూపములున్నాయి. కొన్ని చోట్ల చాలా భయంకరంగా ఉంటుంది, ఆమెను చూస్తేనే భయం వేస్తుంది, పేరు తెచ్చుకోవడానికి కూడా భయం వేస్తుంది. కొన్ని చోట్ల చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండేటువంటి దశ మహావిద్యలకు మించినటువంటి ఏకాదశి మహావిద్య ప్రేమసాయి మహావిద్య. మీరందరూ వినాలి. కరతాళ ధ్వనులతో దీనిని మనం స్వామివారికి వినిపించాలి. ఇది దశ మహావిద్యలు మనందరం అధ్యయనం చేస్తున్నాం. శ్రీ విద్యలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అమ్మ ఇన్ని రూపాలుగా ఉంది అని. ఇప్పుడు ఈ ప్రేమసాయి మహావిద్యలో స్వామి మనకేం చెబుతున్నారు? మిగతా అవతారములన్నింటిలోనూ కొన్ని చోట్ల దుష్ట శిక్షణ కోసం, కొంతమంది మన శత్రువుని మనం చంపడం కోసం చేసేటువంటి పూజలు ఇటువంటివి ఉంటాయి. ఈ సాయి ప్రేమసాయి మహావిద్యలో అటువంటివి ఏమీ ఉండవు. నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకో, సమాజానికి సేవ చేయి, పేదలకు సేవ చేయి, రోగులకు సేవ చేయి, ఇవన్నీ చేయి చేయి. దీని వలన ఇది 11వ మహావిద్యగా మనకు ఇవ్వటానికి ఈ మణిద్వీపంగా ఈ పుట్టపర్తిని ఎంచుకొని, ఒకప్పుడు గొల్లపల్లిగా ఉన్నటువంటిది, ఇక్కడి నుంచి ఆవులు పాలిచ్చినటువంటి చోటు, కామధేనువుగా ఉన్న చోటు, ఆ చింత చెట్టు కల్పవృక్షంగా ఉన్న చోటు, ఇవన్నీ ఉన్న చోటు మణిద్వీపం, చిత్రావతి నది తీరంలో. ఈ విధంగా స్వామి ఇక్కడ శ్రీమాత యొక్క పుమాకారంగా, పురుష రూపంగా తాను ఆవిర్భవించి మనందరికీ ఇంతకు మనకున్నటువంటి శ్రీ విద్యలో ఉండే సందేహములన్నిటికీ సమాధానమైనటువంటి ప్రణాళికను ఏర్పరిచారు. కాబట్టి ఈ పుట్టపర్తి వెనకాల ఉన్నటువంటి కథ ఇంతది. అందులో నుంచి మనం కుండలినీ శక్తి యొక్క ఉద్దీపనం ద్వారా మనం మూలాధారం నుంచి మళ్లీ స్వాధిష్టానానికి వస్తున్నాం, అక్కడి నుంచి మణిపూరానికి వస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే చాలు, ఇక్కడ కూర్చున్న వారందరూ వాళ్ళ పిల్లలు కాని పెద్దలు కాని స్త్రీలు కాని పురుషులు కాని వారందరూ పండితులు కాని పామరులు కాని ఎవరైనా సరే ఇక్కడ కూర్చుంటే వెంటనే మనం మూలాధారం నుంచి కుండలిని శక్తి యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. స్వాధిష్టానికి చేరుకుంటాం, మణిపూరానికి చేరుకుంటాం, అనాహాతానికి చేరుకుంటాం, విశుద్ధికి చేరుకుంటాం, ఆజ్ఞకి చేరుకుంటాం. ఆ తరువాత సహస్రారంలో పెద్ద వెలుగు ఇక్కడికి వస్తే ఏదో పెద్ద వెలుగు మనందరికీ వస్తూ ఉంటుంది. అటువంటిది మనందరికీ సులువుగా తేలికగా అందించటానికి పుట్టపర్తి నుండి అమ్మ ఈ విధంగా ఆవిర్భవించింది అనేటువంటిది నిస్సందేహమైన విషయం. మనందరి యొక్క అనుభూతి తెలుస్తూనే ఉంది కదా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కూర్చుంటే చాలు, మనలో వెంటనే మన వెన్నుపాము నుంచి ఆ కదలిక ప్రారంభమవుతుంది. ఒక ఆనందం అందరిలోనూ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. స్వామి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. అందరిలోనూ ఒక చిరునవ్వు ఉంటుంది. అందరిలోనూ ఎదుటివారి కోసం ఏం చేయాలి అనేటువంటి ఒక సేవాభావం కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఎక్కడైనా ఎన్ని విపత్తులు వచ్చినా ప్రపంచం మునిగిపోయినా అక్కడ వీళ్ళు మనం ప్రత్యక్షమై అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం మనకు సందేశంగా ఇచ్చినటువంటి స్వామి శ్రీమాతయే ఇప్పుడు ఈ పుట్టపర్తిలో మనందరికీ ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ ప్రశాంతి నిలయే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. ప్రశాంతి నిలయంలో మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. మనం స్వామివారి రూపంలో పరాశక్తి అయినటువంటి దేవిని మనందరం కూడా ఉపాసిస్తున్నాము. సత్య సాయితి నామ్నా సా శక్తిదా ముక్తిదా సతాం. ఆ తల్లి సత్యసాయి అనే పేరుతో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శక్తినిస్తుంది, ముక్తినిస్తుంది, సజ్జనులైన వారికి ఇస్తుంది. కాబట్టి అటువంటి చోటు ఈ ప్రశాంతి నిలయం, ఈ పుట్టపర్తి, ఇదంతా కూడా శ్రీ విద్యా స్వరూపమై ఉన్నది. కనుక ఇక్కడ సంప్రదాయబద్ధంగా వైదికంగా మరి సమయాచారపరంగా దక్షిణాచారపరంగా అమ్మవారికి పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు. అది దక్షిణాచారం అంటాం. మరి వామాచారులు అమ్మవారికి మాంసము రక్తము ఇంకేదో రకరకాలైన ఆధారంలో వాళ్ళు చేస్తారు. ఆమె దక్షిణ వామదక్షిణ సేవిత అని మన లలితాలంకార లలిత వీటిల్లో సహస్రనామాల్లో ఆమె వామాచారాన్ని దక్షిణాచారాన్ని అన్నిటిని ద్వారా సేవిస్తూ ఉంటారని చెప్పారు. ఆ తర్వాత సమయాచారం అని ఒకటి ఉంది. ఈ సమయాచారం కేవలం మనకి మనం యోగం ధ్యానం తపస్సు చేయటం. కనుక ఈ మూడు కూడా సమన్వయం చేయాలి. సమన్వయం చేస్తే లోకానికి పనికొస్తుంది, ప్రజలకు పనికొస్తుంది. వీళ్ళలో వీళ్ళు ఇట్లా విడివిడిగా కాకుండా ఉంటారు. దక్షిణాచార పరంగా ఉంటే వీళ్ళు ఎంతసేపు షోడశోపచార పూజలు చతుష్టష్టి ఉపచార పూజలు దీనికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం ఆ సూక్తం ఈ సూక్తం ఇవన్నీ చదువుకుంటూ బాగానే ఉంది. అంతటితోటి వాళ్ళందరూ దక్షిణాచారులు ఆగిపోతారు. వామాచారులేమో వాళ్ళు చేసేటువంటి వికారములు పంచమకార ఆరాధనతోటి కాని ఇట్లా ఒక మార్గంలో లోకానికి భయం కలిగించే మార్గంలో వామాచారం నడుస్తూ ఉంటుంది. పోనీ సమయాచారులు ఉన్నారంటే సమయాచారులు వారు ఎంతసేపు తంత్ర మార్గము యోగము ధ్యానము దీంట్లో ఉంటారు. అది వాళ్ళకి ప్రయోజనం ఉండొచ్చు. కానీ మానవుడు జీవుడు తాను సాటి జీవులకు ఉపయోగపడాలి, సమాజానికి లోకానికి ఉపయోగపడాలి. ఈ మూడు ఆచారములను కలిపినటువంటిదే నాలుగవ ఆచారము సత్యసాయి దుర్గా స్థాపితమైనటువంటి ప్రేమ సాయి అనేటువంటిది ప్రేమాచారము అనేది నాలుగవ ఆచారంగా మనందరం కరతాళ ధ్వనులతోటి ఇప్పుడు దక్షిణాచారము, వామాచారము, సమయాచారము ఈ మూడు ఆచారములు అట్లా ఉండగా వీటన్నిటిలోనూ ఉండేటువంటి లోపాలు సందేహాలను అన్నింటినీ చక్కదిద్దేటువంటిది ప్రేమాచారము. ప్రేమతో వీటన్నిటినీ జయించవచ్చు. అన్నిటినీ మనం ఇందులో శత్రుత్వాలు పోతాయి, ద్వంద్వాలు పోతాయి, అన్నీ పోతాయి. అన్నిటి ఎందు మనం పొందవలసినటువంటిది ప్రేమాచారంతో మీరు వీటన్నిటిని కూడా సరైనటువంటి శ్రీ విద్యా మార్గంలో వెళతారు అని స్వామి చెప్పారు మనకి. కాబట్టి ఈ సత్యధర్మ శాంతి ప్రేమలో ఈ ప్రేమాచారంగా నాలుగవ ఆచారం ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఇప్పుడు ప్రతిష్ట చేయబడినది. దశమహావిద్యల తర్వాత ఏకాదశ మహావిద్య ప్రేమ సాయి మహావిద్యగా, అలాగే మూడు ఆచారముల తర్వాత నాలుగవ ఆచారముగా ప్రేమాచారంగాను సత్యసాయి రూపంలో శ్రీమాత మనందరికీ, మీలో మీరు కలహించుకోకండి, మీలో మీరు కొట్టుకోకండి, చంపుకోకండి, మీరందరూ జ్ఞానవంతులవ్వండి, అందరూ సాధకులవ్వండి, అందరూ ఉపాసకులవ్వండి, అందరూ ఈ జన్మను సార్థకం చేసుకోండి, నన్ను చేరుకోండి అనేటువంటి ఆ సందేశంతో మనకు సాయి రూపంలో ఈ ప్రశాంతి నిలయంలో మణిద్వీపంలో ఇస్తున్నటువంటి విషయాలు. కాబట్టి మనం అందరినీ, మన అందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే, తృప్పు పట్టిన మేగులై తోచు నరులను. స్వామి, మేము పుట్టి పుట్టి మేమందరం తుప్పు పట్టిన మేకులంగా ఉన్నాం. ఈ తుప్పు పట్టిన మేకులు మేము కనపడంగానే నీవనంగా బంగారుగా ఎరుక కలిగి, కనపడంగానే బంగారు అని మీరంటే, ఓహో మనం ఇనువు కాదు, మనం బంగారం అనే జ్ఞానం మాకు కలిగింది స్వామి. కాబట్టి ఇప్పటిదాకా తుప్పు పట్టిన మేకుల్లాగా ఉన్న మేము నీ నోట్లో నుంచి బంగారు అనే పిలుపు రాగానే అని ఆ స్వామి ప్రత్యక్షంగా నన్ను పిలిచి ఆ పిలుపుని పొందే భాగ్యం నాకు కలిగింది. కనుక బంగారు అనగానే నువ్వేమిటో తెలుసుకో అని అర్థం అనమాట. నువ్వు ఇనువు కాదు, నువ్వు తుప్పు పట్టలేదు, నువ్వు బంగారానివి, నీ జన్మ సార్థక్యాన్ని తెలుసుకో. అందరినీ బంగారు బంగారు అంటే దాని అర్థం నేను తుప్పు పట్టిన మేకును కాదు అనే విషయం తెలిసిందయ్యా మాకందరికీ. కాబట్టి అంత సాయి అటంచు నిన్ను అనేదం అమ్మా. అమ్మా, మేమందరం అందుకునే నిన్ను సాయి అని అంటున్నాం. ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తి, ఆ తల్లి ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తియే మనకు సత్యసాయి రూపంలో కనిపిస్తోంది. అందుకని నువ్వు బంగారువు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే మనం సాయి అన్నాం. అంటే సా అయి కలిపితే సంస్కృతంలో సాయి అవుతుంది. అయి అనేది ఒక మన ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ చేసేటువంటి ఒక సంబోధన. అయ్యిగిరి నందిని నందితమయ్యదిని అంటే అవన్నీ కూడా అయ్యిగిరి అయ్యి అని మొదలు పెడతాం. అయ్యి అనేది ఒకళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు, మనకు ప్రేమతో ఆత్మీయంగా పిలిచేటప్పుడు అయ్యి అంటాం అన్నమాట. అది సంస్కృతంలో ఉండేటువంటి సంబోధనల్లో ఒక విషయం. ఇది క్లాసికల్ అండ్ ఎమోషనల్ యూసేజ్ అన్నారు. ఆ అయ్యి సా అయ్యి, సా అంటే షీ, షీ మీన్స్ సా శ్రీమాత. కాబట్టి సా అయ్యి, ఈయన ఎవరో కాదు ఆమె అని మనకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరై, నువ్వు ఇనువు ముక్క కాదురా, నువ్వు బంగారం రా అని ఎవరు చెప్తారు అంటే, తన పేరు మర్చిపోయిన ఈగకు నువ్వు ఈగవని ఒక ముసలమ్మే చెప్పింది అని మనం చిన్నప్పుడు కథ చెప్పుకుంటుంటాం. పేరు మర్చిపోయిన ఈగకు ఒక ముసలమ్మ నువ్వు ఈగవే అని చివరికి ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఆమె వాళ్ళని వీళ్ళని అడిగింది ఎవరినో, చివరికి ఒక ముసలమ్మ చెప్పింది, ఆ ముసలమ్మే శ్రీమాత. కాబట్టి ఇక్కడ మనకు సాయి అనే పదానికి అర్థం సా అయి, ఓ ఈమె ఈయన ఆమెయే అని, షీఈస్ హీ అయి అని ఈమె అందరికీ చెబుతున్నాడు. ఎవరు అడిగినా సా అయి అంటున్నాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నటువంటి స్వామివారు మనందరికీ కూడా సరైనటువంటి జీవన మార్గాన్ని తెలియజేస్తూ ఈ నాలుగు వామాచారము దక్షిణాచారము సమయాచారములకు భిన్నంగా ప్రేమాచార రూపంలో మీరు శక్తి ఉపాసన సేవా రూపంగాను అనేక విధాలుగా అందరూ చేయవచ్చు, చేయండి అని చెప్పారు. శ్రీ విద్యోపాసన మార్గే సమయ వామ దక్షిణాః ఆచారాః సంతి భిన్నాధ్వాః ప్రామా ప్రేమాచారో అత్ర నూతనః. ఇక్కడి నుంచి పుట్టపర్తి నుంచి ప్రశాంతి నిలయం నుంచి ప్రేమాచారం అన్ని ఖండాలకు విశ్వవ్యాప్తంగా అన్ని గోళాలకు వ్యాపించి ప్రేమతో మీరందరూ మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అనే విషయాన్ని చెబుతున్నది మనకి. కాబట్టి అదేవిధంగా ఈ నవరాత్రోత్సవాలలో మనం అమ్మవారికి బాలాదేవి నుంచి ఒకరోజు గాయత్రి అన్నపూర్ణ ఒక వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం. ఈ వరుసలో చేసే అలంకారాలు ఇట్లాగే ఎందుకు చేయాలి, ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు? మొదటి రోజే మహిషాసురమర్దిని వేసి చివరి రోజు బాలావి ఎందుకు వేయకూడదు? ఎందుకు ఎవరు ఏర్పాటు చేశారు ఇట్లా అంటే, అమ్మ యొక్క అవతారములు అమ్మ యొక్క లక్ష్యములను బట్టి ఆ ఈ 9 రోజుల్లో మనం ఏ అవతారంతో ముందు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చెప్పబడింది. అమ్మవారు త్రికూటాత్మికగా చెప్పబడుతుంది. అంటే 3 దశల్లో అమ్మ రూపాలు ఉంటాయి. త్రికూటాత్మిక అంటే షీఈస్ ఇన్ 3 స్టేజెస్. అవి 1 ఈజ్ వాగ్భవ కూటము. వాగ్భవ కూటము ఎక్కడి వరకు ఉంటుందంటే కంఠాధ కటిపర్యంతం. ఇదేమో కామబీజ కూటం. ఆమెకు గొంతు వరకు, తల నుంచి గొంతు వరకు ఉండేటువంటి దానిని వాగ్భవ కూటము అంటారు. అంటే ఆల్ సెన్సెస్ ఆర్ హియర్. అన్ని జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, నాలుక ఉంది, చర్మం ఉంది. ఈ మొత్తం శరీరాన్ని నడిపించేటువంటి 5 జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. గొంతు నుంచి పై వరకు ఉన్నాయి. కాబట్టి అది వాగ్భవ కూటములో అమ్మ మొదటి దశలో మనందరం ముందు బాలాదేవిగాను, ఆ తర్వాత గాయత్రీదేవిగాను, ఆ తర్వాత అన్నపూర్ణాదేవిగాను ఈ వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం మనందరం. ఇది స్వామి తాను ఈ ప్రణాళిక ప్రకారం బాల వికాస్, ముందు బాల్యం నుంచి పిల్లల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసాన్ని వారికి ఆధ్యాత్మికమైన అలాగే వ్యక్తిత్వంలో మానవత్వంతో కూడినటువంటి జీవన విధానాన్ని నేర్పడానికి వాగ్భవ కూటము అనేటువంటి అమ్మ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే రూపం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి రూపం అది కామబీజ కూటంగా చెప్పబడింది. ఇక్కడి నుంచి కిందకు ఉండేటువంటి దాన్ని శక్తి కూటముగా చెప్పబడింది. ఈ 3 కూటముల యొక్క కదలికలను, ప్రయోజనములను 3 రకములుగా మనకు సత్యసాయి సేవ సమితికి స్వామివారు మన విధులుగా నిర్వహించారు, వారు అందించారు. కాబట్టి తప్పకుండా మనందరం వాటిని చేయవలసి ఉంటుంది. అందరు ఎవరైనా ఏ ఊళ్ళో అయినా ఎక్కడైనా ఏ దేశంలో అయినా చిన్న గ్రామంలో అయినా మహానగరంలో అయినా అందరము నగర సంకీర్తన చేయాలి, అందరము సేవ చేయాలి, అందరము వైద్య సేవ చేయాలి. ఇటువంటి విభిన్నమైనటువంటి 3 దశలు అమ్మవారికి ఇక్కడి నుంచి ఇప్పుడు జ్ఞానేంద్రియములతో అందరము పాఠశాలలు నెలకొల్పాలి. ఎక్కడ లేనంత గొప్ప విద్య ఇక్కడ లభించాలి. కాబట్టి అటువంటి గొప్ప విద్య వాగ్భవ కూటము విద్యకు కారణం. అందువల్లనే గాయత్రీ మాత కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా వారు అమ్మ యొక్క అనుగ్రహంతో విజ్ఞానవంతులు కావాలి, విద్యావంతులు కావాలి ముందు. ఆ తరువాత శరీరాన్ని పోషించుకునేటువంటి వైభవాలు భోగాలు వీటికన్నిటి కోసం ఇక్కడి నుంచి ఈ భాగంలో ఆమె కామబీజ కూటంగా ఉంటుంది. అందుకని మనం రకరకాలైన ఉద్యోగాలు, వ్యాపారాలు అవి ఇవన్నీ చేసేందుకు ముందు విద్య జ్ఞానాన్ని పొందు, వాగ్భవ కూటము నుంచి ఈ కూటానికి రా. ఆ తర్వాత శక్తి కూటము ద్వారా నీవు సంపాదించింది, నువ్వు సాధించిన దాన్ని సమాజానికి ఇవ్వు, లోకానికి ఇవ్వు, నీ సేవ చెయ్యి, నీ శరీరాన్ని సేవ కోసం ఉపయోగించు. ఈ మూడు విభాగములుగా మనకు స్వామివారు ప్రణాళికను అందించారు. కాబట్టి ఈ వాగ్భవ కూటం అంటే ఏమిటి, ఇవన్నీ అడిగి తెలుసుకుని ఓహో అదే అనుకుని ఆ రోజుకు పురాణం విని మళ్లీ మర్చిపోకుండా నువ్వు చెయ్యి. యు హ్యావ్ టు డూ, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ ఇన్ త్రీ వేస్. నువ్వు ఈ మూడు దారుల్లో అందరూ పనిచేయండి, పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ చేయండి చేయండి. అదే అమ్మ యొక్క త్రికూటాత్మక స్థితి అని మనకు స్వామి రూపంలో ఉన్న అమ్మ చెబుతున్న నూతన సిద్ధాంతము అన్నమాట. ఇప్పటికీ మనం చేయవలసింది మనను మనం ఉద్ధరించుకుంటూ లోకానికి సర్వే జనా సుఖినో భవంతి అని మనం రోజు అంటున్నాం కదా. అన్నప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు, భిన్నతలో లేదు ఏకతలో ఉన్నది. అందుచేత ఆ విధంగా స్వామివారు, అలాగే అమ్మవారి యొక్క మూడు శక్తులు చెప్పబడుతున్నాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అమ్మవారి నామాల్లో మనం చెబుతున్నాం. మరి ఈ మూడు శక్తులు కలిపితే ఇదిగో మనకు స్వామివారు ఇచ్చిన ప్రణాళిక అవుతుంది. ఇచ్ఛాశక్తి ఉండాలి ముందు, ఒక పని చేయాలి అనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఎలా కలుగుతుంది అంటే అది ముందుగా మనం స్వామి యొక్క సన్నిధానానికి రావాలి, ఇక్కడి నుంచి స్వామి చెప్పినట్టు చేయాలి, మన సమితి చెప్పినట్టు చేయాలి అనేటువంటి దానితోటి ఇచ్ఛాశక్తి, ఏం చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు అనేటువంటి జ్ఞానం కలగటం వలన జ్ఞానశక్తి, దాన్ని ఆచరణలో పెట్టడం వలన క్రియాశక్తి. ఈ మూడు శక్తుల యొక్క సమ్మేళనముగా మనకు సత్యసాయి ప్రణాళిక అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి శ్రీ విద్యయే సత్యసాయి ప్రణాళిక అనే విషయానికి ఇది ప్రమాణం. ఆ తర్వాత మనం అమ్మవారిని 10 రకరకాలైన అవతారాల్లోనూ అలంకారాలు చేస్తూ ఉంటాం. మనం అనుకునేటువంటి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అంటాం కదా. అయితే మనం సరస్వతి అనగానే చదువుల తల్లి అనుకుంటాం, కానీ ఆ సరస్వతి వేరు, ఈ సరస్వతి వేరు. ఈ మహాసరస్వతిగా అమ్మవారు తాను ఒక దశలో ఆ రూపాన్ని పొందింది. మూలానక్షత్రం సప్తమి నాడు మనం చేస్తాం. ఆ పొందినప్పుడు ఆమె చండాసురుణ్ణి చంపడానికి ఈ చండముండ వధ, నిశుంభ వధ, సరస్వతీదేవి వీళ్ళని చంపింది. మనం నమ్మం ఆ సరస్వతీదేవి అంటే పలక, చేతులు చెప్పమాల, పెన్ను పేపరు ఆమె రాసుకుంటూ ఉంటుంది, మనకు రాయమని చెబుతుంది అని అనుకుంటాం మనం. కానీ మనకి దేవి భాగవతంలో ఈ 10 రోజుల్లో నవరాత్రోత్సవాల్లో అమ్మ మూలానక్షత్రం, ఆ తర్వాత మహాసరస్వతిగా చెప్పబడేటువంటి ఆ తల్లి ఎవరంటే పరబ్రహ్మ. ఆ ఏ తల్లి అయితే మనకు మహావిద్యా స్వరూపిణిగా ఉన్నదో ఆ తల్లియే ఒక దశలో సరస్వతి యొక్క తేజస్సును తీసుకుని ఆమె అందరినీ మీ తేజస్సు ఇవ్వండి అంటూ ఉంటుంది దుష్ట శిక్షణ కోసం. కాబట్టి మన విద్య యొక్క తేజస్సు మనని ఏం చేయాలి అంటే మన చేత దుష్టత్వాన్ని శిక్షించేందుకు మరి అందరూ సిద్ధంగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులు మన అందరం కూడా, మనం చదువుకునే చదువు కేవలం ఉద్యోగానికి కాదు, కేవలం మనం మన సబ్జెక్టులో మనం ఏదో ఒక పేపర్ సబ్మిట్ చేశామని అది గురించి కాదు. దీని ద్వారా నువ్వు ప్రజల్లో ఉండే ఏ దుష్టత్వాన్ని నువ్వు పోగొట్టగలిగావు, నువ్వు నిశుంభుణ్ణి చంపావా, నువ్వు చండముండాసుని చంపావా, అప్పుడు నీ సరస్వతి సార్థకమవుతుంది. కనుక అటువంటి విద్యా సంస్థలు, అటువంటి విద్యాబోధన ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే వారందరికీ అటువంటి విద్యను అందించేటువంటి ప్రణాళికయే సత్యసాయి ప్రణాళిక. అలాగే మహాలక్ష్మి అనగానే అమ్మవారు లక్ష్మీదేవి, చేతుల నుంచి రూపాయలు రాలిపడుతూ ఉంటాయి, చుట్టూ ఏనుగులుంటాయి, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మహాలక్ష్మి రాక్షసుని చంపడానికి ఆ అమ్మవారి యొక్క రూపం లక్ష్మీ రూపంగా ఏర్పడింది. మనకు డబ్బులిచ్చేటువంటి మహాలక్ష్మి, లక్ష్మీ క్షీర సముద్ర రాజితనయ అనేటువంటి ఆ లక్ష్మీదేవి, ఆమె శ్రీమన్నారాయణునితో ఉండి ఆమె చేసేటువంటివి అట్లా ఉండగా ఆమెలో నుంచి వచ్చిన తేజస్సే మహాశక్తి అందుకున్నప్పుడు ఈ రూపంగా సృష్టించింది. కాబట్టి మన డబ్బు కూడా, మన చదువు కూడా, ఇవన్నీ దుష్టత్వాన్ని తొలగించడం కోసం తప్ప నేను కోట్లు కోట్లు కూడబెట్టి దాచిపెట్టేశాను అనటం కాదు. అట్లాగే నేను 10 డిగ్రీలున్నాయి, నేను ఎన్నో చేసేసాను, ఎన్నో చదివేశాను అని అనుకోవటం కాదు. దీని వలన నువ్వేమైనా దుష్టత్వాన్ని పోగొట్టగలవా? అప్పుడు అది శ్రీ మహావిద్య, మహావిద్యా స్వరూపిణి, శ్రీ విద్యా స్వరూపిణి అవుతుంది నీ విద్య, లేకపోతే కాగితాల మీద ఉంటుంది. కనుక మహాకాళీ రూపంగా అమ్మవారు తాను మధుకైటభులను చంపింది, రక్తబీజాసురుణ్ణి చంపింది. రక్తబీజాసురుడు కథ చాలా విచిత్రమైనది. వాడు ఎంత దుర్మార్గుడో, వాడి రక్తం ఒక బొట్టు నేల మీద పడితే అంతమంది దుర్మార్గులు పుడతారు. ఇప్పటి సమాజ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పటి ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు రోజు పేపర్ చూస్తే వార్తలు అనే ఎట్లా ఉన్నాయి, ఎంతమంది రక్తబీజులు ఎక్కడెక్కడెక్కడెక్కడ పుడుతున్నారు. ఈ కాబట్టి ఆ తల్లి తాను తలుచుకుంటే ఒక్క చుక్క రక్తం నేల మీద పడకుండా తన నాలిక మీదే పడేటట్టుగా అంత క్షేమాన్ని ఇవ్వగలదు. అటువంటి మహాకాళీ స్వరూపం. ఇవన్నీ కూడా శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తి, ఆ మహాశక్తి, ఆదిపరాశక్తి తాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో. ఆమెయే 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది. కృష్ణుడిగా శ్రీకృష్ణ శ్యామలాదేవి అంతకుముందు 200 సంవత్సరాలకు అవతల రామావతారం ఎత్తింది. శ్రీరామో లలితాంబిక, లలితాదేవియే శ్రీరాముడిగా పుట్టింది. ఎందుకోసం అంటే ధర్మరక్షణ కోసం. మానవ జీవనంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, మిత్రులతో శత్రువులతో ఎట్లా ఉండాలి, ఒక వ్యవస్థ అంతా ఏర్పడాలి. కాబట్టి అమ్మవారు లలితాదేవి తాను రాముడు అంది. కాబట్టి ఆమె స్త్రీ రూపాలు ధరిస్తుంది, పురుష రూపాలు ధరిస్తుంది, అంటే ఏదైనా శక్తే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు అంటాం మనం, కానీ శివుణ్ణి వేలు కదిలించమనండి అంటే నాకు శక్తి లేదంటాడు అనుకో. కాబట్టి అమ్మవారు ఆయనలో ప్రవేశిస్తే, శక్తి ప్రవేశిస్తే వేలు కదిలిస్తాడు, మూడో కన్నైనా తెరుస్తాడు. ఏం తెరవాలన్నా అమ్మ యొక్క శక్తి ఉండాలి లోపల. కాబట్టి మనం ఏదైనా అడిగితే నాకు ఇప్పుడు శక్తి లేదని అంటాం, కానీ నాకు రాముడు లేడు, నాకు కృష్ణుడు లేడు ఇటుండు అనం, నాకు శక్తి లేదు అంటాం. కాబట్టి శక్తి ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ యూనివర్సల్. కాబట్టి ప్రపంచమంతా శక్తి వ్యాపించి ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, నదుల్లో ఉన్నది, కొండల్లో ఉన్నది, ఎవ్రీవేర్ పవర్ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి అటువంటి దానిని మనం ఎక్కడికక్కడ అమ్మవారు ఒక చోటికి కేంద్రీకరిస్తూ ఉంటుంది, ఒక ప్రయోజనం కోసం కేంద్రీకరిస్తుంది. ఆ విధంగా 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది ఆమె. ఆమెకు ఆత్మీయురాలైనటువంటి మంత్రిని శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవికి చాలా బాధ్యతలున్నాయి. ఆమె కళలు, సంగీతము, సాహిత్యము వీటినన్నింటినీ కూడా ఆమె చూసుకుంటుంది, ఆవిడ పోర్ట్ ఫోలియో అది. అందువలన కాళిదాస్ గారు ఆవిడ గురించి చెప్పగానే ఆ వెంటనే కవిత్వం వచ్చింది. కనుక ఇట్లాంటివన్నీ ఇచ్చేటువంటి శ్యామలాదేవి మంత్రిని. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో గాని లేకపోతే ఏది ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి ఇవన్నీ చెప్పడం ఆవిడికి తెలుసు. ఒక్కోసారి అవసరమైనప్పుడు అమ్మవారు మొత్తం అంతా బాధ్యతలు శ్యామలాదేవికి అప్పచెప్పి ఆవిడ ఆ పని మీద వెళ్లిపోతూ ఉంటుంది. అటువంటిది శ్రీకృష్ణ శ్యామలాదేవి. శ్రీకృష్ణుడు ఎంత బ్యాలెన్స్డ్గా, తాను పూర్తిగా పాండవులు నేను మీతో ఉంటాగానే యుద్ధం చేయను అన్నాడు. అంటే ఇవన్నీ ఎన్ని అందులో ఉండేటువంటి ఈ వ్యవస్థ విధానములు, అంటే తాను అవతల వాళ్ళకి నువ్వు మాకు చుట్టమే కదా, నువ్వు వాళ్ళ వైపు వెళ్ళిపోయావు అని అనుకున్నాను, నేను ఊరికే వెళ్ళానయ్యా, నేనేమి ఆయుధాలు పట్టుకోలేదని వాళ్ళకి చెప్పడం కానీ, కానీ ప్రతి క్షణం తాను అంతా గమనిస్తూనే ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క, శ్యామలాదేవి యొక్క రూపంగా ఆయన వ్యవహరణ అంతా జరపటం కోసం ఆ యుగంలో పుట్టారు, ద్వాపర యుగంలో పుట్టారు. ఆ తర్వాత కలియుగంలో, కలియుగంలో ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఈ వ్యవస్థలో ఏం చేయాలి, ఎట్లాగూ అంటే ఈ ఇన్ని రకాలైన మహావిద్య విశేషములు వీటిల్లో ఉండే సందేహాలు ప్రశ్నలన్నిటినీ సమాధానం చెప్పగలిగినటువంటి సత్యసాయి అవతారాన్ని అమ్మ పొందారు. కాబట్టి శ్రీమాత యొక్క ఎంబాడిమెంట్ ఆఫ్ శ్రీమాత ఈ సత్యసాయి, నో డౌట్ అబౌట్ ఇట్, యు హ్యావ్ టు క్లాప్స్ ఇట్. కాబట్టి తాను ఇప్పటి ఈ ఇప్పటి వ్యవస్థకు కావలసినటువంటి వ్యవస్థ మనకి ఇవ్వటం కోసం అప్పుడు ఒకప్పుడు రాముడుగా ఒకప్పుడు కృష్ణుడుగా ఎట్లా ఆ ఆదిపరాశక్తి జన్మించిందో అదేవిధంగా ఇప్పుడు సత్యసాయిగా నేను ఇక్కడ పుట్టానని చెప్పడం కోసం ఇవన్నీ సాక్ష్యములు. నేను ధర్మరక్షణ కోసం దగ్గరలోనే ధర్మవరం, ఈ ప్రపంచం మొత్తం ఇదంతా ఈ అనంతం నుంచి నేను వచ్చాను, అనంతపురం ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. అనంతపురం ఉంది, ధర్మవరం ఉంది, చిత్రావతి ఉంది, పుట్టపర్తి ఉంది, ఇట్లా ఇవన్నీ మనం మామూలు ఒళ్ళు పేర్లుగా అనుకుంటాం. కానీ ఒక క్షణం ఇప్పుడు ఆలోచించాక తర్వాత ఓహో దీని వెనకాల ఇంత కథ ఉన్నదా, ఆ మహాశక్తి ఆవిర్భవించదలుచుకుంటే ఇంత ఇన్ని ప్రయత్నాలు ఇన్ని ఏర్పాట్లు జరుగుతాయా అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక వికాసం కోసం అంటే సత్యసాయి సేవా సంస్థలు స్వామి చాలా క్రమశిక్షణతో దక్షతతో చేసే విధంగా పిల్లల్ని కూడా తీర్చిదిద్దారు. చిన్న పిల్లలైనా సరే వారు తప్పకుండా ఏమాత్రం ఒక క్షణం ఆలస్యం చేయకుండాను ఒక విషయంలో మనకెందుకులే ఎవరో చెప్తే చేద్దాంలే అనేటువంటి ఎవరిలోనూ ఉండవు. అది చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా మనం వెళ్ళాలి అనేటువంటి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాశక్తి నుంచి వచ్చింది, సత్యసాయి రూపంగా వచ్చింది. కాబట్టి ఇంతమంది ఇన్ని వేల లక్షల మంది మనకి దూర దూరంగా ఉండే ఎన్నో ఖండాలు, మధ్యలో ఎన్నో సముద్రాలు ఉన్న ఖండాలు, అక్కడి నుంచి కూడా అందరూ దీనికి ఆకర్షించబడటానికి కారణం మహాశక్తి ఆదిపరాశక్తి యొక్క ఆదేశం, ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం. అది సత్యసాయి రూపంలో మనందరం వారు ఇక్కడ మన అందరూ ఎదుర్కొండా ఇక్కడ తిరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈ క్షేత్రం నుంచి ఇక్కడి నుంచి ఈ మణిద్వీపం నుంచి ఈ చింతామణి గృహం నుంచి మనందరము కూడా ఆ శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి భజన చేయటం అందరికీ తేలికైన మార్గాలు చెప్పారు. ఈ భజన అనేటువంటిది అంటే మేము జపం చేయలేం తపం చేయలేం ఇవేమీ వద్దు, చేసేవాళ్ళు చేయండి, దక్షిణాచారంలో చేసేవాళ్ళు మేము జపం చేస్తామండి అంటే చేయండి, మేము చండీ హోమం చేస్తామండి చేయండి, ఇవేవీ చేయలేకపోయినా సరే నీవు భజన చేయగలిగితే నీ చేతిలోనే 9 గ్రహాలు ఉన్నాయి, మన అందరం కూడా బ్లెస్సింగ్స్ ఆఫ్ 9 ప్లానెట్స్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. మన 9 గ్రహాల యొక్క ఆనుకూల్యం మనకు ఉండాలి. నవానాం గ్రహానాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాం మనం. ఒక గ్రహం 2 గ్రహాలు కాదు, 9 ప్లానెట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ సన్, సూర్యుడి నుంచి మొదలుపెట్టి 9 గ్రహాలున్నాయి. ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం మనకు కావాలి. అట్లాగే మన శరీరంలో ఇంకా కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంది, హార్ట్ ఉంది, ఊపిరితిత్తులున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కళ్ళు, చెవు, ఎన్నో మెని ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే కాంబినేషన్ ఆఫ్ నర్వ్స్. ఈ నర్వ్స్ ఎన్ని అంటే దీస్ ఆర్ 72,000, 72,000 నరాలు మన శరీరంలో, మన కంటిలో సూక్ష్మమైన నరంలోకి రక్తం వెళ్తేనే మనకు అన్ని కనపడతాయి, లేకపోతే కళ్ళు ఉంటాయి కానీ ఏం కనపడవు. అంత సూక్ష్మ సూక్ష్మంగా ఇప్పుడు మీకు మూత్రపిండాలు చెడిపోయింటే అర్థం ఏంటంటే ఆ రక్తాన్ని అది ఫిల్టర్ చేయలేకపోతుంది అన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన శరీరంలో ప్రాణం ఉంది అనుకుంటున్నాం మనం. ప్రాణం అనేది ఇట్ ఈజ్ నాట్ సింగులర్ నెంబర్, దోజ్ ఆర్ 5. పంచ ప్రాణములు మన అందరిలోనూ ఉన్నాయి. ఈ ప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, దీస్ 5 షుడ్ బి ఇన్ రైట్ ప్లేసెస్.
1: దెన్ ఓన్లీ వీఆర్ హెల్దీ.
0: ఈ ఐదు వాయువు ఉండవలసిన చోట్లలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏది ప్లేస్ తప్పినా సరే అపాన వాయువు ఎప్పుడు కిందికి ప్రయాణం చేయాలి. ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని అనుకోకూడదు. మనం అపాన వాయువు అనేది దాని పని మన శరీరంలోంచి అన్ని కిందికి పంపిస్తూ ఉంటుంది. అంటే మనం మలమూత్ర విసర్జన చేయాలన్నా, ఒక తల్లి పిల్లాన్ని కనాలన్నా, శిశువుని కనాలన్నా కూడా శిశువు బయటికి రావాలంటే అపాన వాయువు యొక్క ప్రమేయం ఉండాలి. అది తోసేయాలి, బయటికి తోసేస్తేనే జరుగుతుంది. లేకపోతే సిజేరియన్ చేసి కోసి బయటికి లాగాల్సి ఉంటుంది. కాబట్టి అపాన వాయువు పనిచేస్తుంది. అలాగే ఉదాన వాయువు ఉంది, పైకి అది ఎప్పుడు పైకే వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మనకి తేపులు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో మనకి కొంచెం భోజనం ఎక్కువైందండి, తేపులు వచ్చాయంటాం అనుకోండి, ఆ పని ఎవరు చేస్తారంటే ఉదాన వాయువు చేస్తుంది. మరి అవి కిందకి పోతే అపాన వాయువు చేస్తుంది. అవి రైట్ ప్లేస్లో లేకపోతే వెంటనే వాడికి గ్యాస్ వచ్చింది, వీడికి ఇది వచ్చింది అది వచ్చిందని పేరు పెడతాం. అవన్నీ రైట్ ప్లేసుల్లో ఉంటే, సరిగ్గా ఉంటే ఏమీ లేదని ఐఎమ్ హెల్దీ అంటాం. కాబట్టి విత్ దీజ్ ఫైవ్ ప్రాణాస్, పంచ ప్రాణాస్, అవి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వీఆర్ హెల్దీ. కాబట్టి ఈ పంచప్రాణములను సమానంగా ఉంచేది ఏది అంటే, అలాగే వీటిలో ఉండేటువంటి 72,000 ఆఫ్ నర్వ్స్ ఇన్ ఎవ్రీవేర్, వీటన్నిటి యొక్క సెంటర్ పాయింట్స్ ఆర్ ఇన్ అవర్ ఫింగర్స్. కాబట్టి భజన చేసినట్లయితే మీ హార్ట్, మీ లంగ్స్, మీ ఐస్, మీ ఇయర్స్, మీ కిడ్నీస్, ఎవ్రీథింగ్, వీటన్నిటి సెంటర్ పాయింట్స్ ఆర్ హియర్. అలాగే సన్ ఈజ్ హియర్, మెర్క్యూరీ ఈజ్ హియర్, ఆల్ దీస్ ఫింగర్స్ అకార్డింగ్ టు పామిస్ట్రీ. మనకు నవగ్రహములు మన చేతిలో ఉన్నాయి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఇది సూర్య మౌంట్, సన్ మౌంట్. దిస్ ఈజ్ మెర్క్యూరీస్ మౌంట్, ఇక్కడ మెర్క్యూరీ ఉన్నాడు. దిస్ ఈజ్ సాటర్న్, శని యొక్క అనుగ్రహం, ఇది ఇక్కడ ఉన్నది, మధ్యవేలిలో ఉన్నది. జూపిటర్ ఈజ్ హియర్, వీనస్ ఈజ్ హియర్. లైక్ దట్ 9 ప్లానెట్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్లీజ్ దెమ్ విత్ భజన. దట్ మీన్స్ ఆక్యూప్రెషర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్, అది చైనా దేశంలో చెప్పారు, జపాన్లో చెప్పారని. ఇప్పుడు ఆక్యూప్రెషర్ అనేది ఒక ట్రీట్మెంట్గా చెబుతున్నారు. ఆక్యూప్రెషర్, ఈ ఆక్యూప్రెషర్ అనగా ఆ ప్రదేశాన్ని మనం గట్టిగా ఒత్తి పెట్టడము. గట్టిగా ఒత్తి పెట్టడం వలన, ఆక్యూప్రెషర్ వలన ఆ ఫలితాలు మన శరీరానికి వస్తాయి. కాబట్టి నాకు ఈ కిడ్నీ స్ట్రబుల్ ఉన్నది అన్నవాళ్ళు, ఇక్కడ దీన్ని ప్రెషర్ అట్టి పెట్టండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 10 మినిట్స్ చేయండి, 5 మినిట్స్ చేయండి అని చెప్తాడు. అసలు అవన్నీ అనవసరం. భజన చేయి. నీ రెండు చేతుల్లోనూ ఉండేటువంటి 9 ప్లానెట్స్, అలాగే 72,000 ఆఫ్ నర్వ్స్, సెంటర్ పాయింట్స్ ఆఫ్, అవన్నీ కూడా మూవ్ అవుతాయి. వాటన్నిటికీ కూడా ఆక్యూప్రెషర్ ట్రీట్మెంట్ నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. యూ విల్ బి హెల్దీ. కాబట్టి మనకు ఆ ఆది పరాశక్తి ఎంత తేలికైన మార్గాలు ఇచ్చింది, సులువైన మార్గాలు ఇచ్చింది. చక్కగా అందరూ ఒకచోట కూర్చోవచ్చు, అందరూ ఒక శృతిలో చెప్పచ్చు, అందరూ ఇది ఎన్ని, అందులో ఎన్ని లాభాలు, భజన వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. భజన కోసం బిఏ మేలేం చదవక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు చేతులు కదిలిస్తే సార్, రెండు చేతులు నీ చేతులు నువ్వు రెండు కొట్టుకో. కాబట్టి క్లాప్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్, వెరీ యూజ్ఫుల్. అందుచేత మనం ఇవన్నీ సత్యసాయి చెప్పినటువంటివి, ఆది పరాశక్తిగా చెప్పినటువంటివి. కాబట్టి వన్ ఫేజ్ ఈజ్ ఆధ్యాత్మిక విభాగంలోకి వస్తే స్వామి మనకు భజన గాని, నామస్మరణ గాని, వేదం గాని, ధ్యానం గాని, సత్సంగం గాని, మరి ఇటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, వీటన్నిటినీ ఒక ఫస్ట్ ఒక ఫేజ్లో ఇచ్చారు. 3 ఫేజెస్ ఆది పరాశక్తి యొక్క, ఎప్పుడైనా సరే ఆవిడ చెప్పేవి 3 ఫేజెస్లో ఉంటాయి. వాగ్భవ కూటము, కామకూటము, శక్తి కూటము, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇట్లా 3 వేస్. దీస్ 3 వేస్ ఆర్ హియర్ ఇన్ సత్యసాయి డివోషన్, సత్యసాయిస్ ప్లాన్స్. కాబట్టి 2nd ఈజ్ హ్యుమానిటీ, మానవత్వం, సర్వీస్. కాబట్టి దానిలో అందరూ నిమగ్నం కండి,
1: మానవ సేవ, ఒకరికొకరు సేవ చేయండి పేదలకి. అలాగే మంచి మంచి హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ కూడా మేము వైద్యం నేర్చుకున్నది సేవ కోసం అనే విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి అటువంటి వైద్య విషయం గాని, ఇంకా మరి రక్తదానాదులు మనం చేయగలిగినటువంటి వైద్యం నాకు చేత కాదంటే రక్తదానం చేయి, ఏదైనా సర్వీస్ సర్వీస్ సేవ సేవ. కాబట్టి నారాయణ సేవ చేయి, పేదలకు అన్నం పెట్టండి, ఇవన్నీ చేయటం. గ్రామ సేవ చేయండి, మీ గ్రామానికి సేవ చేయండి. నగర సంకీర్తన అన్నిటికంటే గొప్ప సేవ. తెల్లవారుజామున అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండగా మీరు నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తే మీ భజన వలన, మీ చప్పట్ల వలన మీకు ఆరోగ్యం, అలాగే వారిని నిద్రలేపడం వలన, లేస్తూనే వారు భగవన్నామాన్ని వినటం వలన వాళ్లకు ఆరోగ్యం, గ్రామం అంతా మేలుకోవటం. ఇంత పని నగర సంకీర్తన అనేది ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత సులువైన ప్రణాళిక. కాబట్టి ఊళ్ళో 1000 మంది ఉంటే 10 మందే వెళ్ళొచ్చు, 5 గురే వెళ్ళొచ్చు. నగర సంకీర్తనకి ఎవరు రావట్లేదని అంటే ఇద్దరే వెళ్ళండి. ఇద్దరైనా సరే మీరు ఇంతమందిని నిద్ర లేపారు, ఇంతమందికి భగవన్ నామాన్ని వినిపించారు, మీకు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు తెచ్చుకున్నారు. కాబట్టి నోరు నువ్వంగ హరికీర్తి నొడవడేని, చేతులు ఆరంగ శివుని పూజింపడేని అని పోతన గారు చెప్పిన వీటన్నింటిలోనూ ఉండే అంతరార్థం ఇదే. కాబట్టి చేతులారంగా మీరు మన శరీరంలోంచి మనమే శక్తిని పుట్టించుకోవటమే, పరాశక్తి మనలోనే ఉంది, ఆ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవాలి, మనం పెంచుకోవాలి. కాబట్టి ఈ దశమహావిద్యలు ఇవన్నీ కూడా కఠినమైనటువంటి మార్గాలు కాకుండా ఈ కాలంలో సరళమైనటువంటి మార్గములలో మనకి ప్రత్యక్ష గురువుగా ఎవరున్నారండి అంటే స్వామివారు ఇట్లా చెప్పారు అనేదే ప్రత్యక్ష గురువు. వీటన్నిటికీ గురువు ఉండాలి, మంత్రోపదేశం చేయాలి, ఇవన్నీ అంటారు. ఇక్కడ గురువు భజనయే మంత్రోపదేశం. చక్కగా నీవు నోటితో పలికినటువంటి ప్రతి భజన మంత్రమే, ఈ మంత్రాక్షరములే నువ్వు చేస్తున్నావు. కాబట్టి అటువంటి అంత గొప్ప సులభమైన సరళమైనటువంటి మార్గాన్ని ఈనాటి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అందించడం కోసమని ఆ ఆదిపరాశక్తి శ్రీమాత సత్యసాయి రూపంలో అవతరించి ఈ పరాభవన సంవత్సరంలో ఈ ప్రాంగణంలో అందరికీ తెలియజేసేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని ఇచ్చినందుకు సత్యసాయి స్వామివారికి పాద ప్రణామం చేస్తూ నమస్కారం, స్వస్తి.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Devi Navaratri celebrations at Prashanti Nilayam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: Prema Swarupulara, Shariramto Karmalu Acharinchali.
2: Do all activity with this body.
1: Kali Yetti Karmalu Acharinchali.
2: What kind of action?
1: Eppudu Acharinchali.
2: When?
1: దేనికోసం ఆచరించాలి?
2: వాట్ ఫార్?
1: దీని యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రిజల్ట్?
1: అని అన్నింటికి అర్థం తెలుసుకుని,
2: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్
1: ఆస్పెక్ట్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
2: One has to answer all these questions, where, when, why, how. With all the five senses we should take to action.
1: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
2: Then it will never go along the wrong path.
1: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడా కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
2: Body is gifted to undertake activity.
1: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
2: Body is there to do all right action.
1: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
2: What kind of dharma?
1: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
2: The body is given by God to do
1: శరీర మాధ్యం కను ధర్మ సాధకం.
2: Body is given to do all right activities.
1: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
2: Why mind is given?
1: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
2: Mind is there to inquire what is sweet and what is
1: permanent.
2: And to discriminate what is good and bad.
1: కనుక ఈ పరిశీలన గావించి,
2: one should inquire.
1: ఈ పరిశీలన దేని వల్ల గావించాలని ఫీల్ అవుతుంది?
2: And how is it possible to inquire?
1: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
2: The inquiry is possible basing on the light of the spirit.
1: మనసు మధ్యలో ఉంటుండాలి.
2: The mind is in between.
1: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
2: On one side there is the body, the other side the self.
1: కనుక ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి,
2: the mind should follow the spirit.
1: శరీర కర్మలు ఆచరించడం.
2: And should undertake activity with the body. This is the proper path.
1: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు.
2: టుడే వన్ హ్యాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
2: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పాత్.
1: నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
2: యు హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
2: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సింపుల్.
1: శరీర ధర్మమును, మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
2: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్.
1: నిజంగా శరీర ధర్మంనే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ, మైండ్ విల్ ఎంజాయ్.
1: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
2: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్, వన్ కెన్ విజువలైజ్.
1: ఈ మూడు కూడా ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
2: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
1: వేరు వేరు మార్గంలో లేదు.
2: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
1: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది,
2: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే,
1: ఏ శరీర ధర్మం మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా,
2: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్, వెదర్ ఇట్
1: నా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుందా లేదా,
2: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్,
1: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా,
2: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్,
1: నన్ను మానవుడిని ఈ సమాజంలో పిలుస్తారా లేదా,
2: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్.
1: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
2: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
1: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వం మనం విచారించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిజువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
2: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్.
1: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
2: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్
1: సెంటిమెంట్స్. దూరం చేయాలి.
2: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
1: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
1: అసత్యం ఆడటం,
2: ఫాల్స్హుడ్,
1: అధర్మములో ప్రవేశించటం,
2: అన్రైచియస్నెస్,
1: దొంగతనములు చేయటము,
2: స్టీలింగ్,
1: ఈ విధమైనటువంటి దీంతో ఈ యొక్క శరీరము అనేక రకములుగా ప్రవర్తిస్తుంది.
2: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్సెట్ వే.
1: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
2: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
1: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
2: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
2: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్.
1: మార్గములు కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
1: అసత్యం ఆడటం,
2: ఫాల్స్హుడ్,
1: అధర్మంలో ప్రవేశించటం,
2: అన్రైచియస్నెస్,
1: దొంగతనము చేయటము,
2: స్టీలింగ్,
1: ఈ విధమైనటువంటి దీంతో ఈ యొక్క శరీరము అనేక రకములుగా

0: పెట్టి వాంఛలు పెంచుకోవటము ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్ డ్రింకింగ్ ఫుడ్ రేమెంట్ షెల్టర్ లిమిట్లెస్ డిజైర్ ఇదే
0: కాదు జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: Gambling is also an external trade.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటది.
1: That leads to mental pollution.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ సోషల్ చేంజ్ దేర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్
0: ఎస్ఏఐ. ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఎస్?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: దట్ ఈస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ ఏ?
0: అసోసియేషన్ పరివర్తన.
1: చేంజ్ ఇన్ అసోసియేషన్
0: సామాజిక పరివర్తన.
1: దిస్ ఈస్ సొసైటల్ చేంజ్.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఈస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
1: ద కంట్రీ ఇస్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్,
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుండాలి ఈ ప్రపంచము.
1: ద హోల్ వరల్డ్ హస్ బికమ్ ఎ బాన్ ఫైర్ ఇన్ ఫ్లేమ్స్.
0: ఎక్కడ పోయినా భయమే.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఫియర్.
0: ఏం చేసినా భయమే.
1: వాట్ ఎవర్ యు డు,
0: ఏం చెప్పినా భయమే.
1: వాట్ ఎవర్ యు
0: సే, సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: వి ఆర్ అఫ్రైడ్ ఈవెన్ టు స్పీక్ ట్రూత్.
0: కనుకని ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as a self confidence is lost,
0: అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: So many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాల వర్తింప చేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కొరకని ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up the external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed
0: in the right direction. నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for the satisfaction of your conscience.
0: సేయు తేతాయకు ద్వాపర యుగములందు
1: in earlier ages of
0: పాపమును కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దోస్ డేస్.
0: కానీ కలియుగం లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: ద సిన్స్ హావ్ నో లిమిట్స్ ఎట్ ఆల్.
0: ఎంచుటకు వీలు కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ ఎయిదర్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ సిన్.
0: ప్రతి కణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: సిన్. ప్రతి అణువు కూడాను పాపమే.
1: అండ్ ఎవ్రీ సెల్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: వెన్ ది సిన్ఫుల్ నేచర్ ఇస్ సో ప్రిడామినెంట్ హౌ టు conquer it.
0: కనుకనే
1: సో
0: కృష్ణుడు కూడా చెప్పాడు.
1: Krishna also says,
0: Arjuna, నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: నెమ్ము ధనుం చేయ.
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the
0: self. సదా యుగధర్మ మీదే కదోయి.
1: And this is going to be
0: కాదు.
1: Not only this.
0: ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికి.
1: There is bound to be the rain of arrows for world peace.
0: కేవలం నీవు అమ్ముల చేత నీవు సంపాదించి అమ్ముల చేత నీవు పోటాడితే ప్రయోజనం కాదు. శరవర్షము తప్పదు.
1: It is not simply enough to fight with an arrow.
0: వర్షమే కూర్చాలి.
1: There should be the rain of arrows.
0: కొనే మంట మింట వివచ్చుని ఇంట.
1: And it's going to happen all over here and there.
0: ఒకవైపున శకుని.
1: And there is Shakuni.
0: ఒక వైపున కర్ణుడు.
1: And Karna on one side.
0: వీరిద్దరు కూడా దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసును కర్ణునికి.
1: And Karna knows సత్య and ధర్మ.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్.
0: కర్ణుడు భారతీయ వీరస్తుడా.
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్.
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్ చారిటీ.
0: కర్ణుడు కూడా కట్ట కడపటికి ఏమనిపించాడు.
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది

0: ఎండ్
1: కనుకని భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
0: Pandavas were the recipients of God's grace.
1: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
0: They never disobeyed God's command.
1: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
0: When emissary was sent.
1: కానీ తిరిగి వచ్చినప్పుడు.
0: When he returned.
1: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పెనబడ్డారు.
0: నకుల సహదేవ fell at the feet of
1: Krishna. కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
0: They love Krishna intensely.
1: బిడ్డల వలే వారు ఆశించేటువంటి వారు.
0: And in fact he treated them as his children.
1: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
0: Krishna, what happened there?
1: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నాడు.
0: He said they accepted to fight.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he says,
1: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
0: having gone there for compromise,
1: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
0: you have returned safe enough.
1: ఇది ఏ 10,000 నేటికి?
0: This is enough and enough all the wealth for this day.
1: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
0: We are afraid of your situation.
1: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
0: You returned safe.
1: ఇది మాకు 10,000 అన్నారు.
0: This is everything for our life.
1: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
0: They were so happy at that moment.
1: ఇంతే కాకుండా,
0: not all this,
1: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
0: Arjuna committed certain mistakes.
1: దీనికి పూర్వం రాయబారానికి పోయినప్పుడు,
0: ఎర్లియర్ యాజ్ వెన్ హి
1: వెంట్, రాయబారం మనకు అక్కర్లేదు.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్,
1: యుద్ధమే సిద్ధమని చెప్పు.
0: యూ షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హీ సెడ్.
1: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
0: వెల్ వార్ స్టార్టెడ్.
1: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
0: హీ కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ విత్ సెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
1: అభిమానం మారిపోయింది.
0: అండ్ దెన్ దేర్
1: అది దేహాభిమానము.
0: దట్ ఈస్
1: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
0: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
1: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
0: How is it to kill all these relationships and so many people relations?
1: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinnannadu.
0: My head is reeling. I am not able to stand here. Let me go back.
1: Krishnaku kopam vachindi.
0: Krishna was angry.
1: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
0: In fact you provoked me.
1: Yuddham siddhamani cheppavu.
0: You said that I should be ready to fight.
1: Rammika yuddham siddhamalaka kaalahiran meekayela.
0: And you said why waste of time.
1: Gopala,
0: be ready.
1: ఈ కాలహరణమే చేయొద్దు.
0: యూ సెట్ డోంట్ వేస్ట్ టైం.
1: యుద్ధం సిద్ధమని చెప్పు.
0: బీ రెడీ టు ఫైట్
1: చెప్పినటువంటి ఈ అర్జునుడు,
0: అర్జున
1: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
0: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్, లెట్ మీ గో బ్యాక్. హీ సేస్ నౌ,
1: మీ నిమిత్తమై నేను ఇవంతా కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
0: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్, యాజ్ యువర్ ఎమిసరీ.
1: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
1: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదలు లీలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటూ ద
1: ఫైర్? ముష్కరుని మ్రోలా?
0: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
1: హితోక్తుల మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
0: విల్ వికెట్ పీపుల్ లిసన్ టు ఆల్ గుడ్ వర్డ్స్? ఇస్ ద పాత్ ఆఫ్ రైట్ వే?
1: కాలకూటమున అమృతం సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
0: ఇన్ దిస్ పాయిజన్ ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్?
1: బై దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
0: వుడ్ యు త్రో ది జాస్మిన్ ఫ్లవర్స్ ఇంటూ ద ఫ్లేమ్స్?
1: ముష్కరుని మ్రోలా?
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ బ్యాడ్ పీపుల్?
1: హితోక్తులు మేలా?
0: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
1: పోషిస్తే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్.
1: కనుకని ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి అన్నాడు.
0: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల,
0: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్,
1: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి,
0: అండ్ దే వెంట్ దేర్ ఫైర్ వ్యాన్.
1: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
0: దే కుడ్ ఎక్స్టింగ్
1: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల,
0: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్,
1: దీనికి ఏ యొక్క ఇంజిన్ లో ప్రయోజనం లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్ ది ఫైర్.
1: ఏ ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
0: నో ఎఫర్ట్ విల్ బి
1: సక్సెస్ శరవర్షం తప్పదు విశ్వశాంతికి. కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
0: ద రెయిన్ ఆఫ్ ఆరోస్ మస్ట్ షుడ్ హ్యాపెన్.
1: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
0: వాట్ ఫార్? ఫర్ ద వరల్డ్ పీస్.
1: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
0: ఈవెన్ ఫర్ వరల్డ్ పీస్ వన్ హ్యాస్ టు ఫైట్.
1: కనుక మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
0: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్,
1: సత్య సంకల్పాలను పెంచుకోండి.
0: డెవలప్ యువర్ థాట్స్,
1: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
0: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే,
1: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
0: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
0: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
1: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
0: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాత్
1: ఆఫ్ డేంజర్. దుర్మార్గంలో పోకూడదు.
0: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
1: మానసిక తృప్తిగా నీవు నచ్చుకోవాలి.
0: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: యజ్ఞయాగాదులు చేసినటువంటిది దుర్గుణాలు త్యాగం చేయటం కోసమని.
0: ది సీక్రెట్ రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ ఆర్ కండక్టెడ్ టు సాక్రిఫైస్
1: దురాచారములను త్యాగం చేయటం కోసమని.
0: ది బ్యాడ్ ప్రాక్టీసెస్
1: సత్కర్మను సదాచారములను అభివృద్ధి పరచుకునే నిమిత్తమే.
0: వి హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
1: అప్పుడే నీవు సత్యశీలుడవుతావు.
0: దెన్ యు విల్ బి వన్.
1: మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
0: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ దేర్ విల్ బి నో బ్యాడ్ ఐడియా.
1: అప్పుడు ఎవరిపైన ద్వేషం రాదు.
0: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడి.
1: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడు ఎందే ఉంటున్నాను.
0: ఇన్ ఫాక్ట్ ద వన్ అక్యూజ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
1: తిట్టిన వాడు నేను,
0: and we are not different.
1: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
0: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ అస్.
1: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైన ద్వేషం రాదు నీకు.
0: అండ్ వెన్ వన్స్ వి హావ్ దిస్ వన్ పాయింటెడ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్,
1: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
0: అండ్ బోత్ ఆఫ్ అస్ విల్ బి హ్యాపీ.
1: యుద్ధములే సంభవించవు.
0: అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
1: ఈ విచారములే సంభవించవు.
0: నో యాంగ్జైటీస్.
1: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
0: దేర్ విల్ బి నో హేట్రెడ్ అట్ ఆల్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ దట్ లవ్. వి షుడ్ హావ్ సింగిల్
1: మైండెడ్. నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ బోత్ ఆఫ్ అస్.
1: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
0: టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ qualities we should have this.
1: దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
0: బాడీస్ మే బి డిఫరెంట్,
1: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
0: మైండ్స్ మే వేరీ,
1: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
0: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
0: సో మెనీ హావ్ అసెంబ్లడ్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సేమ్.
1: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: యాజ్ అన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
1: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
0: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కలర్.
1: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
0: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకుని
0: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్.
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుని
0: గెట్ అటాచ్డ్ టు ద సెల్ఫ్.
1: దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
0: అండ్ కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: అతి శీఘ్ర కాలంలోందే
0: వెరీ సూన్
1: ఈ ఏకాత్మవాదం వల్ల
0: విత్ దిస్
1: లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
0: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ because there will not be any conflict or war or agitation in this world when you are when we have one point in this or the self which is present in all. Don't hate anybody.
1: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
0: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
0: వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
0: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
0: ద హ్యూమన్
1: సొసైటీ, ఈ జాతి అంతా తండ్రి భగవంతుడే.
0: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
1: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
0: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: అతి శీఘ్ర కాలమంటే
0: వెరీ సూన్
1: ఈ జగత్తునందు,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
0: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
1: ప్రార్థన మీరు చేసి
0: ప్రే లైక్ దట్.
1: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
0: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
0: ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ ద జాబ్ దట్ వీ షుడ్ డూ.

మరువబోకుడు ఇటువంటి మంచి మాట, మరువబోకుడు ఇటువంటి మంచి మాట, మరువబోకుడు ఇటువంటి

ఏమి ఇతని కంటెను మోక్కుండె మేలు అవనీ. ప్రేమ స్వరూపులారా, భగవంతుడు అందించినటువంటి అమోఘమైనటువంటి వరప్రసాదమే ఈ మానవ శరీరం. దీనిని సక్రమమైన మార్గమును అనుభవించినప్పుడే జీవితము సార్థకము నందుతుంది. శరీరము కర్మానుబంధీని, ధర్మాచరణ నిమిత్తమై అందించినటువంటిది ఈ శరీరము. శరీరమాద్యము ఖలు ధర్మ సాధకము, ధర్మాచరణ నిమిత్తమై ధర్మసాధన నిమిత్తమై అందించిన పనిముట్టు ఈ శరీరము. అట్టి శరీరమును ఒక్క మార్గమున ప్రవేశపెట్టి అన్యాయ అక్రమ అనాచారంలో దీనిని దింపి దీని అపవిత్రము గావించి కల్మషము చేయటం మానవత్వానికి విరుద్ధమైనటువంటి ఒక మార్గము. మానవ శరీరమును అనుభవించుటలో మూడు విధములైనటువంటి పద్ధతులున్నవి. ప్రాకృతమైనటువంటి ఈ యొక్క జగత్తునందు లౌకికమైనటువంటి భోగభాగ్యములను అనుభవించే నిమిత్తము ఈ యొక్క శరీరమును ప్రసాదించినాడని భావించి దీనిని పెడమార్గము పట్టించి చేయరాని పనులు, పోవరాని చోటులు దీనిని ప్రవేశపెట్టి దీనిని అపవిత్రం కావచ్చుకోవటం, ఇది అధమ మార్గముకు చెందినటువంటి యొక్క మానవత్వము. కర్తవ్య నిమిత్తమై తమ యొక్క కార్యమును సక్రమంగా భావించుకుంటూ పాలించుకుంటూ సంసార కార్యక్రమములంతా కూడా సరియైనటువంటి రీతిగా చూచుకుంటూ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుని కాయమును పవిత్రము గావించుకోవటము, ఇది రెండవ మార్గము. తన కర్తవ్య కర్మలను నిర్వర్తించుకోవటమే కాకుండా మధ్య మధ్య పరోపకార సంబంధమైన కార్యములలో ప్రవేశించటము, భగవత్ సంబంధమైనటువంటి యొక్క చింతనలు చేయటము, ఈ విధముగా ఈ దేహమును సార్థకం గావించుకోవటము, ఇది మూడవ మార్గము. కర్తవ్యం నందే ప్రవేశించక కాయము సార్థకం గావించుకునే నిమిత్తమై రాత్రింపగలు కూడాను సేవలలో పాల్గొని భగవత్ చింతనలో తన యొక్క కాయమును సద్వినియోగం పరుచుకోవటం, ఇది నాలుగవ మార్గము. వీటిని అధముడు, మధ్యముడు, ఉత్తముడు, ఉత్తమోత్తముడు అనేటువంటి యొక్క స్థానములకు వీటిని తీసుకుని వచ్చారు. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ వరప్రసాద స్వరూపమైన ఈ దేహమును తిరిగి భగవంతునికి అందించుట లోపల పవిత్రమైనటువంటిదిగాను, సాత్వికమైనటువంటిదిగాను, సత్యనిత్యమైనటువంటిదిగాను, మాలిన్యరహితమైనటువంటిదిగాను మనము చేసుకుని తద్వారానే భగవంతుని అర్పితం గావించటము, ఇది ప్రధానమైన మానవుని యొక్క కర్తవ్యము. ఇట్టి పవిత్ర సాత్విక మార్గమును అనుభవింపజేయుటకు భారతీయ సంస్కృతి యందు భక్తికి ప్రధానమైనటువంటి స్థానం నందించారు. అనగా కేవలం పూజలు చేయటము, వ్రతములు ఆచరించటము, క్షేత్రములకు పోవటము, దేవాలయములు కట్టించటము ఇత్యాది సత్కర్మలే భక్తికి చిహ్నములని భావిస్తుంటారు. ఇవన్నీ కూడాను కేవలము

0: భక్తికి ప్రాథమిక సోపానములు మాత్రమే కాని ఇవి భక్తి అనిపించుకో. కానీ మనం వీటిని వదలనక్కరలేదు. వీటిని ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ క్రమక్రమేణా మనము ఒక ఉన్నత స్థాయిమైనటువంటి యొక్క ఈ భక్తి స్వరూపంలో మనం ప్రవేశించాలి. భక్తి అనగా కేవలము ఫల ప్రధానమైనటువంటి యొక్క సంసర్గం చేత మనసును మాలిన్యంపరచుకునక నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతో భగవంతుని ఆరాధించటమే భక్తి. ఫలాపేక్షారహితమైనటువంటి యొక్క ప్రతిఫలాపేక్ష సంసర్గం చేత మాలిన్యము చెందక కేవలము స్వార్థరహితమైనటువంటి యొక్క పరమ ప్రేమను పరమాత్మని పైన ప్రసరింపచేయటమే భక్తి. ఏదో కారణముల చేత ఏర్పడినటువంటి ప్రేమ భక్తి కానేరదు. కారణరహితమైనటువంటి యొక్క భక్తి ప్రేమను మనలో ఆవిర్భవించి చేసుకోవాలి. ఇదిని పెంపొందింప చేసుకోవాలి. నది సముద్రం మీదను, లత వృక్షము మీదను, నక్షత్రములు ఆకాశం మీదను ఏ విధంగా ప్రసరిస్తుందో, సహజమైన మార్గమును అనుసరిస్తుందో, అదే విధముగానే మానవుని యొక్క సహజమైనటువంటి ప్రేమ పరమాత్మ పైన ప్రసరించాలి, వైపున ప్రవహించాలి. సముద్రమైనటువంటిగా రూపొందరాదు. ఎక్కడ పుట్టినా నది సముద్రంలో చేరుటకై తాను అనేక విధమైనటువంటి శ్రమలను ఓర్చుకొని అక్కడ ప్రయాణం సలుపుతుంటాది. నది యొక్క సహజం కారణము నదికి అది స్వస్థానము. అదే విధముగానే ఎట్టి ఫలాపేక్ష లేకుండా మానవుని యందు ఉంటున్నటువంటి నిర్మల ప్రేమను పరమాత్మను వైపున ప్రసరింపచేయటమే సరి అయినటువంటి భక్తి. ఫలములను మనసుకొని కొన్ని అభిష్టములను మనసునందుంచుకొని వారిని ఫలింపచేసే నిమిత్తమే పరమాత్మని ప్రార్థించటము, ఇది సరి అయిన భక్తి కానేరదు. కేవలం రజో తమో గుణముల యొక్క భక్తిగా రూపొందుతుంది. రావణ, కుంభకర్ణ, కంస ఇత్యాది మహాభక్తులు కేవలం రజోగుణ తమోగుణమైనటువంటి సంబంధం చేత పరమాత్మని ప్రార్థించి మహాశక్తులను కూడా సంపాదించుకున్నారు. ప్రతిఫలాపేక్ష నిమిత్తమై ప్రార్థించినటువంటి యొక్క ఈ యొక్క అభయములు ఫలములను కూడాను తిరిగి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై వినియోగించుకోవటం చేత సాత్వికము అడుగంటిపోతుంది. ఇప్పటికీ ఈ శక్తులను పొందినటువంటి యొక్క ఈ మహాభక్తులు కూడాను తమ ఆరాధన దేవత పైననే యుద్ధమునకు సిద్ధమయ్యారు. వారికి ప్రేమకు బదులు ద్వేషము ఏర్పడుతుంది. అభిష్టములు విఫలమాయినా ద్వేషము ప్రారంభమవుతుంది. అభిష్టములు నెరవేరిన అహంకారం ప్రారంభమవుతుంది. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము పరమాత్మ నిమిత్తమే మేము ప్రాప్తిస్తున్నాము అనేటువంటి ఒక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వారే సరి అయిన భక్తులు. భక్తుల నిమిత్తమై తానే తమ స్థానమును కూడా చేరి వారిని అనుగ్రహిస్తాడు. అడిగి మనం అందుకున్నటువంటి యొక్క అభిష్టముల చేత మనకు ఏమాత్రం కూడాను సరి అయినటువంటి అభివృద్ధి కానేరదు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రీతిగా అవసరమో ఏది అవసరమో తానే చూచుకుంటాడు నిజమైన భక్తులు.
1: అడుగకు వేవో మనసా అడుగుకొలది అది అడుగున్న పడునని, అడుగకున్న పని వడిగానగునని. అడుగకు వేవో మనసా
0: అడుగని శబరిని ఆదరించడే, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై

అడిగిన దశరథుని కూడాను ఇంత అంత్యకాలంలో నీరుడ్చలేదు రామచంద్రుడు. అడుగని జటాయువు కూడాను అంత్యకర్మలంతా ఆచరించాడు రాముడు. అడుగవలసినది ఒక్కటే, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదు అనేటువంటి కోరికను కోరినప్పుడు అన్నీ తానే చూచుకుంటాడు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం దేవుండ, కోరిన ఫలమిచ్చు

తనను పొందితి అన్నీ పొందినట్టే. తన ప్రేమకు పాత్రుడైతే జగత్తుకే పాత్రుడైనటువంటి వాడే, సాధించినటువంటి వాడే. దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా. అసే జయించినటువంటి వానికి జగత్తే దాసుడైపోతుంది. కనుకనే ఇక్కడ భగవంతుడు ఏ రీతిగా మనకు అండచేరుతాడు, ఆదరిస్తాడు, అక్కును చేర్చుకుంటాడు. సస్యములు తమ ప్రాణాధారమైనటువంటి యొక్క జలము నిమిత్తమై ఆకాశం వైపున చూస్తూ తమ యొక్క శక్తి సామర్థ్యములు లేకపోవటం చేత నిరాశకు గురి అయి ఉంటాయి. సస్యముల యొక్క ప్రార్థనను అంగీకరించి మేఘములే క్రిందికి దిగి వర్షమును అందించి వాటిని పోషిస్తుంది. ఊయలలో పరుండినటువంటి యొక్క చంటి బిడ్డ తల్లివడిలో చేరడానికి ఆశించే సమయంలో ఆ ఊయలలో ఉన్నటువంటి బిడ్డ ఎగిరి తల్లివడిలో పడలేదు. ఆ శక్తి తనకు లేదు. కనుకనే తల్లి ఊయల దగ్గరకు వచ్చి వంగి ఆ బిడ్డను తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. ఆ విధంగానే తన నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి భక్తులకు తానే దిగి వచ్చి వారిని అనుగ్రహిస్తాడు. ఈ ప్రార్థనకు ప్రేమ ప్రధానమైనటువంటిది. ప్రేమ నామము నుండినే పుట్టినటువంటిది. నామము ప్రేమకు తల్లి వంటిది. నామము నుండి ప్రేమ పుడితే ప్రేమము నుండి పరమాత్మ పుడుతున్నాడు. కనుకనే పరమాత్మ తత్వములకు ప్రేమ ఆధారము, ప్రేమకు నామము ఆధారము, నామములకు భావం ఆధారం. ఈ అన్నింటికి ఇచ్చాశక్తి అత్యవసరము. ప్రతి ఒక్క దానికి కూడాను మనం వేరుగా ప్రయత్నించనక్కరలేదు. మమంసే జీవలోకే జీవభూత సనాతన, నాయన నీవు నాయంశమే, నీవు ప్రపంచ అంశం కాదు, పంచభూతముల అంశం కాదు, నా అంశమే అని చెప్పినటువంటి వాక్యమును మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం? ఉచ్చరించుచున్నామే కాని పదముల యొక్క ఆచరణలో అనుభూతిని అందుకోవటానికి ప్రయత్నించటం లేదు. అమృతీ భగవద్గీత, నాయనా నీవు అమృతపుత్రుడు కాని మృతపుత్రుడు కాదు, నీవు చిన్మయమృతుడే కాని నీవు కేవలము మృణ్మయమృతుడు కాదు. సత్యాన్ని గుర్తించలేక కేవలము పదములు మాత్రమే వర్ణిస్తూ ఉంటున్నాము. అమృతపుత్ర అంటే ఏమి దీని అర్థము? ఇప్పుడు అమృతపుత్రుడవుతాడు. క్షేత్రజ్ఞుల యొక్క రహస్యాన్ని ఎవడు గుర్తిస్తాడో వాడే అమృతపుత్రుడు. క్షేత్రము దేహము, దేహము గురించి చక్కగా మనం విచారించాలి. మలమూత్ర దుర్గంధ మాంసరక్తము గాని ఇందులో ఏమాత్రం కూడా సరైన యొక్క మంచి పదార్థములు లేవు. కేవలం పొట్ట చూచిన మలమూత్ర తొట్టె సుమ్మి, దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి. ఆత్మకి దేహము అది ఒక్క వింత అద్దెకొంప. ఈ వింతైనటువంటి అద్దెకొంప ఈ ఆత్మకు ఈ దేహము. కనుకనే దీనిని మలినపు కొంప, దేహముల మ్రగ్గెడు సేవక గంప, తాత సంచలనము పొందు దుంప, భవసాగరమే ఈదగలేని కంప, అమ్ముల పదిలంపు మనమెప్పు దలంప, నేను చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే. ఈ దేహాన్ని చక్కగా మనం విచారణ చేస్తే, ఈ శరీరాన్ని చక్కగా మనం విచారణ చేస్తే ఈ దేహం పైన ఏ విధమైనటువంటి యొక్క భ్రమ లేకుండా కేవలం రోత పుడుతుంది. నిమిషములకు నీటిలోనే కానీ పునుగు జవ్వాదీలు పుట్టబోవు. దాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ధర్మాచరణ నిమిత్తమై అందించినటువంటి పనిముట్టు కనుక ఈ పనిముట్టును తగిన భద్రతలో మనం చూసుకోవాలి. అయితే ఇది ఇట్టిది అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం. దేహం యొక్క రహస్యాన్ని, దేహం యొక్క పవిత్రతను అపవిత్రతను మనం చక్కగా విచారించడము. ఇది ఒక క్షేత్రం యొక్క విచారణ. క్షేత్రజ్ఞుడు తానే ఆత్మస్వరూపుడు. దేహము మృణ్మయము, క్షేత్రజ్ఞుడు చిన్మయము. కనుకనే ఈ మృణ్మయమైనటువంటి యొక్క దేహంలో చిన్మయుడైనటువంటి యొక్క పరమాత్మ ఉంటున్నాడు. విలువలేని ఇనుప పెట్టే ఈ దేహము యందు నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడు ఉంటేను సుమా. వైడూర్య మరకతమానికి గోమేదిక పుష్యరాగాలతో కూడినటువంటి విలువైన నగలంతా ఎక్కడ పెడుతున్నావు? బంగారు పెట్టెలో పెడుతున్నామా? కాదు, ఇనుప పెట్టెలో పెడుతున్నావు. పెట్టెకు విలువ లేదు కానీ పెట్టెలో ఉండేటువంటి నగలకు విలువ ఉంటుంది. దేహము ఒక ఇనుప పెట్టె వంటిది. దీనికంతా డస్ట్ పడుతుంటాది, ఇది బస్ట్ అవుతుంటాది, దీన్ని రెస్ట్ చేస్తూ ఉంటాము. అన్ని దీనికే ఈ వ్యాధులంతా. కానీ అందులో పెట్టినటువంటి విలువైనటువంటి నగలు ఉంటున్నాయి, అవే సత్ చిత్ ఆనందము. అట్టి సత్ చిత్ ఆనంద స్వరూపమును మనం గుర్తించే నిమిత్తమై అతన్ని మనం ప్రేమించాలి. ఆ ప్రేమ కేవలము స్వార్థమైనటువంటిది కాకుండా, స్వప్రయోజనమైనటువంటిది కాకుండా విశాలమైనదిగా ఉంటుండాలి. భగవంతుని ప్రేమించడానికి పూర్వము మనము తనను తాను ప్రేమించుకోవాలి. తనను తాను ప్రేమించుకున్న తరువాత సమాజాన్ని ప్రేమించాలి, తరువాత ఈ జగత్తునే ప్రేమించాలి. స్వార్థరహితమైనటువంటి ప్రేమ లేకుండా ఉండినప్పుడు జగత్తును మనం ప్రేమించలేము.
ప్రపంచాన్ని ప్రేమించలేనటువంటి వాడు పరమాత్మని ప్రేమించలేడు. కనుక మొట్టమొదట జగత్తును ప్రేమించు, తరువనే జగదీశుని ప్రేమించవచ్చు. తనను, తన సమాజమును, తన తోటి వారులను ప్రేమించడానికి మానవుడు ప్రయత్నించాలి. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, ద్వేషము లేని చోట ప్రేమనే ఉంటుంటాది. ఉన్నది రెండే, ప్రేమ ద్వేషం. ద్వేషము అహంకారాన్ని పెంచుతుంది, ఆడంబరంలో ప్రవేశిస్తుంది. ప్రేమ సహనాన్ని పెంచుతుంది, సానుభూతిని చూపుతుంది. కనుకనే భగవత్ సృష్టి లోపల మానవుని యొక్క సృష్టి చాలా ఆశ్చర్యమైనటువంటిది. ప్రతిగామించే నిమిత్తమై ఈ ప్రేమను పరులకంతా సరైన రీతిలో అందించే నిమిత్తమై దీనిని ఒక కుటుంబ రీతిగా మనం పోషించుకుంటూ వచ్చారు. మానవుడు మొట్టమొదట పుట్టిన తక్షణమే తన ఆకలి, తన నిద్ర, తన యొక్క బాధలు మాత్రమే తాను గుర్తిస్తాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే, పుట్టిన బిడ్డ తన నిద్ర, తన తిండి, తన ఆకలి, తన యొక్క బాధ, ఇవి తప్ప అన్యం ఏమాత్రము ఎరుగదు. అలాగే ఏడుస్తుంది, పాలు దాటి నిద్రపోతుంది. ఇది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అమ్మతో సంబంధము గావించుకుంటుంది, తల్లి వరకు ప్రవేశిస్తుంది. మరి పెరుగుతూ పెరుగుతూ తల్లి నుంచి అక్క, అన్న లేక తండ్రి, ఈ ముగ్గురు పైన కూడా ఈ ప్రేమను ప్రసరింపజేస్తుంది. పెరుగుతూ పెరుగుతూ తన సహచరులను, తన స్నేహితుల పైన కూడా ఈ ప్రేమ ప్రసరింపజేస్తుంది. ఇంకా పూర్తి పెరిగిన తర్వాత పెళ్లి అవుతుంది. ఈ పెళ్లి అయిన తర్వాత మరొక కుటుంబం పైన కూడాను ప్రేమ ప్రసరిస్తుంది. వాళ్ళ బావలు, బావ మరదుళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళంతా కూడాను అంతగా వారితో ప్రేమను పెంచుకుంటాడు. తదుపరి తనకు తిరిగి కుమారులు కలుగుతారు. ఆ కుమారులకు పెళ్లి చేస్తే మరి కొత్త కుటుంబం పైన ప్రేమ పెరుగుతూ పోతుంది. మానవత్వంతో కేవలం స్వార్థంలో ప్రారంభమైనటువంటి ప్రేమ ఎంత విశాలంగా పెరుగుతూ పోతుండాలి. ఈ విధంగా ప్రేమను పెంచుకునే నిమిత్తమై మనకు సంసారంను ప్రసాదించాడే కాని స్వార్థ స్వప్రయోజనంతో కేవలం కూపస్థ మండూకం వలె అందులో పడి ఉండటం కోసం కాదు మానవుని యొక్క జీవితం ప్రసాదించిండేది. ఈ ప్రేమ పెరుగుకొలది పెరుగుకొలది హృదయము చాలా విశాలమైపోతుంది. ప్రేమ విశాలము గావిషయాన్ని మన సంస్కారాన్ని స్మరింపచేస్తుంది ప్రేమ, ప్రవేశిస్తుంది ప్రేమ, సానుభూతి చూపుతుంది ప్రేమ, పరుల బాధను చూచి తాను కూడాను బాధపడతాడు. హృదయ విశాలమును గావించుకునే నిమిత్తమై ఈ భక్తి అనేటువంటి యొక్క శక్తి స్వరూపుణ్ణి మనం అందించారు. కనుకనే మానవత్వములో ఈ భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాణం వంటిది. భక్తిరేవ పరమార్థదాయిని, పరమార్థమైనటువంటి యొక్క జ్ఞానమును ప్రసాదించేటువంటిది భక్తియే. తిరేవ పరరోగనాశిని, పరోగనమును నాశనం చేసేటువంటిది భక్తియే. తిరేవ పరవేదన ప్రధా, మన యొక్క పవిత్రమైనటువంటి పరతత్వాన్ని కూడా నువ్వు అందించేటువంటిది భక్తియే. తిరేవ పరమోక్షదాయిని, మోహక్షయము సాధించి భగవత్ సన్నిధి అనేటువంటి మోక్షాన్ని చేర్చేటువంటిది కూడా నువ్వు భక్తియే. పవిత్రమైనటువంటి భక్తి చేతనే మనం భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న ఉదాహరణ, పంజరంలో ఒక చిలుకను ఉంచినప్పుడు లేక ఒక బోనులో పులిని పెట్టినప్పుడు దాని నిత్యము మనం చూస్తుంటే కూడా అంత ఆనందం మనలో ఆవిర్భవించదు. ఆ పులిని సహజమైనటువంటి యొక్క వనములో వదిలిపెట్టి అది సహజంగా సంచరిస్తుంటే, అది ఎంతో గంభీరమైనటువంటి నడక నడుస్తుంటే మనకు ఆనందం ఉట్టి పడుతుంది. పులిని ఎవరు చేతిలో పట్టుకున్నాడో ఆ పచ్చి పైనే వానికి ఆనందం కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. పచ్చిని పట్టినటువంటి వానికి అన్ని పచ్చులు నావే అనేటువంటి ఆనందమును అనుభవిస్తాడు. అనగా మానవుని యొక్క సహజ ప్రేమ సహజమైన మార్గంలో ప్రసరించాలి. పంజరంలో ఉండినట్టుగా మన యొక్క ప్రేమకు ఒక పరిధిని మాత్రమే నిర్ణయించరాదు. మన ప్రేమ కూడాను పరిధులు దాటి, ప్రపంచ పరిధులు దాటి ప్రసరించాలి. ప్రేమగా రూపొందుతుంది. కనుకనే మొట్టమొదట నామం పైన అభిరుచి కలగాలి, సమాజం పైన దయా ప్రేమను పెంచాలి. అదే విష్ణు సేవనంగా మారిపోతుంది, అనగా సర్వవ్యాపకమైనటువంటి సేవగా మారుతుంది. కనుక మన ప్రేమతత్వాన్ని మనం విశాలం గావించుకోవటానికి సరైనటువంటి మార్గము నామస్మరణనే. ఈ నామస్మరణ చేత మనము మన హృదయాన్ని గొప్ప విశాలవంతమైనటువంటిదిగా రూపొందింప చేసుకోవాలి. భక్తికి మించినటువంటిది మరొకటి ఈ జగత్తునందు కానరాదు. దీనిని మరొక వస్తువుతో పోల్చుటకు వీలు లేదు. ఇక్కడ వెతికినప్పటికీ దీనికి పోల్చేటువంటి పదార్థం మనకు కానరాదు. అమృతము మధురము, మధురము మధురము, మధురాతి మధురం అనుకుంటాం. కానీ ప్రేమకు పోల్చి చూస్తే ఈ అమృతమంతా కూడా చప్పిడి నీరు వంటిగా ఉంటుంటాది. కనుకని భగవత్ ప్రేమ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటిది, మధురమైనటువంటిది. వచనం మధురం, చిత్రం మధురం, మధురం, నయనం మధురం,
హృదయం మధురం, మధురాధిపతే మధురం మధురం మధురం. ఇలాంటి మధురమైనటువంటి యొక్క ఫలమును వదిలిపెట్టి నిరంతరము మనం బాధలను అందించేటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఫలాలను కోరుకోవటం ఎంత అవివేకము. భక్తుని యొక్క ఖజానాలో, భగవంతుని యొక్క ధనాగారంలో ఎలాంటి విలువైనటువంటి రత్నాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అతను నీకు ఏది ఇవ్వాలని తను సంకల్పించుకుంటున్నాడో అది నీకు తెలియదు. అది తెలుసుకొనక కేవలం ఆటబొమ్మలను మనం అడుక్కుంటున్నాము. అన్ని అతనికే వదిలిపెట్టి ఏ యొక్క సమయంలో ఏది మనకు అనుగ్రహించాలో తానే అనుగ్రహిస్తాడు. కనుక కల్పవృక్షము దగ్గరికి పోయి కాఫీ పొడిని కోరినట్టుగా మనము ఈ అల్పమైనటువంటి విషయాలను మనము భగవంతుని దగ్గర కోరరాదు. మానవునికి కష్టములు సుఖములు అభీష్టములు కూడాను తమంతట తామే నెరవేరుతుంటాయి. స్వామి మాకు కష్టములు భగవంతుని అడగకపోతే మాకు ఎట్ట తీరేది అని భ్రమించనక్కర్లేదు. మీ మంచి చెడ్డలు మీరు చేసేటువంటి కర్మలపై ఆధారపడి ఉంటున్నాయి. మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. భగవంతుని నీకు అడగనక్కర్లేదు, ఏమి చేస్తేవో అదే అందిస్తుంటాడు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు అనుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల నీకు అందుచుండు. తనం ఒకటైన వేరైన ఫలమును సభించుటది ఎట్టు సాధ్యమగును. ఎన్ని చేసిన ఆవియన్ని ఎంచి ఎంచి మంచి అయిన చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల. మనము కేవలం ఒక నిమ్మ చెట్టును నాటి మామిడి పండ్లు కావాలని కోరితే అది మనకు లభించదు. మామిడి పండు మామిడి విత్తనము నాటి పనస పండ్లు కావాలంటే మనకు లభించదు. దేనిని నాటుదమో ఆ ఫలములే మనం అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ ఫల నిమిత్తమై మనం ప్రార్థిస్తే మనకు ఏది నాటినామో ఏది చేసినామో అవే మనకు ఫలములు వస్తుంటాయి. ఫలములను మనం ఆశించక నిజమైన ఫలమైనటువంటి యొక్క ఆ నామఫలాన్ని నామరత్నాన్ని మనం ఆశించదామంటే అన్ని ఫలములు కూడాను నీవు కోరినవన్నీ లభిస్తాయి. కనుక దైవాన్ని మనం కోరితేమంటే దైవాన్ని కోరక ఈ దయ్యం వంటి లోకాన్ని మనం కోరితే ఈ దయ్యం మనం పట్టి పీడించక తప్పదు. కనుక మీరు కోరవలసినది ఒక్క దైవాన్ని, కోరవలసినది ఒక్క దైవ ప్రేమనే, ఉచ్చరించవలసినటువంటి నామస్మరణే. ఈ నామస్మరణం అనేటువంటి ఒక సముద్రాన్ని చక్కగా చిలికినప్పుడు ఇందు నుండియే ఈ ప్రేమ అనేటువంటి ఫలం మనకు లభిస్తా ఉంది. సకల వేద శాస్త్ర సంగ్రహమైనటువంటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క రసమే ఈ యొక్క దివ్యమైనటువంటి రసము. సకల శాస్త్రమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ ప్రేమ. లౌకిక ప్రేమల వలె క్రమక్రమేణ ఇది సన్నగిల్లి పోదు, పరచబడదు. లౌకిక ప్రేమలనేటువంటిది క్రమక్రమేణ దినములు గడిచే కొద్దీ ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. లౌకిక పర్యాయములు మా పిల్లలకు చెప్తుంటాను. దివ్యమైనటువంటి దైవ ప్రేమకును అనిత్యము అశాశ్వతము అల్పమైనటువంటి యొక్క జగత్ ప్రేమకును ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని లేక భేదమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఆధునిక యుగమునందు ఒక యువకుడు తనకు ఇష్టమైనటువంటి యొక్క కన్యను పెండాడినాడు. పెండి అయిన తక్షణమే తన యొక్క వైఫే లైఫ్ గా భావించుకున్నాడు. కనుక ఒకనాడు ఆ సాయంకాలమే ఏ లాల్ బాగో ఏ కబన్ పార్కో ఏ యొక్క పబ్లిక్ గార్డెన్ ఆ ఇంటికి వాకింగ్ కోసం వెళుతున్నారు. పాపము ఎక్కడ తప్పించుకుని పోతుందో, ఈ గుంపులో ఏ విధంగా మేము విభాగం అయిపోతామో అని చేయబట్టుకుని వెళుతున్నాడు. వాడికి ప్రపంచమే కనిపించలేదు. భార్య తప్ప ఇంకేమి మాత్రము వారికి చూడటానికి వీల్లేదు. సమయం లోపల దారి నడుస్తుంటే దారి లోపల ఒక ముళ్ళు కనిపించింది ఇతని కంటికి. ముళ్ళును చూచిన దక్షణమే భార్య ప్రాణ సమానమైన భార్య ఆ ముళ్ళు పైన అడుగు పెడుతుందేమో అని చేయబట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని లాగేసేసాడు. అంత అభిమానము, అంత గాఢమైనటువంటి యొక్క ప్రేమ. ఈ విధంగా కొంతకాలం గడిచింది. 6 నెలలు అయింది. తదుపరి మరొక బీచ్ కోసం వెళుతుండినారు. అక్కడ కూడా ఈ పురుషునికి ముళ్ళే కనిపించింది పాపం. కానీ అంత ఆతృత ఇతనిలో లేదు. అప్పుడు అక్కడ ముళ్ళుంది జాగ్రత్త అన్నాడు. ఇతనే ఇంకొక 6 నెలలు గడిచింది. సంవత్సరం అయ్యేటప్పటికి మరొక ఏదో ఒక మార్గంలో ప్రయాణమై వెళుతున్నారు. అక్కడ కూడా ఇతనికి ముళ్ళే కనిపించింది పాపం. ఈమె నడుస్తుంటే కండు కనపడలేదా, ముళ్ళుంది అన్నాడు. పెండైన కొత్త కత్తలో ఎంత ప్రేమగా ఉండినాడు. ఒక సంవత్సరమై ఇతనికి ఈ ప్రేమ ఎంతగా మారిపోయింది. ప్రాకృతమైనటువంటి ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసము. పరమాత్మ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది. దీనికి తరగటము పెరగటం అనేటువంటిది రెండునూ లేదు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతేని అదే పూర్ణమైనటువంటిది, అదే పరిపూర్ణమైనటువంటిది. అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమకు నిమిత్తమై మనం ప్రాకులాడవలను కానీ ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క ప్రేమ నిమిత్తమై ప్రాకులాడి మన జీవితమును దుఃఖమును పాలు చేసుకోనక్కర్లేదు.
మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కాయం ఉన్నంత వరకు కూడా సర్వుల్ను ప్రేమించాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. కాదు అని నిరాశ చెందనక్కరలేదు. ప్రయత్నమైనా చేస్తూ చేస్తూ ఉంటుంటే తప్పక మనం ఆ స్థితికి రాగలము. టీమైనా నడచడానికి ఇష్టపడితే మైళ్ల దూరం నడిచిపోతుంది. ఒక గ్రద్దైనా కూడా ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచు అయినా ముందుకు పోలేదు. కనుకనే మనలో ఉండినటువంటి యొక్క ఆ ఇచ్చాశక్తిని అభివృద్ధి పరుచుకుని దైవ ప్రేమను పొందుటకై, దైవ సన్నిధిని పొందుటకై తగినటువంటి కృషి చేయాలి. ఇప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనకు అందించినటువంటి యొక్క దేహం కూడా సార్థకమవుతుంది. ప్రేమ స్వరూపులారా, మన కాయమును, మన కర్మలను, మన కాలమును కూడాను భగవద్ అర్పితము గావించి లోక సేవలో మనం పాల్గొని సేవనే భగవత్ సేవగా మనం విశ్వసించాలి. మనకు శాశ్వతమైనటువంటి పెన్నిధిని మనం పొందాలి. భగవంతునికి సేవ చేయటమే నిజమైనటువంటి ప్రేమ. తన సేవను ప్రకృతికి అందించడమే తన యొక్క ప్రేమ. ఎందు ఉండినటువంటి తనను అందరూ సేవించటమే ప్రేమ. భగవంతుడు అందరికంటే సన్నిహితుడు, అందరికంటే అధికమైనటువంటి సన్నిహితుడైన మిత్రుడు. ఇలాంటి మిత్రుని మీరు పొందవలసినటువంటి దీనిని తప్పించుకుని ఏదో తాత్కాలికమైనటువంటి యొక్క తడుకు వెలుగులతో చూసి తగినటువంటి కృషి చెయ్యాలి. ఇప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనకు అందించినటువంటి యొక్క దేహం కూడా సార్థకం. మన కాయమును, మన కర్మలను, మన కాలమును కూడాను భగవత అర్పితము గావించి లోక సేవలో మనం పాల్గొని సేవనే భగవత్ శాసించాలి. మనకు శాశ్వతమైనటువంటి పెన్నిధిని మనం

మీరు ఆశ్రయిస్తున్నారు. ఎవరు మీకు మిత్రులు? ఈ జగత్తును, ఈ కాలంలో, ఇప్పటి పరిస్థితిలో సరి అయిన మిత్రులు మనకి ఏమాత్రం కూడా కనిపించడం లేదు. నీ జోబిలో ఏమైనా కొంత డబ్బు ఉందా? నీ తండ్రి మంచి అధికార స్థితిలోనో, ఏ మినిస్టర్ స్థితిలోనో ఉంటున్నాడా? అప్పుడు అందరూ హలో హలో హలో అనే వస్తారు. జోబీలో డబ్బు లేదా? నీ తండ్రి ఏ యొక్క స్థితిలో కనిపించడా? అధిక స్థితిలో? ఎవరు కూడా గుడ్ బై కూడా చెప్పడు. చెరువులో నీళ్లు ఉండినంత వరకు నువ్వు వేల కప్పలు వచ్చి చేరిపోతాయి, కానీ నీరు ఎండిపోయినా ఒక్క కప్ప అయినా అక్కడ కనిపించదు. ఈనాటి మిత్రులు, భగవంతుడైనటువంటి నిజమైన మిత్రుడు అట్ట కాదు. వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది. ఏ కాలమునైనా అనుకున్నానో నిన్ను వదలక ఉంటుంటాడు. కనుక నిజమైనటువంటి యొక్క మిత్రుడు భగవంతుడు అనేటువంటి యొక్క దీనిని విశ్వసించి అతనిని అనుసరించడానికి ప్రయత్నించండి. ఇదియే సార్థక మార్గమునకు సరి అయిన రాజబాట. నామస్మరణ చేత కాలమును సార్థకం గావించుకోండి. పరోపకార సంబంధమైన సేవల చేత సమయమును సార్థకం గావించుకోండి. ఇతరుల యొక్క మంచిని కోరి లోక కళ్యాణ నిమిత్తమై నిరంతరం కూడా లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి చిత్తాన్ని బలపరచుకోండి. అప్పుడే శుద్ధి ఏర్పడుతుంది. కన శుద్ధియే పొందడానికి సరి అయిన సిద్ధి. కనుక నామాన్ని ఎక్కువగా ఉచ్చరించండి. అనవసరంగా కాలమును వ్యర్థం చేయకండి. కాలము భగవత్స్వరూపము. ఇంతవరకు నువ్వు పరులకు ఉపకారం గావించేటువంటి కార్యంలో ప్రవేశించండి. ఇంతకంటే నిజమైనటువంటి సాధన, ఇంతకంటే పవిత్రమైనటువంటి పూజ మరొకటి లేదు. పరమాత్మను రూపమైనటువంటి రీతిగా ఫోటోలు తీసుకొచ్చి దానికి ఫ్రేమ్ కట్టి అంత చిన్నవాణిగా చేసి మీరు పూజ రూమ్ లో పెట్టి పూజించనక్కరలేదు. ఆ పరమాత్ముని హృదయ మందిరంలో పెట్టి పూజించు. ఈ బాహ్యమైనటువంటి పూజల చేత ఏనాటికైనా కూడా మనకు భంగం కలగవచ్చు. మీరా పరమ భక్తురాలు. ఆమె కృష్ణుడు తప్ప అన్యుడు ఏ మాత్రం కూడా జగత్తులో కనిపించలేదు. కానీ ఆమెలో ఒక ఆశ ఉండేటువంటి బాహ్యమైనటువంటి ఆశ, నా కృష్ణుణ్ణి చలవరాతి కృష్ణుడిగానే రూపొందింపజేసుకుని దాన్ని ఒక చిన్న మందిరం కట్టి అందులో మందిరం లోపల నా కృష్ణుని ప్రతిష్ఠింపజేసుకుని 24 గంటల సేపు నా కృష్ణుని గానం చేత ఆనందాన్ని ముందులో ముంచాలని ఆశించింది. కట్టేదెవరు? ఇది నా చేత కాదే. నాకు నెరవేరుతుందా? నా జన్మలో దీన్ని నేను అనుభవించగలనా? తిరిగి సందేహిస్తూ ఉండేటువంటి. కానీ ఒకనొక సమయంలో మహారాణా వచ్చాడు. మహారాణా మీరాను పెండి చేసుకోవాలని ఆశించాడు. కానీ ఈమెకు పెండంటే ఏమిటో, ఇది కేవలం ఏదో బొమ్మలాటగా భావించి ముఖ్యమైన లక్ష్యమును తాను గుర్తింపజేసుకుంది. ఇతను గొప్పవాడిగా ఉంటున్నాడు, శ్రీమంతుడిగా ఉంటున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా అభిష్టం నెరవేరుతుందో ఏమిటో, చలవరాతి మందిరం కట్టి చలవరాతి కృష్ణుని ప్రతిష్ఠ చేసుకుని నిరంతరము కృష్ణనామమునే చేత నా యొక్క జీవితం ధన్యం గావించుకోవచ్చునని ఆ లక్ష్యం లోపల ఆ మహారాజును పెళ్లి చేసుకుంది. ఈ ఆశకు దాసురాలు అయిపోవటం చేతనే మోసములో చిక్కుకుంది. కాలం గడిచిన తర్వాత మహారాజులకు కొంత తన ఇష్టమునకు విరుద్ధంగా నడుచుకోవటం చేత ఆమెను మందిరం నుంచి బయట వెళ్లిపోమన్నాడు. బయట వెళ్లిపోమన్న తక్షణమే ఆమెకు ఒక పెద్ద షాకు మాదిరి అయిపోయింది. ఒక చాలా భయంకరమైనటువంటి ఒక దుఃఖం ఏర్పడింది. తక్షణమే తనలో ఉన్నటువంటి ఒక విజ్ఞానం, ప్రజ్ఞానము, సుజ్ఞానం కూడా మేల్కొల్పింది. ఈ మందిరం మహారాణా కట్టినటువంటిది, ఈ ప్రతిష్ఠ మహారాణా జరిపినటువంటిది. కానీ ఈ మందిరం అశాశ్వతమైన, కానీ నా హృదయ మందిరమైనటువంటిది భగవంతుని యొక్క నిర్మాణం. అందులోనే భగవంతుడు ప్రతిష్ట అయి ఉంటున్నాడు. ఎత్ర గాయంతి తత్ర శిష్ఠామి నారద అన్నాడు. నా భక్తుడు ఎక్కడ నన్ను గానం చేస్తుంటాడో వారి హృదయ మందిరంలో నేను ప్రతిష్ట అయిపోయి ఉంటానన్నాడు. దానిని జప్తి చేసుకుంది, మనసుకు బుద్ధి చెప్పింది.

ఓహో మనసా, గంగా యమునా తీర ప్రయాగం అనేటువంటిది ఉంది కదా, ఆ ప్రయాగం దగ్గరికి నీవు రిజర్వేషన్ టికెట్ కొన్నక్కర్లేదు, దీనికి నయా పైసా ఖర్చు లేదు. ఆ విధమైనటువంటి స్థానం ఎక్కడ ఉంటుంది? అది భూమధ్య స్థానము.

గంగా యమున ఇది ఎటువంటిదనగా ఏమిటి, శీతలమైనటువంటి ప్రదేశం. ఈడ పింగళ ఈ రెండు స్థానములు చేరేటువంటిది సుషుమ్న స్థానము, భూమధ్య స్థానము. భూమధ్య స్థానములకు నీవు పో,

ఘటములు విగ్రహాలు కాదు శాశ్వతమైనటువంటివి, మన హృదయమందరిలో ఉండేటువంటిది శాశ్వతం. దానిని ఎక్కడ పోయినప్పటికీ ఈ దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన, నీ దేహమే దేవాలయము, నీ హృదయమే ఒక పీఠము, ఆత్మనే నీ యొక్క దేవస్వరూపం. దానిని భద్రం చేసుకుని దానిని పరిపూర్ణ సంతృప్తి గరిపే నిమిత్తమై నిరంతరము నీవు నామస్మరణలో మునుగు. అంతా పిచ్చివారనుకున్నప్పుడు నీవేం వెరవనక్కర్లేదు. ఆ పిచ్చిలో ఉండినటువంటి ఆనందం ఈ పిచ్చివారికి ఏం తెలుస్తుంది? ఈ విధమైన యొక్క జీవితాన్ని గడపడం లోపల మీ యొక్క జన్మములు సార్థకం చేసుకోండి. స్థిరంగా మీరు వాదోపవాదములు వేసుకుని వ్యక్తిమత కలహములు పెట్టుకుని ముఖ్యమైనటువంటి యొక్క ఈ మానవత్వాన్ని వ్యర్థంగా గావించుకోకండి. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ అక్క చెల్లెండ్రే, అందరి ఎందు ఉన్నటువంటి పదార్థం ఒక్కటే, మన తలపై ఉన్న ఆకాశం ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, మన పీల్చుకునే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే. ఎందుకు మనకి కక్షలు, ఎందుకు మనకి ఈ భేదములు, మనకి దేహములు ద్వేషములే మనకు అక్కర్లేదు. ప్రేమ ప్రేమ ప్రేమను పెంచుకుని పరమాత్మను అనుగ్రహించుకుని తద్వారా మీరు అందులో లీనం కాండి. బడ్డా.

అక్కడ నా కృష్ణుడు ఉంటున్నాడు. నా యొక్క ప్రత్యక్ష స్వరూపుడైనటువంటి సుందర విగ్రహం అక్కడ ఉంటుండాలి. ఓ మనస, అటూ ఇటూ నీవు పరిగెత్తనక్కరలేదు. ఎందు చూచినా కూడా నా కృష్ణుడే, కాని నాయందున్నటువంటి కృష్ణుడే నా యొక్క ప్రేమ కృష్ణుడు, నా యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అభిమాన పుత్రుడు అనేటువంటి రీతిగా భావించింది. మనము కట్టిన మందిరములు, పెట్టుకున్న మందిరంలో ఉండేటువంటి

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1988 అక్టోబర్ 18వ తేదీన దసరా నవరాత్రి వేడుకలలో 5వ రోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో అందించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: భారతీయ సంస్కృతిలోని విలువలను గుర్తించినప్పుడే మానవత్వము సార్థకత్వం చెందుతుంది. వ్యక్తి అనగా సంస్కృత పదమునందు పౌరుషము అని పేరు. పౌరుషమనగా వ్యక్తి అనగా సామాన్యమైన పదములుగా మనం భావిస్తున్నాము. కాదు కాదు, పౌరుషము గల పురుషునికి మాత్రమే వ్యక్తి అనే పదము సార్థకనామము. నీతి నిజాయితీలతో కూడి ప్రవర్తించినటువంటి సత్ప్రవర్తనతో కూడిన మానవత్వమునకే వ్యక్తిత్వం అనేది సార్థకనామము. దీనినే ఇంగ్లీషు పదము లోపల పెర్సన్ అని చెబుతూ వచ్చారు. ఈ పెర్సన్ అనే పదము రోమన్ భాషలోని పెర్సోనా అనే పదము నుండి వచ్చినది. పెర్సోనా అనగా దైవాంశమని అర్థము. గుప్తమై అవ్యక్తమై తన యందు ఉండిన దైవత్వాన్ని ఏ వ్యక్తి వ్యక్తము చేసుకునునో అట్టివానికే వ్యక్తి అని సార్థకనామము. ప్రతి మానవునియందు కూడను దైవాంశం ఉన్నది. కాని అందరూ దీనిని వ్యక్తము గావించుకోవడం లేదు. అందరూ దీనిని అర్థం చేసుకోవటం లేదు. అట్టి అర్థం చేసుకునలేని, వ్యక్తము గావించుకొనలేని మానవునికి వ్యక్తి అని పేరు పెట్టుకోవటం నిరర్ధకం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవళి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి దసరా ఉత్సవాలలో అలంకారం లలితా పరమేశ్వరి. రంగురంగుల పూల రాసులలో విష్ణు చక్రం అమర్చారు. కృష్ణ భగవానుని హస్తంలో మెరిసే సుదర్శన చక్రంలా ఉంది. ముదురు గులాబీ రంగు అంగిపైన చిలకపచ్చ మేలుముసుగు, జోహారులర్పించుచుండ సాయిపిత పల్లకీలు ఆసీనులయ్యారు. అమ్మ మల్లె పువ్వులతో మురళిని కట్టి ఇచ్చారు. ఓహో, అన్నీ భలేగా కుదిరింది. సుదర్శన చక్రం, మురళి, వారి దుస్తులు, అలంకారమంతా కృష్ణ భగవానుడే. మకుటము లేని దొర, మెడలో అందాలమాల. కృష్ణుడన్నందుకు, వనమాలాధరుడన్నందుకు, వెన్నెల దొంగ అన్నందుకు తగినట్లుగా ఆ ముఖ కమలంలో చిలిపితనం, కొంటెతనం ప్రస్ఫుటంగా చిందులు చిందిస్తూ ఉంది. మురళిని చేతపట్టి ముద్దుగా ఆడిస్తూ సర్వ మానసంబులను ఆడిస్తున్నారు. ప్రేమవారధిలో ఊగిస్తున్నారు. కృష్ణ, హే మాధవ, హే గోపికా వల్లభ, ఓ నవనీత చోర అని కీర్తిస్తూ ఉంటే నీలమేఘ శ్యాముడై, పీతాంబరధారుడై, నెమలిపించధారియై, మురళీధరుడై, కందర్ప కంజదళాక్షుడై మెరసిపోతూ హృదయ ఆరామములను కూకటి వేళ్లతో పెకలించి వేశారు. ఎలా దాచుకోవాలో తెలియక హృద్గహలు ప్రేమవారధిలో నదీ ప్రవాహంలాగా పొంగిపోయింది. హృదయసీమలో యమునా నది కట్టలు తెగి ప్రవహిస్తోంది. ఆ పెదవుల మీద నాట్యమాడే చిరునగవుల చిత్తములను చిత్తు చేసింది. ఆనాటి గోప గోపాలుర భాగ్యమేమని మురిసిపోయారు. అయితే ఈనాడు మనమూ భవ్యజీవులమే. ఇలా కలలు కంటూ, కలయే నిజంగా అనుభవించుకుంటూ కన్నార్పక కమనీయమూర్తిని వీక్షించుచుండగా కలవరం బయలుదేరింది. మగవారు కర్రలు పుచ్చుకొని పరిగెత్తారు. ఒక మూల నుండి రాళ్లు వచ్చి పడుతున్నాయి. కంస భూపాలుని సంతతి. అయితే రాళ్లు వారిదాకా రాకుండా అక్కడే పడిపోతున్నాయి. శ్రీ కౌస్తుభదారి వాడి చూపు ఒక్కసారి అలా పడిందో లేదో ఆ రౌడీల కాలికి బుద్ధి చెప్పారు. శరణాగత వత్సలుడు, లోక కళ్యాణ పారిజాతుండు, తన భక్తులకు ఆపద రానివ్వగలరా? యోగక్షేమం మహామ్యహం వారి కంకణం. మందిరం చేరాక శ్రీవారిని పల్లకీ నుండి దిగనివ్వలేదు. ఆశదీరా ఊపుతున్నారు. ఆనంద డోలికలలో ఉయ్యాలు లూపుతున్నారు.

ఒకసారి మళ్లీ తల్లుల గురించి తెలియజేస్తాను. చిన్న పిల్లలు ఉన్నారు గనక పెద్దవాళ్ళందరికీ తెలుసు, జ్ఞానస్వరూపులకి. తల్లులు ఐదుగురు, కన్న తల్లి తల్లి, గురువుగారి భార్య తల్లి, అన్నగారి భార్య వదిన తల్లితో సమానం, అత్తగారు తల్లితో సమానం, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టినటువంటి వారు తల్లితో సమానం. తండ్రులు ఐదుగురు ఉంటారు, కన్న తండ్రి తండ్రి, గురువుగారు తండ్రితో సమానం, అన్నగారు తండ్రితో సమానం, మామగారు తండ్రితో సమానం, ఆపదలలో రక్షించినటువంటి వాడు తండ్రితో సమానం. అందుచేతనే లక్ష్మణస్వామి వారు సీతమ్మకు పాదాభివందనం చేశారు. ఆ విషయం తెలియజేసింది, ఆనందించింది సీతామాత, సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవనీ జాత. రామచంద్ర ప్రభు యొక్క గుణగణములను వర్ణించారు ఇక్కడనే. అందుచేతనే సుందరకాండకు ఒక అద్భుతమైన పేరు దేనికని వచ్చింది అంటే, సుందరే సుందరో రామ. రామచంద్ర ప్రభు యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది గనక ఈ కాండకు సుందరకాండమని పేరు. రాముల వారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అంటే కనుకొలకులలో ఎరుపు జీరలు ఉంటాయి, విశాలమైన కనుదోయి కలిగినవాడు, శంఖము వంటి కంఠసీమ కలిగినవాడు, గంభీరమైన కంఠధ్వని కలిగినవాడు, సురుచిర కర్ణ కపోలములు కలిగి ఆజానుబాహుడై అరవింద దళాక్షుడై వెలుగొందుతూ ఉంటారు స్వామి. అందుచేతనే మన సత్యసాయి బాబా వారు తాను మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే, ఆ కంఠం మంగళ కైసికి మధుర మంజుల కంఠుడు. ఒక కైసికి రాగం, దివ్యమైనటువంటి సుస్వర నాదాలు ఆయన కంఠములో నుంచి మారుమ్రోగుతూ ఉంటాయి. మంగ

శ్రీరామచంద్ర ప్రభు ఉదయించినటువంటి శుభ సమయం ఆనందాన్ని కలిగించింది సీతమ్మకు ఈ మాటలు. ఇవ్వేళ ఎంత శుభ సమయము అంటే దేవీ నవరాత్రములు. అమ్మవారి శక్తి 18 పీఠములలో ఉంటుంది. జగత్తంతా, ఈ లోకమంతా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నది. స్వామివారు జన్మించినటువంటి సంవత్సరం కూడా 18. 1926 1926 1926 కలిపితే 18. ఇవేళ తారీఖు 18. స్వామిని ఆరాధించే పుణ్యమైనటువంటి సమయం. స్వామి ఎలా ఉంటారు అంటే ఈ 18 అష్టాదశ పీఠములలో వ్యాపించి ఉన్నారు స్వామి. హారను పుర్ర కిరీట కుండల విభూషిత వయవ శోభినీ, హారను పుర్ర కిరీట కుండల విభూషిత వయవ శోభినీ, కారణేశ వర మౌళికో

0: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు అతీతమైనటువంటి దివ్యశక్తియే పరాశక్తి. అది శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని యొక్క శివశక్త్యాత్మకమైనటువంటి దివ్య రూపంగా ఈ రోజులు పరిణమిస్తూ ఉంటాయి. దివ్య శివశక్త్యాత్మకమైనటువంటి దివ్య రూపంతో ప్రకాశించేటువంటి రూపమే శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య రూపమమ్మా. శ్రీరామో లలితాంబిక. శ్రీరామచంద్ర ప్రభు ఎవరు అంటే వేదాంత భాగమునందు శ్రీ లలితా స్వరూపమైనటువంటి రూపమై ఈ లోకమును ప్రకాశించారు అని, రామచంద్ర ప్రభు యొక్క దివ్య సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యాన్ని వర్ణించారు మహానుభావుడు. ఇదే తగినటువంటి సమయమని అంగుళీయకమును తీసి సీతామాతకు ప్రదానం చేశారు. సీతామాత కన్నులకు అద్దుకున్నది, మాటలు రాని ఆనందాన్ని పొందింది. నా కష్టములు తొలగేటువంటి శుభగడియలు ఎప్పుడు అని అడిగింది అమ్మ. అంటే ఆంజనేయ స్వామి వారు వేలడంత ఉన్నటువంటి చిన్ని రూపంలో ఉన్నటువంటి స్వామి, అమ్మా దేనికమ్మా వగచి వగచి ఇటు బాధపడతావు, ఈనాటితో నీ కష్టములు తొలగినై, రామ్మా రా నా భుజం మీద కూర్చోమ్మా, ఇప్పుడే నిన్ను శ్రీరామచంద్ర ప్రభు చెంతకు తీసుకుని వెళతానమ్మా, ఈనాటితో నీ కష్టాలు పోయినాయమ్మా, రామ్మా నా భుజం మీద కూర్చో అన్నారు స్వామి. ఆ మాట అనగానే సీతమ్మ పక్కు నవ్వుకున్నది. దేనికని? అరయగ అల్ప శరీరుడవీవు, చిన్ని రూపంలో వేలడంత ఉన్నటువంటి వాడివి, నన్ను నువ్వు మోస్తావా? 3 సంవత్సరాల అబ్బాయి వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా అమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎత్తుకున్నావే, ఇక నిన్ను నేను ఎత్తుకుంటాను రావే అన్నాడనుకోండి, ఆ అమ్మ పక్కు నవ్వుకుంటుంది. నీ మొహం, నన్ను నువ్వేం మోస్తావురా, నీ భుజం మీద కూర్చుంటే అప్పచ్చిలా అతుక్కుపోతావు అని చెప్పేసి అమ్మ నవ్వుకుంటుంది. అలాగే సీతామాత కూడా ఒక్కసారి నవ్వుకున్నది. నీ మొహం, నన్ను ఏం మోస్తావు, నీ కోతి బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు, వానరములకు చెంచల భావం ఉంటుంది, నీ బలాన్ని నీవు ఊహించుకోకుండా ఇలా మాట్లాడుతున్నావే అన్నది తల్లి. అనగానే ఎప్పుడైతే వానరం కోతి అని సీతామాత ఒక్కసారి నోరు జారిందో ఆంజనేయ స్వామి వారికి కొంచెం కోపం కలిగింది. అభంగతరంగ భూయిష్టమైన సతయోజన విస్తీర్ణమైన వారిధి దాటి కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులైన రాక్షసుల కంటబడకుండా సీతమ్మ దాడ తెలుసుకుని ఉంగరమును కూడా అంగుళీయకమును కూడా బహుకరిస్తే నాకు ఇచ్చేటువంటి బిరుదు ఇదా, అసలు నేనెవరిని అని తెలియచేయాలనుకున్నారు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడే ఉన్నారు మనకు ఆంజనేయ స్వామి వారు, పెద్ద ఆంజనేయ స్వామి వారు. నేను తెలియచేయాలి అనుకుని ఒక్కసారి మనస్సులో భావించి దేహాన్ని పెంచడం మొదలుపెట్టారట మహానుభావుడు. ఎలా పెరిగిపోతున్నాడు అంటే రామ్ రామ్ రామ్ రిమ్మున పెరిగిపోయినాడు మహానుభావుడు.
1: దానవ పంజన రామ సాయి శ్యామల కోమల రామ్, దానవ పంజన రామ.

రిమూన పెరిగినటువంటి ఆంజనేయుని దివ్య రూపాన్ని చూసింది తల్లి. ఎర్రని మోము ఎర్రని కన్నులు

కాంతులెగ జిమ్మి అతి భీకరమై. జయ హనుమంతుని దివ్య రూపాన్ని చూసింది. కపిముఖమపి పూర్వే, తూర్పు దిశగా కపి ఆకారంతో ప్రత్యక్షమైనాడు మహానుభావుడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచ నాగం జగద్భీతి శౌర్యం తుష

దక్షిణ దిశగా నృసింహస్వామి ఆకారంతో ప్రత్యక్షమైనాడు. భయంకరమైన గర్జనలు, షటక్ షటక్ అని మెడనిండాం జడలు ఫెళా ఫెళా కొట్టుకుంటూ ఉంటే, తెల్లద్వాలఘాతం బ్రహ్మచక్రవాళం కఠోరట్టహాసం ప్రభిన్న వ్యభాండం, చెల్లద్వాలఘాతం బ్రహ్మచక్రవాళం కఠోరట్టహాసం ప్రభిన్న వ్యభాండం మహాసింహనాదాభిచిన్న త్రిలోకం భజే చంజనేయుం ప్రభుం వజ్రకాయం. పడమటి దిశగా ద్విజముఖమపి పశ్చాత్, గరుత్మంతుని ముఖంలో పడమటి దిశగా ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమైనాడట. రమానాథ రామ క్షమానాథ రామం అశోకేశకోశం విహాయ ప్రహర్షం వనాంతద్ఘనాం జీవానాం దానవానాం విరాట్య ప్రహర్షాత్ హనుమత్వమేవ. ఇంతలో ఉత్తరే సుకరస్యాం, ఉత్తర దిశగా వరాహపు ఆకారము ప్రత్యక్షమైంది. మహోగ్

నమస్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ. నలు దిశల నలుగు ముఖములు వెలుగొందుతూ ఉండగా మధ్యలో నుంచి హయముఖమపి చోద్వే, గుర్రము ఆకారంలో ఆ నాలుగు ముఖముల మధ్యలో నుంచి దేదీప్యమైన కోటి సూర్య ప్రభా కాంతులతో ప్రకాశించాడు స్వామి. నమస్తే.

దీనిని పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఈ రూపాన్ని ఆరాధించిన క్షుద్రదేవతలు తొలగిపోతాయి, రోగములన్నీ తొలగిపోతాయి, భోగములన్నీ కలుగుతాయి. వందే వానర నారసింహ ఖగరాట్.

పర్వతధరం పీతాంబరం వానరం. పంచముఖ ఆంజనేయ స్వామివారికి జయ్. శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబాజీకి జయ్. కోటి సూర్య ప్రభాభాసితమై వెలుగొందుతున్న ఆంజనేయుని యొక్క ముఖములో నుంచి కాంతులు వెదజల్లుతూ ఉంటే సీతామాత చూడలేకపోయింది ఆ కాంతిని. హనుమా హనుమా హనుమా పెద్దగా అరిచింది.

శాంతించు శాంతించు అనగానే ఆంజనేయ స్వామివారు అమ్మ మాట విని రామ్ రామ్ రామ్ అన్నారు. నాలుగు ముఖములు మాయమైని కపిముఖంతో రామ్ రామ్ రామ్ అంటూ చిన్న ప్రసన్న ఆంజనేయుడై ప్రకాశించారు.

అమ్మా, నీకు ఆనవాలుగా ఉంగరాన్ని ఇచ్చాను కదా, నాకు కూడా ఏదైనా గుర్తుగా ఇవ్వవమ్మా అంటే చెప్పంటూ చిన్న ప్రసన్న ఆంజనేయుడై ప్రకాశించాడు.

మెల్లగా తీసినది ఆంజనేయ స్వామివారికి ఇచ్చినది. ఆంజనేయ స్వామివారు స్వీకరించి గగనమార్గంలో పయనించి తన తల్లిని బాధించినటువంటి అశోకవనం కలకలలాడుతూ ఉండటానికి వీల్లేదని అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మంది రాక్షసులను ఏకకాలంలో సంహరించిన బహు పరాక్రమశాలి ఆంజనేయ స్వామి. రాములవారు అరణ్యకాండలో సంహరించినది 10,000 మందిని. రామదాసు అని పేరు కలిగిన కంచెర్ల గోపన్న ఒక పద్యంలో రాస్తారు, శ్రీ

80,000 మందిని సంహరించి రావణుడు ఎదుట నిలబడిన ఏకైక వీరుడు ఆంజనేయ స్వామి. అనేకమైనటువంటి హితవాక్యములు తెలియచేసిన రావణాసురుడు వినలేదు. తోకకు నిప్పంటించారు వాలమునకు. ఆంజనేయ స్వామి వారి వాలము నిశిచర గణములకు కరవాలము, భక్తజనులకు ఆలవాలము. ఆ వాలము లంకాపట్టణాన్ని దగ్ధం చేసి సముద్ర జలాలలో లాంగూల జ్వాల చల్లార్చుకుని శ్రీరామచంద్ర ప్రభువు చెంతక విచ్చేసి రెండు చేతులు జోడించాడు మహానుభావుడు. వినయము అంటే అది. స్వామి తెలియచేస్తూ ఉంటారు, వినయమునందు సేవా కార్యక్రమమునందు బుద్ధియందు ఆంజనేయ స్వామి వారిలా మీరందరూ ఉండాలి. సేవాభావమునందు ఆంజనేయ స్వామి, నీవెవరివి

ശാന്തമാരുതാത്മജഃ ന രാവണ സഹസ്രം മേ യുദ്ധേ പ്രതിബലം ഭവേത് ശിലാഭിസ്തു പ്രഹരതഃ പാദപൈശ്ച സഹസ്രശഃ. ఇంత శక్తివంతుడైన మహానుభావుడు వినయంతో రెండు చేతులు జోడించి ఒక మాట అన్నారు. చూచితి సీతను అన్నారు స్వామి. సీతను చూశాను అనలేదు, చూచితి సీతను

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. సీతను గాంచిన శుభవార్త చెప్పిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమివ్వవలెనని, ఏది ఇచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడు ఆనందంతో ఆజానుబాహుడు ఆంజనేయ స్వామివారిని. దేవతలు పూలవాణలు కురిపించారు. రామచంద్రప్రభువే సత్యసాయి నాథుడై భూమిపై అవతరించారని ఎవరికి తెలుసు అంటే ఆంజనేయ స్వామివారికి తెలుసు. స్వామి చిన్నప్పుడు ఈ గ్రామంలోనే చిన్ని ఆలయాన్ని బాగు చేయడానికి వెళ్లినప్పుడు బాలకులందరూ ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణం చేద్దాము రా అని పిలిచారు స్వామివారిని. నేను రాను, మీరే ప్రదక్షిణం చేయండి అన్నారు స్వామి. కాదు స్వామి, మీరు కూడా రావాలి, మీరు కూడా రావాలి అనంటే, బాలకుల యొక్క కోరికను తీర్చవలనేటువంటి భావనతో చిన్నప్పుడు స్వామి ఆలయంలోకి వెళుతుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకున్నది. స్వామి, మీరు ఎవరో నాకు తెలుసు, ఆ రామచంద్రప్రభువే ఈ అవతారంగా వెలసినటువంటి మహానుభావుడవు నీవు, ఆ రాముడవే నీవు, కనుక రామసేవ మేము చేసుకోవాలి స్వామి, మీరు మా చుట్టూ తిరగకూడదు, మీ చుట్టూనే మేము తిరగాలి, మా జన్మలు పావనం చేసుకోవాలి అని ఆ ఆంజనేయ స్వామివారే స్వామితో స్వయంగా చేసినటువంటి పుణ్య ప్రదేశం ఈ దివ్యమైనటువంటి స్వామి యొక్క లీలలో అఖండమైనటువంటి ప్రదేశం.

ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. దివ్యమైనటువంటి స్వామి ఆలింగనం చేసుకుంటే అటు బిమ్మట దశరథ సూర్యుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోసి విభీషణుని రాజును చేసి పుష్పక విమానంలో పుష్యమీ నక్షత్రంలో పరప్రవేశం చేసి పట్టాభిషిక్తుడైనాడు రామచంద్ర ప్రభు. వశిష్ట మునీంద్రుడు, వశిష్ట వామదేవ జాబాలి, యాజ్ఞవలికాది మహర్షులు, దృష్టుడు, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, మంత్రపాలుడు, సుమంతుడు మొదలుగా కలిగినటువంటి మంత్రివరీయులు స్వామివారికి మంగళ నీరాజనములు ఇచ్చి నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును ధారణ చేశారు. ఎడమవైపున సీతామాత ప్రకాశిస్తూ ఉన్నది. పరమ పావనమైనటువంటి పట్టాభిషేక శ్లోకం. సకల శుభములు కలుగుతాయి నవరాత్రములలో గనక విన్నట్లయితే. వైదేహీ సహితం సురద్రుమతలేఖై మే మహామండపే మధ్యే.

ಭಗವಂತಂ ಭರತಾದಿಭಿ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ 11,000 సంవత్సరములు రాజ్యపాలనలో లోకము సుభిక్షమైంది. సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రకాశించినాయి. అలాంటి రామచంద్ర ప్రభువే ఈ లోకమున అక్షయ

సర్వీ సర్వత్రా ఇక్కడ నుంచే స్వామి మనందరకు తెలియచేస్తున్నారు. ఇలాంటి పుణ్యమైనటువంటి రామకథను, సుందర కాండను తెలియచేసేటువంటి అదృష్టం స్వామి కల్పించినందుకు, స్వామి యొక్క దివ్య చరణారవిందములకు, స్వామి రూపంలో ఉన్న పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, సాయిరాం తెలియజేస్తూ

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 25వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

1967 కల్లా దేశం నలుమూలల నుండి అవతార ఆగమనాన్ని సూచిస్తూ జరుగుతున్న నానా విధాలైన వింత వింత సంఘటనలను తెలియజేస్తూ అసంఖ్యాకంగా ఉత్తరాలు రాసాగాయి. తాను బహూకరించే విభూతి, ఉంగరాలు, లాకెట్లు, వాచీలు, తాయెత్తులు అన్నీ కూడా తన విజిటింగ్ కార్డ్స్ అని బాబా అభివర్ణించారు. అద్భుత అవతారమూర్తి విస్తారంగా వెదజల్లుతూ ఉన్న ఈ విజిటింగ్ కార్డ్స్ అందుకున్న భక్తుల పారవశ్యమని వరదకు ఆనకట్ట వెయ్యటం సనాతన సారథికి దుస్సాధ్యంగా ఉండేది. కాని బాబా అవన్నీ ప్రచురించాలనే నా ఉత్సాహానికి పగ్గాలు వేసి పట్టి ఉంచేస్తూ ఉండేవారు. ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఉంచి పూజింపబడే స్వామి చిత్రపటాల నుండి ఎడతెగకుండా కురిసే విభూతి, తీయని సువాసనతో కూడిన అమృతం ఇందుకు ముఖ్యమైన నిదర్శనాలు. ఏళ్ల తరబడి పటాల నుండి కురిసే అమృతాన్ని పాత్రల్లో పట్టి అందరూ ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు కొన్ని ప్రచారం పొందినప్పుడు ఇటువంటి అనుగ్రహాన్ని పొందలేకపోయిన కొందరు భక్తులు అవమానంగా భావించి కొన్ని కృత్రిమమైన అనుభవాలు కల్పించి కట్టుకథలు అల్లి ప్రచారం చెయ్యటం ప్రారంభించారు. అందువల్ల తరచుగా సనాతన సారథిలో ఇటువంటి అసత్యపు ప్రచారం, కట్టుకథలు చెప్పి ప్రజల్ని మోసగించవద్దని హెచ్చరికలు చేయవలసి వచ్చేది. కొంతమంది మానసిక బలహీనత గల వ్యక్తులు బాబా తమను ఆవహించినట్లుగా, తమ ద్వారా మాట్లాడుతున్నట్లుగా చెప్పుకుని అమాయక ప్రజలకు లేనిపోని సలహాలను ఇవ్వటం, వరాలు ఇవ్వటం వంటి పనులు చేసి ప్రచారం చెయ్యటం కూడా తెలియవచ్చింది. తన పేరును ప్రారంభించబోయే ఏ పథకానికి లేక సత్యసాయి సేవా సంస్థను అభివృద్ది చేయటానికిగాను విరాళాలను వసూలు చేయడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించేవారు. కాని అన్ని చోట్ల ఈ విరాళాలు సేకరించడం అనేది బాగా ప్రబలిపోవడం చేత సాయి భగవాన్ భగవంతుని అవతారంగా పరిగణింపబడి పూజించే కొన్ని దేశాల్లో అటువంటి వారిని కనుక్కొని హెచ్చరించే లోపలే కొంత ధనాన్ని విరాళాల రూపంలో స్వీకరించడం జరిగిపోయేది. సనాతన సారథి ప్రచురించబడే 12 భాషల్లోనూ కూడా బాబా పేరున విరాళాలు సేకరించవద్దని, అటువంటి వారిని ఎంతమాత్రం ప్రోత్సహించవద్దని పదే పదే హెచ్చరించడం జరుగుతూ ఉండేది. దాదాపు ఈ 25 సంవత్సరాలుగా సనాతన సారథి భగవానుని దివ్య బోధనలను ప్రచారం చేస్తూ ఉన్నది. సాధకుల ఇండ్లకు ప్రతినెలా తన సందేశాన్ని చేరవేసే అత్యంత విలువైన వరాన్ని స్వామి సనాతన సారథికి ప్రసాదించారు. ఇప్పుడు ఈ మాసపత్రిక హిందీ, సింధీ, మరాఠీ, నేపాలీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ, తమిళం, కన్నడం, మలయాళం మొదలైన భాషల్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రచురింపబడుతోంది. ఇటీవలని జాపనీస్ భాష కూడా సనాతన సారథి కుటుంబంలో చేరింది. భజన కార్యక్రమాల తరువాత, ఏదైనా సమావేశాల తరువాత విభూతిని మాత్రమే ప్రసాదంగా పంచాలని స్వామి ఆదేశించారు. సారథి కూడా విభూతి వంటి పవిత్రమైన ప్రసాదమే. 32 పేజీలకు మించకుండా 1/8 క్రౌన్ సైజులో కాని, 30 డబుల్ క్రౌన్ సైజులో గాని ప్రచురింపబడుతోంది. 1970 శివరాత్రి పర్వదినన్నాడు ఒక కవరుపై బాబా కలంతో, కమలంతో ఉన్న ధ్వజస్తంభం మధ్య వృత్తంలోనూ, చుట్టూరా ప్రపంచంలో ప్రముఖంగా వ్యాపించి ఉన్న 5 ముఖ్య మతాల పవిత్ర చిహ్నాలతోనూ ఒక చిత్రాన్ని గీశారు. సాధకుడు మోక్షాన్ని పొందాలంటే ఈ 5 విధాలైన మార్గాల్లో దేనిలో ప్రయాణం చేసినా లక్ష్యాన్ని పొంది విజయం సాధించగలడని ఈ చిత్రం సూచిస్తుంది. ఈ చిత్రాన్ని అచ్చువేయడానికి బ్లాక్ తయారు చేయబడింది. సాయి సందేశం బోధించే విశ్వ మానవత్వానికి గుర్తుగా అప్పటి నుండి ఈ చిహ్నం ఉపయోగపడుతోంది. లోకంలో ఇప్పుడు ప్రబలి ఉన్న మతద్వేషాలను పారద్రోలి వివిధ మతాల వారి మధ్య రగులుతున్న అసూయాజ్వాలల్ని అంతం చేస్తూ అన్ని మతాలు ఒక్కటేనని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఉన్నది ఒకటే మతం, అదే ప్రేమమతం అని ఆ చిహ్నం చాటి చెబుతోంది. పత్రికకు తప్పనిసరిగా రచనను అందించే ముఖ్య రచయిత బాబా. ప్రతినెలా కూడా 4 పేజీలకు సరిపడా
స్వామి అత్యంత విలువైన రచనలు ప్రచురింపబడేవి. ప్రేమ, ధర్మం, ప్రశాంతి, జ్ఞానం, గీత, ఉపనిషత్తులు, భాగవతము, రామాయణము, విద్య యొక్క ప్రాథమిక సూత్రాలు, ఆత్మజ్ఞానం మున్నగు విషయాలపై స్వామి చేసిన దివ్యబోధలు ఇందులో ఉండేవి. నెలకొకసారి ఇంగ్లీషు, తెలుగు సనాతన సారథి ప్రతులను అందజేయడానికి స్వామి వద్దకు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉంటే నాకు ఒణుకుగా ఉండేది. కాని మెట్లు దిగి వచ్చేటప్పుడు మాత్రం పులకిస్తున్న హృదయంతో, ఆశ్చర్యం నిండిన మస్తిష్కంతో తిరిగి వచ్చేవాణ్ణి. ప్రతి నెలా స్వామి పత్రికలో ప్రచురణకు ఇచ్చే రచన ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా ఖచ్చితంగా అంతే పరిమాణంలో ఉండేది. ద్రాక్షాపాకం వంటి మధురమైన శైలిలు, సులభమైన రీతిలు తృప్తిని కలిగిస్తూ, అనవసరపు పాండిత్యం, ఆడంబరం, విసుగు పుట్టించే వర్ణనలు లేకుండా సొగసైన రాతతో ఉండేది స్వామి అందించే సందేశం. తత్వ సంబంధమైన ఎంతటి క్లిష్టమైన చిక్కు ప్రశ్న అయినా ఒక చిన్న నీతి కథ సామెతతో విడిపోయేది. వైదిక విజ్ఞానం యొక్క లోతుపాతులు కాని, క్రైస్తవ వేదాంత శాస్త్రం కాని, ముస్లిం మత రహస్యాలు గాని స్వామి బోధల్లో మనకు ఎప్పటికీ మరచిపోలేని చక్కని ఉపమానాలతో కూడిన వాక్యాలలో తెలియబడుతూ ఉండేవి. మన వివేకాన్ని, విజ్ఞానాన్ని వృద్ధి పొందించుకోమని, నిర్మలంగా ఉండమని, ఉద్వేగాలను, క్రోధావేశాలను అణచివేసుకోవటం వల్ల ఏ కార్యమైనా మిక్కిలి ఫలవంతంగా చేయవచ్చునని బాబా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాని స్వాభావికమైన అలసత్వం, మందబుద్ధి కారణంగా స్వామి అప్పగించిన కార్యాలు నిర్వహించటంలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుందని బాబాకు తెలుసు. నేను ఒకసారి సనాతన సారథిలో ఏటా ప్రశాంతి నిలయంలో జరుపబడే ఒక పండుగను గురించి ప్రకటించడం మర్చిపోయాను. దీన్ని బట్టి నీకు గాయత్రి జపం పట్ల శ్రద్ధ తగ్గిందని తెలుస్తోంది అని బాబా కోపగించారు. ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించటం కోసం తప్పకుండా నిర్వహించవలసిన బాధ్యత తప్పించుకుని సులభ మార్గంలో వెళ్లటం తప్పని నాకిదొక హెచ్చరిక. మన అజాగ్రత్త, అవివేకం వల్ల సంభవించబోతున్న సంఘటనల్ని స్వామి ముందుగానే గ్రహించి తగిన విధంగా ఆలోచించి మన కోసం పథకం వేసి సిద్ధంగా ఉంచుతారు. స్వామి నిరంతరం కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుతూ తన దివ్య కాంతిలో ఈ 25 ఏళ్లుగా నాకంతగా ప్రావీణ్యం లేని ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లో ఈ ఆధ్యాత్మిక మాసపత్రికను నడిపించేలా నాకు మార్గదర్శి అయి నిలిచారు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ప్రెస్ వరండాలో నాలో నేనే ఏదో బిజీగా గుణుక్కుంటూ ఉండగా ఒక అతను చటుక్కున నా దగ్గరకు వచ్చి, స్వామిని గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. పుస్తకాలు ఏమీ లేవు, కాని ఒక మాసపత్రిక మాత్రం అచ్చువేయబడుతోంది అని నేను అతనికి సమాధానం చెప్పాను. అతను నిరాశతో చిన్నబుచ్చుకుని వెళ్లిపోయాడు. మందిరం మొదటి అంతస్తు నుండి నేను నిల్చుని ఉన్న వరండా బాగా కనిపిస్తుంది. అక్కడ నుండి చూసి బాబా నన్ను పిలిచి, ఆ వ్యక్తి నీతో ఏమంటున్నాడు అని అడిగారు. స్వామిని గురించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే లేవని సమాధానం చెప్పి పంపించానని చెప్పాను. ఆ సమాధానం సరైంది కాదు, స్వామి పుస్తకాల ద్వారా తెలియబడే వ్యక్తి కాదు అని చెప్పి ఉండాల్సింది అతనితో అంటూ నాకు అక్కడి నుండి వెళ్లడానికి అనుమతినిచ్చారు. స్వామి తన నిగూఢతత్వంతో తెలియజేసిన విషయంతో కొంత తెలివితోనూ, కనీసం ఒక్క పుస్తకమైనా స్వామిని గురించి అచ్చు వేయించలేకపోయానే అనే బాధతోనూ మెట్లు దిగివచ్చి ప్రెస్ వైపుకు నడుస్తున్నాను. సగం దూరం వెళ్లాక కళ్లల్లో కదలాడుతున్న సన్నని కన్నీటి పొరల మధ్య నుండి వెనక్కి తిరిగి బాబాకేసి చూశాను. నా విచారాన్ని పోగొడుతున్నట్లుగా బాబా తన అభయహస్తాన్ని ఊపారు. అనతి కాలంలోనే నాకు ఓదార్పు లభించింది. బాబా కొద్ది రోజులు భక్తులతో గడపటం కోసం మద్రాసు, వెంకటగిరి వెళ్లారు. మేమంతా వారం ఆఖరులో స్వామి పుట్టపర్తి తిరిగి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాని అనుకోకుండా ఇంకా ముందే వచ్చేసి నా కోసం కబురు చేశారు. నా హృదయం దడదడా కొట్టుకుంటోంది. నన్ను ఎందుకు పిలిపించి ఉంటారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందా? ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటానా? నాలో నేనే తర్కించుకుంటున్నాను. బాబా పిలిపించారని వినగానే
అమ్మ కూడా చాలా భయపడి తన బిడ్డ వల్ల ఎటువంటి పొరపాటు జరిగినా సరే క్షమించమని వేడుకుంటూ ఉంది. స్వామి ముందుకు ఎలాగో వెళ్లి నిలబడ్డాను. నా పరిస్థితిని ఆపాదమస్తకం గమనిస్తూ బాబా నవ్వుతూ ఇలా అన్నారు, మద్రాసులోనూ వెంకటగిరిలోనూ కూడా ప్రజలు స్వామిని గురించిన సాహిత్యం ఏవైనా ఉందా అని అడుగుతున్నారు, నువ్వేమో ఇక్కడ హాయిగా మౌనంగా కూర్చున్నావు అన్నారు. స్వామిని మొదటిసారి నేను బెంగుళూరులో కలిసిన తరువాత 11 ఏళ్లకు ఇప్పుడు ప్రజల్లో స్వామిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆకలి పెరిగింది. కాబట్టి ఇంక పుస్తకం ప్రజల ముందు ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని స్వామి నిశ్చయించారు. దాదాపుగా టైపు స్క్రిప్టు అయిపోవస్తుండగా స్వామి అవతారానికి తగ్గట్టుగా పుస్తకానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ సతమతమవుతున్నాను. ప్రశాంతి నిలయం మందిరం గోడపై ఎస్ ఎస్ ఎస్ అనే అక్షరాలు పదే పదే చెక్కబడి ఉన్నాయి. తరచుగా బాబా తన ప్రకటనల్లో నేనే ఎస్ ఎస్ ఎస్ అనకపోతే ఏ పనైనా ఎలా జరుగుతుంది, సాయికి సర్వమూ ఎస్ ఎస్ ఎస్ అవును అవును అవును అంటూ ఉండేవారు. అందువల్ల స్వామి జీవిత చరిత్రకు ఎస్తో మొదలయ్యే 3 పదాలతో పేరును నిర్ణయించాలని అనుకున్నాను. బాబా లీలల్ని దివ్యత్వాన్ని తెలియజేసే ఈ గ్రంథానికి వాటిని సూచించే పదాలే అయితే బాగుండునని అనిపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు నాకు తెలిసినంతవరకు ఎంత తిరగవేసినా బ్రహ్మాన్ని తెలియజేసే సత్యము, జ్ఞానము, అనంతము కంటే మంచి పదాలు దొరకలేదు. ఎస్ ఎస్ ఎస్ శ్రీ సత్యసాయి పేరులో సత్యం అనేది ఉండాలి. మరి ఎస్తో కూడి ఉండే మిగతా 2 పదాలు ఏమిటి? శుభం, శాంతం, సుందరం, శివం, సంతోషం, సుఖం. చాలామందితో నా సమస్యను చర్చించాను. చివరకు ఒక రాత్రి దావణగెరె రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉండగా సత్యం, శివం, సుందరం అనేది సరిగ్గా సరిపోయినట్లుగా, ఆకర్షణీయంగా ధ్వనిస్తున్నట్లుగా అనిపించింది. వైట్ఫీల్డ్ నందనవనంలో ఈ పేరును ప్రస్తావించిన తక్షణమే స్వామి ఆశీర్వదించారు. గది లోపలికి వెళ్లి ఒక ఫోటో ఆల్బం తీసుకుని వచ్చారు. నందనవనంలో అదే కుర్చీలో కూర్చుని ఉండగా మాథ్యూస్ అనబడే వ్యక్తి వెంట వెంటనే తీసిన 3 ఫోటోలు అందులో చూపించారు. కవరుపై ఈ 3 ఫోటోలు వరుసగా పక్కపక్కన వేయించవచ్చు. చూడు, ఇదేమో కొద్దిగా గంభీరంగా ఉన్న సత్యం, ఈ 2వదేమో కొద్దిగా నవ్వు తొంగిచూస్తున్న శివం, మరి ఈ 3వదేమో పూర్తిగా నవ్వుముఖంలో ఉన్న సుందరం. సత్యం, శివం, సుందరం అంటూ నా భుజంపై ఆప్యాయంగా తట్టారు. ఈ పేరును విన్న కె. గురుదత్, సత్యం, శివం, సుందరం ఖచ్చితంగా ఉపనిషత్ స్పర్శను కలిగి ఉంది, దాని మూలం వెంటనే తెలియజేయడం కొంచెం కష్టమైనా అన్నారు. బాబా ఈ 3 సమ్మేళనం కావడంచేత పాఠకులకు భక్తులకు కూడా ఈ పేరు ఆనందాన్ని కలిగించింది. స్వామి జీవిత చరిత్ర అచ్చువేయబడిన 2 సంవత్సరాల తరువాత మహాశివరాత్రి పర్వదినన్నాడు బ్రహ్మశ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారు గ్రంథం యొక్క తెలుగు అనువాదాన్ని స్వామికి సమర్పించిన సందర్భంలో, బాబా మా ఇద్దరి భుజాలపై జరీ అంచు పట్టుశాలువాలు కప్పి అక్కడ అసంఖ్యాకంగా సమావేశమైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు, మీలో కొందరికి నా జీవిత చరిత్ర ఎందుకు ప్రచురించటమా అనే ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. నా జీవిత చరిత్ర తెలుసుకోవాలని ప్రార్థించిన నా భక్తుల ప్రార్థన్ని ఆలకించి వారిని రాయడానికి అనుమతించాను. రమయతి ఇతి రామః, రమింపజేసేవాడు రాముడు అంటే ఆనందాన్ని కలుగజేసేవాడు. భక్తుని సంతోషమే భగవంతునికి ఆనందం, భగవంతుని ఆనందమే భక్తునకు గొప్ప బహుమానం. పుస్తకానికి పెట్టిన ఈ పేరు పూర్తిగా అర్థవంతమై ఉన్నది. నేను మీ అందరి హృదయాల్లోనూ అంతర్గతంగా ఉన్నానన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. మీ అందరిలోనూ ప్రాథమికంగా ఉన్న మూలతత్వాన్ని సత్యమే అని గుర్తుంచుకోండి. అందుచేతని మిమ్మల్ని ఎవరైనా అబద్ధాల కోరు అంటే మీకు చాలా కోపం వస్తుంది. నిజమైన నీవు అబద్ధం తెలియనటువంటి అమాయకుడవు. నిజమైన నీవు
ఆరోపణను స్వీకరించలేవు. నిజమైన నీవు సచ్చీలానికి, మంచితనానికి, సంతోషానికి, ఆనందానికి, పవిత్రతకు ప్రత్యేకమైన శివం అయి ఉన్నావు. నువ్వు శివం కాని శవం కాదు. అది నిత్యమైనది, శుభమైనది, ఆనందకరమైనది. అటువంటప్పుడు మంచి అని చెప్పుకోవలసిన నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా సహించగలుగుతావు? నీవు నిజమైన సౌందర్యానికి ప్రతీకవు. అందవిహీనంగా ఉన్నారని ఎవరైనా అంటే నీవు సహించవు, ఒప్పుకోవు. నీవు నిజానికి ఆత్మవు కాబట్టి నీ వాహనానికి, అంటే ఈ శరీరానికి కల లోపాలను నీకు అంటగడితే నీవు సహించలేవు అంటూ తమ దివ్య సందేశంలో సెలవిచ్చారు. కాబట్టి నిజానికి గ్రంథానికి పేరును ఎన్నుకున్నది బాబాయే. నేను అని ధైర్యంగా చెప్పుకున్న నేను కాదు, బాబాయే నేను ఆ పేరును నిర్ణయించేలా చేశారు. కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్వామి వివేకానంద భక్తియోగం గురించి చేసిన ప్రసంగాలకు తెలుగు అనువాదంలో అనువాదకర్త సత్యం శివం సుందరం అనే పదాలను అదే వరుసలో ప్రయోగించడాన్ని డాక్టర్ సూరి భగవంతం గారు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి ఆంగ్లమూలం సేకరించి చూశాను. ఆశ్చర్యం, అందులో స్వామి వివేకానంద సత్యసాయి అవతారాన్ని ప్రస్తావించడం గమనించాను. అంతేకాక సత్యస్వరూపుడైన ఆ భగవంతుడు సత్యం, శుభము, సౌందర్యములను గురించిన ఎన్నో అద్భుత విషయాలను వెల్లడి చేస్తాడని ప్రకటించారు. కాబట్టి వివేకానందుని ద్వారా గురు మహారాజ్ నాకు ఈ పేరును సంక్రమింపచేశారని అనిపించింది. ఈ పేరు ఎన్నుకున్నది నేనే అనే అహంభావం ఏమూలైనా కాస్త మిగిలి ఉంటే, ఆ కాస్త ఛాయ కూడా కొన్నాళ్ల కిందట నేను తెలుసుకున్న ఒక విషయంలో తుడిచిపెట్టుకుపోయింది. నిస్సందేహంగా ఆ పేరు ఎన్నుకున్నది బాబాయే. అది నాకు పూర్తిగా అర్థమైంది. ఈ మధ్య గోస్వామి తులసీదాసు రచించిన రామచరిత మానస్ చదువుదామని తీస్తే అందులో ఇదే విధంగా సత్యం శివం సుందరం అనే పేరు కూడా కనబడింది. నివేదంలో ఈ పదాలు ఎందుకు అక్కడ వ్రాయబడి ఉన్నాయో విపులంగా వర్ణించబడి ఉంది. కాశీలోని పండితులకు ఒకసారి పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని దేశీ భాషలో అనువదించటం పట్ల వివాదం చెలరేగిందట. అప్పుడు వారు శివాలయం గర్భగుడిలోని విశ్వేశ్వరలింగం వద్ద దేశీ భాషలో రాయబడ్డ ఈ తులసీ రామాయణం యొక్క వ్రాతప్రతిని ఉంచి రామభక్తాగ్రేసరుడైన ఆ పరమేశ్వరుడే తన అనంత విజ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించి తీర్పు ఇవ్వవలసిందిగా వేడుకుని గుడి తలుపులు వేసేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారుట. ఈ పండితులంతా తప్పనిసరిగా పరమేశ్వరుడు ఈ కావ్యాన్ని ఒక సామాన్యుడు చేసిన దైవద్రోహంగా ఖండిస్తాడని తలంచారు. తెల్లవారాక గుడి తలుపులు తెరిచి రాతప్రతిని తీసి చూసి వారు నివ్వెరపోయారుట. ఎందుకంటే ఆ గ్రంథంపై సాక్షాత్తు పరమేశ్వరునిచే సత్యం శివం సుందరం అని రాయబడి కింద స్వామి దివ్య సంతకం చేసిన గుర్తుగా లింగం బొమ్మ వేసి ఉన్నదట. ఎంత యాదృచ్ఛికం! 3 S మొదలయ్యే పేరు కోసం నా అన్వేషణ నన్ను మరో అవతారమూర్తి జీవిత చరిత్రకు స్వయంగా పరమశివుడే ఆమోదం పలికిన శీర్షిక వద్దకు చేర్చడం ఒక అమోఘమైన దివ్య ఆశీస్సుగా భావించి సంభ్రమానికి లోనయ్యాను. తన జీవిత చరిత్రకు ఎన్నుకోబడ్డ ఈ పేరు తనని కూడా తెలుసుకునేలా చేస్తుందని బాబా తెలియజేశారు. సత్యసాయి విద్యాపీఠానికి శంకుస్థాపన చేసిన పిమ్మట కేరళలోని శ్రీశైల శిఖరం, అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ అక్కడ ఉన్నప్పుడు ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరు పెట్టబడింది. అక్కడ నుండి కుంభవృష్టిగా కురుస్తున్న వానను కూడా లెక్క చెయ్యకుండా గొడుగులు వేసుకుని నిలబడ్డ వేలాది ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ గూఢ రహస్యాన్ని స్వామి ఒక సంస్కృత శ్లోక రూపంలో వివరించారు. సర్వనామధరం శాంతం, సర్వరూపధరం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఆ 3 పదాలను గురించి లోతుగా విచారణ చేసి వివిధ సందర్భాల్లో బాబా స్ఫురింపజేసిన విధంగా వాటిని వివరించాను. పరమాత్ముడే ఆధారము, ఆధేయము, అంశము, మొత్తం ఉనికి, అదే సత్తు, సత్యం.
ఆయనే ఎరుక, క్రియాశీలత, చైతన్యము, అనుభూతి, అంగీకారము, ఆచరణ, చిత్, శివం. ఆయనే వెలుగు, వైభవము, సమత్వము, శ్రావ్యము, పరమసుఖము, అదే ఆనందం, సుందరం. సత్, చిత్, ఆనంద, సచ్చిదానందమూర్తి. భక్తులు వినికిడి వల్ల పెరిగిన కుతూహలం, ఆశ్చర్యంతో అసలు బాబా గురించి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నవాళ్లు, ఇదేదో కొత్త మతం వ్యాపిస్తోందని భయపడిపోతున్నవాళ్లు అందరి హస్తాల్లోకి ఈ పుస్తకం చేరింది. బాబా భక్తులు ఇదంతా అనావశ్యకంగా భావించి పక్కన పెట్టేయవచ్చు. ఎందుకంటే అప్పటికి బాబా వయసు 34 సంవత్సరాలు మాత్రమే. అయినా బాబా అద్భుత మహిమచే అప్పటికే వేలాది మంది భక్తులు ఆయన పాదాల చెంత చేరారు. బాబా గురించి నేను చాలా తక్కువ మాత్రమే అభివర్ణించినట్లు భావించవచ్చు, కాని అచ్చులు బాబాని గురించి అంతకంటే అధికంగా ఆయన మహిమను గురించి తెలియజేసే అవకాశం లేకపోయిందని నేను ఒప్పుకుంటున్నాను. బాబా గురించి తెలియనివారు నన్నొక పిచ్చివానిగా, అంతకంటే హీనంగా కూడా తీసిపారేయొచ్చు, కాని అలాంటి వారి పట్ల నాకు గొప్ప సానుభూతి ఉంది. ఎందుకంటే నేను కూడా ముందు ఇలా ఆక్షేపించి సందేహంతో, అపనమ్మకంతో అపహాస్యం చేసినవాడినే కనుక ఎన్నో ఏళ్లు నా తెలివి తక్కువ, అహంకారాల వల్ల ఆయన్ను కలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయాను. అందుకే ఇప్పుడు నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి అందరూ నాతో పాటు ఆ స్వామి దివ్య కరుణా కటాక్షాలకు పాత్రులై నానాగే స్వామి కురిపించే దివ్య ప్రేమకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిపోండి అని అభ్యర్థిస్తున్నాను. ప్రేమమూర్తి అయిన భగవంతుని రూపాలు, అవతారాలు, దివ్య శక్తి, అనంతం అనేటటువంటి సత్యం తెలిపినప్పటికీ కొన్ని వర్గాల వాళ్లు ఒకే రూపాన్ని మాత్రమే ఆరాధించి, ఆ రూపానికి మాత్రమే అనంతమైన శక్తి పరిమితమని భావించి అదే దివ్యకాంతి మరొక ద్వారం గుండా ప్రకాశిస్తూ ఉంటే గుర్తించకుండా కళ్లు మూసుకొని ఉంటారు. నాలాగే రామకృష్ణుని శిష్యులైన నా మిత్రులు కొందరు ఆ రామకృష్ణుడే నన్ను సాయిమాత సంరక్షణలోకి చేర్చినప్పటికీ నన్ను దోషిగా చూడసాగారు. ఒకసారి సాయి భక్తమండలి సమావేశానికి హాజరు కావడం కోసం నేను సేలం వెళ్లాను. అక్కడ నేను ఎంతగానో గౌరవించి అభిమానించిన రామకృష్ణ మఠానికి చెందిన ఒక సాధువు ఆ పట్టణంలోనే ఉన్నారని తెలిసింది. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని నేను ఆయన్ని కలవడానికి ఆశ్రమానికి వెళ్లాను. కాని అతను తాను వేరే పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా కబురు పంపించాడు. బాధతో, బరువెక్కిన హృదయంతో వెనక్కి వచ్చేశాను. అదే గురుమహారాజ్ అయితే షిరిడీ సాయిబాబా కాని సత్యసాయిబాబా గాని పట్టణంలో ఉన్నారని తెలిస్తే నేరుగా ఆయనే వచ్చి కలిసి ఉండేవారు. త్రిలింగస్వామి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవచంద్రసేన్ మొదలైన ఆధ్యాత్మిక వర్గీయులను ఎందరినో ఆయనే స్వయంగా వెళ్లి కలిసేవారు. తమ గురువే మరొక దుస్తుల్లో వస్తే విశ్వసించలేకపోతున్న రామకృష్ణుని శిష్యుల్ని కొందరిని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. న్యూయార్క్లో రామకృష్ణ బోధామృతం ఆంగ్లంలో అనువదించేటప్పుడు స్వామి నిఖిలానందతో కూడి ఉన్న జాన్ మఫిట్ జూనియర్ అనబడే అతను బాబాతో ఒక గంట ఇంటర్వ్యూ తర్వాత ఆ గంటసేపు బాబా కనపరిచిన ఆ ప్రేమ, ఆ హాస్యధోరణి, గంభీరమైన జ్ఞానం, నిర్మలత్వం, మాధుర్యం అన్నీ కూడా రామకృష్ణుని సన్నిధిలోనే గడిపినట్లు అనిపింపచేశాయని నాకొక జాబు రాశాడు. నా ప్రియమిత్రుడైన సిద్ధేశ్వరానంద బాబాను గురువుగా పొందినందుకు నన్ను అభినందించారు. రామకృష్ణ ఆశ్రమానికి చెందిన అర్జెంటీనా దేశస్థురాలైన మమిత బెంగుళూరులో చాలా సంవత్సరాలు మా పొరుగున ఉండేవారు. బాధితులకు, పీడితులకు సేవ చేయాలని ఆవిడికి కూడా చాలా ఆతృత ఉండటం వల్ల ఆమె భగవాన్ అనుగ్రహానికి పాత్రురాలు కాగలిగింది. 65 ఏళ్లు పైబడిన మమిత పుటపర్తి వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా పోగొట్టుకునేవారు కాదు. ఆమె పుట్టపర్తి వెళ్లి అక్కడ బాబా ఉపనిషత్తుల గురించి చేసే వ్యాఖ్యానాలు వినటం, భక్తులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంలో గడిపేది.
ఆవిడకు బట్టలు ఉతకటం, ఆరవేయటం, ఇస్త్రీ చెయ్యటం అంటే చాలా సరదాగా ఉండేది. ఆవిడ అర్జెంటీనాలోని తన స్వగృహానికి వెళ్తున్నప్పుడు బెంగుళూరులో తనకు ఆతిథ్యం ఇచ్చిన వారి కుమారుణ్ణి కూడా తనతో తీసుకువెళ్లింది. ప్యారిస్లో ఆవిడ రామకృష్ణ కేంద్రంలో గోపాల్ మహారాజ్తో కలిసి బస చేసింది. ఆవిడ బాబాను ఈ యుగానికి ఆశాజ్యోతిగా పేర్కొన్నది. నేను మహారాజ్కు రాసిన ఉత్తరాల్లోని విషయాలను ధృవపరిచింది. నేను గోపాల్ మహారాజ్కు బాబా వివరణకు విశదపరచడానికి సాధ్యపడని వ్యక్తి అని, కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోదగిన వ్యక్తి అని రాసి ఉన్నాను. సముద్రాలు దాటి దూరంగా ఉన్న తన దేశంలో స్వామి తనకు ఎంతో ప్రియమైన శ్రీకృష్ణునిగా దివ్యదర్శనం ఇచ్చి అనుగ్రహించారని, తనకు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉన్నదని మమిత నాకు జాబు రాశారు. కొన్నేళ్ల తరువాత నా కుమారుడు కెనడా వెళ్తూ త్రోవలో ప్యారిస్లో గోపాల్ మహారాజును కలిసినప్పుడు స్వామీజీ తన గదిలో కూర్చుని ప్రశాంతి నిలయం భజన పాటలని టేపు రికార్డర్లో వినడం గమనించాడట. తిరిగి మేమిద్దరము ఒకే గొడుగు కింద చేరాము, నేను గోపాల్ మహారాజ్. నన్ను సత్యసాయి వద్దకు చేర్చిన రామకృష్ణ పరమహంస ఎడల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. బాబాను చూస్తూ ఉన్నంతసేపు, వారి మాటలు వింటున్నప్పుడు, సాయి భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు నాకు అంతకంతకు ఆనందం అధికం కాసాగింది. నా పాత సహచరులు, మిత్రులు నేను హాస్యధోరణిని బొత్తిగా మరిచిపోయానని బాధపడేవాళ్లు. కాని మానవజాతి కోరికలు, కష్టాలు సానుభూతితో అర్థం చేసుకోవటం వల్ల కలిగే శాంతి, సహనం, హృదయం, మౌనంగా మాట్లాడే భాష గురించి వాళ్లకి ఏమీ తెలియదు కదా. బాబా సన్నిధిలో మరో 8 సంవత్సరాలు గడిచాక సత్యం శివం సుందరం 2వ భాగం రాయటం పూర్తయి ప్రచురింపబడినప్పుడు నేను వాళ్లని ఇలా ఆహ్వానించాను, రండి మీ చేతిని నాకందివ్వండి. చేయి చేయి కలుపుకుని ఒక పేజీ తరువాత మరొక పేజీలో వరుసగా ప్రతి పేజీలో వివరించబడ్డ వింతలు, విజ్ఞానం, భయము మాయ, సత్యము దృష్టాంతం, వైభవము మహిమ, శాంతి యొక్క స్వేచ్ఛ స్వరూపాన్ని జతగా చవిచూద్దాము. 75వ సంవత్సరంలో అడుగుపెట్టాక జీవిత చరిత్ర 3వ భాగాన్ని పూర్తి చేశాను. 3వ భాగాన్ని పరిచయం చేస్తూ బాబా చేసిన ఒక ప్రకటన ఉదహరించాను. నేను మానవుడినో భగవంతుడినో దేవతనో ఆత్మనో కాను. నేను 4 వర్ణాల్లో ఏదో ఒక వర్ణానికి చెందినవాడిని కాని, జీవితంలోని 4 దశల్లో ఏదో ఒక దశకు చెందినవాడినని కాని ముద్ర వేయటానికి వీలు లేదు. సత్యాన్ని బోధించే గురువుగా సత్యం శివం సుందరంగా మీరు తెలుసుకోండి. 7 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాకు మరింత స్పష్టంగా బోధపడుతున్న విషయాన్ని మాటల్లో తెలియజేయడానికి ప్రయత్నించాను. సత్యం శివం సుందరం ఈ 3 కూడా భగవంతుని దివ్య ప్రేమ యొక్క 3 ముఖాలని, ఆలోచనారూపమైన ప్రేమ సత్యం, క్రియారూపకమైన ప్రేమ శివం, హృదయాన్ని స్పందింపజేయు ప్రేమే సుందరం అని తెలుసుకున్నాను. 10 సంవత్సరాల తరువాత జీవిత చరిత్ర 4వ భాగం కూడా ప్రచురించబడింది. తొలి పలుకులో దైవం సాయిగా దివ్య అవతారాన్ని దాల్చి క్షణక్షణానికి అంతకంతకు వ్యాపింపజేస్తున్న మహత్తునకు దూరంగా ఉండటం దుస్సాధ్యం. ఆ స్వామి దివ్య ప్రేమ మనల్ని బ్రహ్మానంద సాగరంలో ముంచెత్తించి మూగబోయేలా, మౌనంగా ఉండేలా చేస్తుంది. స్వామి అంతులేని కరుణ మన లోపాల్ని మనం తెలుసుకునేలా చేస్తుంది. మనలోని దివ్యత్వం స్వామి దైవత్వం వైపుకు నడిపిస్తుంది. మార్గంలోనే నడుస్తున్న వారిని, దారి తప్పిన వారిని కూడా స్వామి బంధంలోకి తీసుకుని వెళ్లేలా చేస్తుంది అని రాయకుండా ఉండలేకపోయాను.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 25వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహర్నవమి శుభాకాంక్షలు. ఇంతవరకు మనం మేధాశక్తి ఎంతో గొప్పదని చెప్పుకుంటూ వేదాలలో జగన్మాత తత్వంలో మేధాసూక్త అర్థం తెలుసుకున్నాం. మేధాశక్తి కన్నా ఉత్కృష్టమైనది ఒకటి ఉందని సర్వదేవతాతీత స్వరూపులైన మన భగవాన్ చెప్పారు. హంస వంటి చక్కని విచక్షణాశక్తిని మనం పెంపొందించుకోవాలని స్వామి మనకి వివరిస్తున్నారు. ఈనాటి వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో ఆఖరి భాగాన్ని ఇప్పుడు మీరు వినండి.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు మొట్టమొదటిగా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మీ అందరినీ వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నది మీ గణేష్. ఈనాడు ఈ దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, మేధాసూక్తం యొక్క ప్రయాణాన్ని ఈ మహర్నవమి రోజు మనం ముగించబోతున్నాము. ఏ విధంగా మనలో ఉండేటటువంటి ఆ జ్ఞానం వికసింపచేయాలి అనేది దుర్గా సూక్తం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మనకి ప్రసాదించినటువంటి వనరులు, ఆ అమ్మవారి దయవల్ల ఏ విధంగా మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవచ్చు, ఆధ్యాత్మిక అభ్యున్నతికి తోడ్పడతాయో అనేది మనం శ్రీ సూక్తం ద్వారా తెలుసుకోగలిగాము. చివరిగా మనం మేధాశక్తి ద్వారా, మేధాసూక్తం ద్వారా మనం భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మనం చూడగలిగాము. కొసమెరుపుగా ఈనాటి భాగంలో మనం మేధాసూక్తాన్ని ఈ ప్రయాణంలో ఆఖరి ల్యాప్గా మనం తీసుకుని ఈ మొత్తం ప్రయాణం స్వామి ఏ విధంగా దీన్ని కల్మినేట్ చేస్తున్నారు అన్న ఒక అవగాహనకి మనం వద్దాం. ముందుగా మిగిలినటువంటి మేధాసూక్తంలోని శ్లోకాలు మనం చెప్పుకుంటూ దాని అర్థం చూశాక ఆ తరువాత స్వామి మన ప్రయాణం గురించి ఏం చెప్తారో అనేది మనం చూసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం.

0: హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్.
1: దీని భావం మనం తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత అంతరార్థంలోకి ప్రవేశిద్దాం. ఇంద్రుడు నాకు మేధస్సును ప్రసాదించుగాక, సరస్వతీదేవి నాకు మేధస్సును అనుగ్రహించుగాక, తామర పూలలు ధరించిన అశ్విని కుమారులు ఇరువురు నాకు మేధాశక్తిని ప్రసాదించుదురుగాక. అప్సరసలయందు ఎటువంటి మేధాశక్తి ఉన్నదో, గంధర్వులయందు ఎటువంటి మనోశక్తి ఉన్నదో, ఏ మేధాశక్తి దివ్యమైన వేద విజ్ఞానముగా అభివ్యక్తమైనదో, సుగంధము వలె సర్వత్రా వ్యాపిస్తున్నదో, అటువంటి మేధాశక్తిని నాకు అనుగ్రహింపబడుగాక. మేధాశక్తి అనగా అంతర్బుద్ధిని ప్రసాదించేది, సుగంధ పరిమళములు వలె ఎల్లడెల వ్యాపించేది, విశ్వమందరి సమస్త వస్తువులను చక్కగా పరిశోధించి తెలుసుకొనగల శక్తి కలది, హిరణ్యవర్ణముతో ప్రకాశించేది, నిరంతరమైనది, సత్యాన్వేషణలో ఉన్న సాధకులు పొందదగినది, బలమునకు ఆలవాలమైనది, పాలు మొదలగు సంపదలతో నన్ను పోషించేది అయిన మేధాదేవి వికసిత వదనంతో నన్ను చేరదీసి నాకు శ్రేయస్సును ఉనర్చునుగాక. అగ్నిదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, వేదాధ్యయనము వలన కలిగే తేజస్సు ప్రసాదించుగాక. ఇంద్రుడు నాకు మేధాశక్తిని, సంతతిని, ఇంద్రియ సంయమనం చేత కలిగే బలిమిని ప్రసాదించుగాక. సూర్యదేవుడు నాకు మేధాశక్తిని, సంతతిని, శత్రువుల మనస్సులో భయోత్పాతమును కలిగించే శక్తిని ప్రసాదించుగాక. తెల్లని దివ్యమైన ఓ హంసదేవ, ఆనంద స్వరూపులు ఆత్మానందమును పొందిన పరమహంస స్వరూపుల రూపమును ధరించిన నీవు మాకు మేధాశక్తిని, మంచి చెడు గ్రహించగల విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఎంత చక్కగా దీంట్లో మనకి ఏది కావాలో, మనం ఏది అడగాలో అనేది చాలా క్లియర్ గా రాస్తున్నది కదా భార్గవ్.
2: చాలా బాగా చెప్పారు దీంట్లోనే. అంటే మేధాసూక్తం అంటే అంత గొప్పది కదా, ఎందుకంటే అది మనకి మన మహర్షులు మనకి అందించింది. అంటే వాళ్ళకి వాళ్ళ సమాధి స్థితిలోని వాళ్ళకి రివీల్ అయిన మంత్రం ఇది కదా. అందుకు నువ్వు ఇప్పుడు గమనిస్తే స్వామి ఎప్పుడు చెప్తారు, ఇహమును సుఖయింపు హేమతారక విద్య, మనం ముందు కూడా చెప్పాం, పరమును సుఖయింపు బ్రహ్మ విద్య. అలాగే ఇక్కడ ఒక జాబితా లాగా అన్ని ఏమిటేమిటి మనకు కావాలో, కానీ ఆఖరికి వచ్చేసరి కల్మినేషన్ లాగా హంసాదేవికి, హంసాదేవికి మన ప్రార్థన ఏంటంటే మంచి చెడు కి మధ్యన విచక్షణ జ్ఞానము, అది కాకుండా దానివల్ల మంచిని ఎలాగ మనం అనుసరించాలి, చెడుని ఎలా వదిలివ్వాలి అనే ఒక ప్రార్థన ఆఖరిలో వస్తుంది. దానికి ముందు కూడాను రెండు మూడు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి దీనిలో గణేష్. ఒకటి ఇంద్రదేవుడి విషయం చాలా ప్రస్తావన వస్తుంది దీంట్లో. అంటే ఇప్పుడు మన స్వామి చెప్తారు అదే, మన దేహమే ఒక విధమైన టెంపుల్ అంటారు స్వామి. అప్పుడు ఈ దేవదేవతలు, దేవీ దేవతలు ఎవరైతే స్వర్గంలోని తక్కిన దగ్గర నివసిస్తున్నారో అంటారో, వాళ్ళందరూ మన దేహంలోనే ఉన్నారు. ఒక్కొక్క అవయవాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అధిదేవతగా వాళ్ళు ఉన్నారు. ఆ నివసించే దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. అందుకు ఆ ఇంద్రుడికి మనం ప్రార్థించి మాకు మంచి మేధాశక్తి ఇయ్యి, మాకు మంచి తలంపులు ఇయ్యి, లేకపోతే మంచి దేహానికి సంబంధించి హెల్త్ అన్ని ఇయ్యి అని చెప్పి అడిగినప్పుడు, అంటే మనం అందరినీ కవర్ చేస్తున్నాం. అంటే మన మన మన శారీరక స్వస్థత విషయం, అది కాకుండా మానసిక కూడా హెల్త్, ఈ అన్ని మనం కవర్ చేస్తున్నాం దీంట్లోనే. ఒకలా చూస్తే ఇంకో దగ్గర వాళ్ళు దీంట్లో చెప్పేది ఏంటంటే, మేధాదేవి పాలు అనే వర్డ్ వస్తుంది పోషించడం అని. అంటే పాలంటే మళ్ళీ మనకి అంటే ఫిజికలీ మనకి బాడీకి, ఈ దేహానికి కావాల్సిన పాలు పోషించుతుంది. అంటే మన దేహాన్ని పోషించడానికి పాలు చాలా ముఖ్యం అంటారు. ఇది కాకుండా మానసికంగా కూడా మనం పాలు పోషించడము అంటే మనకి ప్యూర్ థాట్స్, అంటే పాలు చూడడానికి ప్యూర్ గా
1: నిర్మలంగా ఉంటుంది,
2: ప్యూర్ గా ఉంటుంది, అది కాకుండా మంచి పోషణ ఇస్తుంది. సో మనం ఎప్పుడు గ్రహించేది ఎప్పుడు మన ఆ ఇంద్రియాలతోటి అన్నిటితోటి ఆహార విహారతో ఎప్పుడు అంత నిర్మలంగా నిశ్చలంగానే ఉండాలి. అంటే మనకి తెలియకుండా కూడా చెడు ఏమైనా మనకి వస్తే మన విచక్షణ, నేను చెప్పినట్టు మనం ప్రస్తావించాం ఫిల్టర్, సాక్రటీస్ ఫిల్టర్,
1: త్రీ ఫిల్టర్స్,
2: అది అది మనం ఉపయోగించి మనకి ఏది మనకి అక్కర్లేదో దాన్ని తీసుకోకుండా పక్కన పెట్టివ్వాలి, మంచిదే మనం తీసుకోవాలి, అదొకటి దీంట్లో వస్తుంది. అందుకు మనకి ఈ మంత్రం అంతా సూక్తం అంతా మనం చూస్తే జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో మనం జీవించడానికి మనకి ఏమేమి కావాలో అన్ని, అది కాకుండా ఇక్కడిని అంటే దీని తర్వాత పరా అంటే ఇది కాకుండా తక్కిన లోకంలో లేకపోతే ఆ బ్రహ్మ పదానికి ఎలా చేరాలో అది కూడా దాంట్లో బాగా ప్రస్తావన చేస్తున్నారు.
1: అదే కాకుండా స్వామి ఎంతో చక్కగా మన దేహాన్ని ఒక రథంతో పోలుస్తారు. ఆ రథంతో పోల్చినప్పుడు దాంట్లో ఇప్పుడు ఇంద్రుడు ఇంద్రియాలన్నింటికీ అధిపతి. ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రథాన్ని లాగేటటువంటి గుర్రాలుగా మనం భావిస్తే, బుద్ధి ఏదైతే ఉన్నదో అది రథసారథిగా మనం ఏర్పరచుకుంటే, ఆ రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మనసుగా మనం భావిస్తే, బుద్ధి కంట్రోల్లో మన మనసుని అధీనంలో ఉంచినప్పుడు ఆ ఇంద్రియాలన్నీ సరైన డైరెక్షన్లోకి వెళ్తాయి. సో ఇంద్రుణ్ణి మనం దేనికి ప్రార్థిస్తున్నాము అంటే, స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయోహ అంటారు. అంటే నిన్ను బంధ విముక్తుణ్ణి చేసేది బంధించేది కూడా నీ మనస్సే. సో ఆ మనసుని నువ్వు ఇంద్రియాల వైపుకి నువ్వు మరలిస్తే అది నీకు ఆ ప్రపంచం వైపు మరలిస్తే నిన్ను బంధిస్తుంది. అదే నువ్వు బుద్ధిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే అంతర్లీనంగా నీ ఇంద్రియాలని మలుచుకుంటావో అప్పుడు చక్కగా అవి పనిచేసి భగవంతుణ్ణి చేరడానికి నీకు తోడ్పడతాయి.
2: బాగా చెప్పావు గణేష్, బాగా చెప్పావు. అంటే ఇప్పుడే ఇదే విషయంలోని మన ఇప్పుడు మేధాశక్తి బుద్ధి అని రెండు విషయాలు చెప్పేవాడు. అందుకు ఇప్పుడు మనకి తెలివితేటలు ఉంటాయి, వరల్డ్లీ వైజ్ అంటాం. అంటే మనం మనకి వరల్డ్లీ సక్సెస్ లో ఏం కావాలి, అది కాకుండా మనకి ఈ వరల్డ్ కాకుండా అతీతంగా ఉన్నప్పుడు మనకి దానికి తోడ్పడే ఆ పనిముట్లు ఏమిటి అని మనం అడిగితే అప్పుడు స్వామి ఈ విషయాన్ని బాగా చాలా బాగా ప్రస్తావిస్తారు. ఒకటేంటంటే ఇక్కడ మనకి ఇహము సుఖింపులోని మనకి తెలితేటలు ఉండాలి, మనకి ఎలా జీవించాలో దాని విషయంలో కూడా కొంచెం
1: అవగాహన
2: ఉండాలి. ఇప్పుడు మనం బీకామ్ బీఏ బీటెక్ ఎంబీ అని చేస్తున్నాం, ఇవన్నీ మనకి ఇప్పుడు లైవ్లీహుడ్ లివింగ్ కి పనికి వస్తాయి. కానీ లివింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి లైఫ్ ని మర్చిపోకూడదని స్వామి చెప్తారు. ఇంకోటి కూడా స్వామి బాగా చెప్తారు, లైఫ్ ని మనం తలుచుకుని దాని మీద మనం అనుసరణ చేస్తే ఈ లివింగ్ ఆటోమేటిక్లీ ఆ దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే స్వామి దానికి మంచి ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. ఒక ఆడది ఎప్పుడైతే తల మీద నీళ్ళ ఇది పాట్ పెట్టుకుని వెళ్తుందో, కొండ పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏ పనులైనా చేసినా కూడా పైన ఉన్న కొండ మీద ఎప్పుడు ధ్యాస వదలదు, ఎప్పుడు దాని మీద ఎప్పుడు ధ్యాస పెట్టుకుని తక్కిన పనులని చేస్తుంది. అలాగే మన అందరు సాధకులు అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ దీంట్లో స్వామి చెప్తారు ఏంటంటే, ఎప్పుడు ఏం పని చేసినా కూడా ఫైనల్ గోల్ ఫైనల్ గమ్యము దేవుణ్ణి చేరుకోవడము అనే ఆ గోల్ ని మర్చిపోకుండా మీరు మీ పనులన్నీ చేసుకోండి అని. అది కాకుండా ఆ పనులన్నీ దేవుడికి అర్పిస్తూ వర్క్ ఇస్ వర్షిప్ చేసుకుంటే అది ఆటోమేటిక్లీ మీకు కలుగుతుందండి. సో స్వామి దీని మధ్య బాగా డిఫరెన్స్ చూపిస్తారు, మేధాశక్తి బుద్ధి. మేధాశక్తిని మనం మేధా సూక్తం ద్వారా మేధా సరస్వతి దేవికి ప్రార్థన చేస్తే చేయడం వల్ల సాధన చేయడం వల్ల దాన్ని ఎలాగ మనం బుద్ధి నుంచి దేవుడికి చేరుకోవడానికి ఎలా మార్చుకుంటామో స్వామి చాలా బాగా చెప్తారు.
1: అంతకన్నా ముందు ఈ హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి, మనం హంసలా తయారవ్వాలి అంటున్నారు. అంటే పాలుని నీళ్ళని వేరు చేయగలిగే శక్తి హంసకి ఉంటుందన్నమాట. అంటే మంచి చెడు యొక్క విచక్షణ. సో ఏది మంచి చేయాలి అని నిరంతరం మనం ఆలోచిస్తూ ఉంటే స్వామి చెప్పని విషయం అంటూ ఏమీ లేదు. మొత్తం ప్రాసెస్ అంతటినీ చాలా సింప్లిఫై చేశారు. స్వామితో మేజర్ గా ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అది. ఒక పని చేస్తున్నాం, ఒక ఆలోచన వస్తుంది మనకి, ఒక మాట మాట్లాడబోతున్నాం. ఆ ఆలోచన వచ్చే ముందు గాని మాట మాట్లాడే ముందు గాని ఆ పని చేసే ముందు గాని ఇది స్వామికి నచ్చుతుందా లేదా, విల్ స్వామి అప్రూవ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ అన్న ఆలోచన మనం ఫస్ట్ వచ్చిందంటే ఆబ్వియస్ గా మనం హంసలం అయిపోయినట్టే. స్వామికి ఏది నచ్చుతుంది, ఆ నచ్చింది మనం చేస్తే ఆటోమేటిక్ గా మన బుద్ధి వికాసం చెందినట్టే కదా. సో మరి స్వామికి నచ్చినట్టుగా ఎలా ఉండాలి, మేధాశక్తిని బుద్ధిగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది స్వామి మనకి ఇచ్చేటటువంటి ఈ ప్రయాణంలో అంతిమ ఘట్టం అన్నమాట. దీంతో స్వామి ఎంతో చక్కగా ఈ మొత్తం సిరీస్ ని ప్లాన్ చేసి చివరిగా నేను చూసుకుంటాను అన్న ఒక ధైర్యం, ఒక భరోసా మనకి ఇస్తున్నారు. అయితే స్వామి ఏం చెప్తున్నారో బుద్ధి గురించి, మేధాశక్తి గురించి మనం తెలుసుకుందాం.

ప్రేమస్వరూపులారా. ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని తమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు. కాని ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు. బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం. ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు కలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు. తెలివితేటలను బుద్ధిని తమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివి

చెప్పాడు. అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గలవారు ఇందులో పాల్గొన్నారు. విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి, మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు. ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరి అయినటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు. ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు. బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు. కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది. మేధాశక్తికి బుద్ధికి ఎత్తి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు. కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు. బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు. ఒకటి శ్రద్ధ, రెండవది ఋతము, మూడవది సత్యము, నాలుగవది యోగము, ఐదవది మహత్తరమైన శక్తి. ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి. కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి. మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే. ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు. ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది. అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది. తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది. కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు. అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడాను అతని గౌరవిస్తున్నారు. కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వారిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు. కేవలం బుద్ధి గల అందరూ గౌరవించేటువంటి వారు. మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి. ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ. కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు. ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి. కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి. ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే ఋతము. దీని యొక్క ప్రభావం ఏమిటి అనగా త్రికాలములు ఎందుకూడను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం. ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది. కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది. ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము. త్రికరణ శుద్ధిని పరిపూర్ణంగా విశ్వసించి పలికేటువంటి యొక్క పలుకుకే సత్యము అని పేరు. విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పడం ఇది సత్యము కాదు. దీనిని నిజము అని చెప్పవచ్చు. కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటినీ ఒకటిగా భావిస్తుంటారు. కనుక ఋతము యొక్క తత్వాన్ని వాక్రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము. ఇక నాలుగవది యోగం. యోగం అనగా ఏమిటి? అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో. కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములను కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము. మానవుని యొక్క సర్వశక్తులను కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము. దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము. శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము. వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము. వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము. థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము. కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో నుంచుకోవటమే యోగము అన్నాడు. అయితే మాట్లాడాలి, మాటలను మరదకూడదు. అయితే

0: ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి? త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి. అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు. కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము, ఇది కేవలం అజ్ఞానము. ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు. కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది. కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి. ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు, దివ్యమైనటువంటి వయసు, భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు, రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు. నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు. కనుకనే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము. కనుక శ్రద్ధతో, ఋతముతో, సత్యముతో, యోగముతో కూడినటువంటి ఒక సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి. అనగా భగవత్ స్వరూపమే మహత్తరమైన శక్తి. అటు భగవత్తరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి అందే ఈ ఋతము త్రికరణ శుద్ధి ఉంటుంది. ఆ దివ్యత్వం పైనే, మహత్తరమైన శక్తి పైనే సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్ అన్నారు. ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే. ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దానివల్లనే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. కనుకనే సత్యం భైవస్వరూపమే, ఋతం భగవత్స్వరూపమే, శ్రద్ధ భగవత్స్వరూపమే, మహత్తరమైన యోగ సిద్ధి అది భగవత్స్వరూపమే. యోగీశ్వరాయ నమః, సిద్ధి సంకల్పాయ నమః, సంకల్ప సిద్ధాయ నమః, యోగ యోగీశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు. కనుక ఈ యొక్క మూడింటికి, ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం. దీనిని పురస్కరించుకునియే వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు. బుద్ధి అనేటువంటి అతీంద్రియము, ఇంద్రియాతీతమైనటువంటిది. అటు ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు. కనుక బుద్ధికి మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి. తెలివితేటల చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును, తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును, తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును. ఇవన్నీ ఇప్పుడు లోక సంబంధమైనటువంటివే. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే, ఇది ప్రవృత్తమైన మార్గములే. కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము. ఇక్కడ మీరు దీనికి బుద్ధి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి. అడుగు భాగములో ఉన్నది దేహము, దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్, ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్, మైండ్ కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి, బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ. కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాలి బుద్ధి. కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి. ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి. అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన, కృత్రిమమైన, ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు. ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్, అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది కాదు. ఇది ఇంద్రియములతో కూడినటువంటిది, కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది. కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు. ఈ తెలివితేటలు ప్రాకృతమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి. ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వమనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు. ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు. ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు, దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు, దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు, దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు, దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు, కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు. ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో? ఈ రూములకు వ్యత్యాసం ఏమిటి? డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? బాత్రూమ్ కు బెడ్రూమ్ కు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? కిచెన్ రూమ్ కు ఉండే వ్యత్యాసం ఏమిటి? దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి. డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది. ఈ వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది. అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది. అది ఏకాత్మతత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు, తండ్రి వస్తాడు నాన్న అని పిలుస్తాడు, భార్య వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది, గ్రాండ్ సన్ వస్తాడు మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు, డాటర్ ఇన్ లా వస్తుంది మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది. అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, కానీ ఇంటి ఓనర్ ఒక్కడే. అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు. కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి. ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు. దేహం ఒక గోడ వంటిది, ఇది కేవలం ఒక నెగిటివ్, ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి. క్లాక్ ఉంటుండాలి, దానికి కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి. కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు. ముందు తిరగకపోతే అవర్స్, మినిట్స్, సెకండ్స్ మనం చెప్పలేము. అదే విధంగా ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే, కీ ఆధారం చేతనే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి. కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రం, భూర్భువస్వః. భూర్ అనగా మెటీరియల్ అనేటువంటి సంబంధము దేహము. ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ, ఇది ఒట్టి నెగటివ్, ఇది పదార్థంతో ఏకమైనటువంటిది. ఈ దేహం ఎట్ట వెనుక ప్రారంభించింది, దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెంట చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది. ఇవి కూడా చేరాలి, 4 lakh సోప్స్ కూడా చేరాలి. ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము, 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం, ఇది కూడా చేరాలి దీనికి. ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం. కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక. అదే భూలోకము. భువః, ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి, అది ఏ వైబ్రేషన్, లైఫ్ సోర్స్. ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది. కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి. కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు, మనలోనే ఉంటుండది. సర్వము మన యందే ఉంటుండాలి, జగత్తంతా మన యందే ఉంటుండాలి, దైవత్వం మన యందే ఉంటుండాలి, దానవత్వం మన యందే ఉంటుండాలి, మానవత్వం మన యందే ఉంటుండాలి, పశుత్వం కూడా మన యందే. కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే. కనుకనే సత్సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ సత్సంకల్పం ఎక్కడి నుంచి వస్తాయి? అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి. ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా. అనగా బుద్ధి లేనటువంటి వాడు పోలీస్ మ్యాన్ అని. బుద్ధి గలవాడు మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు. దాని ఇంటెలెక్చువల్ అని చెప్పకూడదు, అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు. ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు, దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
1: మరి భార్గవ్, ఈ శరణ్ నవరాత్రుల్లో భాగంగా స్వామి మొట్టమొదటి రోజు మనం జాతవేద గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు స్వామి చెప్పారు ఆ ఉపన్యాసంలో, వేదాలు చదవటమే కాదు దాంట్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని కూడా మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు ఆ వేదం యొక్క అంతరార్థం తెలుసుకుంటే మీరు భగవంతుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు, భగవంతుడికి మీరు మరీ చేరు అవుతారు అని చెప్పి స్వామి ఆ ఉపన్యాసంలో చెప్పారు. మరి ఈ అవకాశం కూడా స్వామే మనకి కల్పించారు. స్వామి గురించి ఆలోచించి ఈ వేదంలో, అంటే ఈ సత్యమైనటువంటి ఈ వేదాలు, సత్యాన్ని తెలిపేటటువంటి వేదాల గురించి మనల్ని ఆలోచింపజేసే అవకాశం స్వామి ఇచ్చినందుకు ప్రేక్షకులు, శ్రోతలందరికీ కూడా మనందరి తరపున ఎంతో ఓర్పుగా ఈ కార్యక్రమాన్ని వినేటటువంటి ఆ శక్తిని స్వామి వాళ్ళకిచ్చినందుకు కూడా మనం, ఎందుకంటే సుమనస్యమాన అంటే వాళ్ల మనసులో కూడా ఆ థాట్ రావాలి, నేను ఇది వినాలి, దీనివల్ల మనం భగవంతుని చేరుకోవాలి అని.
2: ఇంకో చిన్న మాట నువ్వు చెప్తే నాకెందుకో అనిపించింది, ఇప్పుడు 9 రోజులు మనం స్టార్టింగ్ జాతవేద చేసాం. జాతవేద అంటే ఆ నాలెడ్జ్ పుడుతూనే నాలెడ్జ్ నాకు వచ్చింది అని తెలుసుకునే భావం. అక్కడికి చేరడానికి మనం ఏం చేసింది, హంస హంసాయా నుంచి, అంటే మనకి ఆ మంచి చెడు మధ్య విచక్షణ గానం వచ్చేసరికి ఆటోమేటిక్లీ జాతవేద అయిపోతాం. సో మనం ఫస్ట్ ఎండ్ రెండు మనం స్వామి మనకి బాగా దాన్ని కల్పించారు, జాతవేద ఇన్ ది బిగినింగ్ అండ్ హంస ఇన్ ది ఎండ్.
1: సో మరి ఆ బుద్ధి వికాసం వల్ల మనం ఏది మంచి ఏది చెడు అనే కాకుండా ఏది నిత్యం ఏది అనిత్యం అని డిసైడ్ చేసుకునే శక్తి కూడా మనకి ఈ ముగ్గురు దేవతలు ప్రసాదించాలి. సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి సాయిమాత మనకందరికీ ఆ బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరొక మారు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రోతలందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ గణేష్,
2: భార్గవ్,
1: సాయిరాం.

ఇంతవరకు మీరు వేదాలలో జగన్మాత తత్వం కార్యక్రమంలో మేధాసూక్త అంతరార్థ వివరణ చివరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక రాయగలరని ఆకాంక్షిస్తూ అందరికీ సాయిరాము.

61వ శ్లోకం. పంచప్రేతా సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. మానవ శరీరంలో 5 కోశాలున్నాయి. అవే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇవి ప్రతీదీ ఒకదానిలో ఒకటి ఉంటున్నవిగా ఉన్నవి. ఏ ఒక్కటి విడిగా వర్తించినవి కనుక వీటిని ప్రేతములు అంటారు. అవే పంచప్రేత సనాసీన అంటే పంచప్రేతముల మీద ఆసనముగా కలిగినటువంటి తల్లి, దానిపై అధివేష్టించినటువంటి పరదేవత. ఈ పంచప్రేతములు అనగా అన్నమయ కోసము అనగా అరిషడ్వర్గములు అన్నమచేతనే సంప్రాప్తమవుతున్నాయి. తరువాత ప్రాణమయ కోసము పంచకర్మేంద్రియాలు పంచప్రాణాల చేరిక చేత ప్రాణమయ కోసం రూపొందింది. పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణములు సంకల్ప వికల్పములతో కూడిన మనోతత్వమే మనోమయ కోసము. శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోసము. ఆచరణ ద్వారా లభించే ఆనందంతో కూడినదే ఆనందమయ కోసము. వీటి మీద పంచబ్రహ్మస్వరూపిణిగా అమ్మవారు స్థిరాసనముగా నెలకొన్నది. అటువంటి తల్లి చిన్మయీ, చిత్ అనగా జ్ఞానము, జ్ఞానము ప్రకాశముగా కలిగినటువంటి ఆ తల్లి పరమానంద ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలోనే ఉంటుంది. విజ్ఞాన ఘనరూపిణి ఆమె విజ్ఞానము కలిగిన ఘనమైనటువంటి రూపిణి. అనగా జ్ఞానము అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటిది జ్ఞానము. విజ్ఞానము అనగా సర్వము కూడా భగవత్స్వరూపమే, ఈ సృష్టిలో అన్యమైనది లేదు, అటువంటి దానికి ఘనరూపిణి ఆ అమ్మవారు. అనగా సర్వ సృష్టి రహస్య విజ్ఞానం వలన ప్రభవించినటువంటి ఆనందం పరమానందం, దీన్నే ఘనీభూత విజ్ఞానమని శృతులు వర్ణిస్తాయి. అటువంటి పరమేశ్వరి విజ్ఞాన ఘనరూపిణి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. తీవ్రమైన ఆలోచనే తపస్సు. బుద్ధిని లగ్నం చేయడమే ధ్యానము, ఆ ధ్యానమే తపస్సు. ఈ ధ్యానాన్ని చేసేవాడు ధ్యాత. ఏ వస్తువు మీద ధ్యానం చేస్తున్నాడో అది ధ్యేయము. చేసేటటువంటి ప్రక్రియ ధ్యానము. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. వీటిని ఒకే పదంలో నడిపించగలిగితే మనము ధ్యానములో పరిపూర్ణులమైనట్లే. అటువంటి ఆ తల్లి ఈ 3 స్థితుల్లోనే ఉన్నది. అనగా మనం ధ్యానం చేస్తున్నామంటే మన ధ్యానము ఆమె, చేయబడే మనము ఆమె, ఏ వస్తువుపై చేసినా అది ఆమె. అనగా సర్వేశ్వరి లేని వస్తువు అంటూ ఈ ప్రపంచంలోనే లేదు. కాబట్టి నువ్వు దేనిపై ధ్యానం చేసినా అది పరమేశ్వర ధ్యానమే. కాకపోతే అక్కడ మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆ పరమేశ్వరుని వైపు దృష్టి మరల్చాలి. ఆ విధంగా మనం పరాన్ముఖలమైతే మన ధ్యానం ఫలిస్తుంది. కలియుగంలో ఈ ధ్యాన సాధన గురించి స్వామిని అడిగితే ఒకసారి స్వామి చెప్పిన సమాధానం, బంగారు, నువ్వు ధ్యానానికి ఒక సమయం నిర్ణయించుకొని ఈరోజు నేను 1 అరగంట ధ్యానం చేస్తాను, 1 గంట ధ్యానం చేస్తానంటే ఎందువలననగా ఈ ధ్యానము చేస్తున్న సమయములో నీ ధ్యానము అంతా కూడా ఈ సమయము ఎప్పుడైపోతుందా, ఈ 1 అరగంట అయిపోయింది, ఈరోజు ధ్యానం అయిపోయింది అంటే నీకిచ్చినటువంటి 24 గంటల కాలములో నీవు కేవలం 1 అరగంట సేపే ధ్యాన స్థితిలో కూర్చోగలిగేవన్నమాట. ఇలా ధ్యానం చేస్తే నువ్వు ఎన్ని జన్మలు ధ్యానం చేస్తే ఆ పరమాత్మ స్థితికి వెళతావు.
ఇది ధ్యానము కాదు. నిజమైన ధ్యానమంటే ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు మర్చిపోవాలి. దానికిగాను స్వామి చెప్పిన సమాధానం, కేవలం ధ్యానం చెయ్యడమే లక్ష్యముగా పెట్టుకుని నీవు ధ్యానం చేస్తే దానిలో నీవు పరిపూర్ణత సాధించలేవు. మరి ఎంతసేపు స్వామి ధ్యానం చెయ్యాలి? జస్ట్ 24 అవర్స్. ఎలా స్వామి? దానికి ఒక చక్కటి చిట్కా స్వామి చెప్పారు. డూ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్. ప్రతి పని భగవంతుడి పని అని అనుకో. నీవు తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు చేసేటటువంటి ప్రతి కర్మ, అది నీ సంసారపరమైనది కావచ్చు, భౌతికమైనది కావచ్చు, ఏ విధమైనటువంటి కర్మ అయినా అది భగవంతుడి పనే. నీవు చేస్తున్నటువంటి నీ శరీర శుభ్రముతో పాటు ప్రతి కార్యకలాపము కూడా భగవంతుడి కోసమే అంటే అది నిజమైన ధ్యానమవుతుంది. ఎప్పుడైతే నీవు అలా చేసేవో, నీ మానవ శరీరము, మాంసపిండమైన ఆ శరీరము మంత్రపిండమవుతుంది. అంటే ఆ భావన ఏదైతే నీకొచ్చిందో, వెంటనే ఆ భావనతో ఇది కూడా భగవంతుడి కార్యమే అని చేసినప్పుడు ఆ పని ఎటువంటిదైనా సరే అది భగవత్ కార్యంగానే మారిపోతుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి ధర్మాధర్మ వివర్జిత. ఆ మూడింటికి కారణమైనటువంటి ఆ జగజ్జనని ధర్మము అధర్మములని వివర్జించిన తల్లి అంటే ఆమెకు ధర్మము లేదు అధర్మము లేదు, అనగా ఆమె వీటికి అతీతురాలైనది కనుక వాటి యొక్క విషయము ఆమె తన జ్ఞానస్థితిలోనే ఉంటుంది తప్పించి అది బయటికి వ్యక్తము కాని స్థితి. ఆమె ఎప్పుడూ అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉండునది అని అర్థము. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురీయ సర్వావస్థ వివర్జిత. ఇక్కడ మనకుండే జాగ్ర స్వప్న సుషుప్తి తురీయ అవస్థల గురించి, ఆ అవస్థల్లో ఆ పరమేశ్వరుడు మనని ఏ విధంగా, ఏ రూపంలో, ఏ నామంతో రక్షిస్తున్నాడన్న విషయం తెలియజేస్తుంది. కేవలము మనము ఎప్పుడో మనం పూజించినప్పుడే భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు, మిగిలిన కాలములో ఆ భగవంతుడు ఎక్కడో అవ్యక్తంగా ఉంటున్నాడని కాదు. మనం ఏ పని చేస్తున్నా ఆయన సర్వసాక్షిభూతుడుగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడని తెలియజేసేవే ఈ నామములు. విశ్వరూప జాగరణి అనగా ఇది స్థూలదేహంతో, స్థూలదేహానికి సంబంధించినటువంటిది. జాగృతి స్థితిలో ఈ జాగృతి స్థితిలో విశ్వ జాగృతి స్థితిలో జీవాత్మకు విశ్వుడు అని పేరు. స్వపంతి తైజసాత్మిక ఇది సూక్ష్మదేహానికి సంబంధించినది. స్వప్న స్థితిలో తేజోరూపిణి అయిన తైజసాత్మిక అనేటటువంటి నామము కలిగిన తల్లి. కారణదేహమైనటువంటి సుప్త అంటే గాఢ నిద్ర స్థితికి సంబంధించినటువంటిది ప్రాజ్ఞుడని పేరు. తురీయ అంటే ఒక విధంగా సమాధి స్థితి. ఆ స్థితిలో సర్వావస్థ వివర్జిత ఆమె ఏ అవస్థలు లేకుండా అహంకారమందు చిత్తము బుద్ధి లయమై నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటుంది. ఎక్కడైతే ఏది కనబడక, వినబడక, తెలియబడక ఉందో దానిని భూమాస్థితి, దీనికే తురీయము అని పేరు. ఈ స్థితికి కారకురాలైన పరమాత్మయే పరమేశ్వరి. ఆమె తురీయ అని పిలువబడుతున్నది. అనగా మనము మేల్కొన్నా నిద్రపోయినా, దాని నుంచి తురీయావస్థకి వెళ్లినా, ఏ స్థితిలోనైనా మన వెన్నంటి, మన వెంట నడిచేటటువంటి పరమాత్మ ఆ భగవంతుడు ఒక్కడే మనతో ఉంటాడు. ఇది మనం ఈ నామాల ద్వారా తెలుసుకున్నది. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధాన కరీశ్వరి, సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఒకే పరమాత్మ ఐదు రకములైనటువంటి కార్యక్రమములను నిర్వహిస్తున్నాడు. నిజానికి పరబ్రహ్మము ఒక్కటే, అద్వితీయం అన్నారు. అంటే రెండోది లేదు, పరబ్రహ్మ ఒకటే. ఆ పరబ్రహ్మే మనకి బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడుగా, రుద్రుడుగా, నీవు ఎలా ఊహిస్తే అలాగా విని వివిధ రూపాలలో నీకు కనిపిస్తున్నాడు.
చక్కెర బొమ్మలు తయారవుతాయి. వాటిలో నెమలి, కోడి, పిల్లి ఈ రకమైనటువంటి బొమ్మల చక్కెరతో తయారైన బొమ్మల రూపాలు వేరుగా ఉంటాయి, గాని వాటిలో ఉండే తీపి మాధుర్యం ఒకటే కదా. అలాగే ఆ పరబ్రహ్మం అనేటటువంటి తీపి సర్వ సృష్టిలోని ఒకే విధంగా ఉన్నది. కాకపోతే నీకు మాయ వల్ల రూపనామములతో భిన్నంగా గోచరిస్తున్నాడు. అటువంటి ఆ పరబ్రహ్మ తాను ఈ సృష్టి నిర్వహణకు గాను 5 రకాలైనటువంటి పని చేస్తున్నది. ఏమిటి? సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టించడానికోసం బ్రహ్మగా రూపాన్ని ధరిస్తున్నది. సృష్టిని రక్షించడానికోసం గోప్త్రి గోవింద రూపిణి, గోవిందుడు అనగా విష్ణుమూర్తి. అంటే సృష్టించినటువంటి సృష్టిని రక్షించడం కోసం విష్ణుమూర్తిగా ఉన్నది. సంహారిణి రుద్రరూప, సంహారం చేసే ప్రక్రియలో రుద్రుడిగా రూపమును ధరిస్తున్నది. తిరోధానము అనగా ఈ సంహారము చేసిన తర్వాత మాయచేత ఆ సృష్టినంతటిని కప్పి ఉంచుట, దీనిలో తిరోధాన కరీశ్వరి. తిరోధానములో ఈశ్వరీ నామముతో తిరోధానము చేయుచున్నది. సదా శివానుగ్రహద అనుగ్రహద తిరిగి మళ్లీ సృష్టించడానికి వీలుగా వాటిని బ్రహ్మమునందు గ్రహింపబడడాన్ని అనుగ్రహము అంటారు. అంటే మోక్షస్థితి. అప్పుడు ఆమె సదాశివుడిగా ఉన్నది. ఈ విధమైనటువంటి పంచకృత్యములను పరాయణ చేయుచున్నటువంటి తల్లి అని ఇక్కడ అర్థము. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహద అను 5 పరదేవతా కార్యములు. ఈ 5 కృత్యములు నిర్వర్తించినదిగాన ఆ దేవి పంచకృత్య పరాయణ. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఈ కనబడే గ్రహములు, నక్షత్రములు, పాలపుంతలు ఇవన్నిటికీ కేంద్రము సూర్యుడు. వీటన్నింటితో కలిపి ఇది ఒక సూర్యమండలము. ఇటువంటివి 12 సూర్యమండలాలు అనగా ద్వాదశ ఆదిత్యులు ఉన్నవిగా వేదవాంగ్మయం చెబుతున్నది. ఆ ద్వాదశాదిత్యుల్నే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగహ, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యోం నమః అని మనము సూర్య నమస్కారముల్లో జపించినటువంటి మంత్రమే ఈ ద్వాదశాదిత్యులు అందులో ఉన్నారు. ఇవే 12 మండలాలు. ఈ 12 మండలాలు కూడా జగత్తునకు భానుమండలములు. ఈ భానుమండలములు 12 మండలములచే పరివృతమైన పరదేవత గనుక ఈమె భగమాలిని. భగము అంటే ప్రకాశించు, భా అంటే ప్రకాశము, భగము అంటే సూర్యుడు. సూర్యు అంటే 12 సూర్యులు మాలగా కట్టి ఆమె దగ్గర ఆమె మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఆ 12 సూర్యుల మధ్యలో ఉండటువంటి తల్లి. భానుమండలములన్నింటినీ కూడా తన చుట్టూ మాలగా పరిభ్రమింపచేస్తున్నటువంటి జగజ్జనని అని అర్థము. అటువంటి తల్లి భైరవి అంటే భయాన్ని కల్పించి రవిమండల మధ్యస్థయై ఉన్నది ఈమె భైరవి. ఈమెకు వాయువు భయపడిన వాడై వీస్తున్నాడు. సూర్యుడు భయం చేత ఉదయిస్తున్నాడు. భయాన్ని కల్పించి ఈ ద్వాదశాదిత్యులను తాను భైరవిగా భాసిస్తుందని భావన. దీనికి గాను స్వామి చెప్పేది, ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి వచ్చే మొట్టమొదటి అతిథి. మనము సూర్యోదయం అయిన వెంటనే చూస్తే తలుపు తీసిన వెంటనే ముందు సూర్యకిరణాలే మన ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. అంటే ద్వారము బయట ఆయన ఒక సేవకుడుగా వేచి ఉంటాడు. ఎంత త్వరగా మనం తలుపు తీస్తే ఆయన కిరణాలు మన దగ్గరికి అంత త్వరగా వస్తాయి. అంటే ఒక భగవంతుడే మనకి అక్కడ దాసుడై ఉన్నాడు. దాని అర్థమేమిటి? అటువంటి భగవంతుణ్ణి మనం ఆ విధంగా దాసునిగా చూడవచ్చా? కాదు. దానికి మనం చేయవలసిన ప్రక్రియ ఏమిటి? ఆయన రాకముందే మనము తలుపు తెరిచి ఉంచి స్వాగతించాలి. అనగా మనము సూర్యోదయమునకు పూర్వమే లేచి ఆయనకు స్వాగతం పలకాలి. ఇది మన ఆరోగ్యానికి మంచిది, అటు భగవంతుడు సేవా చేసినట్లు అవుతుంది. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఆదిత్య మండలానికి అంతటకును ఉన్న ఆమె స్వరూపాన్ని చెప్పేది ఈ నామము. పద్మాంకిత అయిన నాభి కలవాడు గనక పద్మనాభుడు. పద్మాకారంలో ప్రతి యజ్ఞ హోమకుండంలోనూ మధ్య
ఒక చిన్న నిర్మాణముంటుంది. దీనికి నాభి అని పేరు. ఈ పద్మనాభి అయిన హోమంలో నిర్వర్తించే యజ్ఞయాగాదులన్నీ కూడా విష్ణు స్వరూపము. అందుకే యజ్ఞోవై విష్ణు అన్నారు. ఆ పద్మనాభుని స్త్రీమూర్తియే పద్మనాభ సహోదరి. జలపై శయనించిన పురుష రూపంలో ఉన్న నారాయణ నామధైరాలైన ఆ లలితా పరమేశ్వరికి నమస్కారము అని ఈ నామమునకు అర్థము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి, ఇదంతా ఒకటే నామము. అనగా కనురెప్పలు తెరచుటా మూయుటా అనేది ఉన్మేష నిమేషలు. పరమేశ్వరి యొక్క రెప్పపాటు కాలంలో సర్వభువనములు, గ్రహములు, నక్షత్రమండలాలన్నీ కూడా ఉద్భవిస్తూ అస్తమిస్తున్నాయి. కనురెప్పపాటును కళ అంటారు. 15 రెప్పపాట్లను కాష్ట అంటారు. 30 కాష్టలు ఒక కళ. అనగా పరమేశ్వరి యొక్క రెప్పపాటు వలన కాలమనేది సృష్టించబడింది. కావున ఆమె రెప్ప వేస్తే ఈ సర్వ సృష్టి కూడా లయమైపోతుంది. అందువల్లనే ఆమె రెప్ప వేయకుండా ఎల్లప్పుడూ సృష్టిని కాపాడుతున్నది. ఈ నామములో చెప్పేటటువంటిది అమ్మవారియందు మనకు పరిపూర్ణమైన ప్రేమ ఏర్పడుతుంది. తాను రెప్ప వేస్తే ఎక్కడ ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుందో, జీవులన్నీ బాధపడతారో అని చెప్పి ఎల్లప్పుడూ రెప్పలార్పక కనులు తెరుచుకుని ఉండే మూర్తి అని అర్థము. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. అటువంటి ఆ తల్లి సహస్ర శీర్ష వదన. సహస్రశీర్షుడు అనగా 1000 తలలు కలిగినటువంటి వాడు. ఎవరు? ఆదిశేషుడు. ఇతడు ఆశ్లేష నక్షత్రాధిపతి. సహస్ర అక్షి అనగా 1000 కన్నులు కలిగినవాడు ఇంద్రుడు. ఇతడు జ్యేష్ఠ నక్షత్ర అధిపతి. సహస్రపాత్, 1000 పాదములు కలిగినవాడు సూర్యుడు. ఇతడు రేవతి నక్షత్ర అధిపతి. అశ్వని నుండి రేవతి దాకా ఉన్న నక్షత్రమండలమంతా దీనిలో పరోక్షంగా చెప్పబడింది. అనగా ఆకాశమందలి సర్వగ్రహమండలము సంచరించే నక్షత్ర చక్రమంతా పరదేవతా స్వరూపమే అని దీని భావన. దీనిలో ఉండే 27 నక్షత్రాలు వస్తాయి. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రంకి ఆశ్లేష నుండి జ్యేష్ఠ వరకు, జ్యేష్ఠ నుండి రేవతి వరకు నక్షత్రాలను లెక్కబెడితే, తిరిగి పూర్ణంగా లెక్కబెడితే మొత్తం 27 నక్షత్రాలు దీనిలోనికి వస్తాయి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు ఉంటాయి. అనగా 27 × 4 = 108. మనం ఈనాడు చేసేటటువంటి అష్టోత్తర శతనామ పూజ అంటే అర్థము 108. ఈ సృష్టిలో ఏ జీవి అయినా ఈ 108లోనే ఉంటాయి. అనగా మనం చేస్తున్నటువంటి అష్టోత్తర శతనామ పూజలన్నీ కూడా సృష్టిలోని మొత్తం అన్ని జీవరాశులు దానిలోనికే వస్తాయి. అనగా సర్వము ఆ విష్ణుమయమే అని తెలియజేసేటటువంటి నామము. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞా రూపనిగమా పుణ్యా పుణ్యఫలప్రద. ఆ బ్రహ్మ కీటజనని, బ్రహ్మ మొదలు కీటకము అంటే చీమ వరకు కూడా అందరికీ ఆమెయే తల్లి. మన తల్లిదండ్రులు ఎన్నాళ్లుంటారు? ఇది కేవలం సృష్టిలో అన్ని జీవరాశులకి సంబంధించినటువంటిది. కాని సృష్టిని నిర్వహించినటువంటి ఆ తల్లి, సృష్టి అంతా లీనమైపోతున్న ఆ తల్లి మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా శాశ్వతమైనటువంటి జనని ఆమె. ఆమె ఎవరికి తల్లి? కేవలం మానవులకి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉండేటటువంటి బ్రహ్మ మొదలు కీటకం వరకు అందరికీ తల్లి. అటువంటి తల్లి వర్ణ ఆశ్రమ విధాయిని ఏం చేస్తున్నది? వర్ణాశ్రమాలన్నిటినీ కూడా అందరికీ విధించి సృష్టి చక్రాన్ని నడుపుతున్నది. ఎవరు ఏ పని చెయ్యాలి, ఆ పని చేసినందువల్ల వాళ్ళకి వచ్చేటటువంటి సద్గతి ఏమిటి, ఈ ఆశ్రమ ధర్మాలు, ఏ ఆశ్రమం నుంచి ఏ ఆశ్రమం వరకు వాళ్లు తరిస్తారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పగలిగి వాటిని నిర్దేశించినటువంటి తల్లి వర్ణాశ్రమ విధాయిని. నిజాజ్ఞా రూపనిగమా పుణ్య పుణ్య ఫలప్రద. ఆజ్ఞలు, నిగమాలు అంటే వేదములు, వేదాంతములు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ కూడా నియమించిన, వాటన్నిటి రూపంగా ఉన్నటువంటి తల్లి ఉండి పుణ్య అపుణ్య ఫలప్రద అంటే పుణ్యాన్ని పాపాన్ని,
ఫలప్రద వాళ్ళకిస్తుంది. మనం అనుకుంటాము భగవంతుణ్ణి ధ్యానిస్తే పుణ్యం వస్తుందని. తప్పక పుణ్యం వస్తుంది. కాకపోతే మనం చేసేటటువంటి కర్మలకు ఏ విధమైన ఫలితం వస్తే, ఏ విధమైన కర్మలు చేస్తే ఆ విధమైన ఫలితాన్ని, అది పాపమైతే పాప ఫలితము, పుణ్యమైతే పుణ్య ఫలితము, దానికి ఏ విధమైన భేదమో లేకుండా అందరికీ సమానంగా ఇస్తుందని ఒక అర్థము. మరొక విధంగా చూస్తే ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని. ఆ బ్రహ్మ అంటే మేషరాశి, కీట అంటే వృశ్చిక రాశి. మేషము నుంచి వృశ్చికం వరకు ఉన్నటువంటివి 8 రాశులు. ఈ 8 రాశులకి వర్ణాశ్రమలు అంటే, వర్ణాశ్రమములంటే ఇక్కడ రాశులు, వాటన్నింటినీ నిర్ణయించింది అంటే ఇక్కడ జ్యోతిష చక్రాన్ని చెప్తున్నారు. నిజాజ్ఞారూప నిగమ అనేవి మిగిలిన 4 రాశులు. వీటన్నిటినీ కూడా నిర్దేశించినటువంటిది అనగా మనకు జ్యోతిషంలో చెప్పేటటువంటి 8 ముఖ్యమైనటువంటి స్థానాలు లగ్నము, తన కుటుంబ స్థానము, తన సోదరుడు, తన బంధువులు, తన పుత్రులు, తన శత్రువులు, తన పత్ని, 8 తన మరణస్థానము. ఈ 9 కాకుండా ఆస్పదము, ఆయము, ధర్మ, కర్మ స్థానాలు, వాటి వల్ల సాధించే లాభస్థానము, చివరగా మోక్షస్థానము, మొత్తం 12 స్థానములు కలిపి 12 రాశులుగా జ్యోతిష చక్రం నిర్ణయించబడింది. ఈ రాశుల కారకత్వాలు, గ్రహగతులు, వాటి కారకత్వాల వల్ల జీవి యొక్క పుణ్య అపుణ్యాలను నిర్ణయించే పరదేవతే పుణ్యాపుణ్య ఫలప్రద. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. ఇది ఒక అద్భుతమైనటువంటి నామము. శృతులు అంటే శృతి అనగా వేదమాత. సీమంత అంటే సువాసిని, సీమంతులు అంటే సువాసిని యోగ్యత కలిగినటువంటి వారు. సింధూరి కృత పాదాబ్జ ధూళిక, అమ్మవారి యొక్క పాదములను అంటినటువంటి ధూళిని ఈ వేదమాత తన పాపట సింధూరంగా ధరిస్తుందిట. అంటే వేదములందటికీ తల్లి ఆమె. ఆ వేదములన్నీ కూడా ఆమె తాలూకు పాదధూళిని స్వీకరిస్తున్నాయంటే ఆ భగవంతుడి పాదాల్లో ఎంత గొప్పతనముందో మనము నిజంగా రోజూ పండితులమై వేదాధ్యయనం చెయ్యనక్కర్లేదు. నేర్చుకుని చేస్తే మంచిదే, కాని నిజంగా ఆ వేదమాత యొక్క అనుగ్రహం కావాలంటే కేవలము ఒకే ఒక సూక్ష్మమైన మార్గము, భగవంతుడి పాదాల వద్ద రోజూ తల ఉంచి నమస్కరిస్తే తప్పక ఆ శృతులే ఆమెను పాదధూళిని తలపై ధరిస్తే ఇక మనంతటికీ, మనందరికీ కూడా ఆ వేద విజ్ఞానం లభించినట్టే, ఆ వేదమాత ఆశీర్వదించినట్టే. ఈ వేదసారాన్నే స్వామి చాలా సులువుగా, ఏమిటి వేదము అంటే ఇతరులకు వేదన కలిగించకుండా ప్రవర్తించడమే వేద ఆచరణ. అంటే ఇతరులను నువ్వు బాధించకు, దాన్నే స్వామి చెప్తారు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. దానికి స్వామి యొక్క భజనావళిలో సుప్రభాత ప్రార్థన అని మనకందరికీ తెలిసిందే. అది మొత్తము స్వామి యొక్క వేదము యొక్క అర్థము. దాన్నే చెప్తారు పరమాత్మ నేడు నిద్ర యొక్క గర్భము నుండి పుట్టితిని సకల చరాచర ప్రపంచమునకు ప్రభువువై నా హృదయవాసి అయిన నిన్నే తలంచి నీ కొరకే నేను అన్ని కార్యకలాపములను చేయబూనుచున్నాను. నీకే అర్పణముగా నేను ఆడే మాటలు, పలికే పలుకులు, తలచే తలుపులు అన్నీయూ పవిత్రమైనవిగా కలిగించి మంచి మాటలు, మంచి పలుకులు, మంచి తలుపులు వచ్చినట్లు చేసి ఓ పరమాత్మ ఎవ్వరినీ బాధింపక నేను బాధపడకుండా ఉండునట్లు నన్ను అనుగ్రహింపము. జై సాయిరాం. ఇది స్వామి మనకు నేర్పించినటువంటిది. ఇదే వేదముల యొక్క సారము. ఎప్పుడు వేదం తాలూకు అర్థమేంటి? సమస్తలోకా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలంటే ఒకరికి ఒకరు అపకారం చేసుకోకుండా జీవించడమే అందరూ సుఖంగా ఉండే మార్గము. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఆగమములు, సకల ఆగమములు అనగా ఆగమాలంటే వేదాంగములు, పురాణములు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ ఆగమాలు అంటారు. సుక్తి అనగా ముచ్చపు చిప్ప. ముచ్చపు చిప్ప యొక్క పై చిప్ప కింద చిప్పలతో మూత పెట్టబడి ఉంటుంది స్వాతి ముచ్చము. సకలాగమాలు ముచ్చపు చిప్ప
రెండు భాగాలతో పోల్చబడింది. అనగా ఆగమాలన్నీ కూడా రెండు భాగాలుగా చేస్తే అవి ముత్యపు చెప్ప యొక్క రెండు చెప్పలు. నిగూఢంగా లోపల ఉన్న ముత్యము పరదేవతారూపము. అనగా సకల ఆగమాలు ఎంత వివరించినా ఈ మౌక్తికమే ముక్తికాంత. అనగా ముత్యపు చిప్పలో ముత్యం ఏ విధంగా ఉంటుందో, ఆగమాలు అనేటటువంటి ముత్యపు చిప్పలో అమ్మవారు ముత్యంగా మెరుస్తున్నది. అటువంటి అమ్మని తెలుసుకోవడానికి జ్ఞానము అవాంగ్మానస గోచరము. వాక్కు మనస్సు కూడా అందు వర్ణించలేవు. అమ్మ యొక్క రూపమును గాని అమ్మ యొక్క స్థితిని గాని అమ్మనే మనము ఊహించలేము. అటువంటి స్థితి సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక ముత్యములాగా మెరుస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి వేదస్వరూపిణి ఆ మాత. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. అటువంటి ఆ వేదస్వరూపిణైన ఆ మాత మనకేమిస్తుంది? పురుషార్థప్రద పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్థములు అంటారు. వీటిని ఇచ్చినటువంటి తల్లి పూర్ణ. పూర్ణమంటే మొత్తము కూడా. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చసే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మళ్లీ పూర్తవుతుంది. ఈ సృష్టి అంతా కూడా మనము ఇందాకలు చెప్పుకున్నటువంటి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనేటటువంటి పంచ కృత్యాలతో పూర్ణమదహగా ప్రకాశిస్తున్నటువంటిది. ఆ పూర్ణమైనటువంటి తల్లి భోగిని. అమ్మ ఎప్పుడు భోగవంతురాలు. ఎందువల్ల? సర్వసుఖములు ఎవరైతే కల్పిస్తారో వాళ్లు ఎప్పుడూ సుఖంగానే ఉంటారు. ఈ సృష్టినంతటినీ కూడా అన్ని ఏవీ లోటు లేకుండా సృష్టించినటువంటి ఆ తల్లి తన యొక్క పాలనలో అందరూ సుఖంగా ఉంటే తాను భోగత్వాన్ని అనుభవిస్తుందట. అటువంటి తల్లిని భువనేశ్వరి అంటారు. అంటే ఈ భువనానికి ఈశ్వరి నాయకురాలు. అటువంటి పురుషార్థ ప్రదాలను నాలుగు పురుషార్థములను ఏ విధంగా సాధించాలి అని స్వామి చాలా చక్కగా నాలుగు అద్భుతమైనటువంటి వేదవాక్యాల్లాంటి ఉదాహరణలు చెప్పారు. వాటిలో మొట్టమొదటిది ధర్మము. అంటే ఫాలో ద మాస్టర్. అనగా మీరు కాలేజీలో పాఠాలు బోధించే మాస్టర్ని ఫాలో అవడం కాదు, ధర్మమే మాస్టర్. కనుక ధర్మాన్ని అనుసరించు. అన్నిటికీ ధర్మమే ప్రధానమై ఉండాలి. నీ కర్మలన్నీ ధర్మపరమై ఉండాలి. నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ఇక రెండవది అర్థము. అనగా ఫేస్ ద డెవిల్. ఏది డెవిల్? అర్థమే డెవిల్. ఈ అర్థం కోసమే కదా మానవులు నానాయాతనలు పడుతున్నారు, అన్యాయ అక్రమ అనాచారాలన్నీ చేస్తున్నారు, ధనమూలమిదం జగత్ అనుకుంటున్నారు. కాని వేదం చెప్తున్నది ధర్మమూలమిదం జగత్ అని. ధనార్జన ధర్మపరంగా ఉండాలి, అన్యాయ అర్జన తగదు. ఇక మూడవది ఫైట్ టు ద ఎండ్. చివరి వరకు పోరాడు. దేనితో? నీలో కామము. మూడవ పురుషార్థమైనటువంటి ధర్మ అర్థ కామము. నీలో కామము లేదా కోరిక పూర్తిగా నశించే వరకు దాంతో పోరాడు. ఒకనాడు దక్షిణామూర్తి సముద్రపు ఒడ్డును నడుస్తుండగా సముద్రుడు అలలతో ఓ గడ్డిపోసిన ఒడ్డుకి నెట్టివేస్తున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓ సముద్రుడా, నీకెంత అహంకారం. అనంతమై అగాధమై ఉన్న నీవు ఒక చిన్న గడ్డి పోచపై నీ ప్రతాపం చూపిస్తున్నావా? గడ్డిపోచను నీలో ఉంచుకోలేవా? అంటే ఆ సముద్రుడు చెప్పిన సమాధానం, స్వామి, నాపై గడ్డిపోచ కళంకాన్ని కూడా నేను భరించలేక నెట్టేస్తున్నాను. అదేవిధంగా మనిషి కూడా తనలో గడ్డిపోచ ప్రమాణం గల కామమును కూడా చోటివ్వకూడదు. ఇది ఫైట్ టు ద ఎండ్ అంటే. ఇక నాలుగవది ఫినిష్ ద గేమ్. అంటే మోక్ష ప్రాప్తితో ఈ జీవితం అనే గేమ్ పూర్తవుతుంది. ఇదే లక్ష్యం. చతుర్విధ పురుషార్థాల్లో నాలుగవదైన మోక్షమిదే. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. పురుషార్థాల్లో మొదటిది ధర్మం, నాలుగవది మోక్షం. మధ్యలో అర్ధకామాలున్నాయి. ఈ అర్ధకామాలు రెండూ ధర్మపరమైనప్పుడే మోక్షం సిద్ధిస్తున్నది. సహజంగా అయితే పంచమ పురుషార్థం కూడా ఒకటి ఉంది, దాన్ని ప్రేమ అంటారు. ఈ ప్రేమతో ఈ నాలుగింటిని మనం చాలా సులువుగా సాధించవచ్చును. అంబికా అనాది నిధన
హరిబ్రహ్మేంద్ర సేవిత. అంబిక అంటే అంబలకు మూల కారణమైనది అంబిక. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు. అటువంటి అంబిక సర్వదేవతా సమన్వయమూర్తి. కనుకనే ఆమెకి అనాది నిధన, ఆది లేదు అంతమూ లేదు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి తల్లి. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే ఆ రాజు పోవచ్చు, అతని కోటలు అన్నీ మిగిలిపోతాయి, అతని సామ్రాజ్యం మిగిలిపోతుంది, తరువాత ఆ సామ్రాజ్యానికి మరో రాజు వస్తాడు. ఈ సృష్టిలో జరుగుతున్నది అదైతే, కాని అమ్మ సృష్టిలో రాజ్యాలు పోవచ్చు కాని రాణి మాత్రము శాశ్వతము. అదే అనాది నిధన, హరిబ్రహ్మేంద్ర సేవిత. అటువంటి తల్లి హరిబ్రహ్మ దేవతల్లో చాలా ముఖ్యమైనటువంటి వాళ్లు. హరిబ్రహ్మ ఇంద్రులు వీళ్ళందరూ కూడా పరదేవత సృష్టిలో వీరందరూ ఆమెను ఆశ్రయించి తరించినటువంటి వారే. నారాయణి నాదరూప నామరూప వివర్జిత. అటువంటి ఆ తల్లిని నారాయణి అంటారు. నారాయణుడు అంటే విష్ణుమూర్తి, నారాయణి అంటే అమ్మ జగజ్జనని. ఇక్కడ వీరిద్దరికున్న అవినావభావ సంబంధం ఏమిటంటే ప్రకృతి పురుషులు కారు, వీరిద్దరూ సహోదరులు, సోదర సోదరీమణులు. అందుకే నారాయణి అన్నారు. నాదరూప అటువంటి ఆమె నాదాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ నారాయణ శబ్దాన్ని ఎందుకు ప్రయోగించారనగా, మొట్టమొదట సృష్టిలో బ్రహ్మ కంటే ముందు నారాయణుడే ఉన్నాడు. ఆయన నాభి నుండి వచ్చినటువంటి తామర పువ్వులో బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మకు ముందు వినిపించినది నాదమే. ఏమి నాదము? ఓంకార నాదము. అదే ప్రణవము. ఆ ప్రణవమే నాదరూప, నాదరూపంగా కలిగినది. దాని నుండే అన్ని అక్షరములు వచ్చాయి. ఆ నుంచి జ్ఞా వరకు ఉండేటటువంటి సకల అక్షర సముదాయం అంతా కూడా ఆనాదము నుండే ఉత్పన్నమైంది. అంతేకాకుండా మహేశ్వరుని ఢక్కానాథం నుంచి ఉద్భవించిన 14 సూత్రాలున్నాయి. అందులో 9 అచ్చులు, 33 హల్లులు ఉన్నాయి. వాటి నుండి నాదం పుట్టింది. ఆ నాదము నుండి ఏర్పడినటువంటి ఆ నాదమే రూపముగా కలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి నామరూప వివర్జిత. అన్ని అక్షరాలు ఆమెవే అయినప్పుడు, అన్ని నాదములు ఆమెవే అయినప్పుడు, అన్ని సంగీత పరికరములు ధ్వనించేటటువంటి శబ్దాలు ఆమె అయినప్పుడు, ఇక అమ్మని ఏ రూపంతో కొలుస్తావు, ఏ నామంతో పిలుస్తావు, ఏ రూపంగా భావిస్తావు? అన్ని సర్వము విశ్వరూపమయంగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఆమె. అటువంటి ఆమె హ్రీంకారి, హ్రీమతి, హృదయ, హేయోపాదేయ వర్జిత. అటువంటి తల్లి హ్రీం అనేది బ్రహ్మబీజం, ఓం బ్రహ్మబీజము. హ్రీం మాయాబీజము. హ్రీమతి, హ్రి అంటే లజ్జ, అంటే సృష్టిని తనలో తీసుకునేటటువంటి బీజము. హృదయ, హృదయంలో ఆనందం కలిగినటువంటి తల్లి. హేయోపాదేయ వర్జిత, ఆమెకి విసర్జించేది గాని స్వీకరించేది గాని లేదు. ఎవరు హృదయంలో ఆనందాన్ని పొందుతారో అన్నది ఈ నామం మనకు చక్కగా తెలియజేస్తున్నది. ఎవరైతే మాయకు లోనుగాకుండా సర్వ సృష్టిలోని కూడా నాకిది కావాలి, నేనిది వదులుకోవాలి అనేటటువంటి భావన లేకుండా ఉంటారో, అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఆయన ఇస్తే స్వీకరిస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అనేటువంటి భావనలో ఉంటారో వారు హృదయాస్థితిలో ఉంటారు. అమ్మవారు ఎప్పుడూ ఆ హృదయాస్థితిలో ఉంటుంది గనకనే తనకి ఈ సృష్టి నుంచి, తాను చేసినటువంటి సృష్టి నుంచి ఆమె ఆశించేది లేదు, తాను పోగొట్టుకునేది లేదు, తాను కాంక్షించేది లేదు. అందువలనే ఎవరైతే ఎవరిని ధ్యానిస్తున్నారో వారి రూపంగా మారుతారంటారు. భ్రమర కీటక న్యాయం అంటారు. ఒక కీటకాన్ని తెచ్చి భ్రమరం దాన్ని ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ నాదం చేస్తూ తిరుగుతుంటుంది, ఒక గూడు కడుతుంది. కొన్నాళ్లకి ఆ నాదము ఆ కీటకములో ప్రవేశించి అది ఆ నాదాన్ని విని విని విని విని కొన్నాళ్లకి కీటకానికి రెక్కలొచ్చినట్లే దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. అంటే ఏ రూపాన్ని అది భావిస్తూ ఏ రూపందో దానికి మరో లోకం తెలియదు. అది ఏ నాదాన్ని ఉన్నదో అదే విధంగా అది తయారవుతుంది. అదేవిధంగా పరమాత్మని మనం ధ్యానించి ధ్యానించి అందులోనే మనం నివసిస్తే గనక తప్పక ఆ హృదయ అనేటటువంటి ఆనందాన్ని మనం కూడా పొందుతాము. రాజరాజార్చిత, రాజ్ఞి రమ్య, రాజీవలోచన. అటువంటి ఆ తల్లిని, ఇంత పరిపూర్ణురాలైనటువంటి పరమేశ్వరిని ఎవరు అర్చిస్తున్నారు? రాజరాజార్చిత, రాజరాజులు అర్చిస్తున్నారట. ఎవరు అంటే మనువు, కుబేరుడు మొదలైన వాళ్లందరినీ కూడా రాజాధిరాజులు అంటారు. వాళ్లు ఆమెను అర్చిస్తున్నారు. రాజ్ఞి, ఆమె మహారాజ్ఞి కనుక. రమ్య,
రమ్య అనేది స్త్రీ సూక్తం తాలూకు దేవతని రమ్య అంటారు. రమ్యము అంటే అందము, మనస్సును ఆకర్షించేటటువంటి శక్తి కలది. ఆమె శ్రీసూక్తానికి అధిదేవత. అటువంటి రమ్యముగా అంటే రమ్ అనే బీజశక్తితో సూచించబడింది రమ్య. ఆ రమ్య రాజీవలోచన అంటే వైష్ణవీ శక్తిని కలిగినటువంటిది. ఇక్కడ శ్రీసూక్తం అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూప వర్ణన. దీంట్లో ఆ నారాయణీ దేవత వైష్ణవీ శక్తితో ఉండడం వలన వైష్ణవీ శక్తి అంటే ఆకర్షక శక్తి. ఆ ఆకర్షణ ఎట్నుంచి వస్తున్నది? సకల సృష్టి ఆమెను ఆకర్షిస్తున్నది. దానికి తోడు రాజ్యాలను ఏలినటువంటి చక్రవర్తులు కూడా ఆమెను ఆరాధిస్తున్నారు. మామూలుగా భూమిని పరిపాలించేవారు కాదు వారు. వారు ఎటువంటి వాళ్లు? మనువు, కుబేరుడు మొదలైన వాళ్లందరూ కూడా ఈ సృష్టి నిర్వహణకు అమ్మకు సహాయపడుతున్నటువంటి రాజాధిరాజులు. అటువంటి వాళ్ల చేత ఆరాధించబడినటువంటి తల్లి కడురమ్యముగా ఉన్నది. అంటే ఆమె మనస్సుకు, మన ప్రాణానికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నటువంటి తల్లి. రంజని, రమణి, రస్య, రణత్కింకిణి మేఖల. ఇక ఆమె కట్టుకున్నటువంటి మొలనూలు, మొలకి కట్టుకున్నటువంటి మేఖల అంటారు దాన్ని. ఆ మేఖలకి ఏమున్నాయట? రంజని, మనోవికాసం కలిగించేటటువంటి. రమణి, ఆహ్లాదకరమైనటువంటి. రస్య అంటే మంచి రసము, అంటే మంచి రుచి కలిగినటువంటి. రణత్కింకిణిలు అంటే చిన్న చిన్న చిరునాదము. అంటే ఆ చిరునాదమేమిటి? బీజాక్షరములు ఉచ్చరిస్తే వచ్చేటటువంటి నాదము ఆ రణత్కింకిణులు. అనగా వేదవ శబ్దములు మంత్రోపాసన వలన వచ్చేటటువంటి శబ్దములు, బీజశబ్దములు అన్నీ కూడా తన మొలనూలులో కింకిణులుగా ధరించినటువంటి తల్లి. అనగా ఆమె నడుస్తూ ఉంటే ఆ మొలనూలు యొక్క శబ్దములు ఏ విధంగా ఉన్నాయంటే వేద ప్రతిపాదితములైనటువంటి మంత్రపూర్తమైనటువంటి శబ్దములుగా మనకి వినిపిస్తున్నాయి. అటువంటి తల్లి మనని ఏ విధంగా ఆకర్షిస్తుంది అంటే రస్య అంటే రుచి. ఏదైనా ఒక పదార్థమును మనం వర్ణించినప్పుడు ఎంత వర్ణించినా, దానికి ఎన్ని ఉపమానాలు చెప్పినా ఆ పదార్థం ఓహో అంటారు. కాని ఇంత వర్ణన ఆపి ఆ పదార్థాన్ని ఒక్కసారి వారి నోటి యందు వేస్తే దాని రుచి తెలిసిన తర్వాత ఎలా ఉంది అంటే అది మరి వర్ణించలేరు. అదేవిధంగా అమ్మను కూడా ఎంత వర్ణించినా వర్ణించలేము, ఎందుకంటే వాక్కుకి మనస్సుకు అందనటువంటి తల్లి. అటువంటి తల్లి వర్ణించబడుతున్నది అంటే ఆ నాలుకకి, రసానికి రుచి కలుగుతున్నది. అంటే ఒక ఇష్టమైన పదార్థం తినాలి అంటే ఆ ఇష్టమైన పదార్థాన్ని చూసినప్పుడు నోట్లో నీళ్లు ఊరుతాయంటారు. అలాగే అమ్మ వైభవంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోట్లో రుచి కలిగినటువంటి రస్యానందాన్ని ఇచ్చేటటువంటి తల్లి. రమా రాకేందువదన రతిరూప రతిప్రియ. రమా అంటే శ్రీ బీజము. రాక ఇందువదన, రాకేందువదన అంటే పూర్ణ చంద్రుడు అనగా సున్నా. శ్రీ రమాబీజమైనప్పుడు, రాకేందవదన సున్నా అయినప్పుడు రెండూ కలిపితే శ్రీం బీజమైంది. అనగా లలితా సహస్రనామంలో బయటికి చెప్పకుండా ఎన్నో బీజాల్ని నిక్షిప్తం చేశారు. ఆ బీజాన్ని మనం ప్రత్యక్షంగా పలకకూడదు. అందుకే సహస్రనామ పారాయణం చేస్తే ఆ బీజాల్లో ఉండేటటువంటి మంత్రశక్తి కూడా మనకు సిద్ధిస్తుంది. రమా రాకేందువదన అనేది శ్రీం అనే బీజము. రతిరూప రతిప్రియ అనగా ఆమె ఎప్పుడు అర్ధనారీశ్వరి, ఆ పరమేశ్వరుడి యొక్క అంకపీఠము మీద నివసించినటువంటి తల్లి. రతిరూప రతిప్రియ ఎప్పుడూ ఆయన వద్దనే ఉండాలని కోరుకుంటుంది. ఆమెను మనం పొందాలంటే మనం చెయ్యవలసింది ఆమెను తెరుచుకోవడం కాదు, పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తే చాలు అమ్మ కూడా మన ఇంట్లో ఉంటుంది. అందుకే అంటారు పార్వతీ పరమేశ్వరులని. ఒక్క పార్వతిని ధ్యానించడం గాని ఒక్క పరమేశ్వరుని కాదు, ఎప్పుడు జంటగానే ఆరాధించాలి. అటువంటి ఆమె ఎప్పుడు కూడా పరమేశ్వరుడితో కలిసి ఉండడానికి ఇష్టపడేటటువంటి తల్లి. రక్షాకరి, రాక్షసగ్ని, రామ, రమణలంపట. ఆ పరదేవత యొక్క రామ అను శక్తి రూపమే రాముడు. రామ దీర్ఘం పెట్టకుండా ఉంటే రాముడు. రామా అంటే లలితాదేవి. లలితాదేవి యొక్క పురుష స్వరూపము రాముడు. రాముని యొక్క స్త్రీ రూపము లలిత. ఇది ఆరాధన. అలాగే శ్యామలాదేవి యొక్క
పురుష రూపము కృష్ణుడు, కృష్ణుడి యొక్క స్త్రీ రూపము శ్యామల. అనగా ఇక్కడ దేవతల యొక్క లింగభేదము చెప్పడంలో కారణమేమిటంటే వాటి యొక్క బీజ అక్షరముల్లో ఉండేటటువంటి శక్తిని మనము పొందాలి. ఇక్కడ రామ అని లలిత యొక్క పురుష రూపాన్ని వర్ణించినప్పుడు రామా రమణలంపట అని చదవాలి తప్ప రామాని ఆపకూడదు. ఎందువల్లంటే రాముడు సీతతో కలిపిన రాముడు, ఇంతకుముందు పార్వతీ పరమేశ్వరులాగే సీతారాములు. రామా రమణలంపట, రమణతో కూడినటువంటి, అంటే ఈ రమణలంపట అనే నామం ఏంటంటే శ్రీశక్తిని కలిపి ఉపాసించాలి మనము. ఒక్క రాముణ్ణే కోరుకున్నటువంటి శూర్పణఖకి ముక్కు చెవులు కోసివేయబడ్డాయి. ఒక్క సీతనే కోరుకున్నటువంటి రావణాసురుడు పదితలలు పోయి నశించాడు. సీతారాములిద్దరినీ హృదయంలో నిలుపుకున్నటువంటి ఆంజనేయుడు చిరస్థాయిగా దైవంగా మహాభక్తుడుగా పూజలందుకుంటున్నాడు. ఇది నామంలోని విశిష్టత. అటువంటి రామారమణలంపట అనేగా విధంగా అమ్మని గాని స్మరిస్తే ఏం చేస్తుంది? రక్షాకరి. రాముణ్ణి స్మరిస్తేనే రక్ష. ఎవరికైనా చిన్నపిల్లలకైనా, ఒక పుట్టినరోజులైనా, ఒక ఎవరికైనా దీవిస్తే మనం అంటాం శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, వెయ్యేళ్లు కలకాలం చిరంజీవిగా ఉండునాయన అని. ఎవ్వరికైనా ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక రాయపడకుండగావత. అటువంటి రామనామము రక్ష అనేది మనకి లలితా సహస్రనామంలో అమ్మనామం. రావణాసురుడు పదితలలు పోయి నశించాడు. సీతారాములిద్దరినీ హృదయంలో నిలుపుకున్నటువంటి ఆంజనేయుడు చిరస్థాయిగా దైవంగా మహాభక్తుడుగా

కలగాలంటే రాముడి ద్వారానే కలగాలి. మరి ఆ రాముడు ఎటువంటి రక్షణిస్తాడు? రాక్షసగ్ని రాక్షసుల్ని నిర్మూలిస్తాడు. ఎందుకంటే జనస్థానంలో 14,000 మందిని చంపాడు, లంకకు వెళ్లి మొత్తం అందరి రాక్షసుల్ని నిర్మూలించాడు. మన హృదయమే లంక, దీంట్లో చాలా మంది దుష్టులనే రాక్షస గుణాలు ఎన్నో ఉన్నాయి. వీటినన్నింటినీ నిర్మూలించాలి అంటే ఆ రామా రమణలంపట అనేటటువంటి రామనామాన్ని లలితాశాస్త్రనామంలో కలిపి మనం ఉచ్చరిస్తే తప్పకుండా రాక్షస నిర్మూలనం జరుగుతుంది. కలియుగంలో ఉండేటటువంటి రాక్షసులు రూపరాక్షసులు కాదు, స్వామి చెప్తారు వీళ్ళందరూ గుణరాక్షసులు. అనగా పైకి అందరూ మామూలుగానే కనిపిస్తారు, మంచివాడెవడో చెడవాడెవడో మనకి తెలియదు. వాడి ప్రవర్తనని బట్టి, వాడి తాలూకు జీవన విధానాన్ని బట్టి వాడి మంచో చెడో తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన చేతనయ్యేటటువంటి పని కాదు. భగవన్ నామం ఎవరైతే స్మరిస్తారో, ఆ రామనామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్లకి రాక్షస ప్రవృత్తిని అంతం చేసి దేవతా స్వరూపాన్ని ఆ ఆశీర్వచనాన్ని ఇస్తుంది తల్లి. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ, మనకి ఏ కోరికైనా నెరవేరాలి అంటే కదంబ కుసుమాలతో పూజ చేస్తే తన ఆ కోరికలు తీర్చేటటువంటి తల్లి. మనం మానవులు అన్న తర్వాత కోరికలేని వారెవరూ ఉండరు. కాకపోతే ఆ కోరికలు ఏ విధంగా ఉండాలంటే నీ సంసారాన్ని ఉద్ధతి చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చగలిగేటటువంటి కోరికైతే తప్పక పరమాత్మ ఆ కోరిక తీరుస్తాడు. కోరవలసిందేమిటో నీకు తెలియదు గనకనే ఏది కోరుతున్నావో నీకు తెలియదు. ఏ కోరిక పెడితే ఆ కోరిక తీరిస్తే అక్కడ భగవంతుడు తీర్చడు. నువ్వు చేసినటువంటి కర్మ ఫలానికి అనుగుణంగా నువ్వు కోరిన కోరిక గాని టాలీ అయితేనే అక్కడ నీ కోరిక తీర్చబడుతుంది. అయితే సమిష్టిగా ఈ నామం యొక్క మహిమ ఏమిటంటే దానికి కోరికలు తీర్చడానికి పూజా సామగ్రి ఏమిటంటే కదంబ కుసుమములు. వాటితో చేస్తే తప్పక మానవ జన్మ మనం ఎత్తాము. కోరికలు లేని వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనకి ఈషణత్రయాలుంటాయి, చాలా బాధలుంటాయి. వాటిని నివారించుకుంటేనే కదా భగవంతుడి దగ్గరికి వెళ్లగలము. కాబట్టి ఆ కోరికలు చిన్న చిన్న కోరికలు తీరి వాటిని సాధన చేసుకుని మనసులోనికి రాకుండా పరమాత్మ వద్దకు చేరితే అవి మనకు ఆటంకాలు కలిగించవు. అటువంటి కోరికలు తీర్చడానికి ఈ నామము చక్కగా ఉపయోగపడుతుంది. కళ్యాణి జగతీకంద కరుణారస సాగర, ఈ నామము వివాహము కానటువంటి స్త్రీలకి 41 రోజులు దీన్ని పారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గాని పొందితే తప్పక మంచి వివాహము జరిగి తీరుతుంది. కళ్యాణి అంటే శుభాన్ని పలికేది, అంటే ఏ వ్యక్తి అయినా శుభం పలకాలి. ఎవరితోనేనంటారు ముందు శుభం పలుకు అని, ఎందుకంటే నోటితో మనం శుభం పలికితేనే ఆ తరువాత శుభాలు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మ ఏ మాటలు మాట్లాడినా అది శుభమే. అమ్మ శుభాలు పలుకుతుంది అనకూడదు, అమ్మ మాట్లాడిన మాటల్లా శుభమే. కాబట్టి ఆమెకు కళ్యాణి అన్నారు. జగతి, ఈ జగత్తులో సుఖం, జగత్తి అంటే సుఖాన్ని, కంద ఇచ్చునది. ఎవరైతే ఈ నామాన్ని స్మరిస్తారో సుఖాన్ని ఇస్తుంది. ఎలాగా? కరుణారస సాగర, లవణ సముద్రము కాదు కరుణ సముద్రము. అమ్మ కరుణ అనే సముద్రం కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి జన్మనిచ్చుటకు గతి అయిన ఆధారమైంది కాబట్టి జగతి. కం అంటే సుఖమును దా ఇచ్చునది, కనుక కంద అయినది. కళ్యాణీ దేవతగా ఉపాసిస్తే వధువులకు వివాహ యోగ్యత కలగడము, సుఖ సత్సంతానములు పొందగలరని ఈ నామం యొక్క భావన. కళావతి కళాలాప కాంత కాదంబిని ప్రియ, కాదంబరీ ప్రియ. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ. కళావతి అంటే ఈ జగత్తు యొక్క స్వరూపము, బాహ్యంగా మనకు కనిపించేటటువంటి స్వరూపము. కళాలాప అంటే అక్షరశక్తులన్నీ కూడా వ్యక్తీకరించడము, అక్షరాల సముదాయము. కాంత వీటికి సృష్టి రూప పరదేవత, ఆమెను కాంత అంటారు. ఎవరిని? ఈ జగత్తును సృష్టించినది, ఈ అక్షరాల సమూహం కూడా ఆమె నుంచి వచ్చింది గనుక కాంత. అటువంటి ఆమె కాదంబరీ ప్రియ. కాదంబరులంటే పాలపుంతలు. ఈ సృష్టిలో ఎన్నో, ఈ బ్రహ్మాండంలో ఎన్నో పాలపుంతలున్నాయి. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలన్నీ సముదాయాలన్నిటినీ కూడా ఇష్టపడే తల్లి. అంటే ఏ తల్లి కూడా లోకంలో చెడ్డ పుత్రులు ఉంటారేమో గాని చెడ్డ తల్లి ఉండదు. అలాగే తన బిడ్డ ఎంతటి రాక్షసుడైనా తల్లి మాత్రమే

మించగలదు. అలాగే ఈ సృష్టిలో ఉండేటటువంటి తాను సృష్టించిన వాటన్నిటినీ కూడా చాలా ఇష్టంగా ప్రతి దినము ప్రతి క్షణము చాలా అభిమానంగా రోజూ మన చూసుకుంటున్నటువంటి తల్లి. అందువల్లనే ఆమెను కాంత అన్నారు. తన జగత్తును చూసుకుంటుంది, తన అక్షరాలతో మాట్లాడేటటువంటి అక్షరాలను చూసుకుంటుంది, అంటే వేద మాతను చూస్తుంది. అక్షరాలు మాట్లాడుతున్నటువంటి ఎంతమంది జనులు ఉన్నారో, అది ఏ భాష అయినా సరే ఆ అక్షరాలను చూసి సంతోషిస్తుంది. అంతేకాకుండా సృష్టిలో ఉండే సకల గోళాలు, ఖగోళము, పాలపుంతలు, నక్షత్ర మండలాలు ఇవన్నీ చూసి తనకు తానే మురిసిపోతుంటుంది. తన బిడ్డల్ని చూసి తన తల్లి ఏ విధంగా మురిసిపోతుంటుందో వీటన్నింటినీ చూసి, ఆహా నా సృష్టి ఎంత బాగుంది అని ప్రతి ఒక్కరి పట్ల ఆమెకు ప్రేమే తప్ప ఏ విధమైనటువంటి విరోధి భావము లేకుండా ఉండేటటువంటి తల్లి. వరద వామనయన వారుణీ మదవిహ్వల. వరద అంటే వరములను దానంగా ఇచ్చేది. ఒకసారి మనం దానం ఇచ్చామంటే మళ్లీ తీసుకోము, దాన్నే దానము అంటారు. అమ్మ ఇచ్చేటటువంటి దానం ఏంటి? వరాలని దానంగా ఇచ్చేస్తుంది. ఏ వరాలని ఇస్తుంది? వామనయన. ఆ వామనయన అంటే బ్రహ్మానందము, వామము అంటే ఆ జ్ఞానము. బ్రహ్మానందమును వరంగా ఇస్తుందిట. ఏమిటా బ్రహ్మానందము? వారుణీ మదవిహ్వల అంటారు. వారుణీ మదవిహ్వల అంటే మదము అంటే ఆనందము. ఆ ఆనందంలో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు మనకు ఒక్కొక్కసారి. దాన్నే తైత్తరీయోపనిషత్తులో కూడా చెప్తారు. దానికి ఒక చిన్న కథ. భృగు సంతతికి చెందినటువంటి వరుణ మహర్షి ఉన్నాడు. అతని కుమారుడు వారుణి. ఆ వారుణి తన తండ్రి ప్రబోధంతో బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాడు. ఒకసారి తండ్రి అయిన వరుణ మహర్షిని బ్రహ్మం గురించి అడిగాడు వారుని. అంటే తపస్సుతో తెలుసుకో అంటాడు వరుణుడు. అంటే తపస్సు చేస్తాడు, వెంటనే వచ్చి తెలిసింది తెలిసింది అన్నం బ్రహ్మ అని తెలిసి చెప్తాడు. తండ్రి మళ్లీ మళ్లీ తపస్సుతో బ్రహ్మం తెలుసుకో అని ఈశారంటాడు. మరికొంతకాలం తపస్సు చేస్తాడు. ఆ తెలిసింది ప్రాణమయ బ్రహ్మ వారుని అంటాడు. తండ్రి మాట్లాడక మళ్లీ తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకో అంటాడు. మళ్లీ వస్తాడు, మనస్సే బ్రహ్మ అని చెప్తాడు. తండ్రి మళ్లీ వచ్చి తపస్సుతో తెలుసుకో, తెలిసింది విజ్ఞానమే బ్రహ్మ. మళ్లీ చివరగా వచ్చి మళ్లీ ఇది కాదు, ఇంకా ఇంకా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే కోశాలన్నిటిని దాటిస్తున్నాడనమాట. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము దాటిన తర్వాత ఒకనాడు ఆనందంతో వచ్చి ఆనందమే బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నాడు. వెంటనే తండ్రి అతనికి, నాయన ఇప్పటికి నువ్వు నిజమైన ఆనందమేమిటో గ్రహించేవు. ఏ ఎవ్వరికైనా ఏ సంపద గాని ఏ వస్తువు గాని ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి దానికి వ్యతిరేక పదం ఉంది. మంచికి చెడు, సుఖానికి దుఃఖం, సంతోషానికి దుఃఖం, కాని ఆనందానికి మాత్రం వ్యతిరేక పదం లేదు. అది ఆనందము, సచ్చిదానందము, బ్రహ్మానందమే. కాబట్టి ఈనాటి నుంచి ఈ బ్రహ్మానంద విద్యని నీ పేరు మీద వారుణీ విద్యగా చెప్తున్నానన్నాడు. అటువంటి వారుణీ విద్యని విన్నటువంటి అమ్మ మదవిహ్వల చాలా ఆనందంతో ఉన్నాదిట. ఆ వారుణీ విద్యలో తైత్తరీయోపనిషత్తులో ఆ కొడుకు ఆ తైత్తరీయోపనిషత్తు చెప్తూ ఆఖరిని ఆనందంతో మాటలు రాక హా ఓ హా ఓ హా ఓ అని అంటాడు. మనం అందరం ఆ తైత్తరీయోపనిషత్తు వింటే ఆ మొక్క ఏమిటి ఇలా అంటున్నాడంటే, ఆనందానికి వచ్చేసరికి ఇంట శబ్దాలు పోతాయి, కేవలం ఒక్క నాదం తప్ప ఏమీ ఉండదు, అదే ఆనందము. ఆ ఆనందంలోనే శతాయుష్మాన్ పుత్ర పౌత్రాన్ అని దీవిస్తారు. కాబట్టి అటువంటి ఆనందమే అమ్మకిష్టము. ఆ ఆనందాన్ని సాధించడానికే మన్ని అనుగ్రహిస్తుంది. విశ్వాధిక వేదవేద్య ఇంధ్యాచల నివాసిని. ఆమె విశ్వానికంటే అధికురాలు, ఎందుకంటే విశ్వమే ఆమె పాదపీఠము, భూగోళమే ఆమె పాదపీఠము. ఈ విశ్వంలో ఉండేటటువంటి నక్షత్ర మండలాలన్నీ కూడా ఆమె తలపై కిరీటంపై కాంతులతో రత్నాల వలె పొదగబడి ఉన్నాయి. కాబట్టి ఆమె విశ్వాధిక. వేదవేద్య అంటే జాతవేదసే తామగ్నివర్ణాం అనేటటువంటి వేదాల చేత తెలుసుకోబడినటువంటిది, అటువంటి వేద వాక్యాల చేత తెలుసుకోబడినటువంటిది. అంటే అగ్నిస్వరూపంగా ఉండేటటువంటిది ఆ తల్లి. ఎక్కడ ఉంటుంది ఆమె? వింధ్యాచల నివాసిని. వింధ్యాచలం అనేటటువంటి పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. ఆ వింధ్యాచలము అంటే ఏమిటి? మన హృదయస్థానమే. అచలము, కదలనది పర్వతము. అటువంటి స్థితిలో మన హృదయంలోనే ఉండే తల్లి. విధాత్రి వేదజనని, విష్ణుమాయా విలాసిని. అటువంటి ఆ తల్లి విధా
త్రీ అంటే దాన్ని తిరగేసి చెప్పుకుంటే త్రివిధ అంటాము, అంటే మూడు రకాలైనటువంటిది, అంటే బ్రహ్మ, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, మాహేశ్వరీ శక్తి. వేదజనని అంటే బ్రాహ్మీ శక్తి, విష్ణుమాయ అంటే వైష్ణవీ శక్తి, విలాసిని అంటే మహేశ్వర శక్తి. ఈ మూడు శక్తులు కలిగినటువంటి విధాత్రి దేవత ఎవరంటే ఆ లలితా పరాభట్టాదికా దేవత. క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని, అటువంటి ఆ అమ్మ ఏ విధంగా ఉంది? ఇన్ని మూడు శక్తులుగా కలిగి త్రివిధగా ఉన్నటువంటి తల్లి క్షేత్రస్వరూప, ప్రతి క్షేత్రంలోనే ఉంది. అంటే ఏమిటి? క్షేత్రం అంటే దేవాలయమే కాదు, దేహమే దేవాలయము. ప్రతి జీవుడి యొక్క దేహము దేవాలయమే. ఆ దేవాలయాలన్నిటిలోని అదే స్వరూపంగా కలిగినటువంటిది. అంటే మానవుడు నడిచే దేవుడు, పక్షులు ఎగిరే దేవుడు, ఇలాగ ప్రతి దానికి ఒక గుణం ఉంటుంది. దానితో ఉండేటటువంటి దేవుడు పెడితే అన్ని దైవ స్వరూపాలే. క్షేత్రస్వరూప అంటే అది ప్రతి అణువు కూడా దైవమే, అందులో అన్ని దైవం నిండి ఉన్నటువంటిది కాబట్టి క్షేత్రస్వరూప. క్షేత్రేసి అణువణువున, ఈసి అంటే వ్యాపక శక్తి కలిగినటువంటిది. ఎక్కడ ఉంది ఆ క్షేత్రంలో? నీ దేహంలో ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉందని చెప్పడం? హృదయ స్థానంలో ఉంది, అన్నింటిలో ఉంది. మరి అన్నింటిలో ఉందే, ఒక చెయ్యి దగ్గర మనకి నొప్పెడితే బాధ తెలుస్తున్నది, ఒక కాలు దగ్గర తెలుస్తున్నది, అంత అంటే అణువు అణువునా కూడా నీకు ఆ అనుభూతి తెలుస్తున్నది అంటే ఆమె నీ హృదయస్థానంలోనే కాదు, హృదయస్థానంలో నుండి ఉండి మొత్తము అణు పర్యంతము నీ దేహం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి క్షేత్రేసి అన్నారు. క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రాల్ని పరిపాలిస్తున్నది. క్షేత్రజ్ఞుడు అంటే అక్కడ జీవుడు, వాడిని పరిపాలిస్తున్నది. అంటే ఈనాడు మన దేహం నిలబడడానికి, మన దేహంలో ఉండే ఈ ప్రాణం సంచరించడానికి వీటన్నిటికీ అమ్మే కారణం అనేటటువంటి చెప్పే నామము. క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత. క్షయవృద్ధి అంటే నశించడం, పెరగడం. వినిర్ముక్త, అవి లేనటువంటి తల్లి. క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలుడు అంటే పరమాత్మ ఆరాధించబడుతున్నది. అంటే ఆమెకు పెరగడం గాని లేదు, తగ్గడం గాని లేదు, ఎప్పుడూ సమత్వ స్థితిలోనే ఉంటున్నది. అంటే పంచభూతములచే వికారము పొందలేదు. ఆత్మ అయితే క్షయవృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కదా. వృద్ధిక్షయముల నుండి విముక్తిని గావించి బ్రహ్మసిద్ధికి ఆమె కారణభూతురాలని చేస్తున్నది మనని క్షయవృద్ధి వినిర్ముక్త. దీనికి క్షేత్రపాలుడైన ప్రత్యేగాత్మ చేసే అర్చన, అందుచే ఆమె క్షేత్రపాల సమర్చిత. ఆ క్షేత్రపాలుడి చేత అర్చించబడుతున్నటువంటి తల్లి. విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల, అటువంటి తల్లి విజయగా ఎలా వచ్చింది అంటే విమల విజయ ఎందువల్ల అయింది అంటే జయమంటే మామూలుగా, విజయము అంటే విశిష్టమైనటువంటి జయము, ఇక మరి ఎవ్వరూ కూడా ఓడించలేరు. అటువంటి స్థితిలో అమ్మ విజయ రూపంగా ఎలా ఉంది అంటే విమల, మలము లేదు. అంటే ఆమెకి రాగం లేదు, ద్వేషం లేదు. ఎవరి పట్ల వీళ్ళు నా వాళ్ళని చెప్పదు. ద్వేషం, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళంటే నాకు కోపం అని చెప్పదు. అది మానవ సంబంధమైనట్టు మనకు వచ్చేటటువంటి రాగద్వేషాలే గాని భగవంతుడికి అటువంటి రాగద్వేషాలు ఉండవు. వంద్య, వందనీయురాలు అంటే అందరి చేత నమస్కరించబడేటటువంటి తల్లి. వందారు జనవత్సల అంటే తనని ఆశ్రయించి నమస్కరించేటటువంటి జనులకి వత్సల అంటే బిడ్డల్లాగా ఆదరిస్తుంది. కాబట్టే ఆమె విజయ అయింది. ఎందువల్లంటే రాగద్వేషాలు లేకుండా అందరి చేత నమస్కరించబడుతూ తనను ఆశ్రయించి, ముఖ్యంగా మామూలుగా నమస్కరించిన వాళ్ళని కనికరిస్తుంది, తనను ఆశ్రయించి తానే దిక్కని నమ్మి కొలిచేటటువంటి జనులందరినీ తన బిడ్డల్లా కాపాడి వాత్సల్యమూర్తితో అనుగ్రహించు దేవత కాబట్టి ఆమె విజయ అయింది. వంద్య, అందరి చేత వందనములు స్వీకరించబడేటటువంటి తల్లి. వాగ్వాదిని వామకేసి, వహ్నిమండల వాసిని. ఆమె ఎటువంటిది? వాగ్వాదిని. ఈరోజు మన వాక్కుని పలికిస్తున్నది ఆ తల్లే. మనం మాట్లాడుతున్నాం అనుకుంటాము, మనమే మాట్లాడితే మనం ఎప్పుడూ మాట్లాడదు. కొంతసేపటికి మనం ఎంతకాలం మనం మాట్లాడగలము, ఎంత మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అనేది వాక్కు రూపంలో ఉండి మన చేత పలికిస్తున్నటువంటి తల్లి. అటువంటి వాగ్వాదిని వాక్కును పలికించి చేసే ఏం చేస్తున్నది? వామకేసి అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రులకు కూడా
వాక్కు అవుతున్నది. అంటే వాళ్లకి కూడా వాక్కును కలిగిస్తున్నది. బ్రహ్మ కంటే వేదం పలికిస్తున్నది. విష్ణువుకి స్థితి లక్షణాన్ని కలిగించేట వాక్కును కలిగిస్తున్నది. ఈశ్వరుడికి కూడా వాక్కును కలిగించేటటువంటి తల్లి వహ్నిమండల వాసిని. ఆ వహ్నిమండలం అంటే మూలాధారంలో ఉండే త్రికోణమే వహ్నిమండలము. ఈ మూలాధారంలో ఉండేటటువంటి పరదేవత వాక్కు రూపంలో ఉంటుంది. మనం మాట్లాడాలి అంటే ఆ మాట చాలా స్థానాలు దాటి బయటికి రావాలి. నిన్న మనం చెప్పుకున్నాము, చక్రాలు, ఒక కారుకి చక్రం ఉన్నట్టే ఈ మానవదేహంలో మనకి 7 చక్రాలున్నాయి. ముఖ్యంగా 6 చక్రాలు, అది దాటితే 7వదైన సహస్రారము. ఇక్కడ అగ్ని అంటే నాదాన్ని ప్రేరేపించే శక్తి, భావనకు సంకల్పం కారణం. అట్టి అగ్ని రూపమైన పరావాకు మూలాధార త్రికోణంలో బయలుదేరుతుంది. బయలుదేరిన ఆ పరావాకు స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత చక్రాలు గుండా ప్రయాణించేదిగాన అది బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైంది. అనగా దానినే వామకేసి అని పిలువబడుతుంది. ఆ తరువాత కంఠం నుండి వాక్కు బహిర్గతమవుతుంది. దీన్నే వాగ్వాదిని అంటారు. వాక్కును చిట్ట చివరగా పలుకునట్లు చేయినది కాబట్టి అమ్మ వాగ్వాదిని. భక్తిమత్ కల్పలతిక పశుపాశ విమోచని. భక్తి అనగా మనకి భక్తిలో 9 రకాలైన భక్తులు భాగవతంలో చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాల భక్తులున్నాయి. పరమేశ్వరీయందు అవిచ్ఛిన్నమైనటువంటి మనోవృత్తి కలిగి ఉండడమే భక్తి. అటువంటి భక్తియుక్తులకు అమ్మ కల్పవృక్షమై కల్పలతలా వారింట ఉంటుందట. లత అంటే ఒకదాన్ని ఆధారం చేసుకుని అది దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. ఎవరు భక్తులో వారి ఇంట అమ్మ కల్పలతలా ఉంటుంది. ఆ లత మొత్తం కూడా అల్లుకొని ఆ భక్తుని యొక్క హృదయమంతా ఆవరించి ఉండి అతనికి తాపత్రయ అగ్నుల నుండి తప శాంతిని ప్రసాదించే తల్లి. అందుకు అమ్మని భక్తిమత్ కల్పలతిక పశుపాస విమోచని. ఎంతటి భక్తులైనా జన్మించిన వారే, అనగా వారికి మృత్యువు నిశ్చయము. ఈ జన్మ మృత్యువులు కర్మపాకం వల్ల కలుగుతున్నాయి. జన్మ మృత్యువులు గల ప్రతి జీవి పశువే. పశువు అంటే 4 పాదములుండేదే కాదు, మనకు పురుష సూక్తంలో చెప్తారు చతుష్పాద జంతువులు, ద్విపాద జంతువులు అని. మనమందరం ద్విపాద జంతువులు అంటే 2 కాళ్ళున్నటువంటి జంతువులు మనము. మామూలు జంతువులన్నీ 4 కాళ్ళున్నవి. దేనిదైనా సరే మానవ జన్మ ఎత్తిన మనము కూడా జన్మామృత్యువు ఉన్నవి కాబట్టి మనమందరము పశువులమే. కాబట్టి పశువుని ఒక కొయ్యకి కడతారు, పాసంతో కడతారు. మనము జన్మామృత్యువు అనేటటువంటి పాసంతో ఒక కొయ్యకి కట్టబడి ఉన్నాము. పశుపతి అంటారు భగవంతుని. అంటే ఆయనకిట కట్టడం తెలియదు, విప్పడమే తెలుసు. పశువుల్లాంటి మనని జన్మ మృత్యువుల నుంచి విడదీసి పాశం నుంచి విడదీస్తాడు. అందువలనే అమ్మని పశుపాశ విమోచని అంటారు. సంహృత శేషపాషండ సదాచార ప్రవర్తిక అంటే నాస్తికత్వాన్ని నిర్మూలించి అందరినీ కూడా సనాతన ధర్మం వైపు నడిపించేటటువంటి మహారాజ్ఞి. అందువలనే ఆమెని సదాచార ప్రవర్తిక అన్నారు. అంటే పాషండులు అనే ఉంటారు వాళ్లే నాస్తికులు. వాళ్లు భగవంతుడు లేడు అనేటటువంటి వాదంతో ఉంటారు. అటువంటి వాళ్ల వల్ల ఈ భూమి మీద అధర్మం స్థాపించబడుతుంది. వారు ఎటువంటి వారనగా మూర్ఖులు. అనగా వారికి బుద్ధి పుట్టదు, ఇతరులు చెప్తే వినరు. అటువంటి వాళ్లు పాషండులు. అటువంటి పాషండుల్ని సంహృత శేష పాషండ నిర్మూలిస్తుంది. శేషం లేకుండా అంటే ఇంకా ఏమైనా శేషం ఉంటే మొక్క మళ్లీ మొలకెత్తుతుంది. అలా మొలకెత్తకుండా వేర్లతో సహా అటువంటి పాషండుల్ని నిర్మూలించి సదా ఆచారాన్ని ప్రవర్తింపజేస్తుంది. అంటే ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరించి నిత్యము తమ మనస్సులో కొలువు చేసుకుని ఉంచుకుంటారో అటువంటి వాళ్లకి ఆ తల్లి
చుట్టుపక్కల ఉండే ఎవరైనా నాస్తికులున్నా వాళ్ల వల్ల ఏ విధమైన ప్రమాదము కలగకుండా చూడడమే కాకుండా అటువంటి పాషండ్రులను కూడా మార్చి ఆచారం వైపు తిప్పి వారిని ఉద్ధరించేటటువంటి తల్లి. పాషండ్రుల్ని నిర్మూలించడమే కాకుండా సాధువులను బ్రహ్మవిధుల్ని రక్షిస్తుంది. అందువల్లనే సదాచారం ప్రవర్తిల్లుతుంది. అందువలనే గీతలో కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమముల కోసమే ఆ భగవంతుడు అవతారం దాల్చి ఈ భూమి మీద వసిస్తాడు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. చంద్రిక అనేది ఇక్కడ అమ్మ నామము. చంద్రిక అంటే ఆహ్లాదాన్నిచ్చేటటువంటి వెన్నెల. వెన్నెల అమ్మ ఎటువంటి వెన్నెల? ఆనందమనేటటువంటి ఆహ్లాదమనేటటువంటి వెన్నెలనిచ్చేటటువంటి తల్లి. ఆ తాపత్రయాలు అనేటటువంటి మూడు తాపత్రయాలుంటాయి. శరీరంతో ఉండేటటువంటి తాపత్రయము, ఇంద్రియాలతో మనం చేసేటటువంటి తాపత్రయము, విషయ పదార్థాల మీద ఉండే తాపత్రయము. శరీరంతో, ఈ శరీరం నాది, అమ్మో ఈ శరీరానికేం జరగకూడదు, ఎప్పుడూ కూడా శరీర పోషణ, శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉంచుకోవడం ధర్మమే, కాని ఎంతవరకు శరీర పోషణ అవసరమో అంటే ఈ శరీరాన్ని భగవత్ కార్యక్రమముల కోసమే మనం వినియోగించాలి. ఈ భగవంతుడిచ్చినటువంటి శరీరాన్ని భగవంతుడి కోసమే వినియోగించాలి. కాబట్టి శరీర పోషణ తప్పదు, శరీర రక్షణ తప్పదు. దాని నిమిత్తమయ్యే శరీరాన్ని మనం రక్షించుకోవాలి తప్పించి తిండి తీర్థారతుల కోసం, ఇంకా నేనేవో అనుభవించలేదు అనేటటువంటి వాటి కోసం శరీరాన్ని ఉపయోగించకూడదు. అటువంటి ఈ భోగాయతమైనటువంటి శరీరము, భోగపాశానికి కారణమేంటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎప్పుడూ కూడా బయటికి పరిగెడుతూనే ఉంటాయి, బయటికి పరిగెడుతూనే ఉంటాయి. మనము గీతాచార్యుడి యొక్క చిత్రపటంలో మన అందరం చూడవచ్చును. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి రథంలో కూర్చుంటాడు. కూర్చుని తన చేత్తోని కళ్ళాలు పట్టుకుంటాడు. ఏమిటి అవి అంటే, ఆయన పట్టుకున్న కళ్ళాలు ఇంద్రియాలు. మన ఇంద్రియాలని తన స్వాధీనంలో ఉంచుకుని మన జీవిత రథాన్ని నడిపించేటటువంటి పరమాత్మ ఈ విధంగా నడిపిస్తా అంటే, ఎవరైతే తమ హృదయంలో ఆ పరమాత్మని నిలుపుకుంటారో వారి ఇంద్రియాలన్నీ కూడా సక్రమమైన మార్గంలో నడిపేటట్లుగా చూసేటటువంటిది ఆయన తత్వము. విషయ పదార్థాల వైపు వెళ్లకుండా ఈ విషయాలు దేని నుంచి వచ్చాయో అనేది తెలుసుకుని వాటి మూలంతో మనకి సంబంధం లేదు, ఈ విషయాలు నిన్ను విషం చేస్తాయి కాబట్టి వాటి నుంచి పక్కకి తొలగి శరీర పోషణ నిమిత్తం బ్రతుకుతున్నా కూడా దాన్ని భగవంతుడి వైపు తిప్పడమే తాపత్రయ అనేటువంటి అగ్నుల్లోంచి మనం బయటపడ్డము. అటువంటి విధంగా తాపత్రయాలతో బాధపడుతున్న వాళ్ళు ఒకవేళ వాళ్ల ఇంద్రియాలని శరీరాన్ని ఈ విషయ పదార్థాల మీద నుండి తిప్పలేని అశక్తులైనప్పుడు ఎవరైతే వా అమ్మ నామము స్మరిస్తారో, అమ్మ యొక్క కార్యక్రమముల్లో ఉంటారో వారికి ఆ బాధ లేకుండా ఆహ్లాదంగా చంద్రుడి వెన్నెల్లా వాళ్లని తపింపజేస్తుంది. వారు అసమర్థులైనటువంటి ఆ తాపత్రయాన్ని తొలగించుకోలేని కార్యక్రమాన్ని తానే నిర్వహించి వారిలో ప్రవేశించి వాటి మీద విరక్తి కలిగించి తన వైపు తిప్పుకుంటుంది. తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. ఇక్కడ మరలా మనకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యోగ మార్గంలో కుండలిని శక్తి గురించి చెప్తున్నారు. తరుణి అంటే కుండలిని శక్తి, తాపసారాధ్య. ఈ కుండలిని ఎవరు ఆరాధ్య చేస్తారు? తపస్సు చేత ధన్యులైనటువంటి తాపసులందరూ కూడా వాళ్ళు ఆరాధిస్తారు. తనుమధ్య, మన శరీరం, తను అంటే శరీరం, శరీరం మధ్యలో ఉండేది ఏమిటి? సుషుమ్నా నాడి, దీనినే ప్రాణనాడి అంటారు. ఈ ప్రాణనాడిగా తను మన శరీరం మధ్యలో ఉంది. ఈరోజు మనం వెన్ను పెట్టి నిలబెడుతున్నాం, నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం అంటే ఆ వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ కౌళిని శక్తి వలన, ప్రాణశక్తి వలనే మనం నిలబడుతున్నాము. తను మధ్య ఆ విధంగా సుషుమ్నా నాడి రూపంలో ఉండి తమోపహ ఏం చేస్తుంది? ఈ విధంగా అజ్ఞానం అనేటటువంటి చీకటి నుంచి మనని బయటికి పారద్రోలి వెలుగు వైపు నడిపిస్తుంది. అంటే ఎవరు వెలుగులోకి వెళతారు అంటే యోగ మార్గంలో ఉన్నవాళ్ళు.
చేశాడు. యోగం అంటే ఏమిటి? కన్ను ముక్కు కూర్చొని ప్రాణాయామం చేయడం కాదు యోగం అంటే. యోగము అంటే కలయిక. ఎవరితో కలయిక? భగవంతుడితో కలయిక. ఎప్పుడు కలయిక? ఎల్లప్పుడూ కలయిక. ఎల్లప్పుడూ అంటే ఏ పని చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ అశ్నన్ జిఘ్నన్ ఉన్నిమిషన్ నిమిషన్ నపి ఇంద్రియాద్ ఇంద్రియార్థేషు. ఏ పని చేస్తున్నా, నువ్వు కూర్చున్నా, తిరుగుతున్నా, నిలుతున్నా, పనిచేస్తున్నా, భగవంతుణ్ణి నీ తలపుల్లో నిలుపుకుంటే చాలు, నువ్వు ఏమి చదవనక్కర్లేదు. అదే గొప్ప సాధన. అటువంటి సాధన చేసేవాళ్లే యోగులు. దానికి స్వామి చెప్పారు, దానికి నువ్వు కషాయమే కట్టుకోక్కర్లేదు, నీలో ఉండే కషాయంగాని వదిలితే నువ్వే యోగివి. అటువంటి యోగులకి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించేటటువంటి తల్లి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. చితి అంటే జ్ఞానము, తత్పద లక్ష్యార్థ అటువైపు తన లక్ష్యాన్ని పెట్టి. అంటే దేన్ని లక్ష్యంగా వర్ణిస్తుందో ఆ పదార్థమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే పరదేవత. ఆ పరదేవతది ఎటువంటి స్వరూపము? చిదేక రసరూపిణి, చిత్తు ఏక రసరూపిణి, జ్ఞానమే ఆనందముగా కలిగినటువంటి రూపము కలిగినటువంటిది. అంటే అమ్మ సంపూర్ణ జ్ఞానస్వరూపురాలు. అటువంటి తల్లి స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. అంటే స్వాత్మ ఆనంద లవీభూతం, లవీభూతం అంటే చాలా తక్కువ. బ్రహ్మాద్యానంద సంతతి, ఈ మనం రోజు చిన్న చిన్న ఆనందాలు అనుకుంటున్నాము. ఏదో మనం ఒక ఐశ్వర్యం అనుభవిస్తే ఆనందం, ఒక సంతానం కలిగితే ఆనందం, ఇటువంటివన్నీ చిన్న చిన్న ఆనందాలు. ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ దేనిలోవి? బ్రహ్మానందం యొక్క సంతతులు. ఆ బ్రహ్మానందం అనేటటువంటి పెద్ద కుటుంబానికి ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా బిడ్డల్లాంటివి. అంటే మనం ఈ ఆనందాలని పొంది ఇక్కడే ఉండిపోకూడదు, ఆ పరబ్రహ్మం వైపు నడక సాగించాలి. మనం ఏదైనా ఆనందం పొందితే అక్కడ ఆగిపోవడం కాదు, అక్కడ నుంచి కూడా ఇంకా ఎత్తుకెదిగి, ఈ ఆనందమే కాదు, నాకు సంతానం లేదు, సంతానం వల్లనే ఇంత ఆనందాన్ని వస్తే, నాకు సంపద లేదు, సంపద వచ్చింది ఇప్పుడే ఇంత ఆనందం వస్తే, ఈ ఆనందానికి నేనింత ఆనందపడిపోతున్నానే, బ్రహ్మానందం అంటే ఏమిటి అనేది తెలుసుకోగలిగి దానిలోకి వెళ్ళగలిగేమంటే, అప్పుడు తప్పకుండా ఆ పరదేవత మనకి ఆ ఆనందం రుచి ఏమిటో చూపిస్తుంది. అంటే బ్రహ్మానందము అంటే నోటితో వర్ణించలేనిది, నీకు నీవై, నీలో నీవై పొందగలిగే స్థితి. దాన్నే మనము సత్యసాయిబాబాలో మనం ఎక్కువగా చూస్తాం. స్వామిలో ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ తనలో తానే చేతి తిప్పుతూ ఆనందిస్తూ ఉంటారు. అది బ్రహ్మానంద స్థితి. స్వామి ఆ విధంగా దర్శనానికి వచ్చినప్పుడు అందరినీ చూస్తూ ఇలా చేతులు తిప్పుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, స్వామి మనందరిలోనూ కూడా బ్రహ్మ పదార్థాన్ని దర్శిస్తున్నారు. మనం దర్శనానికి వెళ్లి స్వామిని చూస్తున్నాము, అమ్మ స్వామి నా వైపు చూడాలి అని మనం అనుకుంటున్నాము. కానీ అందరి వైపు చూస్తున్న స్వామి యొక్క ఆనందము, బ్రహ్మానందము, ఆయన ఏం చూస్తున్నారు? మనందరిలో బ్రహ్మ పదార్థాన్ని చూస్తున్నారు. అటువంటి స్థితికి మనని తీసుకుని వెళ్తారు.

ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಸರ್ವ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಾತ ಸತ್ಯಸಾಯಿಮಾತ ದಿವ್ಯಶ್ರೀ ಚರಣಾಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಪ್ರಣಾಮ. శ్రోతలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. 7 రోజుల పాటు భాగవతంతో భాగవుదాం శీర్షికన అందిస్తున్న సప్తాహంలోని 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం. 7 రోజుల పాటు భాగవతంతో భాగవుదాం శీర్షికన అందిస్తున్న సప్తాహంలోని 2వ రోజు కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన భోగభాగ్యాలను అందుకుని ఆనందిస్తూ మోహబంధనాలలో మునిగిపోతున్నాం. అవే శాశ్వతమనే భ్రమలో జీవిస్తున్నాం. కాని ఇవన్నీ మనల్ని సంసార సాగరంలో ముంచివేసేవని మరచిపోకూడదు. మన జీవితాలకు, మన అంతర్మథనాలకు అద్దం పట్టే భాగవతంలోని మహత్తరమైన ఘట్టం గజేంద్ర మోక్షం. రండి, 2వ రోజు కార్యక్రమాన్ని విని ఆనందిద్దాం.

0: या देवी सर्वभूतेषु विष्णु मायेति शब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः। सत्यसाई जगज्जननी दिव्य श्रीचरणालकु अनंतकोटि प्रणामं समर्पिंचुकुंटू भागवत सप्ताहं भागवतंतो बागुदां मूडव रोज कार्यक्रमानिकि प्रेक्षक श्रोतलंदर्नी सादरंगा आह्वानिस्तुन्नां। అందరికీ సాయిరాం
1: సాయిరాం
2: సాయిరాం.
0: గణేష్, లలిత, రెండో రోజు మనం గజేంద్ర మోక్షాన్ని భాగవతంలో చెప్పిన పోతన్ గారి పద్యాలతోటి ఎంత చక్కగా మనకు వర్ణిస్తున్నారో మొదలు పెట్టుకున్నాం. ఈనాటి భాగంలోని గజేంద్ర ఎలాగ నీటిలోని మొసలిని పట్టుబడిపోయి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలుగా తన శక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేస్తూ వచ్చాడు, విఫలుడయ్యాడు, ఎవరైనా రక్షిస్తారని బంధుమిత్రులందరి తరఫున చూస్తాడు, అక్కడ రక్షణ దొరకలేదు, ఇంకా ఏమీ దిక్కుతోచని వాడై ఆలోచిస్తూ అప్పుడు భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆలోచన ఎలా కలిగిందంటే అది కూడా ఎంతో చక్కటి పద్యంలో పోతన్ గారు మనకి వివరించారు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వాని నాత్మభూ ఈశ్వరుణ్ణే శరణంబు వేడదన్ అని చెప్తున్నాడనమాట. అంటే రూపం తెలియదు, నామం తెలియదు, ఎవరిని పిలవాలో తెలియదు, కానీ ఒకటే తెలుసు, ఏంటది, అంతటా ఉన్నాడు, ఎవరో ఉన్నాడు, వాడి నుంచే మొత్తం వచ్చింది, అతనినే మొత్తం అంతా కూడా అతనే నడిపిస్తున్నాడు, మళ్ళా తిరిగి అంతా కూడా అతనిలోకే లీనమైపోతుంది, అన్నింటికీ మూలమైన వాడు అతనే, అతనికి ఆది లేదు అంతం లేదు, కానీ ఈ ఆది అంతాలు కలిగిన మనం అందరం కూడా అతనిలోంచే వచ్చాం అన్న జ్ఞానం ఆటోమేటిక్ గా తనకి స్ఫురిస్తున్నదనమాట. ఈ ఇంత కష్టంలో కూడా అంతలా భగవంతుని తలుచుకుని భగవంతుడి తత్వాన్ని గుర్తు చేసుకోగలిగాడు అంటే అది భగవంతుడి అనుగ్రహమే అలా చెప్తూ, అలాంటి అందరిలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణే నేను ఇంకా శరణ పొందుతున్నాను, ఆ ఈశ్వరుడు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కు లేరు, అన్నిధా శరణం నాస్తి అని చెప్పి అప్పుడు మొత్తం ఈ బాధని మొత్తం ప్రపంచాన్ని తన పరిస్థితిని అన్నింటినీ మర్చిపోయి ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకున్నాడనమాట.
2: భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అనే ఆలోచన రావడం కూడా భగవద్ అనుగ్రహం వల్లే వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడగడం అడిగేస్తాము, వస్తుందా రాదా, వస్తుందా రాదా అనే డౌట్ లో మిగిలిపోతాము. అలాగే గజేంద్రుడు కూడా అలాంటి సందేహం ఒకటి వచ్చిందని చెప్తూ పోతన గారు చక్కగా చిన్న పద్యంలో చెప్తారు. కలడందురు దీనుల ఎడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, గలడందురు అన్ని దిశలను, కలడు కలండనడివాడు కలడో లేడో అని గజేంద్రుడు ఆలోచిస్తున్నట్ట. దీనుల దగ్గర ఉంటారంటారు, పరమయోగుల హృదయాల్లో నివసించేవాడు, అన్ని దశ దిశల్లోనూ నిండి ఉన్నవాడు, ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు, ఉన్నాడా లేడా అని. ఎందుకంటే ఉంటే మరి ఈ పాటికి రావాలి కదా, నేను పిలుస్తున్నాను ఇంకా రాలేదు, అసలు ఉన్నాడంటావా లేడంటావా అనే సందేహంలో కుటుంబిట్టాడుతున్నాడు గజేంద్రుడు. అంటే ముందర సందేహం పుట్టి తర్వాత దేహం పుడుతుంది మనకి. అలా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది గణేష్,
1: చెప్పండి.
2: కస్తూరి గారి జీవితంలో ఆయన రాసుకున్నారు ఇది. ఒకసారి స్వామితో కలిసి వారు కూర్గ్ వైపు వెళ్లారట. కర్ణాటకలో కూర్గ్ ప్రాంతం ఏంటంటే చాలా వానలవన్నీ కొద్దిగా ఎక్కువగా పడతాయి, అక్కడ చలి ప్రదేశం. అలా వెళ్లినప్పుడు ఒక చోట బహిరంగ సభ, స్వామి తమ దివ్యోపన్యాసం ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. వారికంటే ముందుగా కస్తూరి గారిని మాట్లాడమని చెప్పారట స్వామి. సరే, వీరు మాట్లాడడానికి సిద్దమయ్యారు. ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ బాగా మేఘాలు కమ్ముకుని కారుమబ్బులు వచ్చి చుట్టూతా కొండలు, మంచి చక్కటి చాలా సీనిక్ బ్యూటిఫుల్ ప్లేస్ కూర్గ్ అక్కడ ఉంది. కాకపోతే వాన వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కూర్చున్న వాళ్ళందరూ కూడా మాట్లాడి వెనక్కి తిరిగి చూస్తున్నారు కొండల వైపు, వాన వస్తుందని చూస్తుండడం చూసిన ఈయన కస్తూరి గారు తమ ఉపన్యాసంలో వాన గురించి మాట్లాడడం మొదలుపెట్టారట. మాట్లాడుతూ, మీరందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు, ఇక్కడ వాన రాదు, ఎందుకంటే స్వామి చెప్పారు తమ కార్యక్రమం ఏది కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది అని మనకు అభయం ఇచ్చారు. అలా స్వామి చెప్పాక ఇంక వాన ఎలా వస్తుంది, ఏమి రాదు, మీరు కంగారు పడకండి అని చెప్పారు, చెప్పడం చెప్పేశారు. సరే, తర్వాత స్వామి తమ దివ్యోపన్యాసం మొదలు పెట్టారు. అది ట్రాన్స్లేట్ చేయాల్సింది మన కస్తూరి గారే, చేస్తున్నారు. చేస్తున్నారే గానీ ఆయన మనసంతా కొండల మీద మేఘాల మీదే ఉందనమాట. ఎదురుకుండా చూస్తున్నారు, మేఘాలు కదిలి దగ్గరకు వస్తున్నాయి, కొండలు దాటాయి, ఇంకా దగ్గరకు వచ్చాయి, ఇంకా దగ్గరకు వచ్చాయి,
0: వచ్చేస్తుందేమో.
2: ఆ మేఘాలు దగ్గర అవుతున్న కొద్దీ ఈయనకి మనసులో టెన్షన్ పెరిగిపోతుంది అనమాట, ఇంకా ఏ క్షణంలో అయినా వర్షం వచ్చేస్తుంది. సో ఒక పక్కన ట్రాన్స్లేషన్ చేస్తూనే మనసులో స్వామిని ప్రే చేస్తున్నారు, స్వామి ఇంకా చాలు స్వామి, ఇంకా చాలు స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పి మనసులోనే. వారికి ఉన్న పరిణితి ఎలాంటిదంటే ఇది మనం నేర్చుకోవాల్సింది. మనసులో స్వామికి ప్రే చేస్తున్నారు, స్వామి మిమ్మల్ని అడగకుండా మీ గురించి ఇలాంటి వాన రాదు అనే విషయం చెప్పేయడం నేను చేసిన తప్పే, మీ పర్మిషన్ తీసుకోకుండా దానికి నన్ను క్షమించండి, కానీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు మిమ్మల్ని చూడటానికి మీ మాటలు వినడానికి వచ్చారు, ఇప్పుడు వాన పడిందంటే వీళ్ళ నమ్మకం ఏమైపోతుంది, అందుకని దయచేసి వాన రాకుండా ఆపండి స్వామి అని ప్రే చేసుకుంటున్నారు. స్వామి తాను మాట్లాడదా, జనరల్ గా మాట్లాడే సమయం కంటే ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడారు ఆ రోజు. మాట్లాడి స్వామి ఆ రోజున తమ ఉపన్యాసం ముగించే ముందర ఒక మాట చెప్పారట, కస్తూరి మీ అందరికీ చెప్పారు వాన రాదు ధైర్యంగా ఉండండి అని, కానీ ఈ సమయం అంతా ట్రాన్స్లేషన్ చేస్తున్న ఈ టైం అంతా కూడా మనసులో భయపడుతూనే ఉన్నాడు వాన వస్తుందేమో అని, నన్ను ప్రార్థిస్తూనే ఉన్నాడు అని చెప్పి ఆయన వైపు తిరిగి అన్నారట, నమ్మకం ఉండాలి, నీ మాట మీద నమ్మకం ఉండాలి, నీ ప్రార్థన మీద నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా, నమ్మకం చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ మనం ఆలోచిస్తే గణేష్, స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి చాలా పెద్ద పీట వేశారు. కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి దారితీయాలి, ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉండాలి అని. అది నమ్మకం అనేది విశ్వాసం కింద ఎప్పుడు మారుతుంది అని చెప్తూ స్వామి అంటారు, ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో సెల్ఫ్ అనేదాన్ని నువ్వు పరమాత్మ కింద భావిస్తావో అది విశ్వాసం అవుతుంది. కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఈజ్ ట్రస్ట్ అని చెప్తారనమాట. ఇక్కడ మరి మన గజేంద్రుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితిలోనే అడిగాను, ప్రార్థించాను, ఇంకా రాలా, వస్తాడా రాడా, అసలు ఉన్నాడా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు మన కథానాయకుడి కథని స్వామి ఎలా మలుపు తిప్పుతారో చూడాలి.
1: అసలు ఆ గజేంద్రుడి పరిస్థితి మనం తెలుసుకుందాము. అంటే మనం అత్యంత దీనస్థితిలోకి వెళ్తేనే గాని భగవంతుడి వైపు చూడము అన్న ఒక అంశాన్ని ఈ పద్యం హైలైట్ చేస్తుంది. ఈ పద్యం ఎంతో అద్భుతంగా పోతన మాచ్యులు గారు రాశారు. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యి ప్రారంభులన్ ఠావులు తప్పెను మూర్చ వచ్చే ధనువుండెస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతపరం మెరుగ మన్నింపదగున్ దీనునిన్. ఎంత చక్కగా రావే ఈశ్వర అప్పుడు వరిస్తున్నాడనమాట, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అంటే అంత దీనస్థితిలోకి వెళ్తేనే గాని ఆ భావం లోపలించి రాలేదు. అంతటి ప్రేమమూర్తి అయిన ఆ సర్వేశ్వరుణ్ణి అంత ఆర్తితో పిలిచేసరికి ఇంకా భగవంతుడు ఆగుతాడా? మరి అలాంటి మనం ఆ ఇరాలో ఇన్ని యుగాల క్రితం జరిగినటువంటి ఒక కేవలం ఒక ఏనుక్కి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ని తీసుకుని మనం ఇంత ఉద్వేగానికి లోనవుతున్నామంటే ఆ భావం ఎటువంటిదో, ఇన్ని యుగాలు ఆ భావం ఎంతమందిని కలిసి వేసిందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. మరి స్వామి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఎంతో మంది భక్తులకి ఈ విధంగా రక్షణని ఇచ్చి ఎలా కాపాడారనేది ఒకే ఒక్క చిన్న ఉదంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక విద్యార్థికి బృందావన్ కాలేజీలో చదువుకునే టైంలో ఆస్మాతో చాలా బాధపడేవాడు. చాలాసార్లు స్వామికి తన ప్రాబ్లంని వివరిస్తూ ఎన్నో ఉత్తరాలు ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ స్వామి ఏ రీజన్ కోసమో తీసుకోలేదు. ఒకరోజు రాత్రి ఏమైందంటే విపరీతమైనటువంటి ఆయాసం వచ్చేసి ఇంకా తట్టుకోలేనంత బాధ ఆ అబ్బాయి పడసాగాడు. అప్పుడు స్వామి క్యాలెండర్ ఒకటి తన రూమ్లో ఉంటే ఎంతో బాధపడుతూ, స్వామి నీకేం అర్థమవుతుంది స్వామి నా బాధ, నాకు ఊపిరి అందటం లేదు, నేను ఇప్పుడు బ్రతుకుతానో లేదో కూడా తెలియదు, ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా మీరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఆ కోపంతో ఆ చీకట్లోనే స్వామి క్యాలెండర్ దగ్గరికి వెళ్లి స్వామిని ముక్కు పట్టుకుని గట్టిగా అదిం పెట్టి ఇప్పుడు అర్థమవుతుందానికి నా బాధ ఏంటో, ఇప్పుడు అర్థమవుతుందానికి నా బాధ ఏంటో అని చెప్పి అని గట్టిగా బిగపెట్టి ఒక్కసారి మూర్చపోతాడు. తర్వాత రోజు పొద్దున్న వాళ్ల క్లాస్మేట్స్ అందరూ వచ్చి ఏమిట్రా నువ్వు స్వామి ఫోటో దగ్గర పడుకున్నావు అని చాలా ఇచ్చేస్తుంటే ఈ అబ్బాయి జరిగిందంతా ఒకసారి వాళ్లతో చెప్తాడు. తర్వాత రోజు దర్శనానికి వెళ్లినప్పుడు స్వామి దర్శనంలో వస్తూ ఒక్కసారి ఈ అబ్బాయి దగ్గర ఆగి ఆ అబ్బాయి చేయి పట్టుకుని స్వామి గట్టిగా ఊపిరి బిగబెడతారు. ఆ అబ్బాయికి తెలుస్తుంది ఆ అబ్బాయి శ్వాస చాలా కంఫర్టబుల్ గా ఉంది, కానీ స్వామి ఫేస్ మాత్రం చాలా నీలంగా మారిపోతుంది, చాలా కష్టపడుతున్నాడు స్వామి బ్రీత్ చేయడానికి. అప్పుడు ఆ అబ్బాయికి తెలుస్తుంది స్వామి నా కోసం ఇంత కష్టపడ్డది స్వామి మీరు అని చాలా భావంతో చెప్తాడు. అప్పుడు స్వామి ఆ దీన్ని రిలీజ్ చేసుకుని ఆ ఉపశమనం కలిగించుకుని తనకి తాను ఈ అబ్బాయికి కూడా ఉపశమనం కలిగిస్తారు. అప్పుడు చెప్తారు, చూడరా 20 ఏళ్లు పడుతున్న నీ కర్మను నేను 2 నిమిషాల్లో నేను తీర్చేశాను, ఇది భగవంతుడి అనుగ్రహం అని చెప్తూ ఈ విద్యార్థికే కాక చుట్టూ ఉన్న విద్యార్థులందరికీ స్వామి చెప్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సమయంలో ఈ కష్ట సమయంలో కూడా ఈ అబ్బాయి విశ్వాసం కోల్పోలేదు, ఆ క్యాలెండర్ లో కూడా స్వామి ఉన్నాడు అన్న భావన తనలో ఉన్నది కాబట్టి అలా చేయగలిగాడు అని చెప్తూ స్వామి అంటారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విశ్వాసాన్ని వదలకండి, స్వామి మీద విశ్వాసం పెట్టుకోండి, పెట్టుకున్నప్పుడు మీరు స్వామికి చక్కని ఉపకరణాలుగా మారి సమాజంలో మంచి మార్పును తీసుకొచ్చేవారవుతారని స్వామి ఆ చక్కని ఇన్సిడెంట్ ద్వారా మనందరికీ చెప్పారు.
0: చాలా బాగుంది గణేష్. మరి మన కథలోని గజరాజు కూడా విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు, ఎవరైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడాలి అని. అప్పుడు దానికి స్పందించి ఎలా విష్ణుమూర్తి బయలుదేరుతున్నారో ఒక చక్కని పద్యంలో పోతన్న గారు చెప్తున్నారు. విశ్వమయత లేమి విని ఓరక ఉండిరి అంబుజసనాదులు అడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తి యుతునకు అడ్డపడదలంచే. ఆయన పిలుపు విన్నాకట బ్రహ్మ మిగతా దేవతలెవ్వరూ ముందుకు రాలేట, ఎందుకంటే సర్వత్రా వ్యాపించే గుణం మాకు లేదు, ఏ క్వాలిటీస్ అయితే గజేంద్రుడు చెప్పి పిలుస్తున్నాడో అవన్నీ ఆ గుణగణాలు ఉన్నవాడు విష్ణుమూర్తి మాత్రమే అని చెప్పి వీళ్ళందరూ అడుగు ముందు పెట్టడానికి సాహసించలేకపోయట. అప్పుడు ఆ విష్ణువు జిష్ణువు ఆ వినయశీలి అయిన పరమాత్మ విష్ణుమూర్తి వైకుంఠం నుంచి ఇంకా నేను ఎలాగైనా గజరాజుని రక్షించాలి అని శపథం పోని బయలుదేరేట కాపాడతాను అని. అంటే తన పేరు పెట్టి పిలవలేదు, తనెవరో తెలియనప్పటికీ అంత నమ్మకంతో నువ్వే ఉన్నావు నువ్వే చేస్తున్నావు నన్ను కాపాడు అని అడిగినప్పుడు వెంటనే బయలుదేరేట. అసలు ఇదే సంఘటన మనం స్వామి అవతారంలోని అణువణున ఎంతో మంది భక్తులకి అందరికీ అని చెప్పుకోవచ్చు. స్వామి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చి మనందరి జీవితాలు ముందుకు నడిపిస్తున్నారు. అందులో ఒక భక్తుడి గురించి చెప్పుకుందాం. ఒక ఆల్డ్రక్కర్ అని ఆయన యుఎస్ డిఫెన్స్ దీంట్లోని ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆ మిసైల్ సెంటర్లోని. ఒకసారి అతను అతని స్నేహితుడు కూడా అలా చిన్న రైడ్ వెళ్దామని చెప్పి ఒక చిన్న ప్లేన్ తీసుకుని వెళ్తారు. అలా మీదకి వెళ్లిన తర్వాత సడన్ గా ఒక మంచు తుఫాన్ ఏర్పడుతుంది, ఏర్పడి మొత్తం ఆ చిన్న ప్లేన్ అటు ఇటు ఊగిపోతుంది. ఆ మంచు తుఫాన్ తట్టుకోలేక అంత సిగ్నల్స్ అన్ని పోతాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఆ స్నేహితుడు భయపడిపోయి ఆయన మూర్చిపోతాడు కూడా. ఇంకా మిగిలింది నా రేడియో ట్రాన్స్మిటర్ లో అరుస్తున్నాడు, ఎవరైనా వింటున్నారా మాకు ఏదైనా డైరెక్షన్ చెప్పండి, మేము ఎటు వెళ్లాలో తెలియదు ఎటు దిగాలో తెలియదని. అక్కడ ఎవరు వింటారు, ఆ పైన ఎవరున్నారు, వీళ్ళు బాధ తీర్చడానికి ఎవరున్నారు వీళ్ళు వచ్చి. ఇంకా వాళ్ళకి కిందనున్న వాళ్ళకి కనెక్షనే పోయింది. అప్పుడు ఇంకా ఫ్యూయల్ కూడా అయిపోతూ ఉంటుంది, ఇంకా చావు తప్ప వేరే మార్గం కనిపించలేదు అతనికి. అప్పుడు ప్రార్థన చేసేట, ఓ గాడ్ అంటే ఓ భగవంతుడా, ఎవరున్నారో నువ్వు తెలియదు, మమ్మల్ని రక్షించు, మా ప్రాణాలు నీ చేతిలో పెడుతున్నాము, ఇంకా నీ ఇష్టం, మాతం నువ్వేం చేయదలుచుకున్నావో నీ ఇష్టం, ఇంకా నువ్వు రక్షించు అన్నప్పుడు చాలా గాబరపడి ఇంకేం చేయాలో తెలియని తోచిన పరిస్థితి. అసలు ఇప్పుడు ఇది గజరాజు పరిస్థితి లాగే అనమాట, ఇంకెవ్వరూ ఆ ఆకాశంలో లేరు. అప్పుడు ఒక ప్రశాంతమైన కంఠం వినిపించింది ఆకాశవాణి, భయపడకు నేనున్నాను, నిన్ను జాగ్రత్తగా నేను కిందకు దింపుతాను, నేను చెప్పినట్టు చెయ్యి అని. ఎప్పుడైతే ఆ వాయిస్ వినిపించిందో ఇంకా అదే ఒక సంకేతం తప్ప ఇంకో తోవలేదు. అలా చక్కగా డైరెక్షన్స్ చెప్తున్నారు, ఎలాగైతే కింద నుంచి వాళ్ళు మన విమానాశ్రయం నుంచి వాళ్ళన్ని ఆ సెంటర్ నుంచి వాళ్ళన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అలా ప్రతి డైరెక్షన్ వినిపిస్తున్నది, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, కుడి చేతి పక్క వెళ్ళు, ఎడం చేతి పక్క వెళ్ళు, మీదకి వెళ్ళు, కిందకి దిగు అన్ని చెప్పాక కొంచెం సేపు అయిన తర్వాత ఇదే డైరెక్షన్ లో నువ్వు ముందుకు వెళ్లి కిందకి దిగు, అక్కడ రెనో అనే విమానాశ్రయం ఉన్నది, అక్కడ దిగి నువ్వు ఇంకా ఇది చేయొచ్చు, నేను వచ్చిన పని అయింది, జాగ్రత్తగా దిగు అని చెప్పి గుడ్ బై గుడ్ లక్ అని ఎంతో స్వాంతన కల్పించి ధైర్యాన్ని ఇచ్చి, అలాంటి సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఆ వాయిస్ అన్నది ఆయనకి డైరెక్షన్స్ చేసిందనమాట. ఆ అర్ధరాత్రి సమయంలో మంచు తుఫాన్లో ఆ విమానాశ్రయం దిగితే అక్కడ వాళ్ళని ఆశ్చర్యపేట, ఇలాంటి సమయంలో అసలు ఎలా వచ్చారు మీరు, బయట చూడడానికి కూడా మాకు అవకాశం లేదు, అలాంటిది అంత ఆకాశంలోంచి ఎలా మీరు దిగారు అంటే ఇదంతా భగవంతుడి ఏదో మిరాకిల్ తప్ప మన మనుషుల వల్ల అయ్యేది కాదు అనుకుని అక్కడ ఇంధనం నింపుకొని కొంచెం అంతా వాతావరణం కొంచెం బాగైన తర్వాత మెక్సికో వైపు డైరెక్షన్స్ అవి వాళ్ళు చెప్పడంతో బయలుదేరారట. మెక్సికోలో దిగిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఆశ్రయం తీసుకోవాలనుకుంటూ ఒక ప్లేస్ లోకి వెళ్లారట. అది స్వామి భక్తురాలైన ఇంద్రాదేవి గారి ఆశ్రమం. అప్పుడే వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు స్వామికి హారతి జరుగుతున్నది అక్కడ. ఆ హారతి పాట విని వీళ్ళిద్దరూ ఆ మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఫోటోను ఒక్కసారి చూసినప్పటికీ ఆ ఆకాశంలో తన చావబతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆ వినిపించిన ప్రశాంతమైన కంఠానికి ఈ చూస్తున్న రూపానికి ఏదో సంబంధం ఉంది అని ఆ తెలియని కనెక్షన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందన్న భావన ఆయన కలిగింది. అక్కడ ఉండి తర్వాత వారు క్షేమంగా వారి ప్రదేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన ప్రశాంతి నిలయం రావడం జరుగుతుంది. వచ్చి అప్పుడు స్వామితో మాట్లాడి స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు కలిగినప్పుడు అప్పుడు ఆయన తెలుసుకుంటారు ఏదైతే ఈ స్వరూపం ఉందో ఇదే గొంతు, ఈ భగవంతుడే నన్ను ఆ రోజు కాపాడాడు, ఓ గాడ్ సేవ్ మీ అన్నప్పుడు. అంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తుని పిలవలేదు, అంటే తెలియని అల్లావా, ఈ మనం ఈ పేర్లు అన్ని మనం పెట్టుకున్నవి, కానీ ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయనకి భగవంతుడు స్వామి, రాముడు అన్నా అదే స్వామి పలుకుతారు, అల్లా అన్నా స్వామే పలుకుతున్నారు. ఎక్కడున్నా సరే వచ్చేది ఆ భగవంతుడే, కాపాడేది ఆ భగవంతుడే అని స్వామి ఆ రకంగా ఆయన్ని కాపాడారు. ఇలా ఎవరిని పిలిచినా సరే ఉన్నది ఒక్కటే, భగవంతుడు వస్తాడు.
2: భగవంతుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడనేది కూడా పోతన్ గారు చక్కగా ఒక పద్యంలో చెప్పారు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు బయలుదేరుతున్నాడంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఈ పద్యం చెప్పే ముందర ఈ పద్యం గురించి ఒక చిన్న కథ చెప్తాను.
1: చెప్పండి.
2: పోతన గారు భాగవతం రాస్తున్నారు, ఇక్కడ దాకా వచ్చేసాం గజేంద్ర మోక్షంలో, ఇంకా మహావిష్ణువు బయలుదేరి రావాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు?
0: వైకుంఠం.
2: వైకుంఠం నుంచి ఎక్కడికి వస్తున్నారు? గజేంద్రుడి దగ్గరికి. సరే, ఇది బాగుంది, ఈ డీటెయిల్స్ మటుకు నాకు తెలుసు, కానీ వైకుంఠం ఎక్కడుంది, వైకుంఠం ఎలా ఉంటుంది, అందులో విష్ణుమూర్తిని పిలిచినప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో చేస్తూ ఉంటారు కదా, మరి తెలియని దాన్ని చూడని దాన్ని నేను ఎలా రాస్తాను, ఎలా చెప్తాను? ఎందుకంటే ఇది భగవంతుడు ఆజ్ఞాపించి చేయించుకుంటున్న పని, ఇందులో సత్యం తప్ప వేరేది ఉండడానికి కుదరదు అని చెప్పి ఆయన చాలా ఆలోచించారట. ఎంత ఆలోచించినా ఆయనకి ఏమి దారి మార్గం కనిపించింది. సో వాళ్ళ అమ్మాయిని పిలిచి, అమ్మ నేను ఇలా బయటకు వెళ్ళి వస్తాను, అంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు, అంత చికాకుగా ఉన్నారని ఆ పాప అడుగుతుంది. అయితే అమ్మ ఇలా పద్యపూరణ జరగడం లేదు, కొద్దిసేపు నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి ఈయన వెళ్లిపోతారు. ఈయన వెళ్లిన 10 నిమిషాలకి మళ్లీ వెనక్కి వస్తారు. వస్తే మళ్లీ ఆ పాప అడుగుతుంది, నాన్నగారు ఇంత తొందరగా వచ్చారు. లేదమ్మా, నాకు ఒక భావన స్ఫురణకు వచ్చింది పద్యాన్ని పూరించడానికి, అది రాద్దామని వచ్చానని చెప్పి ఆయన వెళ్లి కూర్చుని పద్యాలు రాసుకుంటారు. రాసుకుని మళ్లీ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతారు. మళ్లీ ఆయన వెళ్లిన 10 నిమిషాలకి మళ్లీ వస్తారు. ఇప్పుడు ఇంక పాప అడుగుతుంది, ఇదేమిటి ఇన్నిసార్లు వెళ్లి వస్తున్నావు నాన్న, ఇప్పుడే కదా వచ్చావు వెళ్లావు అని. నేనెప్పుడు వచ్చానమ్మా, నేను వెళ్ళాక ఇదే కదా రావడం అంటే, కాదు 10 నిమిషాల క్రితమే నువ్వు వచ్చావు, పద్యానికి భావన దొరికిందన్నావు, కూర్చుని రాసుకున్నావు కూడా కదా. ఈయనప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి పూజామందిరంలో కూర్చుని కావ్యం పెడతారు కదా, ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసి చూస్తారనమాట. చూస్తే దాని మీద ఈ పద్యం రాసి ఉందిట. ఏం చెప్తారంటే, పోతన గారు శ్రీరామచంద్రుల వారే వచ్చి రాసి వెళ్లారు, నాకు తెలియని విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి, ఆయన చెప్పిన పనిని ఆయనే నెరవేర్చుకోవడానికి స్వయంగా ఆయనే వచ్చి రాశారు అని చెప్తారనమాట. ఆ పద్యం ఏదో ఒకసారి మనం విందామా గణేష్? అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహ్యన గుయ్యాలించి సంరంభియై అని చక్కగా వర్ణించారు. ఇప్పుడు ఇందులో మనకి వైకుంఠం వర్ణన దొరికింది, మహావిష్ణువు ఎలా బయలుదేరారనే విషయం కూడా తెలిసింది. అల వైకుంఠపురంబులో, ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఒక మూల ఉన్న ఒక సౌధం దగ్గర ఒక అమృత సరస్సు ఉందిట. ఆ అమృత సరస్సు చుట్టూత చంద్రకాంత శిలలు పరిచి ఉన్నాయి. అటువంటి ఒక చంద్రకాంత శిల మీద శ్రీ మహాలక్ష్మి పక్కన కూర్చుని ఆవిడ పమిట చెంగుని చేతికి చుట్టుకుని వేలికి చుట్టుకుని ఆవిడతో మాట్లాడుతూ ఉన్న శ్రీ మహావిష్ణువుకి ఈ భయకంపితుడైన గజేంద్రుడు అరుస్తున్న ప్రార్థనలు దీనాలాపాలు వినిపించి చటుకుమని లేచి బయలుదేరారు అని చెప్తారనమాట. ఆ గజేంద్రుని రక్షించడం కోసం బయలుదేరుతున్నారు అని. ఎంత చక్కటి వర్ణనో చూడండి. అంటే భగవంతుడు ఒక భక్తుడు ఆర్తితో పిలిచినప్పుడు ఎంత తొందరగా ప్రతిస్పందిస్తారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. విష్ణుమూర్తిని అక్క మీరు చెప్పినట్టు గజేంద్రుడు పేరు పెట్టి పిలవలా, కానీ ఆ శరణాగత భావాన్ని గుర్తించారు. ఆయన గుర్తించి ఇక నేను కాపాడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఒక్క ఉదుటను లేచి పరిగెత్తుకొస్తున్నారు విష్ణుమూర్తి అని చెప్తారు పోతనామాత్యులో.
1: అక్క మనం పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక పని ఇంట్లో చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మనకి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి ఎవరికో బాగులేదు, మీరు వీళ్ళకి సాయం చేయాలి అని ఒక్క కాల్ వస్తే మనం ఎలా దానికి రెస్పాండ్ అవుతాం? మనం ఇంట్లో వాళ్ళకి చెప్తాం ఇలా వీళ్ళకి బాగులేదు, వీళ్ళని హెల్ప్ చేయాలి, మనం డ్రెస్ వేసుకుంటాం, కావలసిన సామాగ్రి అంతా తీసుకుంటాం, ఒకవేళ డబ్బులు అవసరమైతే అది పెట్టుకుంటాం, కొంచెం ఒక 5-10 నిమిషాలు మనం సమయం కేటాయించి వెళ్తాం. అదే ఒక యుద్దానికి ఎవరన్నా రాజు వెళ్తున్నాడంటే కావలసిన ఆయుధాలు అవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్తాడు యుద్దానికి. కానీ మన శ్రీమన్నారాయణుడు అలా కాదు. ఎలా వెళ్లారు అంటే సిరికిన్ చెప్పడు, అంటే లక్ష్మీదేవి కూడా చెప్పలేదంట, శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, శంఖం లేదు చక్రం లేదు ఏమీ లేదు, ఆ పరివారంబును జీర డభ్రక పతిని బన్నింపడు, అంటే చుట్టూ ఉన్న సేవకులకి ఎవరికీ చెప్పటం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఎలా ఆకర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంతమైన వీడడు, గజప్రాణావనోత్సాహి అయి. అంటే ఆ లక్ష్మీదేవి ఆ చెంగును పట్టుకుంటూ పట్టుకుంటూనే అలా వెళ్ళిపోతారట. ఆయన అడుగుతుంది లక్ష్మీదేవి, ఏంటి నాథ ఇలా వెళ్ళిపోతామని, ఏం మాట్లాడటం లేదు. సేవకులందరూ అడుగుతారు, గరుత్మంతుడు అడుగుతాడు, ఆ వాహనం ఏమీ అవసరం లేదు, నేను నా భక్తుడు అంతే. అంటే ఎంత భావంతో ఆ భక్తుడు పిలిస్తే భగవంతుడు ఇలా పరిగెట్టుకుని వెళ్తాడు. మనం పూర్వభక్తుల అనుభవాలు వింటూ ఉంటే విజయమ్మ గారు 1940s, 1950s జరిగినటువంటి ఎన్నో అనుభవాలు మనం వింటే స్వామి ఉన్నట్టుండి భక్తుల మధ్యలో ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. చుట్టూ ఉన్న భక్తులు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యేవారు, అసలు స్వామికి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోతుంది, స్వామి ఒళ్ళంతా గట్టిపడిపోయేది, స్వామి అప్పుడప్పుడు ఒంట్లోంచి విభూది వచ్చేసేది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి స్వామి తిరిగి వచ్చాక వాళ్ళందరూ అడుగుతారు, స్వామి ఎక్కడికి వెళ్లారు మీరు అంటే స్వామి చెప్తారు ఎంతో చిరునవ్వుతో, నాకు భక్తుడు ఒకడు పిలిచాడు, ఇలా భక్తులు పిలిచినప్పుడు నేను తప్పకుండా వెళ్లి తీరాలి, వాళ్ళని రక్షించి తీరాలి. అప్పుడు స్వామి చెప్తారనమాట, ఇలాగైనప్పుడు నా శరీరం గట్టిపడిపోతుంది, నాకేమవుతుందో తెలీదు, సో మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి నన్ను ఇలా పడుకోబెట్టండి, మీరు దానికి ఏమీ చేయనవసరం లేదు, మీరు చుట్టూ ఉండి నిలబడితే చాలు, ఆ సమయంలో దేవీదేవతలందరూ నా చుట్టూ ఉండి నా శరీరానికి ఏమీ కాకుండా చూసుకుంటూ ఉంటారు అని అప్పుడుండేటటువంటి ఆ భక్తులకి ఇలా చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి, స్వామి హనుమంతరావు గారి ఇంటికి మద్రాసు వెళ్తారు. అప్పట్లో పాత ఇళ్లు చాలా పెద్ద పెద్దగా ఉండేవి, బాత్రూంలు కూడా చాలా పెద్దగా ఉండేవి. విజయమ్మ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, స్వామి బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా గడియ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి, స్వామి కుర్చీలో తమలపాకు పెట్టే అంత దగ్గరగా పెట్టకండి, ఎందుకంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్లిపోయినప్పుడు స్వామి సున్నం తీసుకుని ఎక్కువ రాసేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తారు, స్వామిని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ భక్తులు ఎంతో ప్రేమతో స్వామి వైపు చూస్తారు. కానీ ఆ రోజు ఏమైందంటే స్వామి బాత్రూంలోకి వెళ్లి తనంతట తానే గడియ పెట్టేసుకుని వెళ్లిపోతారు. కొంతసేపటికి ఇంట్లో పెద్ద శబ్దం వస్తుంది, ఏమిటని అందరూ పరిగెట్టుకుని వెళ్తే తాళం గడియ పెట్టుంటుంది లోపల నుంచి. కొంతమంది యూత్ పైకెక్కి ఆ బాత్రూంలో ఉండే ఒక గ్లాస్ లోంచి చూస్తే స్వామి శరీరం అంతా హాఫ్ ఇలా పడిపోయి ఉంటుంది. ఎంతో కష్టపడి లోపలికి వెళ్లి స్వామిని అలా బయటికి తీసుకుని వచ్చి వాళ్లు జాగ్రత్తగా ఆ టేబుల్ మీద పడుకోబెట్టి ఉంచితే కొంత సమయానికి స్వామి తిరిగి వస్తారు. అప్పుడు అందరూ చాలా భావోద్వేగంతో, స్వామి మీరిలా వెళ్ళిపోతే ఎలా అంటే, అప్పుడు స్వామి చెప్తారు, అంత ఆర్తితో పిలిచిన భక్తుల వద్దకు నేను వెళ్ళకపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు. ఆ విధంగా స్వామి ఉన్నట్టుండి తన భక్తులను రక్షించుకోవడానికి ఏ దానికి వెనుకాడరని మనకి ఈ అద్భుతమైన పద్యం, స్వామి అనుభవం మనకు నేర్పిస్తున్నాయి.
0: అంటే తన గురించి గాని తన శరీరం గురించి గాని ఆ పరిస్థితి గురించి గాని ఆలోచించరు. భగవంతుడికి భక్తుని యొక్క క్షేమమే ఇంపార్టెంట్. తర్వాత ఈ సందర్భంలోనే పాపం లక్ష్మీదేవిని చెప్పకుండా ఆ కొంగు పట్టుకొని పరిగెడుతుంటే లక్ష్మీదేవి పరిస్థితి ఆలోచించండి. నిజంగా ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది ఉన్న పాదంగా వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నది. ఈ లక్ష్మీదేవి యొక్క పరిస్థితిని, ఆవిడ మనోభావాన్ని చెప్తూ పోతన్ గారి పద్యాన్ని స్వామి ఎంత చక్కగా చెప్పారు, అది స్వామి మధుర గళంలో విందాం ఒకసారి.
1: తప్పకుండా.
3: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడబెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలం. అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నెడ నెడ నుడుగు వెడబెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమి నడుగిడ నెడలను.
2: ఎంత బాగా స్వామి చక్కగా పాడి వినిపించారు పద్యం. మీరన్నట్టు అది ఇంట్లో ఉండే ఆడవారికే తెలుస్తుంది. మనకి ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి మనం కూడా శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన గజేంద్రుడిలాగానే. ఒక్కొక్కసారి సక్సీడ్ అవుతాం కూడా, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఒక అండ కావాల్సి వస్తుంది, ఒకళ్ళ తోడు కావాలి, ఒకళ్ళ సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు జీవితంలో ఎవరో ఒకరు వస్తారు, అది మన అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు. ఎవరైనా సరే వాళ్ల ఇంటిని, వాళ్ల కుటుంబాన్ని, తను చేసే పనిని అన్నింటినీ వదిలేసి మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి చేయూతగా నిలబడడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఎవడైనా విష్ణుమూర్తే అని చెప్తారనమాట. అతను ఉండేది పూరి గుడిసైనా అది వైకుంఠంతో సమానమే అని. ఇక్కడ చూడండి, మనకి భగవంతుడి రూపనామాలు తెలుసు, పిలుస్తాం స్వామి రా అని పిలుస్తాము, స్వామి వస్తే ఎలా ఉంటుందో తెలుసు, వెయిట్ చేస్తాం. అటువంటిప్పుడు స్వామి భగవంతుడు ఈ రూపనామాలకే నేను పరిమితం కాదు, ఏ రూపంతో వచ్చినా అది నేనే అని మనకి చెప్పడం కోసం ఏదో ఒక రూపంలో వస్తారు, దైవం మనుష్య రూపేనా. కానీ ఇక్కడ గజేంద్రుడికి అసలు భగవంతుడి రూపనామాలే తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడా ఎలా ఉంటారో తెలియదు. అందుకని అంతటా వ్యాపించిపోయిన ఉన్న భగవంతుడా రా అని పిలిచేసరికి విష్ణుమూర్తి తన స్వస్వరూపంతోనే పరిగెత్తుకొస్తున్నారట. అయితే వీడికి ఇది కూడా తెలియదు, నేను వెళ్లి వాడిని కాపాడాలి అని చెప్పి అంత ఆరాటంగా వస్తున్నారనమాట. ఆయన ఎలా వస్తున్నారో వివరిస్తారు పోతన గారు. భక్త సులభుడు, గొప్ప గొప్ప యోగుల హృదయంలో నివసించేవాడు, వైకుంఠపతి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చేత సేవింపబడుతూ ఉండేవాడు, అలాగే రాక్షసులకి భయాన్ని కలిగించేవాడు, మహాకాంతిమంతుడైన గజేంద్రుడికి అసలు భగవంతుడి రూపనామాలే తెలీదు, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడా ఎలా ఉంటారో తెలియదు. అందుకని అంతటా వ్యాపించిపోయిన ఉన్న భగవంతుడా రా అని పిలిచేసరికి విష్ణుమూర్తి

0: ఆకాశంలో అలా ఆరాటంగా తరలిరావడం చూసి దేవతలందరూ ఆకాశ మార్గంలో నుంచిని అనుకుంటున్నారట. ఆయన చూసి, చూడు విష్ణుమూర్తి బయలుదేరాడు, ఆయన వెనకాల లక్ష్మీదేవి పరుగు పరుగున వెళ్తోంది, వారిని అనుసరించి గరుడు వెళ్తున్నాడు, అలాగే ఆయన ఆయుధాలు కూడా ఆయన వెనకాల వెళ్తున్నాయి, సమస్త పరివారం పరుగు పెడుతోంది ఆయన వెనక. ఇంత హడావిడిగా స్వామి బయలుదేరారంటే ఏ మహాభక్తుడో ఆపద నుంచి తప్పించడానికే అని వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తో వారు అనుకుంటున్నారనమాట. అనుకుంటూ నారాయణునికి నమస్కారం అని అందరూ తలలు వచ్చి ఆయనకి వందనం చేస్తూ ఉంటే, అది వారి వంక ఒక ఓరకంటితో చూడడానికి కానీ చెయ్యెత్తి దీవించడానికి కూడా టైం లేకుండా స్వామి పరిగెత్తుకొస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఇది వింటుంటే మన స్వామి అవతార కాలంలో ఇప్పుడు కూడా ఈ క్షణం దాకా కూడా ఇక ముందు కూడా ఎంతెంత మంది భక్తుల కోసం ఎంతెంత వేగిరబడి ఎంతెంత ఆరాటపడి మనకంటే ఎక్కువ ఆయన మన గురించి ఆలోచించి కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదుర్దపడిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయని మనం లెక్క పెడతాం చెప్పండి. మనం ముగ్గురం తీసుకుంటే మన జీవితాల్లోనే అవి వేల కొద్దీ ఉంటాయి. చాలాసార్లు మనకు తెలియదు కూడా స్వామి చేస్తున్నారని, మనకు తెలిసింది ఆయన చేసిన దానిలో 1% కూడా ఉంటుందో ఉండదో. ఒకసారి మన స్వామికి ఎంతో ప్రియభక్తులు గోటేటి సరస్వతమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక సందర్భం గురించి వివరించారు గణేష్. అది వింటే నాకు, ఇది మన గజేంద్రుని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, మనకి అవసరంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేయడం, ఆ మన అవసరాన్ని తెలుసుకుని కూడా సహాయం చేయడం, స్వామి రెండు చేస్తారు. ఒక్కొక్కసారి ఆ అవసరాన్ని గ్రహించి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా వెళ్లి చేసి వచ్చేస్తారు, మనం ప్రార్థించేదాకా కూడా ఆగరం అని అనిపిస్తుంది. అలాంటి సందర్భం సంఘటన ఆవిడ వివరించింది ఒకటి, ఒకసారి మనం చూద్దామా. ఆవిడ రికార్డ్ చేసిన వీడియో మన దగ్గర ఉంది,
1: తప్పకుండా.
2: ఈ భద్రం గారికి చాలా నర్వస్ ఆయన. ఆయన భార్య ఆవిడకి బాగోలేదు ఒంట్లో, బ్లీడింగ్ కంప్లైంట్ అనమాట. నేను ఆయనేమో ముందు పుట్టబడి చనిపోయాడు దసరాకి, నేనేమో ఆవిడ చేయవలసి అన్నీ చేసి చిన్న ఆపరేషన్ అది చేసి నేను నెక్స్ట్ డే బయలుదేరి నేను వెళ్ళాను. అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అనిపించుకుని, దసరాలు ఉపన్యాసాలు అవుతున్నాడు అష్టమి నాడు అనుకుంటాను, సప్తమి నాడు అష్టమి నాడు ఆయన భద్రం వచ్చి, భద్రం రాత్రి మీ ఇంటికి వెళ్ళి వచ్చానన్నారు స్వామి. మా ఇంటికి వెళ్ళటం స్వామి అంటేనా, మీ ఆవిడ ఒంట్లో బాగోలేదు, నేను రాత్రి వెళ్ళాను అన్ని సరిచేసి వచ్చాన్నారు. ఇప్పుడు పొద్దున్న స్వామి గదిలోకి ఫ్రీ ఎంట్రన్స్ ఉంది. ఆయన గవ పరిగెత్తుకొచ్చి, అమ్మ కొమ్మలిపోయింది, మా ఆవిడ ఏం చేసిందో ఇలాగ అయిందిట, బాగులేదని తీసుకెళ్ళిపోయారు, స్వామి వెళ్ళొచ్చారట మా ఇంటికి. నాకేంటి, ఆవిడేం పని చేసిందో, బ్లీడింగ్ పేషెంట్ కదా, ఏముందో నాకు లోపల ఆవిడేదో తప్పు చేసిందట, నాకు ఒక అనుమానం. ఆయన అడిపోయాడు నన్ను, అలాగ వదిలేసి ఆయన అమలాపురం వచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, ఆవిడకి బ్లీడింగ్ అవుతుంది, తల్లి ఏమో కూతురు పెద్ద కూతురు అక్కడ పక్క మంచం మీద ఉంది, ఆవిడేమో ఆ మంచం మీద ఉంది, చిన్న చిన్న గది అయితే ఆవిడ బ్లీడింగ్ ఎంత అయిందంటే మంచం మించి అలా తూములోకి బ్లడ్ వెళ్ళిపోతుంది. చూసావా, మంచం నవారులోంచి ఆ తూములోంచి వెళ్ళిపోతుంటే ఇంకా ఆవిడ మంచినీళ్ళు ఇవ్వని మాలక్ష్మి, మా అమ్మ మంచినీళ్ళు పెట్టా దాహం వచ్చేసింది, ఆ అమ్మ వినలేదు, ఈవిడ లేచి మంచిని తాగడానికి బిందులో ముంచుకుందాం అని వెళ్తే పడిపోయింది. పడిపోయేటప్పుడు అల్లా ఏమేమి వచ్చింది, సాయీశ్వర ఆట పడిపోయింది ఆవిడ. ఆ సాయీశ్వరుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు, వచ్చేసి గోపాన ఆవిడ మంచినీళ్ళు ఇచ్చి విభూ తీసిచ్చి ఆవిడ పొట్టకు రాసి నోట్లో వేసి అంతా చల్లి ఆవిడ రైట్ చేసి ఆవిడని కాపాడారు. ఈ సంగతి అంతా చెప్పారు. మా అన్నాడు నాకు పిలిచారు, ఇదిగో నేను తిడుతున్నాను కదా వాళ్ళని, మళ్ళీ తిడితే ఒప్పుకోరు, నువ్వు తప్పు అని చేసావు, నిన్ను నేను తిట్టకూడదు, ఆయన తిడితే పర్వాలా, నేను తిట్టుకున్నాను, ఇదిగో నువ్వు ఏం అనకు భద్రాన్ని, భద్రం భార్య ఏం అనకు, ఏమీ లేదు, పీరియడ్స్ వచ్చి కొంచెం బ్లీడింగ్ ఎక్కువైంది, నేను నేను సరిచేశానులే, నువ్వేం అనకు, నేను ఇంకంత అయిపోయిన తర్వాత ఇంకంతే మళ్ళీ ఇంకా ఆవిడ వెనసేస్తుంది, ఇంకేంది చాలా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇంకోటి చాలా గమ్మత్తు అని చెప్తాను. మా ఊళ్ళో జడ్జి గారు ఉండేవాడు, ఆ జడ్జి గారు కూతురు డెలివరీ తీసుకొచ్చారు, ఫస్ట్ డెలివరీ అయితే పాపం ఆయన పిరికివాళ్ళు హాస్పిటల్ అన్న, నాకు ఆయన వదిలి గారు తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు పేషెంట్ని. సరే అమ్మాయి పెయిన్స్ వస్తున్నాయి బాగానే ఉంటుంది, కానీ ఓ రోజంతా గడిచింది ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఇంకెలాగా ఏ సీజేరియన్ చేయాలంటే ఇక్కడ

0: ఎక్విప్మెంట్ తక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. నేను సరే పోనీ ఏమైనా వాట్సాప్స్ రెడీ చేసుకో. ఆ రెడీ ఆ రాత్రి ఈవిడ వాడు అవతలి గారు అంతిరాను, అమ్మా అలాగా రోజంతా నలిగిపోతాం పిల్ల, ఏదో ఒకటి చేయండి అంతే. నేను నాకు కూడా ఒక రకం ఫీలింగ్ వచ్చింది. వచ్చి వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చి సాబార్ రెడీ చేయమని అని రెడీ చేసుకుని ఇంజక్షన్ ఇచ్చి వచ్చి ఆ గదిలో లేబర్ రూము బయట హాల్లో కూర్చున్నాను సత్రా పక్కిల్లు. నేను కూర్చున్న 5 మినిట్స్కి అమ్మ రండి రెండు ఎర్రింగ్ లోపల నుంచి మీరు పిలుపు గవా అనే పరిగేసరికి డెలివరీ అయిపోయింది పేషెంట్. విత్ఇన్ 5 మినిట్స్ డెలివరీ రావడానికి ఛాన్స్ లేదు, దారి ఓపెన్ అవ్వలేదు, ఈ పిల్లలు పెద్ద పెద్ద పెయిన్స్ వస్తున్నాయి, సీజేరియన్ చేసి తీరాలి. అలా ఆడింది 5 మినిట్స్ అయ్యేసరికి డెలివరీ అయిపోయింది. ఇది ఎప్పుడు? ఆగస్ట్ 63 స్వామి పారాలసిస్ చూస్తున్నారు చూసావా, అప్పుడు కృష్ణాష్టమి ఉంది. అయితే నేను వెళ్ళి చూస్తే డెలివరీ అయిపోయింది. ఎలా అయింది డెలివరీ? సరే సూచిస్ వేసి అంతా రెడీ చేసి పడుకోబెట్టేశాను. మన్నాడు పోస్ట్లో స్వామి దగ్గర చూద్దాం, 16వ తారీఖు కృష్ణ జన్మాష్టమి. అప్పటికి స్వామి 45 డేస్ నుంచి ఏమీ తింటాం లేదు తాటం లేదు. ఆ పారాలసిస్ ఇస్తున్నాక ఓన్లీ లిక్విడ్స్ కొంచెం తీసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, 16వ తారీఖు కృష్ణాష్టమి, నువ్వు వస్తావు అనుకుంటాను. సరే గావా మరి మూడో నాడే నేను ఆవిడకి మూడో నాడు పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి, సూచర్స్ అవి తను వచ్చి ఇప్పేస్తుంది, నేను తిరిగి వస్తాను ఇలా స్వామి. ఆ రాత్రే వీళ్ళు కొలుసు ఉన్నాను అక్కడ చూడు శ్యామల అమ్మ ఆవిడ కొడుకుని కానీ ఆ సుబ్రహ్మణ్యం కానీ ఆవిడే. అయిన తర్వాత నేను అప్పచెప్పి పుట్టుపడి తెలిపాను. పెద్ద స్వామి మాట్లాడారు, ఇదైంది కృష్ణాష్టమి అయింది, ఇంకో 2-3 రోజులు అయ్యాక నన్ను పిలిచి మాట్లాడారు. అన్ని మాట్లాడటం ఎప్పుడు వెళ్తావు అన్నారు. ఎప్పుడు వెళ్తావని అడగటం ఆయన మీ ఇష్టం స్వామి అంటాం మనం. ఇప్పుడు అదే ఎప్పుడు వెళ్తావన్నారు. ఏమో స్వామి మీ ఇష్టం వెళ్ళిపోతా. ఎందుకు కంగారు? కృష్ణమూర్తి కూతురు కనేసిందిగా అన్నారు. ఎవరు స్వామి కృష్ణమూర్తి అన్నాను నేను. నాకు తెలియదు ఈయన పేరు కృష్ణమూర్తి అని. ఆ జడ్జి గారి పేరు కృష్ణమూర్తి అని నాకు తెలియదు. నేను జడ్జి గారు, జడ్జి గారు పెళ్ళం పిల్లలు అదే మీ ఊళ్ళో జడ్జి, జడ్జి కూతురు కనేసింది కదా. ఓ ఇదేవిడా నువ్వు డెలివరీ చేసావు, చేసి నేను వాళ్ళ దగ్గర ఫీజు ఎలా పుచ్చుకుంటాను? నేను ఫీజు పుచ్చుకోవాలా? ఫీజు దాయమంటే ఆయనే చేశారు డెలివరీ. ఆవిడ తర్వాత ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం సార్ ఫోన్ చేసింది, అమ్మ మీరు డెలివరీ చేసిన పిల్లాడు పలానా చోట రాడు జడ్జి గారి భార్య. అలా స్వామి మిరకల్స్ ఎలా ప్రతి చోట ప్రతి అంగళం ఇక్కడ మనం చెప్పి అన్ని తిట్టుకున్నారు. కొడుతున్నావు గడ్డచ్చారు అంటారు కూడా ఇప్పుడు మాట్లాడితే అలాంటి అంత భయంగా స్వామితోటి మనసులో కూడా మనం అనుకున్న వీళ్ళ అంటే అనేస్తారంతే వెంటనే.
1: మరి భక్త సులభుడైన విష్ణుమూర్తి గజరాజుని రక్షించడానికి బయలుదేరాడు. ఇంకా హుటాహుట్న వచ్చి ఒక్కసారిగా ఇంకా నిశ్చయించుకున్నాడు కాబట్టి సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం వెళ్లి సరాసరి మన మకరం యొక్క శిరస్సును ఛేదించింది. ఎలా ఉంది అప్పటి వరకు మకరం అంటే పోతనగా చెప్తున్నారు, మేరు పర్వతం అంత పెద్ద శరీరంతో ఉన్నది. ఇంతటి మదించిన గజరాజుని కూడా బంధించి అన్ని సంవత్సరాల తరబడి దాన్ని పీడిస్తూ దాని రక్తాన్ని తాగుతూ నాకు విజయం తప్పదు, ఎందుకంటే దాని టెరిటరీలో ఉందది కాబట్టి, ఇంకా లాగుతూ ఆ కామక్రోధాలతో నిండిపోయి ఉన్నటువంటి మకరం ఎలాగైనా సరే దీన్ని నేను చంపుతాను అనుకుంటున్న దానికి, అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఓటమన్నది లేదు, తెలిసిపోతున్నది అక్కడ ఏనుగు గజరాజేమోని నీరసించిపోతున్నది, దీనికి బలం పెరిగిపోతున్నది. అలాంటి సందర్భంలో ఎవరు ఊహించరు నేను ఫెయిల్ అయిపోతాను, ఇప్పుడు ఏనుగు రక్షించబడుతున్నాను ఊహ కూడా అందని సందర్భంలోని ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సుదర్శన చక్రం రావడం, దాని శిరస్సు ఛేదించడం, మకరం చనిపోవడం జరుగుతుంది. అంటే ఇది మన జీవితాలకు మనం అన్వయించుకుంటే మనం ఏదైతే కోరికలు ఆ కోరికల మూలంగా మనం క్రోధానికి మోహానికి బంధించబడుతున్నామో అంత బంధన కూడా అంత కష్టం. మనం ఇక్కడ గజరాజు సంవత్సరాల తరబడి అన్నారు మనం ఎన్ని జన్మలుగా కొట్టుకుంటున్నాం, ఇందులోంచి బయటపడడానికి ఎంతో కష్టపడుతున్నాం. అది కూడా అంటే చిన్న అంటే ఒక చిటిక వేసిన సమయం కూడా పట్టకుండా ఎప్పుడు దాని నుంచి మనం విముక్తి కలుగుతుంది అంటే భగవంతుడు అందులోకి ఇంటర్ఫేర్, భగవత్ అనుగ్రహం మనకు కలిగినప్పుడు. అంటే మన మానవ ప్రయత్నం జరుగుతూ భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు తప్పకుండా మనకు ముక్తి కలుగుతుంది. కానీ మానవ ప్రయత్నం ఉండాలి, మా ప్రయత్నంలోని భగవంతుడి యొక్క స్మరణ సేవ ఉండాలి. స్వామి చెప్తూ చెప్పారు, ఒక సందర్భంలో చెప్తున్నారు, మీరందరూ అనుకుంటున్నారు త్యాగం చేసేస్తున్నాం స్వామి, ఇంత సేవ చేస్తున్నాం అంత సేవ చేస్తున్నాం, మీరు చేసింది ఏంట్రా సేవ? మీరు మీ కర్మను అనుభవించడానికి వచ్చారు. మీ జీవితంలో చేస్తున్న పనులన్నీ కూడాను ఆ కర్మకు అనుగుణంగా మనం చేసుకుంటున్నాయి. దాని నుంచి ప్రత్యేకించి సమయం తీసుకుని మీరు దైవనామస్మరణ దైవ సేవ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మీరు ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా ఉద్ధరించబడాలి అంటే, ఈ అంటే మీ కర్మ చేసే పనులు కాకుండా సపరేట్ గా టైం తీసుకుని ఎనర్జీ తీసుకుని ఆ సేవా స్మరణ చేస్తేనే దానివల్ల మాత్రం ఉద్ధరించబడతారు. తింటూ తిరుగుతూ మన పనులన్నీ చేసుకుంటుంటే మళ్ళీ ఇందులోనే ఉంటూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, నేను కర్మన్నది చేయలేదు, కర్మకి బద్ధుడిని కాను, అయినప్పటికీ నేను మానవ శరీరం తీసుకుని మీకోసం వచ్చి నేను కర్మలన్నీ చేస్తున్నాను, త్యాగం నాదా మీదా అని అడిగారు స్వామి. కాబట్టి నొక్కి మరీ చెప్తున్నారు అన్నమాట స్వామి, మీ పనులు చేసుకుంటూ కూడా దైవస్మరణ దైవ సేవ చేసినప్పుడు మట్టుకే ఇందులోంచి మీరు ముక్తి పొందగలుగుతారు అని. అంతటి గజరాజు ఆ శరణాగతి భావం వల్ల, తన ప్రయత్నంతో భగవత్ అనుగ్రహం వల్ల ఆ మొసలి బారి నుండి రక్షించి బయటపడ్డాట.
2: చాలా బాగుంది. మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, వాటిని మన ప్రయత్నంతో మన శక్తియుక్తులతో దాన్ని సాల్వ్ చేయాలన్న ఆలోచనలో ఉంటాము. కాకపోతే మొట్టమొదటి నుంచి ఆ భగవద్ అనుగ్రహం భగవద్ ఆరాధన చేస్తూ ఆ కష్టాన్ని ఎదుర్కోవడం అనేది స్వామి మనకి నేర్పించినటువంటి ఒక విద్య. అమర వివేక్ అని స్వామి విద్యార్థి ఒకసారి ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన చండీగఢ్ లో వెళ్లి ఒక న్యాయవాది వృత్తిలో ఆయన పనిచేస్తూ ఉంటారు. స్వామి ఆయనకి డైరెక్షన్ ఇచ్చి రూరల్ ఏరియాస్ లో సర్వీస్ చేయమని చెప్తారనమాట. సో ఈయన ఒక హాస్పిటల్, ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఒక స్కూల్, ఇవన్నీ స్థాపించాలి, గ్రామస్తులందరికీ చేయూతనివ్వాలి అని ఒక సదాలోచనతో స్టార్ట్ చేస్తారు. కాకపోతే నార్త్ ఇండియాలో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈయనకి స్థలం కొని ఇవన్నీ ప్రారంభించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడనమాట. సరే ఇలా కాదు, స్వామి దగ్గరికి వెళ్లి నేను చెప్పాలి ఇది అని చెప్పి సాయశక్తిలా ప్రయత్నించి స్వామి దగ్గరికి చివరిగా వస్తారు. వచ్చినప్పుడు దర్శనంలో స్వామి ఆయనతో మాట్లాడి ఏమైంది నీకు అంటే స్వామి చెప్తారు, స్వామి ఇలా ఈ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కట్టడానికి ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అంటే స్వామి అంటారు, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి నీకు కావాల్సింది ల్యాండ్ కాదురా, స్వామీస్ హ్యాండ్ అని చెప్తారనమాట. అప్పుడు ఈయనకి అర్థమవుతుంది, సరే నా ఆలోచనని మార్చుకోవాలి అని చెప్పి స్వామి ఇలా బ్లెస్ చేసిన వెంటనే ఆయన తిరిగి చండీగఢ్ వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. ఆయన చండీగఢ్ చేరిన వెంటనే ఆ యమునా నగర్ అని తెలిసిన ఒక దగ్గర ఏరియాలో కొంతమంది గ్రామస్తులు వచ్చి ఈయనకి స్వయంగా 27 ఎకరాల ల్యాండ్ చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తారనమాట. ఇచ్చి మీరు ఏం కావాలంటే అది ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చి, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ పేరు ఏదైతే ఉందో ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చింది, దాని పేరు దార్వా. దార్వా అంటే ఎందుకు ఆ పేరు వచ్చిందంటే దర్రాస్ అంటే పుట్టలుంటాయంట దాంట్లో, అంటే పుట్టపర్తికి మరొక పేరు దార్వా. సో అలాంటి ప్రదేశంలో ఒక గురు పూర్ణిమ రోజు ఈ గ్రామస్తులందరూ ఆయనకి ఈ ల్యాండ్ ని ఇస్తారనమాట. సో స్వామికి ఆయన ప్రే చేసినట్టుగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఈ హాస్పిటల్, హాస్పిటల్ కి ఒక అద్భుతం ఏం జరుగుతుందంటే ఆ రోజే యూకే నుంచి తిరిగి వచ్చిన ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా మేము సేవని సమర్పించాలనుకుంటున్నాం స్వామికి అని చెప్పి అక్కడ డాక్టర్స్ గా చేరి ఆ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ గా ఆయనకి చేయూతనిచ్చి ఆ హాస్పిటల్ స్కూల్ ఇవన్నీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. మరి ల్యాండ్ ఇంపార్టెంట్, స్వామిస్ హ్యాండ్ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా చక్కగా స్వామి మనకి క్లారిఫై చేసి చెప్పారు.
1: అంటే ఆ సేవ చేయాలన్న ఆలోచన స్వామి పెట్టుకోమంటున్నారు, ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సమకూర్చేది ఆయనే, మన ద్వారా చేయించేది ఆయనే. అంటే ఒక్క అడుగు వేసి ఒక్కసారి తిరగండి ఒక మంచి పని వైపు భగవంతుని వైపు అని స్వామి చెప్తున్నారు.
3: చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ పోతన గారి జీవితంలో కూడా జరిగింది అదే కదా, రాముల వారు వచ్చి భాగవతం రాయి అని చెప్పగానే ఆయన వెంటనే సరే అంటారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే రాయించేది ఆయనే, రాయమని చెప్పేది ఆయనే, రాసింది తీసుకునేది ఆయనే, నేను ఆయన కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ని అనే భావనతోనే ఆయన చేస్తారు. అది ముందుగానే మనం అనుకున్నాం కదా, తెలుసుకున్నాం. ఇంక ఇక్కడ మన గజేంద్రుడి స్టోరీలోకి మళ్లీ ఒకసారి చూద్దాం ఏమవుతుందో. మకరాన్ని శ్రీ విష్ణు మహావిష్ణు వచ్చి తన చక్రాయుధంతో సంహరించారు, గజేంద్రుణ్ణి ఫ్రీ చేశారు, ఆయన్ని రిలీజ్ చేశారనమాట మకరం నుంచి. చెప్పినప్పుడు ఇక్కడ పోతన్ గారు చిన్న ఒక చిన్న చమత్కారమైన పద్యం ఒకటి చెప్తారు స్వప్న. ఇది దీనిలో చమత్కారం ఎంత ఉందో ఒక ఇన్నర్ మీనింగ్ కూడా మనం అర్థం చేసుకోగలిగితే అంతరార్థం కూడా అంతే ఉందన్నమాట. ఆయన ఏమంటారంటే, మకరం ఒకటి రవిజోచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగెడు మకరమ్ములు కూర్మరాజు మరుగున కరిగెన్ అంటారు. దీనికి అర్థం మకరం అంటే మన ద్వాదశ రాసుల్లో ఉండే మకర రాశి సూర్యుడు వెనక్కి వెళ్లి దాక్కుందిట. అలాగే మకర నిధి అంటారు, మణిమాణిక్యాల్లో మకర నిధి ఒకటి. మకర నిధి ఏమో కుబేరుడి దగ్గర వెళ్లి దాక్కుందిట. ఇంకా సముద్రంలో తిరిగే మకరాలన్నీ కూడా ఆది కూర్మ వెనకాల వెళ్లి దాక్కున్నాయంట. ఎందుకు అంటే మహావిష్ణువు చక్రం వచ్చి ఒక మకరాన్ని సంహరించింది, మేమేం కూడా మకర జాతికి చెందిన వాళ్ళము కదా,
1: జాగ్రత్త పడకపోతే మన పని
3: ఏమవుతుందని అలర్ట్ అయిపోయాయి అనమాట. అన్ని ఇక్కడ చదవడానికి బాగుంటుంది, సరదాగా ఉంటుంది, కానీ దీనిలో ఉండే అంతరార్థాన్ని మనం గ్రహించుకోగలిగితే ఏదైనా సరే భగవంతుడు ఎప్పుడు మనకి ఒక చిన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూనే ఉంటారు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం మన జీవితానికి అన్వయించుకుని జాగ్రత్తగా ఆచరణలో పెట్టే పని మనది. ఒకవేళ అది జరగినప్పుడు కొద్దిగా గొంతు పెంచి స్వామి మాట్లాడడం మనకి చాలా రేర్గా అయినా తెలిసిన విషయమే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కళ్లతో అలా కొద్దిగా సీరియస్ గా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్ అయిపోయి ముందర మనలో మనకి కాంటెంప్లేషన్ స్టార్ట్ అవుతుంది, నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నెక్స్ట్ నేనేనా అనే ఆలోచన వస్తుంది, నెక్స్ట్ నేను అవ్వకుండా చూసుకోవాలని నేనేం చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది, జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది స్వప్న, మనం అందరం చదివిన ఇన్సిడెంట్. నేను కూడా ఇది దీని గురించి చదివాను. ఒకసారి స్వామి ఒక గ్రూప్ ని ఇంటర్వ్యూకి పిలిచారు, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళని పిలిస్తే అందరూ రూమ్ లో కూర్చుని ఉన్నారు, స్వామి మాట్లాడుతున్నారు. అందులో ఒక లేడీ మటుకు స్వామితో మాటి మాటికి చెప్తున్నట్టు, స్వామి మీరు మా ఊరికి రండి, మా ఊరికి రండి. స్వామి విన్నారు, సైలెంట్ గా ఉన్నారు. ఈవిడ పదే పదే అదే చెప్తున్నారనమాట, స్వామి మా ఊరికి రండి, మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం స్వామి, మీరు తప్పకుండా రావాలి. అలా కొంత టైం గడిచాక స్వామి అడిగారు, టౌనా అని. అవును స్వామి, చాలా సేవ చేస్తున్నాము, ఇంతకు ముందర 10 ఫ్యామిలీస్ కి బియ్యం అది అందించేవాళ్ళం, ఇప్పుడు 100 కుటుంబాలకు ఇవ్వగలుగుతున్నాము, మీరు వచ్చి చూడాలి, మీరు తప్పకుండా రావాలి అంటే, ఆహా సరే మంచిది, ఎటువంటి బియ్యం ఇస్తున్నావు అని అడిగారట స్వామి. మంచి బియ్యం ఇస్తున్నాం స్వామి, నీ ఇంట్లో వాడుకునేది కాదు, నువ్వు ఎటువంటి బియ్యం ఇస్తున్నావు, మంచి బియ్యం ఇస్తున్నాం స్వామి అంటే, అవునా, మీ ఇంట్లో ఏమో 5 రూపాయలది, వారికి ఇచ్చేదేమో 2 రూపాయల బియ్యం, అవునా అన్నారట. లేదు స్వామి, మంచి బియ్యమే ఇస్తున్నాం అనేసరికి స్వామి హీ గాట్ ఎ లిటిల్ సీరియస్ అనమాట. గబగబా పక్కన ఇంటర్వ్యూ రూమ్ పక్కన ఉండే చిన్న గదిలోకి నడుచుకుంటూ వెళ్లి బయటికి ఒక ఎర్ర మూటతో తిరిగి వచ్చారనమాట, ఎర్ర గుడ్డలో కట్టిన ఒక మూట తీసుకొచ్చి, ఒకరోజు నీ ఇంటికి మధ్యాహ్నం పూట ఒక అబ్బాయి వచ్చాడు, ఆకలేస్తుందంటే వాడి బియ్యం ఇచ్చావు, పక్కనే ఉన్న బియ్యాన్ని తీసి మూట కట్టి ఇచ్చావు, నువ్వు సేవ చేసే బియ్యాన్ని, ఇదే కదా నువ్వు ఇచ్చిన బియ్యం, నీకేమో నాణ్యమైన బియ్యం, వీళ్ళకేమో నాసిరకం బియ్యం, నేను నీ ఊరికి రాలేదని ఎందుకు అంటావు, నేను వచ్చాను కదా, నాకు ఇది ఇచ్చావు కదా అని అడిగారట స్వామి. అది విని ఆవిడ కళ్ళలో నీళ్లు తెచ్చుకుని, స్వామి క్షమించండి, ఇంక నుంచి జాగ్రత్తగా సేవ చేసుకుంటాను అని చెప్పారట. ఇది చదివినప్పుడు ఆ ఇన్సిడెంట్, ఈ కాన్వర్సేషన్ నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే, అప్పటి నుంచి నేను ఒకటే అనుకునేదాన్ని, గణేష్ చేయగలిగితే నేను నా ఇంట్లో నా పిల్లలకి నా కుటుంబానికి ఎలా చేసుకున్నా అలా చేస్తాను, లేకపోతే చెయ్యను, కానీ వయా మీడియాగా మధ్యలో రకంగా నేను చెయ్యను అని. అలా స్వామి దగ్గర అది ఒకటి అనుకున్నాను, స్వామి ఎప్పుడు కార్యక్రమాన్ని అలా సాగనిస్తూనే ఉంటారనుకోండి, మీరన్నట్టు సంకల్పం ఉంటే చాలు, నడిపించేది చేయించేది అంతా ఆయనే. ఇది నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే, ఒక్క వ్యక్తితో ఒక్కసారి ఒక్క మాట అనడం ద్వారా స్వామి ఎంత మందిలో అది పరివర్తన తీసుకొస్తారు అనే విషయాన్ని గ్రహించడుకోవాలి మనం. ఆ ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నవాళ్లే కాదు, ఈ సంఘటనలో నుంచి జరిగిన నాలాంటి చదివిన నాలాంటి వాళ్ళు ఎంతమంది మీద ఇది ఎఫెక్ట్ చూపించి ఉంటుంది అని. సో భగవద్వాణి ఆయన నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట కూడా ఎన్ని వందల వేల జీవితాలని మారుస్తుంది, ఆలోచన విధానాలను మారుస్తుంది అనేది మనం బహుశా కౌంట్ కూడా చేసుకోలేమేమో.
1: అదే కదా భగవద్ దర్శనం, ఆ స్పర్శనం, ఆ సంభాషణం ఎంతటి ప్రభావం చూపిస్తుందంటే, మన గజేంద్రుడు అలసిపోయి ఉన్నాడు సంవత్సరాల తరబడి పోరాడి పోరాడి, సుదర్శన చక్రం మకరిని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి వచ్చి ఆ గజేంద్రుడు తల నిమురుతూ ఉంటే ఆ దివ్య మంగళ స్వరూపం, ఆ స్పర్శ తగిలిన గజేంద్రుడు, అజ్ఞానం, అంతకుముందున్న మోహం, మమకారం, అంధకారం అన్ని పోయేట ఒక్క చేయి స్పర్శతోటి పోయి ఎంతో ఆనందం, విష్ణుమూర్తి ఎంత కాంతితో వెలిగిపోతున్నాడు గజేంద్రుడిలో కూడా. అంటే భగవంతుడి సన్నిధిలో భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం కూడా ఎలా తయారవుతా ఉన్నది, అంత బాధపడి వాడిని నొప్పి బాధ అన్ని పోయేట, నల్ల కారు మబ్బుల్లోని చంద్రుడు అంతవరకు ఉండిపోయి ఒక్కసారిగా మబ్బులన్నీ తొలగిపోతే పరిపూర్ణమైన చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా గజరాజు వెలిగిపోతున్నట్ట. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి కాంతితో సమానంగా గజరాజు కూడా వెలుగొందుతూ ఉన్నాడని చెప్తూ, ఎందుకు అంతటి జ్ఞానం వచ్చి తను ఇలా చేయగలిగాడంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న దానివల్ల ఏది నిత్యము ఏది అనిత్యము తెలుసుకోగలిగాడు. ఇలా పట్టుకోగానే వెంటనే ఒకవేళ గుర్తొచ్చాడు అనుకోండి విష్ణుమూర్తి, వెంటనే విష్ణుమూర్తి వస్తాడు కాపాడి వెళ్ళిపోయి ఉండుంటే మళ్ళా మళ్ళా అదే తప్పు చేసి ఉండేది జీవితంలో. కానీ అంత కాలం పాటు అన్ని సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయింది కాబట్టి అన్ని ఆలోచించుకున్నది, ఎవరూ రాలేదు, ఎవరూ కాపాడలేదు, కుటుంబం రాలేదు, స్నేహితులు రాలేదు, తనకున్న బలం చాలలేదు, ఎవరూ సహకరించలేదు. ఎప్పటికీ ఉండేదేది, నిత్యంగా ఉండిపోయేది, కొంతకాలం ఉండిపోయేదేది. ఈ కొంతకాలం ఉండిపోయేదానికి మనం పట్టుకొని పీకులాడుకొని అదే శాశ్వతం అనుకుని మన సమయాన్ని మన జీవితాన్ని మన అన్నింటినీ దానికే పరిమితం చేసుకుని కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా దానితో పాటు నిత్యమైన భగవంతుని తలుచుకుంటూ భగవత్ సేవలు మనం తరించాలి అన్న ఆలోచన కలిగింది కాబట్టి గజరాజు ముక్తి వచ్చింది. అలా నిత్యం అనిత్యం తెలుసుకుంటూ కూడా గజరాజు ముక్తి పొందాడట.
2: మరి గతంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాము.
3: అక్క చాలాసార్లు పూర్వజన్మ సుకృతం వల్ల అన్నారు, మరి ఆ పూర్వజన్మ సుకృతం ఏమిటో?
2: గజరాజు ఇంద్రజిమ్నుడు అనే ఒక రాజు పూర్వజన్మలో, విష్ణు భక్తుడు. తను దైవస్మరణలో నిమగ్నం అవ్వాలని అన్ని విడిచిపెట్టి తను ఆ దైవస్మరణలో ఆ సేవలో నిమగ్నమై ఉండగా ఒకసారి ఆయన దగ్గరికి అగస్త్య మహాముని వస్తారు. వచ్చినప్పుడు ఈయన ఆ చింతనలో ఉండిపోయి అగస్త్యుల వారికి అన్నపానీయాదులు సమర్పించడము, ఆ అతిథి సత్కారం చేయడం మర్చిపోతాడు. దాంతో అగస్త్యుల వారికి కోపం వచ్చి ఇంద్రజిమ్నుడికి ఒక శాపం ఇస్తారు. నువ్వు మదంతో రగిలిపోతున్న ఒక గజంగా నువ్వు పుడతావు మరు జన్మలో అని శాపం ఇస్తారన్నమాట. అప్పుడు ఇంద్రజిమ్నుడు చాలా బాధపడి ఆయనకి ఏదో ఒకటి చేసి నాకు దీనికి పరిహారం చెప్పండి అని వేడుకొనగా అగస్త్యులవారు చెప్తారు, ఏం పర్వాలేదు, నీకు ఈ శాపం వచ్చినా సరే నీకు మోక్షం సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నుంచే లభిస్తుంది, నీకు తప్పకుండా ఆ జ్ఞానోదయం కలిగి భగవంతుడు నువ్వు శరణు వేడుతావు అని చెప్తారన్నమాట. ఇది జరిగినటువంటి వృత్తాంతం. దీంట్లోంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అగస్త్య మహాముని ఒక భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తముడు ఏదో ఒక కారణం లేకుండా మన దరికి రారు. సో వచ్చిన భాగవతోత్తముణ్ణి సత్కరించి వాళ్ళకి గౌరవాన్ని అందించడం మన ధర్మం. సో ఈ విధంగా మనకి ఈ కథ అనేది ఎన్నో విధాలుగా మనకి మన డ్యూటీ ఏమిటో, భాగవతోత్తములు ఎందుకు వస్తారు మన దగ్గరికి, వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మనం చూడాలి అనేది చెప్తున్నటువంటి కథ.
3: చాలా బాగుంది. అలాగే మన గజేంద్రుడికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టే మకరానికి కూడా ఉందిట. మకరం పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడుట. ఒకసారి గంధర్వుడు తన పరివారంతో రాణులతో స్నేహితులతో కలిసి ఒక సరస్సుకు వస్తాడన్నమాట. వాళ్ళందరూ అక్కడ ఉండగా దేవల మహాముని అక్కడికి సంధ్యా వందనానికి వస్తారు. వచ్చినప్పుడు సరే నా చుట్టూతా ఉన్న వాళ్ళని వినోదం కలిగిద్దాం వాళ్ళకి అనుకుని ఈ గంధర్వుడు ఏం చేస్తాడంటే నీళ్ల లోపల నుంచి వెళ్లి ఆ మహాముని కాలు పట్టుకుని కిందకి లాగుతాడు. లాగితే ఆయన జారి పడతారనమాట. పడి ఆయన అంటారు, ఇంకెప్పుడు తాపసుల జోలికి వెళ్లకూడదు అని నీకు గుర్తుండడానికి నువ్వు ఏ పని చేశావో అదే మకరం కింద మారిపో అని చెప్తా. అని చెప్పేసరికి ఇతను చాలా బాధపడి ఏడ్చి నన్ను క్షమించండి అని అడిగితే ఆయన అంటాడు, సరే నువ్వు బాధపడకు, తాపసిని కష్టపెట్టి శాపం పొందావు, ఒక భాగవతుణ్ణి కష్టపెట్టి విమోచనం పొందుతావు అని చెప్తారు. భగవంతుడే వస్తాడు స్వయంగా. అలా విష్ణువు రావటం సుదర్శన ఆయుధంతో మకరాన్ని తల్లని ఖండిస్తే వెంటనే ఆయనకి శాప విమోచనం జరిగి గంధర్వుడి కింద మారి విష్ణుమూర్తికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుని తన లోకానికి వెళ్లిపోతాడు అని. ఇక్కడ మనం చూస్తే గణేష్, మన పూజలు అర్చనలు ప్రార్థనలు సేవలు అన్నీ కూడా స్వామి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి తప్పించడానికి, ఆ కష్టం తీర్చడానికి శాప విమోచనం లాగా. అదే మకరానికి జరిగింది. కానీ మోక్షం రావాలంటే మటుకు ఇది సరిపోవు. దానికి మటుకు కావాల్సింది శరణాగతి. పరిపూర్ణమైన శరణాగతి ఉంటేనే మోక్షం లభిస్తుంది. అందుకే మకరానికి శాప విమోచనం అయింది, గజేంద్రుడికి మటుకు మోక్షం వచ్చింది. విష్ణుమూర్తి ఇద్దరిని ఆనంద పెట్టారు. ఎవరికి తగినట్టుగా అర్హతని బట్టి వారికి ప్రసాదించారు అనుగ్రహం. స్వామి ఎప్పుడు అంటారు, మనం కష్టం సుఖం అని ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. అసలు కష్టం సుఖం అంటే ఏమిటనేది స్వామి పద్యంలో చక్కగా వివరించారు. కష్ట సుఖములు రెండును కలిసియుండు, వాణిని విడదీయనెవరి వశము కాదు. సుఖమంటూ ప్రత్యేకముగా నుండబోదు, కష్టము ఫలించనేని సుఖంబటంద్రు అంటారు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో ఆ కష్టాన్ని దాటుకుని ముందరికి వెళ్లే ప్రాసెస్ లోనే మనకి ఆ ఆనందం దొరుకుతుంది అని. ఇక్కడ శరణాగతి నమ్మకం అనుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్. స్వామి దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి 12th standard తర్వాత బీఎస్సీలో జాయిన్ అవుదామని స్వామి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో స్వామి అతని దగ్గరికి వచ్చి నువ్వు మెడికల్ చెయ్యి అని చెప్తారు. సరే, మెడిసిన్ చేయాలంటే ఎంట్రన్స్ రాయాలి. ఎంట్రన్స్ రాస్తారు. అతనికేమో పత్తిలో స్వామి దగ్గర ఉండి చదువుకోవాలని కోరిక. ఎంట్రన్స్ రాస్తాడు బ్రదర్. ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వడు. సో ఒక 1 year అలా గడిచిపోయింది. మళ్లీ ఎంట్రన్స్ రాయాలంటే ఇంకో 1 year ఆగాలి తను. సో ఇంకొక సంవత్సరం పాటు ఆగి రెండోసారి కూడా ఎంట్రన్స్ రాస్తాడు. అందులో కూడా క్వాలిఫై అవ్వరు. మెడికల్ సీట్ రాదు కదా, అన్లెస్ యూ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. సో చాలా డిప్రెస్ అవుతాడనమాట. అయ్యో, నేను ఇటు కాకుండా అయిపోయాడు కదా, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లాడు, చదువుకోకుండా ఎందులోనూ జాయిన్ అవ్వకుండా 2 years పాటు ఎంట్రన్స్లు రాస్తూ కూర్చున్నాడు, ఏం చేయాలో తెలీదు, పుట్టపడుతూ వస్తాడనమాట. మనకి శైలేష్ సార్, విద్యార్థులకి భక్తులకు కూడా పరిచితులు ఆయన. ఆయన దగ్గర ఆయన్ని కలిసినప్పుడు చెప్తారు, సార్ ఇలా ఉంది నా పరిస్థితి, నాకేమో నేను ఇంకా బీఎస్సీలోనే జాయిన్ అయిపోతాను, ఇక్కడ నేను ఇంకా పత్తి వదిలి వెళ్ళను, నేను స్వామి దగ్గర చదువుకుంటాను అని. అంటే శైలేష్ సార్ అంటారు, స్వామి మెడిసిన్ చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్ చేయాలి. సో బీఎస్సీ నువ్వు జాయిన్ అవుతావని అడిగినప్పుడు వద్దంటే మానేయాలి, అది ఫిక్స్డ్. ఇప్పుడు ఇంకా నీకు పత్తిలో ఉండాలి, స్వామి దగ్గరగా ఉండాలి కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఒక సంవత్సరం పాటు, ఇంకా ఎంట్రన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయరే, సో ఆ సంవత్సరం నువ్వు పుట్టపర్తిలో ఉండు, స్వామి దర్శనం దొరుకుతుంది, నువ్వు ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వు, ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ట్రై చెయ్యి అని చెప్తారు. సరే, ఈ సలహా బ్రదర్ కి కూడా నచ్చుతుంది. ఏదైనా సరే ఎవరేం చేసినా స్వామికి దగ్గరలో ఉండాలనే కదా. అన్ని పెట్టాబెడా సర్దుకుని వస్తాడు. వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ ఉందామనుకుంటాడు. శైలేష్ సార్ కి మటుకు కొంచెం మనసులో అనిపిస్తుంటుంది, సరైన గైడెన్స్ ఇచ్చానా ఈ అబ్బాయికి అనే చిన్న డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సరే, ఒకసారి కలుద్దాము, ఎక్కడున్నాడో ఏంటో కనుక్కుందాం అంటే ఆ పిల్లాడు కనిపించడు. ఏమైపోయాడు అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఒక లెటర్ వస్తుంది, ఈ అబ్బాయి రాసింది. ఇతను రాస్తాడనమాట, సారీ సార్, నేను మిమ్మల్ని కలవలేకపోయాను, టైం లేకపోయింది నాకు మిమ్మల్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను పుట్టపర్తిలో అడుగుపెట్టిన 2 గంటల్లో మా మదర్ నుంచి కాల్ వచ్చింది. నాకు ఫోన్ చేసి అమ్మ చెప్పారు, ఫర్ సమ్ రీజన్, ఎందుకో తెలీదు, ఎంసెట్ రిజల్ట్స్ ని రివైజ్ చేశారు. రివైజ్ చేసి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ లో ఫస్ట్ లో నీ పేరే ఉంది. సో ఇప్పుడు నువ్వు అడ్మిషన్ తీసుకోవాలంటే వెంటనే బయలుదేరి రావాలి, అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి అని. అందుకని నేను వెనక్కి ఇంటికి వెళ్లి అడ్మిషన్ తీసుకున్నాను, మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను అని చెప్తాడనమాట. ఇది ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఎంత డిప్రెషన్ లో ఉండి ఎంత కష్టంలో ఉన్నా స్వామి దాని నుంచి ఇలా పైకి లాగుతారు. అందులో ఏదో ఒకటి నేర్చుకోవడానికి పెట్టే ఉంచుతారు. సో కష్టాన్ని తలుచుకుని కుమిలిపోకుండా ఇది నాకు ఏం నేర్పిస్తోంది అనే భావంతో గనక మనం దాన్ని చూడగలిగితే ఆ కష్టాన్ని అనుభవించే డిఫికల్టీ కూడా మనం ఫీల్ అవ్వమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కష్టాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని స్వామి ఇస్తారు, ఆ కష్టంలో నుంచి బయటపడేసి ఆనందాన్ని ఇస్తారు, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనే అంతర్విచారణ బుద్ధినిస్తారు. ఇటువంటి కర్మఫలాన్ని నేను మళ్లీ అనుభవించకుండా ఉండాలంటే నా జీవితాన్ని నేను ఎలా గడపాలి అని పరిశీలన శక్తినిస్తారు. ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి తన ఆశీర్వాదాన్ని ఇస్తారు. అన్ని స్వామి ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇన్ని దిశల నుంచి ఇన్ని వైపుల నుంచి స్వామి మనల్ని గైడ్ చేస్తూ ఒక కుకూన్ లో పెట్టినట్టు కాపాడుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా కష్టం ఎక్కడ? సో అది ఆ విషయాన్ని మనం కనుక గుర్తుపెట్టుకోగలిగితే బహుశా జీవితంలో ఒడిదొడుకులు సహజం, జీవితం అంటే అదే కదా. కాకపోతే యూ డోంట్ హ్యావ్ టు సఫర్ అంటారు కదా, కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవచ్చు కానీ యూ డోంట్ హ్యావ్ టు సఫర్ అలాంగ్ విత్ ద డిఫికల్టీ అని అది సాధించగలమేమో అనిపిస్తుంది. ఇందుకు ప్రతిగా మనల్ నుంచి ఆయన ఏమీ అడగరు. మనం చేయాల్సిన పని ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకాన్ని, శరణాగత తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అది గనక ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఎంతటి ఆపద నుంచైనా స్వామి మనల్ని రక్షించేస్తారు, అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు అని చెప్పే వృత్తాంతం రేపు మనం మొదలుపెట్టబోయే ప్రహ్లాదోపాఖ్యానం. సో రేపటి ఈ భాగవతంతో భాగవతం శీర్షికలో రేపటి కార్యక్రమంలో ప్రహ్లాదోపాఖ్యానంతో కలుసుకుందాం. అంతవరకు ప్రేక్షక శ్రోతలందరికీ సాయిరాం.

శ్రోతలింతవరకు భాగవతంతో బాగవుదాం సప్తాహ కార్యక్రమంలో విషయ భోగాలలో మునిగి ఉన్న మన జీవితాలను వర్ణించే భాగవత ఘట్టం గజేంద్ర మోక్షం గురించి తెలిపే రెండవ రోజు చర్చను విన్నారు. రేపటి మూడవ రోజు కార్యక్రమంలో మహావిష్ణువు గజేంద్రుణ్ణి రక్షించే విధానం తెలుసుకుందాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలను అభిప్రాయాలను listener@ssmediacenter.org గాని లేదా 9393258258 ద్వారా వాట్సాప్కి రాసి పంపగలరు. సాయిరాం.

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దేవీ నవరాత్రులలో మన ఆధ్యాత్మిక పురోగతికై మనం చేస్తున్న ఈ ప్రయత్నం స్వామివారు గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్న దృఢమైన విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మనకున్న ఎన్నో అంతఃశత్రువుల్ని మనం ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నం ఇది. మరి ఈనాడు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నామో అది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. అది కోరికలపై అదుపు. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన ఆలోచనకి, మనం తినే తిండికి, మనం చేసే పనికి, మనం ఆడే ఆటకి, మనం ఖర్చు పెట్టే డబ్బుకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్. మరి స్వామి సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈనాడు సంతృప్తిని పెంచుకోవడం ఎలా, ఈ కోరికలు ఏ విధంగా మనం తగ్గించుకోగలం, కోరికలు లేవు అని మనం అనటం లేదు, కోరికలు తగ్గించుకోవాలి, ఈ ప్రయత్నంలో మనం ముందుగా ఈ చిరు నాటకల్ని విందాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయిరాం.
1: హాయ్ వాసు, కమిన్ కమిన్, భలే టైంకి వచ్చావరా. ఇచ్చుడు
2: బోస్ అంటేనే హడావుడని ఊరికే అన్నారా, ఏమిటా ఎక్సైట్మెంట్?
1: ఎక్సైట్మెంటే, ఈ బ్రోచర్ చూడు, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7G, ఏం ఫీచర్స్ ఉన్నాయి భయ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజే వెళ్ళి తీసేసుకోవాలి, డాడ్ రాగానే చెప్పి మాల్కి పోదాం.
2: అబ్బా ఎన్ని ఫోన్స్ కొంటావురా, మొన్నే కదా కొన్నాం.
1: అరే ఇది రాగానే అది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి. నువ్వు కూడా కొత్తది కొనరా బాబు. మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు.
2: ఎక్కిరించని, నా మొబైల్ కి ఏమైంది, కాల్స్ మెసేజ్లు చేస్తున్నా, రిసీవ్ చేసుకుంటున్నా, అది చాలు.
1: బట్ యు ఆర్ మిస్సింగ్ ది ఫన్ యార్. స్మార్ట్ ఫోన్ ఉంటే మ్యాజిక్, మూవీస్, వాట్సాప్, వాట్ నాట్, అన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ తో మజా చేయొచ్చు.
2: వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని, నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ పిచ్చుతో డబ్బు వేస్ట్ చేయకు.
1: వాసు నువ్వు 18th century పుట్టాల్సిందిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మోడర్న్ గా ఉండాలి. డబ్బుదేముంది
2: కావచ్చు, అది నువ్వు సంపాదిస్తున్నప్పుడు. ఇప్పుడైతే మీ నాన్నగారు కొనివ్వాల్సిందే కదా.
1: మా డాడ్ ఎప్పుడు కాదన్నారు, నువ్వే చూడు, అదిగో మాటల్లోనే వచ్చారు. హాయ్ డాడ్.
3: హాయ్ మై లార్డ్.
2: నమస్కారం అండి.
3: ఓ వాసు, హౌ ఆర్ యూ?
2: ఫైన్ సార్, థ్యాంక్ యూ.
1: డాడ్ డాడ్, ఈ బ్రోచర్ ఒక్కసారి చూడు.
3: ఏం బ్రోచరు? ఓ స్మార్ట్ ఫోన్స్ కంపెనీదా, గుడ్. బాగుంది.
1: ఎస్ డాడ్, చాలా బాగుంది కదా ఈ మోడల్, లవ్లీ కలర్స్ లో కూడా దొరుకుతుంది. ఐ వానా బాయ్ ది స్టీల్ గ్రే మోడల్ డాడ్.
3: వాట్, మళ్ళీ ఇంకో మొబైల్ కొంటావా? ఇప్పుడున్నది ఏమైంది?
1: ఉందిలే, దీని ముందు అది అవుట్డేటెడ్ అయిపోయింది.
3: దానికేముంది, రోజుకో కొత్త మోడల్ తీసుకురావడం బిజినెస్ కి అవసరం. కొత్తగా వచ్చినవన్నీ కొనలేము కదా, నీ ఫోన్ కొని 3 నెలలు కూడా కాలేదు. అంతకు ముందున్న ఫోన్ కూడా ఫీచర్లు బాగోలేవని గోల పెట్టి 6 నెలలు తిరగకుండానే మార్చేశావు. ఇప్పుడు మరొకటి కావాలనడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.
1: డాడ్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్ డాడ్, ఇట్ ఈస్ సో కూల్.
3: కావచ్చు, కానీ కొత్తగా కనిపించినవన్నీ కావాలనుకోవడం మంచిది కాదు. ఈ వేళ కొంటావు, రేపటికి దీనికి తాత లాంటిది ఇంకోటి వస్తుంది, అది కూడా కొంటావా?
1: అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది.
3: అందుకని వాళ్లతో పాటు ఎగరాలనుకుంటే ఎలా? వాసు దగ్గర ఉన్నది పాత మోడలే కదా, అతనికేం తక్కువైంది?
1: దట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం డాడ్, ఐ వాంట్ దిస్, ఫుల్ స్టాప్.
3: చూడు బోస్, కోరికలు గుర్రాల్లా పరుగెత్తుతోనే ఉంటాయి, ఒకటి తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది. మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. నువ్వు ఇప్పటి నుంచే కోరికలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి, లేదంటే రేపు నీ కాళ్ల మీద నిలబడ్డప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎంత సంపాదించినా నీళ్ల ఖర్చయిపోయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. అర్థం చేసుకో, పద భోజనం చేద్దాం.
1: నో డాడ్, నాకొద్దు, నేను తినను.
3: అలికావా?
1: అలాగే అనుకోండి, నాకు ఆ ఫోన్ కావాలి అంతే. రేణు రేణు, గుడ్ న్యూస్.
4: మరో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా?
1: కొత్త ప్రాజెక్ట్ కాదు రేణు, కొత్త జాబ్. 6 నెలలుగా ట్రై చేస్తుంటే ఇప్పటి క్లిక్ అయింది. ఇప్పుడు వస్తున్న దానికి ఇంచుమించు రెట్టింపు జీతం.
4: వావ్, అయితే కాస్త పెద్దింట్లోకి మార్చొచ్చన్నమాట.
1: సారీ రేణు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఉద్యోగం గల్ఫ్ లో.
4: గల్ఫ్ లోనా?
1: అవును, వీసా రెడీ అవుతోంది. వచ్చే నెలే ప్రయాణం. 2 ఏళ్లు పూర్తయ్యాక క్వార్టర్స్ ఇస్తారు. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.
4: ఏమండి, జీతం ఎక్కువ అని అంత దూరం పోవాలా?
1: వెళ్ళాలి. ఎప్పటికీ బావిలో కప్పలా ఉండిపోకూడదు, ఎదగాలి.
4: అవుననుకోండి, కానీ మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు, బెంగ పెట్టుకుంటారు. నన్ను పిల్లలను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటారేమిటి?
1: తప్పదోయ్, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు. అది నా డ్రీమ్.
4: ఆ పనేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా. వాటి కోసం ఆయన వాళ్ళందరినీ వదిలి మరో దేశం పోవాలా? మీరు మాత్రం మమ్మల్ని వదిలి ఉండగలరా?
1: ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మరి 4 ఏళ్లంటే ఎంత, ఇట్టే గడిచిపోతాయి.
4: ఏమో గాని మీరు ఈ జాబ్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
1: బాగుంది, నీకు ఇష్టం లేదని మానేమంటావా?
4: మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీకు ఎంతసేపు ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలన్న యావే. అందుకోసం ఎన్ని కంపెనీలో మారారు. అది తలుచుకున్నప్పుడల్లా మా పెద్దనాన్న గారి అబ్బాయి గుర్తుకొచ్చి భయమేస్తుంది. వాడు మీలాగే 10 జాబులు మారాడు, పెద్ద ఉద్యోగి అయ్యాడు. కానీ ఏం లాభం? రిసెషన్ టైంలో జాబ్ పోయింది, తక్కువ జాబ్ చేయలేడు. తన స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తరచూ జాబులు మారే నువ్వు కంపెనీకి లాయల్ గా ఉంటావని గ్యారంటీ లేదంటూ రిజెక్ట్ చేశారు.
1: నీవన్నీ పిచ్చి అనుమానాలు. అందరికీ అలాగే జరుగుతుందా?
4: జరగకపోవచ్చు. ఉన్న ఊళ్ళో స్నేహితుల బంధువుల మధ్య హాయిగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద జాబు పెద్ద జీతం అని దేశం కాని దేశం పోవడం అంత అవసరమా? అది కూడా పిల్లం పిల్లల్ని ఒంటరిగా వదిలేసి. వద్దండి, మనం ఇక్కడే ఉందాం, ఉన్నదాంతో తృప్తిగా బతుకుదాం.
1: నువ్వేమైనా చెప్పు, అన్నిటికీ సరిపెట్టుకుని బతకడం నాకిష్టం లేదు.
4: నేను కూడా ఎదగాలనుకోవడం తప్పనడం లేదు, కానీ కోరికలకు అంతుండాలి కదా. సంసారం అన్నాక మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించడం న్యాయమేనా? మా సంగతి కూడా ఆలోచించాలి కదా. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్.
1: సర్లే, ఆ సంగతి రేపు డిసైడ్ చేద్దాం. ఆకలి అవుతోంది, భోజనం చేద్దాం పద.
0: విన్నారు కదా ఈ చిరునాటికలు. మరి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో మన స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి ఉపన్యాసాన్ని విందామా?
5: ఆస్తి అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆశ. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప. వీటిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందు కూడా 2 విధములైనటువంటి ఆశలు ఉందండి. ఒకటి సహజమైన ఆశ, రెండవది దురాశ. దురాశ అనగా ఏమిటంటే అవసరముతో ఊహించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వము లోపల ఈనాడు ఆశ కంటే దురాశనే అధికంగా చలామణి అవుతున్నాడు. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు. తృప్తికి దూరం అవుతున్నాడు, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. కోరికలు భరించిన అహంకారం, విఫలమైన క్రోధం. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు మూడుంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకుంటూ తగిన కృషి చేయాలి.
6: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ వ్యామోహం అధికమయ్యే కొలది బంధన కూడా కట్టిపోతుంది. ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి? నీ వాంఛనే నీకు బంధన, నీ కష్టములే నీకు బంధన, నీ కోరికలే నీ బంధన. కనుక నీ కోరికలు తగ్గించుకో. నిశ్చింతగా ఉంటావు. ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు. కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవ శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు? నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు, నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు, ఫాలో మీ. కనుకని మీరు కూడా కోరికలు లేకుండా ఆనందమైనటువంటి హృదయం తోపల మీరు నిలిచి ఉండండి. కోరికలు మనల్ని బంధిస్తున్నాయి గాని బంధ విమోచన చేయటం లేదు. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి. ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు. కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై ప్రయత్నములు చేయాలి.
0: స్వామి ఇన్ని చెప్తున్నారు, కాని మనం ఏ విధంగా మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలి అన్న దీర్ఘమైన ఆలోచన చేయడం ఈ సమయంలో ఎంతో అవసరం. ముందుగా మనకి కావలసినటువంటివి ఏంటో తెలుసుకోవాలి జీవితంలో. నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు, అవసరాలు కోరికలు. దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. నిత్యావసరాలు ఏంటి? మనం తినే తిండి, రోటీ, కపడా, మకాన్ అని చాలా ఫేమస్ సేయింగ్ కదా. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు ఉంచుకోవాలి. వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేదు, స్వామి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. మరి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో మనం క్లియర్ గా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ ప్రయారిటీ, ముందు ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిది, ఏది చేస్తే మన జీవితం స్మూత్ గా సాగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారంటే కొడతారు అందరూ. అదే మెల్లమెల్లగా స్పీడ్ బ్రేకర్స్ ని అధిగమించుకుంటూ వస్తూ చిన్న చిన్న హీల్ రాక్స్ ఎక్కుతూ అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కాలంటే కుదరదు, అది అత్యాస అవుతుంది. అదేవిధంగా స్వామి ఈ కోరికలపై అదుపు కోసం వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఇస్తారు. ఆ ఎనాలజీ చెప్పులది. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఏంటి చెప్పుల ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి అని. కానీ నిత్య జీవితంలో ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి మనకి ఇవ్వలేదు. ఒక చెప్పు గాని షూ గాని మనం కొనుక్కుంటాం, షాప్కి వెళ్తాం, కరెక్ట్ సైజ్ షూ మనం తీసుకోకపోతే ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది? చాలా కష్టమవుతుంది నడవటం, మన కాలు అరికాలు కింద తగలటం ఇబ్బంది కలుగుతుంది నడవటానికి. అదే పెద్ద షూ తీసుకుంటే అది దానికన్నా ఎక్కువైపోయి ఇటు అటు కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ షూ సైజో చెప్పుల సైజో మనం తీసుకుంటే అది ఫిట్ అయ్యి కంఫర్టబుల్ గా నడవటానికి ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు కూడాని. జీవితంలో మనం కోరికల్ని ఈ విధంగా మాడ్యులేట్ చేసుకుంటూ రావాలి అంతే.
7: చక్కగా చెప్పారు గణేష్. స్వామి ఏది చెప్పినా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ గా చాలా గొప్ప విషయాలని చెప్పేస్తూ ఉంటారు. మితిమీరిన కోరికల వలన మనకి జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి లేని జీవితం ఇంకా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, అంతేగాని పూర్ణంగా ఉండదు. కంప్లీట్నెస్ మనకి ఫీల్ అవ్వదన్నమాట, మనం ఫీల్ అవ్వలేకపోతాం. సో సంతృప్తిగా బతికే మనుషులు వాళ్ళకి ఉన్నదాంతో అది కావాలి ఇది కావాలి అని గొప్ప గొప్ప కోరికలు అచీవ్మెంట్స్ ఇవి లేకపోయినా మనసుకి శాంతితో బతుకుతారు. మనకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతే కదా. అది లేకపోతే ఎన్నున్న లాభం లేదు. ఆ మనశ్శాంతి దానివల్ల ఆరోగ్యం ఆనందం అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ మనశ్శాంతి రావాలంటే మనకి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గణేష్, ఈ కోరికలు ఎక్కువ అవడం వల్ల మనలో ఇంకా మీరు అంత శత్రువులు అంటూ మొదలు పెట్టారు అలాంటివి పెరిగే అవకాశం కూడా ఉంది.
0: అవకాశం లేదు, పెరుగుతాయి
7: పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక పెద్ద హై ఎండ్ కార్ కొనుక్కోవాలనుకుంటాను. దానికోసం నాచురల్లీ కష్టపడి పని చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పుట్అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది ఒకటి ఒక సైడ్ ఆఫ్ ఇట్. అయితే గ్రీడ్ అంటే లోభం అన్నమాట. ఇంకా నాకే కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనే ఆశ పెరిగిపోతుంది. అత్యాశ
0: ఫస్ట్ పాయింట్, ఇంకా కావాలి,
7: ఇంకా కావాలి. ఆ ఆశలు పెరిగిపోతాయి. అదే ఒక గొప్ప హర్డిల్ మనకి. దాన్ని మళ్లీ దాన్ని అధిగమించుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలంటేనే టైం పడుతుంది. అది కాకుండా దాంతో పాటు వచ్చే ఇంకొక చాలా డేంజరస్ విషయం ఏంటంటే ఈర్ష్య. నాకు కావాలి అనుకున్నది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందనుకోండి, ఓ చూసావా వాళ్ళకు ఉంది అది నాకు లేదు, వాళ్లకు ఉంది అని ఈర్ష్యపడతాం, నాకు కూడా కావాలని అత్యాశ పడతాం. ఈ రెండు దేనివల్ల వస్తున్నాయి అంటే కోరికలు ఎక్కువవడం వల్ల, ఉన్నదాంతో తృప్తిగా ఉండకపోవడం వల్ల.
0: అంటే స్వామి చెప్తూ ఉంటారు, మన ఆనందం అవతల వాడి ఇంప్రెషన్స్ మీద ఆధారపడిపోతుంది. ఈ మధ్య
7: అవును,
0: అవతల వాడు ఏమనుకుంటాడో, నా దగ్గర ఇది లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో మన మనశ్శాంతి మనం కోల్పోతున్నాం. అరే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు సరిపోతుంది ఇది, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అన్న ఆలోచన మెల్లమెల్లగా తొలగిపోతుంది అన్నమాట మనసులోంచి.
7: అవును, వీటన్నిటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, కోరికల్ని తగ్గించుకోవాలి అంటే ఒక సాధనం ఆర్ ఒక టూల్ మనకి కావాలి అంటే అది ఏంటి అని మనం ఆలోచించి చూస్తే సంతృప్తిని పెంపొందించుకోవాలి. వి నీడ్ టు డెవలప్ కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఏమంటారు?
0: అంతే స్వామి, ఈ విషయంలో కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ రిసోర్సెస్ ను మనం ఎక్కువగా వాడేయటం వల్ల ఈ ప్రకృతిలో మనకి అందించినటువంటి వనరులన్నీ అత్యంగా వాడటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సంభవిస్తున్నాయి.
7: అవసరానికి మించి
0: వాడుతాం. అదే మహాత్మా గాంధీ చెప్పారు కదా, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈచ్ మ్యాన్స్ నీడ్స్ బట్ ఇట్ డస్ నాట్ కేటర్ టు ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ఇంకా కావాలి ఇంకా కావాలని నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతున్నాడు, గానీ ఎప్పుడూ ఇది నాకు చాలు అన్న సంతృప్తి లేదన్నమాట.
7: లేదు, మనకి మీరు కూడా చదువుకున్నప్పుడు గుర్తుండే ఉంటుంది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆడమ్ స్మిత్ ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మొత్తం ఎకనామిక్స్ అంతా దాని మీదే బేస్ నడుస్తుంది. సో అది మనకి తెలిసినప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ని ఎలా మనం టోటల్ గా క్లియర్ చేసుకోలేకపోవచ్చు, టోటల్ గా దాన్ని తీసేయలేకపోవచ్చు, కానీ ఎంత మటుకు తగ్గించుకోగలం, ఎలా తగ్గించుకోగలం, మనకి ఉన్నదాంతో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి ఉన్న వాటిని అనేదైతే నేర్చుకోగలం కదా.
0: మీకు గుర్తుందో లేదా, మనం ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోని అసలు ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది అని మనం గూగుల్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు ఈ వరల్డ్ ఎకనామెట్రిక్స్ వీళ్ళందరూ చూపించిన గ్రాఫ్స్ ఏంటంటే, మొట్టమొదటి గ్రాఫ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ హ్యాపీనెస్. నాకు చూడంగానే అసలు మతిపోయింది. వై అన్ ఎకనామిక్స్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండును. మన కోరికలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ది లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ ది వై యాక్సిస్ ఈస్ డిక్రీజింగ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైతే ఇది తగ్గుతుందో ఒకటి ఎక్కుతుంది అన్నమాట.
7: సో మీరు చెప్పిందన్నమాట చూస్తే, ఆనందానికి మనం సంపాదించేదానికి, మన అచీవ్మెంట్స్ కి, లేదు మనకున్న ఆస్తిపాస్తులకి, మనం తిరిగే కారుకి, వీటికి దానికి సంబంధం లేదేమో,
0: ఏం రిలేషన్ లేదు. సో ఈ వనరుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మొట్టమొదటి స్వామి చెప్పేది ఫుడ్ గురించి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఇస్ గాడ్ అని అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడంట, నా శరీరానికి నా పని నేను చేసుకోవటానికి కావలసినంత శక్తిని అందించేంత ఆహారం తీసుకుంటున్నానా లేదా, నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ తిని తీసుకుని దాన్ని వృధా చేస్తున్నానా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎక్కువగా తీసుకుని దాన్ని పారేయడం కన్నా ఎంత కావాలో అంత వేయించుకుని, ఒకవేళ ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే ఇంకొంచెం వేయించుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మనం ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది? మనం పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తుంటాము, సగం తినేసి సగం పారేస్తూ ఉంటాం. మన మన మనసుకి మన కాన్షియన్స్ ఎప్పుడు ప్రిక్ చేస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాం చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో 3.1 మిలియన్ చైల్డ్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట.
7: 3.1 మిలియన్
0: అనగా 45% మంది పిల్లలు. ఇది ఈ 2011 లో చేసిన గ్రాఫ్ అనమాట, ఇది ఈ నంబర్స్. మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు
7: 45%
0: మంది పిల్లలు. అది దాంతోపాటు, సో మరి ఇంత ఉన్నదంటే మనం ఎప్పుడైతే మితంగా తింటామో అది అవతల వాడికి ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది కంపల్సరీగా.
7: తప్పకుండా గణేష్. ఇప్పుడు మన మీరు అన్నట్టు లెక్కలన్నీ చూస్తూ ఉంటే మన వరల్డ్ పాపులేషన్ అంటే జనాభా అనేది 2050 ఇయర్ కల్లా 9 బిలియన్ అయిపోతుందంట. ఇప్పుడు 7.2 బిలియన్ ఉంది, 9 బిలియన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 9 బిలియన్ మందిని పోషించాలంటే ప్రస్తుతం మనకున్న ఫుడ్ సప్లై కంటే 50% ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. అంటే ఇప్పుడున్న దానిలో 50% ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే ఆ టైంకి 9 బిలియన్స్ మందికి భోజనం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ మనకి ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ లో 25% తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెంచడం పక్కన పెట్టండి, 25% తగ్గిపోతుంది అంటే 2015 కల్లా మనం 75% ల్యాక్ లో ఉంటాం. 9 బిలియన్ మందిని ఫీడ్ చేయడానికి, వాళ్ళకి భోజనం 2 పూటలా దొరకడానికి. మరి దీనికి మనం ఏం చేయగలం అంటే చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇవి మొదలు పెడితేనే మీరు అన్నట్టు మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుంది. మనం చేసే ప్రతి పని దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఒకటి, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు, మన అవసరాలకు తగినట్టు, మన ఆశలకి తగినట్టు, అత్యాశ దురాశ అంటారు చూడండి, వాటి కోసం వాడేసుకున్నాం. అందువల్లే గ్లోబల్ వార్మింగ్ కదా, దానికి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఏకైక రీజన్. సో అట్ ఎ నేషనల్ లెవెల్ మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అది గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, అట్ ఎన్ ఇండివిజువల్ లెవెల్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం తినే, మీరు అన్నట్టు ఒక్క చపాతి 2 రోటీలు ఆర్డర్ చేసుకుంటాము, 1.5 తింటాం, 6 పారేస్తాం, ఇంకా నేను తినలేను అంటాం. కానీ ఆ ఒక్క రోటీ మన ప్లేట్ లోకి రావడానికి ఒక రైతు 1 ఇయర్ కష్టపడతాడు. మనం నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, నేను సంపాదించుకునే కదా అనుకుంటాను, చాలా తేలిగ్గా తీసుకుంటా, కానీ ఒకరి కష్టాన్ని వృధా చేస్తున్నాం అక్కడ మనం. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. మనం వేస్ట్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొకరికి ఎవరికైనా భోజనం దొరుకుతుందేమో. ఆ ఆలోచన కనుక వస్తే బహుశా ఎవరూ ఏమి వృధా చేసే అవకాశం మనకి ఉండదు.
0: అండ్ స్వామి మనం తినడానికి కూడా ఒక చిన్న టిప్ ఇస్తున్నారు, ఏ విధంగా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెంచుకోగలమో. దాంట్లో మనం తినే తిండిలోనంట 1/4 వాటర్ ఉండాలంట, ఇంకా 1/2 ఫుడ్ ఉండాలి, ఇంకొక 1/4 ఎంటీగా ఉండాలట.
7: అంటే బాగా తినేయకూడదు అనమాట, ఫుల్ ఇది చెప్తారు చూడండి, గొంతు దాకా తింటామని
0: పీకలమయ్యా తింటారా అంటారు పెద్దవాళ్ళు.
7: అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా మితంగా తినండి అని చెప్తున్నారు అనమాట.
0: మనం ఇన్ని స్టాటిస్టిక్స్ చూసాము, కానీ అప్పుడప్పుడు మనకి కొంతమంది మేబీ, ఇది ఒక బ్లేమ్ కాదు, మైండ్ అంత చంచలంగా ఉంటుంది మనకి. ఇంకా కూడా ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవ్వకపోతే స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దీనికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది గాని వింటే మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్న ఆలోచన మన మైండ్ కి రాదు. ఇది ధర్మక్షేత్ర గారు పెద్దవాళ్ళు.
7: అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా.

0: ఇది ధర్మక్షేత్రాలు జరిగింది. కారుణ్యానంద గారు కూడా స్వామి ఆ ట్రిప్ లో, స్వామితో పాటు ఆ ట్రిప్ లో ఉన్నారు
1: ముంబైలో.
0: ముంబైలో ధర్మక్షేత్ర స్వామి ఏదో పనిలో ఉన్నారు. కారుణ్యానంద గారు తన రూమ్ లో లాక్ చేసుకుని కిటికీ వైపు చూస్తున్నారంట. కిటికీలోంచి చూస్తుంటే ఆ ధర్మక్షేత్రకి అవతల ఉన్న ఆ బార్డర్ బౌండరీ దగ్గర ఇద్దరు పిల్లలు చెత్త కుండీలో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు ఏరుకుని పాపం తింటున్నారట. అంటే ఎంత దీనమైన సీనో ఒక్కసారి ఆలోచించండి. అది వింటుంటేనే భయం వేస్తుంది. అప్పుడు కారుణ్యానంద గారు అన్నారు, ఏంటి స్వామి ఇట్లాగా సాక్షాత్తు అవతారమూర్తి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉండడం కాదు ఈ ప్రదేశంలో ఇప్పుడు సంచరిస్తున్నారు, ఇలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలా పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నం కోసం అది కూడా అని ఒక ఆలోచన ఇట్లా పాస్ అయిందంట ఆయనకి. సడన్ గా ఏదో ట్యాప్ చేసిన శబ్దం, ఆయన ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిలబడ్డారు అక్కడ
1: ఆయన రూమ్ లో.
0: ఆయన రూమ్ లో ఆయన అవాక్కైపోయాడు. అవాక్కైపోయి ఏంటి నా తలుపు గళ్ళం పెట్టుకున్నాను స్వామి లోపలికి ఎట్లా వచ్చారంటే స్వామి నవ్వి, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, సాక్షాత్తు అవతారమూర్తి ఇక్కడుండగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆ పిల్లలకి అని ఆలోచిస్తున్నావు కదా, నిన్ను చెప్పనా అని చెప్పి స్వామి మొదలు పెడతారంట. పూర్వజన్మలోని వాళ్ళు ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి ప్లేట్లో ఉన్న తిండిని సగం తిని సగం పారేసేవారు. ఆ విధంగా వాళ్ల కర్మ వల్ల వాళ్ళు ఈ దీనస్థితికి వచ్చి మిగిలిన అన్నాన్ని వాళ్ళు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారట. సో ఇంత భయంకరమైన స్థితికి మనం ఎవరూ దిగజారకూడదు అని మనసులో దృఢంగా అనుకుని స్వామికి ప్రార్థిద్దాం. ప్రార్థించి ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు.
1: అన్నం బ్రహ్మ అన్నారు కదా, సో భగవంతుడి స్వరూపంగా చూసే భోజనాన్ని, ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇంకా రెండవ దానికి వస్తే గణేష్, మనీ, డబ్బు. డబ్బుని ఏమాత్రం వృధా చేయడానికి స్వామి అస్సలు ఒప్పుకోరు. ఎంతో ఆయన ఎంతెంత ప్రాజెక్ట్స్ చేసినా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారట. డబ్బు విషయంలో చాలా పొదుపుగా, అవసరమైనంత మటుకు ఎంత ఖర్చు పెట్టినా కూడా అవసరానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా మసులుకునేవారట. స్వామి ఏది చేసినా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికే కదా. డబ్బుని వృధా చేయడం అనేది ఒక రకంగా చూస్తే భగవంతుడిచ్చిన ఎనర్జీని వృధా చేయడమే. ఎందుకంటే డబ్బు మీ చేతిలోకి రావాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిందేంటి, మీ తెలివితేటలు, మీ ఎనర్జీ, మీ టైము. ఇన్ని ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించగలం.
0: అది హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి.
1: హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి, భగవంతుడి ఇచ్చిన స్కిల్స్ అండ్ టాలెంట్స్ కూడా ఖర్చు పెట్టాలి. కాలం భగవంతుడి స్వరూపం అంటారు, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితేనే ఆ డబ్బు అనేది మన చేతిలోకి వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బుని వృధా చేయడం అంటే ఇవన్నీ వృధా చేసినట్టే. సో ఆ డబ్బుల్ని ఎంత మాత్రం, అందులో ఎందుకు వృధా చేస్తున్నాం? మనకి అవసరాలకి డబ్బు వాడుకోవాలి కంపల్సరీ. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు లేకుండా కష్టం, ఎందుకంటే మన నిత్యావసరాలకి డబ్బు కావాలి. అది కాకుండా అనవసరమైన వాటి దానికి ఉపయోగపెడుతున్నామా అని ఒక క్షణం ఆలోచిద్దాం. మనం ఈ చిన్న నాటిక ఒకసారి ఆలోచిద్దాం.
0: తప్పకుండా.
1: మొబైల్ కావాలి పిల్లవాడికి, అబ్బాయికి మొబైల్ కావాలి, తండ్రిని అడుగుతున్నాడు ఎందుకు కావాలి, ఇది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి, నువ్వు కూడా కొత్తది కొనరా బాబు, మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నాడు. అంటే పాత పడిపోయిందని కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పి కొనుక్కోవడం, అవసరానికి కొనుక్కోవడమా కాదు. ఇవాళ పాత పడిపోయింది, కొత్తది వచ్చింది, కొనుక్కుంటున్నాం, రెండు నెలల తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, అప్పుడు ఇది పాత పడిపోతుంది. అంటే మనకి అక్కడ ప్రయారిటీ ఏంటి? కొత్తది నా దగ్గర ఉండాలి, అది నాకు అవసరమా లేదా అనే డిస్క్రిప్షన్ లేదు అక్కడ, ఆలోచన లేదు. అంతేకాదు తను అలా కరెక్ట్ మార్గంలో లేడు, ఉండకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నీ దగ్గర కూడా పాతది ఉంది, నువ్వు కూడా అది పారేసి కొత్తది కొనుక్కో అని. అది అవసరమా అనే ఆలోచన లేదు. ఇంకొక మాట కూడా నాకు బాగా గుర్తుంది గణేష్, అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది అందుకని అని అని అంటాడనమాట. సో అక్కడ కూడా ఆలోచిస్తే అవసరం కొద్దీ కొనుక్కోవడం కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం కొనుక్కోవడం. మీరన్నట్టు ఇంకొకళ్ళ ఇంప్రెషన్స్ మన ఆనందానికి బేసిస్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు

0: నాకు చాలా ఎవరు అందరు, ఒకసారి ఆలోచిద్దాం ఎవరు అందరు ఆ పిల్లవాడి పొజిషన్ లో మనం ఉండి ఆలోచిద్దాం పోని. నా ఫ్రెండ్సా, నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇన్సల్టింగ్ గా ఉందంటే నీ దగ్గర లేటెస్ట్ మొబైల్ లేదని నిన్ను తక్కువగా చేసి చూసే వాళ్లతో నువ్వు అసలు ఆ కంపెనీలో ఉండడం నీకు అవసరమా అనే ఆలోచన మొదట రావాలి మనకి. అంతేగాని వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది, అందుకని నాకు అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసి కొనేసుకుంటాను అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మేబీ ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలేమీ కాదు గణేష్, ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయాలు అంతే. అదే స్వామి కూడా చెప్తారు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనకు ఒక ఫిల్టర్ ఉందిట, ఒక టెస్ట్ అనమాట. దానికి ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా సమాధానం మనం చెప్పుకోగలిగితే మీరు ఖర్చు పెట్టుకోండి అని. ఈ డబ్బుని నేను నా స్వార్థపూరిత ప్రయోజనాలకి లేదా పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి, నా అహంకారాన్ని ఈగోని తృప్తిపరచుకోవడానికి ఉపయోగపెడుతున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు. ఆ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం అవును అని వస్తే ఆ ఖర్చు అవసరమా అసలు, లేదు ఆ డబ్బును ఇంకేదైనా మంచి పనులకు ఉపయోగపెట్టచ్చా అనే ఆలోచన మొదలు పెట్టండి అని చెప్తారనమాట స్వామి. మరి ఎంత సింపుల్లో చూసారా, ఒక్క క్వశ్చన్
1: ఆలోచన దగ్గరే మనం
0: ఆపేస్తున్నాం. సో ఇది ఇలాగ చూసుకుంటే మనం బహుశా మనం ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది గణేష్, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువుల్ని మనం ఇంకా సంపాదించని డబ్బుతో, అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వాటితో అనమాట, కొనుక్కుంటున్నంట. దేనికోసం? మనకి సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం.
1: అంతే,
0: ఎంత ఫూలిష్ గా ఉందో చూసారా. సో డబ్బుని చాలా, మనీ ఈజ్ వెరీ సీక్రెట్, ఆ విషయం మనం మర్చిపోకూడదు. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ సీక్రెట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. నెక్స్ట్ ది టైమ్. ఇంకా టైం అయితే కాలాయన మహా కాలకాలాయన మహా, భగవంతుడే కాలం,
1: ఎవరికోసం ఆగదు,
0: ఎవరికోసం. స్వామి భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాం మనం. అటువంటి పవిత్రమైన కాలాన్ని ఆయన మనకిచ్చారు, ఎంతో పవిత్ర, అంటే ఆయన హీ హాజ్ షేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అనమాట. ఆయనే కాలం అయితే ఆ కాలాన్ని మనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఆయన్ని ఆయన మనకి ఇచ్చుకున్నట్టే. మరి అంత పవిత్రమైన కాలాన్ని, అంత గొప్ప వరాన్ని, భగవంతుడిచ్చిన వరాన్ని మనం వృధా చేయొచ్చా అనేది కూడా ఆలోచించాలి. అదే మనకి చిన్న నాటకంలో, రెండో నాటకంలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే టైం వేస్ట్ చేయడం అంటే టీవీలు చూడడం, సినిమాలకు వెళ్లడం, ఇదంతా మనకి జనరల్ గా వచ్చే ఒపీనియన్స్, ఇంప్రెషన్స్. కొద్దిగా డీప్ గా ఆలోచిద్దాం, ఇంకొంచెం దూరం వెళ్లి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం అంటే అవసరమైన వాటి మీద కంటే, అంటే ప్రయారిటీ సరిగ్గా అర్థం చేసుకోకుండా అనేది ఆలోచించాలి. ఆ సమయంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుని దాని మీద మనం కాలాన్ని వినియోగపరచవచ్చు. అంతేకాని మేబీ అన్ని అవసరాల కిందే కనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఏది ముఖ్యం. ఇప్పుడు ఈ రెండో నాటికలో చూడండి, భర్త అంటున్నాడు, మనం నాకు ఇలాగ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను, వెళ్లి గల్ఫ్ లో పనిచేస్తాను, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కార్లో తిరగచ్చు, అది నా డ్రీమ్ అంటాడు. భార్య అంటుంది అనమాట, మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు బెంగ పెట్టుకుంటారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అలాగే అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఇలా సరిపెట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం మనం, ఆ సిచ్యువేషన్ ని. సీఈఓ అవ్వాలనుకోవడం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలి అనుకోవడంలో తప్పు లేదు,
1: తప్పులేదు,
0: అందరూ పడే అదే అందరికీ ఉండే ఆశ.
1: ఆమె చెప్తారు కదా, ఎయిమ్ హై అని,
0: ఎయిమ్ హై, యా రైట్. సో ఆ ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన ఆ సమయంలో రావడం కరెక్టా కాదా అనేది ఒక క్షణం ఆలోచిస్తే, పిల్లలు చిన్నవాళ్లు, అంటే పెరుగుతున్న పిల్లలు వాళ్ళు, పిల్లలకి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో, అంటే వాళ్ళు పెరిగే వయసులో తల్లి తండ్రి రక్షణ పోషణనే కాదు, అంటే తండ్రి సంపాదించే డబ్బే కాదు, తండ్రి ప్రెజెన్స్, ఆయన ద్వారా వచ్చే గైడెన్స్. తల్లి తండ్రులు వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు మనకంటే, మనం ఎదిగే వయసులో వాళ్ల దగ్గర నుంచి వచ్చే ఆ గైడెన్స్ ఉంటుంది చూడండి, మార్గదర్శకత్వం. ఎవ్రీ కొడుకుకి తండ్రి రోల్ మోడల్ట, అటువంటి తండ్రిని, ఆ రోల్ మోడల్ ని చూస్తూ ఆయన గైడెన్స్ లో పెరగడం అనేది ప్రతి ఒక్క బిడ్డ హక్కు. అది మనం వాళ్ళ కోసం ఏదో చేస్తున్న పని కాదు, అది వాళ్ళ హక్కు, మన బాధ్యత. అటువంటి బాధ్యతను కొద్దిగా పక్కకు పెట్టి నేను వెళ్లి ఇప్పుడే సంపాదించుకుని వస్తాను అనడం కంటే ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్లతో పాటు గడిపి వాళ్లని వాళ్లకి సరి అయిన మార్గదర్శకత్వాన్ని చేసి వాళ్లకు ఇవ్వాల్సిన మోరల్స్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ నేర్పించి రెండేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత అయినా ఈయన వెళ్లి సంపాదించుకురావచ్చు.
1: వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్ కి వచ్చిన తర్వాత
0: అది సో ఆ ఉద్యోగము ఎక్కడికి వెళ్లదు, సీఈఓ పదవి ఎక్కడికి వెళ్లదు. నాలుగేళ్ల తర్వాత కాకుండా ఆరేళ్ల తర్వాత సీఈఓ అవ్వచ్చు, ఇంకొక సంవత్సరం తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల మనకి జీవితంలో పెద్దగా కోల్పోయేది ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం. ఏముంది, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ దానివల్ల మనం సంపాదించుకుంటున్నది ఏంటి అని ఆలోచిస్తే బిడ్డలకి తండ్రిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. సో ఆ ప్రయారిటీ ఏ టైంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పని అని తెలుసుకుని దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి. కానీ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పక్కకి నెట్టి సెకండరీ దాని మీద టైం స్పెండ్ చేసినా అది కూడా వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది.
1: సో మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు స్వామి భక్తులు కొమ్మారెడ్డి భాస్కరరావు గారని ఆయన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ అన్నమాట, కానీ స్వామి సేవా సంస్థల్లో పనిచేయాలి అని ఎంతో తపన ఆయనకి. సో ఆయన సో రెండు క్లాష్ అవుతున్నాయి బేసికల్ గా. ఒకసారి స్వామి దగ్గరికి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఇట్లాగా విన్నవించుకున్నారు స్వామికి, స్వామి ఇట్లాగా నేను డాక్టర్ ప్రొఫెషన్ ని విడిచిపెట్టేసి పూర్తిగా సర్వీస్ లోకి దిగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై టైం ప్రాపర్లీ అని ఆయన స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకోలేదంట, సి నువ్వు మంచి డాక్టర్వి, మంచి డాక్టర్ అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి, ఒకవేళ నీకు క్లాషెస్ రెండు బ్యాలెన్స్ చేసుకో టైం ని, దానికి ఎంతవరకు కేటాయిస్తావో కేటాయించి మిగిలిన టైంలో నువ్వు సర్వీస్ చేయి ఒకవేళ. చూడండి స్వామి ప్రయారిటీ గురించి ఎంత క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక పరిస్థితిలో నీకు పేషెంట్ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ నీడ్స్ యూ అన్న సమయంలో నీకు ఇంకొక సర్వీస్ యాక్టివిటీ వచ్చిందంటే లీవ్ అవుట్ సర్వీస్, గో అండ్ అటెండ్ ది పేషెంట్, దట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ అని చెప్పారు. సో ఎంత ఫోకస్డ్ గా స్వామి ఉండాలో చెప్తున్నారన్నమాట, మన ధర్మం నిర్వర్తించి తీరాలి. సో ఈ విధంగా ప్రతి భక్తుడిని సరైన మార్గంలో పెట్టే
0: స్వామి ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి చెప్తారు, మనం దుర్వినియోగం చేస్తూనే ఉంటాం సమయాన్ని, ఎలాగూ అనవసరమైన మాటలు అవసరం లేని పనులు వీటిల్లో ప్రవేశిస్తూ మనం ఏం చేస్తున్నామంటేట. స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి, మన దేహాన్ని అంటే మన భగవంతుడిచ్చిన దేహాన్ని జీవితాన్ని కాలానికి అప్పగించేస్తున్నాం.
1: కరెక్ట్,
0: కాలానికి అప్పగించేసి పోనీ దేనికోసం అప్పగిస్తున్నావు, మంచి పనులక, సర్వీస్, ఏదో అనవసరమైన విషయాలు అనమాట. అంతే, ఆ విషయాలు మాట్లాడడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల మనకి పెద్దగా మనం సాధిస్తున్నది ఏమీ లేదు అక్కడ. అలా కాకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కాలాన్ని వాడుకోవాలి. మన జీవితం కోసం కాలాన్ని వాడుకోవాలి, కానీ కాలానికి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం ప్రతిరోజు మంచి పనులు మంచి ఆలోచనలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగపెడుతున్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేయడం ఎంతో ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. జీవితం మనకి స్వామి అన్ని ఇచ్చారు గణేష్, జీవితంలో అన్నిటితో పాటు జీవితాన్ని కూడా స్వామి ఇచ్చారు. ఈ జీవితం మనకి భగవంతుడిచ్చిన వరంట, ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది మనం భగవంతుడికి ఇచ్చే కానుకట. ఆ విషయం మర్చిపోకూడదు. మనం స్వామికి ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి దాన్ని.
1: అంతే అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్ గా టైం ఉన్నది అనుకుంటున్నాము, బట్ టైం అయిపోతుంది
0: అది మనకి తెలియదు.
1: పుట్టిన దగ్గర నుంచి కౌంట్ డౌన్
0: మొదలైంది,
1: వీఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ది గ్రేవ్. సో స్వామి అందుకే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, గడవలసింది ఎలాగో మీ చేతిలో లేదు, మీకు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకే ఉన్న సమయాన్ని బీ ఇన్ ద ప్రజెంట్, ఎందుకంటే ప్రజెంట్ ఈస్ ద మోస్ట్ ప్రజెంట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, దట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు. సో అప్పటికి ఆ సమయంలో ఏం చేయాలి అన్న దృష్టితో మనం మెలిగితే మనం ఈ కోరికలపై అరుపుని తప్పకుండా పెట్టుకోవచ్చు. ఈ వనరి ఏదైతే సమయం ఉన్నదో దాన్ని జాగ్రత్తగా
0: వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా.
1: ఆ తర్వాత వచ్చేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ. ఈ ఎనర్జీ వేస్టేజ్ గురించి స్వామి ఎన్ని మార్లు చెప్పారంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వామి ఒకసారి ఒక విద్యార్థితో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారంట. ఉన్నప్పుడు ఎందుకో స్వామి కన్ను ఎర్రగా ఉండడం ఆ అబ్బాయి గమనించాడు. గమనించి, స్వామి ఏంటి స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదంటే, అదేం లేదురా ఇదంతా పర్వాలేదు, పొద్దున్న నేను సబ్బుతో మొహం కడుక్కుంటూ ఉంటే నేను మీలా కాకుండా సబ్బంతా మొహానికి పూసుకుని అప్పటిదాకా ట్యాప్ క్లోజ్ చేసుకుని మొహం పూసుకున్న తర్వాత నేను ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వేసుకుంటాను మొహం మీద, వాటర్ వృధా చేయను అని చెప్పి చెప్తున్నారట. మీరంతా ఏం చేస్తారు, ట్యాప్ ఓపెన్ చేసేసి సబ్బు పూసుకొని మొహం కడుక్కునేంత వరకు ట్యాప్ ఓపెన్ చేసి ఉంచుతారు, అది అట్టర్ వేస్టేజ్. సో నేను అలా చేసే టైంలోని ట్యాప్ ఆన్ చేద్దామని కళ్ళిప్పాను, అప్పుడు సబ్బు కంట్లోకి వెళ్ళింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నది, దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు, వాటర్ వేస్ట్ చేయకండి అని స్వామి చెప్తారట.
0: ఎంత ఇది చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. పిల్లలకి జనరల్లీ ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, పంపు తిప్పి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు మొహం కడుకునేదాకా, బ్రషింగ్ చేసుకునేటప్పుడు అంతా. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అంటే పిల్లలకి ఎలా చెప్పచ్చు అనే విషయం చెప్తే విని అర్థం చేసుకునే వయసే. సో ఒక రోజు మేము ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో వచ్చినప్పుడు చెప్పానన్నమాట, స్వామి ఎంతో కష్టపడి అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి చుక్క నీళ్లు లేకుండా ఉంటే ఎంత కష్టపడితే స్వామి వాళ్ళకి ఇంటి దాకా నీళ్లు తీసుకెళ్లగలిగారు. భగవంతుడు దైవత్వం పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనిషిగా వచ్చినందుకు మానవ రూపంలో స్వామి అవన్నీ ఫాలో అయ్యారు, ప్రతి రూల్ని ఫాలో అయ్యారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇంత పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చారు, అంత కష్టపడి స్వామి వాళ్ళకి ట్యాప్లో నీళ్లు తెప్పిస్తున్నారు, మనం ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ చేయొచ్చా ఇలాగో, అప్పటి నుంచి మార్పు అనమాట. సో ఈ ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం కొద్దిగా స్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, అది నేచురల్లీ వచ్చేస్తుంది, మనకి పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు.
1: అండ్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ కోసం చెప్తారు స్వామి, ఒక రేడియోతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రేడియో ఎప్పుడైతే మనం ఆన్ చేసి ట్యూన్ చేస్తామో దాని వాల్యూమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే అది పవర్ తీసుకుంటూ అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అది ఆన్ అవుతూనే ఉంటుంది మనం విన్నా వినకపోయినా సరే, ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. సో మన బాడీ కూడా అదే విధంగా ఒక రేడియో లాంటిది అనమాట, అది కంటిన్యూస్ గా ఎనర్జీని ఉపయోగపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత, వన్స్ వీఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ ఈస్ ఆన్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్. సో మనం ఏ విధంగా ఏ డైరెక్షన్ లో మనం అది ఛానలైజ్ చేస్తామనేది స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ డూయింగ్ గుడ్ వర్క్, మంచి పని ఎప్పుడైతే చేస్తున్నామో దెన్ రేడియో సరిగ్గా పనిచేస్తుంది, మీకు ట్రాన్స్మిషన్ సరిగ్గా అవుతుంది, దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవచ్చు అనమాట దాన్ని. అందుకే స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ వనరులన్నీ మనం జాగ్రత్తగా మితంగా హితంగా వాడుకుంటే, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు, ఎవరన్నా కాన్ బనిగా కరోడ్పతి చూస్తుంటారు కదా అందరూ, అట్లా మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, హౌ కెన్ ఐ బికమ్ అ రిచ్ మ్యాన్? ఇట్స్ నాట్ బై అర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ బై అర్నింగ్ కార్స్ అండ్ రిచెస్. లెస్ డిజైర్స్ ఉన్న మనిషి అతనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని స్వామి చెప్తారు. ఒక స్టేట్మెంట్ లో స్వామి అన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ వెరీ వెరీ ఫేమస్ కొటేషన్ ఆఫ్ స్వామి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ అ ప్లెజర్. సో ఇది చెప్తుంటే ఒక్కసారి ఫైనల్ గా డిజైర్స్ ఉండొచ్చు కానీ దేనికి డిజైర్ ఉండాలని స్వామి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట. డిజైర్ ఫర్ గాడ్, డిజైర్ ఫర్ గాడ్. ఇప్పుడు స్వామి ఒక 3-step స్టేట్మెంట్ చెప్తారు, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే ఐ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, గాడ్ లాస్ట్. సో ఇఫ్ యువర్ ప్రయారిటీ ఇస్ గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ డిజైర్ ఫర్ గాడ్, ఆటోమేటికల్లీ అన్ని ప్లేస్ లో పడిపోతాయి అనమాట. అండ్ దీనికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తో మనం కంక్లూడ్ చేద్దాము, ఎందుకంటే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పిల్లలందరినీ పిలిచి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ పంచిపెడుతున్నారంట. అంటే స్వామి ఆ ప్రదేశంలో లేరు ఆ సమయంలో, సీనియర్ స్టూడెంట్స్ చేత అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు.
0: ఓకే,
1: ఒక్కొక్కరికి షేవింగ్ సెట్స్, టాయిలెట్ కిట్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, ఇలా అన్ని ఎలక్ట్రిక్ రేజర్స్, ఎన్నో ఐటమ్స్. అందరూ ఐటమ్స్ లో కూర్చొని పాపం పిల్లలు కదా, చూడండి ఆ చిన్న ఏజ్ లో స్వామి ఆ థాట్ ని వాళ్ళ మైండ్ లో వేస్తారనమాట. సో ప్రయారిటీ ఇస్ గాడ్ అని. ఈ కోలాహలం జరుగుతోంది, సడన్ గా షన్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయ్యి ఒకసారి ఇటువంటి చూస్తే ఆ కర్టెన్ వెనకాత నుంచి స్వామి వచ్చి చూస్తున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడండి రా, నేను ఇచ్చే క్రియేషన్ మీద మీకు మనసున్నది కానీ ఈ క్రియేటర్ కోసం ఎవరు అడగటం లేదు. నోబడీ వాంట్స్ ద క్రియేటర్, అందరు క్రియేషన్ గురించే పరిగెడుతున్నారు. నాకు ఈ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలంటున్నారు కానీ నాకు స్వామి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా అని అన్నారట. సో మనం ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా స్వామిని ప్రయారిటీగా పెట్టుకొని మన కోరికలు భగవంతుని కొరకు ఎంపిక చేసుకుని చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి ప్లీజ్ చేసే అవకాశం స్వామిని మనకి అందించమని ప్రార్థిస్తూ సాయిరాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ జిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. ఈనాడు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు,
2: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారందాలకు ప్రణామాలు, రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఈ దసరా సమయంలో జగజ్జన్య యొక్క దివ్య అవతార గాథలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమ నిశామై తదుత్పత్తిం విస్తరాతు గదతో మమ. పూర్వం సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి అనే ఆయన ఒక మనువుగా ఉండేవాడు. ఆయనకి ఆ మనుత్వం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే మహామాయ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. స్వారోచిష మన్వంతరానికి పూర్వం సురథుడు అనే మహారాజు చైత్రవంశంలో పుట్టిన ఆయన ఉండేవాడు. ఆయన ప్రజల్ని బాగా పాలించేవాడు, తన సుకుమారులుగా పాలించేవాడు. అయితే అతనికి కొందరు శత్రువులు వచ్చారు. మన మానాన మనం ఉంటుంటే కూడా కొందరు మనని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్లను కోలా విధ్వంసులు అంటారు. వాళ్లు ఈ సురథుని పైన దండయాత్రకు వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. అతడు యుద్ధం చేశాడు కానీ శత్రువులు ఇతని దేశాన్ని ఆక్రమించారు. ఇతని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు అవతర వాళ్లతో చేతులు కలిపారు. దాంతో ఇతని యొక్క ధనాగారం, సైన్యం, తన పట్టణం అన్నీ శత్రువులకు స్వాధీనమైపోయాయి. ఆ రాజు వేటకి వెడుతున్నాను అనే వంకతో ఒంటరిగా గుర్రం ఎక్కి రథానికి వనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆశ్రమంలో ఓ మహర్షి కనబడ్డాడు. ఆ మహర్షిని ఈయన గౌరవించాడు. ఈ మహారాజుని మహర్షి సత్కరించాడు. ఆ ఆశ్రమంలో ఉన్నాడు. అతని మనస్లోపల కలత కలుగుతోంది. మమకారం, నా రాజ్యం, నా ప్రజలు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా రాజ్యాన్ని పూర్వం బాగా పాలించాను, ఇప్పుడు మరి ఇతరులు ఆక్రమించారు కదా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తారా? మా మంత్రి ఉన్నాడు, వాడు శూరహస్తి అనేవాడు, మదం కలవాడు, వాడిప్పుడు వైరులకు వశపడిపోయినాడు. వాడు నా దగ్గర ఉన్నట్టుగా భోగాలు అనుభవించగలుగుతాడా? పూర్వం నా అనుచరులందరూ ధనం, భోజనాలు మొదలైన వాడితో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటారు? ఆ వచ్చిన రాజులు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి ధనాగారం అంతా పాడు చేస్తారేమో, ధనాగారం అంతా నాశనమైపోతుందేమో, ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన ఎవరు బాబు అని అడిగాడు. అడిగితే అతడు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏమిటి నీ దుఃఖం అడిగాడు మహారాజు. వైశ్యుడు చెప్పాడు, నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుణ్ణి, సంపన్నుణ్ణి, అయితే నా సంతానం, భార్య ధనలోభం వలన నన్ను నెట్టేశారు. నా వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయింది, వాళ్ళు నా డబ్బు తీసేసుకున్నారు. నేను ఈ వనానికి వచ్చాను, చాలా దుఃఖంగా ఉన్నాను, నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు బాగా బాధగా ఉంది, నా కొడుకులు కులాసాగా ఉన్నారా లేదా, నా వాళ్ళంతా ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచి వచ్చాడో ఎలాంటి వాళ్ళు, ఎలా నడుస్తున్నారో ఏమిటో, అందుకోసం బాధపడుతున్నాను అన్నాడు ఆ వైశ్యుడు. రాజు అడిగాడు, ఏమయ్యా వాళ్ళు లోభంతో నిన్ను నెట్టేశారు కదా, వాళ్ళ మీద నీకు ఈ ప్రేమ ఏమిటి? వైశ్యుడు చెప్పాడు, నిజం చెప్పావు, కానీ ఏం చేయను, నా మనసు నా మాట వింటర్లేదు, వాడు నాపై ప్రేమ లేకుండా నెట్టేశారు ధనలోభంతో, కానీ నా మనస్సు వాళ్ళ మీదే ఆసక్తితో ఉంటుంది, ఏం చేయను, నేను మనసులో ప్రేమభావం ఉంది, వాళ్ళు దుర్మార్గులేనా, ఏం చేయను, నేను ఈ కలత పోవటం లేదు, ఎలా చేస్తే ఈ మనసు కలత తొలగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆ రాజు, ఈ వైశ్యుడు ఇద్దరు కూడా మహర్షి దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఆయనతో మాట్లాడారు, అయ్యా మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాం, ఈ మనస్సు నా అధీనంలో లేకుండా దుఃఖాన్ని కలిగిస్తుంది, నాకు రాజ్యం పోయింది, కానీ ఆ రాజ్యం పైన, రాజ్యంలో ఉండేవారిపైన మమత తొలగటం లేదు, ఏం తెలియనివాడి కింద, నాకు తెలిసినా సరే తెలియనివాడు బాధపడినట్టుగా బాధపడుతున్నాను. అలాగే ఈయనున్నాడు, ఈయన భార్యాపుత్రులు వదిలేశారు, అవమానించారు, కానీ అక్కడ ప్రేమతో బాధపడుతున్నాడు. ఇలా మేమిద్దరం చాలా దుఃఖంలో ఉన్నాం, అక్కడ దోషం ఉంది అని తెలిసిన మమకారం వలన మనసు అట లాగుతున్నది. మహాభాగా, తెలిసిన వాళ్ళకు కూడా ఈ మోహం ఏమిటి, వివేకం కలిగి ఉన్న ఈ అంధత్వం ఏమిటి, ఈ మూఢత్వం ఏమిటి? ఋషి అడిగాడు, జ్ఞానం అనేది ఒకటి ఉంది, సమస్త జంతువులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, ఈ విషయాలు మరి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పగటివేళ కొన్ని ప్రాణులకు కళ్ళు కనబడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనబడవు, మరికొందరు రాత్రి పగలు చూడగలుగుతారు. మనుష్యులు మాత్రమే జ్ఞానం కలవాళ్లు కాదు, పశువులు, పక్షులు, మృగాలు వాటికి కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అయితే మనుష్యులకు జ్ఞానం విశేషంగా ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పొరపడతాం. మనుషులకు మాత్రమే జ్ఞానం ఉంది అనుకోక్కర్లేదు, పక్షులు ఉంటాయి, ముక్కుతోటి ఈ గింజల్ని ఏరుకు వచ్చి ఆకలితో పీడింపబడే పిల్లలకు పెడుతుంటాయి. ఇలాగా మనుష్యులు, పెద్ద పుల్లు, మిగిలిన జంతువులు తమ సంతానంపై ప్రేమతో ఉంటాయి కదా. ఈ మమత్వం అనేది ఒక పెద్ద సుడిగుండం లాంటిది, మోహం అనేది ఒక పెద్ద గోతి లాంటిది, దీంట్లో అందరూ పడిపోతుంటారు. దీనికి కారణం మహామాయా ప్రభావం. ఈ మహామాయా ప్రభావం వల్లనే ఈ ప్రపంచం యొక్క స్థితి కలుగుతున్నది. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకప్పుడు జగత్పతే యోగ నిద్రలో ఉండిపోయినాడు. జగత్పతి అయిన హరే మహామాయ వలన నిద్రలో ఉన్నాడు అంటే ఇక ఇతరుల మాట చెప్పేదేంటి? జ్ఞానుల యొక్క మనస్సును కూడా ఆ భగవతి అయినటువంటి దేవి బలాత్కారంగా ఆకర్షించి మోహంలో పడవేస్తూ ఉంటుంది. ఆమె ఈ జగత్తును సృష్టిస్తోంది. చరాచరమైనటువంటి జగత్తు ఆమె సృష్టిస్తున్నది. ఆమె ప్రసన్నురాలై వరాలిస్తూ ఉంటుంది. ఆమె అనుగ్రహిస్తే మోక్షం కూడా ఇస్తుంది. ఆమె పరమ విద్య ముక్తికి హేతు అవుతుంటుంది. అజ్ఞానులకు సంసార బంధాన్ని కూడా ఆ సర్వేశ్వరేశ్వరే కలిగిస్తూ ఉంటుంది అని మహర్షి చెప్పాడు. రాజుగారు అడిగారు, ఎవరా మహాదేవి, మీరు మహామాయ అంటున్నారే, ఆమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఏం చేస్తుంది, ఆమె స్వభావం ఏమిటి, ఆమె స్వరూపం ఏమిటి, ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఆమె నిత్యురాలు అంటారు, జగత్తంతా ఆమె స్వరూపం అంటారు. ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి? దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆమె వివరాలు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ఋషి చెప్పడం ప్రారంభించారు. దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె పుట్టింది అంటారు. నిజానికి ఆమె నిత్యురాలే. ఒకప్పుడు ఈ జగత్తంతా సంపూర్ణ సముద్రమయంగా ఉన్నది. అంత ఏకారణం అప్పుడు, అనేక సముద్రాలు లేవు. అంటే అంతా సముద్రమే అయిపోతే ఇంకే ఏకారణమే కదా, ఒకే సముద్రం. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఆదిశేషుపై పవళించి ఉన్నాడు కల్పాంతకాలం. ఆయన యొక్క ఈ చెవిలో ఉండే గులువు నుంచి ఇద్దరు ఘోరమైనటువంటి రాక్షసులు బయలుదేరారు. వాళ్ళని మధువు కైటభుడు అంటారు. వాళ్ళు వాళ్ళ స్వభావం అది, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని అనుకున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరు అసురులు, ఉగ్రమైన వాళ్ళు. జనార్దనుడు గాఢ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడికి యోగ నిద్రను స్తోత్రం చేశాడు ఏకాగ్ర మనస్సుతోటి. అలా ధ్యానం చేస్తుంటే ఆ జగజ్ఞాన్ని అనుగ్రహించిందనమాట. అంటే ఈ మాయా నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఆయన్ని ఆవహించింది కనుక ఆ విశ్వేశ్వరిని, జగద్ధాత్రిని స్థితి సంహారాలు చేసేటువంటి ఆ నిద్రాదేవిని ధ్యానం చేశాడు ఆయన. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వర ఆత్మికా సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థితాగా. ఓ జనని, నీవే స్వాహాదేవి, నీవే స్వధాదేవి, నీవే అమృత రూపిణివి, నీవే ప్రణవ రూపిణివి, ఇలాగా ఆయన గొప్ప స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది. ఈయన ఏం కోరుతున్నాడు? జగత్స్వామి అయినటువంటి అచ్యుతనకు ఈ యోగ నిద్ర తొలగాలి, ఆయన మెళుకు రావాలి. మెళుకు వస్తే రక్షణ బాధ్యత కలిగిన ఆ స్వామి ఈ అసురులను సంహరిస్తాడు, అది ఆయన కోరిక. అప్పుడు ఆ నిద్రాదేవి అంటే తామసీ కళ అంటారు, ఆ జగజ్జన్లో సాత్వికీ కళ, రాజసీ కళ, తామసీ కళ ఉంది. ఈ తామసీ కళే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీ కళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటవులను సంహరించాలి. అప్పుడు ఏమైంది? ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు, ముఖము, నాసిక, బాహువులు, హృదయం వీటన్నిటి నుండి ఆ శక్తి బయటకు వచ్చింది, ఎదురుగుండా నిలిచింది, బ్రహ్మదేవుని యొక్క ఎదుట నిలిచింది. దాంతో జగన్నాథుడైన జనార్దనుడు లేచాడు. ఆయన ఇంతవరకు ఆదిశిషుపై పడుకుని ఉన్నాడు. అతను ఎదురుగుండా కనబడ్డారు మధుకేటపులు, దుర్మార్గులు, అతి వీర్య పరాక్రమం కలవాడు. వాడు క్రోధంతో, ఎర్రటి కళ్లతో బ్రహ్మదేవుణ్ణి తినేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆ స్వామి లేచి వాళ్లతో యుద్ధం ప్రారంభించాడు. అది సృష్టి జరగని కాలం, ప్రళయకాలం. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు ఆయుధాలు ఏమున్నాయి? బాహువులతోనే యుద్ధం, కుస్తీ పడుతున్నారన్నమాట. వాళ్ళు అతి బలంతో ఉన్నారు, ఉన్మత్తులై ఉన్నారు, మహామాయా విమోహితులై ఉన్నారు. వాళ్ళు అన్నారు, వరం కోరుకో ఇస్తామన్నారు. ఏంటి వరం ఇవ్వడం ఏంటి? వాళ్ళు అలా అన్నానికి ఒక కారణం ఉంది. తాము ఇద్దరు, ఎదుట ఉన్నవాడు ఒకడు, తమతో ఆయన అంత యుద్ధం చేస్తున్నాడు అని వరం కోరుకున్నారు. అంటే వెంటనే అవకాశం దొరికింది. భగవానుడు అన్నాడు, మీరు సంతోషించారా, వరం ఇస్తారా? సంతోషం. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఎందుకంటే వేరే వరం ఏం కావాలి ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, అరే మనం అతడేదో మహాయోధుడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాం, మోసపోయాం, కనుక ఇతన్ని మనం పల్టీ కొట్టించాలి. ఎక్కడ చూసినా అంతా నీళ్లే కనబడుతున్నాయి, కనుక నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించు అడిగారు వాళ్ళు. ఆయన సరే అన్నాడు. ఆయన శంఖచక్ర గదాధారి, ఆయనకి శక్యం కాందే ఉంది. తన యొక్క తొడను బాగా పెద్దది చేశాడు. చేసి తన చక్రంతో వాళ్ళ శిరస్సుని నరికేశాడు. ఇలాగా బ్రహ్మగారు స్తోత్రం చేయడం వలన ఆ జగజ్జన్ని అవతరించిన అవతారం ఇది. దీన్ని మహాకాళి అవతారం అంటారు. అంటే ప్రకృతిలో తామసీకళ అన్నమాట. ఆమె యొక్క ప్రభావం ఇంకా చాలా ఉంది. సృష్టి ప్రారంభంలోనే, అంటే సృష్టి ఇంకా జరగడానికి పూర్వమే చూపిన ఒక గొప్ప అవతారం ఇది, మహాకాళీ రూపం. ఈ మహాకాళీ రూపం అనేది చాలా గొప్పది. ఈ కాళినే సాత్వికంగా ఆరాధించాడు రామకృష్ణ పరమహంస. విశేషం ఏంటంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా వ్యక్తి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, నిష్కామ భక్తితో ఆరాధించినట్లయితే దానివలన వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారు. వ్యక్తి కోరికతో, స్వార్థంతో, లేదా ఇతరులకు హాని కలిగించాలి ఇలా కోరాడనుకోండి, దానివలన పరమ ప్రయోజనాన్ని పొందలేరు. శ్రద్ధగా ఆరాధన చేస్తే ఎంతో కొంత ఫలం కలుగుతుంది, కానీ పరమ ప్రయోజనాన్ని పొందడం శక్యం కాదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. రామకృష్ణ పరమహంస ఆ మహానుభావుడు కోరిక లేకుండా నిష్కామ భక్తితో ఆరాధించడం వలన, ఈ మహాకాళి ఆరాధన వలననే ఆయనకి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగింది, లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కనుక వ్యక్తులు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ రాజు, ఆ వైశ్యుడు, ఆ మహర్షి వలన ఈ అవతారం విన్నారు. ఈ అవతారమే కాదు, మరో 2 అవతారాలను గురించి కూడా విన్నారు. ఆ అవతారాలు తర్వాత మనం చెప్పుకుంటాం. ఈ దేవీ అవతారాలు తెలుసుకోవడం వలన ఏమైంది? వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. దేవి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. ఎన్ని గ్రంథాలు వర్ణించాయో. దేవీ భాగవతంలో దేవీ మహాత్మ్యమే 18,000 శ్లోకాల్లో వర్ణించారు. అలాగే మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం 700 శ్లోకాల్లో వర్ణించారు. దాన్ని సప్తశతి మహామంత్రము అంటారు. ఇది కాక కాళికా పురాణం అని మరో గ్రంథం ఉన్నది. ఇక్కడ కాళీదేవి మహాత్మ్యం ప్రత్యేకించి ఉంది. ఇవి కాకుండా తంత్రగ్రంథాలు ఉన్నాయి. తంత్రగ్రంథాల్లో దేవి ఆరాధించే పద్ధతి, దేవి యొక్క గొప్పతనం ఇవన్నీ చాలా బాగా వర్ణించడం జరుగుతుంది. ఈ గాథ, ఈ మహాత్మ్యం విన్న తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది. ఋషి ఏమని చెప్పాడంటే, ఆ తల్లి యొక్క ప్రభావం వలన ఈ జగత్తంతా ధరించబడుతోంది. ఆమె విష్ణుమాయా, ఆమె అనుగ్రహిస్తే విద్యను ప్రసాదిస్తుంది. విద్య అంటే బ్రహ్మ విద్య, జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కనుక మీరిద్దరూ కూడా వివేకాన్ని పొందిన వారిలై ప్రవర్తించండి. ఆ తల్లి ప్రభావం వలననే లోకం మోహంలో పడుతూ ఉంటుంది. ఆ తల్లిని శరణు వేడండి. ఆమెను ఆరాధించినట్లయితే భోగం, స్వర్గం, మోక్షం కూడా ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సురధుడు మహర్షికి నమస్కారం చేసి, వివేకాన్ని పొందినవాడే, ఆయన వైరాగ్యాన్ని పొందాడు, ఎందుకంటే రాజ్యం పోయింది, అతి మమత చేత తాను బాధపడుతున్నాడు, కనుక తాను వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయాలి అనుకున్నాడు. వైశ్యుడు కూడా ఆయన వెంట తపస్సు చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక ఏమిటంటే జగజ్జన్ని దర్శించాలి అని. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అక్కడ వస్తువులు? ఏమన్నా ఆరాధన చేసే వాళ్ళకి ఏవో వస్తువులు ఉంటాయి ఆ సన్నిహితంగా. అక్కడ నదిలో ఉండేటువంటి ఇసుకతో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసుకుని వాళ్ళిద్దరూ అక్కడ తపస్సు ప్రారంభించారు. దేవి సూక్తాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ ఇసుకలోనే, ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని చేసి అక్కడే ఆరాధిస్తున్నారు. పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తర్పణాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, మనసును స్వాధీనం చేసుకున్నారు, మనసుని దేవీమయం చేశారు. ఆ అమ్మగారి అమ్మవారికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇలాగా ఆరాధిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచాయి. అన్నాళ్ళు నియమంగా ఉన్నారన్నమాట. జగజ్జన్ని అనుగ్రహించింది, ఆమె ప్రత్యక్షమైంది. రాజా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుంది, నేను సంతోషించాను. అంటే రాజుగారికి మంచి రాజ్యం కావాలనుంది, తృప్తి కలగలేదు. పూర్వం రాజ్యం చేస్తుంటే మధ్యలో పోయింది కదా, అందువలన మధ్యలో రాజ్యం తొలగిపోకుండా నీ రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు. శత్రువులందరూ కూడా మరి తొలగిపోవాలి అని కూడా కోరుకున్నాడు. వైశ్యునికి మాత్రం పూర్తి జ్ఞానం కలిగిపోయింది. ఆయన, నాకు జ్ఞానం కావాలి, నాది నేను అనేటువంటి భావం తొలగిపోవాలి, అంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి అని కోరుకున్నాడు. దేవి అన్నది, నాయనా, తొందరలోనే నీ రాజ్యం నీకు లభిస్తుంది, శత్రువుల్ని నాశం చేస్తావు, అప్పుడు హాయిగా ఉంటావు. కొంతకాలం పరిపాలన చేశాక ఈ శరీరం వదిలాక రాబోయే జన్మలో నువ్వు వివస్వంతుని యొక్క కుమారుడు అవుతావు, అప్పుడు నిన్ను సావర్ణి అనే పేరుతో పిలుస్తారు. నువ్వు ఒక మనువు అవుతావు, మనువై చిరకాలం భూమిపైన ధర్మ పరిపాలన చేస్తావు అని చెప్పి వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యను కూడా వరం ఇచ్చింది, నాయనా, నువ్వు జ్ఞానం కావాలి అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. అంటే జగజ్జన్య యొక్క ఆరాధన వలన భోగాలు కావలసిన వాళ్ళకి భోగాలు కలుగుతాయి, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇది విశేషం. మామూలుగా అయితే భోగం, మోక్షం ఇవి రెండు కూడా పొందడానికి దారులు పరస్పర విరుద్ధాలు, రెండు ఒక చోట ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎందుకంటే భోగం కావలసిన వాళ్ళు భోగానుగుణమైన ప్రయత్నాలు చేస్తారు, మోక్షం కావలసిన వాళ్ళు సర్వసంగాలు వదులుకుని, అహంకార మమకారాలు వదులుకుని సాధన చేస్తారు. కానీ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇక్కడ విశేషం. ఆ జగజ్జన్ని వాళ్ళు ప్రార్థన చేశారు, దేవు వలన వరాలను పొందారు. పొంది ఆ సురథుడు అనేటువంటి మహారాజు మళ్లీ జన్మలో సూర్యుని వలన పుట్టాడు, అంటే సూర్యుని యొక్క కుమారుడిగా పుట్టాడు. అప్పుడు అతడు సావర్ణి అనేటువంటి మను అయ్యాడు. చూడండి, దేవీ ఆరాధన వలన ఎంత ప్రయోజనం ఉన్నదో. ఆ జన్మలో రాజ్యాన్ని పొందాడు, భోగాలు అనుభవించాడు, మళ్లీ జన్మలో మనువుగా కూడా ఆవిర్భవించాడు. మరి ఆ వైశ్యుడో సాక్షాత్తు మోక్షమే పొందాడు, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. కనుక దేవీ ఆరాధన అనేది అన్ని విధాల అనుకూలించేది. శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు అనంటే, అమ్మ ఏ తప్పు చేసినా క్షమిస్తుంది, బయట వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావంటారు, అమ్మ మాత్రం అలా మనసులో పెట్టుకోదు. అందుకని జగదాధారమైన పరమాత్మను తల్లిగా ఆరాధించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. అమ్మలో ఉండేటువంటి ఆ ప్రేమభావాన్ని ఆ జగజ్జననిగా దర్శించినట్లయితే ఆ జగజ్జనని ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది అని. ఇలాగా ఆ తల్లి అనుగ్రహించి ఆమె అంతర్ధానాన్ని పొందింది. తర్వాత వీళ్ళు ఆ తల్లిని చాలా భక్తితో స్తోత్రం చేశారు, వరాన్ని పొందారు అనుకున్నట్టుగానే వాళ్లకు ఆ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పని దేవి యొక్క అవతారాన్ని మార్కండే పురాణంలో సంగ్రహంగా చెప్పారు. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించారు. దేవీ భాగవతంలో దేవి యొక్క అనేక అవతార గాథలు ఉన్నాయి. దేవికి చాలా అవతారాలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ అవతార గాథలు దేవీ భాగవతంలో మనకు లభిస్తాయి. మరి మిగిలిన చోట్ల కొంచెం కొంచెంగా వర్ణన ఉంటుంది. కనుక ఆ జగజ్జన్ని ఆరాధించినట్లయితే ఇహం పరం అన్నీ లభిస్తాయి. దేవీ భాగవతంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా ఆ తల్లి యొక్క ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనా పద్ధతుల్ని మనం అవలంబించినట్లయితే ఇహపరాలకు బెంగపడక్కర్లేదు. భారతీయులకు ఉండేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే ఇక్కడ ఈ కల్పంలోనే కాదు అనేక కల్పాల్లో దేవి అవతరించింది. ఇప్పుడు మనకి నిన్న మొన్న భగవాన్ సత్యసాయిబాబా వారు అవతరించినట్లే ఎన్నోసార్లు ఇక్కడ భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల వలన మనకు నిత్య జీవితంతో పాటుగా భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వలన సాధన చేస్తాం. జీవితంలో మనం ఎలా అయితే ధనం కోసం, భోగాల కోసం ప్రయత్నం చేస్తామో అలాగే భగవద్ అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా ఈ లోకంలో ఇబ్బందులు తొలగడం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేయడం వలన మనకు జీవితంలో అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే భావన కాకుండా ఆయన ఉన్నాడు, మన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం వస్తుంది, అనుభూతి వస్తుంది. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే ఈ మార్కండేయ పురాణంలోనే ఆ తల్లిని గురించి ఇలా ప్రార్థించారు. దుర్గే స్మృతాహరసి దుఃఖమశేషజంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాతదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా దుర్గమ్మ, నిన్ను స్మరిస్తే సకల ప్రాణులకు దుఃఖాన్ని తొలగిస్తావు. సామాన్యంగా దుఃఖంతో ఉన్నవాళ్ళు దుఃఖాన్ని తొలగడం కోసం, బాధలు తొలగడం కోసం ఆ దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. కనుక దుర్గే స్మృతాహరసి, ఆమెను స్మరిస్తేనే చాలు, ఆమె దుఃఖాలని తొలగిస్తుంది. అయితే కొందరు అనుకుంటారు ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగడం కోసం భగవంతుడిని ఆరాధించాలి అని. అంతేకాదు, స్వస్థంగా ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తే వాళ్లకు మిక్కిలి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇది చాలా కష్టమైంది. యహలోకంలో కష్టాలు తీరడం అనేది ఎంత పెద్ద గొప్ప విషయం కాదు. అతి సూక్ష్మమైన బుద్ధిలో మార్పు వచ్చి మంచి ఆలోచనలు వచ్చి మంచి ప్రవర్తన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసురులు కూడా తపస్సు చేశారు, మనకంటే చాలా ఎక్కువ తపస్సు చేశారు, ఎక్కువ ప్రయోజనాలని సాధించారు, కానీ సద్బుద్ధిని వాళ్ళు పొందలేకపోయారు. కనుక సద్బుద్ధి కావాలి అనే సంకల్పంతో స్వస్థమైన మనస్సుతో ఏ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే ఆ తల్లిని ఆరాధిస్తే ఏం చేస్తుంది, అతి శుభమైన మనస్సును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మనకు లోకానికి మేలు కలిగించేవి. అలాంటి ఆలోచనలు వచ్చి వాటి ఆచరణలో పెడితే ఎంత లాభం చెప్పండి. అంతేకాదు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు కొందరు, దుఃఖాలతో బాధపడేవాళ్ళు కొందరు, రోగాలతో బాధపడేవాళ్ళు కొందరు చాలా ఉన్నారు కదా. ఆ తల్లి బాధతో ఉండేవాళ్ళు అమ్మా తల్లి అనుగ్రహించు అని ప్రార్థిస్తే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎందుకని అలా చేస్తుంది, తల్లి కనుక తల్లి పిల్లల్ని ఎలా రక్షించాలి అని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆమె చెప్పిన మాట కనుక ఆమెనే పట్టించుకోక ఆమెనే అనాథాశ్రమంలో చేర్చేటువంటి ఒక దుస్థితి ఈ కాలంలో ఉంది. అందుకని అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలనే పేరుతో అదో తప్పుగా అనిపించట్లా. ఏ తల్లిని ఇంట్లో పెట్టుకుని దేవతలే ఆరాధిస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందో, అటువంటి దేవతామూర్తి వంటి తల్లిని అనాథాశ్రమంలో చేర్చి వృద్ధాశ్రమంలో ఉందని ఇప్పుడు వారానికో రెండు వారాలకోసారి చూసొచ్చే కాలం వచ్చింది. చాలా దురదృష్టమే, ఈ దేశంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వేదం చెప్పింది, ఏమని తల్లిని దేవతగా ఆరాధించండి, వేదం స్పష్టంగా చెప్పింది, తండ్రిని దేవతగా ఆరాధించండి, గురువుని దేవతగా ఆరాధించండి, అతిథిని దేవతగా ఆరాధించండి అని చెప్పింది. ఆ చెప్పడం వలన మనకి స్కూళ్లలో బోర్డుల పైన అవి రాసి పసితనులను నేర్పేవారు. అటువంటిది అవన్నీ పోయి ఆరాధించడం మాట దేవుడు ఎరుగు, తిండి పెట్టడం కూడా బరువే అనుకుని వృద్ధాశ్రమంలో చేర్చడం ఏంటి, చాలా తప్పు కదా. కనుక అలా ఆరాధించవలసినటువంటి తల్లిని ఆరాధించాలి. జగజ్జన్ని మాట, జగజ్జన్ విషయం ఏంటి, ఆమె ఏం చేస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. ఎందుకంటే తల్లి కనుక ఆమె తప్పింకెవరికి దయాభావం ఉంటుంది. కనుక దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మేలు కలిగించాలి అని చెప్పని కరగిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఆ కరగిపోయిన ఆర్ద్రమైన మనస్సుతో లోకాన్ని ఉపకరిస్తుంది. అటువంటి ఆ జగజ్జన్నికి శిరస అభివాదనం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి.
1: రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
0: ఈ కార్యక్రమంపై మన శ్రోతల అభిప్రాయాలను కూడా అడుగుదాం గణేష్. మీరు మాకు listener@radiosai.org కి మీ అభిప్రాయాలను రాసి పంపించగలరు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 5వ భాగం.

0: భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతసహస్ర నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈనాటి అవతార పరంపర సనాతన సందేశం కార్యక్రమానికి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నది సాయి స్వప్న, లలితాసాయి దగ్గుపాటి, గణేష్. ఇంత చక్కటి పాట విన్నాక లలిత, మనకి ఆ స్వామి దర్శనం కళ్ల ముందే కదులుతున్నట్టు ఉన్నాడు కదా. అసలు స్వామిని నడిచొస్తున్నట్టు, ఆ స్వామి యొక్క గుణగణాలు వర్ణిస్తూ పాడుతూ ఉంటే కళ్ల ముందే వెదులుతున్నట్టు అనిపిస్తున్నది. అసలు భగవంతుడైనా మన దగ్గరికి ఇంత సులభంగా వచ్చేసాడా, మనకు దర్శనం ఇచ్చాడా అన్నంత
1: ఆనందం
0: ఉప్పొంగిపోతున్నది అనమాట. అసలు ఒక్కొక్కసారి మనకు చాలా సార్లు అనిపిస్తుంది, మనం భగవంతుడి కన్నా మన స్వామి అని మనం అనుకుంటూ భగవంతుడు అన్నది మర్చిపోతూ ఉంటాం ఏమో అనిపిస్తూ ఉంటుంది. స్వామి కూడా అదే చెప్పారు కదా, ఈ మనం అనుకుంటున్న ఈ అవతార పరంపర చూసుకుంటే అవతారాలు మానవాకారంలో వచ్చాయి. ముందు ముందు అంటే మొదట్లో మత్స్య కూర్మ అలాగా ఉన్నప్పటికీ ఈ కలియుగ అవతారాలు ఏవి చూసుకున్నప్పటికీ షిర్డీ సాయి, సత్యసాయి, అంతకు ముందు త్రేతలోని వాటిలో మానవాకారం తీసుకుని వచ్చారు. చాలా మంది అడిగారు భగవంతుడు మరి మానవాకారంలో వస్తే మనిషిని మనం భ్రమించి ఇందులో మాయలో పడిపోయి భగవంతుడా మానవుడా అని సంశయంలో ఉండిపోతున్నాం కదా అంటే స్వామి చెప్పారు, మీకు భగవత్ తత్వాన్ని అర్థం చెయ్యాలి అంటే మీలాగే నేను రావాలి అన్నారు స్వామి. నేను వేరే ఏదో రూపం తీసుకొని వచ్చాను అనుకోండి, మీరు నన్ను అర్థం చేసుకోరు, ఇంకేదో అని భయపడి దూరం వెళ్ళిపోతారు. మీలాగే మాట్లాడుతూ, మీలాగే అన్ని పనులు చేస్తూ, మీతో ఆడి పాడి చేస్తూ ఉంటే అప్పుడు మీకు నా మీద నమ్మకం కలిగి నేనే భగవంతుడిని అన్న దీనికి వస్తారు అని. ఎందుకంటే మనం అనుకున్నట్టు భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, గుణాలు లేవు, నిర్గుణ పరబ్రహ్మం అని చెప్పుకుంటున్నాం. ఆ పరబ్రహ్మాన్ని మనకు అర్థమైన రీతిలోని మనకు తెలియజేయాలి అంటే మనలాంటి రూపంలోనే రావాలి, మనకు అర్థమైనట్టు మనతో ఉండాలి అని స్వామి తన అవతారం యొక్క విశిష్టతను చెప్తే చాలాసార్లు మనకు తెలిసిందే. మరి ఇలా సాకారంగా వచ్చి మన నిర్గుణ పరబ్రహ్మ తత్వం ఇప్పుడు నడిపిస్తున్న ఈ అవతారాలు ఆ సందేశాన్ని మనం గాని తీసుకుంటే ఎలాగ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మనిషిగా పుట్టినందుకు సాధన చేసి మనం మాధవులం మనుషులం కాదు అన్న తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ సాధన గురించి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో చెప్తున్నారనమాట. ఆ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం.
2: తప్పకుండా.
0: క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త అసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భి రవాప్యతే. అంటే ఏం చెప్తున్నారంటే ఈ సాధనలోని డైరెక్ట్ గా నిర్గుణ పరబ్రహ్మ తత్వమే భగవంతుడు అని మొదలు పెట్టేస్తే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ ఇంద్రియాలకి పట్టని ఇంద్రియాలతో మనం తెలుసుకోలేని నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం మనసులో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఆ తెలుసుకోవాలనుకుంటున్నది ఈ సాధన చాలా కష్టం. ఈ క్లేశ అంటే కష్టంతో కూడింది అధికతరం, అది కూడా కొంచెంగా చాలా కష్టం అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ అవ్యక్తం కాని పరబ్రహ్మ తత్వం అంటే ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, దాని యాపిల్ అంటే దానికి ఒక రూపం నామం ఉంటుంది, మనం చెప్తే మైండ్ లో తడుతుంది, తర్వాత దాన్ని తెచ్చి చూపిస్తే టచ్ లో తెలుస్తుంది. అలా స్పర్శకి తెలియంది, కంటికి కనిపించింది, దేనికి అందని ఇంద్రియాలకు అందని వస్తువు నిర్గుణ పరబ్రహ్మ తత్వం. దాని మీద తెలుసుకోవడానికి ఈ ఇంద్రియానికి దేహాభిమానంతో ఉండిపోయి ఉన్న మనకి ఈ మనస్సు ఏంటంటే ఈ దేహం రూపము నామంతో ఉండిపోయింది, దీనికి ఎలాగ అర్థమవుతుంది, దాన్ని అర్థం చేసుకుని డైరెక్ట్ గా అది తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నారనమాట. అందుకు ఎంతో సాధన చెయ్యాలి అంటూ దానికోసం దేహాభిమానం వదులుకొని చిత్తశుద్ధి చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటూ ఈ సాధనలోని సగుణోపాసన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవచ్చు అంటూ చెప్తున్నారనమాట.
2: చాలా బాగుంది స్వప్నక్క, మీరు చెప్తుంటే తపోవనంలో మనం పారాయణ గ్రంథం సత్యసాయి భగవాన్ అని పారాయణ గ్రంథంలో ఈ విషయమై ఒక చక్కని అంశం మనకి చెప్పబడింది. మనకి వేదాల్లో చెప్పినట్టు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కృతశ్చనేతి. అంటే మనసుతో సహా వాక్కులు ఇతర ఇంద్రియా శక్తులు అన్ని ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అలాంటి ఇంద్రియ జ్ఞానానికి అతీతుడైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక విద్వాంసుడు సాక్షాత్కరించుకుని ఆనందాన్ని పొందుతున్నాడంట. ఆత్మతత్వం అంటే ఆ పరబ్రహ్మ తత్వము, ఆ వాక్కునికి మనస్సుకు ఏమాత్రం అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని స్వామి ఎంతో అందమైన ఒక చక్కని ఉదాహరణతో ఇలా వివరిస్తున్నారన్నమాట. సీతారామ లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆనాటి సాంప్రదాయాన్ని పురస్కరించుకుని ఋషిపత్నులు వేరుగా ఋషులు వేరుగా కూర్చున్నారన్నమాట. మన సాయి కులవన్ సభా మండపంలో ఎలా కూర్చుంటామో అదే విధంగా సరే ఈ కాలంలో వలె మరి కలిసిమెలిసి కూర్చోకుండా సీతారామ లక్ష్మణులు అక్కడికి వెళ్లిన తర్వాత సీతమ్మ ఋషిపత్నులతో కూర్చున్నది, రామలక్ష్మణులు ఋషులతో పాటు కూర్చున్నారన్నమాట. రాముడు లక్ష్మణుడు తాపస వేషధారులై ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో ఒకరిగా అయిపోయారు. వాళ్ళు కేవలం వేషం చేతే కాకుండా ఆ తేజం, ఆ తేజస్సు, ఆ వర్చస్సు వారిలో ఆ విధంగా ప్రజ్వరిల్లుతోంది. సో గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంది, ఎవరు ఋషులు ఎవరు రామలక్ష్మణులు అనే సంశయం వచ్చేసింది చూస్తున్న వాళ్ళందరికీ. యువతల వైపు సీతమ్మ వారు ఋషిపత్నులతో కూర్చున్నప్పుడు ఆ సంభాషణ జరుగుతూ ఉండగా ఋషిపత్నులు సీతమ్మ వారిని అడుగుతారంట, వారిలో మీ వారెవరు అని. మరి అప్పటి రోజుల్లో ఒక భార్య తన భర్తని వేలెత్తి చూపించి ఈయన నావాడు అని ఎప్పుడు చూపించారంట. అప్పట్లో సాంప్రదాయం అంత కట్టుదిట్టంగా ఉండేది ఆ ధర్మం పాటించే ఆ రోజుల్లోని. మరి సీతమ్మ వారు ఎలాగ వారికి నా పతిని చూపించాలి అన్న ఆలోచనలో ఒక్కొక్కరుని ఈ ఋషిపత్నులు చూపిస్తున్నారంట, ఆయన మీ వారా, ఆయన మీ వారా, ఆయన మీ వారా అంటూ ఉంటే ఒక్కొక్క దాన్ని ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అంటూ స్వామి చక్కగా ఈ విషయాన్ని చాలా విపులంగా చెప్తూ నేతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ చివరికి రాముడు ఒక్కడే మిగులుతాడనమాట. సో వాళ్ళ ఋషిపత్నులందరూ ఆయన మీ వారు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి వైపు చూపించేసరికి ఆమె మౌనంగా ఉండిపోయి తలదించుకుంటుందన్నమాట. సో మరి ఇదే స్వామి మన ఆధ్యాత్మికతతో కంపేర్ చేస్తూ భగవంతుడితో మనం ఎప్పుడైతే ముఖాముఖి ఎదురవుతామో, మనకెప్పుడు భగవంతుడు దర్శనమిస్తాడో అప్పుడు మనకి ఇంకా మాటలుండవు. అంటే అతన్ని వర్ణించడానికి గాని అతని గుణగణాలు తెలపటానికి గాని మనకి మాటలు రావని స్వామి చెప్పారన్నమాట.
0: చాలా బాగుంది గణేష్. ఎలాగైతే సాక్షాత్తు సాకార రూపమైన భగవంతుడిని వర్ణించలేము, అదే కష్టమవుతుంటే ఆ నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఇంకా మనం ఎలాగ పట్టుకోగలము, ఎలాగ చేయగలం అన్నది అంటే కష్టం గాని అసాధ్యం కాదు అని స్వామి చెప్తున్నారు. దీనికోసం సాకారంగా ఈ రూపనామాలతో భగవంతుడిని ముందు పూజించడం ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడే అది ఈజీ అవుతుందని ఎందుకు చెప్తున్నారంటే, ఒక క్షేత్రాన్ని మనం శుద్ధి చేయకుండా విత్తనం నాటితే లాభం లేదు, దాని నుంచి మనం పంటని
2: పొందలేం.
0: అలాగే పునాది గట్టిగా లేకుండా మనం మేడలు కడదామని ప్రయత్నం చేస్తే అది నిలవదు కూడా. అలాగే ముందు మనం దేహాభిమానంతో ఉన్నాము, ఈ శరీరం నాది అనుకుంటూ ఇంద్రియాలకి మనసుకి లోబడి ఉన్నాం కాబట్టి ఈ మనసుతో పట్టుకోగలిగేది ముందు పట్టుకుని దాన్ని పట్టుకుని ఆ మనస్సుని పక్కన పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం నిర్గుణ తత్వానికి వెళ్తాం. కాబట్టి ముందు వీటికి మనకి మన ఉన్నది మనం దేనిలో ఉన్నామో దాంతో ఉపయోగించుకుంటూ ముందు వెళ్లమని స్వామి చెప్తున్నారు. ఈ హృదయంలో ఈ దేహాభిమానం ఉన్నప్పుడు ఆ బ్రహ్మం అనే నిర్గుణ తత్వాన్ని నిలుపుకోలేమన్నమాట. ఇప్పుడు కుండ అంటే మీరు ఊహించుకోండి అంటే ఊహించుకోగలరు, మనసు పట్టుకోగలదు. అలాగే మైకు అంటే మీరు చూసిన రూపాన్ని బట్టి పట్టుకోగలరు. నేను ఇప్పుడు ఏమో నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మను పట్టుకోండి అన్నాను, ఎలా పట్టుకుంటాం తెలియదు. కాబట్టి ముందుగా దాని రూపం నామంతో పట్టుకుంటూ వెళ్తే అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట. ఈ పద్ధతులు వెళ్తున్నప్పుడు అంటే ఈ సగుణోపాసన ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే, మనం చిన్నప్పుడు దస్తూరి హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, ఫోర్ రూల్ మీద డైరెక్ట్ గా రాయమంటే మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తాయి, ఏ సరిగ్గా రాయడం రాదు, ఆ సరిగ్గా రాయడం రాదు. అలా ఫోర్ రూల్ మీద రాస్తాం, పైన ఏం టచ్ అవ్వాలి, కింద ఏం టచ్ అవ్వాలి అలా అనుకుంటూ. అలాగే డబుల్ రూల్కి వెళ్తాం, సింగిల్ రూల్ లో రాస్తాం. ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత ఏ పేపర్ మీదైనా ఎక్కడైనా గోడ మీదైనా సరే చక్కగా అందంగా రాయగలుగుతాం. అప్పుడు దానికి ఆధారం అక్కర్లేదు. అలాగే మనం ముందు రూపనామాలతోటి దేవీ దేవతల రూపాల్లో మనం కొలుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఆ రూపం నామం విడిచిపెట్టినా సరే ఆ తత్వం అర్థమవుతుంది అప్పుడు. సో రూపనామం వెళ్ళిపోయినా ఆ తత్వాన్ని మనం అనుభవిస్తూ ఆనందంలో నిర్గుణ తత్వాన్ని చేరుకోవచ్చు, అందులోనే మనం లీనమైపోవచ్చు అని తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకు ఈ సగుణోపాసన ద్వారా మనం చేయగలం అని చెప్తూ వచ్చారు.
1: భగవంతుడు ఏ అవతారంలో చెప్పినా కూడా ఒకటే చెప్తారు స్వప్న. మీరిప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇది ఎలా ఉందంటే, ఒక బిడ్డను పిలిచి ఒక వస్తువు ఉంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందో నేను నీకు చెప్పలేను, వెళ్లి దాన్ని తీసుకురా అన్నట్టుందా. సో నిర్గుణోపాసన అంటే బహుశా అలాగే ఉంటుందేమో. అందుకనే స్వామి మనకి దాన్ని సులభతరం చేయడం కోసం ఎన్నో మార్గాల్ని ఉపదేశించారు. మీరు అన్నట్టు ముందుగా రూపనామాలతో ఆరాధించి ఆ తరువాత ఏ రూపమైనా ఏ నామమైనా ఆయనే అనే స్థాయికి వెళ్లి ఆ తరువాత అసలు రూపనామాలే లేవు, ఉన్నది ఒకటే ఒకటే తత్వం అనే స్థాయికి మనల్ని తీసుకెళ్లటం కోసం స్వామి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేశారనిపిస్తుంది. షిరిడి అవతారంలో కూడా సాయిబాబా మన బాబా వారు ఎన్నో రకాల మార్గాల్ని ఉపదేశించారనమాట. తమ భక్తులకి ఎవరికి ఏది మంచిది అనేది, బిడ్డకి ఏది సూట్ అవుతుంది, ఏది ఎలా చెప్తే త్వరగా అర్థమవుతుంది అనేది తల్లికొక్కరికే తెలుస్తుంది. మరి అలా జగజ్జనని సాయిమాత తన బిడ్డలందరికీ వారి వారి అభిరుచిని బట్టి అలాగే వారి వారి స్థాయిని బట్టి, వారు ఉన్న స్థాయిని బట్టి వారి అభ్యున్నతి కోసం ఎన్నో మార్గాలను ఉపదేశించడం జరిగింది. కొంతమందికి బాబా వారు తమ నామస్మరణ ఒక్కటి చేస్తే చాలని చెప్పేవారు. నీవు కేవలం నా నామాన్ని జ్ఞాపకం ఉంచుకో, అది సరిపోతుంది అని చెప్పేవారు. ఇంకా కొంతమందికి శ్రవణమే చాలని చెప్పేవారు. నువ్వు వెళ్లి ఎవరైనా సత్కథా కాలక్షేపం జరుగుతున్న చోట కూర్చుని ఆ శ్రవణం చేస్తే సరిపోతుందని మననం చేసుకోమని చెప్పేవారు. కొంచెం మందికి తమ లీలలని ఎప్పుడు పాడుతూ ఉండమని చెప్పేవారు. మరి మన స్వామి కూడా అంతే కదా, రోజు రెండు పూట్ల మన చేత భజన చేయిస్తున్నారు. లీలాగానం, నామ సంకీర్తనం ఇవన్నీ మన స్వామి కూడా చేయిస్తున్నారు. ఇంకొంతమందికి పాద పూజ, కొంతమందికి ఎన్నో పవిత్ర గ్రంథాలని గ్రంథపఠనం చేయమని చెప్పేవారు. ఆధ్యాత్మిక రామాయణం, అలాగే భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, ఉపనిషత్తులు, ఇలా వారి వారి స్థాయిని బట్టి వారికి అర్థమయ్యేది వారిని పారాయణ చేసుకోమని చెప్పేవారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తొస్తోంది. బీవీ దేవ్ గారని ఒక భక్తులు స్వామికి, బాబాకి. వారు వచ్చినప్పుడు వారు బాబా దగ్గరికి రావడమే కొద్దిగా వయసు మీరిన తర్వాత వచ్చారనమాట. వచ్చినప్పుడు బాబా వారికి నువ్వు జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి అని చెప్పారనమాట. చెప్పి వదిలేయలేదు. ఆయన చెప్పి వదిలేస్తే మరి తల్లి ఎలా అవుతుంది, బిడ్డ ఎంత మటుకు నేర్చుకుందనేది కూడా చూసుకుంటారు కదా. ఒక కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక రెండు మూడు నెలలు గడిచిన తర్వాత వారికి ఒక స్వప్నంలో అంటే కలలో దర్శనమిచ్చి బాబా అడిగారట, జ్ఞానేశ్వరి పారాయణ చేస్తున్నావా? అంటే స్వామి చేస్తున్నాను కానీ నాకంతగా మనసు కుదరట్లేదు, దాని మీద కేంద్రీకరించలేకపోతున్నాను అని దేవుగారు చెప్పారట. ఇదంతా కలలో జరుగుతోందనమాట. అయితే అప్పుడు బాబా, అవును నువ్వు సరి అయిన ధ్యాసతో చేయటం లేదు, శ్రద్ధగా చేయాలి, అందుకని నా ఎదురుగుండా కూర్చుని చదువు అని చెప్పారు. ఏం చదవమంటారు అంటే ఫలానా చాప్టర్ చదువు అని బాబా చెప్పడం, వారు అది తీసి చదవడం మొదలుపెట్టారు. ఇంకా ఆ రోజు నుంచి వారికి మంచి శ్రద్ధ కుదిరి చక్కగా పారాయణ చేసుకోగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, చెయ్యమని చెప్పి వదిలేయడం లేదు, ఎలా చేస్తున్నాము, ఎంత మటుకు నేర్చుకున్నాం అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే ఉంటారు. కొంతమందికి స్వయంగా చెప్తారు, కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్తారు. ఒకసారి అయితే ఒక భక్తుడు హఠయోగం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయనకి స్వప్నంలో కనిపించి వద్దు నువ్వు ఆపేయి అని కూడా చెప్పారట. గురుబ్రహ్మ మంత్రానికి సరి అయిన అర్థాన్ని, ఇలా అన్నింటినీ బాబా తనకి తన భక్తులకి ఇదర్ ఫిజికల్ గా గానీ లేదు స్వప్నం ద్వారా గాని చెప్పి, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బాబు ఇది సరి అయిన మార్గం అని చెప్పడమే కాకుండా, ఆ మార్గంలో మన ఉన్నతి ఎంత మటుకు ఉంది అనేది తెలుసుకోవడమే కాకుండా, మనం ఒకవేళ మార్గం తప్పి అటు ఇటు తడబడుతూ అడుగులు వేస్తున్నా కూడా మళ్లీ మనల్ని మన మార్గంలోకి తీసుకొచ్చి నిలబెట్టడం కూడా భగవంతుడు తన బాధ్యతగా తీసుకుని చేస్తూనే వస్తున్నారు.
2: చాలా బాగుంది అక్క. ఇదంతా చెప్తుంటే అక్క, ఈ సగుణోపాసన నిర్గుణోపాసన, ఈ సగుణోపాసన నిర్గుణోపాసన ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. స్వామి ఎప్పుడు చెప్తారు భగవంతుడు నిరాకారుడు, ఆ నిరాకారుడైన పరబ్రహ్మతత్వము ఇలా ఆకారం దాల్చి మీ మధ్యలో తిరుగాడడానికి వచ్చింది. ఎందుకంటే మనకి అనువైన రీతిలో మనకి అర్థమయ్యే విధంగా మనతో పాటు కలిసిమెలిసి ఉంటేనే గాని మనకి అర్థమయ్యే స్థాయి కాదు మంది అని స్వామి గ్రహించి చెప్తున్నారు. అంటే భగవంతుడిని మనం స్వామి ఇప్పుడు అంటారు కదా, ఒక విగ్రహాన్ని దైవంగా భావించండి కానీ దైవాన్ని విగ్రహ రూపంగా ఆ స్థాయికి దించేకండి అని స్వామి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మన స్థాయిని మెల్లమెల్లగా స్వామి పెంచుతున్నారన్నమాట. ఉదాహరణకి మనం ప్రశాంతిలయం ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనకి మొట్టమొదటిగా కనిపించేది ఆలయాలు. మొట్టమొదట వినాయకుడు కనిపిస్తాడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత ఆ నాగులు అవన్నీ కనిపిస్తాయి, తర్వాత గాయత్రీమాత, అన్ని దేవతామూర్తులు చుట్టూ స్వామి అరేంజ్ చేసి పెట్టారు. మధ్యలో మన స్వామి, అన్నిటికీ మూలమైన మన సాక్షాత్ సర్వదేవత అతీత స్వరూపులు అక్కడ ఉన్నారు. స్వామి అనుకుంటే నిర్గుణ పరబ్రహ్మ తత్వమే అనుకుంటే, నిరాకారుడుగానే భగవంతుణ్ణి పూజించాలి అనుకుంటే ఇవేమీ పెట్టుండేవాళ్ళు కాదు. దీనికి ఒక చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచన స్వామి చేసి ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఒక మనలో ఒకటిగా భావిస్తూ మనకి అనువైన రీతిలో మనం మాట్లాడుకునే రీతిలో, అప్పుడు మనం కిందటి ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం స్వప్నక, భగవంతుణ్ణి ఒక ఓల్డ్ ఫ్రెండ్ గా మనం భావించాలని. అంటే మనం రిలేట్ చేసుకుంటూ నాకు ఇది ప్రాబ్లము, నాకు ఇది కావాలి అని ఒక ఫస్ట్ ఒక రిలేషన్ ఏర్పరచుకోవాలి. సన్నిహితత్వం అంటే మనం నవవిధ భక్తి మార్గాల్లోని మనం స్టెప్ బై స్టెప్, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాలసేవనం, సఖ్యం, ఆత్మ నివేదనంకి ఎప్పుడు వెళ్తున్నాము, ఆ భగవంతునితో ఆ క్లోజ్నెస్, ఆ సామీప్యము అదంతా వచ్చిన తర్వాతే ఫైనల్ గా సాయిధ్యానికి వెళ్తున్నాం. సో మరి అంత స్థాయికి భగవంతుడు తీసుకువెళ్తున్నాడు అంటే వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే మనం చెప్పాలి. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా స్వామి మేము చేసే ఎన్నో కార్యక్రమాలని చాలా ప్రోత్సహించేవారు. ఇప్పుడు తపోవనం పారాయణం కానివ్వండి, షిరిడి సాయి సచ్చరిత పారాయణం, ప్రతి దాన్ని స్వామి ఏమాత్రం తోసిపుచ్చకుండా అన్నిటినీ ఎంకరేజ్ చేసేవారు. ఎందుకంటే స్వామి ఎంత సింపుల్ గాడ్ అంటే మనం ఏ చిన్న పని చేసినా దాని నుంచి భగవంతుణ్ణి ఎలా పొందాలి అన్న దారి చూపిస్తారు మనకి. సో హీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. సో ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా భగవంతుణ్ణి పొందొచ్చు అన్న ధైర్యం మనకి స్వామి దీనివల్ల ఇచ్చారు. అంటే సగుణం నిర్గుణం రెండు ఒకే గమ్యానికి మనం చేరుస్తుంది, కానీ సాధన స్థాయిని బట్టి దాన్ని ఎవరికి ఎలాగివ్వాలనేది స్వామి నిర్ణయిస్తారనేది నా ఉద్దేశం.
1: చాలా బాగా చెప్పారు గణేష్. భగవంతుడు మనం ఇప్పుడే అనుకున్నట్టు మనకి దేని మీద శ్రద్ధ ఉంది, మనకి ఏ రూపం మీద భక్తి ఉంది అనేది చూసుకుని అదే రూపనామాల్లో మన నుంచి పూజలు అందుకుంటూ ఉంటారు. ఆయనకి మనం ఎవరిని పూజిస్తున్నాము, ఎవరిని ప్రేమిస్తున్నాము, ఎవరి మీద భక్తి కుదిరింది అనే దాంతో పెద్దగా సంబంధం లేదు. ఏదో ఒక శ్రద్ధ అనేది ఏదో ఒక విషయం మీద ఉండాలి, అదే మనల్ని తత్వానికి దగ్గరగా చేరుస్తుందని. ఇది ఈ విషయం మనకి షిరిడి సాయి అవతారంలో కూడా ఒక చిన్న సంఘటనలో కనిపిస్తుంది స్వప్న. మేఘశ్యాముడు గురించి మనం చెప్పుకున్నాము, మేఘ అనే ఆయన వచ్చి బాబా దగ్గర ఇంకా షిరిడిలోనే నివాసం ఏర్పరచుకుని ఉండిపోయారు అని. ఆయన శివభక్తుడని కూడా మనం ముందుగానే అనుకున్నాము. మరి ఆయన భక్తికి బాబా ఇచ్చిన బహుమతి అనుకోండి, లేదు ఆ భక్తిని నేను స్వీకరించాను అనే ఎక్నాలెడ్జ్మెంట్ అనుకోండి, ఏదైనా ఎలా అనుకున్నా కూడా, ఒకరోజు బాబా మేఘశ్యాముణ్ణి పిలిచి, మేఘ శివుడు వస్తున్నాడు, త్రిశూలాన్ని రాయి గోడ మీద అని చెప్తారనమాట. అంటే ఇతనికి అర్థమవదు, బాబా ఏంటి చెప్పారు, శివుడు ఎలా వస్తాడు, నేను త్రిశూలం ఎలా రాయాలి అని. సరే, వారందరికీ గొప్ప భక్తులు, మహాభక్తులు, స్వామి నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట ఒక శాసనంలాగా, అందుకని తన బసకి వెళ్లి తాను పూజ చేసుకుంటున్న ఆ పూజామందిరం పక్కనే గోడ మీద ఒక త్రిశూలాన్ని ఆయన రాసుకుంటాడనమాట, డ్రా చేస్తాడు త్రిశూలం బొమ్మని. రాసుకున్నాక ఆ రోజు సాయంకాలం పూనా నుంచి బాబా భక్తుడు ఒకడు వచ్చి బాబా కోసమని ఒక చిన్న శివలింగాన్ని తీసుకొస్తారు. తీసుకురాగానే అక్కడే మేఘ కూడా ఉంటారు, మేఘశ్యాముడు. ఆయన్ని చూసి బాబా చెప్తారు, అదిగో శివుడు వచ్చాడు, తీసుకుని వెళ్లి బాగా పూజ చేసుకోని. అయితే ఇంకా మేఘ ఆనందానికి అంతులేదన్నమాట. ఆయన ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తూ కొలుస్తూ జీవితాంతం వస్తున్నారో ఆ రూపాన్ని స్వయంగా తాను భగవంతుడిగా భావించే బాబా వారి చేతుల మీదుగా అందుకోవడమే కాకుండా, నువ్వు ఈ రూపానికి పూజ చేసుకో అది నాకే చేరుతుందని ఆయన అంత చక్కగా విశదీకరించి వివరంగా చెప్పారనే ఆనందంతో మేఘ ఆ లింగాన్ని తీసుకుని వెళ్లి తన బసలో ఒక చోట తన పూజా మందిరంలో పెట్టుకుని నిత్య పూజలు చేసుకుంటూ వచ్చారట. ఈ విధంగా మనకి ఎక్కడ గురి కుదిరితే, ఎక్కడ నమ్మకం ఉంటే, ఎక్కడ శ్రద్ధ ఉంటే అక్కడే దాన్ని పెంపొందించడానికి వృద్ధి చేయడానికి భగవంతుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఒక స్థానం నుంచి వేరే స్థానానికి మార్చడానికి ఆయన ఎప్పుడు ట్రై చేయరు.
2: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, నేను ఒక కొత్త మతాన్ని సృష్టించడానికి రాలేదు, ఒక హిందూని మంచి హిందువుగా చేయడానికి వచ్చాను, ఒక ముస్లింని మంచి ముస్లింగా చేయడానికి వచ్చాను, ఒక క్రైస్తవుని మంచి క్రైస్తవుడిగా చేయడానికి వచ్చాను. అంటే మనలోని మంచిని ఆ ప్రేమని పెంపొందించాలనే ఉద్దేశంతోనే స్వామి అన్నీ చేస్తారు, కానీ ఇంకొక కొత్త మతాన్ని స్థాపించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు స్వామి.
0: అంతేకాకుండా గణేష్, స్వామి ఎప్పుడు చెప్పేవారు మీ కులదేవత ఎవరో ఆ కులదేవుణ్ణి పూజించండి అని. ఎప్పుడు స్వామి నా ఫోటో పెట్టుకోండి నన్ను పూజించండి అని ఇన్నాళ్ళు అతను అవని సంచారంలో ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఎవరు ఎక్కడ పూజ చేసినా ఎక్కడ తలుచుకున్నా తనకే వస్తుంది, తనకే రీచ్ అవుతుంది అని తెలుసు కాబట్టి. అంతేకాకుండా గణేష్ ఇప్పుడు చెప్తున్నట్టు ఇన్ని మతాల ద్వారా కూడా ఎంతో మంది వచ్చి స్వామి మా గాయత్రి మంత్రం చెప్పండి మేము హిందువులుగా మారతామంటే స్వామి చెప్పలేదు. ఎందుకంటే హిందూ మతం ఇది ఒక మతం గొప్పది ఒక మతం తక్కువ ఏం లేదు, నిన్ను అందులో ఎందుకు పుట్టించాడు ఆ పరిస్థితుల్లో అంటే దాని ద్వారా నీకు ఆ రకంగా సెట్ అవుతుంది, నువ్వు అందులో సాధన చేసుకుంటూ వెళ్ళు అంటూ ఈ మతాన్ని ద్వారా కూడా ఇంకా ఒక మెట్టు ఎక్కించారు మన స్వామి. ఒక స్వామికి ఒక మతానికి మన భావాన్ని పరిమితం చేయకుండా నీ కళ్ళకు కనిపించే సృష్టి అంతా కూడా భగవంతుడే అన్న భావానికి తీసుకువెళ్లారు. ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మతత్వం అంతా వ్యాపించిందని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ మళ్ళా భగవంతుడు షిరిడీ బాబా కృష్ణుడు స్వామి శివుడు రాముడు అని పరిమితం చేస్తున్నాం, మళ్ళా కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు ఆచరిస్తూ దాన్ని ఎలా పట్టుకెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ముందు ఒకటి, తర్వాత అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు జీవులు, తర్వాత ఇంకా వెళ్తే ఆకులు అలమలు మట్టి ఆకాశం గాలి శూన్యం ఇది ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతూ అంతా కూడా భగవంతుడే అని ఒక రూపం నుంచి ఇంతా కూడా చెప్పి ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వం ఇప్పుడు ఎంత ఈజీ అవుతుంది చూడండి. ఆ నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్న దాంట్లో నువ్వు కొలుస్తున్న దాంట్లో పటిష్టమవు, దాన్ని మిగతా అందరిలో చూసుకుంటూ వెళ్ళు, ఆ తర్వాత ఈ రూపనామాలు కూడా పోతాయి అని చెప్తూ ఎంతో చక్కగా మనని గైడ్ చేస్తారు. ఇంతకు మించిన గురువు ఎక్కడ దొరకరేమో అనిపిస్తుంది.
2: అప్పుడప్పుడు ఒక మనం తప్పుతో పడుతున్నప్పుడు కూడా స్వామి మనల్ని తిరిగి మంచి మార్గంలోకి తీసుకొస్తుంటారు. ఎస్పెషల్లీ ఇలాంటి పరిస్థితుల్లో మీకు గుర్తుందో లేదో, ఒకసారి మనం పార్థేశ్వరరావు గారని ఒక హైదరాబాద్ సేవాదళ మెంబర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తన అనుభవాన్ని చెప్పారు. ఆయనకి కొంచెం అశ్రద్ధ చేశారు, వినాయకుడి గుడికి వెళ్ళటానికి చాలా అశ్రద్ధ చేశారు, అది చెప్పండి.
0: అది చాలా చక్కగా ఆయన వివరించారనమాట. అప్పట్లో వాళ్ళ గ్రామంలోని స్వామి గురించి వీళ్ళ మామయ్య గారే మొట్టమొదటిసారి స్వామి దగ్గర రావడం తెలుసుకోవడం, వెళ్లిన తర్వాత ఎక్కడైతే అంటే స్వామి భజనలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కాబట్టి మనము అది చెయ్యాలి అని వాళ్ళ ఊర్లో భజనలు పాపం వచ్చినా రాకపోయినా చదవడమే అలా మొదలు పెట్టించి ప్రతిరోజు భజనలు చేయిస్తుండేవారు. ఈ పార్థేశ్వరరావు గారు కూడా ఆయన చదువు పూర్తి చేసుకుని వాళ్ళ స్వగ్రామానికి వెళ్లి ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే మీ ఊర్లో కూడా నగర సంకీర్తన చెయ్యండి అని చెప్పారు. సో ఆయన ఏం చేశారు, రోజు నగర సంకీర్తన ప్రారంభించారు. ఆయనకి స్వామి మీద ఎంత గురి నమ్మకం అంటే ఈయనే భగవంతుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నమ్మకం కుదిరిపోయింది. ఇంకా మిగతా దేవీ దేవతల మీద కన్నా స్వామి మీద ఎక్కువ ప్రీతి ఆయనకి. అప్పుడు భజన మనం ఏదైనా మొదలు పెట్టుకున్నప్పుడు గణేష్ భజనతో మొదలు పెట్టుకుంటాం. ముందు రోజు అంటే మర్నాడు నగర సంకీర్తన ప్రారంభించుకోవాలి. ఈయనకు అనిపించింది అంట, భగవంతుడు వచ్చి అసలు భజన ప్రారంభించి అవతార ప్రకటన చేసినప్పుడు కూడా 1940 అక్టోబర్ 20 స్వామి మానస భజరే గురుచరణం పాడి మొదలు పెట్టారు. భజన మొదలైందే స్వామి గొంతుతో మానస భజన గురుచరణం. మరి మనం భజనలు నగర సంకీర్తనలు వినాయకుడితో ఎందుకు ప్రారంభించుకోవాలి, స్వామితోనే ప్రారంభించుకోవాలి, స్వామి పాడిన పాటతోనే ప్రారంభించుకోవాలి అని చెప్పి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పి, లేదు మనం వినాయకుడు పాటతో ప్రారంభించాం స్వామి భజనతోనే ప్రారంభిస్తా అని 2-3 కూడా చేశారు. 3వ రోజు రాత్రి ఆయనకి కలొచ్చిందనమాట. కలిస్తే స్వామి అలా నించున్నారు. నించున్న తర్వాత ఈయన చూస్తుంటే సడన్ గా మొత్తం అంతా నీటిలో మునిగిపోతున్నారు. ఆ నీటి మధ్యలో స్వామి అలా వినాయకుడిగా మారిపోయారు. చూస్తే ఇందులోంచి ఎలా బయటికి వెళ్లాలో తెలియటం లేదనమాట. చాలా గాబరా పడిపోతున్నారు. ఈ మధ్యలో ఉండిపోయాను, ఈ నీరు దాటి మునిగిపోకుండా బయటికి ఎలా వెళ్లానని. అప్పుడు వినాయకుడు రూపంలో ఉన్న స్వామి ఏమో అని చెయ్యి తిప్పి చాలా పెద్ద ఒక వజ్రం లాంటి దాన్ని సృష్టించారనమాట. సృష్టించి అప్పుడు ఆయనకు చూపించి ఆయన చేతిలో పెట్టారు. ఎప్పుడైతే ఆయనకి వినాయకుడు స్వామి ఒకటే అన్న భావం కలిగిందో ఈ వజ్రాన్ని పట్టుకోగానే ఆ చుట్టూ ఉన్న నీరంతా మాయమైపోయింది. దెన్ హీ సేఫ్. ఇది కల అనమాట. అంటే స్వామి చెప్తున్నారు, నువ్వు ఎవరు ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలో ఆ రూపానికి ఆ వారి చేసే పనికి మనం ఇవ్వాల్సిందే. వినాయకుడు స్వామి ఒకటే అయినప్పటికీ ముందు ఏ పని మొదలు పెట్టినా వినాయక ప్రార్థనతో మొదలు పెట్టాలన్నది మన సాంప్రదాయం, మన సంస్కృతి. దాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నారనమాట. ఇంత చక్కగా మనం గణేష్ మీరు చెప్తున్నట్టు డీవియేట్ అవుతున్నా స్వామి లైన్లోకి తీసుకొస్తూ మనని కరెక్ట్ వేలో నడిపిస్తూ వస్తారు.
2: ఎంతో మంది పాత భక్తులు మనకి చెప్పిన వైనాలు మనకు గుర్తున్నాయి. స్వామి వాళ్ల ఆచారాలకి ఎంత వెలువ ఇస్తారో అనేది మనం చాలా అబ్జర్వ్ చేసి తెలుసుకోవచ్చు. ఎంతో మంది స్వామి ఇళ్లకు వెళ్లినప్పుడు ఇంట్లో గృహిణి మడి కట్టుకుని పూజా గృహంలో ఈ వంటింట్లో ఎప్పుడైతే పనిచేసుకుంటుందో స్వామి దాన్ని ఎంతో నిష్ఠగా భావించి, స్వామి కూడా ఎప్పుడు స్వామి సాక్షాత్ భగవంతుడు, స్వామికి అడ్డంకులు లేవు, ఎక్కడికన్నా స్వామి వెళ్లొచ్చు. కానీ స్వామి వాళ్ల రూల్స్ ను కూడా చాలా పాటించారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ, ఎందుకంటే మనం నమ్మిన దానికి వాల్యూ ఇస్తే స్వామి, మనం స్వామికి వాల్యూ ఇస్తామన్న ఆలోచన, అంత బ్రాడ్ మైండెడ్నెస్ గా స్వామి ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇందాక అక్క చెప్పారు కదా, ఏ దేవతలకు పూజ చేసినా అది చివరిగా చేరేది మన సాక్షాత్తు మన భగవంతుడికే, స్వామికే అనేదానికి ఒక చక్కని ఉదాహరణ. మనం తపోవనంలో మనం పారాయణం చేసినప్పుడు ఇది చదవటం తటస్థిస్తుంది. స్వామి అమృతానంద, ఆయన రమణాశ్రమంలో ఉండేవారు, రమణ మహర్షి శిష్యులైన ఆయన చిన్నప్పుడు 8వ ఏటో 9వ ఏటో ఆయన గణపతి హోమం చేశారు 45 రోజుల పాటు ఎంతో నిష్ఠతోటి చేస్తే ఆ తపస్సు ఆ యజ్ఞం తాలూకా ఫలితం ఏంటంటే సువర్ణ గణపతి దర్శనం ఆయనకవుతుందని పెద్దలు చెప్తే ఆయన పాపం ఎంతో నిష్ఠతో 45 రోజుల పాటు ఆ గణపతి హోమాన్ని చేశారన్నమాట. కానీ చివరికి ఏమవుతుంది, చాలా నిరాశకి గురవుతారు ఆయన, ఆ దర్శనం అవ్వదు ఆయనకి, అంతటితో అయిపోయింది. తర్వాత తిరిగి రమణాశ్రమంకి వచ్చి ఆయన సాధన కొనసాగించారు. రమణుల వారు అమృతానంద స్వామి వారిని ప్రశాంతి నిలయం వెళ్లమని చెప్తారు. సో ప్రశాంతి నిలయం వెళ్లిన తర్వాత మొట్టమొదటి దర్శనంలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారనమాట. ప్రసాదించిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్కి పిలిచి రమణుల వారు అమృతానంద స్వామిని ఏమి అమృతం అని పిలిచేవారంట, అమృతం అని పిలిచేవారట. స్వామి కూడా అదే గొంతుతో అదే అంతే స్మూత్ గా స్వీట్ గా ఏం అమృతం అని పిలిచారంట. అరే నా గురువు గారు పిలిచినట్టే స్వామి పిలిచారు, ఈ సాక్షాత్తు భగవంతుడు అన్న ఆలోచన ఆయనకి కలిగింది. తిరిగి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లిన తర్వాత, అమృతం నువ్వు నీ చిన్నప్పుడు ఒక హోమం చేశావు కదా, వినాయకుడు సువర్ణ గణపతి హోమం చేశావు కదా, మరి నీకు దర్శనం అయిందా అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన పాపం ఎంతో నిరాశతో లేదు స్వామి అన్నప్పుడు, అప్పుడు స్వామి అంటారు, అనుగ్రహించి చూడు నేను నీకు ఆ యజ్ఞం తాలూకు ఫలితాన్ని నీకిప్పుడు అందిస్తున్నాను అని చెప్పి స్వామి సువర్ణ గణపతిగా దర్శనమిస్తారు అమృతానంద స్వామికి. సో ఈ విధంగా మనం ఆ సగుణోపాసన చేసినప్పుడు స్వామి ఎట్లాగ దానికి రెస్పాండ్ అవుతారనేది చాలా అద్భుతమైన విషయం. అక్క
1: కరెక్ట్ గణేష్ చక్కగా చెప్పారు. ఏ రూపంలో ఎటువంటి పూజలు చేసినా కూడా పరమాత్మకే చెందుతాయి అనేది మన స్వామి ఎలా అయితే నిదర్శనం చూపించారో, అలాగే షిరిడి అవతారంలో కూడా ఒక మంచి సన్నివేశం ఉంది స్వప్న. ఒకసారి ఒక తాత్య సాహెబ్ నూల్కర్ అని ఒక గొప్ప భక్తులు ఉండేవారు షిరిడి బాబా వారికి, వారి ఫ్రెండ్ అనమాట, వారి స్నేహితుడు డాక్టర్ పండిట్ అని ఒక ఆయన షిరిడి వస్తారు. వచ్చి వారు వేరే గురువు గారి శిష్యులు అనమాట. వారి గురువు రఘునాథ్ మహారాజ్ అని వేరే ఒక సద్గురువు, వారి శిష్యులు వీరు. మరి తన స్నేహితుడు పిలిచాడు కాబట్టి షిరిడి రావడం జరుగుతుంది డాక్టర్ పండిట్. కానీ బాబా దగ్గరికి వస్తారు, బాబా దర్శనం చేసుకుంటారు అండ్ చాలా సంతోషిస్తారు బాబాను చూసి. ఆ తర్వాత ఆయన ఒక దాదా భట్టు అని ఇంకొక భక్తులు షిరిడిలో వారింట్లో ఉంటూ ఉన్నారనమాట, బస వారింట్లో చేశారు. సరే స్వామి దర్శనం అవగానే బాబా చెప్తారు వెళ్ళు దాదా భట్టు ఇంట్లో ఉండు అని చెప్పి ఆయన్ని పంపిస్తారు. ఈయన వెళ్లి వారింట్లో ఉంటారు. ఈ లోపల మధ్యాహ్న హారతికి టైం అవుతుంది. సో దాదా భట్టు తన పూజా పళ్ళెంలో అన్ని పెట్టుకుని హారతి సరంజామా అంతా వెళ్తూ మీరు వస్తారా అని అడుగుతారు, అతిథి కదా ఉన్నారు ఇంట్లో అని. సరే ఇంకా అతను పిలుస్తున్నాడు కదా అని ఈయన కూడా బయలుదేరతారు. బయలుదేరి వెళ్తారు, అందరూ బాబాకి హారతి ఇచ్చి చక్కగా పూజ చేసుకుంటారు. జనరల్లీ బాబా ఎవరిని ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు బాబాని పూజించుకునేవారు. కొంతమంది పాదాల మీద చందనం పెట్టేవారు, కొంతమంది అత్తరు జల్లుతూ ఉండేవారు, ఒక్కొక్కసారి పూల కిరీటం తెచ్చిపెట్టేవారట, అదేమో కొంచెంసేపు అయ్యాక ఆయన తీసి పారేసేవారట, ఇలా అనమాట చేతులకి గంధం పూస్తూ ఉండేవారు. ఇలా అంతా చక్కగా చేసుకునేవారు. మహల్సాపతి అనే ఒక భక్తుడు మటుకు స్వామికి కంఠం మీద చందనం పూసేవారట. అంతకంటే పైనకి వెళ్లి ఏమైనా ఆయనకు అలంకారం చేయడానికి ఎవరికి ధైర్యం లేదనమాట. ఈయన డాక్టర్ పండిట్ అనే ఆయన వచ్చిన కొత్త భక్తులు మధ్యాహ్న హారతి అవ్వగానే బాబా మీద పువ్వులు చల్లి అక్కడే ఉన్న ప్లేట్లో ఇంచి చందనం తీసుకుని వెళ్లి బాబా నుదుటి మీద చందనం రాస్తారనమాట. రాయంగానే వీళ్ళందరూ కొద్దిగా భయపడతారు. చుట్టూతా ఉన్న భక్తులు, దాదా భట్టు గారు, మహల్సాపతి, వీరంతా, శ్యామ, ఇప్పుడు బాబా డెఫినెట్ గా కోపడతారు, ఇన్ని పాపం ఈయన ఇవాళే వచ్చారు, ఈయన చాలా బెదిరిపోతారు బాబా తిట్లు వింటే, బాబా కోపం వస్తుంది, బాబా కోపం వస్తే చుట్టుపక్కల ఉన్నవన్నీ విసిరేసేవారట అని వీళ్ళందరూ భయపడుతూ ఉన్న సందర్భంలో బాబా మటుకు చాలా పరమశాంతంగా చక్కగా నవ్వుతూ కూర్చుని అతన్ని ఆశీర్వదించి పంపిస్తారనమాట. ఏ వీళ్ళందరికీ చాలా మనసులో ఒక రకమైన కోపం అనమాట, మమ్మల్ని చేయనీయవు అతన్ని చేయనిచ్చావు అని చెప్పి. సో మనకి ఆ కంపారిజన్స్ చాలా సహజం కదా, అందులో భగవంతుడి దగ్గర ఒక పాలు ఎక్కువే ఉంటుందేమో. అయితే తర్వాత సాయంకాలం వచ్చినప్పుడు దాదా భట్టు అడిగారట బాబాని, మేమైతే వద్దంటావు, మరి అతని చేత రాయించుకున్నావు నుదుటి మీద చందనం, ఏమిటి బాబా ఈ పక్షపాతం అని అంటే, అప్పుడు బాబా చెప్పారట, అలా కాదు, అతని గురువు రఘునాథ్ మహారాజ్ నన్ను చూసి అతను తన గురువు కింద భావించి నా నుదుటి మీద చందనాన్ని దిద్దాడు, తన గురువు ఎలా దిద్దుకుంటారో అలా, అంత భక్తితో ఆ భావనతో అతను చేస్తే నేను కాదనలేకపోయాను, నన్ను ఎప్పుడైతే అతను తన గురువుగా భావించాడో నేను అతనికి గురువు అయిపోయాను, నన్ను అలా అతను స్వాధీనపరుచుకున్నాడు, నేను భక్తికి భావానికి లొంగిపోతాను అని చెప్పడం జరిగిందనమాట. అలా ఏ భావనతో మనం పూజ చేసినా పరమాత్మకే, ఏ రూపంలో ఆయన్ని కొలిచినా అది ఆయనకే చెందుతుందని చక్కగా స్వామి మనకి నిరూపిస్తున్నారు.
0: చాలా బాగుంది లలిత. మరి ఆ భావం శుద్ధి అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు భావం ఎంత ఇంపార్టెంట్, దాన్ని పరిశుద్ధంగా మన మనస్సుని, మన ఆలోచనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం మొట్టమొదట అనుకున్నట్టు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, తర్వాత దేహాభిమానం లేకుండా ఉండాలి. ఇవన్నీ ఈ సాధన చేసుకుంటూ సగుణోపాసన ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. అసలు ఈ శరన్నవరాత్రులు చాలా ఈ సాధనకి చాలా ఉపయోగపడతాయని స్వామి చెప్తూ ఉంటారు. అందుకే స్వామి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కూడా చేస్తూ మనందరికీ చూపిస్తున్నారు కూడా. యాక్చువల్ మనం చూస్తే ఎప్పుడైనా స్వామి చెప్తారు, 3 గంటల తెల్లవారు జామున 3 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తంలోని, సాయం సంధ్య సమయంలోని మాత్రమే మనం చేసే ఏదైనా సాధన, జపం గాని ధ్యానం గాని ఏదైనా పూజ అయినా భగవంతుడు రిలేటెడ్ గా మన సాధనని ముందుకు పట్టుకెళ్లేది, తోడ్పడేది ఆధ్యాత్మికంగా. మిగతావన్నీ కూడా మన లౌకికమైన జీవితానికి ఉపయోగపడే కర్మలే అవుతాయి అని చెప్పి. అలాంటిది ఈ శరన్నవరాత్రులు, ఈ దసరా 9 రాత్రులు కూడాను ఎంత విశిష్టమైనవంటే 24 గంటలు అంతే పవిత్రమైనవిట. ఆ 4 గంటలు మాత్రమే కాకుండా 24 గంటలు తెల్లారి చేసినా, మీరు అర్ధరాత్రి లేచి కూర్చొని చేసినా, మధ్యాహ్నం చేసినా అంత పవిత్రమైన, తర్వాత ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మామూలు రోజుల్లో చేసేదానికన్నా 1000 ఇంతలు అది ఫలితాన్ని ఇస్తూ, ఎందుకంటే మన మనసు మీద మనకంత కంట్రోల్ లేదు కాబట్టే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీను. మన ప్రతిసారి మనం స్వామిని వేడుకునేది అదే, స్వామి చెయ్యాలని తెలుసు కానీ నా మనసు నా చేతిలో అంటే దానికి మనం బానిసలైపోయాం. ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి మనం మదన పడుతూ ఉంటాం. స్వామి అందుకే చెప్తారు చెయ్యాల్సిన పని కూడా ఎప్పుడు చెయ్యాలని చెప్తూ ఇలాంటి మంచి సమయాలు కొన్ని ఉన్నాయి, వీటిలోని మీరు చేసుకుంటూ ఉంటే భగవద్ అనుగ్రహంతోడే ఇంకా మనని ముందుకు పట్టుకెళ్తాయి అని. అలా ఎన్నో పండగల సందర్భంలో కూడా ఈ విగ్రహారాధనని గాని ఈ అవతారాలను పూజించడానికి గాని స్వామి సపోర్ట్ చేస్తూ మన సాధన ముందుకు తీసుకుని వెళ్తున్నారు.
1: అవును స్వప్న, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనసు మన కంట్రోల్లో లేదు, దాన్ని ఏ విధంగా మనం మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, ఇంద్రియ నిగ్రహం లేకుండా నిర్గుణోపాసనకి దగ్గర అవడం కష్టము అని చెప్పి ఇప్పుడే అన్నారు. చాలా సరి అయిన పదం అది. మరి ఇంద్రియ నిగ్రహం అంటే మనిషి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటూ భగవంతుడు ఇచ్చాడు, మనకి ఉన్న ఈ ఇంద్రియాలతో బయట ప్రపంచాన్ని చూస్తూ తన సృష్టిని చూసి ఆనందిస్తూ అలాగే అంతర్ముఖంగా తనల్ని చూసుకోమని ఆయన చెప్తే మనం బయట సృష్టితో ఆగిపోతున్నాం. ఇంద్రియాలని కేవలం బాహ్య ప్రపంచాన్ని అనుభవించడానికే మనం వాడుకుంటున్నాం. మరి ఆ అంతర్ముఖం అయ్యే సెకండ్ స్టెప్ కి మనం వెళ్లలేకపోతున్నాం. ఇటువంటి ఒక సంఘటన షిరిడీ అవతారంలో జరిగినప్పుడు బాబా ఎంతో సున్నితంగా తన భక్తుణ్ణి సరిచేసిన సందర్భం ఒకటి ఉంది, ఆ విషయం గురించి విందామా?
2: చెప్పండి.
1: బాబా దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు వారి దర్శనానికి, అటు హిందువులు ఇటు మహమ్మదీయులు క్రైస్తవులు అన్ని మతాల వారు స్వామి దర్శనం కోసం వచ్చేవారు. ఇప్పుడు మన స్వామి దగ్గరికి అందరూ వస్తున్నట్టే దేశ దేశాల నుంచి, అలా అప్పుడు కూడా అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉండేవారు. ఒకసారి బాబాని చూడటానికి వారి దర్శనం కోసం ఒక మహమ్మదీయ కుటుంబం వచ్చారు ఔరంగాబాద్ నుంచి. వారు జనరల్లీ వారి స్త్రీలు కొద్దిగా ఘోషాలో ఉంటారు కాబట్టి వాళ్లు పరదాలు వేసుకుని వస్తారన్నమాట. అలా వచ్చినప్పుడు అక్కడే మహల్సాపతి నానాసాహెబ్ చందోర్కర్ గారు అలాగే మన హేమాట్ పంత్ గారు వీరందరూ అక్కడ కూర్చుని ఉన్నారన్నమాట. వారు బాబాకి దండం పెట్టుకుంటున్నారు. సరే వారి స్త్రీలు వచ్చారు కదా అని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ గారు లేచి బయటికి వచ్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే బాబా వారిని ఆపుతారనమాట, పర్వాలేదు కూర్చో అని చెప్పి. ఆ వచ్చిన నలుగురు స్త్రీలలో ఒక ఆమె తన మొహానికి ఉన్న ముసుగును తొలగించి తీసి బాబా పాదాలకి దండం పెట్టుకుంటారు. ఆ విషయాన్ని వీరు గమనిస్తారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఆ యువతి చాలా చాలా అందంగా ఉంటారనమాట. ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని ఆయన మనసులో ఒక భావన వస్తుంది. ఇంకొకసారి చూస్తే ఎంత బాగుంటుందో ఈమెని అంతే అనుకుంటారు ఆయన. కానీ అటువంటి భావన వచ్చినందుకు ఆయన మరుక్షణం చాలా సిగ్గుపడతారనమాట, చాలా సంకోచం ఫీల్ అవుతారు. అయ్యో నాకు ఇలాంటి భావన వచ్చింది, బాబాతో ఇంత సాన్నిహిత్యం భగవంతుడితో ఉన్నా కూడా నాకు ఇటువంటి భావన వచ్చింది అని చాలా బాధపడతారు. అయితే ఆ క్షణానికి బాబా ఏమీ మాట్లాడరు, వారికి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు, వారు బయలుదేరి వెళ్లిపోతారు. వారు వెళ్లాక బాబా నానాసాహెబ్ని చూసి అంటారనమాట, ఇలా చెప్తారు, నానా ఎందుకు నువ్వు చిరాకు పడుతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు, ఇంద్రియాలున్నాయి అవి వాటి పనిని అవి చెయ్యాలి, వాటి పనిని అవి చేసుకొని అందులో నువ్వు జోక్యం చేసుకోకు. కానీ ఒక్క విషయం ఏంటంటే భగవంతుడు ఇంత మంచి ప్రపంచాన్ని ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించింది మనం దాన్ని చూసి సంతోషించడానికే, సో అది చూసి సంతోషించడం నీవిది, అది చేసుకో. కానీ ఎప్పుడైతే నీ మనసులో ఎటువంటి దోషం ఉండదో, నీ మనసు స్వచ్ఛంగా ఉంటుందో, దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మనసులో చెడు ఆలోచన అనేది రానప్పుడు మనకి భయం ఉండక్కర్లేదు, కళ్ళని వాటి పనిని అవి చేసుకుని నువ్వు నెమ్మదిగా నిదానంగా ఉండు, మనస్సుని స్థిరంగా ఉంచుకో, అప్పుడు అదే శాంతికి దారితీస్తుంది అని బాబా చెప్తారనమాట. దీన్ని బట్టి చూస్తే ఎంత సున్నితమైన సందేశమో చూడండి, ఎంత చక్కగా నెమ్మదిగా నిదానంగా ఏమి తప్పు చేయలేదు నువ్వు, ఇది సహజం, కానీ దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఎంత చక్కగా చెప్పారో చూడండి భగవంతుడు. మనస్సు అనేది చంచలమైంది స్వప్న, చంచలహి మన కృష్ణ అని చెప్పి అర్జునుడే అన్నాడు అంతటి వారే అన్నప్పుడు మనం ఎంత వాళ్ళని చెప్పండి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకా ఉద్రేకం దానికి కలిగించేలాగా మనం మన బిహేవియర్ గాని మన ప్రవర్తన గాని గాని మన ఆలోచనలు గాని ఉండకూడదు అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియాలు చలిస్తూనే ఉంటాయి. ఇంద్రియాలు గుర్రాల్లాంటివి అని స్వామి చెప్తూ ఉంటారు. అశ్వత్థ వృక్షం అనే ఆ వృక్షానికి ఎందుకు పేరు వచ్చిందంటే అశ్వం లాగా అది ఎప్పుడు కదులుతూనే ఉంటుందట. అశ్వం ఎక్కడా స్థిరంగా నిలకడగా ఉండదు. అందుకనే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. అవి కూడా అలాగే చంచలంగా ఉంటాయి అని. కానీ శరీరం, ఇంద్రియాలు నివసిస్తున్న శరీరం మటుకు స్థిరంగా ఉండాలి. దాన్ని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి, దాన్ని చలించేలాగా చేయకూడదు అని. ఇంద్రియాలు విషయవాసనల వైపు పరుగులు తీస్తూనే ఉంటాయి. వాటి పనే అది. వాటిని భగవంతుడు మనకి ఇచ్చిందే ప్రపంచాన్ని అనుభవించడం కోసం. సో అది ప్రపంచ విషయవాసనల వైపే వెళ్తాయి వాళ్ళు ఎంతసేపటికే. కానీ మనం మటుకు ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. అదే అంటారు, మన కళ్ళు వెళ్లిన ప్రతి చోటికి మనసు వెళ్లకూడదట, మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్లకూడదు. అందుకని మనం మటుకు స్థిరంగా ఉండాలి. కళ్ళిచ్చింది ప్రపంచాన్ని చూడటానికి, చూడు సంతోషించు. మనసులో ఎలాంటి దురభిప్రాయాలు దురాలోచనలు లేకుండా ఎంత చూసినా భగవంతుడి అందమైన సృష్టిని అనుభవించడంలో తప్పు లేదు. అంటే ఇది బాగుంది అనుకోవడం చాలా సహజం. అండ్ అది భగవంతుడిని అప్రిషియేట్ చేయడం, స్వామి గుడ్ జాబ్ చాలా బాగా సృష్టించావు అని చెప్పి ఆయనకి ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. కానీ అది నాకు కావాలి అనుకున్నప్పుడే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయన్నమాట. ఇంద్రియ విషయాల్ని అనుభవించేటప్పుడు కూడా భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకుంటే, ఒక పువ్వును చూసినప్పుడు ఎంత అందమైన పువ్వు, నా స్వామి ఇంత బాగా దీన్ని సృష్టించారు అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఎంత అందమైన పువ్వు నాకు కావాలనుకుంటే వచ్చేస్తుంది, గుర్తు రావాలి. సో భగవంతుడిని ఇంద్రియాలను అనుభవించేటప్పుడు కూడా భగవంతుడిని ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన్ని మర్చిపోకూడదు, సృష్టిలో పడి సృష్టికర్తను మర్చిపోకూడదు అని. ఈ విధంగా గనక మన సాధన సాగితే క్రమంగా నెమ్మదిగా మనం స్థిరత్వాన్ని పొందుతాము, మనశ్చాంచల్యాన్ని కొంచెం దూరం చేసుకోవచ్చేమో, చేసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.
2: ఈ సందర్భంలో నాకు రెండు ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయక. ఇది మేము స్టూడెంట్స్ గా చదివే టైంలోని, ఎందుకంటే ఆ వయసు అటువంటిది. స్వామి మనకి ఎంత అందంగా నేర్పిస్తారంటే మనం బాధపడకుండా కానీ లెసన్ మనకి రీచేయేటట్టు చెప్తారన్నమాట స్వామి. ఇది 2009 రంజాన్ పండుగకి మేమంతా ఒక డాన్స్ కి ప్రిపేర్ అవుతున్నాము. మాకు మందిరంలో ప్రతిరోజు ప్రోగ్రామ్ కి ముందర ప్రాక్టీస్ ఉంటుందన్నమాట, ఫైనల్ ప్రాక్టీస్. ఆ స్టేజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మా గ్రూప్ కి నేను లీడర్ గా వ్యవహరిస్తున్నాను. మా గ్రూప్ అంతటినీ నేను లోపలికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఇండోనేషియన్ డివోటీస్ వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వాళ్ల ప్రోగ్రామ్ కూడా అదే రోజు ఈవినింగ్ షెడ్యూల్ అయి ఉంది. కాకపోతే మేము ఇలాగా ఎంటర్ అవుతూనే అక్కడ ఇండోనేషియాకి చెందిన ఆ గ్రూప్ వాళ్ళు కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఇది నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇది మన మనసులో ఎట్లాంటి భావాలు క్రియేట్ చేస్తే స్వామి ఎలా దానికి రియాక్ట్ అవుతారనేది ఇది చాలా మంచి ఉదాహరణ. సో మేమంతా స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నాము. పైన స్వామి ఎటువైపు అయితే కూర్చుంటారో ఈ రైట్ సైడ్ కి టీచర్స్ ఉన్న ప్లేస్ లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఆ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు చూడ్డానికి. ఇది ఆలోచన నా మైండ్ లో వెళ్ళింది. వెళ్లి మా స్టూడెంట్స్ కి నేను చెప్పాను, చూడండిరా ఎంత బాగా చేస్తున్నారో ఎంత బాగున్నారో అని. ఇదే నేను మాటలు మాట్లాడినవి. అక్కడ ప్రాక్టీస్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ప్రాక్టీస్ చూసుకొని మేము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాము. సాయంకాలం మేమంతా రెడీ అవుతున్నాం. రెడీ అయ్యి భజన్ హాల్లో స్టూడెంట్స్ అంతా వేచున్నారన్నమాట స్వామి ఆజ్ఞ కోసం. బయట ఇండోనేషియా డివోటీస్ అందరూ ప్రోగ్రామ్ కోసం రెడీగా ఉన్నారు. లోపల మా స్టూడెంట్ బ్రదర్స్ అంతా మేమంతా కాస్ట్యూమ్స్ తో ఉన్నాం. స్వామి అటువైపు డివోటీస్ అందరినీ బ్లెస్ చేసి ఇండోనేషియా గ్రూప్ అంతటినీ చూసి తిరిగి భజన్ హాల్లోకి ఇలాగ ఎంటర్ అవుతూనే, యాక్చువల్గా రంజాన్ ప్రోగ్రామ్ అంతా మా ఒక ముస్లిం సోదరుడు ఉమర్ అని ఆ అబ్బాయి లీడ్ చేశాడనమాట. ఓన్లీ డాన్స్ లో నేను లీడ్ చేశాను. సో ఆ అబ్బాయి ముందరకు వచ్చినాడు మెయిన్ రోల్ కాబట్టి, ఖురాన్ పట్టుకుని స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను 2వ లైన్లోనో 3వ లైన్లోనో కూర్చున్నాను. స్వామి నేరుగా భజన్ హాల్లోకి వచ్చి నన్ను పిలిచారు. పిలిచి బయట అమ్మాయిలు చేసిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పారు స్వామి. అంటే అది అందరికీ అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం కరెక్ట్ మెసేజ్ స్వామి అందించారు కరెక్ట్ టైంకి. ఎందుకంటే మన మనసు ఇంకా ముందుకు వెళ్ళకూడదని స్వామి అక్కడికక్కడే దాన్ని కట్ చేశారన్నమాట. అంటే భగవంతుడు సన్నిధ్యంలో మనం ఉన్నప్పుడు మన మనసు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇది ఒక చక్కని ఉదాహరణ. మరొక ఎగ్జాంపుల్, ఇది మా సోదరుడు ఒక అబ్బాయికి జరిగింది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి దర్శనం ఇస్తున్నారు. దర్శనం ఇచ్చేటప్పుడు పాత గుండా స్వామి వెళ్తారు కదా, అటువైపు లేడీస్ ఇటువైపు జెంట్స్ కూర్చుంటారు. స్వామి వెళ్లేటప్పుడు పాపం అందరి కళ్ళు స్వామి వైపే తిరిగి ఉన్నాయి. ఈ అబ్బాయి పాపం ఏమాత్రం చెడు ఆలోచన లేదు మైండ్ లో, కానీ ఇలా చూస్తూ చూస్తూ అవతల సైడ్ చూస్తున్నాడు అనమాట. మైమరిచిపోయాడు, హీ వాజ్ లాస్ట్ ఇన్ థాట్. ఒక 5-6 మినిట్స్ అలాగే ఉండిపోయి సడన్ గా ఎవరో తట్టిన ఫీలింగ్ వచ్చింది ఆ అబ్బాయికి. సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే స్వామి అక్కడ ఉన్నారు. స్వామి జాగ్రత్తగా కిందకి వంగి ఇంకెవ్వరికీ వినిపించినంత మెల్లగా ఈ అబ్బాయికి ఒక్కడికే వినిపించేటట్టుగా, ఆలోచన ఉండొచ్చు కానీ ఇప్పుడు సరైన సమయం కాదు అని స్వామి చెప్పి అలా వెళ్ళిపోతారు స్వామి. అంటే ఏ ఆలోచన వచ్చింది, ఆ సమయంలో అది మంచిదా కాదా అనేది ఆ అబ్బాయికి స్వామికి మాత్రమే తెలుసు. అంటే మనల్ని కరెక్ట్ దారిలో పెట్టడానికి స్వామి ఎంత అందంగా ఎంత సున్నితంగా మనల్ని ఆ తర్ఫీదు చేస్తారనేది అసలు మన ఊహకు కూడా అంటదు, మనకు కూడా తెలియదు అది చేస్తున్నారని.
0: చాలా బాగా చెప్పావు గణేష్. ఇది మన స్వామి సాన్నిధ్యంలో ఉన్న విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళం భగవంతుడితో మన మనసులోని ఆ కనెక్షన్ పెట్టుకుని నిరంతరం దీంట్లో ఉంటామో మనం స్వామి సాన్నిధ్యంలో ఉన్నట్టే. అది పుట్టుపట్లో ప్రశాంత నిలయంలో స్వామి దర్శనంలోనే ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా మన ఆలోచనలో మనం భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మన ఆలోచన మాట ప్రవర్తన ఏటు డీవియేట్ అవుతున్నా స్వామి మనం కరెక్ట్ చేసి మన మనసును శుద్ధి చేస్తారన్న నమ్మకం అయితే స్వామి మనకిచ్చారు. కాబట్టి ఆ ధైర్యంతో మనం చక్కగా ఈ దేహాభిమానం ఇవన్నీ అడ్డంకులు ఏవైతే చెప్పారో అవి ఏమీ పట్టించుకోవద్దన్నారు స్వామి. నీకు ఇచ్చిన దాన్ని చక్కగా సేవ ప్రేమ అన్నారు, అవి చేసుకుంటూ పో, అందులోనే సమాజ రూపేణ ఉన్న భగవంతుణ్ణి సేవించుకుంటూ వెళ్ళు. ఈ సగుణోపాసన నిర్గుణోపాసన ఇన్ని అంటే అవన్నీ వింటున్నాడు మనకు చాలా భయం వేస్తుంది లలిత. నిజమా ఏమిటి, మనం ఏం చేయగలమా, మనం ఎప్పుడు చూసినా ఇంద్రియాలకు లోబడిపోయి ఉండిపోతున్నాము, ఏది వద్దంటే అటువైపు పరిగెడుతున్నది, ఏం చేయకూడదు అటువైపు వెళ్తున్నది, మనం ఎలా సాధించగలమని అర్జునుడు మనలాగే పాపం నిరుత్సాహపడి ఏం చెయ్యాలన్నప్పుడు అదే చెప్పాడు, అభ్యాస యోగేన నువ్వు ఏదైనా సాధన అదే పని చేస్తూ చేస్తూ ఉంటే నీ వల్ల సాధ్యం అవుతుంది అని కృష్ణ భగవాన్ అప్పుడు చెప్పారు. స్వామి మనకు పదే పదే ప్రతి నిమిషం అదే మనకు బోధించారు. కాబట్టి స్వామిని చక్కగా హృదయంలో పెట్టుకుని స్వామి సాన్నిధ్యంలో ఉండి మనం మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
2: ఇది చివరిగా మనం ఒక మీరు నిర్గుణోపాసన చాలా కష్టం అని అనుకుంటున్నాము, కానీ స్వామి దాన్ని ఎంత సులభతరం చేస్తారంటే 2007 స్వామి ఒకసారి మందిరంలో అనౌన్స్ చేయించారు దర్శనం తర్వాత, స్వామి విశ్వరూప దర్శనం ఇస్తారు అని అని అందరూ బయలుదేరారు. అందరూ బయలుదేరి స్వామి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారనమాట. ఎక్కడా లేని జనం, ఎప్పుడూ రాని భక్తులు అతండోపతండాలుగా వచ్చేశారు. అందరికీ విశ్వరూప దర్శనం అంటే ఆ ఆతృత ప్రతి ఒక్కరికి. చూడండి, స్వామి చేసిన ఆ ఒకే ఒక్క అనౌన్స్మెంట్ కి మనసులో ఎక్కడో కార్నర్ లో ఉన్న ఆ మోక్ష ప్రాప్తి అనేది బయటకు వచ్చింది. అంత వేలాది మంది జనం అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. మేము చాలా చాలా మంది స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్లి, అంటే విశ్వరూపం అంటే ఈ విధంగా ఆకాశంకి విరాట్ స్వరూపం అంతా కనిపిస్తుంది అర్జునుడికి కనిపించినట్టు అన్న ఆలోచనతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ కి, ఒక్కొక్క కొండ, ఒక్కొక్క చెట్టు అన్ని ఎక్కేసి రెడీగా కూర్చున్నాం అనమాట. అంతా అయిపోయింది, అక్కడ జనం పోగయ్యారు, స్వామి బయటికి రాలేదు, మళ్ళీ తిరిగి లోపల కారులో వచ్చేసి వెనక్కి వచ్చేసారు. అందరికీ అనిపించి ఉంటుంది ఏంటి స్వామి విశ్వరూపం చూపిస్తారన్నారు చూపించలేదని. కానీ ఆ ఒక్క క్షణం పాటు స్వామి ప్రతి మనసుని టచ్ చేసి వాళ్ళు దేనికి భూమి మీదకి వచ్చారు అని ఆలోచింపజేశారు ఒకసారి. అంటే వాళ్ళ మనసులో నిజంగా ఆ కోరిక లేకపోతే ఎందుకు పరిగెడతారు, వాళ్ళు పరిగెట్టరు. ప్రతి ఒక్కరు కూడా ఆ పరబ్రహ్మాన్ని గుర్తించడానికే వచ్చారు. గుర్తించేటట్టు స్వామి ఒక గ్లిమ్స్ ఇచ్చారు. అంతకన్నా విశ్వరూపం ఇంకేం కావాలి మనకి. మరి స్వామి అనుగ్రహం వల్ల ఇందాకక్క మీరు చెప్పినట్టు మన దేహాభిమానాన్ని విడిచి ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకొని సేవా మార్గంలో మనం పయనించినప్పుడు తప్పకుండా ప్రతి జీవిలో కూడా మనం భగవంతుణ్ణి చూస్తాం. మనల్ని మనం ఆ అవతల జీవిలో చూసినప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అదే ఆ సగుణోపాసన నిర్గుణోపాసన భేదమేం లేదు దానికి అని నాకు అనిపిస్తుంది. మరి ఇంతటి అవకాశం స్వామి మనకి ఈరోజు. ఇది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ అని అందరూ అనుకోవచ్చు, కానీ చదువుతున్న కొద్దీ, ఇది మనం ఆస్వాదిస్తున్న కొద్దీ దానిలోని ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంటుందని ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మనం మనసారా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈనాటి అవతార పరంపర సనాతన సందేశంలో భాగంగా ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ లలిత సాయి దగ్గుపాటి, సాయి స్వప్న, మీ గణేష్. సాయిరాం.
1: సాయిరాం.
3: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో 5వ భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

స్వామివారి దివ్య సమక్షంలో జరుపబడే పండుగలలో దసరా పండుగ చాలా ముఖ్యమైనది. స్వామిని సాయిమాతగా భక్తులు కలవడం చేత దేవీ నవరాత్రులు మహోజ్వలంగా పుట్టపర్తిలో జరపడం ఆచారంగా వస్తున్నది. పాద మందిరం కాలం నుండి దసరా 10 రోజులు కన్నుల పండుగగా భక్తులు జరుపుతూ వచ్చేవారు. దసరా పండుగకు చాలా రోజులు ముందుగానే భక్తులు పుట్టపర్తిని చేరుకునేవారు. బెంగళూరు నుండి బుట్టలు బుట్టలు రకరకాల పువ్వులు గుట్టలు గుట్టలుగా వచ్చి పుట్టపర్తిలో పడేది. భక్తులు పాద మందిరాన్ని రంగుల ముగ్గులతోనూ అరటి కొబ్బరి మామిడి తోరణాలతోనూ చక్కగా అలంకరించేవారు. రోజుకో రకమైన పూల పల్లకి ఉయ్యాల ఆసనము భక్తులు ఆనందంగా అలంకరించేవారు. పెట్రోమాక్స్ లైట్లు డైనమో లైట్లతో మందిరం జగజ్జేగీయమానంగా వెలిగిపోతుంది. స్వామిని నవరాత్రులలో నవదుర్గలుగా మంచి మంచి చీనీ చీనాంబరాలతోనూ బంగారు ఆభరణాలతోనూ వివిధ పూలదండలతోనూ అలంకరించేవారు. స్వామి కాళ్లకు పసుపు కుంకుమలు దండిగా పూసేవారు. స్వామి పాదాలు సదా బంగారు పసుపు రంగులో ధగధగాయమానంగా ఉండేవి. పండుగకు రాజులు రాణులు జమీందారులు తమ అత్యంత ప్రత్యేకమైన ఆభరణ

ధరించారు. కొన్ని సందర్భాలలో అమ్మవారిగా కిరీటం కూడా ధరించేవారు. రోజు రోజంతా సంబరమే సంబరం. ఈ 10 రోజులు పండుగకు వచ్చిన వారందరికీ మిఠాయిలతోనూ

స్వామివారి ఉత్సవం చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి జనం తండోపదండాలుగా వచ్చేవారు. నవరాత్రి 10 రోజులు 10 రకాలుగా పూల పల్లకిని మనోహరంగా రకరకాల పువ్వులతో అలంకరించేవారు. హంసతూలికా తల్పము, సప్తాశ్వ సహిత సూర్యరథము, నాట్యమయూరి, విష్ణు చక్రము, గరుడ వాహనము, హంస పరివేష్టిత ఓంకారము, ఆదిశేషుడు, అష్టదళ పద్మంగా పల్లకీని శోభాయమానంగా భక్తులు అలంకరించేవారు. స్వామి ప్రతిదినం నయన మనోహరంగా

వంపులు తిరిగిన శిరోజ కిరీటముపై ముఖ పద్మాన్ని కొంచెం కొంచెం మరుగుపరుస్తూ పలు రంగుల మేలి ముసుగులను ధరించి సిగ్గులు వలకపోస్తూ పూల పల్లకిని అధిరోహించారు. దృఢకాయులు స్వామి అధిష్ఠించిన పల్లకీ తేరును భుజాలకు ఎత్తుకుని ఊరేగింపుకు బయలుదీసేవారు. ముందు మంగళ వాయిద్యాలు, తర్వాత భజన గాయకులు నడిచేవారు. స్వామి పల్లకీ ముందు నడిచేవారు స్వామిని చూస్తూ వెనకకు నడుస్తూ వెళ్లేవారు. ఎత్తు పల్లాలలో పడిపోకుండా స్వామి వారికి దారి తెలుపుతూ ఉండేవారు. స్వామి పల్లకీ వెనుక

అనగా రావణాంతకుడైన రామభద్రుడిగా పూలరథంపై నిలబడి స్వామి రెండు మూడు బాణాలు ఎత్తిపెట్టి జమ్మి చెట్టుపై వదిలేవారు. భక్తులు కరతాళ ధ్వనులతోనూ జయకారాలతోనూ

0: శాశ్వతకుం శివమచ్యుతం.
1: మొదటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం 1962 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీకి

ఆదిశేషుని పడగలపై రత్నాలు పొదగబడి కాంతులీలుతూ పరిసరాలను శోభాయమానం చేస్తుంది. శ్రీ సత్యసాయి వేద పురుషుడు శేషతల్పం అధిష్ఠించి భక్తులను అమృత వీక్షణాలతో అనుగ్రహిస్తూ కార్యక్రమాన్ని ఆనందదాయకంగా నిర్వహించారు. వేద ఘనా పాటీలు

యజ్ఞ మండపంలో బంగారు కళ్లరములతో ప్రత్యేకమైన సంహారములు చూపబడ్డాయి. స్వామి వాటితో పాటు బంగారు పుష్పాలను మంత్రాక్షతలను సృష్టించి స్వయంగా యజ్ఞకు

అర్చకుడి భామాకలాపం నాట్యము భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. దసరా పండుగలలో స్వామివారి దివ్యోపన్యాసాలు ముఖ్య ఆకర్షణీయంగా ఉంటాయి. స్వామి జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను

ವಿಜಯದಶಮಿ ನಾಡು ವೇದ ಪುರುಷ ಜ್ಞಾನ ಯಜ್ಞ ಸಪ್ತಾಹ ಪರಿಸಮಾಪ್ತಿಯೇ ಪೂರ್ಣಾಹುತಿ ಮಹೋತ್ಸವನಂಗ అంతునేని ఆజ్యంతోను ఆకుతులతోనూ జ్వాజ్వల్య మానంగా ప్రకాశించే అగ్నిగుండంలో స్వామి వేద పురుషుడుగా వేదికను అలంకరించి ఉండగా స్వామి ప్రసాదించిన బహుమతులతో పూర్ణాహుతి జరిగింది. అప్పుడు మంగళనాదాలు వేద పఠనాలు

मीरा के प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद